0: హార్మనీ.
1: కనుక మనం గ్రేట్ పర్సన్ కానక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్.
1: నా కొడుకు గ్రేట్ పర్సన్ కావాలని మీరు కోరకూడదు.
0: You should not desire that your son should become a great person.
1: Manchi kumarudu kavali.
0: He must become a good son.
1: Manchi perunu tevali.
0: He has got to get a
1: manchi
0: good name.
1: Manchi pannulu cheyali.
0: He has got to do good activities.
1: Manchi sahayamtho jagatunu uddarinchali.
0: He has got to help the world at all times.
1: Ee manchi tananni penchadaniki ee kumarunu pooja aneka vidhamuga protsahinchali.
0: So you have got to encourage your son to become a good man.
1: కాని గ్రేట్ పర్సన్ అని కాదు, గ్రేట్ పర్సన్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: నో యూజ్ ఆఫ్ బీయింగ్ ఎ గ్రేట్ పర్సన్.
1: ఎంతమందో గ్రేట్ పర్సన్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో.
0: సో మెనీ గ్రేట్ పర్సన్.
1: ఎవరు చూచానందిస్తున్నారు?
0: ఎనీబడీ.
1: వాళ్ళకి నిరంతరము విచారమే.
0: దే ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
1: ఈ గ్రేట్ పర్సన్ అనేటువంటి వాడికి ఏ క్షణమైనా కూడా శాంతి లేదు.
0: ద గ్రేట్ పర్సన్ హ్యాస్ నో పీస్ వాట్సోఎవర్.
1: కానీ గుడ్ పర్సన్ కి ఎక్కడ పోయినా కూడా శాంతి శాంతి శాంతి.
0: ద గుడ్ పర్సన్ హెస్ ఆల్వేస్ పీస్ వేర్ ఎవర్ హీ గోస్.
1: ఈనాడు మీరు చూడండి సైంటిస్ట్.
0: Today you see the scientist.
1: గొప్ప విజ్ఞానాన్ని సంపాదించారు.
0: He has attained a lot of knowledge.
1: చంద్రుడిని కూడా నువ్వు చేరగలిగారు.
0: He has even gone up to
1: the moon.
0: But what is the
1: use? చంద్రుడు చేరగలిగి కూడాను చంద్రజాలము శాంతి సుఖములు.
0: Although he has been able to go up to the moon, he has no peace within.
1: మూనుకు పోతున్నారు, బాడీ అంతా చల్లగైపోతుంది.
0: When they go up, the body becomes cold.
1: Mind heat అయిపోతుంది.
0: Mind gets heated.
1: ఇది గొప్పతనమా?
0: This is a great thing.
1: కాదు కాదు.
0: Not at all.
1: మంచితనమే కాదు ఇది.
0: This is not at all a good thing.
1: నీవు మూనుకు పోయే బదులు నీ మనసులో ప్రభావించు.
0: Instead of going to the moon, go inside your mind.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత. చంద్రుడు అనేటువంటి వాడు మనసే.
0: So the moon is the mind.
1: మూనుకు పోయినామంటే ఎక్కడో పోవటం కాదు, నీవు మనసు లోపల ప్రవేశించు.
0: Going to the moon is not going anywhere.
1: అది నీవు మంచివాడవుతావు.
0: But going inside your mind, then you become a good
1: man. చంద్రుడి దగ్గరికి పోతే గ్రేట్ పర్సన్ అవుతాడు.
0: If you go to the moon, you become a great person.
1: కాని మంచి పర్సన్ కావాలి నీవు.
0: But you have got to become a good person.
1: నీ మనసును స్వాధీనంలో ఉంచుకో.
0: You have got to hold your mind under control.
1: మనోమూలం ఇదం జగత్. జగత్తంతా మనసు యొక్క ప్రభావమే.
0: The whole world is controlled by the mind.
1: కనుక ఇట్టి మహాప్రభావమైనటువంటి మనస్తత్వాన్ని నీవు అరికట్టుకో.
0: So this powerful mind, you have got to keep it under
1: control.
0: ఇది
1: ఒక గుడ్ వర్క్.
0: This is the good work that you can do.
1: ఈ గుడ్నెస్ మనం సాధించాలి.
0: So you have got to attain goodness.
1: గ్రేట్నెస్ వద్దు.
0: Not greatness.
1: కనుక ఈనాడు ప్రతి మానవుడు కూడాను నేను గుడ్ పర్సన్ కావాలి, గుడ్ పర్సన్ కావాలి అని ఆశించాలి.
0: So every man should desire that he should become a good
1: నేను గ్రేట్ పర్సన్ కావాలి, గ్రేట్ పర్సన్ కావాలి. ఏ మాత్రం కూడా కలలో కూడాను మీరు విచారించకూడదు.
0: Not even in your dream should you ever
1: ఏమిటి గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్.
0: Even in your dream you should not feel you should be a great man.
1: గ్రేట్ అనేటువంటి తెలియనటువంటి వాడే గ్రేట్ పర్సన్ కావాలని ఆశిస్తున్నాడు.
0: It's a person who doesn't know anything feels he must become great.
1: 10 మంది సమాజం లోపల తనను గౌరవించినప్పుడు అది గొప్పతనం.
0: ఇట్స్ వెన్ ఈజ్ ఆనర్డ్ ఇన్ ద సొసైటీ దట్ ఈస్ గ్రేట్.
1: కానీ సొసైటీ అధికారి ఇచ్చేది ఇప్పుడు.
0: బట్ సొసైటీ డజంట్ డూ దట్.
1: బాహ్యంగా చూస్తే ఎవరైనా ఒక మినిస్టర్ గారు ఇంకెవరైనా గొప్పవారు పోతే నమస్కారం అండి అని ప్రపంచ రీతిగా చెప్తారు.
0: But in the world today, they only honor some person who is a minister or somebody.
1: కానీ లోపల ఆ గౌరవం అనేటువంటిది లేదు.
0: But inside they do not have that respect for
1: వాడి హృదయం లోపల కూడాను ఈ మంచితనం రావాలి.
0: He should get that goodness right from the heart.
1: Ayyo adan chaala manchi vaadra.
0: Oh, he should feel, oh, he's a very good
1: manchi peru samajamlo manam techukovali.
0: So we should earn that good name in society.
1: Adi ye nijamainatunte yokka jeevitamu.
0: That is real life.
1: 3 dinamulu bratikina kaani hamsavale manam bratakali.
0: If you live even for 3 days, live like a swan.
1: Enduku 100 samvatsaralu bratikina kaani kaaki vali enduku bratakali.
0: Why live for 100 years like a crow?
1: కాకి వలె కల కాలం బ్రతుకుక హంసమై క్షణమే ఆడుమురా. ఒక క్షణముండినా మనం చాలు.
0: ఈవెన్ టు లివ్ అ మోమెంట్ లైక్ అ స్వాన్ ఇస్ మచ్ బెటర్ దెన్ టు లివ్ మచ్ మోర్ లైక్ అ క్రో.
1: కనుక స్త్రీల యొక్క తత్వము ఇలాంటి పవిత్రమైనటువంటి మంచితనంతో అభివృద్ధి అయ్యేటువంటిది.
0: సో ఇట్ ఇస్ ద స్త్రీ హూ సార్ట్ ఆఫ్ ఎన్హాన్సెస్ దిస్ గుడ్నెస్.
1: కనుకనే 19th స్త్రీల దినంగా భావించారు.
0: So the 19th of November is considered the ladies day.
1: నవంబర్ 7వ తేదీ ప్రపంచమంతా కూడాను మంచితనమని భావించారు.
0: So November 7th is the day for the goodness of all mankind.
1: Russians anta kudunu 7th teedi chaala great dinam ani pettukunnaru. Ladies day ani pettukunnaru.
0: They think the 7th is a great day, the ladies.
1: Okkoka desham varu okkoka date nu ladies day ani ga pettukunnaru.
0: Each country has kept one particular day as a ladies day.
1: Endukosam pettaru?
0: Why is it that it is so?
1: Deshaniki aadarshanga nirupinchali.
0: Because it's to hold a
1: matramurti aa vidhanga aadarshanga untunnappude పిల్లల యొక్క భవిష్యత్తు ఆదర్శవంతమైన భవిష్యత్తుగా ఉంటుంది.
0: ఇట్స్ వెన్ ద మదర్ ఇస్ ఎగ్జెంప్లరీ ఆల్ ద చిల్డ్రన్ బికమ్ ఎగ్జెంప్లరీ.
1: కనుకన్న ఈ ప్రపంచానికి గుణవంతులైనటువంటి యొక్క బాలబాలికలు అందించాలంటే మాతృమూర్తి ఒక మంచితనంగా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ డివైన్ మదర్హుడ్ హు కెన్ గివ్ టు ద హోల్ వరల్డ్ చిల్డ్రన్ హు ఆర్ వర్చువస్.
1: ప్రతి పని యందు తాను ఆచరించి నిరూపించాలి.
0: షీ హస్ గాట్ టు డూ ద వర్క్ అండ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ షో ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్.
1: మొట్టమొదట తన ఇల్లును ఆధారంగా తీసుకోవాలి.
0: షీ షుడ్ టేక్ హర్ హోమ్ యాజ్ ఎగ్జాంపుల్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమెట్ట మనకు ప్రధానము, మన ఇల్లు కూడా మనకు అట్ట ఆధారం.
0: జస్ట్ అస్ ద బాడీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ద హోమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.
1: ఈనాడు ఇల్లుకు బీగం వేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు.
0: టుడే వి లాక్ ద హౌస్ అండ్ వి గో యాజ్ వి లైక్ అండ్ వాండర్ అబౌట్.
1: ఇది నిజంగా ఇది మంచితనం కాదు.
0: దిస్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్.
1: ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏంటి ఫ్రీడమ్?
0: వాట్ ఇస్ దిస్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్?
1: ఇది కాదు మనం కోరవలసినటువంటి ఫ్రీడమ్.
0: దిస్ ఇస్ నాట్ వాట్ వి షుడ్ డిజైర్.
1: ఇది స్వాతంత్రం అనేటువంటిగా మనం భావిస్తున్నాము.
0: వి థింక్ దట్ దిస్ ఇస్ స్వాతంత్ర.
1: స్వాతంత్రం.
0: స్వాతంత్రం.
1: స్వ అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ స్వ?
1: ఆత్మనే.
0: ఇట్ ఇస్
1: ఆత్మనే మన యొక్క తంత్రంగా ఉంటుండాలి.
0: ఆత్మ ఈజ్ అవర్ మెషిన్, అవర్ ఇన్స్ట్రుమెంట్.
1: మనం ఇంకొక విధంగా చూసినప్పుడు ఈ స్వ స్వేచ్ఛ అన్నారు.
0: స్వ ఆల్సో మీన్స్ ఫ్రీడమ్.
1: స్వేచ్ఛ అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ స్వేచ్ఛ?
1: ఇష్ట ప్రకారం సంచరించడం కాదు. స్వ ఆత్మ ఇచ్ఛ, ఆత్మ ఇచ్ఛనే స్వేచ్ఛ.
0: స్వ డజంట్ మీన్ వాండరింగ్ అబౌట్ యాజ్ వి లైక్, బట్ స్వ మీన్స్ గోయింగ్ అకార్డింగ్.
1: స్వార్థము అంటున్నారు.
0: ఇట్స్ కాల్డ్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థం అంటే ఏమి? సెల్ఫిష్నెస్ అనుకుంటున్నారు.
0: యూ థింక్ దట్ స్వార్థ
1: ఇది కాదు స్వార్థము. స్వ అర్థం అనగా ఆత్మార్థమే స్వార్థము.
0: స్వార్థం ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఈ విధంగా సారోపి సారూపి సామీప్య సాహిత్యముల యొక్క తత్వము ఈ స్వ, అది ఏ స్త్రీ తత్వము.
0: ద మదర్హుడ్, ది ఐడియల్ ఆఫ్ మదర్హుడ్ ఈజ్ ఇన్ ది స్వార్థ అండ్ దట్ ఈస్ ద సారూప్య.
1: కానీ నిజంగా స్త్రీలకు ఎవరు బోధించేవారు లేకపోవడం చేతనే వారు ఈ విధంగా పెడమార్గం పట్టాతున్నారు.
0: బికాస్ దర్ ఇస్ నోబడీ టు గైడ్ ద విమెన్ పర్హాప్స్.
1: నిజంగా వారికి బోధిస్తే తప్పక ఆచరించి వాళ్ళు ప్రవర్తిస్తారు.
0: ఇఫ్ దే ఆర్ గైడెడ్ డెఫినెట్లీ ద విమెన్ విల్ గో ద రైట్ పాత్.
1: స్త్రీలంతా కూడా మంచివారైనప్పుడే దేశమంతా మంచిదవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ ద విమెన్ ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ విల్ బికమ్ గుడ్.
1: కనుక దేశమంతా మంచిపడాలంటే ఈనాడు స్త్రీలంతా కూడా ఆదర్శవంతమైన స్త్రీలుగా రూపొందాలి.
0: ద హోల్ కంట్రీ షుడ్ బికమ్ గుడ్, ద విమెన్ షుడ్ బికమ్ ఐడియల్.
1: ఈ మంచితనం స్త్రీల యందు మాత్రమే ఉన్నది కానీ పురుషుల యందు లేదు.
0: దిస్ గుడ్నెస్ ఇస్ ఓన్లీ ఇన్ విమెన్ అండ్ నాట్ ఇన్ మెన్.
1: కానీ పురుషుల యందు గ్రేట్నెస్ ఉంటుండాలి.
0: మెన్ పర్హాప్స్ హావ్ గ్రేట్నెస్.
1: కానీ స్త్రీల యందు గుడ్నెస్ ఉంటుండాలి.
0: బట్ ఇన్ విమెన్ దర్ ఇస్ గుడ్నెస్.
1: కనుక ఈ సత్యాన్ని చక్కగా మీరు గుర్తుంచుకోవాలి.
0: సో యూ హావ్ గాట్ టు కన్సిడర్ అండ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: పనులు చేయవచ్చు మగవారు.
0: మెన్ కెన్ డూ వర్క్.
1: చేతగాని పనులు కూడా సాధించవచ్చును.
0: దే మే డూ హార్డ్ వర్క్.
1: ఎన్ని సాధించినప్పటికీ ఇంటిలో మాత్రం చక్కగా ఉండినప్పుడే అన్ని కూడా సాధించిన వారు అవుతారు.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ అవుట్ సైడ్, ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ హోమ్ దట్ ఇస్ వాట్ ఇస్ రిక్వైర్డ్.
1: కనుక స్త్రీలకు మొట్టమొదటి గౌరవాన్ని ఇవ్వాలి.
0: యూ హావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద ఉమెన్.
1: స్త్రీలకే గౌరవం ఇచ్చినప్పుడు దైవం అక్కడనే ప్రత్యక్షం అవుతాడు.
0: వేర్ ఎవర్ ఉమెన్ ఇస్ రెస్పెక్టెడ్ దేర్ లివ్స్ గాడ్.
1: కనుక స్త్రీలకు సరైన గౌరవ మర్యాదలు ఇచ్చి వారికి సరైన స్థానం అందించి వారి ద్వారా మనం జగత్తును ఎంత ఎరుకుడు సాధించడానికి ప్రయత్నించాలి.
0: గివింగ్ రెస్పెక్ట్ అండ్ ఉమెన్ దట్ యూ రెస్పెక్ట్ అండ్ and this to woman is only then that the whole country can become good.
1: Kausalya karatam chetane ramulu devuga maripoyaru.
0: It's because Kausalya gave birth we have Rama.
1: Chusara evvaravari garbhastharmu enta pavitramainatundo daniki teginatundi okka putruluga untuntaru.
0: Whosoever womb is so pure they get pure sons.
1: Sita లవకుశలను సాకటం చేస్తే కదా వారు అంత గొప్ప వీరులుగా మారిపోయారు.
0: ఇట్స్ బికాస్ సీత గేవ్ బర్త్ టు లవ అండ్ కుశ, దే బికేమ్ సచ్ గ్రేట్ మెన్.
1: జిజియాల లామా పెంచడం చేత, గొప్ప గొప్ప బోధన చేయటం చేత శివాజీ అంత గొప్పవాడుగా మారిపోయాడు.
0: బికాస్ జీజాబాయ్ గేవ్ సచ్ గైడెన్స్ టు శివాజీ, హీ బికేమ్ సచ్
1: దాని తల్లి యొక్క బోధన ఎంతైనా అవసరము.
0: సో ద టీచింగ్ ఆఫ్ ద మదర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఎందుకంటే చిన్నపిల్లలు తల్లికి సమీపంగా ఉంటుంటారు.
0: బికాస్ లిటిల్ చిల్డ్రన్ ఆర్ క్లోజ్ టు ద మదర్.
1: ఆ వయసు నుండే తల్లిని వారికి సరైన మార్గం నిరూపించాలి.
0: సో ఇన్ దట్ యంగ్ ఏజ్ ద మదర్ షుడ్ గైడ్ దమ్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
1: కనుక మంచి తల్లులుగా ఉండినప్పుడు మంచి బిడ్డలుగా రూపొందుతారు.
0: సో గుడ్ మదర్స్ గెట్ గుడ్ చిల్డ్రన్.
1: కనుక మాతృభూమికి మాతృదేశానికి ఈ విధమైనటువంటి ఘనతను అందిస్తూ వచ్చారు.
0: సో టు ద మదర్ అండ్ ఇట్స్ ఉమెన్ హస్ గివెన్ దిస్ రెస్పెక్ట్ అండ్ ఆనర్.
1: కట్టగలిపిన రావణ్ణి హతమార్చి లంకను పరిపాలించాలని కోరినప్పుడు అందరు కూడాను అప్పుడు రాముడు చెప్పాడు, ధరణీ ధర్మభూమస్య స్వర్గాధిపతి గరేసి అని. నా జన్మభూమి ఎలాంటిదైనప్పటికీ నా యొక్క జన్మభూమి అలాంటిది, నాకు మంచిదే.
0: సో విచ్ ఎవర్ కింగ్డమ్ ఐ రూల్ ద వే దట్ మై ఓన్ ల్యాండ్ ఇస్ దట్
1: నా ఈ దేహం కన్న తల్లి నేను జీవించినటువంటి యొక్క భూమి ఇవి రెండు నాకు చాలా ప్రధానమన్నారు.
0: సో ద మదర్ హస్ గివెన్ బర్త్ టు దిస్ బాడీ అండ్ మై మదర్ ల్యాండ్ ఆర్ ద గ్రేటెస్ట్ టు మీ.
1: కనుకనే మాతృదేశం యొక్క దీన్ని కీర్తిని నిలపడానికి ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
0: సో యూ హావ్ గాట్ టు ఎస్టాబ్లిష్ ద గ్లోరీ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
1: మాతృమూర్తికి ఎంత గౌరవం ఇస్తున్నావో మాతృ దేశానికి కూడా అంత గౌరవం ఇవ్వాలి.
0: The respect we give to the mother, we have got to give the same respect to the motherland.
1: కానీ ఈనాడు నేషనాలిటీ అంటే ఏమో తెలియటం లేదు.
0: Today they do not know what is nationality.
1: ఈ భారతదేశం యొక్క తత్వము మనం గుర్తించాలి.
0: We have got to recognize
1: ఏ దేశంలో మనం పుట్టామో ఆ దేశం యొక్క సంస్కృతిని మనం పాటించాలి.
0: We have got to follow the culture of the land in which we are born.
1: ప్రతి వ్యక్తి కుడును పుట్టిన తక్షణమే తల్లిదండ్రులు ముందు జ్ఞాపకం వస్తారు.
0: So the child recognizes the father and mother.
1: అదే విధంగా ఏ దేశంలో పుట్టామో ఆ దేశం యొక్క పేరు ఆ దేశం యొక్క సంస్కృతి రెండింటిని కూడా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
0: So in which our country we are born, we have got to recognize the tradition and the culture of that country. Today there is nothing whatsoever.
1: ఎక్కడ ఉన్నా కానీ ఏ దేశమైనా సరిగాలేదు.
0: So we do not mind whichever country. We think it's just enough to eke a
1: livelihood.
0: Is this a life? Even all the animals live such a life.
1: It's not that.
0: Man's birth is something very, very rare.
1: ఎలాంటి కష్ట పరిస్థితులైనా ఎలాంటి నష్ట పరిస్థితులైనా కూడా దైవాన్ని మాత్రం ప్రార్థించాలి.
0: You've got to pray to God under whatever circumstances, loss or gain.
1: అది ఏ భారతీయ సంస్కృతి.
0: That is the culture of Bharat.
1: కనుక ఎటువంటి పరిస్థితి అయినా కూడా దైవాన్ని ఆధారం చేసుకుని దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: సో యూ గాట్ టు టేక్ గాడ్ అస్ పారామౌంట్ అండ్ దెన్ లుక్ ఆఫ్టర్ యువర్ బాడీ.
1: దేహ పోషణ గొప్ప పోషణ కాదు.
0: ఇట్స్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ ద బాడీ దట్ ఇస్ గ్రేట్.
1: ఏదో అన్నం పెడుతుంటే దేహం కూడా పోషింపబడుతుంటుంది.
0: యెస్ ఇఫ్ యు కీప్ ఈటింగ్ ద బాడీ ఆల్సో ఐ సపోజ్ గెట్స్ నైస్.
1: చెత్త వేస్తుంటే గుంట కూడా కొన్ని దానికి నిండిపోతుంటుంది.
0: ఇఫ్ యు పుట్ గార్బేజ్ ఇన్ ఎ బిన్ ఇట్ గెట్స్ ఫుల్.
1: కాబట్టి గుంట పెరిగిందనా?
0: It's because a heap of garbage. It's not the body that grows. If you give nourishment, the body grows. The body will get burnt one day. This is the body. This will just deteriorate. You're not the one who will just deteriorate. You're not the person who will just vanish. You are the very form of the Atma.
1: ఈ దేహంలో ఉండి దీన్ని అనేక రకములుగా పోషింపబడుతూ ఉండాలి.
0: ఇట్ ది ఆత్మా విచ్ ఇస్ విదిన్ యూ అండ్ ఇస్ నరిషింగ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు నేను ఈ దేహాన్ని పోషించుకుంటున్నాను అని అహంకారపడుతున్నాడు.
0: మ్యాన్ హూ కెనాట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ హీ థింక్స్ ఇట్ ఇస్ హీ హూ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ బాడీ.
1: పోషించేది
0: వాట్ ఇస్ ఇట్ దట్ ఈస్ నరిషింగ్?
1: ఏది కాదు. ఇది అజ్ఞానము.
0: దిస్ ఇస్ ఇగ్నరెన్స్.
1: పోయేటువంటి ప్రాణాన్ని రక్షించుకోబడుతున్నాడా?
0: ఈజ్ ఏబుల్ టు హోల్డ్ బ్యాక్ ద లైఫ్ దట్ గోస్.
1: అది చేత కాదే.
0: ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్.
1: అది చేత కానప్పుడు నీవెట్ట పోషించబడుతున్నావు?
0: దెన్ ఇఫ్ దాట్స్ నాట్ పాసిబుల్ హౌ ఆర్ యూ నరిషింగ్ యువర్ సెల్ఫ్?
1: పుట్టడానికి ఎవరు మూల కారణము?
0: హూ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బర్త్?
1: మరణించడానికి ఎవరు కారణము? దైవ హస్తంలో ఉంటున్నాయి.
0: గాడ్ హ్యాస్ ఇన్ హిస్ హ్యాండ్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
1: కనుక దైవమును మనం ఆశ్రయించాలి.
0: We have got to take protection.
1: దైవాన్ని ప్రేమించాలి.
0: We have got to love God.
1: దైవ కార్యములో మనం ప్రవేశించాలి.
0: We have got to get into God. దైవమును
1: హృదయమందే ఉన్నాడని పూర్తిగా విశ్వాసం చేయాలి.
0: You've got to have that full faith that God is
1: with you. భగవంతుడు క్షేత్రవాసి కాదు.
0: God is not anywhere else.
1: భగవంతుడు హృదయవాసి.
0: He is right within your heart.
1: అలాంటి హృదయం నందే భగవంతుడు ఉంటున్నాడు.
0: So God is within your heart.
1: అంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని ఎట్ట నీవు మర్చిపోతున్నావు?
0: He is so close to you. How can you forget him?
1: ఇది చాలా తప్పు.
0: This is a great fault.
1: అన్నింటికంటే మిత్రుడు.
0: He is your greatest friend.
1: త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధు సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవాలి. నీవే నా స్నేహితుడు, నీవే నా తమ్ముడు, నీవే నా తల్లి, నీవే నా తండ్రి అని అనుకుంటూ వచ్చారు.
0: So it has been said that God is the mother, the father, the brother, the sister and the greatest friend.
1: కాని ఇవన్నీ గొప్పతనం కాదు.
0: This is not greatness.
1: అన్నింటికంటే గొప్ప great friend God.
0: God is your greatest friend.
1: Greatest friend.
0: Greatest friend.
1: మిగతా ఫ్రెండ్స్ అంతా కూడాను పాకెట్ లో మనీ చూస్తారు, పొజిషన్ సరిగా చూస్తారు, అవి బాగా ఉంటే హలో హలో హలో అని వస్తుంటారు.
0: They are the friends of those who see the money in your pocket and then when they get gone in order.
1: భగవంతుడు ఇవేది చూడడు.
0: But God doesn't see anything.
1: నీ హృదయాన్ని చూస్తాడు.
0: He sees your heart.
1: హలో కమాన్ కమాన్ అంటాడు.
0: హలో కమాన్ కమాన్ హీ సేస్.
1: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ వన్ హూ విల్ నాట్ డిస్కార్డ్ యూ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక ప్రపంచమే ఒక పెద్ద గ్రంథము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ అ బుక్.
1: కనుకనే అవే మనకు అన్ని విధాల గుణపాఠం నేర్పుతున్నాయి.
0: సో దాట్ ఇట్ సెల్ఫ్ విచ్ టీచర్స్ అస్ వెరీ
1: లెసన్స్. నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: సో నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
1: హృదయమే మనకు గురువు.
0: హార్ట్ ఈజ్ అవర్ టీచర్.
1: హృదయమే మనకు అనేకంగా బోధిస్తూ ఉంటుంది.
0: సో ద హార్ట్ టీచర్స్ అస్ సో మెనీ థింగ్స్.
1: గాడ్ ఏ మనకు ఫ్రెండ్.
0: గాడ్ ఈజ్ అవర్ ఫ్రెండ్.
1: ఈ మూడింటిని మనం ఆధారం చేసుకుంటే మన జీవితం ఎంతో కూడా సార్థకమవుతుంది.
0: ఇఫ్ యూ టేక్ దీస్ థింగ్స్ అట్ ద వెరీ ఫౌండేషన్ ఆర్ హోల్ లైఫ్ విల్ బికమ్ సో హ్యాపీ.
1: కనుక భగవంతుని ఫ్రెండ్షిప్ చేసుకోండి.
0: మేక్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: అయితే ఈ ఫ్రెండ్షిప్ ఎట్లవుతుంది?
0: వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్?
1: ఈ ఫ్రెండ్షిప్ మూల కారణము ధనం కాదు.
0: Wealth is not the basis of the friendship.
1: Inke vidhamaina dhairyam kaadu.
0: It's not courage.
1: Inke vidhamaina oka aadharam kaadu.
0: It's no other type of thing.
1: Ee friendship ku love okkate sariyanti oka kaadu.
0: Love is the only foundation for such friendship.
1: Maaku oke bandhamu adi e prema bandhamu.
0: The bond between you and I is only love.
1: ఈ ప్రేమ చేతనే మనకు అంత ఏకత్వం అవుతుంది.
0: ఇట్స్ డ్యూ టు దిస్ లవ్ వి కెన్ ఫైండ్ దట్ యూనిటీ.
1: ఈ ప్రేమ చేతనే నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ కలుగుతుంది.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్ వి కెన్ గెట్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ద్వేషం చేత ఏ మాత్రం కూడా నీవు ఆనందాన్ని పొందలేవు.
0: యు కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ ఆఫ్ బికాస్
1: ప్రేమ చేతనే ఆనందము.
0: ఇట్స్ బ్లెస్ వెన్ వి
1: ఆనందం ప్రేమలోనే ఉంటుంది, అది కానీ మనకు దాంట్లో లేదు.
0: బ్లెస్ ఇస్ ఓన్లీ ఇన్ లవ్, ఇట్స్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
1: ఒక్కరు మట్టిలో పూడ్చినప్పుడే వృక్షంగా మారిపోతుంది, అది కానీ
0: it's when you plant the tree in the mud then it becomes a tree.
1: Tin lo petti neelu poste adi mokka raadu.
0: If you put it in a tin it doesn't grow.
1: Ade vidhangane nayam dharmikam anekundi mana hrudayam ke bandhamu adi e prema bandhamu.
0: The bond between you and I is only love.
1: Ee prema chetane manaku anta ekatvam aitundi.
0: It's due to this love we can find that you

0: ధార్మికమైనటువంటిది మన హృదయం నందే మాత్రమే అభివృద్ధి అవుతుంది.
1: సో రైచియస్నెస్ ఎమినేట్స్ ఫ్రమ్ ద హార్ట్.
0: ఆధ్యాత్మిక నైతికములు మన హృదయం నుండి ఆవిర్భవిస్తుంటాయి.
1: సో ద స్పిరిచువల్ వర్చ్యూస్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ
1: లవ్ లవ్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే మనం దైవాన్ని స్మరించాలి.
1: With love, we have got to think of God.
0: ఈ ప్రేమ చేతనే మనం దైవం యొక్క ఫ్రెండ్షిప్ ను పొందాలి.
1: With this love, we have got to make friendship with God.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును సహజంగా ఉండేటువంటి ప్రేమను మనం సహజంగా అభివృద్ధి పరచుకోవాలి.
1: So the natural love that is within us, we have got to make it even much more and increase.
0: ఆ ప్రేమనే మనకు రమింపజేసేటువంటి రాముడు.
1: It is that prema which makes us so happy. Like
0: రమేతి ఇతి రామః అన్నాడు. రమించేటువంటిది హృదయమే.
1: It's the heart which makes you happy.
0: ప్రేమ ముదిత మనసే కహో రామ.

భవ సముద్ర సుఖద నావ ఏక రామన భవ

0: It's only the foolish one who thinks of this world, while the intelligent person will think of God. While the one who thinks of the world becomes worldly, while who thinks of God becomes divine. Listen to this valiant son of Bharat.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manavudu. Tana Swayamga Satchit Ananda Sarupai Undina Patikini. Atti Satyani Guttinchukona Leka. Satchidananda Nimittamai. బాహ్య ప్రపంచమునందు ప్రాకృతమైన ఈ యొక్క జగత్తునందు భౌతికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యందు సచ్చిత్ ఆనందానికి అన్వేషణ జరుపుతున్నాడు.
0: మ్యాన్ బైయింగ్ హిమ్సెల్ఫ్ బై ద ఫార్మ్ ఆఫ్ దట్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ బట్ యెట్ హీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ దీస్ త్రీ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: దీనికి కారణమేమిటి?
0: వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: తన యొక్క తత్వము తాను గుర్తించుకుని లేక విశ్వమే విష్ణువుగా భావించుకుని విశ్వతత్వమునే నిరంతరము చింతిస్తూ స్మరిస్తూ భావిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరిస్తున్నాడు.
0: ద రీజన్ ఈస్ దట్ హీ థింక్స్ ఆఫ్ ది వరల్డ్ అలోన్. హీ థింక్స్ ఆఫ్ ది వరల్డ్ విత్ ఆల్ వరల్డ్లీ ఫీలింగ్స్ వరల్డ్లీ థాట్స్ and experiences and enjoys himself.
1: Vishwani visvasinchitam Vishnu visvasinchitam ee ajnaname annintiki ni moolakaranam.
0: This is this absolute ignorance of forgetting the God and totally relying on the world is the cause for all this.
1: Mukhyamuga tane vishnu swarupudai undi kudanu tana tattvanni ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునందు విశ్వసించటము, ఇది మరింత అమాయకత్వం.
0: ఇట్స్ మచ్ మోర్ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ దట్ హీ బీయింగ్ ద డివైన్ హిమ్సెల్ఫ్ బట్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద వరల్డ్.
1: ఇలాంటి అజ్ఞానము అవివేకము రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వాన్ని కూడాను విస్మరిస్తున్నాడు మానవుడు.
0: It is out of this combination of ignorance and foolishness he has lost his human value.
1: Sat chit anandam anetundi tana swabhavame tana swaroopame.
0: In fact, he is the very embodiment of being awareness and bliss.
1: Biyamunu pottu kappinattuga neetini paachi kappinattuga soorunni meghamunu kappinattuga సచ్చిత్ ఆనందమును అజ్ఞానం కప్పి ఉంచింది.
0: జస్ట్ యాజ్ ది హస్క్ కవర్స్ ద రైస్, జస్ట్ యాజ్ ద మాస్ కవర్స్ వాటర్, జస్ట్ యాజ్ ది క్లౌడ్ కవర్స్ ద వెరీ సన్ అండ్ లైట్, ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ దట్ కవర్స్ ది ఇన్నేట్ డివినిటీ.
1: అయితే ఈ అజ్ఞానం కూడాను ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: హౌఎవర్ దిస్ ఇగ్నోరెన్స్ వేర్ ఫ్రమ్ హ్యాజ్ ఇట్ కమ్?
1: నీటిని కప్పినటువంటి నాచు నీటి నుండియే పుట్టింది.
0: The moss that covers the water is born out of water.
1: Suryuni kappinatuvanti meghamulu suryuni vallane udbhavinchayi.
0: The cloud that covers sun is born out of sun alone.
1: Kani pottunu teesinappude biyam manaku sachchatkaristundi.
0: When you remove the husk you will get the grain paddy.
1: Paachini pakkaku nettinappude neeru manaku kanipistundi.
0: When once you remove the moss you will find the water.
1: Meghamulu kadilipogane సూర్యుడు సత్ప్రకాశుడై ప్రకాశిస్తూ ఉంటాడు.
0: As clouds pass off, you will find the brilliant sun.
1: కనుక మానవునికి కప్పినటువంటి అజ్ఞానం అనేటువంటిదే తన యొక్క సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని తెలుసుకోలేకుండా చేస్తుంది.
0: And therefore, it is this cloud of ignorance that covers the real nature of man, which is being awareness and bliss.
1: ఈ అజ్ఞానం అనగా ఏమిటి?
0: What do you mean by this ignorance?
1: జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం.
0: ఇట్ ఈస్ జస్ట్ ది కౌంటర్ థాట్ దట్ ఇస్
1: థాట్. అజ్ఞానం వేరు జ్ఞానం వేరు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ఆర్ నాట్ సెపరేట్.
1: యాక్షన్ రియాక్షన్ సౌండ్ అండ్ రీసౌండ్.
0: దర్ యాక్షన్ అండ్ రియాక్షన్ సౌండ్ అండ్ రీసౌండ్.
1: జ్ఞానమే లేకుండా అజ్ఞానమే లేదు.
0: When there's no wisdom, there's no ignorance in fact.
1: జ్ఞానం ఉండటం చేతనే అజ్ఞానం కూడాను పక్కన షాడో వలె ఉంటుండాలి.
0: Because of wisdom, you find ignorance following it like a shadow.
1: కనుకనే మనము షాడోను మాత్రమే అనుసరిస్తున్నాము కాని సత్యమైనటువంటి ఒక స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
0: But we are following the shadow, but we are not following the form of the truth.
1: ఈ అజ్ఞానం అనేటువంటిది ప్రతి మానవునికి ని ముందంజ వేస్తూ తనకంటే అధికంగా తాను ముందు ప్రయాణం చేస్తుంటాది.
0: In fact, it is this ignorance, the shadow, that goes forth, proceeds ahead of all of us.
1: పిల్లలకు చక్కని సులభమైనటువంటి ఒక ఉపమానము.
0: A very good example so as to be easily understood by all.
1: సూర్యోదయమైంది.
0: Its sun has already risen.
1: నీవు సూర్యుని వైపు నా దృష్టి తిప్పినప్పుడు,
0: when you look towards the direction of the sun,
1: నీ యొక్క ప్రతిబింబం నీకు కనిపించదు.
0: You don't see your own reflection.
1: నీవు ముందు, ప్రతిబింబం వెనుక వస్తుంటాది.
0: You will be in the front and the shadow will be behind.
1: కానీ సూర్యునికి విరుద్ధంగా నీవు ముఖం తిప్పి పశ్చిమ వైపు నీవు ప్రయాణం చేస్తుంటే నీ షాడో నీకంటే ముందుగానే బయలుదేరిపోతుంటాడు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ వాక్ ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ సన్ లైట్ టువర్డ్ ద వెస్ట్, యువర్ షాడో విల్ బి ఇన్ ద ఫ్రంట్.
1: దానిని వెనక వేయాలని నీవు ఎంత పరిగెత్తినప్పటికీ అది నీకంటే ముందుగా పరిగెత్తుంటాడు.
0: బై ఆల్ ఎఫర్ట్ యూ కెనాట్ బ్రష్ ఇట్ అసైడ్ అండ్ పుట్ ఇట్ బిహైండ్, ఇట్ రన్స్ ఫార్వర్డ్.
1: జోడు ముందరండి ఓడి ఓగువాగా. మనం ఎంత పరిగెత్తాలనుకున్నప్పటికీ మనకంటే ముందుగా మన జోడు పరిగెత్తుంటాది.
0: దో వీ వాంట్ టు రన్ ఫాస్ట్, ఇట్స్ ఓన్లీ అవర్ స్లిప్పర్ దట్ గోస్ ఫోర్త్ ఫస్ట్.
1: ఈ జోడు పరిగెత్తడానికి కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: కాలితో సంబంధం ఉంది కాబట్టి జోడు పరిగెత్తుండాలి. కాలి నుంచి వదిలిపోతే జోడు పరిగెత్తడానికి వీలు కాదు.
0: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ ద ఫీట్, ఇట్ ద స్లిప్పర్స్ గో ఫ్రంట్ ఆర్ ఎల్స్ దే డోంట్ మూవ్ అట్ ఆల్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మనం భగవంతుని వైపున, సచ్చిత్ ఆనంద స్వరూపుని వైపున మనము దృష్టిని తిప్పినప్పుడు మనకి అజ్ఞానం అనేటువంటిది వెనుకబడిపోతుంది.
0: లైక్ వైజ్
1: కనిపించనే కనిపించదు.
0: లైక్ వైజ్ వెన్ వీ లుక్ టు గాడ్, హూ ఇస్ అవేర్నెస్ బ్లిస్, నాచురల్లీ ఇగ్నోరెన్స్ విల్ ఫాల్ బిహైండ్. దైవమును
1: విస్మరించి జగత్తు వైపున తిరిగి ప్రయాణం సల్పుకుంట చేతనే అజ్ఞానం అనేటువంటిది తనకంటే ముందుగానే పరిగెత్తుంటారు.
0: టుడే మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ గాడ్ అండ్ హీ జస్ట్ వాక్స్ టువర్డ్స్ ద వరల్డ్ and therefore is deluded by ignorance.
1: Kanukane upanishattulu uttishtatha jagrata prapya varanya bodatani. O manavuda ajnanam ane nidralo nee untunnavu.
0: O man, you are fast asleep in ignorance.
1: నీవు ఎటువైపు నీవు ప్రయాణం చేస్తున్నావో నీకే తెలియటం లేదు.
0: యూ డోంట్ నో ఇన్ విచ్ డైరెక్షన్ యువర్ ట్రావెల్.
1: దేని నీవు విశ్వసిస్తున్నావో నీకు అర్థం కావటం లేదు.
0: యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు బిలీవ్ ఇన్.
1: అసత్యాన్ని విశ్వసిస్తున్నావు, సత్యాన్ని విస్మరిస్తున్నావు.
0: యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఫాల్స్హుడ్ వేర్ యు డోంట్ బిలీవ్ ది ట్రూత్.
1: ఒకడు నిద్రలో కలలుగంటున్నాడు.
0: వన్ వైల్ ఇన్ స్లీప్ డ్రీమ్డ్.
1: కానీ ఆ కలలు కంటున్న సమయం నందు అదే సత్యమని భావిస్తుంటాడు.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ కన్సిడర్ ది ఎక్స్పీరియన్స్ ట్రూ.
1: ఒక ప్రెసిడెంట్ కు కల వచ్చింది.
0: ఎ ప్రెసిడెంట్ డ్రీమ్.
1: లేక ఒక ప్రైమ్ మినిస్టర్ కు ఒక కల వచ్చింది.
0: ఆర్ ఎ ప్రైమ్ మినిస్టర్ డ్రీమ్డ్.
1: ఆ కలలో ఏదో తనకు అర్థం కానిటువంటివన్నీ కనిపించినాయి.
0: దేర్ హీ సా మెనీ ఆఫ్ మీనింగ్లెస్ థింగ్స్.
1: కానీ ఆ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ స్వప్నంలో నేను ప్రెసిడెంట్ ను, నేను ప్రైమ్ మినిస్టర్ ను, నేను రాజభవన్ లో ఉంటున్నాను అనేటువంటిది తెలియదు తనకి.
0: But there in a dream, the president does not know that he is the president, nor the prime minister.
1: ఆ స్వప్నములో ఉండినంత వరకు కూడాను తానేదో షాపింగ్ చేస్తూ ఉండినట్టుగా, తానెక్కడో అరణ్యంలో సంచరిస్తున్నట్టుగా కల వచ్చింది.
0: There in the dream, he dreamed that as if he was doing some shopping or in a forest.
1: విశ్వసిస్తున్నాడు మానవుడు.
0: Man considers true.
1: మెలకువ రాగానే నేను ప్రెసిడెంట్ను, నేను ప్రైమ్ మినిస్టర్ ను, ఇది రాజభవనము అనేటువంటి సత్యము అతని గుర్తింపు చేస్తుంది.
0: ద మూమెంట్ హీస్ అవేక్ హీ విల్ నో దట్ దట్ హీస్ ద ప్రెసిడెంట్, దట్ ఇస్ ద ప్యాలెస్ వేర్ హీస్.
1: కనుకనే మీరు సచ్చిత్ ఆనందం అనేటువంటి ప్రెసిడెంట్ మీరు.
0: సో దేర్ ఫోర్ యు ఆర్ ద ప్రెసిడెంట్, నేమ్లీ
1: ఆనందం అనేటువంటి ప్రైమ్ మినిస్టర్స్ మీరు.
0: యు ఆర్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ సచ్చిదానంద.
1: అన్నింటికి దేశమునికే అధిపతి అయినటువంటి వారు మీరు.
0: యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది సెంట్రల్.
1: కానీ అజ్ఞానం అనేటువంటి నిద్రలో మీరు స్వప్నం కంటుంటే చేతనే ఈ జగత్ అనేటువంటిది మీకు కనిపిస్తుంటారు.
0: బికాస్ యు ఆర్ ఇన్ ద స్లీప్
1: నేను ఈ జగత్తులో ఒక సమాజం యొక్క వ్యక్తిని అని భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎన్ ఇండివిజువల్ ఇన్ సొసైటీ.
1: ఇది అంతా ఇక్కడ నువ్వు స్వప్నమే.
0: దిస్ ఈస్ ఆల్ ఎ డ్రీమ్.
1: ఇది ఏ అజ్ఞానము.
0: దిస్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ఇట్టి అజ్ఞానాన్ని మనం దూరం చేసుకోవాలంటే జ్ఞానాన్ని మనం పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దిస్ ఇగ్నోరెన్స్ వన్ షుడ్ అక్వైర్
1: జ్ఞానం. అంటే ఏంటి?
0: వాట్ డు యు మీన్ బై విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ద విజన్ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఈజ్ విజ్డమ్.
1: అనేక మంది మానవులు భగవంతుణ్ణి ఆశిస్తుంటారు.
0: మెనీ పీపుల్ వాంట్ గాడ్.
1: భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు.
0: దే వర్షిప్ గాడ్.
1: భగవంతుణ్ణి చింతిస్తుంటారు.
0: దే థింక్ ఆఫ్ గాడ్.
1: ఇంత మాత్రం చేత భగవంతుడు మనకు లభ్యం కాదు అని గుర్తించలేకపోతున్నారు.
0: దే డోంట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ మియర్లీ బై దిస్ దే డోంట్ అటైన్ గాడ్.
1: నీవు చింతించినంత వరకు నీవు వేరు, భగవంతుడు వేరు.
0: సో లాంగ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: భగవంతుణ్ణి నీవు ఆశించినంత వరకు భగవంతుడు వేరు, నీవు వేరు.
0: So long you want him, you are separate from God.
1: మీ ఇరువురు కూడాను ఒక్కటి కావాలి.
0: Both of you should become one.
1: అది ఎప్పుడు కావచ్చు?
0: When is it possible?
1: నిన్ను నీవు అర్పితము గావించుకున్నప్పుడే అతను నీవే, నీవు అతనే.
0: When you offer yourself totally, you become one with him.
1: I and you are one.
0: I and you are one.
1: తత్వం అసి.
0: తత్వం అసి, that thou art.
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి, ఐఎం బ్రహ్మన్.
1: తనను తాను అర్పితము గావించుకున్నటువంటి వానికే ఇద్దరు లేకుండా ఒక్కటిగానే అయిపోతుంది. భగవంతుడు తాను ఒక్కడే అయిపోతాడు.
0: ద వన్ హూ ఆఫర్స్ హింసెల్ఫ్ టోటలీ బికమ్స్ వన్ విత్ గాడ్.
1: అంతవరకు భగవంతుడు భగవంతుడే, భక్తుడు భక్తుడే.
0: టిల్ దెన్ గాడ్ విల్ బి గాడ్ అండ్ హ్యూమన్.
1: నీవు నీవే, దేవుడు దేవుడే.
0: అండ్ యూ అండ్ గాడ్ ఆర్ సెపరేట్.
1: కనుకనే నేను దేవుడు కావాలి అనుకున్నప్పుడు నీవు దేవుడు ఒకటి కావాలంటే దైవానికి అర్పితం కావాలి.
0: సో ఇఫ్ యూ థింక్ దట్ ఐ షుడ్ బి వన్ విత్ గాడ్, యూ షుడ్ ఆఫర్ టోటలీ యువర్ సెల్ఫ్.
1: సర్బత్ లోపల చక్కెర కలిపినాము.
0: సపోజింగ్ యూ హ్యావ్ మిక్స్డ్ షుగర్ ఇన్ షర్బత్.
1: కానీ ఆ చక్కెర సర్బత్ అంతా చేరిపోయి ఏకమైపోయింది.
0: బట్ దిస్ వాటర్ గాట్ ఇట్స్ దిస్ షుగర్ మిక్స్.
1: ఈ షర్బత్ వేరే లేదు, చక్కెర వేరే లేదు.
0: అండ్ ద వాటర్ అండ్ షుగర్ ఆర్ నాట్ సెపరేట్.
1: రెండు ఏకమైపోయినాయి.
0: బోత్ బికమ్ వన్.
1: అయితే ఈ ఏకమైనప్పుడు కూడాను,
0: దో దే ఆర్ యునైటెడ్,
1: మానవత్వం అనేటువంటి ఒక దేహతత్వం కూడాను దీనిని ఏమాత్రమూ అర్థం చేసుకోలేదు.
0: This human life which identifies with the body senses of the human body cannot comprehend.
1: ఈ మానవత్వములో ఉండినటువంటి యొక్క బుద్ధి తత్వం కూడాను దీనిని అర్థం చేసుకోలేదు.
0: The intellect of the human life cannot reach anywhere.
1: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం దీనికి అతీతమైపోయినప్పుడే దీన్ని అర్థం చేసుకుంటుంది.
0: దేర్ఫోర్ ది డివైన్ ప్రిన్సిపల్ ట్రాన్సెండ్స్ హ్యూమన్ ఇంటెలెక్ట్.
1: ఇది ఒక టంబ్లర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ టంబ్లర్.
1: ఈ టంబ్లర్ లోపల ఒక విధమైన పండరసం ఉంది అనుకోండి.
0: యు హావ్ ఫ్రూట్ జ్యూస్ దేర్.
1: పండరసం నాకు అలవాటు లేదు
0: స్వామి, డజంట్ టేక్ ఎనీ ఫ్రూట్స్.
1: కానీ పండరసంగా భావిస్తున్నాం.
0: బట్ యు కన్సిస్ట్ ఫ్రూట్ జ్యూస్.
1: ఈ పండరసము ఈ యొక్క టంబ్లర్ లో ఉంది.
0: ఫ్రూట్ జ్యూస్ ఈస్ హియర్ ఇన్ దిస్ టంబ్లర్.
1: కానీ ఈ పండరసం యొక్క రుచి ఈ టంబ్లర్ కు తెలియదు.
0: But the tumbler does not know the taste of the fruit juice.
1: Tumbler ninduku untundadi pandarasamu.
0: Though fruit juice is in full.
1: Kaani tumbler ku deeni ruchi teliyadu.
0: Tumbler doesn't know the taste.
1: Deento oka straw veyandi.
0: Put there a straw.
1: Ee straw vesi neevu notto lopala pilchukunnavu.
0: With the straw you draw the juice.
1: Aa straw ninduku sharbattu aa oka pandarasam potundadi.
0: The fruit juice flows through this
1: కానీ ఆ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
0: ఈవెన్ ద స్ట్రా డస్ నాట్ నో ఇట్స్ టేస్ట్.
1: నాలుక పైన పోయిన తర్వాత అప్పుడు పులుప తీప అని అక్కడ మాత్రం తెలుస్తుండాలి.
0: యాజ్ ఇట్ గోస్ టు ద టంగ్ ఇట్ విల్ నో వెదర్ ఇట్ ఇస్ సవర్ ఆర్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మన దేహమే ఒక టంబ్లర్.
0: అవర్ బాడీ ఇస్ ఎ టంబ్లర్.
1: దీంట్లో దివ్యత్వం అనేటువంటి ఒక మధురమైన రసస్వరూపుడు భగవంతుడు, ఆ రసం ఉంటుండాలి.
0: The essence of the divinity, fruit juice, is there.
1: దేహానికి తెలియదు.
0: But the body, the tumbler doesn't know.
1: ఈ సెన్సెస్ అనేటువంటి ఒక స్ట్రాలు మనం వేసుకుని దాని ద్వారా అనుభవిస్తున్నాము.
0: We experience through the senses, namely the straw.
1: కానీ ఆ స్ట్రా కూడా తెలియదు.
0: The senses, the straw also does not know the taste.
1: బుద్ధి, అదే జిహ్వ.
0: It is the intellect, the tongue.
1: దీనిని చెప్పాడు భక్తుడైనటువంటి యొక్క భగవత్ యొక్క చైతన్యుడు.
0: It is the Chaitanya who stated this.
1: జిహ్వే రసజ్ఞే.

0: ఏమిటి ఆ మధురాక్షరములు?
1: ఓ
0: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్రం, ఓ నాలుక రసము నెరిగినటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్
0: మధుర ప్రియేత్వం, ఆ మధురత్వాన్ని అనుభవించేటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ఎంజాయ్స్ ద స్వీట్నెస్,
0: ఈ బాహ్యమైనటువంటి ఒక రసాన్ని నీవు తీసుకుంటున్నావు.
1: యు ఆర్ జస్ట్ టేకింగ్ ఇన్ ది ఎక్స్టర్నల్ జ్యూస్,
0: ఆ రసం నిన్ను తృప్తిపరచలేదు.
1: ఇట్ కెన్ నెవర్ గ్రాటిఫై,
0: నీకు కేవలం టేస్ట్ ను మాత్రమే చూపిస్తుంది అది, కానీ తిరిగి లోపల వెళ్ళిపోతుంది అది.
1: ఇట్ విల్ జస్ట్ మేక్ యూ నో ద టేస్ట్ బట్ ఇట్ గోస్ ఇన్,
0: కానీ అన్నింటికంటే మధురమైనటువంటి రసము ఒకటి ఉండాలి విను.
1: బట్ లిసన్ టు దిస్, దేర్ ఇస్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: The sweetest of all are the divine names of God.
1: ఈ నామం నీవు చింతించు.
0: You think of this God's name.
1: ఇది అరిగిపోయేది కాదు.
0: It can't be digested.
1: అరిగిపోయేటువంటిది కాదు.
0: It won't melt.
1: కదిలిపోయేటువంటిది కాదు.
0: It doesn't move.
1: మెదిలిపోయేటువంటిది కాదు.
0: It's not afraid of anything.
1: హృదయములు నిశ్చయంగా నిర్మలంగా నిస్వార్థంగా నిరంతరం కూడాను మాధుర్యాన్ని అందిస్తుంటాడు.
0: It gives you all the sweetness to our heart, being selfless absolutely and pure and sweet.
1: కనుక మానవుడు ఈనాడు భగవంతుణ్ణి తనకంటే భిన్నంగా భావించి ఆరాధన చేస్తున్నాడు.
0: Therefore man today is worshipping God
1: కనుకనే
0: different from him.
1: ఎన్ని తరములు ఎన్ని జన్మములు ఎన్ని యుగములు మారినప్పటికీ తాను భగవంతునితో ఐక్యం కాలేడు.
0: In spite of all many of the generations and lives and ages passed by, yet he cannot attain realization.
1: పాలలో నీరు చేరినట్టుగా ఏకమై పోవాలి భగవంతునిలో భక్తుడు.
0: Just as water gets mixed in milk,
1: దీనికి ఏ సాధనము చేయనక్కర్లేదు.
0: For this you don't need any
1: ఏ గ్రంథమును పఠించనక్కర్లేదు.
0: You don't need to read any text.
1: ఏ గురువును స్వీకరించనక్కర్లేదు.
0: You don't need to go to any teacher.
1: ఏ జపములు ధ్యానములు చేయనక్కర్లేదు.
0: No penance or meditation are needed.
1: ఒక్క ప్రేమతో మాత్రమే అది లభ్యమవుతుంది.
0: It's only possible through love only.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని బోధించేటువంటిదే వేదాంతము.
0: It is Vedanta that teaches love.
1: కనుక మానవుడు తాను వేరు దైవం వేరు అనేటువంటి భిన్నాభిప్రాయములు ఉండినంత వరకు కూడాను నీవెన్ని భజనలైనా చేయి.
0: You may do any number of bhajans with this feeling of dualism that you are separate from God.
1: కానీ అది చేసేంత వరకు మాత్రము హాయిగా ఆనందంగా తలలుపుతావు.
0: So long you do bhajans, you nod your head in ecstasy.
1: Kani,
0: but
1: hrudayam nirantaram kudanu nindinatvante dhirasamto.
0: But the heart is full of that essence.
1: Raso vaisaha ani bodhinchinadi upanishattudu.
0: Upanishad teaching is the essence.
1: Bhagavantudu rasa swaroopude.
0: God is in the form of rasa, the essence.
1: Neevu nirasa swaroopude.
0: God is rasa, the essence. You are nirasa.
1: Nirasattvam povalante ee rasattvam swikarinchali.
0: So in order to be strong, you have to accept this essence.
1: కనుక నీరసత్వం ఎక్కడ ప్రారంభమవుతుంది?
0: వాట్ ఈస్ ది ఆరిజిన్ ఫర్ దిస్ వీక్నెస్?
1: దైవత్వాన్ని వేరు చేసినప్పుడే నీరసత్వం వస్తుంది.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ గాడ్, యూ బికమ్ వీక్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: అది ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఆత్మ.
1: ఇలాంటి తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ఇట్ ఫుల్.
1: ఇలాంటి రసమును లోపల చేరనివ్వకోకుండా కొంత అభిమానము అహంకారము రెండు కూడా అడ్డు తగులుతూ ఉంటాయి.
0: వి డోంట్ డ్రా దిస్ ఎసెన్స్ టోటలీ బికాస్ ద ఈగో అండ్ అటాచ్మెంట్ కమ్.
1: ఆదిశంకర్ను జైత్రయాత్ర సలిపినప్పుడు
0: వెన్ వాజ్ ఆన్ ఎ టూర్ టు కాంకర్ ద హోల్
1: మండన మిశ్రుణ్ణి కూడాను చేరాడు.
0: దేర్ వాజ్ ఆల్సో మండన మిశ్ర దేన్.
1: మండన మిశ్రునుకు శంకరాచార్యునకు వేదాంతం నందు వాదోపవాదం జరిగింది.
0: There is heated argument between Shankara and Mandana Mishra there.
1: Evaru gelchidam evaru odipovatam anetundi daniki oka judge undali.
0: A judge is needed to decide.
1: Ee judge ni evariga undali, evaru nirnayinchagalaru.
0: Who can judge properly?
1: Shankaru vare cheppadu.
0: Shankara himself said.
1: Shankaru telusunu.
0: Shankara no.
1: Trikala gnani.
0: He knows all the three.
1: Mandana Mishra. Nee patri ainatundi okka Ubhaya Bharate manaku iddariki judge annadu.
0: Mandana Mishra, your wife Ubhaya Bharati is the judge.
1: Shankara yokka vishwasamu.
0: See the faith of Shankara.
1: Bhatta vaipune bharya satyam cheppochunu kani marakuru vaipune cheppadu kani Ubhaya Bharati alantidi kaadu.
0: Usually wife supports the husband, but Ubhaya Bharati is not of that sort.
1: Bheda rahitamainatundi yokka buddhi Ubhaya Bharati.
0: Ubhaya Bharati has no difference of that type.
1: Naadi needi anetundi yokka భిన్నాభిప్రాయములు లేవు.
0: షీ హాస్ నో ఫీలింగ్స్ ఆఫ్ మైండ్.
1: అది ఇది అనేటువంటి ఒక తత్వములు లేవు ఆమెలందు.
0: షీ డజంట్ కన్సిడర్ దిస్ అండ్ దట్.
1: ఏకం సత్య ప్రాబహుదా వదంతి, ఉన్నది ఒక్కటే సత్యము.
0: షీ బిలీవ్స్ దట్ ఇన్ వన్ ట్రూత్.
1: అట్టి సత్యాన్ని గుర్తించినటువంటిది ఉభయ భారతి.
0: ఉభయ భారతి హాస్ నోన్ దట్ ట్రూత్.
1: కాబట్టి ఉభయ భారతిని మనం సాక్ష్యంగా పెట్టుకున్నాము.
0: సో ఉభయ భారతి వాజ్ మేడ్ ద జడ్జ్.
1: ఇద్దరు వాదించారు.
0: బోత్ ఆర్గ్యూడ్.
1: కడపటికి
0: ఫైనల్లీ
1: మండన మిశ్రుడు ఓడిపోయాడు.
0: మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
1: ఈ సత్యాన్ని ఏమాత్రము సంకోచం లేకుండా ఏ విధమైనటువంటి భయం లేకుండా నిర్భయంగా చెప్పింది. మండన మిశ్రుడు ఓడిపోయాడు అని చెప్పింది.
0: ఉభయ భారతి డిక్లేర్డ్ వితౌట్ ఎనీ హెజిటేషన్ ఫియర్లెస్లీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
1: ఈ మాట విన్నంత మాత్రమున మరి కాలంను కూడా అధికంగా తీసుకోలేదు. చెప్పిన మాటను దక్కించుకునే నిమిత్తమై అదియే సత్యము.
0: టు కీప్ అప్ టు ద వర్డ్ గివెన్, దట్ ఇస్
1: మరుక్షణమే మండనమిశ్రుడు సన్యాసాశ్రమం తీసుకున్నాడు.
0: ఇమ్మీడియట్లీ మండనమిశ్ర యాక్సెప్ట్ ది స్టేట్ ఆఫ్ టోటల్ రినన్సియేషన్.
1: అయితే నేను కూడాను అర్ధాంగి,
0: ఐఎమ్ యువర్ వైఫ్
1: అని ఆమె కూడాను సన్యాసాశ్రమం తీసుకున్నాడు.
0: షీ టు బికేమ్ ఎ రినన్సియంట్.
1: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం ఒకవైపున, పరతత్వం మరొక వైపున.
0: There is secular knowledge on one side, spiritual knowledge on
1: the other. Pravrutti adi nivrutti.
0: One is outward, other is
1: inward. Pravrutti nivruttulu yokka sambandham anetundi avinabhava sambandhanga nirupinchindi Ubhaya Bharati.
0: It was Ubhaya Bharati who brought in this coordination between the two.
1: Shadow maadi teeskuntu vachindi.
0: She considered both.
1: Reflection, reaction, resound ga cheptu vachindi.
0: She started teaching that everything is reaction, reflection.
1: Eppudu sanyasasam teeskunnaro veru veru ayipoyaru.
0: The moment they became renunciants, they got
1: Ubhaya Bharati oka aasam nirminchukoni akka seelalu maatrame cherchukoni aame varandarkini aatma prabodha salputundadi.
0: Ubhaya Bharati built a hermitage for exclusively for women and started teaching
1: them. Kontha mandi seelato cheri aame ganga nadiki snanamku velutundadi tellavari.
0: Along with some other women she went to Ganges to have a
1: oka vairagyudu aneetundi perutopala.
0: A man in the name of total ascetic.
1: ఒక చెట్టు కింద పండుకున్నాడు పాపం.
0: Was just lying under the tree.
1: అతను సన్యాసి.
0: He is also an ascetic.
1: కేవలము అది కేవలము ఒక హృదయ సన్యాసం కాదది.
0: He is not one of the heart.
1: కేవలం వస్త్ర సన్యాసం అది.
0: He is ascetic by dress.
1: కేవలం బట్టలు మార్చుకున్నారే కానీ బుద్ధులు మార్చుకోలేదు.
0: They just could change their dress but not their mentality. Gudalu
1: maarukunnare kaani gunamulu maaraledu.
0: They could change gudalu or dress but not gunalu or the qualities.
1: Kaani aa pandukunnatunti vyakti taanu nityamu neeru traage nimittamai oka sarakayani endipoyina sarakayi lopala neeru poosukoni danni eppudu vaadukuneetunti vaadu deenni prakkana pedithe evaraina ettukoni potaremo ani talakinda pettukoni pandukunnadu paapu aa yokka vairagyudu.
0: This ascetic, just for name's sake, carries with him the bottle gourd which is dry with water inside and was hiding it so that it would not be stolen.
1: అతనికి సరియైన వైరాగ్యం ప్రబోధించాలని సంకల్పించి ఉభయ భారతి తన వెంట వస్తున్నటువంటి స్త్రీలతో గట్టిగా చెప్పింది.
0: To teach this lesson of detachment to this false ascetic, ఉభయ భారతి told loudly to her associates.
1: స్త్రీలారా,
0: women,
1: చూడండి అతను వైరాగ్యుడు.
0: See, he is a renunciant.
1: కానీ
0: బట్
1: అతని ఈ యొక్క ఈ సురకాయ ఇది ప్రక్కన పెట్టి ఎవరైనా దొంగిలిస్తారో ఏమని దానిపైన ఇంత అభిమానం పెట్టుకుంటున్నాడు పాపం.
0: He has got so much of attachment to this bottle gourd.
1: ఇంత నిరుపయోగమైనటువంటిది,
0: ఇట్స్ యూస్లెస్,
1: తుచ్చమైనటువంటిది అని వదలలేకపోతున్నాడు పాపం.
0: ఇట్ ఈస్ సో లో, హీఈస్ నాట్ ఏబుల్ టు గివ్ అప్.
1: తన తల కింద పెట్టుకుని పండుకున్నాడు అని.
0: అండ్ హీ జస్ట్ స్లీపింగ్, కీపింగ్ ఇట్ అండర్ హిస్ హెడ్.
1: విన్నాడు ఈ వైరాగ్యం.
0: దిస్ ఎసిటిక్ హర్డ్ దిస్.
1: చీ, నన్ను ఈ విధంగా అవమానం చేసింది కదా అని కోపం ఒకవైపున వచ్చింది.
0: హి వాస్ సో యాంగ్రీ బికాజ్ హి వాస్ ఇన్సల్టెడ్.
1: తిరిగి ఉభయ భారతి తన శిష్యులతో స్నానం చేసి తిరిగి వెనుకకు వస్తుండాలి.
0: ఉభయ భారతి వాస్ రిటర్నింగ్ విత్ ఆల్ హర్ డిసైపుల్స్.
1: అది కనిపెట్టి ఈ సొరకాయను తీసి వాళ్ళ దగ్గరికి పారవేశాడు.
0: వాచింగ్ దట్ హీ జస్ట్ త్రూ దిస్ బాటిల్ గోడ్ అక్రాస్.
1: అప్పుడు ఉభయ భారతి చెప్పింది, అయ్యో పాపము, అభిమానమే అని అనుకున్నాను, అహంకారం కూడా ఉంటుందని ఇతనికి అని.
0: ఉభయ భారతి సెడ్, ఐ థాట్ it is only attachment, he has got this ego.
1: ee ahankarame lekapothe deenni visiri na kada pai padestada.
0: In fact, he has no ego, how can he throw it like that?
1: Appudu rendu nimisham nilchi,
0: he waited there for a couple of minutes.
1: Sanyasi,
0: he said, oh, ascetic,
1: meek abhimanam tho paatu ahankaram kuda nu perigipothundadi.
0: You have got this attachment, ego on the rise.
1: Idi manchidi kaadu,
0: it's not proper.
1: Nee vesinatvanti okka ee guddalakaina gauravanni andinchu.
0: At least you should respect the dress you have put on.
1: కనుక నీవు ఈ అహంకార మమకారములు ఉండినంత వరకు కూడాను నీవు సర్వసంగ పరిత్యాగి కాదు.
0: సో లాంగ్ యు ఆర్ బౌండ్ బై దిస్ ఈగో ఇన్ అటాచ్మెంట్,
1: దూరం చేసి ఆత్మాభిమానంలో నీవు ప్రవేశించు.
0: సో యూ హ్యావ్ టు డెవలప్ లవ్ టు
1: మంచి మధురమైనటువంటి శాంతమైనటువంటి చక్కని భావంతో ఆమె ప్రబోధించింది.
0: షీ థాట్ ఇన్ ఎ వెరీ ఎక్సలెంట్ వే, ఇన్ ఎ పాలెటబుల్ వే.
1: జ్ఞానమునకు స్త్రీలు పురుషులు భేదం ఎక్కడుంది?
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్.
1: దేహములకు స్త్రీలు పురుషులు
0: is on the body.
1: జ్ఞానమునకు ఏ లింగ భేదములు లేదు.
0: బట్ దోస్ ఆఫ్ ది విజ్డమ్ డోంట్ హావ్ ఏ
1: జాతి భేదములు లేదు.
0: నో డిఫరెన్స్.
1: ఏ వర్ణ భేదములు లేదు.
0: నో కలర్ బేస్డ్ ఆన్ దట్.
1: ఏ ప్రకృతి భేదములు లేవు.
0: నథింగ్ వాట్సెవర్.
1: పరిగెత్తి వచ్చాడు, ఆమె పాదాలపైన పడ్డాడు ఈ సన్యాసి.
0: This ascetic ran and fall at her feet.
1: Amma, yavaru ee satyanni bodhinchetunte vyaktulu lekapovadam chethane ee vidhanga sanyasulu ee vidhamaina natanam chestu pothunnaru.
0: As no one there to teach us truth, this has been my behavior.
1: Neti nundi maa ubhaya bharate naa guruvu ani tanu namaskarinchadu.
0: From this day he declared that ubhaya bharate is his guru.
1: Ee vidhanga
0: like this
1: manavattamulo enni vidhamainatundi sadhanalu chesinattuga kanipistuntaru.
0: In human life it appears as if we follow many spiritual paths. Kasai
1: vastramu lesina gaani kanthamala dariyinchina gaani gadagadamani japamala drippina kadakuni yoddaku ravale baba dayacheta dhanyulu kavalera entaati varu nidayacheta dhanyulu kavalera.
0: One may put on the akar robes, one may wear the talisman and repeat, count the beads in the name of the Lord, but yet one has to fall at the feet of Baba.
1: Mukkumusi japamacharinchina mrokkuchu baga niluchundina brokki mokki entu yachina gaani moralini nanni karugadu manasu dayacheta dhanyulu kavalera entaati varu nidayacheta dhanyulu kavalera.
0: One may close the nose and just stand on one leg and chant the name of God repeatedly, but yet God would not melt. It's only His grace that will make Him move towards you.
1: ఏమి ప్రయోజనం? ప్రాకృతికంగా మనం చేస్తున్నామే కానీ ఈ జపములు ధ్యానములు దయకు సమీపమయ్యేటువంటి ఒక స్థితిని మనం పొందగలుగుతున్నామా? ఆ భగవంతుని యొక్క ప్రేమకు సన్నిహితులయ్యేటువంటి ఒక మార్గాన్ని మనం వెతుకుతున్నామా? సత్యాన్ని తమకు తాము చక్కగా విచారించి ఉన్నప్పుడు సత్యం మనకు తక్షణమే బయటపడిపోతుంది.
0: One has to inquire within one's own self this basic truth.
1: కనుక ఈనాటి ప్రజలందరూ కూడాను
0: all people today
1: kevalam aneka rakamainatundi sadhanalu chestunnaru.
0: They follow many spiritual paths.
1: Deeniki motta mota tannu cherek puramu sneham kavali.
0: Before we merge in the divinity, it is a friendship which is foremost.
1: Evanto friendship kavali.
0: With whom should we have this?
1: Maranatvanti vanito friendship kavali.
0: You should develop friendship towards the one who would not change.
1: Adi amrita swaroopamainatundi daivattvam.
0: That is immortal divinity.
1: చూడండి, నవవిధ మార్గంలో మీరు ఎన్నో పర్యాయములు విన్నారు.
0: యు మైట్ హావ్ హర్డ్ ఆఫ్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: ద లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: సఖ్యం, ఆత్మ నివేదనం,
0: ద సరెండర్.
1: స్నేహమైన తర్వాతనే ఆత్మ నివేదన.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ ఇట్ ఎండ్స్ ఇన్ ది సరెండర్.
1: కనుకనే మొట్టమొదట భగవంతునితో స్నేహం కావాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ అవర్ గాడ్.
1: ఈ లోకంలో ఉండినటువంటి వారంతా కూడా ఫ్రెండ్స్ కానే కాదు.
0: ఆల్ వరల్డ్లీ పీపుల్ ఆర్ నాట్ అవర్ ఫ్రెండ్స్.
1: హలో హలో హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై పోయింది.
0: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు హలో హౌ ఆర్ యూ గుడ్ బై.
1: ఇవి కాదు ఫ్రెండ్షిప్.
0: దాట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
1: చెరువులో నీరు ఉండినంత వరకు కప్పలు ఉంటాయి, తర్వాత కప్ప ఒక్కటైనా ఉండదు.
0: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ యూ ఫైండ్ ద ఫ్రాగ్.
1: టోబీలో డబ్బు ఫాదర్ పొజిషన్ గట్టిగా ఉంటే ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీగానో ఉంటే అంతవరకు నీకు ఇదిగా ఉంటుంది, తర్వాత నిన్నెవ్వరు గుడ్ బై కూడా చెప్పరు.
0: సో లాంగ్ యువర్ ఫాదర్ ఇన్ పొజిషన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ విత్ మనీ ఇన్ యువర్ పాకెట్ ఎవ్రీబడి విల్ సే హలో, దే వోంట్ సే గుడ్ బై.
1: లండన్ లో క్రాంబర్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఉండేటువంటి వాడు.
0: There in London in those days, Cromwell was the president.
1: కట్టకడపటికి ఏదో ఒక విధమైనటువంటి దోషం ఏర్పడిపోయింది, అతనికి ఉరి శిక్ష వచ్చింది.
0: Something had went wrong and he was hanged.
1: పక్కా పాలిటిక్స్ అతను.
0: He's a పక్కా politician.
1: కోట్ల రూపాయలు పౌండ్స్ అంతా కూడా ఖర్చు పెట్టాడు.
0: He spent crores and crores of pounds.
1: స్నేహితులకంతా కూడా ఓటుకంతా కూడా ఎంతో ధనం అంతా ఇచ్చాడు.
0: He purchased votes.
1: ఇల్లు ప్రదక్షిణలు చేశాడు.
0: హి వెంట్ రౌండ్ ఎవ్రీ హౌస్.
1: ఎంతో ధనం దారబోసుకున్నాడు.
0: హి స్పెంట్ సో మచ్ మనీ.
1: కట్టగడపటికి అతనికి మెడకు ఊరి బిగించే సమయంలో తాను స్మరించుకుంటూ వచ్చాడు.
0: When he was about to be hanged, he started thinking, so
1: ఈ ధనమును నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
0: What a waste I have done with this money.
1: నా పవిత్రమైనటువంటి కాలాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
0: I wasted my sacred time.
1: ఈ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఈ కాయాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
0: ఐ వేస్టెడ్ దిస్ బాడీ విచ్ ఇస్ డివైన్ అండ్ సో
1: సేక్రెడ్. నా కాలమును నా కర్మను నా కనకమును సర్వమును కూడా వ్యర్థం చేసుకున్నాను.
0: ఐ వేస్టెడ్ మై బాడీ ద టైమ్ అండ్ ద గోల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఇదే భగవంతునికి నేను అర్పితం చేసి ఉంటే ఎంత ఆనందించింది అటువంటి వాడను.
2: Had I but served my Lord in the heart
1: of the zeal, I would
2: have come to exalted
1: position.
2: Having spent so much, is this my present plight?
1: నేను ఇంకెన్ని జన్మములు ఎత్తినప్పటికీ రాజకీయాల్లో నేను ప్రవేశించనని ప్రామిస్ చేశాడు.
2: ఐ మే బి బోర్న్ రిపీటెడ్లీ బట్ ఐ విల్ నెవర్ సర్వ్ ఎనీ లార్డ్.
1: ఎప్పుడు ప్రామిస్ ఎప్పుడు చేశాడో ఆ ప్రభుత్వానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క కను తెరిపించాడు.
2: ద మూమెంట్ హీ మేడ్ సచ్ ఎ ప్రామిస్ ద గవర్నమెంట్ ఓపెన్డ్ ఇట్స్ ఐస్.
1: తక్షణమే ఆ ప్రొసీజర్ క్యాన్సిల్ చేసేశాడు.
2: అండ్ ద పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ వాస్ క్యాన్సిల్డ్ ఇమిడియట్లీ.
1: ఒక్క భగవంతుని తరించి, ఓ భగవంతుడా నీకు చేయనటువంటి సేవలు ఈ యొక్క హస్తములు ఎందుకు?
2: Oh God, why should I have these hands if I can't serve you?
1: దీనినే తుకారాం కూడా చెప్పాడు.
2: The same thing is stated by తుకారాం.
1: రామా నేను అంగహీనుడను అని ప్రార్థించాడు.
2: He prayed, Rama, I am crippled.
1: దగ్గరున్న శిష్యులందరూ కూడాను ఏమిటి పిచ్చివాడైపోతున్నాడే, అన్ని అంగములు ఉంటున్నాయి కదా, అంగహీనుడని ఎందుకు చెప్పుకుంటున్నాడు?
2: All disciples said, he declares himself handicapped with all the limbs fine. Why?
1: నీ చేతులు ఉన్నాయి.
2: I have hands.
1: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, ఇది అంగహీనం కాదా? ఉండి ప్రయోజనం ఏమిటి?
2: With hands I am not able to serve you, therefore I am crippled.
1: కన్నులు ఉన్నాయి.
2: I have eyes.
1: కానీ నిన్ను చూడలేకపోతున్నాను.
2: I am not able to see you.
1: ఈ కన్నులు ఎందుకోసమని?
2: What for then?
1: కేవలము ఒక పత్తికాయ వలె ఉంటున్నాయి కన్నులు.
2: That's something like the fruits of the cotton plants.
1: చెవులు ఉన్నాయి.
2: We have ears.
1: నీ యొక్క వేణుగానాన్ని వినలేకపోతున్నాను.
2: ఐఎమ్ నాట్ ఏబుల్ టు లిసన్ యువర్ మెలోడియస్ మ్యూజిక్.
1: నీ మధురమైనటువంటి వాక్యాలు నేను శ్రవణం చేయలేకపోతున్నాను.
2: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యు యువర్
1: టీచింగ్. కుక్కలు కుక్కలు నక్కలు దూరేటువంటి ఒక కేవ్స్ మాదిరి ఉంటున్నాయి ఈ చెవులు.
2: మై ఇయర్స్ ఆర్ లైక్ కేవ్స్ సో దాట్ ద ఫాక్సెస్ అండ్ ద డాగ్స్ కుడ్ ఎంటర్.
1: కాళ్ళు ఉంటున్నాయి.
2: ఐ హావ్ లెగ్స్.
1: కానీ నిన్ను నేను ప్రదక్షిణ చేసి నమస్కరించలేకపోతున్నాను.
2: బట్ ఐ కుడ్ నాట్ గో రౌండ్ యూ డూ
1: బజారు బజారు తిరుగుతున్నాను.
2: ఐ గో రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ. ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ వద్దికగా నుండరేల ఓ చెవులా, వద్దికగా నుండరేల ఓ చెవులా.
2: ఓ యస్, యు ఆర్ రెడీ టు గో అరౌండ్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ లిసన్ టు ఆల్ ద గాసిప్ అండ్ ద వెయిన్ టాక్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్ ద డివినిటీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్.
1: నేని సునకంబు వల మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే. క్షణమును క్షణమును దైవ సన్నిధి నిలువగా, క్షణమును దైవ సన్నిధి నిలువగా పాదముల అది కష్టమా.
2: ఓ ఫీట్, యూ జస్ట్ రన్ అబౌట్ లైక్ ఎన్ ఎయిమ్లెస్ డాగ్ దట్ రన్స్ అబౌట్ అలాంగ్ ద స్ట్రీట్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు గో టు నియర్ గాడ్.
1: ఏమి ప్రయోజనం ఈ అంగములంతా ఉంది?
2: వాట్ ఆర్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
1: ఈ సేవకు ఇవి ఉపయోగించాలి.
2: దే షుడ్ బి యూజ్ టు సర్వ్ గాడ్.
1: సూరదాసుడు కూడా చెప్పాడు.
2: ద సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై సూరదాస్.
1: కండుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరరైరి.
2: Though we have eyes, but yet we are blind that we are not able to see your divine form.
1: భగవంతుడా,
2: ఓ గాడ్,
1: నాకు కన్నులు ఇస్తానని కోరుతున్నావా?
2: యూ వాంట్ టు గివ్ మీ విజన్?
1: నా కన్నులు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ సైట్.
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శించినారా? ఎంతమంది కన్నులు లేవు, వాళ్ళంతా నిన్ను చూచారా?
2: సో మెనీ పీపుల్ హావ్ ఐ సైట్, డూ దే సీ యూ?
1: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన మాలింప నెరరైరి.
2: దో దే హావ్ ఇయర్స్ దే ఆర్ డెఫ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు యువర్ మ్యూజిక్.
1: పాణి పంకజమందు పరమాత్మ ఉండియు పాడు సంసారంబు కోరిరేరి.
2: దో గాడ్ ఈజ్ ఇన్ ప్రెసెంట్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్, బట్ దే వాంట్ ఫ్యామిలీ లైఫ్.
1: హృదయంలోనే ఉంటున్నాడు పరమాత్ముడు.
2: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: అతన్ని వదిలిపెడుతున్నావు.
2: బట్ యూ జస్ట్ లీవ్ హిమ్.
1: ఎక్కడో బజారు వెంట తిరిగి నీవన్నీ విధాలా ఒక సంసారంలో ప్రవేశిస్తున్నావు.
2: యూ గో అబౌట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎంటర్ ఇన్ టు ఫ్యామిలీ లైఫ్.
1: కన్నులనిచ్చినది ఎందుకో తెలుసా? అందరి చూచేటందులక.
2: యు నో వై ఐస్ ఆర్ గివెన్? ఈజ్ ఇట్ లుక్ ఎట్ ఎవ్రీబడి?
1: దీనినే పురందర్దాస్ కూడా చెప్పాడు.
2: ది సేమ్ థింగ్ పురందర్దాస్.

0: What for are the eyes that cannot look at God, that cannot look at Rama? What for
1: my eyes and looks? దేహములో సర్వాంగములు కూడాను సార్థకంగా గావించుకునే నిమిత్తమై నీకు అనుగ్రహించినటువంటివే గాని మిస్యూజ్ చేయటానికి కాని పెడమార్గం పట్టించడానికి కాని తప్పు మార్గంలో నడచడానికి కాని కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
0: The true human life and human quality lies in understanding the truth that senses have got to be made use of in a proper way so that we don't lead them in a wrong path.
1: Tane chustuntadu sarvamu.
0: He will take care of
1: it. Ram Ram Ram Ram Ram japamiste na potta nimpede evaraya antaru kontha mandi.
0: Some say if I sing the glory of God, who will give me food?
1: Na jeevitham jaragali kada antaru.
0: They say I should carry out my living.
1: Nara pettina vaadu neeru poyilaya.
0: The one who has sown the seeds will
1: give him water.
0: If we chant wholeheartedly, will he
1: not take care of it? The one
0: who takes care of the entire cosmos, can't he take care of you?
1: అంతా తానే చూసుకుంటాడు.
0: హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: బెట్ట తుదియల్లి పుట్టిద వృక్షకే కట్టెయను కట్టి నీవిదే దర్యారో. కొండపైన రాతిపైన పుట్టింది ఒక చెట్టు.
0: A tree is born on a mountain top, rock.
1: ఆ వేర్లన్నీ రాళ్లపైననే ఉన్నాయి.
0: All roots are spread all over the rock.
1: కట్టెయను కట్టి నీరిదే దర్యారో. దానికి కట్ట కట్టి ఎరువు వేసి నీరు పోసి పెంచిన వాడు ఎవరు?
0: Who manured it? Who watered it?
1: దైవమే దాన్ని పెంచాడు.
0: God himself.
1: కల్తా హృదయల్లి రాయి ఉంటుండాలి.
0: Here is a rock.
1: కానీ రాయిని కొట్టినప్పుడు ఆ రాతి బండ లోపల ఒక కప్ప వచ్చింది బయట.
0: When you just break a boulder, you find a frog jumping out.
1: కల్

0: ఆ యొక్క రాతిలో ఉండినటువంటి కప్పకు అక్కడ ఆహారాన్ని ఎవరు పెట్టారు? మీ తాత పెట్టాడా, మీ నాన్న పెట్టాడా?
1: Who served food to that frog present within a boulder? Is it your father or grandfather that fed the frog?
0: ఈ మాట వినేటప్పటికి శివాజీకి చాలా తెలివి వచ్చింది.
1: When he heard this, Shivaji became suddenly all of a sudden intelligent.
0: తులసిదాసు అరే తుకారాం ఎంతనో భక్తుడు.
1: తుకారాం
0: అలాంటి సమయంలో చెప్పాడు, తన ఎదురుగానే రాతిని కొట్టించాడు.
1: And he made that this stone.
0: కొట్టేటప్పటికి ఆ అందులోపల ఒక చిన్న కప్ప బయటకు వచ్చేసింది.
1: Out of the boulder, a small frog jumped up.
0: ఈ రాజ్యాన్నంతా నేను ఏనుకుంటున్నానని చెప్పి అహంకారపడుతున్నావు శివాజీ.
1: ఓ శివాజీ, యూ ఆర్ ఎగోయిస్టిక్ బికాజ్ యూఆర్ రూలింగ్ ది హోల్ కింగ్డమ్.
0: దీన్ని నువ్వేనా పాలించింది?
1: Are you really taking care of this frog?
0: నీ ఏమైనా దీన్ని ఏమైనా ఒక టిఫిన్ క్యారీ అన్నం పంపిస్తున్నావా దీనికి ఏమైనా?
1: ఆర్ యూ సెండింగ్ ఎవ్రీడే ఏ టిఫిన్ క్యారియర్?
0: భగవంతుడే అన్ని చేస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డస్ ఎవ్రీథింగ్.
0: నెమలిగే చిత్రబన్నవన్ బరిదవర్యారో పీకాక్. నెమలికి ఎంత చక్కని వర్ణాన్ని వేశారు, ఎంత చక్కని రంగులు తీర్చిదిద్దారు. ఎవరు వేశారు ఈ రంగులు?
1: Peacock has got so many beautiful, lovely colors.
0: Yanta gopko best painters ani ekkadini ee rangullo peacock original rangulu akkada raavu.
1: Even the best painter can't bring out that original color.
0: Kevalam akkada artificial le vastayi gaani heartful ainaatundi colors raavu.
1: Everything will be artificial but not heartful.

0: పచ్చని చిలుకకు ఎర్రని ముక్కు పెట్టాడు. ఎవరు పెట్టారు ఈ కలర్? ఎంత చక్కని మ్యాచ్.
1: A green parrot has got a red beak. What a good matching it is. Who did it?
0: నిజముగా భగవత్ సృష్టి లోపల ఉండేటువంటి రహస్యాలు ఎంత గొప్పవిగా ఉన్నాయి.
1: There's so many secrets, mysteries in this nature.
0: గుడ్డులో పిట్ట ఉంది. Egg లో.
1: In the egg, there's present the young one there inside. There is, inside the egg, there is young one.
0: గుడ్డులో చెప్పండి స్వామి. Bird.
1: Bird.
0: చెప్పు.
1: There is a bird inside the egg.
0: కాబట్టి గుడ్డులో పిట్ట పుట్టుతుండాలి.
1: There is a bird inside the egg.
0: విత్తులో వృక్షం పుడుతుండాలి.
1: And
0: మనిషిలో మనిషి పుడుతున్నాడు.
1: And therefore the seed is
0: ఎవరు నిర్మించినటువంటిది?
1: The plant is born out of the seed.
0: ఇది ఇంజనీర్ ప్లాన్.
1: And the human begets another human. Whose plan it is?
0: ఏది కాదు.
1: Nothing whatsoever.
0: దైవం యొక్క నిర్ణయాలే.
1: It's all God's will.
0: అలాంటి పవిత్రమైనటువంటి దైవ సృష్టి అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక తుచ్చమైన అల్పమైనటువంటి యొక్క మానవత్వాన్ని గొప్పగా ఘనంగా వర్ణించుకుంటున్నాం మనం.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ అండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్ నేచర్ బట్ హి గోస్ బై దిస్ లో మీన్ వర్డ్.
0: ఎక్కడికో వెళ్లి కొండలు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో గుండు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో కుక్కలు అంతా కూడా నువ్వు వర్ణించుకుంటూ వచ్చున్నాయట.
1: The dogs went on describing extolling Hanuman who could carry mountains.
0: కొండలు కొండలే మోసినటువంటి హనుమంతునికి గులకరాలు ఎంతరా అన్నాడు.
1: హనుమాన్ హూ కుడ్ క్యారీ ద మౌంటైన్స్ వాట్ ఫార్ ఆఫ్ దీస్ పెబుల్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రామ లక్ష్మణ ఇరువురు కూడాను రామేశ్వరం వెళుతున్నారు.
1: రామ అండ్ లక్ష్మణ వర్ ప్రొసీడింగ్ టు రామేశ్వరం.
0: ఈ రామేశ్వరం వెళ్లే సమయం లోపల
1: యాజ్ దే వర్ గోయింగ్
0: ఒక రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలి అని సంకల్పించుకున్నారు.
1: దే డిసైడెడ్ టు ఇన్స్టాల్ రామలింగేశ్వర.
0: అనగా ఏదో ఒక రీతి లోపల జగత్ అంతా కూడాను భగవంతుని నామస్మరణ చేయాలనేటువంటి సంకల్పం చేతనే అక్కడ రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు.
1: విత్ ది ఐడియా దట్ ద హోల్ వరల్డ్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే డిసైడెడ్ టు
0: రామ అంటే తప్ప ఇంకా లింగుడు అంటే జంగడు అంటే ఏమాత్రం ఇష్టం లేదు.
1: బట్ ఇట్స్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ ఈస్ రియల్ ఇష్టం బట్ నాట్ శివాస్ నేమ్ ఆర్ లింగ.
0: ఎద్దునెక్కినా గద్దనెక్కినా ఇద్దరొక్కడే ఊరన్నా.
1: వన్ మే హ్యావ్ ద బుల్ యాజ్ ద చారియట్ ఆర్ దట్ ఆఫ్ బర్డ్ బట్ ఓన్లీ సేమ్ గాడ్.
0: రాములు బోధిస్తూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ది టీచింగ్ ఆల్ ది వైల్.
0: కానీ రాములు అంటే ఉన్నటువంటి ప్రేమ ఇంకో దానిపైన లేదు అతనికి.
1: But he has got intense love for Rama.
0: పంపాడు హనుమంతునే పంపాడు.
1: And he sent Hanuman himself.
0: కుల్కేవాడు ఎదురుగా కుల్కేవాడట.
1: ఇన్ ఫ్రంట్
0: ఎవరు వద్దంటున్నారో వాడితోనే ఆ పని చేపిస్తాడు.
1: ద వన్ హూ సేస్ నో గాడ్ విల్ సీ టు ఇట్ హీ హిమ్సెల్ఫ్ విల్ డూ ఇట్.
0: హనుమాన్
1: హనుమాన్
0: నీవు వెళ్లి పలాని పర్వతం పైకి వెళ్లి నీకు ఒక లింగాన్ని తీసుకునిరా ప్రతిష్ఠ చేయాలి అన్నాడు.
1: హనుమాన్ యూ గో టు ద మౌంటైన్ అండ్ బ్రింగ్ లింగ విచ్ హాస్ గోట్ బి ఇన్స్టాల్ హియర్.
0: అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు.
1: హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
0: సాహసం చూపించలేదు.
1: హీఈస్ నాట్ ఎంకరేజ్.
0: కానీ పలాన టైం లోపలనే ప్రతిష్ఠ చేయాలి, నీవు తక్షణమే తీసుకునిరా అన్నాడు.
1: హీ సెడ్ ఇన్స్టాలేషన్ సెరమనీ మస్ట్ టేక్ ప్లేస్ ఎట్ అన్ అపాయింటెడ్ టైం, గో అండ్ బ్రింగ్ ఇట్.
0: వెళ్ళాడు తీసుకుని వచ్చాడు.
1: హీ వెంట్ అండ్ బ్రాట్ ఇట్.
0: కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు.
1: విదౌట్ సిన్సిరిటీ అండ్ విజ్డమ్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: రాముడు చెప్పినటువంటి కాలమునకు 10 నిమిషములు ఆలస్యంగా వచ్చాడు.
1: హనుమాన్ వాజ్ రాదర్ లేట్ బై అబౌట్ 10 మినిట్స్.
0: కానీ రాముడు ఆలోపనే ఇసుక లింగాన్ని పే చేసి అక్కడ ప్రతిష్ఠ చేశాడు.
1: బట్ రామ మేడ్ లింగ అవుట్ ఆఫ్ ద శాండ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్ దేర్.
0: 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ముహూర్తం తప్పిపోయిందని ఆ లింగాన్ని వద్దన్నాడు.
1: యాజ్ ద లింగ వాజ్ బ్రాట్ లేట్ బై 10 మినిట్స్ హి రిజెక్టెడ్.
0: హనుమంతునికి బాగా కోపం వచ్చింది.
1: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ.
0: నేను ఇంత కష్టపడి తీసుకుని వచ్చినటువంటి లింగాన్ని విసిరి పారవేసేసేసాడు నాకు వద్దు పోమని.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ అండ్ యూ సింప్లీ రిజెక్టెడ్ ఇట్.
0: అప్పుడే రాముని పైన కూడా కోపం వచ్చింది.
1: అండ్ హి వాస్ యాంగ్రీ విత్ ద లార్డ్ ఆల్సో.
0: ఏమిటి నాలో భక్తి తక్కువ లేక నీలో శక్తి లేదా?
1: డోంట్ యూ హ్యావ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: త్యాగరాజు కూడా చాలా దీన్ని వర్ణిస్తుకుంటూ కూర్చున్నాడు.
1: త్యాగరాజు ఆల్సో నెరేటెడ్ ఇన్ ఫోర్.
0: రాముల్లో శక్తి లేదా, నాలో భక్తి లేదా?
1: డోంట్ యూ హ్యావ్ డివోషన్?
0: ఇవి రెండు ఏదో నిర్ణయం కావాలి.
1: One must be decided.
0: ఈ నిర్ణయం అయ్యేంత వరకు నేను ఆత్మ శాంతి లభించదు.
1: Until this is decided, I will not have peace.
0: కూర్చున్నాడు.
1: He sat.
0: నాలో భక్తి ఉన్నది.
1: I have devotion.
0: ఒక్కొక్క వెంట్రుకు పెరికాడు చూచాడు. ఒక్కొక్క వెంట్రుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రోమ రోమము రామ నామాన్ని స్మరిస్తుంటుండాలి.
1: హి స్టార్టెడ్ టేకింగ్ అవుట్ ఈచ్ వన్ ఆఫ్ ది హెయిర్స్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ, ఎవ్రీథింగ్ రిసౌండెడ్ విత్ రామ.
0: కాబట్టి నాలో భక్తి ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ చేసుకున్నాడు.
1: సో హీ గేవ్ సర్టిఫికేట్ టు హిమ్సెల్ఫ్ దట్ హీ హాస్ గాట్ డివోషన్.
0: రాముల్లోనే శక్తి లేదు,
1: రామ హాస్ నో పవర్,
0: నాలో భక్తి ఉంది,
1: ఐ హావ్ డివోషన్.
0: చూడండి అహంకారం, ఆ భక్తిలో కూడా ఒక విధమైన అహంకారం ప్రారంభమవుతుంది.
1: సో దేర్ ఇస్ ఈగో ఈవెన్ ఇన్ డివోషన్.
0: మరి యోచన చేశాడు,
1: హీ థాట్ ఓవర్ లేటర్,
0: ఛా ఎంత పొరపాటుతున్నాను,
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్,
0: భగవంతునిలో శక్తి లేకపోతే నేను ఇంతటి సముద్రాన్ని దాటిండేవాడనా,
1: ఇన్ఫాక్ట్
0: నేను ఇంతటి ఘనకార్యములు చేసిండేటువంటి వాడనా,
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నో పవర్ కుడ్ ఎవర్ క్రాస్ దిస్ ఓషన్.
0: పురస్కరించుకునే త్యాగరాజు చెప్పాడు.

0: Can a monkey cross this ocean? Can you just mind the Lord, Yamata?
1: Devi valachuna లక్ష్మణుండు కొలచున ప్రపంచమంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తుండాలి.
0: ద హోల్ వరల్డ్ వర్షిప్స్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి.
1: ఏ మానవుడు తెచ్చినా గానీ ఓ లక్ష్మి నాకు ప్రసాదించు లక్ష్మిని అని లక్ష్మిని ఆరాధన చేస్తుండాలి.
0: ఎవ్రీవన్ వర్షిప్స్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి.
1: ఆరాధన చేస్తున్నటువంటి ఆ లక్ష్మి నిన్ను వరించాలంటే ఎంత గొప్పతనం ఉండాలి నీ లోపల.
0: Lakshmi worshipped by everybody, worships you, you must be great.
1: Lakshmi Devi Valachuna.
0: Will she serve you?
1: Lakshmanundu Kolachuna.
0: Will Lakshmana serve you?

0: Will that intelligent Bharata serve you? The power of Rama is so mighty, infinite.
1: వీళ్ళందరూ సామాన్యంగా వచ్చేటువంటి వారు అనుకున్నావా?
0: Do you think they are ordinary people?
1: ఇలా చూడు ఎంతటువంటి వాడు భరతుడు, ఎంత సూక్ష్మబుద్ధి గలవాడు.
0: How intelligent Bharata.
1: వీళ్ళందరూ నీలో శక్తి లేకపోతే ఏ అర్జెంటీనా, ఏ ఆస్ట్రేలియా, ఏ రష్యా, ఏ చైనా, ఏ జపాను, ఏ జర్మనీ, వీళ్ళందరూ ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు? ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ? అప్పుడు ఆ త్యాగరాజు కూడా అంటున్నాడు, ఏమీ లేకపోతే ఇంతమంది ఏ విధంగా నిన్ను కొలుస్తారు? కనుక ఓ రామా, నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్, వై పీపుల్ ఫ్రమ్ అర్జెంటీనా, ఇన్ ఇటలీ, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, వై షుడ్ దే కమ్ హియర్?
1: ఎవరికి ఏ ఇన్విటేషన్ పంపడం లేదు.
0: నో ఇన్విటేషన్ ఇస్ సెంట్ టు ఎనీబడీ.
1: కనుక ఆ శక్తియే, ఆ మ్యాగ్నెట్టే, ఆ దివ్యత్వమే, ఆ పవిత్రమే, ఆ యొక్క దైవత్వమే అన్నిటినీ ఆకర్షిస్తుంది.
0: ఇట్ ఇస్ ద డివైన్ పవర్, ఇట్ ఇస్ ద డివైన్ మ్యాగ్నెటిక్ పవర్ దట్ డ్రాస్ అండ్ అట్రాక్స్ ఎవ్రీబడీ.
1: చేశాడు హనుమంతుడు ఆ యొక్క లింగాన్ని.
0: And this is Hanuman that brought this.
1: తరువాత ప్రతిష్ఠ అయిపోయింది, రామేశ్వరం వెళ్లారు, ఇంతా కానీ చెప్పి తిరిగి వస్తున్నారు.
0: దట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ వాస్ ఓవర్.
1: సమయంలో తిరిగి హనుమంతుడిని పరీక్ష చేయాలి శ్రీరాముడు.
0: శ్రీరామ వాంటెడ్ టు టెస్ట్ హనుమా.
1: కనుక ఓ రామా, నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్, వై పీపుల్ ఫ్రమ్ అర్జెంటీనా, ఇన్ ఇటలీ, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, వై షుడ్ దే కమ్ హియర్?
1: ఎవరికి

0: తిరిగి వస్తున్నారు.
1: దట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ వాస్ ఓవర్.
0: సమయంలో తిరిగి హనుమంతుని పరీక్ష చేయాలి శ్రీరాముడు.
1: శ్రీరామ వాంటెడ్ టు టెస్ట్ హనుమా.
0: భగవంతునికి ఎప్పుడు పరీక్ష అనేటువంటిది ఒక ఆశ.
1: టెస్టింగ్ ఏ డివోటీ ఇస్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
0: ఆ యొక్క భక్తును టెస్ట్ చేసినప్పుడే అతనికి ఒక చక్కని టెస్ట్ రెస్ట్.
1: ఇట్ ఈస్ ది టేస్ట్ అండ్ ది రెస్ట్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: వస్తూ వస్తూ వస్తూ కాలు ఏదో కొంచెం తగిలి కింద పడినట్టుగా పడ్డాడు రాముడు.
1: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి ఫెల్ డౌన్.
0: చిన్న ఒక రాయి
1: ఇస్ అ స్మాల్
0: పెబుల్ తన కాలికి తగులుకొని తాను కింద పడినట్టుగా పడ్డాడు.
1: బికాస్ ఆఫ్ ఎ పెబుల్ ఆన్ ద వే హి ప్రిటెండ్ యాజ్ ఇఫ్ హి స్లిప్డ్.
0: వెనకల్నే ఉంటున్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణుడు వాస్ స్టాండింగ్ బిహైండ్
0: అని ప్రశ్నించాడు.
1: హి సెడ్ వాట్ హ్యాపెండ్.
0: అబ్బే ఏమిటి లేదు చిన్న రాయి అన్నాడు.
1: ఇస్ నథింగ్ హాడ్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఆల్ స్మాల్ పెబుల్.
0: హనుమంతుడు వచ్చాడు.
1: హనుమాన్ కేమ్.
0: ఈ దారిలో ఇంకెవరైనా నడుస్తుంటే వండని కూడా ఈ విధమైనటువంటి తొందర ఇస్తుందో ఏమో, ఈ రాత్రి నేను పెరిగి వారేస్తానన్నాడు.
1: ఓ సచ్ పెబుల్స్ అండ్ స్మాల్ స్టోన్స్ ఆన్ ద వే మేక్ ట్రబుల్ సంబడి, దేర్ఫోర్ ఐ విల్ రిమూవ్ దెమ్.
0: హనుమంత.
1: హనుమాన్.
0: కొండలు మోసిన వానికి ఈ గులకరాయి నీకెంత, దీని పని విడిచిపెట్టు.
1: You have
0: నీ జోలికి నువ్వు పోవద్దు.
1: You have carried that mighty mountains. You are simply leaving this small pebble.
0: నేను జాగ్రత్తగానే వస్తాను, రాతి దోషం కాదు అన్నాడు.
1: Next time I will be watchful as I walk.
0: లేదు లేదు దీన్ని తీసివేయాలి అని చెప్పి పట్టుబట్టాడు.
1: హనుమాన్ డిటర్మిన్ టు రిమూవ్ ఆల్ దీస్ పెబుల్స్ ఆన్ ద వే.
0: జన్మ వాసన.
1: It's all the trend of the past life.
0: పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి, చంచలత్వానికి.
1: The monkey stands for all the wavering mind.
0: ఇంత ఎడమ చేతితో అటు తీసివేయడానికి ప్రయత్నించాడు.
1: He was trying to take it out with his left hand. He did not move.
0: తర్వాత రెండు చేతులు పట్టాడు.
1: విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్ టు రిమూవ్.
0: కదలలేదు.
1: హి కుడ్ నాట్.
0: తన శక్తినంతా ఉపయోగపెట్టాడు.
1: హి మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ పవర్ అండ్ ఎనర్జీ.
0: కించిత్తైనా కూడా అది కదలలేదు.
1: హి కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
0: హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్డ్.
0: రామా ఏమిటి ఈ యొక్క నీ ఇల్లులు?
1: రామా వాట్స్ ఆల్ యువర్ మిస్టరీ, వాట్స్ ఆల్ దిస్.
0: ఏమిటి లేదు హనుమాన్.
1: నథింగ్ వాట్స్ ఎవర్ హనుమా.
0: నువ్వేం దీనికి శ్రమ పడినక్కర్లేదని ఆహా రాముడే తన చిటికిని వెళ్తూ కాలి చిటికిని వెళ్తూ అట్టన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది ఆనాడు హనుమంతుడు ప్రతిష్ట కోసం తెచ్చి పారవేసినటువంటి లింగము.
1: రామ హింసెల్ఫ్ విత్ జస్ట్ ఫింగర్ ఆఫ్ హిస్ టో హి సింప్లీ హస్ కిక్డ్ అవుట్ దట్ స్మాల్ స్టోన్. వాట్ ఈస్ దట్? దట్ ఇస్ ద లింగ బ్రాట్ బై హనుమాన్.
0: ఆ లింగం నుంచి జ్యోతి వచ్చింది, రాముడిలో చేరిపోయింది. రాముడి నుంచి లింగం ఒక జ్యోతి పోయింది, లింగంలో చేరిపోయింది, రెండు ఒక్కటే.
1: Out of that linga, light came and merged in Rama. So also light out of Rama.
0: Yedu nekkine vaadu lingadu, gadda nekkine vaadu rangadu.
1: And it is only Lord Shiva who was on the bull.
0: Yedu nekkina, gadda nekkina, iddaru okkare oramna.
1: No matter he may be having the bull or the bird in the chariot.
0: Samatvani ni vinaadu nunchi gurtinchamani bodhinchadu.
1: He taught him the principle of equality.
0: Ittane ee naadu lokam lopala Ramu ante kontha mandiki ishtamu, Krishnudu ante kontha mandiki ishtamu, Ishwarudu ante kontha mandiki ishtamu, Sai Baba ante okkanthu. Idantha enduku ee bhedhalu?
1: Why should you have differences at all? Because some want to worship Rama.
0: So
1: God is one.
0: Ekam Sat.
1: Only one.
0: Ekuham Bahusyam.
1: One manifests into many.
0: Maishirpa, Gulab Jam, Barfi, Palko, Mitai, Jileb, Kheer. Enni chesinappudiki chakkara okkate.
1: The sweets may be many, but the sugar is one.
0: Nee testu kosamani inni vidhamainatuvanti roopanamam nee kalpinchukuntunnavu.
1: The name and form is only of your making.
0: Kaani Daivam okkade.
1: But God is one.
0: Kanukane ఏకాత్మ భావాన్ని నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడు దైవంతో పాటు ఏకమైపోతావు.
1: Then once you develop the feeling of oneness, you become one with God. Students,
0: దివ్యాత్మ స్వరూపులైనటువంటి వారా,
1: embodiments of divine ఆత్మ,
0: దైవాన్ని ఎప్పుడు దూరం అని మీరు భావించుకోకండి.
1: Do not consider that God is far off from you.
0: అతన్ని ఆరాధన చేస్తే ప్రత్యక్షమవుతాడని మీరు ఆ పిచ్చి భావాన్ని వదిలిపెట్టండి.
1: Don't have a mad feeling that God will manifest in front of you if you worship.
0: అతను నేనే, నేను అతనే.
1: You consider yourself as divine.
0: నిన్ను నీవు ఆ భగవంతునికి అర్పితం చేసుకో.
1: Offer yourself totally to God.
0: సులభంగా సులభంగా చిటికలో సరిపోతుందంట.
1: In a moment of time you can realize.
0: ఇంకా పెద్ద కసరత్తు చేయనక్కర్లేదు.
1: You don't need to do physical exercise.
0: 10 years plan వేయనక్కర్లేదు.
1: 10 years plan, 5 plan not needed.
0: ఇన్ని ప్లాన్లు అన్ని వృథా.
1: Our plans are useless.
0: ఈ మాస్టర్ ప్లాన్ కు నీవు ప్రయత్నం చేయవద్దు.
1: Don't make prepare any master plan.
0: నీ యొక్క మాస్టర్త్వాన్ని అతనికి అర్పితం చేయి.
1: Make God as master.
0: అది నిజమైనటువంటి తత్వము.
1: దట్ ఈస్ ది రియాలిటీ.
0: ఓన్లీ మాస్టర్.
1: గాడ్ ఈజ్ ఓన్లీ మాస్టర్.
0: ఇంకంతా కూడా జగత్తులు ఏది లేదు మాస్టర్.
1: నో మాస్టర్.
0: ఉన్నారు చాలా మంది హెడ్ మాస్టర్స్ ఉన్నారు, స్టేషన్ మాస్టర్స్ ఉన్నారు, పోస్ట్ మాస్టర్స్ అంతా ఉన్నారు, అందరూ ఉంటున్నారు. వాళ్ళంతా మాస్టర్స్ కాదు.
1: దేర్ ఆర్ హెడ్ మాస్టర్స్, స్టేషన్ మాస్టర్స్ అండ్ స్కూల్ మాస్టర్స్. దే ఆర్ నాట్ మాస్టర్స్ అట్ ఆల్.

0: కానీ ఒక్కటే మాస్టర్, అతనే గాడ్.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ మాస్టర్.
0: కనుక ఆ దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ ఆ దైవత్వంగా నీ పొందండి.
1: Therefore think of God continuously and be divine.
0: అదే సత్యము, truth is God.
1: Truth is God.
0: అదే జ్ఞానము, అదే God.
1: Wisdom is God.
0: అనంతమైనటువంటి వాడే God.
1: God is infinite.

0: with truth, righteousness and peace being present all the time, the mother nature delights and dances in joy that ensures the peace in this world, and it brings a very good permanent name. Listen to this, the son of Vala of Bharat.
1: Ruchir, moodu prasnale vesar.
0: Ruchir has put three questions.
1: What is God? Who is God? Where is God?
0: He has put three questions. What is God? Who is God? Where is God?
1: Everything is God. Every person is God. Everywhere is God.
0: Everything is God. Every person is God. Everywhere there is God.
1: దైవము లేనటువంటి కణువే లేదు, అణువే లేదు.
0: There is no atom, there is no cell without God.
1: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి. సర్వము కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది, హృదయాన్ని కదిలించినది, మై మరపించినది దైవమే.
0: All that we see, that we hear, that what we listen to and enjoy is only the divine.
1: Kanuka, what, who, where, anetvanti prashnaku ekkada avakasame ledu.
0: Then there is no scope for these questions, what, where and who.
1: Aithe, ee satyanni manam practical ga, swayam buddhiti ga, అనుభవించవలనన్నా కొన్ని విధములైనటువంటి యొక్క సత్యములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: టు హ్యావ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్ వీ మస్ట్ రికగ్నైజ్ ద ఫండమెంటల్ ట్రూత్.
1: పురుషార్థమే జీవిత చరితార్థం, పరమ పరితార్థం.
0: ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ ఇస్ ద రియలైజేషన్ ఆఫ్ ది వెరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
1: ఇది ఏ పరార్థం?
0: దిస్ ఈస్ ద స్పిరిచువల్ ఆబ్జెక్టివ్.
1: ఏమిటి ఈ పురుషార్థం?
0: వాట్ ఆర్ దీస్ ఆబ్జెక్టివ్స్?
1: ప్రాకృతమైనటువంటి యొక్క మార్గమునందు, ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు ధర్మ అర్థకామ మోక్షం అనేటువంటిది పురుషార్థములని ప్రబోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: ఉపనిషత్ టాట్ పురుషార్థాస్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ద వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ వే.
1: ఈ పురుషార్థములే పరమార్థమును బోధించేటువంటి చరితార్థమని కూడాను ప్రబోధించింది ఉపనిషత్తు.
0: ఉపనిషత్ టాట్ ద రియలైజేషన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ వుడ్ రిడీమ్ యువర్ లైఫ్, ఎమాన్సిపేట్ యువర్ లైఫ్.
1: అయితే ఈ పదము యొక్క సత్యమును గుర్తించుకునలేక మానవులు అనేక విధములైనటువంటి నానార్థములను కల్పించుకొని యథార్థమును విస్మరించి అనర్థమును మాత్రమే స్వీకరిస్తున్నారు.
0: But man goes by distorted versions, misinterpretations, wrong interpretations and forget the correct connotation.
1: Purusha anaga emiti?
0: What's the meaning of this word purusha?
1: Pantu, shirtu, dhoti ee kattukunnatunte vaadu purushudu ani bhavistunnaru ee prakrutamainatunte yokka arthamulo.
0: From the worldly point of view, we think that purusha is a person wearing pants, shirt, dhoti.
1: Ee purushartamu sadhinchalani prabodhinchinappudu స్త్రీలకి ఇందులో ఏమాత్రం అవకాశం లేదా అని వారు కూడా కొంతవరకు అడ్డు తగలవచ్చు.
0: When we use this word purushartha, objectives of life, naturally we doubt whether ladies are eligible to realize them or not.
1: ఈ విధమైనటువంటి పోటీలకు మూల కారణము పురుష అనేటువంటి పదమునకు అర్థము తెలియకపోవటమే దీనికి మూల కారణం.
0: This sort of competition and conflict is due to the usage of this word purusha, the meaning of which we do not know.
1: పురుష అనగా ఆత్మ అని అర్థము.
0: The word purusha means atma, the soul.
1: Purusha anaga chetanamu ane arthamu.
0: Purusha means chetana.
1: Purusha anaga life ane arthamu.
0: Purusha means life.
1: Purusha anaga pranamu ane arthamu.
0: Purusha means the very life principle.
1: Ee vidhamga purusha anetuvanti padamunaku aneka arthamulu untunnavi.
0: This word purusha has so many meanings.
1: Kanaka purushartamunu sadhinchatam ante paramarthamunu sadhinchatamu, పరతత్వమును బోధించటము, ఆత్మతత్వంను గుర్తించటమే ఈ పురుషార్థం.
0: సో పురుషార్థ the objectives of life meant realization of the spiritual goal and realization understanding of the spiritual aim and also to know the nature of the spirit and the soul.
1: Chetana shakti sarva pranulu yendu kudanu untunnadi.
0: This kind of awareness is present in all of the beings.
1: Atti chetana shaktini sakshatkarimpa chesukotame purushartham.
0: To have the very manifestation of the awareness is the objective of life.
1: సర్వత్రా సర్వ ప్రాణుల యందుకును ప్రకాశించుతున్నటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడమే పురుషార్థము.
0: ది మెయిన్ ఆబ్జెక్టివ్ లైఫ్ కన్సిస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ఎక్స్పీరియన్సింగ్ ద డివినిటీ విచ్ ఇస్ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
1: పంచభూతముల యొక్క ప్రమాణములకు ఆధారమైనటువంటి యొక్క దివ్య తేజస్సే ఈ పురుషార్థము.
0: This purushartha, the main principle of the spirit, is the main basis and the fundamental that will make all the five elements work.
1: Itti antarathamanu gurtinchinappude ee purushartham anetundi padam lopala vaadopu vaadamulaku undutaku veelu lekunda untadi.
0: When once we know the meaning in full, in the correct sense, then there will be no argument at all to understand this word purushartha.
1: Shivatektatmaka antaratham annadi upanishattu. శివశక్తాత్మక అంతరార్థం.
0: ఇట్ ఈస్ సెడ్ ది ఇన్నర్ మీనింగ్ ఈస్ ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ శివ అండ్ శక్తి.
1: ఈ జగత్తునందు ఒకటి జడము, రెండవది చేతనము.
0: ఇన్ దిస్ వరల్డ్ వన్ ఈస్ ఇనర్ట్, ద అదర్ ఈస్ అవేర్నెస్.
1: ఈ ప్రకృతియే జడము.
0: దిస్ నేచర్ ఈస్ ఇనర్ట్.
1: ఆత్మనే చైతన్యము.
0: ద స్పిరిట్ ఈస్ అవేర్నెస్.
1: ఈ ప్రకృతియే స్త్రీ.
0: This nature is the woman.
1: Chetaname purushudu.
0: This awareness is the man.
1: Prati dehamanandu kudanu ee jada chaitanyamulu yokka ekattamu imidi untunnadi.
0: In every person, for that matter, we find these two principles coexisting.
1: Ee stree aneetundi jadame dehamu.
0: The woman that symbolizes the inert.
1: చేతనము అనేటువంటి పురుషుడే ఆత్మ.
0: దిస్ అవేర్నెస్ ఈస్ ద స్పిరిట్.
1: ఆత్మ లేక శరీరము, శరీరము లేక ఆత్మ గుర్తించడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సోల్ వితౌట్ ద బాడీ, నాట్ ద బాడీ వర్క్స్ వితౌట్ ద సోల్.
1: కనుక జడమనగా ఈ దేహమే.
0: సో దిస్ బాడీ ఈస్ ఇనర్ట్.
1: ఈ దేహమే స్త్రీ.
0: దిస్ బాడీ ఈస్ ద ఉమెన్.
1: ఇందులో ప్రవేశించి ఈ జడమైన దేహమునకు వైబ్రేషన్ కదలిక అందిస్తున్నదనగా అది ఏ చేతనాశక్తి.
0: ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మేక్స్ దిస్ బాడీ దట్ ఈస్ ఇనర్ట్ టు వర్క్ ఈస్ వైబ్రేషన్.
1: కనుక ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే మానవత్వము.
0: ద ఇంటిమేట్ అసోసియేషన్ ఆఫ్ దీస్ టూ ఈస్ ద ట్రూ హ్యూమన్ నేచర్.
1: దీన్ని ఆధారం చేసుకుని ఈశ్వర సర్వభూతానాం, అందరి ఎందు ఉన్నటువంటి ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెడ్ that Ishvara is androgynous, combination of both.
1: Dehamu nari, atma chaitanyam.
0: This is my body, whereas the spirit is awareness.
1: Kanukane ee stree purushulu yokka sannihita sambandha bandhavyame ee yokka ardhanarishwara yokka arthamu.
0: This is the true meaning of the combination of the spirit of a woman and that of man present in the same body, the androgynous.
1: Kanaka purusha anaga kevalamu aatmaku maatrame chetanamuku maatrame sambandhinchinatundi.
0: So this purusha stands for this constant integrated awareness.
1: Constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ee vidhamainatundi oka chetana shaktini manam gurtinchadaniki ప్రాకృతమైన మార్గమునందు నాలుగు విధమైనటువంటి పదములను ఉపయోగపెడుతూ వచ్చారు.
0: టు రియలైజ్ అండ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ దేర్ ఆర్ ఫోర్ వేస్ సజెస్టెడ్.
1: ధర్మ అర్థ కామ మోక్షము అని ఇవే పురుషార్థములు అన్నారు.
0: ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ దీస్ ఫోర్: ధర్మ ద రైచియస్నెస్, ది అర్థ ద వెల్త్, కామ ది డిజైర్, మోక్ష ద లిబరేషన్.
1: భౌతిక జీవితమునందు ప్రాకృతమైనటువంటి జగత్తునందు అనిత్యమైనటువంటి ఈ యొక్క ఈ జీవితమునకు ఆధారములు ఈ నాలుగు అని మనం విశ్వసిస్తూ వస్తున్నాము.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫర్ దిస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ వరల్డ్, వీ ఫైండ్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ యాక్టింగ్ యాజ్ ద ఫౌండేషన్. దిస్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: ధర్మం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మెంట్ బై ధర్మ?
1: దానము, ధర్మము ఇత్యాది త్యాగములు చేయటము, దీనులను ఆదరించటము, దిక్కులేని వారిని పోషించటము, ఈ విధమైనటువంటి మార్గములు మనం ధర్మములుగా విశ్వసిస్తూ వస్తున్నాము.
0: వి గివ్ ది మీనింగ్ టు దిస్ వర్డ్ ధర్మ, ఎన్ యాక్ట్ ఆఫ్ చారిటీ, సాక్రిఫైస్, టేకింగ్ కేర్ ఆఫ్ పూర్ అండ్ నీడీ.
1: ఇంకా లింగ ధర్మములు ఎందు కూడాను బ్రహ్మచర్య ధర్మము, గృహస్థ ధర్మము, వానప్రస్థ ధర్మము, సన్యాస ధర్మం అని కూడాను చెప్తూ వచ్చారు.
0: వి ఆల్సో గివ్ అనదర్ మీనింగ్ టు దిస్ వర్డ్ ధర్మ, ద వన్ ఆఫ్ సెలిబసీ, ద వన్ ఆఫ్ హౌస్ హోల్డర్, ద రిక్లూస్ అండ్ రెనన్షియల్.
1: ఈ విధమైనటువంటి అర్థములు ఏవి కూడాను ధర్మమునకు సరైనటువంటి అర్థములు కావు.
0: దీస్ మీనింగ్స్ డు నాట్ కన్వే ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ధర్మ.
1: ధర్మం అనగా నిత్య సత్యమైనటువంటి యొక్క అనుభూతియే ధర్మము.
0: ధర్మ మీన్స్ దట్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్.
1: శరీరమును ధరించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన ధర్మం ఏమిటి?
0: ద వన్ హు హస్ పుట్ ఆన్ దిస్ వెస్చర్ ఆఫ్ ద బాడీ షుడ్ నో దిస్ ధర్మ.
1: రామరాజు కూడా చెప్పాడు.
0: రామరాజు ఆల్సో సెడ్
1: పదవే పోదాము ఓ సిరుకా అన్నాడు.
0: He said, "O parrot, let's go."
1: ఎక్కడికి?
0: Where?
1: ఎచ్చట నుండి వచ్చితేవో అచ్చటికి నీగుట నైజము ప్రాణికోటికి. అయ్యా, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నీవు పో.
0: Better you go back to the place where from you started.
1: అదియే మన నిజమైన ధర్మము.
0: That is our true dharma.
1: ఆత్మస్థాయి నుండి కూడాను వెలువడినటువంటి మన మానవ జీవితము తిరిగి ఆత్మస్థాయికి చేరడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన ధర్మము.
0: The true dharma means to go back to the place of origin, that is that of the soul or the spirit.
1: అందరూ అడుగుతుంటారు, స్వామి ఏదైనా మాకు ఒక మార్గం చూపించండి తరించడానికి అంటుంటారు.
0: All will approach Bhagwan and beg him to suggest a way to attain liberation.
1: తరించడానికి మార్గం మీరు అడగనక్కర్లేదు.
0: You don't need to ask for a path or a way.
1: తరించడానికి మార్గం అడగటమే ఒక పెద్ద అజ్ఞానము.
0: To ask such a question is a sign of ignorance.
1: ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళు.
0: Better you go back to the place where from you started.
1: వచ్చిన మార్గాన్ని నీవు పట్టుకుని వెళ్ళు.
0: You go back in the same path.
1: ఎక్కడి నుంచి వచ్చావు నీకే తెలియదు.
0: You don't know where from you came.
1: ఈ మార్గం ఏ రీతిగా నీకు చెప్పి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of telling you the path then?
1: కనుకనే ఈనాటి మన జీవితం అంతా ఇక్కడను ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ లేదు.
0: Our human life, soja hell, this soja on earth is something like that. We don't know the address from or the to.
1: ఫ్రమ్ అడ్రస్ లేదు.
0: We don't know this from address.
1: ఎక్కడికి పోవాలి టు అడ్రస్ లేదు.
0: Nor to address either.
1: కనుకనే మన జీవితం అనేటువంటి లెటర్ డెడ్ లెటర్ ఆఫీస్ లో పడిపోతుండాలి.
0: Therefore, this human life, the letter, goes back to the dead letter office.
1: ఇదియే ఈ భౌతికమైనటువంటి జగత్తునందు కుమిలి కృశించి కుళ్ళిపోయేటువంటి జీవితము.
0: This is the life of frustration and disappointment.
1: కనుక మనము వచ్చిన మార్గమును వెతుకుతూ పోవాలి.
0: సో వీ హావ్ టు గో బ్యాక్ సర్చింగ్ ది సేమ్ పాత్ ఇన్ ద సేమ్ రూట్.
1: మనం వచ్చినది ఎక్కడ?
0: వేర్ ఫ్రమ్ హావ్ వీ కమ్?
1: ఏ దీని నుండి మనం ఉద్భవించామో దాని యొక్క గుణములే దీనికి సంభవిస్తుంటాయి.
0: వీ విల్ హావ్ దోస్ అట్రిబ్యూట్స్ బేసింగ్ ఆన్ ది ప్లేస్ ఆఫ్ అవర్ ఆరిజిన్, ద ప్లేస్ వేర్ ఫ్రమ్ వీ స్టార్టెడ్.
1: మృతిక నుండి పుట్టినటువంటి కుండ మృతికమే అవుతుంది కానీ మరొక పదార్థం కాదు.
0: ద పాట్ మేడ్ అవుట్ ఆఫ్ క్లే, నేచురల్లీ క్లే ఇన్ ఇట్స్ కంపోజిషన్.
1: మట్టి నుండి పుట్టినటువంటి కుండ మట్టి అవుతుంది కానీ ఇంకొక పదార్థం కాదు.
0: పాట్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్ నేచురల్లీ విల్ బి ఆఫ్ ది సేమ్ కంపోజిషన్.
1: విత్తనం నుండి వచ్చినటువంటి వృక్షము వృత్తం యొక్క స్వరూపమే పొందుతుంది కానీ మరొక ఆకారమును ధరించడానికి వీలు కాదు.
0: ద ట్రీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సీడ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫార్మ్ బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సీడ్.
1: నుండి పుట్టినటువంటి పిట్ట ఆ గుడ్డుకు సంబంధించిన పిట్టగానే అవుతుంది కానీ మరొకటిగా రూపొందడానికి వీలు కాదు.
0: సో ఆల్సో ద బర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ఎగ్, హ్యాచ్డ్ అవుట్ ఆఫ్ ది ఎగ్, విల్ హ్యావ్ ద సేమ్ ఫార్మ్.
1: కనుకనే బ్రహ్మ నుండి వచ్చినటువంటి ఈ మానవత్వము బ్రహ్మనే కానీ మరొకటి కాదు.
0: ద హ్యూమన్ లైఫ్ దట్ హస్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మన్ విల్ హ్యావ్ ది సేమ్ క్వాలిటీ ఆఫ్ ద బ్రహ్మన్.
1: కానీ ఉపాధిని మనం ఆధారం చేసుకుని ఇదియే నేనని విశ్వసించి నేను మానవుడను అని నీవు ఉచ్చరిస్తున్నావు.
0: బికాస్ ఆఫ్ ద ఐడెంటిఫికేషన్ విత్ దిస్ వెస్టర్ బాడీ వీ గెట్ కన్ఫ్యూజ్.
1: నీ ఆకారం మానవత్వమే కానీ ఆధారం ఆత్మతత్వమే.
0: యు ఆర్ జస్ట్ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ ది ఎంటైర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుక ఈ యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క పరతత్వమునకు ప్రయాణము చేయటమే ప్రధానమైన ధర్మము.
0: దేర్ఫోర్ ద మెయిన్ ధర్మ ఫర్ ఎవ్రీబాడీ ఈజ్ టు ట్రావెల్ టు రీచ్ ద గోల్ ఆఫ్
1: ఆత్మతత్వాన్ని గుర్తించడానికి చేసే ప్రయత్నమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈజ్ ఎన్ ఎఫర్ట్ దట్ వుడ్ మేక్ యు నో.
1: ఈ లౌకిక భౌతిక ప్రాకృతమైనటువంటి ధర్మములు ధర్మములు కాదు.
0: ఇట్స్ నాట్ నథింగ్ టు డూ విత్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ప్లీజింగ్ అండ్ ఎఫెమరల్.
1: ఇది కేవలం మన అభ్యాసములు.
0: దే ఆర్ ఓన్లీ అవర్ హ్యాబిట్స్.
1: ఇది కేవలం మన యొక్క కొన్ని విధమైనటువంటి వాడుకలు.
0: దే ఆర్ ఓన్లీ జస్ట్ అవర్ యూజువల్ కన్వీనియంట్ మెథడ్స్.
1: ఇది నిజమైన ధర్మము కాదు.
0: దే ఆర్ నాట్ ట్రూ వేస్ ఆఫ్ ధర్మ.
1: నిజమైన ధర్మము నీ యొక్క స్వస్వరూపాన్ని కనుక్కోవటము, స్వస్వరూప సందర్శన భాగ్యాన్ని అందుకోవటము, అది నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ట్రూ సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్.
1: అర్థము అనగా ధనము.
0: దెన్ అర్థ ద వెల్త్ మనీ.
1: ఇదియే అర్థాన్ని సంపాదించుకోవాలని ధన కనుక వస్తువు అపనాదులతో అనేక విధమైనటువంటి యొక్క ధనమును ప్రోగు చేసుకుని దానిని పోషించుకొనలేక, దానిని దక్కించుకొనలేక, దానిని చిక్కించుకొనలేక అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అయిపోయి అనేక అశాంతులకు గురి అవుతున్నారు.
0: పీపుల్ అమాస్ వెల్త్, దే హావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్. They are not able to safeguard them. They are not able to maintain security, and therefore they lead a dejected life.
1: That's not our dharma.
0: That's not our dharma, nor is it dhana or money.
1: మన ధనము ఏమిటి?
0: వాట్ ఈస్ అవర్ మనీ వెల్త్?
1: ఏ పరమాత్మ తత్వాన్ని పొందడానికి ఏ పరతత్వమైనటువంటి జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానమే మన ధనము.
0: దట్ స్పిరిచువల్ విజ్డమ్ ఈజ్ అవర్ ట్రూ వెల్త్.
1: సదాచారమే మన సంపత్తు.
0: ద గుడ్ ప్రాక్టీస్ ఈజ్ అవర్ వెల్త్.
1: సత్సంగముల యొక్క ఆనందమే మన యొక్క ఐశ్వర్యము.
0: ద బ్లిస్ దట్ వి గెట్ in a good company is our prosperity.
1: Dhanamu sampada aishwaryamu ee loka sambandhamainatvanti okka currency note lu kaadu.
0: Therefore the plenty, prosperity and the wealth are not worldly material.
1: Pavitramainatvanti okka divya sthanamunu chercheetvanti okka aatma gnaname nijamainatvanti mana aasti, adiye mana idi dhanamu.
0: The true property is that which takes you back to the place of origin where from you come.
1: Athani manam sadhistu raavali.
0: We have to achieve this objective.
1: కేవలం ఈ లౌకికమైన భౌతికమైనటువంటి ధనమును సంపాదించి ప్రయోజనం లేదు.
0: There's no use in amassing the wealth which is worldly.
1: ఒక భారతదేశం యొక్క ధనము మరొక దేశమునకే చెల్లటం లేదు.
0: In fact, the currency of this country is of no value elsewhere.
1: ఇంకా ఈ లోకంలో సంపాదించినటువంటి ధనము పరలోకంలో ఉపయోగించుకోవడానికి పనికొస్తుందా?
0: Then how do you expect the money of this world be valid in the other world?
1: ఇది కాదు మనం సంపాదించవలసినటువంటి ధనము.
0: దిస్ నాట్ ద వన్ దట్ వాస్ సపోజ్ టు.
1: ఆత్మజ్ఞానమే మన నిజమైన ధర్మము.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్ ఇస్
1: సదాచార సంపత్తే మన నిజమైనటువంటి యొక్క ధనము.
0: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ ద వెల్త్.
1: సద్గుణముల యొక్క అభివృద్ధియే మన నిజమైనటువంటి ధర్మము.
0: ద డెవలప్మెంట్ ఆఫ్ వర్చ్యూ ఇస్ వెల్త్.
1: ఇది ఏ ధనము, ఇది అర్థము.
0: దిస్ ఇస్ ద మనీ అండ్ దిస్ ద ఆబ్జెక్టివ్.
1: ఇంకా కామము అనగా ఆశలు.
0: కామ డిజైర్.
1: ఏమిటి ఈ ఆశలు?
0: What are these desires?
1: ఆశలకు అంతమే లేదు.
0: There's no limit for these desires.
1: ఈనాడు ఈ ఆశలు ఒక విధమైనటువంటి యొక్క హద్దు మీరి పోవటం చేతనే మానవత్వం అనేటువంటిది ఒక ఎద్దుగా మారిపోతుండాలి, అనగా పశువుగా మారిపోతుండాలి.
0: Because the desires have gone beyond the limits, హద్దు, it has become ఎద్దు or a bull.
1: ఈ దురాశలే దుఃఖములకు కారణంగా ఉంటున్నాయి.
0: ఇట్ ఇస్ ది ఎక్సెసివ్ డిజైర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీడ్.
1: ఇవి కాదు మనం కోరవలసినటువంటి ఆశలు.
0: దిస్ ఆర్ నాట్ ద డిజైర్స్.
1: ఇవి కాదు మనం కోరవలసినటువంటి కోరికలు.
0: దిస్ ఆర్ నాట్ ద డిజైర్స్ దట్ వి షుడ్.
1: ఇవి కాదు జగత్ సంబంధమైనటువంటి యొక్క కోరికలు.
0: దిస్ షుడ్ నాట్ బి ద వరల్డ్ డిజైర్.
1: ఇది ప్రాప్తమైన సంబంధమైనటువంటి ఈ జగత్తునందు తినడానికి ఇంత అన్నము, కట్టడానికి ఒక బట్ట, ఉండడానికి ఒక కొంప, అంతో ఇంత రోగం వస్తే తాగడానికి ఇంత మందు కావాలి, అది ప్రాకృతమైనటువంటి యొక్క ఆధారములు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ సర్టన్లీ నీడ్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ అండ్ సమ్ మెడిసిన్ టు టేక్ వెన్ వీఆర్ సిక్.
1: కానీ దీనిని ఆశలు కోరికలని భావిస్తున్నారు.
0: బట్ వీ టేక్ దెమ్ యాజ్ డిజైర్స్.
1: అది కాదు మన కోరిక.
0: దట్స్ నాట్ ది ట్రూ డిజైర్.
1: ఓ దైవమా, నిన్ను వీడి వచ్చాను.
0: ఓ గాడ్, I have come leaving you
1: there.
0: తిరిగి
1: నిన్ను చేరడానికి తగినటువంటి యొక్క ఇది హక్కు నాకు అందించు.
0: Give me that right to come back to you again.
1: ఆ అధికారమును కోరటమే నిజమైన ధర్మం.
0: It's our dharma lies in praying for that that right.
1: నిన్ను చేరేటువంటి అధికారం నాకు అందించు.
0: Let me have that right and authority to come to you back.
1: ఆ పవిత్రమైనటువంటి చిత్తశుద్ధిని నాకు కలిగించు.
0: Give me that purity and sanctity of my heart.
1: ఆ చిత్తశుద్ధి ద్వారా నిన్ను నేను పొందడానికి తగినటువంటి మార్గమును చూపించు.
0: Through this purity of heart, please show me the path to reach you.
1: ఇదియే కామము అని అనగా కోరికలని.
0: This is the true desire one should have.
1: ఈ నిత్య సత్యమైనటువంటి కోరికలను ప్రక్కకు నెట్టి ఆ నిమిషం లోపల క్షణం లోపల అదృశ్యమయ్యేటువంటి కోరికలను మనం కోరుతున్నాము.
0: We brush aside these eternal rights, but we go by momentary desire.
1: సెంటర్ల వారు

0: ఇదే మనం కోరవలసింది. హారతి నిమిషం, హర నిమిషం లోపల కదిలిపోతుంటారు ఈ ధనము.
1: We crave for this money which will vanish in a moment of time.
0: కొన్ని దినముల లోపల అరిగిపోతుంటాది ఈ యవ్వనము.
1: All the stage of youth will suddenly disappear.
0: ఈ యవ్వనము మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్ మాదిరి ఉంటుండాలి.
1: This stage of youth is something that has come in between like a passing cloud.
0: మనం వెర్రవిగిపోతున్నాము.
1: We pride ourselves.
0: దీనిని చూచి అహంకారపడుతున్నాము.
1: Where ego is
0: ఈ అహంకారం మరింత మనం బంధిస్తూ ఉంటుండాలి.
1: And this ego will lead to further
0: bondage. ఈ కోరికలు మనల్ని బంధించేటువంటివే కానీ విముక్తి గావించేటువంటివి కాదు.
1: This bondage will certainly keep in but it never liberate you.
0: విముక్తి గావించేటువంటి కోరిక.
1: What is the desire that liberates you?
0: నిన్ను నీ సన్నిధికి చేర్చుకోవటమే నాకు విముక్తి.
1: Really, to gain proximity itself is true liberation.
0: Purandar Das kuda cheppadu.
1: Purandar Das
0: maredu ninne darake bande, maredu ninne darake bande. Swami, ee prakrutiki nenu raavadaniki edi kaaranam anukuntunnavu? Ninnu marchipovatame deeniki moola kaaranamu.
1: The composition of Purandar Das says this: Swami, what is the reason for my birth here?
0: Ninnu
1: marchipovatame
0: nenu ee yokka daraku vachi nenu nichipothunnanu.
1: As I have forgotten you, I have taken birth here on earth.
0: Ninnu nenu jnaptiyandi unchukunte nee daggarine undetundi vaadu nenu.
1: Had I kept you in my mind forever and ever, I would have
0: been born.
1: Everything is your
0: gift. Antani prasadame.
1: Everything is your gift and grace.
0: Nenu kevalam bidavanni kaadu.
1: I am never poor.
0: Nenu bikarini kaadu.
1: I am not a pauper.

0: నేనెందుకు బీదవాడిని అవుతాను?
1: హౌ కెన్ ఐ బి పూర్?
0: నీవే నా రక్షకుడిగా ఉంటున్నప్పుడు, నీవే నా యొక్క ధన్యుడిగా ఉంటున్నప్పుడు నేనెందుకు బీదవాడిని అవుతాను?
1: వెన్ యు ఆర్ మై ప్రాపర్టీ, వెన్ యు ఆర్ మై వెల్త్, హౌ కెన్ ఐ ఎవర్ బి పూర్?
0: సర్వము నీవిచ్చినటువంటివే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ గిఫ్ట్.
0: విద్యే

0: విద్య చెప్పేటువంటిది నీవే, బుద్ధి కురిపించేటువంటి వాడు నీవే, ఉద్ధారం చేసేటువంటి వాడు నీవే, నాకెందుకు ఈ బాధ్యత?
1: యూ టీచ్ మీ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ మై విజ్డమ్, యు ఓన్లీ గివ్ మీ ఆల్ ద ఎమాన్సిపేషన్ అండ్ రిడెంప్షన్, దెన్ వై షుడ్ ఐ వరీ?

0: ఈ పెట్టెలో ఉన్నటువంటి ధనమంతా నీవు ఇచ్చినటువంటిది.
1: ఆల్ ద వెల్త్ హియర్ ఈజ్ యువర్ గిఫ్ట్ ఓన్లీ.
0: నా హృదయంలో నింపినటువంటి యొక్క సద్గుణములనేటువంటి ధనము నీవు ఇచ్చినటువంటివి.
1: ఆల్ ది వర్చ్యూస్ దట్ ఇస్ మై ట్రూ వెల్త్ ఇస్ యువర్ గ్రేస్.
0: సర్వము నా లోపల వెలుపల సర్వత్రా ఉండినటువంటి యొక్క శక్తులంతా నీవు ఇచ్చినటువంటివి.
1: ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద కెపాసిటీస్ ఇన్ మీ అండ్ అరౌండ్ అవుట్ సైడ్. కనుక
0: నేను మాత్రం బికారిని కాదు.
1: ఐఎమ్ నెవర్ ఎ పాపర్.
0: నేను అనాథుణ్ణి కాదు.
1: ఐఎమ్ నాట్ లెఫ్ట్ విత్ నన్.
0: ఒకవేళ అనాథుడని నీవేమన్నా అనుకుంటావేమనుకుంటే నీవే అనాథుడు.
1: If I am the forlorn, you are left with none.
0: Oh, Bhagavantuna, neeve anathudavu.
1: Oh God, you don't have anybody to look after you.
0: Karanam emti?
1: Why?
0: Neeku maroka nathudu ledu.
1: Because you have no master above.
0: నాకు నాథుడు ఉన్నాడు.
1: ఐ హావ్ ఎ మాస్టర్.
0: నీవే నా నాథుడు.
1: యూఆర్ మై మాస్టర్.
0: కాబట్టి నేను అనాథుడు కాదు.
1: సో ఐ కెన్ నాట్ బి ద వన్ వితౌట్ ఎనీబడీ.
0: ఎంత హృదయ విశాలంతో ప్రబోధించినటువంటిది ఇలాంటివంతా.
1: వాట్ ఎ బ్రాడ్ మైండెడ్ టీచింగ్ ఇట్ ఈస్.
0: కనుకనే మనకు ఈనాడు కోరికలు ఏ విధంగా ఉంటుండాలి.
1: సో వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ షుడ్ వి ఎంటర్టైన్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం దగ్గరికి వచ్చి కల్పవృక్షం దగ్గరికి పోయి కాపీ కూడా అడిగినట్టుగా ఉంటుండాలి.
1: Having come so close to that eternal truth, the spirit and the cosmic soul,
0: దైవాన్ని అడగవలసిన
1: వరి డిజైర్
0: కాదు.
1: వాట్ షుడ్ వి ఆస్క్ from God?
0: ఈ స్వస్వరూప సందర్శన భాగ్యం నాకు అనుగ్రహించమని కోరాలి.
1: We should pray to God so that we'll have the manifestation of the true divinity.
0: ఈ ప్రేమామృతాన్ని కోరేటువంటి యొక్క చిత్తమును నాకు అందించమని కోరాలి.
1: We should pray to God so as to give us the heart.
0: నీ ఆనందామృతమును ఆరగించేటువంటి రీతిగా నేను కావాలి.
1: I should deserve your grace and bliss.
0: బ్రహ్మానందం, యోగానందం, పరమానందం, అద్వైతానందం ఇట్టి ఆనందమును పక్కన పెట్టుకుని తుచ్చమైనటువంటి ఆనందాన్ని మనం కోరుతున్నాం. లౌకికమైనటువంటి ఆనందమును
1: కీపింగ్ అసైడ్ దట్ సుప్రీం బ్లిస్, ద బ్లిస్ ఆఫ్ ద డివినిటీ, ద నాన్ డ్యువల్ బ్లిస్, వీ వాంట్ వరల్డ్లీ జాయ్.
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం గుండ పెరటి పుష్పమున కై ప్రీతి ఏల.
1: When there is wish fulfilling tree that will give you what all you want, why do you want the flower from the neighborhood?
0: అదిన పాలిచ్చు కామధేను వేవుండ ధనమిచ్చి ఆవును కొనగనేల.
1: When there is wish fulfilling cow that will give you everything, then why do you need to buy a cow?
0: నేడు కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతుకనేల.
1: When there is Meru mountain which is so brilliant and shining, why do you search for silver and gold?
0: శక్తి ముక్తులని చెడి పరమాత్మయే అయుండ పాడు సంసారంబు కోరనేల.
1: When God gives you the bhakti, devotion, the shakti, power and mukti, liberation, why do you want this?
0: కరు ఇది కాదు మనం కోరవలసినటువంటిది.
1: It's not this that we should
0: కోరవలసినది.
1: What we should
0: ask? దేనిని? తననే కోరాలి.
1: What we should seek? God himself.
0: I want only you.
1: I want only you. That should be our desire.
0: I don't want anything in this.
1: I don't want anything else.
0: అన్ని నాకు ఉన్నాయి.
1: I have everything.
0: ఉండబట్టి ఇందులో వచ్చి ఉన్నాను.
1: Therefore I am here.
0: లేకపోతే నేను కూడా వెళ్లిపోయి ఉండేవాడిని.
1: Also I too would have left.
0: నాకు లేనిది ఒక్కటే.
1: I don't have only one thing.
0: నీవే.
1: Yes.
0: నీవు నాకు కావాలి.
1: I want you.
0: ఈ యొక్క కోరికనే నిజమైన కామము.
1: I should have the desire for you. That is the true
0: desire. ఈ మూడింటి యొక్క ఫలితమును నెరవేర్చుకున్నామా? మోక్షము. ఎందుకంటే మోహం లేదు, అదే మోక్షం.
1: When once we fulfill all the three, there will be no more else. That leads to
0: moksha
1: liberation. ఈ మోహమే
0: మోక్షము.
1: The diminution or annihilation of this attachment
0: is liberation. ఈ విధమైనటువంటి యొక్క అంతరాత్మతో మనం విచారించినప్పుడు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటివి విలువైనటువంటివి ఘనమైనటువంటి యొక్క కోరికలు ఇలాంటివిగా ఉంటున్నాయి.
1: Therefore, when we consider in depth the true meaning of the purpose of life,
0: మనం గావించుకున్నప్పటమే ఇది నిజమైన పురుషార్థము.
1: We'll find the true meaning and the true interpretation, the desire that we should entertain, then we'll attain liberation.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి వ్యక్తి కూడాను దైవమును ప్రార్థించే సమయంలో కాని, పూజించే సమయంలో కాని, ఆరాధించే సమయంలో కాని, ధ్యానించే సమయమునందు కాని, జపించే సమయమునందు కాని మనస్తో మనం దీనిని జపిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ధ్యానిస్తున్నాము.
1: ఇన్ ఆల్ అవర్ స్పిరిచువల్ ఎండెవర్స్ లైక్ ప్రేయర్, వర్షిప్, మెడిటేషన్ అండ్ పెనెన్స్ వీ డూ దెమ్ ఆల్ విత్ అవర్ మైండ్.
0: కనుకనే మన అభిష్టాలను మనం నెరవేర్చుకోలేకపోతున్నాము.
1: దేర్ఫోర్ అవర్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: భగవంతుని ధ్యానం చేయాలి కూర్చుంటున్నాడు పాపం.
1: He sits in meditation thinking of God.
0: కదలక మెదలక శవం వలె కూర్చుంటున్నాడు.
1: He sits in deep meditation like a
0: వాడు నిజంగా శవమే.
1: It's a dead body, car.
0: శివం కాదు.
1: It cannot be Shivam or
0: Divam.
1: Why?
0: Manastho dhyanistunnadu.
1: Because he meditates with his mind.
0: Ee manastho dhyaninchenta kaalam kudanu manaku e maatramu pavitrata manaku labhyam kaadu.
1: So long one meditates with his mind as the background, he will never attain the goal.
0: Endukanaga
1: ee
0: sarva sadhanalu kudanu manasunu champadaniki cheseetundi pannulu.
1: In fact, all spiritual pursuits are undertaken to kill the mind.
0: కనుకనే మనసు ఏం చేస్తుంది, వరే నన్ను చంపడానికి వీడి సాధన చేస్తున్నాడు కనుక నేను వీడిని చంపుతాను కాని నేను చావను అని వానికి విరుద్ధమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుస్తుండాలి.
1: నౌ ద మైండ్ విల్ స్టార్ట్ థింకింగ్ లైక్ దిస్, హియర్ ఇస్ ఎ ఫెలో హూ ఇస్ ట్రైయింగ్ టు కిల్ మీ, దేర్ ఫోర్ లెట్ మీ కిల్ హిమ్.
0: కనుక ఏనాడు మనం మనసును దూరము గావించుకుందామో ఆనాడే మన అభిష్టం నెరవేరుతుంది.
1: దట్ డే వెన్ వీ కీప్ ద మైండ్ ఎట్ ఎ డిస్టెన్స్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
0: కనుక మనం ఈనాడు ప్రతి చిన్న పని కూడాను సాధన కూడాను మనసుతో చేస్తున్నాము.
1: దేర్ఫోర్ ఎవ్రీ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ అండర్టేకెన్ విత్ ద మైండ్.
0: ఏనాడు ఈ మనసును మనం చంపుదమో ఆనాడే మనకు దైవం ఆవిర్భవిస్తాడు.
1: దట్ డే వెన్ వీ విత్డ్రా ద మైండ్ యు విల్ నో ద డివినిటీ.
0: మనసు మహామారి,
1: దిస్ మైండ్
0: మహామాయలాడి,
1: ఇట్స్ పవర్ఫుల్ అండ్
0: అది ఏ లేడీ
1: మైండ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనము మనసుతో చేస్తున్నాము.
1: సో ఎవ్రీథింగ్ వీ డూ విత్ అవర్ మైండ్.
0: ఇది సరికాదు.
1: దిస్ నాట్ ప్రాపర్.
0: మరి ఎట్ట చెయ్యాలి?
1: దెన్ హౌ ఆర్ వి టు డూ?
0: ప్రేమతో చెయ్యాలి.
1: వి షుడ్ డూ ఇట్ విత్ ఫుల్ లవ్.
0: ఈ ప్రేమ చేసే కొలది పెరుగుతుందే కానీ తరగదది.
1: వెన్ యూ డూ ఇట్ విత్ లవ్ నేచురల్లీ ఇట్ విల్ ఇంక్రీజ్.
0: మనసును నీవు చింతించవద్దు.
1: డోంట్ థింక్ ఆఫ్ యువర్ మైండ్.
0: మనసు పేరే స్మరించవద్దు.
1: నెవర్ థింక్ ఆఫ్ ఇట్స్ నేమ్. ఎట్లీ
0: ఉంటే ఉంటుంది, పోతే పోతుంది.
1: దట్ ఇట్ ఎగ్జిస్ట్ ఆర్ వానిష్.
0: కానీ ప్రేమతో నీవు చెయ్యి.
1: బట్ యూ డూ ఇట్ విత్ ఆల్.
0: ఇది నా కర్తవ్యం.
1: దిస్ మై డ్యూటీ.
0: ఎందుకోసం?
1: వై?
0: ఆ ప్రేమ నా స్వరూపమే.
1: బికాస్ ఐఎమ్ ది ఎంబాడీమెంట్.
0: ఐఎమ్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఐఎమ్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్.
1: లవ్ ఇస్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క సాధన.
1: దాట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ఫ్యాక్ట్.
0: ఈనాడు ఈ ప్రేమను విసర్జిస్తున్నాము.
1: టుడే వి హావ్ గివెన్ అప్ దిస్ లవ్.
0: లౌకిక ప్రేమను పెంచుకుంటున్నాము.
1: వి డెవల్ ఓన్లీ లవ్.
0: భౌతిక ప్రేమను పెంచుకుంటున్నాము.
1: ది ఫిజికల్.
0: ఆధ్యాత్మిక ప్రేమ తరిగిపోతుండాలి.
1: అండ్ వి డోంట్ హావ్ ద స్పిరిచువల్.
0: ఈ అశాంతి పెరిగిపోతుండాలి.
1: దేర్ఫోర్ రెస్ట్లెస్నెస్.
0: ఈ లోకము లోపల మనస్సును ఆధారం చేసుకుని సాధించినటువంటి వాడు ఒక్కడిని చూపించండి చూద్దాం.
1: షో మీ ఎనీ సింగిల్ పర్సన్ హూ కుడ్ అకంప్లిష్ విత్ దిస్ మైండ్ ఆర్ త్రూ ద మైండ్.
0: ఎన్ని వేదములో ఉచ్చరించారు, ఎన్ని శాస్త్రంలో చదివారు, కానీ మనసును చంపుకోలేదు.
1: పీపుల్ హ్యావ్ గాన్ త్రూ వేదాస్ అండ్ సీక్రెట్ టెస్ట్ బట్ దే కుడ్ నాట్
0: ఎనీ. పరమ విరోధి మనసే మనకు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వర్స్ట్ ఆఫ్ ద ఎనిమీస్ ఈజ్ వన్స్ ఓన్ మైండ్.
0: కనుక మనసును దర చేరకుండా చూసుకోని వాళ్ళు.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ మైండ్ విల్ నెవర్ బి ఎనీవే నియర్.
0: ఎంతో నైకంగా చాలా ఫ్రెండ్షిప్ చేయడానికి అని వస్తుంది.
1: ఇట్ కమ్స్ సో క్లోజ్ టు యూ హ్యాస్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్.
0: ఓ మనసా, యు ఆర్ నాట్ మై ఫ్రెండ్.
1: ఓ మైండ్, యు ఆర్ నాట్
0: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్.
1: God is my friend.
0: కనుక గాడ్ ని ఫ్రెండ్ గా తీసుకో, ఈ యొక్క మైండ్ అనేటువంటి దాన్ని తరం కొడతాడు.
1: హ్యావ్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్, దెన్ హీ విల్ డ్రైవ్ అవుట్ దిస్ మైండ్.
0: భగవంతునికి మనసు లేదు.
1: గాడ్ హాస్ నో మైండ్.
0: నిర్గుణుడు.
1: హీస్ బియాండ్ ద మైండ్. బియాండ్ ద
0: మైండ్.
1: హీస్ ఎటర్నల్.
0: నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపుడు.
1: హీస్ ఎటర్నల్ ప్యూర్ అండ్ అన్సలీడ్.
0: మనసు లేనటువంటి వాడు మాధవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ బియాండ్ ద మైండ్.
0: మనసు ఉన్నటువంటి వాడు కాదు కాబట్టి మానవుడు.
1: Human being is the one conditioned by mind.
0: కనుక నీవు మానవుడు కావాలంటే మనసును పరగొట్టాలి.
1: In order to divine, you should transcend mind.
0: కనుక ఈనాడు మనము మనసుని అనుసరిస్తూ పోతున్నాం.
1: Today we follow the mind.
0: దానివల్ల మనము కోరినటువంటి దాన్ని పొందలేకపోతున్నాం.
1: For that reason, we are not going to get what we desire.
0: ప్రాప్తమైనటువంటి యొక్క ధర్మార్థ కామ మోక్షములో ఈ సత్యనిత్యమైనటువంటి యొక్క ఈ మార్గములను మనము అనుసరించాలి. కానీ ప్రాకృతమైనటువంటి ధర్మము, నాది గృహస్థ ధర్మము, పిల్లలను భర్తను చూసుకోవాలి, అది లౌకికమైన ధర్మమే, అది ఉండవలసిందే. కానీ ఆధ్యాత్మిక ధర్మం అనేటువంటిది ఆధారంగా ఉంటుండాలి.
1: సో వీ షుడ్ థింక్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్. ధర్మ ఇస్ నాట్ మీర్లీ టేకింగ్ కేర్ ఆఫ్ వన్స్ ఓన్ ఫ్యామిలీ.
0: పిల్లల్ని పోషించుకోవటం సరైన మార్గం. ఇవంతా కూడా ధర్మములు కాదు, కర్తవ్యాలు.
1: To take care of the children and the family is not dharma, it is kartavya, responsibility.
0: Endukitte neevu kalpinchukunnavu pillalnu,
1: neevu
0: naavu kalpinchukunnavu bhartanu.
1: Because the husband and the children are of your own creation.
0: నీవు కావాలి అనుకున్న తర్వాత నీ పెండ్ అయింది, కానీ వద్దనుకుంటే పెండ్ అవుతుందా? లేదే, కోరి తెచ్చుకున్నటువంటిది కాబట్టి ఇది కర్తవ్యమే.
1: Because you wanted to get married, you have a wife and children thereafter, or else they won't have existed.
0: ఒక రెండు సంవత్సరం అయిన తర్వాత అయ్యో నాకు పిల్లలు కావాలి, పిల్లలు కావాలని కల్పించుకుంటున్నావు.
1: After 2 years you wanted a child.
0: తర్వాత పిల్లలైనారు.
1: Then you have.
0: అది నీ యొక్క సంకల్పం, నీ యొక్క ఫలితమే.
1: That's all your desire.
0: కాబట్టి నీ కర్తవ్యము అది.
1: So you should discharge your duty.
0: నీకే నీవు తెచ్చుకున్నటువంటిది కాబట్టి అది కర్తవ్యమే.
1: It's of your own making, therefore it's your responsibility. But it's not dharma.
0: Dharma ante emiti?
1: What is dharma?
0: Tane tanu aavirbhavinchinatundi dharmamu.
1: Is the one that's original, self-creative.
0: Mana yokka pradhanamainatundi yokka sariyainatundi yokka dharmamu emiti? దైవాన్ని అనుసరించటమే ధర్మము.
1: ద ట్రూ ధర్మ ఇస్ టు ఫాలో గాడ్.
0: అది ఏ సహజ ధర్మము.
1: దట్ ఇస్ న్యాచురల్ ధర్మ.
0: న్యాచురల్ ధర్మం కావాలి.
1: వీ నీడ్ న్యాచురల్ ధర్మ.
0: ఆర్టిఫిషియల్ ధర్మం కాదు.
1: ఇస్ నాట్ ఆర్టిఫిషియల్ ధర్మ.
0: ఈ న్యాచురల్ ధర్మం అనేటువంటిది కమింగ్ ఫ్రమ్ హార్ట్.
1: న్యాచురల్ ధర్మ కమ్స్ ఫ్రమ్ హార్ట్.
0: కమ్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: ఇట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్.
0: ఈ భౌతికమైనటువంటి ధర్మము కమ్స్ ఫ్రమ్ ఆర్ట్.
1: ది వరల్డ్లీ ఆర్టిఫిషియల్ ధర్మ కమ్స్ ఫ్రమ్ ఆర్ట్.
0: కనుక ఆర్ట్ నుంచి వచ్చినటువంటిది నీ ధర్మం కాదు. హార్ట్ నుంచి వచ్చినది నీ ధర్మం.
1: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఆర్ట్ ఇస్ నాట్ ధర్మ.
0: ఈ హార్ట్ అంతా ఏమిటో ఉంది? ప్రేమతో కూడి ఉంటుండాలి.
1: అండ్ ద హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమతోనే ఈ యొక్క ప్రేమను మనం పొందాలి.
1: విత్ దట్ లవ్ యు కెన్ అటైన్ ద లవ్ ఇన్ ట్రూ సెన్స్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం చేసేటువంటి సర్వ సాధనలు కూడాను,
1: ఆల్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్,
0: మనస్తు చేయక ప్రేమతో చేయండి.
1: We should not merely do with our mind, we should do it with
0: manasu. Ok nimisham idi ishtam antundi,
1: mind
0: maro nimishamlo odd antundi.
1: Mind likes at one moment, dislikes
0: jeevini manam anusarinchadame ana maa yokka gati.
1: It should be our destiny to follow the mind.
0: Deenni anusarinchadama kaadu kaadu.
1: What a poor state of affairs to follow the mind then.
0: You are the master.
1: You are the master.
0: నీవు భగవత్ సన్నిధి నుంచి వచ్చినటువంటి వాడు. నీవు భగవంతుడే.
1: యుర్ ఫ్రమ్ గాడ్ అండ్ యూ ఆర్
0: బ్రహ్మ స్వరూపుడే.
1: యూఆర్ ది వెరీ ఫార్మ్
0: ఆత్మస్వరూపుడే. నీవు చేతన శక్తి స్వరూపుడే.
1: అండ్ యూఆర్ ది మేనిఫెస్టేషన్.
0: అలాంటి సంకల్పాన్ని నీవు గట్టిగా సంకల్పించుకుంటే సర్వము నీలో ఆవిర్భవిస్తుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ ద కన్విక్షన్ స్ట్రాంగ్ ఎనఫ్, ఎవరీథింగ్ విల్ కమ్.
0: అటువంటి విశ్వాసాన్ని మనం ఈనాడు పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్.
0: ఈనాడు అట్టి విశ్వాసం లేకపోతుండాలి.
1: టుడే వీ డోంట్ హ్యావ్ దట్ ఫెయిత్.
0: కనుకనే ఈనాడు అన్నింటి ఎందు కూడా మనం ఫెయిలేరు, ఫెయిల్యూర్.
1: దేర్ఫోర్ వీ ఆర్ మెట్ విత్ ఫెయిల్యూర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: ఏదంటూ కూడా మనం సక్సెస్ కావటం లేదు.
1: వీ ఆర్ నెవర్ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ వన్ అట్లీస్ట్.
0: ఈనాడు ఈ యొక్క భావాన్ని మీరు పురస్కరించుకుని దీన్ని మీరు సాధిస్తూ రాండి, సక్సెస్ అవుతుంది. సక్సెస్ బిగెట్ సక్సెస్. అన్ని సక్సెస్ అయిపోతాయి.
1: విత్ దిస్ కన్విక్షన్ వెన్ వన్స్ యూ అండర్టేక్ యాక్టివిటీ ఆర్ ఎనీ యాక్షన్ ఫర్ దట్ మ్యాటర్, యూ విల్ బి సక్సెస్ఫుల్. సక్సెస్ బిగెట్ సక్సెస్.
0: కనుక మనసును మనం ఏమాత్రం కూడా నువ్వు అనుసరించకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఫాలో ద మైండ్.
0: ఈ మనసు మాయలాడి,
1: దిస్ మైండ్ ఇస్ ఇల్యూజివ్.
0: మంచిగా చెప్పుతుంది,
1: ఇట్ టీచెస్,
0: చెడ్డను చేస్తుంది.
1: ఇట్ టాక్స్ టు యూ సాఫ్ట్లీ అండ్ మేక్స్ యూ కమిట్.
0: ఎంత విశ్వాసంగా మిమ్మల్ని అనుసరిస్తుంది.
1: హౌ నైస్లీ ఇట్ ఫాలోస్.
0: కానీ తీసుకుని పోతుంది ఎక్కడికి? పెద్ద గుంతలో త్రోసి వేస్తుంది.
1: బట్ ఇట్ విల్ డ్రైవ్ యూ టు ఏ బాటమ్లెస్ పిట్.
0: దాని స్వభావం అది,
1: ఇట్స్ నేచర్.
0: కానీ మన స్వభావం దాన్ని అనుసరించడం కాదు.
1: అవర్ నేచర్ షుడ్ నాట్,
0: దైవాన్ని అనుసరించాలి.
1: ఫాలో గాడ్.
0: ఆ అనుసరణను నీవు తప్పించి కేవలము స్లేవ్గా నీవు మనసును మాత్రమే అనుసరిస్తున్నావు.
1: వీ డోంట్ ఫాలో గాడ్ లైక్ ఎ స్లేవ్, వీ ఫాలో అవర్ మైండ్.
0: నీవు దేనిని అడగవద్దు.
1: డోంట్ ఆస్క్.
0: ఎవరిని అడగవద్దు.
1: డోంట్ ఆస్క్ ఎనీబడీ.
0: అడగవలసి ఉంటుంటే దైవాన్ని అడుగు.
1: ఆస్క్ గాడ్ ఇఫ్ నెసెసరీ.
0: అందువల్లనే
1: సో
0: రామదాస్ చెప్పాడు.
1: రామదాస్ సైడ్
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: రామదాస్ సెడ్ ఓ మైండ్ డోంట్ ఆస్క్, డోంట్ డిజైర్.
0: అడుగు

0: Oh mind, don't ask, don't desire. The more you desire, it will be more and more neglected. Without asking, the things will be settled soon. Without asking, Sabari was given all protection.
1: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
0: That bird Jatayu, without asking, deserved all obituary rights right from God himself.
1: Manasa.
0: Oh mind.
1: నీవు ఎవరిని అడుక్కునేటువంటి బిచ్చగాడు కాదు.
0: Never beg like a beggar.
1: నీవు అడగవలసినటువంటిది దైవాన్ని అడగాలి.
0: Whom you should ask is God himself.
1: అందరికీ ప్రసాదించేటువంటి వాడు దైవమే.
0: God is the only giver in this world.
1: అంతేకాని ఎవరో ఒక బిచ్చగాడు ఇంకొక బిచ్చగాడి దగ్గర పోయి అడుక్కోవటం ఇది ఏమైనా నీ కర్తవ్యమా?
0: Why should you go beg another beggar?
1: You are not beggar.
0: You are not a beggar.
1: You are bigger.
0: You are not beggar, but you are bigger.
1: ఈ సత్యాన్ని మనం విశ్వసించాలి.
0: We should have full faith in this truth.
1: అప్పుడే మన యొక్క సాధనలు సక్సెస్ అయిపోతాయి.
0: Then only our spiritual endeavors will be successful.
1: కనుక ఈనాడు మనం చేసేటువంటి సర్వ సాధనలు కూడాను మనసును చంపడానికి తగినటువంటి సాధనలు చేయాలి.
0: So we should undertake all spiritual practices to kill the mind.
1: కానీ ఈ మనసు ఇంకా దీన్ని చంపుదాం, అయ్యో నన్ను చస్తానేమో అని భయపడి వీడిని అనేక రకములుగా మార్చి వేస్తుంటారు.
0: As the mind is fear stricken because you are prepared to kill it, it will change your mind, distract your attention.
1: కనుక దాని పర్మిషన్ కోసం కూడా నీవు కాచుకోనక్కర్లేదు.
0: So don't wait for permission from the mind.
1: నీ అందు సర్వ హక్కు ఉంటుండాలి.
0: You have got every right.
1: చిత్త శుద్ధితో,
0: with purity,
1: భావ శుద్ధితో,
0: the purity of thought,
1: పవిత్రమైన భావముతో,
0: with sacred feeling,
1: నీవు భగవంతుని ప్రార్థించు.
0: Pray to God.
1: భగవంతుడు ఒక్కడే.
0: God is one.
1: అల్లా అని కాని, జీసస్ అని కాని, బుద్ధుడని కాని, జొరాస్ట్రియమని కాని, నానక్ అని కాని, రాములని కాని, కృష్ణ, ఇవన్నీ పేర్లు పెట్టుకున్నారు వారు వారి ప్రీతి కోసం.
0: We have different names, Allah, Jesus, Zoroaster, Buddha, and so on. They are just the names given.
1: ఒకటి చూడండి, చిన్న ఉదాహరణ మనం పెట్టుకునేవా పుట్టినవా అని యోచించవచ్చు.
0: జస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్, వెదర్ రియలీ బోర్న్ ఆర్ ద వన్ క్రిస్టియన్ ఆర్
1: బిడ్డ పుట్టింది.
0: టుడే చైల్డ్ ఇస్ బోర్న్.
1: మూడో దినం పోయి ఎవరైనా చూడటానికి పోయినప్పుడు, అమ్మా బిడ్డ పేరు ఏమిటి అని అడిగేటప్పటికీ, ఇంకా పెట్టలేదమ్మా అంటారు.
0: Third day, if anyone goes and visits there, what's the name of the child? They say, we have not yet named the child.
1: కాబట్టి ఇంకా పెట్టలేదు.
0: So the child is not named.
1: కాబట్టి పేరంతా పెట్టినవే కానీ పుట్టుతో కాదు.
0: Therefore names are given, christened, but they are not born.
1: కనుక పెట్టిన పేరును ఆధారం తీసుకోవద్దు.
0: So don't go by the name given.
1: పుట్టిన పేరు ఆత్మా.
0: Therefore the name that has come along with our birth.
1: అట్టి ఆత్మనే నీవు ఆధారంగా తీసుకో.
0: Go by this ఆత్మ.
1: అట్టి చేతన శక్తినే నీవు ఆధారంగా తీసుకో.
0: Go by this constant
1: divine awareness. ఆధారంగా తీసుకో.
0: Develop this novel unique divine feeling.
1: అప్పుడు నీవు తత్వాన్ని పొందగలుగుతావు.
0: Then you know your true self.
1: కనుక ధర్మార్థ కామమోక్షం అనేటువంటి దానికి ఈనాడు మీరు సరైనటువంటి అర్థములు తీసుకుని, ధర్మం అంతగా ఏమిటంటే మనము స్వస్థానమైనటువంటి దైవత్వాన్ని పొందేటువంటి మార్గాన్ని అనుసరించడమే ధర్మము.
0: Therefore among the four objectives in life, the dharma, the first one means to take you to your place of origin.
1: కర్మ చేసుకోవటమే ధర్మము.
0: An effort to know your true self and nature.
1: ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుకోవటమే మనకు నిజమైనటువంటి యొక్క అర్థము.
0: The true meaning of dharma is to have the knowledge of the self.
1: వచ్చినటువంటి చోటును పోయి చేరటపోవటమే మన యొక్క కామము, ఆశ.
0: The desire is to go back to the place of origin.
1: ఇవంత ప్రాకృతమైనటువంటి రీతిగా మనం భావించుకోకూడదు.
0: We should not go by the worldly meaning.
1: ఇది పరాకృతమైనటువంటి యొక్క ధర్మము.
0: It is the spiritual dharma.
1: ఇది నివృత్తి మార్గము.
0: This inward path.
1: ఈ లోకములో ప్రవృత్తి మార్గంగా ఉంటుండాలి.
0: This world is
1: ఎంతకాలమైనా ప్రవృత్తి ప్రవృత్తి ప్రవృత్తి ప్రవృత్తి అందే మన జీవితం అంతా వ్యర్థం చేస్తే ఏనాడు ఇంకా నివృత్తికి పోయి చేరేది.
0: If we waste our life and time in this outward trend, we are not going to attain the divinity.
1: పుట్టాం మనం ద్వైతములో.
0: We are born in dualism.
1: ఆ ద్వైతమనే క్లాసును మనం పాస్ చేసి విశిష్టాద్వైతం అనే క్లాస్ లో చేరాలి.
0: We should pass, get through this class of dualism and then reach non-dualism.
1: క్లాస్ ను మనం పాస్ చేసి అద్వైతం అనే క్లాస్ లో పోయి చేరాలి.
0: Then we should pass this qualified non-dualism and go to the class of non-dualism. ఒక్కొక్క సంవత్సరం
1: ఒక్కొక్క క్లాస్ ను మారుతూ ఉంటాం, ఎంత ఆనందిస్తుంటాడు.
0: If student progresses one class to higher class,
1: అదే విధంగా మనం కూడా ఒక్కొక్క క్లాస్ మారుతూ పోవాలి.
0: So also we should progress advance from class.
1: కానీ ఈనాటి సాధకులు ఎట్లా ఉండాలంటే, ఎక్కడ వేసినావే గొంగటి గురువా అంటే వేసిన దగ్గరనే ఇంట్లో ఉన్నాను అన్నట్టు. ఎక్కడున్నవాడు అక్కడే ఉంటున్నాడు ఇప్పుడు.
0: బట్ హౌ ఆర్ ది మోడర్న్ ప్రాక్టీసెస్? వి రిమైన్ వేర్ వి హావ్ బీన్.
1: వెంట్రుక పందమైనా కూడా నువ్వు ముందుకు సాగిపోవటం లేదు.
0: వి హావ్ నాట్ ప్రొసీడెడ్ ఈవెన్ ఎ లిటిల్.
1: ఇంకా నిదానంగా చక్కగా విచారణ చేసి చూస్తే రివర్స్ అవుతుండాలి, వెనక్కి వస్తున్నాడు పాపం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వి ఎంక్వైర్ క్లియర్లీ,
1: ముందుకు పోవటం లేదు,
0: రివర్స్ వే.
1: ముందుకు పోవటం లేదు,
0: వి ఆర్ నాట్ ప్రొసీడింగ్.
1: ముందుకు పోవాలనుకుంటే మనసును కట్టిపెట్టి,
0: ఇన్ ఆర్డర్ టు గో ఫార్వర్డ్ కంట్రోల్ యువర్ మైండ్.
1: కోరికలను చుట్టుపెట్టు,
0: అండ్ వైండ్ అప్ యువర్ డిజైర్.
1: ప్రేమను పట్టుకో,
0: అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ లవ్.
1: ఇవి ఇంకా సాధన సల్పు.
0: దెన్ స్టార్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: అప్పుడే నీ యొక్క చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: దెన్ యుల్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
1: అప్పుడు భయవత్తు నీ యొక్క అనుగ్రహానికి ఒక్క క్షణంలో పాత్రుడైపోతాడు.
0: దెన్ యుల్ డిజైర్ గాడ్స్ గ్రేస్ ఇన్ ఎ మినిట్.
1: ఎంత కాలం ఉండినప్పటికీ పోకన్మానదు దేహం ఇవ్విధం నన్ను పోషించి రక్షించిన.
0: వి మే లివ్ లాంగ్ అండ్ ఫిట్ దిస్ బాడీ, టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ.
1: రాగన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునం దాగిన.
0: ఈవెన్ ఇఫ్ యూ హైడ్ అవర్ సెల్వ్స్ ఇన్ ఎ ఫారెస్ట్, యూఆర్ బౌండ్ టు హ్యావ్ ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్.
1: పోవసింది పోక తప్పదు.
0: దోస్ దట్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. దోస్ దట్ ఆర్ బౌండ్ టు గో దే విల్ లీవ్ యు. ఎక్కడికి
1: నీవు దాచుకుని పోవాలని పోతున్నావు, ఎక్కడికి పోయినా కూడా నీవు దాచుకోవడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ హైడ్ ఎనీవేర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఎక్కడ చూసినా ఉన్నాడు తాను.
0: బికాజ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక తాను లేనటువంటి స్థానం కానీ, తనది కానటువంటి పదార్థం కానీ జగత్తులో కానరాదు. వాట్ ఈస్ గాడ్ అనటం కానీ, హూ ఈస్ గాడ్ అనటం కానీ, వేర్ ఈస్ గాడ్ అనటం కానీ, ఈ క్వశ్చన్స్ కు మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు దీస్ క్వశ్చన్స్. హూ ఈస్ గాడ్? వాట్ ఈస్ గాడ్?
1: ఎవరైనా వచ్చి వేర్ ఈస్ గాడ్ అని చెప్పి అడుగుతారు నిన్ను.
0: ఎనీవన్ మే ఆస్క్ యూ వేర్ ఈస్ గాడ్,
1: సందేహించుకోకుండా ఐ ఆమ్ గాడ్ అని చెప్పు ధైర్యంగా.
0: Without any doubt, with all the courage and conviction, say, I am God.
1: I am God.
0: I am God.
1: I am God.
0: I am God.
1: Anaga emiti? Deham kadu.
0: Not the body.
1: You are also God.
0: You are also God.
1: He is also God.
0: He is also God.
1: She is also God.
0: She is also God.
1: Everything is God.
0: Everything is God.
1: Ah, vidanga unnappudu Brahma vit Brahma iva bhavati.
0: If we are like that, the knower of Brahman becomes Brahman himself.
1: వాడు కాదని నీతో వాదిస్తాడు.
0: హి విల్ ఆర్గ్యూ దట్ యు ఆర్ నాట్ గాడ్.
1: దైవం కాదు అంటాడు.
0: హి విల్ సే యు ఆర్ నాట్ గాడ్.
1: నీకు కాదు నాకు అవును.
0: యు మే డినై బట్ ఐ యాక్సెప్ట్.
1: నీ తల్లి నీకు ఎంత ప్రీతియో నా తల్లి నాకు అంత ప్రీతి.
0: జస్ట్ యాజ్ యు లవ్ యువర్ మదర్ ఐ ఆల్సో లవ్ మై మదర్.
1: నా దైవం నాకున్నాడు.
0: ఐ హావ్ మై గాడ్.
1: నా దైవం లేడంటే హు ఆర్ యు? నీవెవరు?
0: వాట్ అథారిటీ యూ హ్యావ్ టు క్వశ్చన్ మీ దట్ ఐ హావ్ నో గాడ్?
1: నీకు లేకపోతే లేకపోవచ్చు.
0: యు మే డినై ఫర్ యువర్ సెల్ఫ్.
1: నాకున్నాడు.
0: ఐ హావ్.
1: నాకున్నాడు.
0: ఐ హావ్.
1: నాకున్నాడు.
0: ఐ హావ్ మై.
1: ఈ విధమైనటువంటి పూర్ణ విశ్వాసాన్ని మనం ఈనాడు యువకులు పెంచుకుంటూ రావాలి.
0: యంగ్స్టర్స్ షుడ్ డెవలప్ సచ్ ఎ టోటల్ ఫెయిత్ అండ్ కన్విక్షన్.
1: సందేహమునకు అవకాశమే ఇవ్వకూడదు.
0: దే షుడ్ నెవర్ డౌట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అనుమానం
1: ఆస్పదమే ఇవ్వకూడదు.
0: దే షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ డౌట్.
1: ఆత్మవిశ్వాసంతోనే మనం ముందుకు సాగాలి.
0: దే షుడ్ ప్రొసీడ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అప్పుడే మనము విజయాన్ని సాధించగలము.
0: దెన్ యు విల్ బి సక్సెస్ఫుల్.
1: కనుక మనము ఈ ధర్మార్థ కామమోక్షం అనేటువంటి లౌకికమైనటువంటిగా మీరు భావించుకోకుండా నిజమైనటువంటి యొక్క దివ్యస్థాయిని, భవ్యస్థాయిని, నవ్యస్థాయి అనేటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి మార్గము, దైవత్వాన్ని తెలుసుకునే జ్ఞానము, దైవత్వాన్ని అందుకునేటువంటి యొక్క కోరిక మనం కోరుతూ రావాలి.
0: Therefore the primary objectives of life should not be limited to this mundane world. They should be spiritual and totally divine.

0: జ్ఞానమనం విజయాన్ని సాధించగలము.
1: దెన్ యుల్ బి సక్సెస్ఫుల్.
0: కనుక మనము ఈ ధర్మార్థ కామ మోక్షం అనేటువంటిది లౌకికమైనటువంటిగా మీరు భావించుకోకుండా నిజమైనటువంటి

శాస్త్రంబులును వల్లెవేసియున్నా పద్య గద్యంబులను గుర్పగలిగియున్నా.

0: మనసు కారణమన్నిటికి మానవుండ.
1: One may chant the Vedic text. One may compose the poetry. Without the purity of heart, he ruins himself. The mind is responsible for everything, O man.
0: భారతీయ వాంగ్మయము కేవలము అంధవిశ్వాసమని వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తిపరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్దర్శనములు.
1: దోస్ దట్ టేక్ ద కల్చర్ ఆఫ్ భారత్ యాజ్ బ్లైండ్ బిలీఫ్ వాజ్ నెగేటెడ్ బై టెక్స్ కాల్డ్ షడ్దర్శనాస్ విత్ ఆల్ రీజనింగ్.
0: వేదములకు ఒక విధమైన అర్థములు మాత్రమే కాక వివిధ విధములుగా అర్థములను బోధించి విశ్వానికి అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే సద్దర్శనములు.
1: వేద ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వన్ వే వన్ మీనింగ్ టు ఎ వర్డ్ బట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బై ది షడ్దర్శనస్.
0: వేద జ్ఞానములు విపులంగా వివరించి జగత్తునకు విజ్ఞానతత్వమును విజృంభింపజేసినటువంటివే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ వేదిక్ లిటరేచర్ ఇన్ డీటెయిల్ అండ్ హస్ స్ప్రెడ్ ద వేవ్స్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అవిశ్వాసము, అంతర్దర్శనము, వేదము ఈ మూడు సూత్రములే ఈ దర్శనకర్తలకు ప్రధానమైనటువంటి ముఖ్య సూత్రములుగా ఏర్పడినవి.
1: దీస్ త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ షడ్దర్శనస్ ఆర్ ద ఇన్నర్ విజన్, ద వేద అండ్ ద విశ్వాస, ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్.
0: భూత భవిష్యత్ వర్తకాలములలో మారినటువంటి సత్యాన్ని, విషయతత్వాన్ని ప్రపంచములకు అందించి మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను, భయమును, సంశయమును, దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ, అండ్ ద రీజన్స్ ఫర్ ఫియర్, ద డౌట్ అండ్ ద మిజరీ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ సాల్వ్డ్ బై ది షడ్దర్శనస్.
0: విశ్వమునకు యోగక్షేమమును ప్రబోధించి యోగక్షేమ మార్గమును కూడాను అందించి మానవత్వంలో మాలిన్యము లేకుండా నిర్మూలము గావించి నిర్మలత్వాన్ని అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ హావ్ టాట్ us ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వెల్ఫేర్ అండ్ ఆల్ ద డర్ట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రిమూవ్డ్ అండ్ దేర్ బై ద ప్యూర్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ క్వాలిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్.
0: వేదము, వేదాంతము, వేదజ్ఞులు కర్ములు కూడాను ఒక్కటే అనేటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ ద టాట్ ది వేద అండ్ ది ఎండ్ ఆఫ్ వేద అండ్ ఆల్సో ద నోవర్ ఆఫ్ వేద అండ్ ఎక్స్ప్లెయిన్ ద డివినిటీ ఇన్ ఫుల్.
0: ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు, ప్రచారములకు, పవిత్రతకు, వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
1: ఫర్ ఆల్ ది డిస్క్రిమినేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి.
1: Shaddarshanas are those that explain clearly the nature of the mind and will take us to unity out of diversity.
0: Iviye nyaya, vaisheshika, sankhya, yoga, purva mimamsa, uttara mimamsa mulani aru.
1: These Shaddarshanas are Nyaya, Vaisheshika, Sankhya, Purva Mimamsa and Uttar.
0: Yoga.
1: Yoga, Purva Mimamsa and Uttar Mimamsa.
0: Modatidi Nyayam.
1: The first Shaddarshana is Nyaya.
0: ఈ మిగిలిన 5 దర్శనములకు కూడాను ఈ న్యాయమే ప్రాణము.
1: ఫర్ ద రిమైనింగ్ 5 షడ్దర్శనస్ ద న్యాయ ఈజ్ ద లైఫ్.
0: మానవుని యొక్క సానుభూతిని, సమరసాన్ని, ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము, స్వేచ్ఛ, ఆనందము లభ్యమవుతుంది.
1: దిస్ న్యాయ కుడ్ బి రియలైజ్డ్ ఇన్ మ్యాన్ who has got this tolerance, equality, freedom.
0: Anaga nyaya tattvam anetundi kevalamu konni pramanamulapaina aadharapadi unnadi.
1: Meaning nyaya or justice is based on certain measures.
0: Vishayamulanu vivarinchavalanannanu, vastuvulanu prakatinchavalanannanu, deenikudunu konni pramanamulu athyavasaram.
1: To explain the matter clearly and also to measure the objects, we need certain standards.
0: Manamanaga kolata.
1: It is measure.
0: Pramanaga mundu.
1: Pra means earlier.
0: Denini manam vicharinchavalanannanu deeniki mundu oka vidhamainatuvanti oka pramanam manaku avasaram.
1: To inquire anything we need a standard, a measure.
0: Kolata baddha cheta konni vastuvulanu, battalanu, ityadi konni neemitamainatuvanti oka వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును.
1: విత్ దిస్ మెజర్ ఆఫ్ ద స్కేల్ వీ కెన్ సర్టెన్లీ మెజర్ ద క్లాత్ అండ్ సర్టెన్
0: పదార్థములకు ఒక కొలత,
1: ఫర్ ది మెటీరియల్ ఎ మెజర్,
0: విషయములకు ఒక కొలత,
1: అండ్ ఆల్సో ది మెజర్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: మెజర్ ఫర్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్
0: ప్రజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్ గుడ్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు మెజర్ కొలత.
1: దేర్ ఇస్ ఎ మెజర్ ఈవెన్ ఫర్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ ప్రమాణము అత్యవసరము.
1: ఫర్ ఎనీథింగ్ మెజర్ ఇస్ నెసెసరీ.
0: ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని, విషయమును కాని, వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము.
1: వీ కెనాట్ డిసైడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్, ఎనీ మెటీరియల్, ఆఫ్ ఎనీ ఇండివిజువల్ వితౌట్ మెజర్.
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సుపైనే ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ మెజర్స్ రెస్ట్ ఆన్ మైండ్.
0: కనుక ఈ ప్రమాణములు 4 విధములుగా ఉంటున్నవి.
1: There are 4 types of measures.
0: Okati pratyaksha pramanam.
1: One is the direct proof.
0: Rendavadi anumana pramanam.
1: Then the proof based on doubt.
0: Moodavadi upamana pramanam.
1: Then standard on simile example.
0: Nalugavadi shabda pramanam.
1: That is the standard based on sound.
0: Ee 4 pramanamulu kuda chetanu manavuni endundinatundi sarva samshayamulu kuda nu nivarana gavinchi.
1: These measures will certainly solve certain doubts.
0: Manavattvam yokka visishtatanu gurtimpajesi
1: will make us realize the significance of human life.
0: Satya swaroopanni nirupana gavinchi
1: and it proves the true form.
0: Manavattvanni sarthakam gavistu vachinadi ee nyayamu aneetuvanti darshanam.
1: This darshana nyaya will make the human life sacred.
0: Modatidi pratyakshamu.
1: The one, the direct proof.
0: ఈ ప్రత్యక్షమనగా ఏమిటి?
1: What do you mean by direct proof?
0: కేవలం ఇంద్రియ గోచరమైనటువంటిది ప్రత్యక్షమని భావిస్తున్నాము.
1: We take it the direct proof which you are able to see with the naked eye.
0: కంటితో చూచినటువంటిది ప్రత్యక్షము.
1: That which you see with the eye is direct.
0: చెవితో విన్నటువంటిది ప్రత్యక్షము.
1: That which you listen to is direct.
0: చేతితో చేసినటువంటిది ప్రత్యక్షము.
1: What you do with the hands is direct.
0: కాని ఈ ఇంద్రియములు కొన్ని విధమైన వ్యాధులతో కూడటం చేత ఈ ప్రత్యక్షము సరైన యొక్క ప్రమాణము కాదు.
1: As these organs have got their own limits, they are not direct proofs.
0: కన్ను,
1: ఐ,
0: కన్ను చూచినది,
1: ఐ సీస్.
0: కానీ ఇది నలుపు, తెలుపు, ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది.
1: ఇట్ డిసైడ్స్ వైట్, రెడ్, బ్లాక్.
0: ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: హౌ డు యూ డిసైడ్ దట్ ఇట్ ఈస్ ట్రూ?
0: ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వారా ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది.
1: ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఎన్కేసెస్ ఆల్ ద సెన్సెస్ అండ్ ప్రూవ్స్ అండ్ డిసైడ్స్.
0: ఇంతే కాక ఈ ఇంద్రియము కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది.
1: ఈవెన్ ది సెన్సెస్ హావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్.
0: ఈ కన్ను దృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నలుపు, తెరుపు తెరుపు, ఎరుపు ఎరుపు, పసుపు పసుపుగా కనిపిస్తుంది.
1: సో లాంగ్ ద ఐ సైట్ ఇస్ పర్ఫెక్ట్, వైట్ అపియర్స్ వైట్, బ్లాక్ అపియర్స్ బ్లాక్, యెల్లో అపియర్స్ యెల్లో.
0: మనలో ఒక జాండీస్ తగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా పసుపు పచ్చగా మారుతుంది.
1: When we are afflicted by jaundice, everything appears yellow.
0: చూచినవన్నీ కూడాను పచ్చగానే ఉంటుంటాయి.
1: All that you see appear yellow.
0: ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణం?
1: How do you call it? Direct proof.
0: రోగముతో కూడినటువంటి ఒక నేత్రంతో చూచినటువంటివన్నీ కూడాను ప్రత్యక్షమవుతాయా?
1: Do you call it a direct proof when you see it with the eye afflicted with all the senses?
0: ఇంద్రియములన్నీ కూడాను కేవలము మన ప్రభావముతో కూడినటువంటివే.
1: Therefore all senses are affected by mind.
0: ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము.
1: యు సే దట్ వాట్ యు టేస్ట్ ఇస్ డైరెక్ట్.
0: నేను తిన్నాను, రుచి చూచాను, ఇది సత్యము అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ ఐ హావ్ ఈటన్, ఐ హావ్ టేస్టెడ్ అండ్ యు మే ఆర్గ్యూ సో.
0: ఇది కూడాను ప్రత్యక్ష ప్రమాణము కాదు.
1: దిస్ ఇస్ ఆల్సో నాట్ డైరెక్ట్ ప్రూఫ్.
0: ఎట్లా?
1: హౌ?
0: నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపి తీపి, కారము కారము, చేదు చేదుగా ఉంటుంది.
1: వెన్ యు ఆర్ హెల్దీ, స్వీట్ విల్ బి స్వీట్ and hot will be hot, bitter will be bitter.
0: నీలో మలేరియా ఫీవర్ ఏగిని వచ్చినట్టే ఈ యొక్క నాలుక తీపిని కూడాను చేదుగా రూపొందింపజేస్తుంది.
1: When you suffer from malaria, the tongue will make the sweet also taste bitter.
0: ఇది ప్రత్యక్షమని ఏ రీతిగా నీవు వాదించగలవు?
1: Then how do you consider it a direct proof?
0: లడ్డు తీయగానే ఉన్నది కానీ నీవు చేదంటున్నావు.
1: The laddu is sweet but you call it bitter.
0: ఇది ఈ సమయమునందు పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి.
1: దెన్ వీ షుడ్ టేక్ ద మెజర్, ద స్టాండర్డ్ ఆఫ్ ద మెటీరియల్ ఆల్సో.
0: ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణమును కూడాను మనం విచారించాలి.
1: నాట్ ఓన్లీ ది స్టాండర్డ్ ఆఫ్ ద సెన్సెస్, వీ షుడ్ ఆల్సో టేక్ ద మెజర్.
0: నీవు చేదుని చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి.
1: When you view from the standpoint of the sense, it
0: కనుక ఇది ప్రమాణములకు సరైనటువంటి ఆధారము కాదు.
1: Therefore, it is no basis for a standard.
0: Inka మూడవది ఏమనగా,
1: ద థర్డ్ వన్,
0: పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము.
1: యు సీ ది మిల్క్ డైరెక్ట్లీ.
0: ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంట వేసినప్పుడు పెరుగుగా మారిపోతుంది.
1: వెన్ యు జస్ట్ డ్రాప్ లిటిల్ కర్డ్, ఇట్ కర్డ్స్ ఇన్ టు కర్డ్.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారిపోతుంది.
1: మిల్క్ హెస్ బికమ్.
0: పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి.
1: వెన్ యు చర్న్ కర్డ్ యు గెట్ బటర్.
0: వెన్నను మనం కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి.
1: వెన్ యు బాయిల్ బటర్ యు గెట్ ఘీ.
0: ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి.
1: ఘీ, బటర్, కర్డ్ ఆర్ ఆల్ కంటైన్డ్ ఇన్ మిల్క్.
0: కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది.
1: Because of difference in times, because of different processes we do,
0: కానీ
1: they shape differently.
0: కాదని చెప్పడానికి వీలు కాదు.
1: But we cannot negate.
0: ఇది ప్రత్యక్షమే.
1: This is direct.
0: పాలు పెరుగుగా మారింది.
1: Milk has become curd.
0: పెరుగు వెన్నగా మారింది.
1: The curd gave
0: వెన్న నెయ్యిగా మారింది.
1: Butter became ghee.
0: ఇది దేనిలో నా తిరిగి మర చేరదు.
1: This ghee will not become anything else later.
0: మజ్జిగ నుంచి వచ్చినటువంటి యొక్క వెన్ననే,
1: the butter that came out of buttermilk, ముక్కలు
0: చేసి తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు.
1: The butter will never mix up with the buttermilk.
0: పాలలో వేసినా కలవదు.
1: It will not dissolve even if it is milk. It remains as it is.
0: ఎక్కడ నుంచి వచ్చింది ఇది?
1: Where from?
0: పాల నుంచే వచ్చింది, పెరుగు నుంచే వచ్చింది, మజ్జిగ నుంచే వచ్చింది. తిరిగి వాటితో ఇది చేరటం లేదు.
1: This butter came out of milk, came out of curd, came out of buttermilk, but it will never get dissolved.
0: దీనిని న్యాయమీమాంసం అని కూడాను చెప్పవచ్చు.
1: This also can be said న్యాయమీమాంస.
0: అనగా మీమాంసం అనగా,
1: మీమాంస meant,
0: ఏ మాంసమో కాదు.
1: Is no meat anyway.
0: వస్తువు యొక్క చివరి నిష్కర్షనే మీమాంసము.
1: The end that you arrive at in discussion is మీమాంసా.
0: నెయ్యి పూర్తి అయినటువంటిది కట్ట కనపడి అంశము.
1: ఘీ ఇస్ ద ఫైనల్ స్టేజ్.
0: నెయ్యిని మనం ఏమి చేయగలము?
1: What can you do with the ghee? You must partake.
0: మరొక అంత్యము లేదు.
1: It has no further
0: end. పాల యొక్క అంత్యము నెయ్యే.
1: The end of the milk is ghee.
0: అదే చివరి నిష్కర్షనే మీమాంసం అన్నారు.
1: The final stage is మీమాంసా.
0: కనుకనే ఈ న్యాయము అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
1: Therefore in this న్యాయ, to take the direct proof as reality is acceptable to certain extent.
0: ఈ న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: The principles of nyaya are explained by Gautama.
0: న్యాయ శాస్త్రములకు కర్త గౌతముడు.
1: The one though who taught this nyaya.
0: ఈ సూత్రములకు అన్నిటి కూడాను దీనికి మరొక పేరు గౌతమ సూత్రము అని కూడాను మరొక పేరు.
1: This is another name, Gautama Sruta.
0: ఇది మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధముల విచారణ సల్పి ప్రచార ప్రబోధములు సల్పడానికి పరిశోధనలు కూడా సల్పి ప్రమాణములు కూడా విశ్వసించి ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు.
1: The saints and seers, after undertaking penance for a long time, after deep process of inquiry and investigation, they arrived at these conclusions.
0: ప్రమాణకర్తలు ఆనాటి పరిశోధన కర్తలు ఈనాటి యొక్క కర్తలకు పోలికనే లేదు.
1: There is no comparison between those people that investigated, experimented, and those present.
0: Anadi yokka parishodhana maharshulanta kodanu kevalamu manasunu daati.
1: Those that investigated in those times have crossed the mind.
0: Dani taruvata unnatamainti manasunu super mind nu daati.
1: They crossed even super mind.
0: Aa super mind taruvata kodanu higher mind nu daati.
1: They crossed even the higher mind.
0: ఆ హైయర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్ ని దాటి
1: ఫ్రమ్ హైయర్ మైండ్ దే క్రాస్ ది ఇల్యూమినేటెడ్ మైండ్
0: ఓవర్ మైండ్ ను కూడా దాటి
1: దే క్రాస్ ఈవెన్ ఓవర్ మైండ్
0: వారు విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు.
1: దే కుడ్ విజువలైజ్ ది సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఈనాటి వైజ్ఞానికులు
1: ద మోడర్న్ సైంటిస్ట్
0: కేవలం లో మైండ్ నందే ఉంటుంది.
1: They remain in the low mind.
0: ఈ విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక
1: not able to understand significant divinity.
0: ఆనాటి ఋషులు కూడాను కనిపెట్టలేనటువంటి విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో గర్రవీగుతున్నారు.
1: They pride themselves declaring that they could discover those which could not be done by the early saints.
0: ఆనాడు ఋషులు కనిపెట్టలేనటువంటివి కాదు ఈనాడు మీరు కనిపెట్టిండేది.
1: You have not discovered anything new which you haven't.
0: ఆనాటి ఋషులు ఇవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి ఇవన్నీ కూడా లో క్లాస్ కు చెందినటువంటివి అని దానిని వదిలిపెట్టడం కూడా ఈనాటి వైజ్ఞానికులు కనిపెడుతున్నారు.
1: ద సెయింట్స్ లెఫ్ట్ దెమ్ దే కన్సిడర్ దెమ్ వేస్ట్ఫుల్ అండ్ దే ఆర్ పిక్డ్ అప్ బై ద మోడర్న్ సైంటిస్ట్.
0: ఈనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్త జ్ఞాన స్వరూపములు కూడా అన్ని ప్రాకృతమైనటువంటివి.
1: ద మోడర్న్ సైన్స్ Science to discover the worldly things.
0: పదార్థములతో కూడినటువంటివి.
1: That's full of matter.
0: కానీ ఆనాటి వైజ్ఞానికులు కనిపెట్టినటువంటి పదార్థముతో చేరినటువంటివి.
1: But the scientists of those days has got the spiritual content.
0: కనుక ఈనాటి వైజ్ఞానికులు
1: So modern scientists
0: ఆనాటి మహర్షులు కనిపెట్టినటువంటి వాటినంతా కూడాను
1: what all that is discovered by science
0: విశ్వసించలేకపోతున్నారు.
1: They're not able to believe.
0: వీరు విశ్వసించినా విశ్వసించలేకపోయినా కూడాను ఇవి పరమ సత్యములే.
1: Whether you believe it or not, they are true perfect truths.
0: ఈ అల్పమైనటువంటి జ్ఞానమునికి అహంకారపడి
1: you pride yourself because of this low wisdom.
0: మీరు ఆత్మతత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా విస్మరిస్తున్నారు.
1: You forget even this that self which is the divinity.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: Science is not bad.
0: సైన్స్ భగవంతుని విస్మరించలేకపోలేదు.
1: Science has not denied God.
0: కొంతమంది సైంటిస్ట్ మాత్రం యాంటీ గాడ్ గా ఉంటున్నారు.
1: Only some scientists take it that way.
0: కానీ సైన్స్ యాంటీ గాడ్ కాదు.
1: సైన్స్ ఇస్ నెవర్ యాంటీ గాడ్.
0: విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: దిస్ సైంటిస్ట్ షుడ్ నో క్లియర్లీ.
0: కొంతమంది అల్పబుద్ధి కలిగినటువంటి వారే ఈ విధమైనటువంటి యొక్క యాంటీ గాడ్ గా రూపొందుతుంటారు.
1: ఓన్లీ పీపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ యాంటీ గాడ్.
0: మిడుగురు పువ్వు ఉంటుంటుంది.
1: హియర్ ఇస్ ఎ గ్లో వర్మ్.
0: ఇది చీకటి లోపల నాకంటే ఇంకా గొప్ప వెలుతురైనటువంటి వారు లేరు ఈ లోకంలో అని వెర్రవీగుతుందట.
1: These glow worms pride themselves because they are bright in the night.
0: సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత?
1: Before the sunlight, what are they after all?
0: అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది?
1: Before the wisdom of those saints, how fractional, how dismal is the knowledge of science. That just like glow worms.
0: కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్యప్రకాశం వంటిది.
1: This knowledge of the scientists of those times equal to the effulgence of sun.
0: Kanuka vicharana cheta indriyamulanu maatrame lakshyam ga unchukoni idiye pratyaksha pramanam anukotamu idi pedda ajnaname.
1: Therefore with all the inquiry to limit our knowledge to the senses is
0: parishodhana cheyali.
1: We should inquire.
0: Kevalam yantra parishodhana kaadu.
1: Not merely mechanical.
0: Mantra parishodhana kaadu.
1: Not inquiry, machine.
0: Hrudaya parishodhana.
1: We have to investigate with heart.
0: Ee hrudaya parishodhane nijamaina pramanam.
1: Inquiry with the heart is the true standard.
0: Yantra parishodhane alpa pramanam.
1: The inquiry with the machine is low.
0: యంత్రమేమైనా చెడిపోయినా ప్రమాణమే చెడిపోతుంది.
1: If the machine is spoiled, you lose the result.
0: ఈ యంత్రములంతా ఎవరు సృష్టించినటువంటివి?
1: Who discovered the machine?
0: కేవలం మానవ కల్పితమైనటువంటివి.
1: They are just.
0: ఈనాడు మీకు అందరికీ బాగా తెలుసును.
1: Today you know well.
0: ఈ కంప్యూటర్స్ అంతా కూడా అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు.
1: Many scientists have discovered the computer.
0: ఈ కంప్యూటర్ ఎలాంటిది?
1: What sort of a thing is computer?
0: కేవలం ఒక రబ్బిష్ వంటిది.
1: It is rubbish.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది.
1: If you keep the rice, you get the rice flour.
0: పైన బేడలు వేస్తే బేడలు పిండి వస్తుంది.
1: If you keep the dough there, you get the flour.
0: ఎలాంటిది వేస్తే అలాంటిది వస్తుంది కింద.
1: As you keep the material, so you get.
0: కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి దిశగా ఫలితం వస్తుంది.
1: Therefore, scientists get the result depending upon the feeding that your computer.
0: ఏమైనా కొంత పొరపాటు జరిగినా.
1: If there is any mistake in feeding at the computer.
0: అంతా ప్రమాదమే, ప్రమాణం కాదు.
1: Everything is danger, no result.
0: ఈ కంప్యూటర్ లో మార్క్స్ అంతా కూడా రిజల్ట్స్ తెలిపేటువంటి కొన్ని కంప్యూటర్స్ లో పాస్ అయిన వాళ్ళను ఫెయిల్గాను ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ గాను తెలుపుతుంటాయి.
1: The results announced by the computer sometimes declared fail those who passed. And vice versa.
0: కర్వీ యంత్ర ప్రమాణములంతా కూడా అల్ప ప్రమాణములే.
1: Therefore, the standard of the machine is low.
0: కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమే, నేను పాస్ అవుతాను, నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ సాధిస్తుంది.
1: Therefore, the one who has written the examination, the standard of the heart is true one.
0: కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
1: We find these foolish standards on the rise.
0: దీనన్నిటికీ మనసే కారణము.
1: For all this mind is responsible.
0: దీనిని తిరుత్తుండాళ్వారు కూడా చెప్పాడు, మనసుకు మనం కారణం.
1: తిరుత్తుండాళ్వార్ సెట్ ఫర్ ద మైండ్
0: సర్వమునకు స్వామి కారణమే. సర్వమునకు స్వామి కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఇస్ రెస్పాన్సిబుల్.
0: ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు.
1: ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ది గ్యాంగ్స్ ఇట్ ఇస్ ది ఫూలిష్నెస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అంటే అనుకోవటము చాలా మూర్ఖత్వం.
1: సో ఇట్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము.
1: Therefore, the direct proof is the proof of heart.
0: ఇది సరైన న్యాయము.
1: This is the true wisdom.
0: కానీ ఈనాటి న్యాయము
1: but the modern knowledge
0: విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి.
1: It runs in the contradictory way.
0: న్యాయమును అన్యాయంగా అన్యాయం న్యాయంగా కూడా మారుస్తున్నారు.
1: Justice is viewed as injustice, injustice as justice.
0: ఒక 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది.
1: ఇఫ్ యూ పే 1,000 రూపీస్ జస్టిస్ కెన్ బి అన్జస్టిస్ ఇన్జస్టిస్.
0: ఇలాంటి న్యాయం న్యాయం అవుతుందా?
1: కెన్ దట్ జస్టిస్ బి
0: విజ్డమ్? ఇలాంటి న్యాయస్థానంలో న్యాయస్థానంలో ఉన్నాయా?
1: కెన్ దే బి ది సెంటర్స్ ఆఫ్ జస్టిస్?
0: కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటు పడేటువంటి న్యాయం ఇవన్నీ కూడా.
1: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఇట్ ఈజ్ వెన్ యూ స్ట్రై స్ట్రగల్ ఫర్ ఎ లివింగ్?
0: ఇట్ న్యాయం కాదు. ఆనాటి కాలంలో
1: దిస్ నాట్ ద జస్టిస్ ఆఫ్ దోస్ టైమ్.
0: న్యాయం తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాన్ని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఐ అండ్ మైన్ అండ్ అదర్స్ ద జస్టిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దోస్ టైమ్.
0: ఏ మతంలో కూడా ఇలాంటి న్యాయము సక్రమైన మార్గాన్ని అనుసరించింది.
1: ఎవ్రీ రిలీజియన్ స్పీక్స్ ఆఫ్ ద జస్టిస్ ఇన్ దిస్ ప్రాపర్ డైరెక్షన్.
0: హజ్రత్ మహమ్మద్, ఇది మహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉంటుండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే.
1: మహమ్మద్ ఆల్సో ఎస్టాబ్లిష్ జస్టిస్. రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ దే స్పీక్ ది జస్టిస్.
0: మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడిని కఠినమైన శిక్షించేటువంటిది ఆనాటి మహమ్మద్ మతములు.
1: ద రిలీజియన్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్ జస్ట్ సెట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీవన్ కమిట్స్ ఎ మిస్టేక్.
0: అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్.
1: సేమ్ పనిష్మెంట్ టు ఎవ్రీవన్.
0: దుష్ట దృష్టితోట, దుష్టి మనస్తోట, దృష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు.
1: మ్యాన్ కమిట్స్ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ మైండ్ అండ్ బ్యాడ్ థాట్.
0: అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో.
1: మహమ్మద్ ప్రిస్క్రైబ్ 100 విప్స్ టు సచ్ పీపుల్ ఇస్ ఎ పనిష్మెంట్.
0: కాలి అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు.
1: ద వెరీ సేమ్ మిస్టేక్ ఈస్ కమిటెడ్ బై ద సన్ ఆఫ్ మహమ్మద్.
0: అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మహతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు.
1: వితౌట్ ఎనీ కన్సిడరేషన్ దట్ హీస్ ది వెరీ సన్, హీ జస్ట్ ఆస్క్డ్ టు బి 100 లాక్స్.
0: న్యాయం.
1: దిస్ ఇస్ జస్టిస్.
0: తన పర భేదం లేకుండా సర్వులకు నువ్వు సమానమైన శిక్ష.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ మై పీపుల్ అండ్ అదర్స్ సేమ్ పనిష్మెంట్.
0: కానీ 50 దెబ్బలు కొట్టేటప్పటికీ ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు.
1: ఆఫ్టర్ 50 whiplashes, the son fell and died.
0: ఇదన్ని తిరిగి సమాధి చేశారు.
1: దెన్ హీ వాస్ క్రిమేటెడ్.
0: ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ హజరత్ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నా, ఏం చెయ్యాలన్నారు.
1: The sipahis came and said, sir, 50 more are remaining, what is to be done?
0: ఆ సమాధి పైన కొట్టండి అన్నాడు.
1: He said, let this storm receive the whiplash.
0: ఎంత న్యాయము, ఎంత ధర్మము, ఎంత పవిత్రత.
1: What sort of justice, what sort of sanctity there?
0: ఈనాడు తన పర అనే భేదం ఉంచుకొని,
1: today we have the feelings, my
0: people అంటే 10 సంవత్సరాల శిక్ష,
1: if others 10 years of imprisonment.
0: తనవాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.
1: If they are my people, the court will just
0: absolve. పేపర్ గా చూస్తుంది.
1: That's what we see in the paper.
0: దీన్ని తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది.
1: They will also show you the ways of escape.
0: ఇట్టి కుయుక్తులతోనా, ఇట్టి అల్పమైన బుద్ధులతోనా, అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం.
1: The justice is not the one which has got this knack and low feeling of devices.
0: న్యాయము న్యాయమే.
1: Justice is justice.
0: అలాంటి దానిని గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు.
1: It was Gautama who taught this న్యాయ.
0: ఇది న్యాయ దర్శనము.
1: This is న్యాయ దర్శన.
0: ఈ న్యాయ దర్శనము లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము.
1: ఇన్ దిస్ న్యాయ దర్శన, ద ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: ద సెకండ్ ఇస్ డౌట్ ఆఫ్ దిస్ డౌట్.
0: కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే, ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం.
1: వెన్ యూ ఫైండ్ సో మెనీ దేర్, యూ ఫైండ్ దేర్ ఇస్ వాటర్.
0: కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది.
1: వేర్ యూ ఫైండ్ ద క్రేన్, వేర్ యూ ఫైండ్ వాటర్.
0: లేదు, కొంగలను సాక్ష్యంగా తీసుకుని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు.
1: యూ హావ్ నాట్ సీన్ వాటర్, బేసింగ్ ఆన్ ద క్రేన్ దేర్ యూ డిసైడ్ ద వాటర్.
0: అక్కడెక్కడో పొగ వస్తుండాలి.
1: You find the smoke.
0: అగ్ని కనిపించటం లేదు.
1: You don't see the fire.
0: పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు.
1: Basing on the smoke, you believe the fire present there.
0: ఇక్కడ ఎక్కడో దుర్గంధం వస్తుంటుండాలి.
1: You find
0: ఈ గంధాన్ని ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్మెల్, ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్ యూ డిసైడ్ ద ఆబ్జెక్ట్.
0: స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఇది విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం.
1: Though you don't see the form, you see the nature and decide. That is called the proof based on doubt.
0: అనుమాన ప్రమాణం కూడాను ఒకటి అవసరమే.
1: This proof based on doubt is needed.
0: ఈ దివ్యమైన ప్రకృతి యందు,
1: in this divine nature,
0: కేవలం ఇంద్రియంతో కూడినటువంటి యొక్క దేహంతో,
1: the body with the senses,
0: హృదయం కూడినటువంటి యొక్క మనస్సుతో,
1: ద మైండ్ విత్ ద హార్ట్,
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
1: ఆల్ దిస్ ప్రూఫ్స్ అపియర్ టు బి ట్రూ.
0: కనుకనే అనుమాన ప్రమాణమునగా,
1: ద ప్రూఫ్ ఆఫ్ డౌట్ ఇస్,
0: విషయాన్ని ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ ద మ్యాటర్,
0: విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణం.
1: ప్రూవింగ్ ఇట్స్ ఫార్మ్ ఈస్ దిస్ ప్రూఫ్ ఆఫ్ డౌట్.
0: ఇంకా ఉపమాన ప్రమాణము.
1: దెన్ థర్డ్ వన్, ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్.
0: ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై ఉపమాన ప్రమాణ?
0: ఈ భౌతికము పారమార్థికము అనేటువంటిది కొన్ని ఉంటుండాలి.
1: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్, ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్.
0: సముద్రం ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఓషన్.
0: ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి.
1: యూ గెట్ ద వేవ్స్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
0: అలల నుంచి నురుగు వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యూ ఫైండ్ ద ఫామ్.
0: ఇది అలలు ఎందు చూచినా, నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి.
1: ఎయిదర్ ఇన్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద ఫోమ్ యూ ఫైండ్ ద సీ వాటర్.
0: ఈ మూడింటిని విచారణ చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఉపమానంగా మనం తీసుకోవచ్చును.
1: ఎంక్వైరింగ్ ది నేచర్ ఆఫ్ దీస్ త్రీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎగ్జాంపుల్.
0: పారమార్థికము, ప్రాతిభాషికము, వ్యావహారికము అంటే ఏమిటి అని ప్రమాణం చెప్పమంటే, అయ్యా ప్రాతిభాషికం అనగా కేవలం ఒక అల,
1: ప్రాతిభాషికమనగా
0: నురుగు,
1: వ్యావహారికమనగా
0: జలము, ఈ అన్నింటిలోనూ ఉండినటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకుని దీని ఏకత్వంగా భావించటం.
1: యు ఎస్టాబ్లిష్ ది యూనిటీ బై టేకింగ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఓషన్ వాటర్, ద వేవ్ అండ్ ద ఫోమ్. ద వెరీ సేమ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: పారమార్థికమనేటువంటి యొక్క సముద్ర జలము నుండి,
1: out of this paramarthika, the ocean water,
0: pratibhasikamu anetundi alalu aavirbhavistunnai.
1: You find the waves pratibhasika
0: aavirbhavinchinatundi pratibhasikamu anetundi alalu ende,
1: out of the waves pratibhasika
0: prakrutam anetundi oka nurugu untundali.
1: You find the form, the prakruta.
0: Kanaka paramarthikamu, pratibhasikamu, vyavaharikamu, vyavaharikame nurugu.
1: Therefore this vyavaharika, the physical, is form.
0: Ee pratibhasikam anetundide ala.
1: This pratibhasika is wave.
0: పారమార్థికమే సముద్రము.
1: పారమార్థిక ఇస్ ఓషన్.
0: ఇలాంటి ఉపమానాన్ని తీసుకుని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం.
1: టేకింగ్ సచ్ ఎగ్జాంపుల్స్, దోస్ థింగ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కుడ్ బి మేడ్ అండర్స్టూడ్.
0: ఏ విధంగా నిర్ణయాలు అవుతున్నాయి,
1: How do you decide things?
0: కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం.
1: ఓన్లీ ది విట్నెసెస్ హెల్ప్ యూ టు డిసైడ్.
0: కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో,
1: జస్ట్ ఎస్ ది విట్నెసెస్ ఆర్ ది బేసిస్,
0: సత్యాన్ని గుర్తించడానికి,
1: టు నో ది ట్రూత్,
0: ఈ విధమైనటువంటి ఉపమానాలు చాలా అవసరమే.
1: దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: కనుక నేను అమితంగా ఉపమానాలు చెప్తుంటాను.
1: స్వామి గివ్స్ మెనీ మెనీ ఎగ్జాంపుల్స్.
0: ఈ ఉపమానాల చేతనే,
1: బికాస్ ఆఫ్ ది ఎగ్జాంపుల్,
0: సత్యాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: అక్కడ చూడు చందమామ ఉంటుంది.
1: దేర్ యు సీ ద మూన్.
0: ఈ కంటికి కనిపించినటువంటి చందమామను,
1: ద మూన్ యు సీ,
0: అందరాని చందమామను,
1: the moon whom you cannot catch,
0: ye vidhinga chupadaniki veel avutundi.
1: How is it possible to see?
0: Adigo akkada undatundi ekkado chustadu kaadu kaadu aa chettu paina untundadi chudu, aa gutta paina untundadi chudu, aa midde paina untundadi chudu ani cheppinappudu appudu chakkaga drishti andulo prasarinchestundi.
1: When you say there is moon, where do you look? You look all around. Therefore look on the top of the tree, look on the top of the staircase.
0: Chandramamanu vreelito chupinchinattuga,
1: just as the moon is directed to the
0: finger,
1: విత్ ది ఎగ్జాంపుల్స్
0: మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడాను అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు.
1: దోస్ థింగ్స్ విచ్ కుడ్ నాట్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ కుడ్ బి టాట్.
0: దీనిని ఉపమానము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఉపమాన ఆర్ ఎగ్జాంపుల్.
0: ఇంకా ప్రత్యక్ష ప్రమాణము,
1: దెన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు, ఇదే శబ్ద ప్రమాణం.
1: దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
0: ప్రత్యక్షం,
1: డైరెక్ట్,
0: అనుమానం,
1: డౌట్,
0: ఉపమానం,
1: ఎగ్జాంపుల్,
0: శబ్ద ప్రమాణం,
1: దెన్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
0: ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది,
1: ది శబ్ద ప్రమాణం,
0: ఇది సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ స్టార్ట్ కన్సిడరింగ్ యాజ్ ది ట్రూత్.
0: ఈ సత్య ప్రమాణమును,
1: దిస్ ట్రూత్,
0: ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ దిస్,
0: వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాదివన్నీ కూడాను, మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి.
1: All sacred texts, the Veda, the Vedanta, Bhagavad Gita, Upanishad,
0: ee pratyeksha pramanamulu cheta em avutundi, ee pratyeksha pramanam ye reetiga manaku sambhavistundi.
1: How do you experience the direct proof?
0: Ee indriyamulu yokka tattvanni poorthi anagadrokkali.
1: We should subdue the nature of the senses.
0: Chuchina kannulaku,
1: the eyes that see,
0: ninna chevulaku,
1: the ears that
0: listen, manasuku,
1: and the mind that thinks,
0: vicharinchinatundi buddhiki,
1: and the intellect that discriminates,
0: atitamaina sthitini povali.
1: We should go beyond.
0: అందువల్లే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
1: Therefore the intellect is beyond the senses.
0: కనుక మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదిలిపెట్టి, అనుమాన ప్రమాణమును వదిలిపెట్టి, ఈ ఉపమాన ప్రమాణమును వదిలిపెట్టి, శబ్ద ప్రమాణమును పోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: Therefore we leave the direct proof and also proof of the doubt and also example and travel to the
0: sound.
1: Having acquired all education, you can be successful in congregation.
0: Sakala vidyalu nerchi sabhajayin chagavachu.
1: Having acquired all forms of
0: education,
1: you can also fight in the battlefield.
0: Raja rajai putti rajyamelagavachu.
1: Having been born as a king, you can rule the kingdom.
0: Hema godanamul iyavachu.
1: You can also offer the cow and the gold.
0: Gaganamandunna chukkalu lekka gonavachu.
1: You can count the stars across the sky.
0: Chandramandalamaina cheravachu.
1: You can reach even moon.
0: అష్టాంగ విద్యలు అన్ని నేర్చగవచ్చు.
1: యు కెన్ అక్వైర్ ఆల్ ది 8 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ
1: బట్

0: One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state of steady. One should have that equanimity. That should be steady equanimity.
1: తరంగముల వలె అటు ఇటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు.
0: యు షుడ్ హ్యావ్ ద మైండ్ లైక్ వేవ్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్.
1: అది ఏ శబ్ద బ్రహ్మం.
0: దట్ ఈస్ ది బ్రహ్మన్ ఆఫ్ ది సౌండ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అస్తేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము.
0: ది సౌండ్ హ్యాస్ ఆల్ దీస్ ఎయిట్ ఫార్మ్స్ అస్తైశ్వర్య.
1: ఎక్కడో దూరంగా ఉండినటువంటి వాడుని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దం చేతనే వాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు.
0: When a person is in a distance, if you call him by name, he will come to you.
1: ఇంతవరకు మనం పోనకర్లేదు. నిత్యం కూడా మనము శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో లేక హృదయాన్ని తేల్చుకోవటమో హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో.
0: On TV, you will certainly watch with the help of the sound. Either you can make your heart happy or miserable. They are all the proofs of sound.
1: కనుకని ఈ శబ్దములు అన్నింటిపైన కూడాను ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన.
0: And therefore of all this, it is singing the name of glory of the Lord is a pramana.
1: ఒకానొక సమయంలో నారదుడు మహావిష్ణువును సర్దించి,
0: therefore at one time Narada went to Vishnu.
1: స్వామి, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం.
0: He said, Swami, it's my natural quality to come to see you.
1: ఎందుకు ఇతనికి సహజమైంది?
0: Why is it natural?
1: తాడుల పేడుల ఇల్లుల బిడ్డల ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటాడు.
0: Narada has no family, no house, therefore he moves about.
1: ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు.
0: He moves everywhere, కైలాస, వైకుంఠ and the heaven.
1: కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో హి ఆస్క్డ్ టు సీ యు, వాట్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఇస్ యువర్ అడ్రస్.
1: పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకో నా అడ్రస్.
0: హి సెడ్,
1: మద్భక్తః,
0: టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో,
0: వేర్ మై గ్లోరీ, వేర్ మై డివోటీస్ సింగ్ ఇన్ గ్లోరీ.
1: తిష్ఠామి నారద, తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ట అయి ఉంటాను.
0: ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్ దేర్.
1: వశామి నారద అని చెప్పలేదు, నేను వసిస్తుంటానని చెప్పలేదు.
0: హి నెవర్ సెడ్
1: తిష్ఠామి అన్నాడు.
0: హి నెవర్ సేస్ హి లివ్స్ దేర్, హి ఇన్స్టాల్స్ దేర్.
1: కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము.
0: Where the glory of the Lord is sung, that is శబ్ద బ్రహ్మ.
1: అంటే ఏదో బాంబుల శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దములు కాదు, భగవత్ శబ్దమునే నిజమైనటువంటి ప్రమాణము.
0: సౌండ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది క్రేకర్స్, ఇట్ ఇస్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్.
1: ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి.
0: విత్ దీస్ సౌండ్స్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది ఇయర్ డ్రమ్స్ బ్రేక్.
1: ఈ గానం అనేటువంటి శబ్దాలంతా మన హృదయమునంతా వికసింపజేస్తుంది.
0: విత్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్ ది హోల్ హార్ట్
1: బ్లాసమ్స్, భేదింపజేస్తుంది.
0: అండ్ దెన్ ఇట్ ఆల్సో బ్రేక్ ఓపెన్స్ అప్.
1: కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము.
0: అండ్ దేర్ఫోర్ ది సౌండ్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ వేద.
1: ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది.
0: దిస్ వేద హ్యాస్ గాట్ దిస్ proof of sound.
1: Kanuka ee manavattamlo nyaya vicharanaku nalugu vidhamulaitundi pramanamulu bodhisthu kadapadadi shabda pramanamu.
0: Therefore in this branch of nyaya everything is explained in these four ways. The final is
1: pramanamulu endukodanu nyayamu samanamainatundi antarvahiniga pravahisthu vachindi.
0: And this nyaya justice is inner current in all the four.
1: Kanuka vidyarthulara,
0: so students,
1: manamu shabda swarsha anaitundi dantho మనం ఎంత యోగుడో మన జీవితాన్ని మనము పెడమార్గం పట్టిస్తున్నాం.
0: విత్ ది సౌండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ వి లీ గో అలాంగ్ ద రాంగ్ పాత్.
1: వినవలసినటువంటి శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి.
0: వి షుడ్ లిసన్ టు సీక్రెట్ సౌండ్,
1: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
0: వి షుడ్ లిసన్ టు డివైన్ సౌండ్స్.
1: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం నందు,
0: సో ఇన్ దిస్ న్యాయ దర్శన,
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ప్రాకృతమైన జీవితం నందు కూడాను,
0: ఇన్ ది డైలీ లైఫ్,
1: ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకు విశ్వసించి,
0: హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
1: ఈ హృదయ సంబంధమైనటువంటి యొక్క తాపము చేత,
0: విత్ దట్ యర్నింగ్ ఆఫ్ ద హార్ట్,
1: నిత్యానిత్య పరిశీలనా శూన్యుడై,
0: విత్ ది డిస్క్రిమినేషన్ సెన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
1: సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసుకో.
0: యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద ట్రూ ఫామ్.
1: ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ షోస్ ద ట్రూ ఫామ్?
1: జడ్జీనో కాదు,
0: నౌ జడ్జ్,
1: ఏ లాయరో కాదు,
0: నో లాయర్,
1: కాన్షియన్స్, తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ద కాన్షియన్స్ దట్ డిసైడ్స్.
1: కనుకనే తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది.
0: దేర్ఫోర్ ఇట్ డిసైడ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
1: దీనినే కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు.
0: దేర్ఫోర్ దిస్ కాన్షియన్స్ ఇస్ ది వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదటి వాక్ ఆవిర్భవిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద వర్డ్ కమ్స్.
1: మనసు నుంచి పుట్టేటువంటిది వాక్.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ కమ్స్ ద స్పీచ్.
1: ఆ వాక్ మనసుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్గా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్ ఇట్ టర్న్స్ డిఫరెంట్.
1: మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్గా రూపొందుతుంది.
0: ఇఫ్ దిస్ స్పీచ్ కమ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ బి ట్రూత్.
1: ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు.
0: దాట్ విచ్ ఇస్ ట్రూత్ ఇస్ వైబ్రేషన్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఇలాంటి కాన్షియన్స్ అనేటువంటి దానినే
0: దిస్ కాన్షియన్స్
1: భూర్ అని పిలిచేది వేదాంతం.
0: ఇస్ ఆల్సో కాల్డ్ భూ.
1: భువః
0: భువః
1: సువః
0: సువః
1: భూర్ అనగా ఈ శరీరమునందు.
0: భూర్ మీన్స్ ఇన్ దిస్ బాడీ.
1: సర్వత్రా వ్యాపించేటువంటి భువః.
0: That bhuvaha, which is all pervasive.
1: Vibration,
0: that vibration,
1: pranasakti,
0: is the life force.
1: E pranasakti anetunte yokka vibration ekkada nunchi aavirbhavistundadi.
0: Where from the vibration of life force
1: suvaha
0: originated?
1: Pragna nunchi aavirbhavistundadi.
0: It is out of suvaha awareness.
1: Not awareness, radiation.
0: Is not awareness, is radiation.
1: Radiation nunchi vibration, vibration nunchi materialization. Ee vidhanga sambandham erpadutundi.
0: So it is out of radiation, vibration, thereafter materialization.
1: Deenine bhur bhuvasvaha annaru.
0: This is called bhur bhuvasvaha.
1: Ee vedamanandu.
0: In this Veda.
1: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము.
0: We depict by way of chanting mantras, Rugveda, Yajurveda, Samaveda.
1: కనుక ఋగ్వేదం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై ఋగ్వేద?
1: వాక్కే ఋగ్వేగము.
0: దట్ వర్డ్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్ నుంచి ప్రారంభమవుతుంది.
0: ద ఋగ్వేద కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్ స్పీచ్.
1: ఈ వాక్ ఏ విధంగా వస్తుంది?
0: హౌ డూ యూ గెట్ దిస్ వర్డ్?
1: కనుక అంతర్భావమైన మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుండాలి.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేవల్ ఎట్ ద బేసిస్.
1: దీనినే ఋగ్వేదము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఋగ్వేద.
1: మనసునే యజుర్వేదము అన్నారు.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ప్రాణమునే సామవేదము అన్నారు.
0: లైఫ్ ఇస్ సామవేద.
1: ప్రాణమును ప్రాణోపాసన చేత
0: లైఫ్ వెన్ ఇట్ వర్షిప్
1: విధమైనటువంటి స్వరము శ్వాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దేర్ కమ్స్ ద బ్రెత్.
1: ఈ శ్వాసము సుస్వరంతో కూడినటువంటిది అయిపోతుంది.
0: దిస్ బ్రెత్ హాస్ గాట్ రైట్ ట్యూన్.
1: ఇది నిజమైన సామము.
0: దిస్ ఈస్ ది సామవేద.
1: సామగానం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై ది సింగింగ్ ఆఫ్ సామ?
1: ప్రాణోపాసన చేత ఆవిర్భవించినటువంటి యొక్క.
0: ఇట్ ఈస్ దట్ బై వర్షిపింగ్ ద మైండ్.
1: శ్రవణానందమే సామము.
0: ద బ్లిస్ బై లిసనింగ్ ఇస్ సామ.
1: ఆనందమే సాధన.
0: దట్ వి లిసన్ టు దట్ దట్ ఈస్ సామ.
1: ఈ సామము యొక్క గుణము ఎలాంటిదంటే సుస్వరమైనటువంటిదిగా ఉండాలి.
0: ద క్వాలిటీ ఆఫ్ సామ షుడ్ హ్యావ్ గుడ్ సౌండ్.
1: సుస్వరము కానటువంటిది ఇది ఏమాత్రము సాధన కాదు, సాధ్యము కాదు, ఏ విధమైనటువంటి యొక్క సమగానం కాదు.
0: వెన్ దేర్ ఇస్ నో గుడ్ ట్యూన్ ఇట్ కెనాట్ బి సమగాన.
1: సుస్వరంతో కూడి ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ ట్యూన్.
1: అది ఏ సామగానము.
0: దిస్ ఇస్ కాల్డ్ సామగాన.
1: కనుక ఈ సామగానము ప్రాణం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: సామగాన ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ లైఫ్.
1: యజుర్వేదము.
0: నెక్స్ట్ యజుర్వేద.
1: యజ్ఞయాగాది కృతములు యందు మంత్ర స్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచమునందు మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి
0: ది ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్.
1: భగవంతుడు తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది.
0: ఋగ్వేద టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ గాడ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ బ్రిలియంట్.
1: కానీ సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం.
0: దేర్ఫోర్ భారతీయస్ డిస్క్రైబ్ గాడ్ హ్యావింగ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ క్రోర్ సన్.
1: అనగా తేజస్వరూపమే ఋగ్వేదము.
0: దేర్ఫోర్ ఋగ్వేద ఇస్ ఆల్ దట్ బ్రిలియంట్.
1: మంత్ర స్వరూపమే యజుర్వేదము.
0: యజుర్వేద ఇస్ మంత్ర.
1: గాన స్వరూపమే సామవేదము.
0: సామ ఇస్ బేస్డ్ ఆన్ సింగింగ్ మ్యూజిక్.
1: మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే.
0: దీస్ త్రీ ఆర్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: భగవంతుడు తేజోమయుడిగా నిర్మించుకుని
0: క్రియేటింగ్ గాడ్ యాజ్ రేడియేట్
1: ఆ భగవంతుని మంత్రంతో ఉచ్చరించి
0: రిపీటింగ్ బై వే ఆఫ్ మంత్ర
1: గానముతో ఆనందించమని కోరింది
0: అండ్ డిలైట్ యువర్ సెల్ఫ్ బై సింకింగ్
1: కాబట్టి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదములు మూడు కూడా దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి
0: దేర్ ఫోర్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద
1: ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది
0: దే హావ్ నాట్ కమ్ మియర్లీ టు గివ్ నాలెడ్జ్
1: ఋగ్వేదము తేజోమయుడైనటువంటి భగవంతుణ్ణి
0: Rugveda, the God who is all
1: Yajurveda, mantra purakamainatunti oka aaradhana cheta
0: Yajurveda, worshipping God by way of mantra
1: Samaveda mainatunti ganam cheta
0: Samaveda that stands for music
1: Veenam ka ani bodhinchindi
0: And it taught merge yourself
1: ganam cheta tappa maroka dantho leenam gaavadaniki veelu ledu
0: You can only merge with the help of singing music not otherwise
1: Chaala mandiki meeku telusunu
0: Many of you know
1: Chaala mandi padyalu cheptuntaru
0: Many recite poems
1: maatalu cheptuntaru
0: They speak
1: మాటల చేతను పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు
0: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్
1: ఒకడు రాముల ముందు పోయి రామ నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రం హృదయం కలగదు
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ అండ్ సేస్ రామ యూ ప్రొటెక్ట్ మీ వెల్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎఫెక్ట్
1: రామ నన్ను కాపాడు పద్యంతో చెప్తే ఇది కూడా ఏమాత్రము కూడా కదలదు
0: ఇఫ్ హి రిసైట్స్ బై వే ఆఫ్ పోయమ్ రామ యూ ప్రొటెక్ట్ మీ దెన్ దేర్ విల్ బి నో రియాక్షన్
1: రామ నన్ను కాపాడు హృదయాన్ని ఆకర్షిస్తుంది
0: వెన్ ఇట్ ఇస్ మ్యూజికల్లీ సెడ్ ది హార్ట్ అట్రాక్ట్
1: కనుక గానములో ఇంత ఈ విధమైనటువంటి లీనం ఉంటుండాలి
0: దేర్ ఫోర్ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ మర్జర్
1: ఈ లీనతత్వాన్ని అర్థం చేసుకోలేని చెప్తే వ్యర్థ జీవులంతా కూడా గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు
0: ద వేస్ట్ఫుల్ లైవ్స్ విల్ నాట్ బి బాదరింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ దట్ హెల్ప్ అదే ఏదైనా
1: కొంత అపస్వరం అయిపోతే హృదయాన్ని భ్రష్ట్ పట్టిస్తుంది కేవలం బ్రద్దలు చేస్తుంది
0: వెన్ ది ట్యూన్ ఇస్ నాట్ ప్రాపర్ ఇట్ కంప్లీట్లీ రూయిన్ స్పాయిల్
1: కనుక మన ఏకాగ్రతను చెడగొడుతుండాలి
0: ఇట్ స్పాయిల్స్ కాన్సన్ట్రేషన్
1: కనుక మనం పాడే సమయం లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి
0: So we should sit in front of the mic when we are sure of singing melodiously.
1: లేకపోతే మైక్ కు మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది.
0: So better we be away from the mic and merely listen.
1: అపస్వరం చేసేటువంటి ఒక గానము అపస్వరంగా పాడేటువంటి ఒక భజనలు మనం ఏమాత్రం కూడా హృదయాన్ని కొంతవరకు చెలింప చేస్తున్నాయి.
0: And therefore the one who doesn't sing properly in proper tune will spoil our heart also.
1: నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి.
0: If you like it practice all alone yourself.
1: అదే వాడు మైక్ ముందు వచ్చి కూర్చో.
0: The later you sit in front of mic.
1: నేను పాడాలి స్వామి ముందు నేను పాడాలని చెప్పి వచ్చేసేసి ఈ భజనలో పాడితే చాలా కర్ణకఠోరంగా ఉంటుంటాలి
0: బట్ ఇఫ్ ఎవ్రీవన్ హాస్ గాట్ డిజైర్ దట్ ఐ షుడ్ సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి వన్ కెనాట్ లిసన్
1: కనుకనే భగవంతుని ఆకర్షింపజేసేటువంటిది హృదయాన్ని రంజింపజేసేటువంటిది గానం
0: దేర్ ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ అట్రాక్ట్స్ గాడ్ అండ్ మేక్స్
1: శబ్ద ప్రమాణము
0: That is the proof of sound.
1: కనుక భగవత్ తత్వం లోపల
0: ద నేచర్ ఆఫ్ గాడ్
1: ఈ న్యాయము న్యాయము న్యాయము అనేటువంటి దర్శనంలో
0: ఇన్ దిస్ దర్శన న్యాయ
1: ఇంకా ఎన్నో విధమైనటువంటి యొక్క మానవత్వానికి అవసరమైనటువంటి ఎన్నో ఉంటున్నవి
0: దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నీడెడ్ ఫర్ హ్యూమన్ లైఫ్
1: మానవుని యొక్క సంశయాలంతా నివర్తింపజేసి
0: క్లారిఫైయింగ్ ఆల్ డౌట్స్
1: మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింపజేసి
0: మేకింగ్ అవర్ హార్ట్ ఎక్స్టాటిక్
1: వికసింపజేసి ప్రకటింపజేసి
0: మేనిఫెస్టింగ్ అండ్ దెన్ బ్లాసమ్
1: చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ న్యాయ
1: ఈ న్యాయ వైశేషిక
0: న్యాయ వైశేషిక
1: యోగ
0: యోగ
1: పూర్ణమీమాంసం
0: పూర్ణమీమాంస
1: ఉత్తరమీమాంసం
0: ఉత్తరమీమాంస
1: ఈ యొక్క ఆరు యొక్క దర్శనములు కూడాను
0: ఆల్ ది సిక్స్ దర్శన
1: ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు
0: ఇఫ్ వి లిజన్ వన్స్ And understand clearly, nothing you need to do in human life.
1: Karukane, ee yokka chaddarshanam anta kudanu,
0: all these six darshanas,
1: srishti yokka rahasyanni nirupinchi, prabodhinchi, pracharam salipi, aanandanni andinchinatuvantivi.
0: Prove, publicize, teach the secrets of nature.
1: Kanuka, vidyarthulu, ee bharatiya vaangmayamu kudanu, kontavarku artham chesukovadaniki, తగిన కృషి చేయాలి
0: సో స్టూడెంట్స్ షుడ్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ లిటరేచర్
1: ఈ భారతీయ వాంగ్మయములంతా కూడా ఏమి తెలియకుండా పోవటం చేతనే అయోమయం స్థితి లోపల కేవలం బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం
0: బికాస్ దిస్ లిటరేచర్ భారతీయ లిటరేచర్ ఇస్ నాట్ అండర్స్టూడ్ దే జస్ట్ మూవ్ అబౌట్ లైక్ ఫ్రీ డాగ్
1: తెలుసుకోని మనం పశువులు కాదు మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ఐఎమ్ నాట్ అన్ అనిమల్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ వీ షుడ్ హావ్
1: అలాంటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు కలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని అందిస్తూ వచ్చారు.
0: సెయింట్స్ ఎక్స్పెరిమెంటెడ్, ఇన్వెస్టిగేటెడ్ అండ్ గేవ్ ది ఎసెన్స్.
1: సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ షడ్దర్శనములు.
0: షడ్దర్శనస్ ఆర్ దట్ నెక్టర్ అమృత గివెన్ టు us.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం.

0: in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita, Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Uvacha.
1: కర్మానుబంధీని మనుష్యలోకే జగత్తు బ్రహ్మమయము.
2: ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
2: సచ్ ఎ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ ఆల్సో సాచురేటెడ్ విత్ యాక్షన్.
1: సృష్టి అనున్నదే కర్మ.
2: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: కనుక దేహమే కర్మ.
2: దేర్ఫోర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ యాక్షన్.
1: కర్మ అనగా జీవశక్తియే.
2: యాక్షన్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ లైఫ్.
1: జీవశక్తి ఉపాధులే దేహములు.
2: ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఈజ్ బాడీస్.
1: ఉపాధులను ధరించటం చేతనే దేహమునకు కర్మ అని పేరు.
2: యాజ్ ఇట్ హాస్ వోర్న్ దీస్ బాడీస్ ఇట్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యాక్షన్.
1: కర్మానుసారంగా దేహములు ఏర్పడుచున్నవి.
2: బాడీస్ ఆర్ ఫార్మింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్ పర్ఫార్మ్.
1: ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై కాయములు ధరిస్తున్నాయి.
2: వీఆర్ టేకింగ్ హ్యూమన్ బాడీస్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకి.
2: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ that I am bound binding human beings by action.
1: Manushyattam anaga kevalamu mumuchchottamto kudinatundidi maatrame kaaka karma tho anubandhamainatundidi ga kudanu manamu gurtinchali.
2: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action but also with action.
1: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
2: హ్యుమానిటీ ఈజ్ అసోసియేటెడ్ ఎసెన్షియలీ విత్ యాక్షన్.
1: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
2: ఏ పర్సన్ గెట్స్ ఎ హ్యూమన్ బాడీ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఇన్ ది
1: లేబర్. తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థం.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ యాక్షన్ మీన్స్ బాడీ.
1: కర్మక్షేత్రం అనగా దేహమే.
2: ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ ఆల్సో ఈజ్ బాడీ.
1: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
2: ద ఫీల్డ్ ఆఫ్ ధర్మ ఈజ్ బ్రహ్మన్.
1: దేశకాలములు ప్రకృతి వికారములు.
2: ద టైమ్ అండ్ ప్లేస్ ఆర్ అసోసియేటెడ్ విత్ నేచర్.
1: సమస్తము కూడాను కర్మము యొక్క ఫలితములే.
2: ఆల్ ద థింగ్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
1: కనుకనే తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ఆఫర్ యువర్ ప్రోస్ట్రేషన్స్ టు కర్మ.
1: మంచి కాని చెడ్డ కాని,
2: బీట్ గుడ్ ఆర్ బ్యాడ్,
1: పాపం కాని పుణ్యం కాని,
2: బీట్ సిన్ ఆర్ వర్చ్యూ,
1: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
2: దీస్ ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ద లార్డ్.
1: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
2: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈజ్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
1: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
2: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
1: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
2: పర్ఫార్మింగ్ యాక్షన్ ఈజ్ టు శాంక్టిఫై వన్స్ లైఫ్.
1: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
2: గెటింగ్ శాంక్టిఫైంగ్ ది కెపాసిటీ టు శాంక్టిఫై లైఫ్ వీ కెన్ గెట్ బై గ్రేస్ ఆఫ్ గాడ్.
1: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
2: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
1: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
1: గీత అనగా పాట.
2: గీత రెఫర్స్ టు సాంగ్.
1: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
2: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
2: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్, దే విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్.
1: ఈ పాట రుద్రభూమి యందు, భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
2: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్, దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
1: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
2: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్డ్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
1: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
2: తిరుత్తండాళ్వార్ హ్యాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
1: ఈశ్వర, నా ఆత్మనే నీవు.
2: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర, యు ఆర్ మై ఆత్మన్.
1: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
2: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
1: నా దేహమే నీ ఇల్లు.
2: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
1: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
2: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే, దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
1: నా ప్రాణములు నీ గణములు.
2: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
1: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
2: Wherever I just go about, that is circumambulating yourself.
1: Na maatalanniyunu nee mantramule.
2: Whatever word I utter, these are all
1: na cheriyalanniyunu nee poojale.
2: All my actions are worship for
1: you. Ee vidhamuga sarvendriyamulu yokka chaitanyamunu bhagavata arpitam gaavinchatam chetane taanu goppa yogiga maaripoyadu.
2: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
1: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవత్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
2: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
1: అనాసక్తి యోగం నందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
2: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హెరెంట్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
2: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: మామను స్మరయుద్ధచ అన్నాడు, నన్ను స్మరించు నేను యుద్ధము చేయమన్నాడు.
2: హీ హస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యూ ఫైట్ ఇన్.
1: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
2: Whatever you do it as an offering to me. This was the command.
1: ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు.
2: This particular offering I like.
1: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
2: Without having love of the Lord, no devotee would be able to reach
1: the goal. భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
2: The most important goal of a devotee is to please the Lord.
1: భగవంతుని తృప్తిని పరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు సాటిస్ఫై ది లార్డ్.
1: కనుక నీ కర్తవ్యాలని నిర్వర్తించమని, నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, ఒబే మై కమాండ్స్.
1: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
2: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
1: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
2: On the other hand, Daksha wanted to do yagna.
1: Ishwarunni tiraskarinchadu.
2: He disobeyed and disrespected Ishwara.
1: Rishula agnanu kudanu ullanghinchadu.
2: He disobeyed and violated the commands of rishis.
1: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
2: With a sense of egoism and attachment he commenced the yagna.
1: Ee ahankara tattvam anetunte idi oka yuddhamuga maaripoyindi.
2: This egoism converted the yagna into a battle.
1: Bhagavat agnate yuddhamu aacharinchinatvanti krishnuni arjunniki adi yagnamuga maaripoyindi.
2: Fighting became yagna for Arjuna who obeyed the command and fought in the battle.
1: Bhagavat agnanu ullanghinchi aacharinchinatvanti oka yagnamu yuddhamuga maaripoyindi.
2: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఎ బ్యాటిల్.
1: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
2: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
1: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
2: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
2: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
1: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
2: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్ స్క్రిప్చర్,
1: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
2: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
1: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
2: when he allows his own hatred and attachment,
1: yagnamainappudiki yuddhamu gaane maarutundi.
2: Even if it is yagna, it becomes a war and a battle.
1: Tana hudayamunandunnatunte yokka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatunte yokka vaadopavadamulaga roopondutundi.
2: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
1: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
2: ఓబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
1: అర్జున
2: అర్జున
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
2: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్ అండ్
1: క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
2: You are not this body which is very temporary and transient.
1: Satchibhutudainatundi aatmane neevu.
2: You are only the witness which is in the form of aatman inside you.
1: Kevalamu aaradugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
2: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
1: Vishvatmaka swaroopudavu neevu.
2: You are a cosmic personality.
1: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
2: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
1: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు.
2: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్.
1: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
2: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
1: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
2: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
1: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
2: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
1: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
2: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
1: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
2: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
2: బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
1: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
2: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
1: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
2: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ విత్ ద బాడీ అండ్ నాట్,
1: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
2: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the atman.
1: Inte samattamaina chittamunu abhirudhi parchukomani,
2: asking him to develop this kind of equal mindedness,
1: appude nee kartavyamlo sarthakatanu sadinchagalavani,
2: then only you would be able to achieve fulfillment in your action.
1: Ee vidhamuga aneka vidhamuluga kudanu ఈ నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుని ప్రవేశపెట్టాడు.
2: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్డ్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
1: కనుకని దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
2: దేర్ ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
1: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
2: God is not a power which is associated with only attribute.
1: Sarvatra undinatvanti yokka samatattvam ani,
2: this is a principle which is all pervasive and omniscient.
1: Idi kevalam devaki vasudevulaku puttinatvanti deham kadani,
2: this particular body is not merely born of devaki and vasudeva.
1: Dasaratha kauravulaku kausalyaku janminchinatvanti vaadu kadani,
2: this is not the body which is born of Dasaratha and Kausalya.
1: Ee upadhi maatrame neeku ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
2: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ,
1: దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వం అని,
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
1: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
1: అందువల్లని అర్జున నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
2: That is why he addressed Arjuna and said, well Arjuna, I have taught this Bhagavad Gita in the first instance to
1: Surya Dwara Manu Vinagalagadu.
2: From sun god Manu heard.
1: మను నుంచి ఇచ్చుకుడు విన్నాడు.
2: ఇచ్చుక కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
1: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
2: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
1: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
2: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్ హిడెన్.
1: నాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
2: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
1: ఈ విషయం లోపల అర్జునుకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
2: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
1: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
2: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
1: అర్జున నీ సందేహం నాకు తెలుసు.
2: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున ఐ నో యువర్ డౌట్.
1: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున ఈ దేహం మాత్రమే నేను కాదు.
2: హీ సెడ్ విత్ ఎ స్మైల్ యాజ్ హీ నోస్ ఆల్ ద మైండ్స్ అండ్ ఆల్ ద హార్ట్స్, వెల్ అర్జున ఐఎమ్ నాట్ దిస్ పర్టికులర్ బాడీ.
1: నా నేను అజుడు.
2: ఐఎమ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ బర్త్.
1: సర్వంతర్యామి.
2: ఐఎమ్ ఆమ్నిషియంట్.
1: సర్వజ్ఞుడను.
2: ఐఎమ్ omnipresent.
1: Desha kalamunaku ematram kudunu baddudu kaanatuvanti vaadanu.
2: I transcend all the time and place and space.
1: Sarva kalamulu endu kudunu nenu unnanu.
2: I exist in all times.
1: Kevalam kayamunu matrame neevu pramanam ga teesukoni ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
2: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ ది ఆన్ మై బాడీ యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
1: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
2: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏన్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
1: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
2: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
1: కాయము మారుతుండవచ్చు.
2: బాడీ మే బి చేంజింగ్.
1: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
2: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
2: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
2: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
1: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
2: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
1: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని,
2: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
1: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
2: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
2: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
1: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
2: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
1: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
2: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
1: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు.
2: డూ నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది.
2: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
1: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
2: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
1: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
2: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
1: ఇప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
2: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
1: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
2: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
1: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
2: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
1: కనుకని బుద్ధుడు కూడాను వేదము యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
2: బుద్ధ మైట్ నాట్ హ్యావ్ టోల్డ్ ఎనీథింగ్ అబౌట్ వేద, బట్ ద ఫీలింగ్స్ అండ్ ది ఇన్నర్ స్పిరిట్ ఆఫ్ వేద హీ ఎక్స్పీరియన్స్ అండ్ హీ డెమోన్స్ట్రేటెడ్.
1: బుద్ధం శరణం గచ్చామి అన్నాడు మొట్టమొదట.
2: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ సెడ్ బుద్ధం శరణం గచ్చామి.
1: ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటిది.
2: దిస్ ఈజ్ ఇండివిజువలిస్టిక్.
1: క్రమక్రమేణ సంఘం శరణం గచ్చామి అన్నాడు.
2: గ్రాడ్యువల్లీ హీ మెన్షన్ సంఘం శరణం గచ్చామి.
1: కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు, ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
2: Feelings associated with individual and personal, they are merely selfish and narrow.
1: దీనిని సర్వస్వంగా నీవు భావించొద్దు.
2: You should not consider this as all.
1: సముద్రములో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
2: It is something like a drop in the ocean.
1: కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
2: Therefore he commanded you develop a heart with a broad mindedness, with including the entire society within your scope.
1: సంఘమునకు రూపము లేదు.
2: Society does not have a form.
1: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
2: Society consists of individuals, a group.
1: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
2: When a large number of individuals join together, it becomes society.
1: Life into unit, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
2: When life is
1: infinity అన్నారు. Life into infinity.
2: Life into infinity, it becomes very broad and it becomes divinity.
1: ఇది దైవత్వం.
2: This is divinity, this is దైవత్వం.
1: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
2: Therefore he said, in the society you develop broad mindedness.
1: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాడు.
2: This society may consist of a few individuals.
1: ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
2: Society in a particular country may be different and it may have nothing to do with society.
1: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
2: A society by a particular name may have anything to do with society by another name.
1: కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
2: There are limits even for society.
1: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
2: Do not consider the society which has limits as very great.
1: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
2: Therefore he said, take shelter in dharmam which has got a very broad connotation.
1: ధారయతీతి ధర్మః, జగత్తునే ధరించినటువంటిది ఈ ధర్మము.
2: Dharmam refers to the one which has borne the entire world.
1: Dharmam ante emiti aneetundi manam kontha vicharisthe aa padarthum yokka gunami.
2: When we try to find out the meaning of dharmam,
1: ee padarthum yokka gunamu.
2: Dharmam refers to the nature of the object. Which object?
1: Padarthum yokka guna gunamu idi yokka yadarthamu.
2: The real meaning of dharmam is the attributes of paramatma.
1: Padarthame ee yokka vastuvu.
2: పరార్థం రెఫర్స్ టు దిస్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: అదే పరబ్రహ్మతత్వము.
2: దిస్ ఈస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ పరబ్రహ్మన్.
1: పరబ్రహ్మతత్వమును ఆధారముగా చేసుకున్నదే ధర్మము.
2: ధర్మం ఈజ్ బేస్డ్ అపాన్ పరబ్రహ్మతత్వ.
1: మాయోపాధి మాయోపాధి భగవంతుడని అంటారు, కానీ కాదు, ధర్మోపాధి భగవంతుడు.
2: ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ హ్యాస్ ది బాడీ ఆఫ్ మాయా, బట్ హీ డజంట్ హ్యావ్ ది బాడీ.
1: కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు.
2: Dharma is the body of God and therefore he has just said, for establishing dharma I come again and again.
1: Kanukane dharma swaroopudu bhagavantudu.
2: God is the very form of dharma.
1: Kanuka dharma managa vishalamainatundi yokka daivatvanni nirupinchetundi dharma.
2: Dharma is one which proves broad nature and aspects of divinity.
1: Kana neevu ee vyaktitvam nundi kontha varaku kudanu divyamainatundi bhavamulo praveshinchamani cheppadu Krishnudu.
2: Krishna has commanded, from this particular feeling of personal individuality,
1: ee dehamulo maatrame nee lakshyamunandu unchukoku.
2: Do not keep this body as the entire basis.
1: Idi kevalamu nee drishyamunaku kanipinchetundi okka upadhi.
2: This is only a upadhi which you can see through your mortal eye.
1: Nee drushtini vishalamu gavinchukomannadu.
2: Broaden your vision, he commanded.
1: Drushti brahmamayamainappude jagattu sarvamayamaipothundi.
2: When the vision becomes full of Brahman and the entire creation becomes full of
1: lekani drushti dharmamayamainappude brahmamu sarvamayamaipothundi.
2: When your vision is full of dharma, the entire creation becomes Brahma for you.
1: Jagattunu brahmamayanga neevu chudalanukunnappudu nee drushtini dharmamayam cheskomannadu.
2: If you want to see the entire creation as full of Brahma, your vision must
1: nee dharmam emiti.
2: Your vision must be
1: vyaktigatanga neevu chatriyudu.
2: Individually, personally, you are a Kshatriya.
1: ఈ క్షత్రియత్వములకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
2: Fighting and war, waging a war is.
1: Neevu kalantruki kayyanni teesukonakkaraledu.
2: You need not invite battle.
1: Kauravule nee kalantruki kayyaniki siddhamayyaru.
2: It is the Kauravas who have declared a war against you.
1: Kanuka nenu neeku aagnapinchetuvantidi nee kartavyanni nirvartinchavannadu.
2: My only command is you follow your duty.
1: Ee kartavyanni నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
2: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యు పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
1: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
2: హి హస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
1: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
2: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
1: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
2: If fire does not have the power to burn, it is a coal, it is not fire.
1: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
2: Similarly, ice has the nature of
1: ఆ చల్లదనముని కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
2: If it is not cold, you cannot call it ice.
1: అదే విధముగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మము.
2: In the same way, death is natural for every human body.
1: కనుక తాను సహధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం గాని ఎందుకు?
2: When it takes its natural form and shape, why should one be worried about it?
1: Chakkeruku teepi dani sahadharmam.
2: It is natural taste and natural dharma for sugar.
1: Ee teepini lekapothe adi uppu avutundi.
2: If it is
1: chakkere kaadu.
2: If sweetness is not there for sugar, it may be salt, but it is certainly not sugar.
1: Kanukane addiki dahana shakti ettido, manchuku challadanam ettido, puttinatundi dehamunaku chaavu attidi.
2: Just as burning and is natural for fire, coolness is natural for ice, so also death is natural for every human body.
1: Kanuka nee bandhuvulu mitrulu yokka paristhitini vyavartamu kudanu lakshyam nundunchukonaka siddhamulo praveshinchu.
2: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
1: ye vidhanga neevu praveshinchali ee sthita prakriya lakshanaanni drishti yendunchuko.
2: Keeping the various attributes of sthita prajna
1: ee mohamulu nirmoolam gaavinchuko.
2: You destroy all your moha.
1: నిర్మమో నిరహంకార సతాంతి మధగచ్చతి. శాంతి అనేటువంటిది నీవు పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలముగా ఉంచుకోమన్నాడు.
2: If you want to attain peace, you will have to destroy your ego, egotism and also attachment.
1: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
2: Do not give up God.
1: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
2: Do not disobey the command of the Lord.
1: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
2: Recognize your humanity.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
2: All that is inherent in humanity is to destroy the maya.
1: అదే మొన్న చెప్పాను, మానవత్వం అనగా MAN, man.
2: The other day Swami has just said మానవత్వం refers to MAN.
1: M అనగా maya remove.
2: M stands for removal of maya.
1: ఏ ఆత్మ సీ.
2: ఏ స్టాండ్స్ ఫర్ సీయింగ్ ఆఫ్ ఆత్మన్.
1: ఎన్ నిర్వాణం అటైన్.
2: ఎన్ స్టాండ్స్ ఫర్ అటైనింగ్ నిర్వాణం.
1: మాయను నిర్మూలముగా ఉంచి
2: రిమూవింగ్ ద రూయినింగ్ ఐ మీన్ డెస్ట్రాయింగ్
1: దైవాన్ని దర్శించి
2: టేక్ దర్శన్ ఆఫ్ గాడ్.
1: నిర్వాణం అనే ఆత్మ ఆనందంలో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం.
2: మర్జింగ్ ఇన్ ద జాయ్ ఆఫ్ ఆత్మన్, దట్ ఈస్ ది వెరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
1: దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
2: Repeatedly, again and again, you should contemplate on this.
1: Shanti anetuvantidi manaku bazaarulo labhinche padartham kaadu.
2: Peace is not an object which is available in the market.
1: Leka nee rajyam lopala neevu sampadinchetuvantidi kaadu.
2: It's not a thing which can be earned in your kingdom.
1: Leka nee bandhu mitrulu evaraina kuda neeku presentation chesetuvantidi kaadu.
2: It is not a gift which can be given by your relatives.
1: Neeku kavalsinatuvanti shanti neeyende untunnadi.
2: Peace is inherent and it is within you.
1: Nee yende nee vetukunnappude neeku shanti labhistundi.
2: Only when you search for it within yourself you will be able to get it.
1: Kanuka నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీవు ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
2: దేర్ఫోర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ విజన్, యూ డెవలప్ ఇంటర్నల్ విజన్.
1: పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
2: ఎక్స్ట్రావర్టెడ్ విజన్ ఓన్లీ అన్ ఎనిమల్ హ్యాస్.
1: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
2: ఎ మ్యాన్ హ్యాస్ ఇంట్రావర్టెడ్ విజన్.
1: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
2: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
1: Yokanoka samayamlo,
2: once upon a time,
1: Naradudu,
2: Narada,
1: enniyo vidyalanu abhyasinchi,
2: after learning quite a few things,
1: 64 vidyalanta abhyasinchinadu.
2: After practicing 64 types of learning,
1: enni vidyalu nerchinappatikini,
2: even after learning all these 64 skills,
3: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు.
2: కానీ
3: ఈ అశాంతి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
2: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
3: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
2: I have mastered all the types of learning.
3: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
2: I have recognized all the aspects.
3: కానీ ప్రయోజనం ఏమిటి?
2: బట్ వాట్ ఇస్ ది యూజ్?
3: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
2: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్.
3: దీనికి ఏమి కారణమని సనత్ కుమారు దగ్గరికి వెళ్ళాడు.
2: హి వెంట్ టు సనత్ కుమార్ అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
3: సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
2: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
3: నారద, నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
2: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద, వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్?
3: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
2: I have learned all the types of education.
3: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
2: There is nothing which I have not learned.
3: సనత్ కుమార్,
2: he said so far so good. Well, have you learned ఆత్మ విద్య?
3: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
2: He said accepting the ఆత్మన్ ఆర్థిక ఎడ్యుకేషన్.
3: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
2: You can get peace of mind only in the knowledge of ఆత్మ.
3: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
2: When you catch hold of that particular thing by holding which you have,
3: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
2: If you learn a particular thing by learning which you have learned everything else, then only you would have learned.
3: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైన ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్?
3: ఒక గ్రామంలో,
2: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
3: ఇరుగు పొరుగు ఇంటిలో,
2: ఇన్ ద నైబర్హుడ్
3: పెళ్లి ప్రారంభమైంది.
2: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
3: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
2: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ ఇస్ సెలబ్రేటెడ్, షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
3: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
2: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
3: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
2: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూరు బ్యాండ్ సెట్.
3: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
2: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
3: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
2: The cooks have come from South Canara, Mangalore Brahmins have come.
3: Meeru kodanu maa inti bhojananiki raavali.
2: She invited her also. You please
3: maa bidda vaibhavalanta meeru chudali.
2: Should just enjoy all the grandeur.
3: Goppa vishalamaina pendalanta vestunnamu.
2: We are going to put on a very big pendal.
3: ఆ పక్కింటాను అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు, ఏం చదివాడు అని ప్రశ్నించింది.
2: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
3: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
2: అండ్ దిస్ లేడీ సెడ్ వెల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఫిక్స్డ్.
3: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
2: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
3: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
2: Without fixing the bride groom, whom are you going to just marry?
3: అదే విధంగాని మానసికం నందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
2: ఇన్ ద సేమ్ వే, వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ
3: స్టడీస్? కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదుని బోధించాడు.
2: సనత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
3: ఈనాటి మానవుడు,
2: టుడేస్ మ్యాన్,
3: రాగద్వేషములకు గురి కాబట్టి
2: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
3: మమకార అభిమానములతో కూడటం చేత
2: he is also subject to possessive nature and
3: tanu em chestunnado,
2: what he is doing,
3: ye vidhamaina sthitilo untunnado,
2: in what state he is,
3: tanu em matram kuda nu vicharinchalekapothunnado.
2: He has not been able to think anything about these things.
3: Antatiki tane goppaga bhavistunnado.
2: He is considering himself to be the most important.
3: Naaku minchinatundi shakti marokati ledani bhramistunnado.
2: He deludes himself with the feeling that there is no greater.
3: Ee bhramana cheta nityanitya vidhyanam కోల్పోతున్నాడు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
3: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
2: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
3: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
2: హీ థింక్స్ యాజ్ ఇఫ్ హీ హాస్ హర్డ్ ది ఎంటైర్ వరల్డ్.
3: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
2: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది వరల్డ్.
3: ప్రపంచం యొక్క మంచి చెడ్డలను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
2: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
3: ఎవరు దీనికి సృష్టికర్తనో,
2: Whoever is the creator of this particular world,
3: ఎవరు దీనికి రక్షణకర్తను,
2: whoever is the protector of this world,
3: ఎవరు దీనికి యజమానుడు,
2: whoever is the master of the world,
3: ఎవరు దీనికి నాథుడు,
2: whoever is the father,
3: ఎవరు దీనికి పితను,
2: whoever is the father of this world,
3: అతనికి ఈ అధికారం ఉండాలి.
2: Only he has the power and authority for this.
3: పితాసి లోకస్య చరాచరస్యాని, చరాచర జగత్తును కూడాను నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
2: For the movable and immovable world there is only one master.
3: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
2: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్.
3: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
2: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
3: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
2: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
3: మానవుడు బలహీనుడు కారాదు.
2: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
3: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
2: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
3: కష్టములు,
2: వెన్ దెర్ ఆర్
3: నష్టములు,
2: సారోస్,
3: బాధలు,
2: పెయిన్,
3: విచారములు,
2: వరీస్,
3: మనకు పరీక్షా ఘట్టములు,
2: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
3: మన ఎందుకున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణము.
2: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
3: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
2: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
3: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
2: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
3: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
2: That is why Vemana has given a very good
3: chadulanni uchi nerchi chaala viveki ai magidi tannirugudu mandamathudu.
2: It is the fools who will not be able to recognize their own mind after learning all types.
3: Enta chadugu chadivi ee neeti unnanu heenuni gunambu manaledu.
2: Whatever learning one might have, a mean person will not be able to have good
3: tarachi chadugu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
2: After learning a lot of education there could be only arguments and counter arguments.
3: Chadugu chadivi chaavanga neetiki chaavuleni chadugu chaduvu valiyu annadu.
2: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have depth.
3: Kanuka chaavuleni chaduvu emiti?
2: What is that education which does not have depth?
3: Adi atma chaduvu.
2: That is authentic knowledge.
3: దానికి చావు లేదు.
2: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
3: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
2: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
3: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
2: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
3: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
2: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
3: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
2: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
3: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
2: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
3: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
2: A particular person, a villager who was a little ignorant, he wanted
3: to go by train. ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
2: This particular person had not travelled by train earlier.
3: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
2: A train came with a number of bogies and wagons.
3: వా, ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూచుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
2: హి వాస్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్, హి థింకింగ్ దట్ దిస్ ఇస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
3: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
2: హి వాస్ సర్ప్రైజ్డ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
3: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
2: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
3: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుండాలి.
2: ద లగేజెస్ విచ్ దిస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
3: తనలో తాను అనుకుంటున్నాడు.
2: హి వాస్ థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
3: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
2: హి వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ వుడ్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ ఆఫ్ లగేజ్.
3: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
2: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, వై షుడ్ దిస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
3: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేశారు.
2: All those few, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
3: ఎవరి పార్టీకి వారు సీట్ పైన పడుకున్నారు.
2: They began relaxing in the seats.
3: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
2: How cruel these passengers are.
3: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
2: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
3: Endukante naa baru daniki em artham ivvakoodadu anukunnadu.
2: He kept the entire luggage on his own head thinking
3: naa saamanu nene em ostunnanani bhavinchadu paapam.
2: He deluded himself that he was carrying all his luggage.
3: Evaro prakkara unnatuvanti vyakti hetcharinchadu emitayya nee avastha ee saamanu nee talapaina pettukovatam emiti kinda pettakoodada annadu.
2: The co-passenger asked him, sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
3: Ayyo inta saamanu mostunte naa saamanu kuda daniki enduku baruvu pettalani nenu mostunnanu annadu.
2: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
3: Chivada ninnu nee saamanu annitni mosetuvanti ee railu nee talapaina pettukunnanta maatram aa baruvu railu ke maatram sambandham lekunda unda.
2: A strange person, it is the train is carrying you and your luggage. By keeping the luggage,
3: dayadachinyam unnadi kaani vivekam ledu paapam aa yokka maanavuni yandu.
2: He has kindness and compassion, but he does not have intelligence and discrimination.
3: అదే విధంగా అర్జున నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
2: ఇన్ ద సేమ్ వే అర్జున యు ఆర్ హావింగ్ డిఫరెంట్
3: గొప్ప విద్యావంతుడవే,
2: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్
3: విజ్ఞాన నిగ్రహం కలగాడవే,
2: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్
3: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
2: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్ అండ్
3: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
2: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
3: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
2: యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
3: నీవు ఈ విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
2: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యు విల్ హావ్ టు ఒబే మై కమాండ్.
3: దేహము నీవు కాదు,
2: యు ఆర్ నాట్ ది బాడీ.
3: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
2: The sense organs have no connection with
3: indriyalu. Dehamuto koodinatuntivi,
2: they are associated with the body. Sense organs,
3: dehamu karma tho cherinatuntidi.
2: Body is associated with
3: karma phalitame ee dehamu.
2: Body is the result of action.
3: Karmanu acharinchukunna deham sarthakam kaadu.
2: If body does not perform action, it is not
3: karmanyeva adhikarasya.
2: You
3: ee karmanu acharinchatamlone neeku adhikaram untunnadi.
2: You have every right to perform action.
3: Migillavanni nu naaku arpitam chey.
2: All the rest you offer it to me.
3: Lemmu.
2: Get up, arise.
3: Lemmu Dhananjaya.
2: Arise, O Dhananjaya.
3: Vidhi baliyamu.
2: Fate is very powerful.
3: Nyayamu gelchu. Nyayamu gelchu.
2: Justice always triumphs.
3: Nasinchu swarthamu.
2: Selfishness.
3: Sada yuga dharma milekodoyi.
2: This is the dharma.
3: Karugammika.
2: From age of
3: time. Nurguru biddala tandrikaina.
2: Even for a person who has...
3: Anchamuna pindamilu dikku galagarakta. Prarabdhamal emito.
2: At the end there is what...
3: Naa yadran niu sirasavahisthe. ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
2: ఇఫ్ యూ ఒబే మై కమాండ్, ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
3: నూరు మంది బిడ్డలుండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగడబటికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
2: ఫర్ ఎ పర్సన్ లైక్ ధృతరాష్ట్ర హూ హ్యావ్ 100 సన్స్ ఇన్ ద ఎండ్, యూ విల్ నాట్ బి హావింగ్ ఈవెన్ వన్ టు పర్ఫార్మ్.
3: కారణం ఏంటనగా,
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
3: ధృతరాష్ట్రుని బిడ్డలు.
2: Because these are the children of
3: Dhritarashtra. Dhritarashtra. Tanadi kaanatvanti daani tanadiga bhavinchukuneetunte vaadu Dhritarashtra.
2: Dhritarashtra is one who considers things which are not his as his.
3: Neevu kuda ataniki sodaruduga tayaravutunnavu.
2: You are also becoming a brother to him.
3: Dehamu neevu kaanatvanti vaadu naadi anikunti dinto neevu bhramistunnavu.
2: You are deluding yourself with the body when the body is not yours really.
3: Dehamu kaanatvanti neevu dehamunu ani bhavinchukotame neevu Dhritarashtra yokka drushti annadu.
2: You are developing the vision of Dhritarashtra by thinking that you are the body when the body is not really you.
3: Ajnanam.
2: This is ignorance.
3: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గాని ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
2: Unless you drive away ignorance, you will not be able to get wisdom.
3: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
2: You have to develop discrimination and inquiry if the wisdom should enter you.
3: హృదయముందు దేహముందు.
2: Heart is within the body.
3: Jeevudundu dehamandu.
2: The indweller is also in the body.
3: Hrudayamandu devudundu.
2: In the heart there is God.
3: Rendu koodi aatalaadi.
2: These two will be playing together.
3: Okaru okaru veeduchundru.
2: They will be living separate.
3: Aatalaadala bommalaatalaadinche.
2: There is one who makes this play.
3: Sutradari okadu karadu.
2: There is a director who conducts this play.
3: Manchi chedda bommalundu.
2: There will be bad and good which will be
3: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
2: ఇన్సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ.
3: కనుక జీవుడు దేహమందు హృదయమందు దేవుడు, ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
2: దేర్ ఇస్ ది ఇన్డ్వెలర్ జీవా ఇన్సైడ్ ది బాడీ, దేర్ ఇస్ గాడ్ ఇన్సైడ్ ది హార్ట్.
3: కనుక ఈ దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
2: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
3: panaka deha pranthini dooram chesi,
2: if you remove the delusion
3: jeeva brahma ikyanu sandhanamulo,
2: if you want to bring about the unity of jeeva
3: nityanandam anubhavinchavannadu,
2: you have to enjoy the eternal bliss,
3: brahmanandamulo cheravannadu,
2: enter into the ananda
3: advaita anandanni artham cheskovannadu,
2: understand the ananda of advaita.
3: Ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatvanti chita pragna drishtini andinchadu.
2: After teaching in this particular way, he has been able to impart the
3: knowledge. Chitta prajnulo undinatvanti pradhana lakshanalu ekatma bhavame,
2: feeling or a sense of same entity all over. This is the
3: indriyalaku em artham kodunu vasham kaaka,
2: not being subject to the senses,
3: samadhi chittudai,
2: having an heart of
3: sukha dukkhamulanu,
2: sorrow and
3: jana abhimanamulanu,
2: attack
3: ninda stithulanu,
2: censure and praise
3: ఒక్కటిగా భావించుకునేటువంటిది.
2: దట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ట్రీటింగ్ ఆల్
3: అన్ని భగవత్ విభూతులుగా విశ్వసించేటువంటిది.
2: బిలీవింగ్ ఫర్మ్లీ దట్ ఆల్ దీస్ ఆర్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ డివినిటీ.
3: అట్టివాడే నిజమైన స్థితప్రజ్ఞుడు.
2: సత్య పర్సన్ అలో ఈజ్ రియల్ స్థితప్రజ్ఞ.
3: ఇటువంటి స్థితప్రజ్ఞుడై నా ఆజ్ఞను నీవు శిరసావరించమన్నాడు.
2: యూ బికమ్ సత్య స్థితప్రజ్ఞ అండ్ క్యారీ అవుట్ మై కమాండ్, హీ సెడ్.

0: ఈ విషయమంతయు కూడాను దైవాధీనమై ఉంటున్నది.
1: The entire universe is under the control of God.
0: అట్టి దైవము సత్యాధీనుడై ఉంటాడు.
1: God is in the hands of truth.
0: సత్యము ఉత్తముని యొక్క ఆధీనమై ఉంటుంది.
1: The truth is always after a noble man.
0: అట్టి ఉత్తముడే దైవ స్వరూపుడు.
1: Such a noble man is the very personification of divinity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divinity.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త అవస్థ యందు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతుంటాడు.
1: A person passes through different phases and stages in the waking state.
0: అదే వ్యక్తి స్వప్నమునందు తనను తానే కల్పించుకుంటాడు.
1: The very same person creates himself in the
0: dreaming
1: state.
0: తన భావాలను కూడాను కల్పించుకుంటాడు.
1: He also creates his own imagination feeling.
0: తన సుఖదుఃఖములను కూడాను కల్పించుకుంటాడు.
1: He just creates all his associates there.
0: అన్నింటి యందు కూడాను సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
1: He also passes through the pain and pleasure in the dreaming state.
0: నిద్రావస్థ యందు సర్వమును మరచి పరిపూర్ణమైనటువంటి ఒక చైతన్యమునందు తల్లీనమై ఉంటాడు.
1: While in the deep sleep, he forgets himself and lies in the state of consciousness.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు వివిధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వివిధమైనటువంటి ఒక కర్మలకు తాను కట్టుబడి ఉంటుంటాడు.
1: The same person is bound by different actions in all the three states of consciousness, the waking, the dreaming, and the deep sleep.
0: కాని నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడాను కదిలించలేరు.
1: But that true eternal principle, the principle of the spirit, is unchangeable.
0: ఒక కాగితం నందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి అయినా కూడాను కదిలించలేదు.
1: A paper on which a garland is imprinted cannot be separated by any whirlwind.
0: కాగితమును కదిలించును కానీ కాగితమునందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి కూడాను కదిలించలేదు.
1: The paper with the picture of the garland might flutter, might move, but the garland printed over there is unshakable.
0: Baita vatavaranamu భక్తుని యొక్క సంకల్పములను కేవలము అనేక విధములుగా మార్పు చెందు ఉంచవచ్చు.
1: The outer atmosphere and the thoughts of the devotee might change in a different way.
0: కాని హృదయములో నాటుకొని పోయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎట్టి పరిస్థితి కూడాను దానిని చెలించలేవు.
1: But the divinity that got itself imprinted on our heart is unchangeable, unshakable.
0: కనుకనే సాధకుడు చలించని మనసును భ్రమించని దృష్టిని కలిగి ఉండాలి.
1: And hence an aspirant is supposed to have an unwavering mind and a steady and steadiness.
0: మానవుని యొక్క శరీరము ఒక ఎదురు కర్ర వంటిది.
1: Human body is like a bamboo. Human body is like a bamboo.
0: ఈ ఎదురు కర్రకు అనేక గెనుపులు ఉంటూ ఉంటాయి.
1: This bamboo has got bends at different places.
0: ఆ గెనుపులే కామక్రోధ లోప మోహ మద మాత్సల్యములు అనేటువంటి యొక్క భావములు.
1: The bends of the bamboo stick represent the six weaknesses of mankind, the anger, the lust, the envy, avarice.
0: మానవుని యొక్క దేహము మానవుని యొక్క జీవితము ఒక కేవలము తుంగభద్ర అని పిలుస్తూ వచ్చారు.
1: The human body and the human life are compared and called Tungabhadra.
0: తుంగభద్రకును మానవుని యొక్క శరీరమునకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: What is the intimate relationship between this Tungabhadra and the human body?
0: భద్రము అనగా కళ్యాణము.
1: భద్ర
0: మంగళకరము.
1: Bhadra means that which is auspicious.
0: తుంగ అనగా అమితమైన. అమితమైన
1: తుంగ మీన్స్ ఇన్ఫినిట్.
0: తుంగ భద్ర అనగా అమితమైనటువంటి ఆనందమును, అమితమైన కళ్యాణమును, అమితమైన మంగళమును చేకూర్చేటువంటిదే ఈ మానవ శరీరము.
1: తుంగభద్ర మీన్స్ ద హ్యూమన్ బాడీ దట్ ఈస్ గిఫ్టెడ్ విత్ ఇన్ఫినిట్ బ్లెస్.
0: అట్టి దివ్యమైన, అట్టి భవ్యమైన, అట్టి పవిత్రమైనటువంటి ఈ మానవ దేహమును మనం ఏ విధమైన మార్గములో వినియోగిస్తున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
1: Each one has to question for one's own self in what way we are making use of this divine, ever fresh, novel, unique human body. This auspicious human body,
0: pavitramainatundi ee dehamunu,
1: the body that is sacred,
0: kalyanakaramainatundi ee dehamunu,
1: body that is auspicious,
0: etuvanti tuchyamainatundi margamlo manamu vinigoparustunnamo evariki vaaru yochinchali.
1: Each one has to question one's own self in what a mean way we are utilizing it.
0: Deeniki tunga bhadra ani enta chakkaga gnanam chesi aneka vishayamulu vicharana chesi parishodham chesi parishilana chesi Narada deeniki ee peru niminchadu.
1: It was Narada who gave this title Tungabhadra to the human body after thorough investigation and inquiry.
0: Narada ganaka kevalamu కలహప్రియుడని భావిస్తుంటారు లోకులు.
1: వీ థింక్ నారద స్టాండ్స్ ఫార్ ఆల్ కైండ్స్ ఆఫ్ రైవల్రీ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: కాదు కాదు,
1: నో,
0: ఇది కేవలము లోకుల భ్రాంతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఇల్యూషన్, ఇమాజినేషన్.
0: సమస్త దుఃఖములకు పరిహారం గావించేటువంటి జ్ఞానమును అందించేటువంటి మహనీయుడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ హాస్ గివెన్ సొల్యూషన్ టు దిస్ లిమిట్లెస్
0: జ్ఞాన భాస్కరుడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ హోల్డ్స్ నో సీక్రెట్.
0: కనుక అట్టి త్రికాల బాధ్యుడైనటువంటి ఒక నారదుడు,
1: నారద
0: విష్ణుప్రియకు ఆదర్శమైనటువంటి నాయకుడు నారదుడు, దీనికి ఒక నూతనమైనటువంటి పేరును కల్పించాడు.
1: నారద హాస్ గివెన్ దిస్ న్యూ నేమ్ హూ నోస్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఆల్ ది 3 పీరియడ్స్ ఆఫ్ టైమ్ సో క్లోజ్ టు విష్ణు.
0: అది తుంగ భద్ర అని.
1: ద నేమ్ దట్ నారద హాస్ గివెన్ ఇస్ తుంగభద్ర.
0: తుంగభద్ర అనగా సమస్త కళ్యాణములను చేకూర్చేటువంటి యొక్క అమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి యొక్క స్వరూపమే కళ్యాణం.
1: తుంగభద్ర మీన్స్ ఆల్ దట్ విచ్ కన్ఫర్స్ ఇన్ఫినిట్ బ్లిస్, ఆల్ దట్ గివ్స్ దట్ లిమిట్లెస్ ఆస్పిషియస్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామమును సక్రమమైన మార్గంలో వినియోగించి సరి అయినటువంటి యొక్క అర్థమును గుర్తించి దీనిని ఆనందించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద సాంక్టిటీ బిహైండ్ దిస్ నేమ్, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఫుల్ రియలైజేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ మీనింగ్.
0: మానవత్వం అనగా కేవలము లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన అర్థములు మాత్రమే మనం తీసుకునకూడదు.
1: ఇన్ ద హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నాట్ గో బై ద ఫిజికల్ ఎఫిమరల్ వరల్డ్లీ ఇంటర్ప్రిటేషన్.
0: అనేక విధమైనటువంటి అర్థములను ప్రబోధిస్తూ ప్రాచీన మహర్షులు తమ అనుభూతుల్లో దర్శించినటువంటి యొక్క రూపాలను ఈ యొక్క మానవత్వానికి నామములుగా నియమించారు.
1: ఇన్ఫాక్ట్ ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ సో మెనీ టైటిల్స్, సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ బై ది ఏన్షియన్స్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ఇట్ ది ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి నామములను సమాజములకు సరి అయినటువంటి రీతిగా మనం వినియోగించుకోలేకపోవటం చేతనే అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
1: యాజ్ వీ డోంట్ లివ్ అప్ టు ఇట్స్ ట్రూ మీనింగ్ వీ ఫేస్ సో మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ వే.
0: ఈనాటి మానవుడు సమాజం యొక్క స్థితిని ఎవ్వడు కూడా గమనించడం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్లైట్ ఆఫ్ ద సొసైటీ.
0: వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైనటువంటి యొక్క స్థితిగతులను మాత్రమే విచారం చేస్తున్నాడు.
1: He has limited himself to his own self and the family.
0: సమాజం యొక్క దృష్టిని మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి పేర్లంతా కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: In fact, if he has got concern for the community or the society, he will know the meaning of these words.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: జీవితం చాలా విలువైనటువంటిదని మీకు తెలుసు.
1: You know that life is highly valuable.
0: మానవత్వమైనటువంటి అత్యంత ఉత్తమమైనటువంటిది అని తెలుసు.
1: యు ఆల్సో నో దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ నో బ్లెస్డ్ ఆఫ్ ఆల్.
0: జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ నరజన్మంలో వచ్చినటువంటి యొక్క దృష్టిని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
1: యు హావ్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్. నర
0: ఈ నర అనే రెండు పదముల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
1: యు హావ్ టు నో ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ విత్ టూ లెటర్డ్ నర.
0: నా అనగా కాదు,
1: నా మీన్స్ నో,
0: రా అనగా మృత్యువు,
1: రా మీన్స్ డెత్.
0: నాశనము కానటువంటి ఒక తత్వమునకే నర అని పేరు.
1: నర మీన్స్ ది ఇంపెరిషబుల్, ద డెత్ లెస్.
0: నరుడు అనగా నాశనము కానటువంటి వాడు,
1: మీనింగ్ హూ హీస్ డెత్ లెస్, ఇమ్మోర్టల్.
0: నర, నారద, నారాయణ ఈ మూడు పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే మూడు చేరి ఒక్కటిగానే అవుతుంది.
1: If we take these three words, Nara, Narada, Narayana, all reflect the same meaning.
0: Narunaku Narayana chupinatunti vade Naradudu.
1: Narada is the one who shows Narayana to Nara, the human.
0: Kanaka itti naratattamunaku entati uttamamainatunti arthamulo untunnavi.
1: What a lofty meaning that this word Nara carries.
0: Ilanti naramanavatvanni మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నామో మనం విచారించాలి.
1: వి మస్ట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ వాట్ వే హౌ వీ హావ్ బీన్ మిస్యూజింగ్ సచ్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్.
0: నరుని కంటే దైవం వేరొకడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ మ్యాన్.
0: దైవము తనకంటే భిన్నంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తనకంగా భిన్నం లేనటువంటి వాడు కనుకనే భగవంతుని మనం పూజించనక్కర్లేదని విచారణ చేస్తూ వచ్చాడు నారదుడు.
1: నారద వెంట్ ఆన్ టెలింగ్ దాట్ యాజ్ గాడ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ, యూ డోంట్ హ్యావ్ టు వర్షిప్ హిమ్.
0: ఎల్లబ్ధపుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని వల్లిస్తూ వచ్చాడు నారదుడు.
1: నారద వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఆత్మారాముడే నరుడు.
1: ది ఇన్నర్ సెల్ఫ్ ఈస్ నారాయణ.
0: నరుడే నారాయణుడు.
1: ది ఇండివిజువల్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: నరుడు నారాయణుడు చూడటమే నిజమైనటువంటి మంచితనము.
1: గుడ్నెస్ లైస్ ఇన్ నోటీసింగ్ నారాయణ ది డివినిటీ.
0: నారాయణ యందు నరత్వమును గ్రహించటమే గొప్పతనము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హి ఫైండ్స్ ద హ్యూమన్ ఆస్పెక్ట్ ఇన్ ద డివినిటీ దట్ అమౌంట్స్ టు గ్రేట్.
0: కానీ మనం గొప్పవాడు గొప్పవాడు కావాలని ఆశిస్తున్నాము.
1: వీ వాంట్ టు బి గ్రేట్.
0: గొప్పవాడి కంటే మంచివాడు చాలా ఉత్తముడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గుడ్ పీపుల్ ఆర్ రియలీ నోబుల్ వెన్ కంపేర్డ్ టు గ్రేట్.
0: నరుని ఎందుకును నారాయణ చూస్తూ ఉంటాడు మంచివాడు.
1: Therefore, a good one watches the divinity in a human being.
0: Kani Narayana yendukudanu narun chustu vastuntadu cheddavadu.
1: Where is the bad man watches the human element even in the divine?
0: Atane Ravanudu.
1: And he is the Ravana himself.
0: Ravanudu Narayana yendu narun chustu vachadu.
1: Ravana went on watching the human in God.
0: కానీ నారదుడు నరుని యందు నారాయణ చూస్తూ వచ్చాడు.
1: But Narada has seen Narayana God in Nara the human.
0: కనుక ప్రతి వ్యక్తిత్వం నందు కూడాను దివ్యమైనటువంటి శక్తిత్వం కూడా ఇమిడి ఉంటుందని.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ డివినిటీ లేటెంట్.
0: ప్రతి విషయాన్ని కూడాను విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ సటిల్ మ్యాటర్ హ్యాస్ గాట్ టు బి క్లోజ్లీ అబ్జర్వ్డ్ బై స్టూడెంట్స్.
0: మనము అనేక చరిత్రలు చదువుతున్నాము.
1: వి గో త్రూ ది హిస్టరీస్.
0: ఒక రామాయణం నందు తీసుకో.
1: లెట్ అస్ టేక్ రామాయణ.
0: ఐకమత్యం చేత ఎన్ని రకములైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును.
1: వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్ వీ కెన్ హ్యావ్ అవుట్ ఆఫ్ యూనిటీ.
0: ఏకత్వం చేత అనేక విధమైనటువంటి సుఖములు మనం పొందవచ్చు.
1: అవుట్ ఆఫ్ యూనిటీ కెన్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: భిన్నత్వం చేత మనం పొందవలసినటువంటి ఆనందాన్ని కూడా అత్యంత దూరం అయిపోతున్నాం.
1: అవుట్ ఆఫ్ డిస్యూనిటీ ఆర్ డైవర్సిటీ యు ఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ హ్యాపీనెస్.
0: రాముడు, లక్ష్మణుడు, భర్తడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్నదమ్ములు కూడాను ఐకమత్యంగా ఉండటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి అయిపోయింది.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న ఆల్ ద ఫోర్ బ్రదర్స్ దే లివ్డ్ ఇన్ కంప్లీట్ యూనిటీ. దేర్ ఫోర్ దే ఆర్ హైలీ రెప్యూటెడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: అదే వాలి, సుగ్రీవులు ఇరువురు కూడా అన్నతమ్ములే. కానీ భిన్నత్వం వారిలో ఉండటం వల్ల ఎన్ని విధమైనటువంటి కష్టములు గురి అయ్యారు.
1: ఇన్ ద సేమ్ టెక్స్ట్ యు కమ్ అక్రాస్ టూ బ్రదర్స్ Vali and Sugriva, where there is no unity between them, and what a suffering they had.
0: Pandavulu 5 mandi
1: పాండవాస్ ఆర్ ఫైవ్.
0: ఐదు మంది కూడా నువ్వు ధర్మతుని ఆజ్ఞను శిరసావహించి నడుచుకోవటం చేత వారు ఎంతటి ఘనతను పొందారు.
1: ఆల్ ద ఫైవ్ పాండవర్స్ ఫాలో ది ఎల్డెస్ట్ ధర్మజ అండ్ దేర్ ఫోర్ ద హెడ్ ఆల్ ద మెజెస్టీ ఆల్ ద రెప్యుటేషన్.
0: ద్వాపర యుగంలో అనుభవించినటువంటి పాండవుల యొక్క తత్వం కలియుగంలో కూడా ఆదర్శంగా నిలిచిపోయినది.
1: దట్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దేర్ ఇన్ ద ద్వాపర ఏజ్ స్టిల్ రిమైన్స్ ఎస్ ఎ స్టాండర్డ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి.
0: కానీ రావణ విభీషణాదులు భిన్నత్వంతో ఉండటం చేతనే వారి యొక్క అనేకమైనటువంటి బదలకు గురి అయిపోయారు.
1: రావణ విభీషణ డిఫర్డ్ ఇన్ దేర్ ఐడియాలజీస్ దేర్ ఫోర్ దే ప్యాస్ త్రూ సఫరింగ్.
0: భిన్నత్వం చేత ద్వేషం చేత ఐకమత్యం కోల్పోవటం చేత ఎన్నో దుఃఖములకు గురి అవుతున్నాం.
1: బికాస్ ఆఫ్ దిస్ డైవర్సిఫైడ్ ఒపీనియన్స్ వెల్ దే హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ అండ్ డిస్టెన్స్.
0: ఐకమత్యాన్ని అభివృద్ధి గావించుకోవడం చేత సర్వ సుఖములు కూడా పొందగలుగుతున్నారు.
1: వెన్ వన్స్ యూనిటీ ఇస్ ఫాస్టర్డ్ యు విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాయ్.
0: ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలే దేశములకు అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలు అందిస్తూ వచ్చాయి.
1: ద హిస్టరీ ఆఫ్ దీస్ నోబుల్ సోల్స్ సెట్ ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: అదే రావణుడు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రావణ.
0: ఓ లోక ప్రజలారా,
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్,
0: నేను కేవలము కామక్రోధాన్ని సాధించుకునలేక కన్నకుమారుని కూడా నాశనం చేసుకున్నాను.
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ నో because I have become a victim to the anger and desire. I lost my progeny including my son.
0: Desha asuyalu nenu sadhinchukoleka bandhu mitrulanu kuda nu nasanam chesukunnanu.
1: I could not conquer hatred and envy and so I lost my relations.
0: Lokam yokka satyanni gurtinchukoleka naa yokka rajyam ne bhasmam chesukunnanu.
1: I could not understand the fundamental truth and therefore I lost my kingdom.
0: Meeru ee vidhanga chesukokandi ani hecharistu poyadu ravanudu.
1: And he cautioned the entire people, don't follow this way, be careful.
0: కనుక మానవులైనటువంటి వారందరూ కూడా ఎంత శక్తిపరులుగాను ఉన్నారు, వారందరూ కూడాను ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చారు.
1: All noble people of those days realized the power of the truth and conducted themselves accordingly.
0: రావణుడు ఎంత శక్తిపంతుడు.
1: రావణ is really mighty.
0: మహా తపస్సంపన్నుడు.
1: The one of penance.
0: అన్ని విధమైనటువంటి శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తిని కూడాను కలిగినటువంటి వ్యక్తి.
1: He has got all kinds of capacities, the physical, mental and intellectual.
0: కానీ ఇండి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all the faculties?
0: కేవలము రాగ ద్వేషాలను మాత్రం సాధించుకోలేకపోయాడు.
1: He could not win over the attachment and hatred.
0: కనుకనే ఇన్ని విధమైనటువంటి రోగములకు గురి అవుతూ వచ్చాడు.
1: Therefore he had to suffer in every possible way.
0: ప్రేమ తత్వం అతని ఎందు ఏమాత్రం కూడా కనిపించలేదు.
1: There is no trace of principle of love in him.
0: కానీ ఆ ప్రేమనే మనయందు హృదయం నందు ప్రతిష్ఠ గావించుకున్న ఎట్టి పరిస్థితి ఎందుకు మనం విజయాన్ని సాధించగలం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లవ్ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్ యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
0: అమృతస్య పుత్ర అన్నారు మానవుణ్ణి.
1: మ్యాన్వంత్
0: విశ్వే అమృతస్య పుత్ర.
1: మ్యాన్ ఈజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతపుత్రుడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: కానీ ఈ నిజమైన తత్వాన్ని గుర్తించుకునలేక అమృతపుత్రుడుగా మారిపోతున్నాడు.
1: హీఈస్ ఇమ్మోర్టల్ అమృత బట్ హీ హాస్ బికమ్ ద వన్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత.
0: కనుక మనం అమృతపుత్రులు కాకూడదు, అమృతపుత్రులే కావాలి.
1: వీ షుడ్ నాట్ బి సన్స్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత బట్ వీఆర్ ద సన్స్ ఆఫ్ అమృత
0: దైవములే కావాలి.
1: అండ్ వీ షుడ్ బికమ్ వెరీ గాడ్ హిమ్సెల్ఫ్.
0: ప్రేమాంశం కాదు మనలో ఉండవలసింది, ప్రేమనే మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ బి సింప్లీ లవింగ్, వీ షుడ్ డెవలప్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని మనం అనుభవించినప్పుడే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గ్రహించవచ్చు.
1: వెన్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఇన్ ద డెప్త్ ఆఫ్ లవ్ యూ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఫుల్.
0: పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: తనకంటే వేరుగా ఉన్నాడనే భావం ఉండినంత వరకు పరమాత్ముడు అత్యంత దూరంగా ఉంటాడు.
1: If you consider God separate from you, he is at a distance.
0: పరమాత్ముడు సన్నిహిత సంబంధుడు. అతని స్నేహమే నా యొక్క నిజమైన స్నేహము అని ఇద్దరి యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడు నీకు నీవు ఎంత దగ్గరో పరమాత్మ కూడా అంత దగ్గర అవుతుంటాడు.
1: Then once you consider God is so intimate, there is no other friend other than God, he is as close as yourself unto
0: ఏ దేవాలయమునందు ఏ క్షేత్రమునందు ఏ పుణ్య తీర్థములు ఎందో ఉంటున్నాడని భావించుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: లోకంలో ఉన్నటువంటి బాబర్లకు ఇలాంటి పరిస్థితిని కొంతవరకు బోధించి తర్వాత తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని హెచ్చరించడం కోసమని ఇలాంటి పవిత్రమైన మార్గాలను నిరూపిస్తూ వచ్చారు మహనీయులు.
1: నోబుల్ సోల్స్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దీస్ సేక్రెడ్ ప్రిన్సిపల్స్. హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ దే ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్.
0: ప్రప్రథమంలో మనం అక్షరభ్యాసం చేసుకోవాలి.
1: ఇన్ ద బిగినింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ది ఆల్ఫబెట్స్.
0: ఏ బిసిడి అనే అక్షరాలు నేర్చుకున్నప్పుడే
1: when once we pick up learning alphabets a b c
0: తర్వాత g o d god అనే పదాన్ని మనం నేర్చుకోవచ్చును.
1: then we can learn the word g o d god.
0: ఈ పదాలను మనం నేర్చుకున్నప్పుడే
1: when once we know word
0: sentences మనం చదవవచ్చును.
1: we can also read sentences.
0: చదివేటువంటి శక్తిని సాధించినప్పుడే పుస్తకాలంతా మన హస్తమైపోతాయి.
1: when once you can read sentences you can go through the whole book.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి పామరులైనటువంటి మానవులకు భగవంతుని యొక్క దేవాలయమని భగవంతుని యొక్క తీర్థయాత్ర అని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అక్షర స్వీకారం చేస్తూ వచ్చారు.
1: అండ్ హెన్స్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ లెర్నింగ్ టు బిగిన్ విత్ ఆల్ఫబెట్స్. ది ఏన్షియన్స్ హావ్ ఇంట్రడ్యూస్డ్ ది డివినిటీ టు ఇన్నోసెంట్ పీపుల్.
0: అవతార పురుషులు కూడాను దూగారటం అనేటువంటిది నేర్చుకుంటూ వచ్చారు.
1: దేర్ఫోర్ ఏన్షియన్ పీపుల్ సెడ్ దట్ గాడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద టెంపుల్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ సంథింగ్ లైక్ చైల్డ్ స్టార్ట్స్ వాకింగ్.
0: పామర్ యొక్క మనసుకు పవిత్రమైనటువంటి యొక్క భావాలు చేర్చడం కోసమని ఇటువంటి యొక్క అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ ది సీక్రెట్ ఐడియాస్ ఆర్ ఇన్కల్కేటెడ్ ఎంటర్టైన్డ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎ బిగినర్.
0: భగవంతుని యొక్క తత్వమునకు ఎట్టి అభ్యంతరములు ఉండవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ది డివైన్ నాలెడ్జ్ దేర్ ఆర్ నో ఆబ్స్టకల్స్.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములకు ఎట్టి ఆటంకములు కూడా అడ్డు రావు.
1: బట్ ది కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ ఆఫ్ గాడ్ దేర్ ఆర్ నథింగ్ దట్ కమ్ ఇన్ హిస్ వే.
0: కనుక ప్రతి మానవత్వం నందు కూడాను ఈ విధమైన చిన్న చిన్న విషయం చెందే దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ సర్టన్ సటిల్ మ్యాటర్స్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: మన సాయినాథ్ చెప్పాడు, స్వామి యొక్క చిన్న చిన్న విషయాలు కూడాను ఎంతనో అంతరార్థాలుగా కలిసి ఉంటాయి.
1: సాయినాథ్ మెన్షన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ వాట్ ఎవర్ సింపుల్ థింగ్స్ దట్ భగవాన్ మెన్షన్స్ టు అస్.
0: వీరు కొన్ని విధమైనటువంటి అనుభూతులు ఎందుకు కూడాను వీరు కొంతవరకు సానుభూతులైనవారు.
1: You should have to experience in your own life.
0: నేను ఉన్నటువంటి యొక్క అనగా ఈ దేహం నివసించేటువంటి యొక్క పూర్ణచంద్ర ఆడిటోరియం లోపల
1: ది పూర్ణచంద్ర ఆడిటోరియం వేర్ భగవాన్ రిసైడ్స్
0: వీరందరూ అక్కడే ఉండేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ స్టే దేర్.
0: సాయినాథ్
1: దిలీప్
0: సత్యజిత్ అంత
1: పాట్లే
0: తర్వాత శ్రీనివాసు వీరందరూ కూడా అక్కడ నా ద్వారం ముందుగా పండుకునేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ స్లీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్.
0: నేను ఏ చిన్న విషయం చేసినప్పటికీ వాడు చక్కగా గుర్తించుకుంటూ వచ్చేటువంటి వారు.
1: దే విల్ నోటీస్ ఎవ్రీథింగ్ ఎవ్రీ సటిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ దేర్.
0: కానీ కొన్ని కొన్ని సమయంలో నాకు మరణించినటువంటి వారు కూడా నన్ను దర్శించడానికి వస్తుంటారు.
1: At times it so happens, even the dead ones also come to have Bhagavan darshan.
0: కేవలం జీవితంతో ఉండినటువంటి వారు మాత్రమే కాదు.
1: Not only those who are alive in this body.
0: ప్రాణమును వదిలినటువంటి ఒక 50-60 సంవత్సరముల వారు కూడాను నన్ను చూడటానికి వస్తుంటారు.
1: Those that left their bodies 50-60 years back also come to visit him.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: పగలు కూడా వస్తుంటారు, కానీ వీరు చూచినటువంటి రాత్రి మాత్రమే.
1: They come in the daytime also, but these boys have noticed in the night time.
0: ఒకనాడు నేను తిరిగి భజన చేసుకుని తెల్లవారుతానే 10 గంటలకు తిరిగి వచ్చాను పూర్ణచంద్ర ఆడిటోరియం కు.
1: After bhajan, Bhagwan just retired at 10 o'clock.
0: సరే నేను బయటకు పోయాను.
1: Bhagwan went up.
0: పైకి పోయేటప్పటికి అక్కడ కూర్చుంది ఈ శరీరమునకు తల్లి అయిన ఈశ్వరమ్మ.
1: The mother of Bhagwan, Ishwaramma, was noticed to have been sitting there in that room.
0: నేను చెప్పాను, ఎందుకు ఈ విధంగా వస్తున్నావు?
1: Bhagwan asked, why do you come like this?
0: ఇతరులు చూస్తే ఏమని భావిస్తారు? వద్దు వద్దు అన్నాను.
1: What would others think of you? Don't come like this, Bhagwan said.
0: స్వామి, ఇది మాతృహృదయము, మీకేమి తెలుసు?
1: అండ్ మదర్ సైడ్, ఐఎమ్ ద మదర్, వాట్ డూ యూ నో ద మదర్ ఫీలింగ్.
0: నీవు మాతృభావంతో ఉంటున్నప్పుడు నీకు తెలుస్తుంది నేను మాతృభావంతో ఉన్నాను.
1: యూ హావ్ గాట్ దట్ మదర్లీ ఫీలింగ్.
0: మీరు దైవభావంతో ఉన్నారు.
1: యూ హావ్ ద డివైన్ ఫీలింగ్.
0: దైవభావానికి మాతృభావం అర్థం కాదు, మాతృభావానికి దైవభావం అర్థం కాదు.
1: ద ఫీలింగ్ ఆఫ్ ఎ మదర్ ఈస్ నాట్ అండర్స్టూడ్ ద డివైన్ అండ్ ద డివైన్ ఫీలింగ్ ఈస్ నాట్ అండర్స్టూడ్ టు ద మదర్.
0: మిమ్మల్ని చూచి
1: I want to see
0: చిన్న విషయాన్ని మీకు చెప్పుకోవాలని వచ్చాను.
1: I have come to see you and I want to tell you a small thing.
0: ఏమిటి చెప్పు, నేను బిరియని పోవాలన్నాను.
1: Bhagwan said, tell me immediately, I must go.
0: స్వామి, ఎప్పుడు తొందరపడితే ఎట్లా, కొంచెం శాంతంగా మాట్లాడండి.
1: Bhagwan, if you are always hurry and hurry like this, what am I to do? peaceful, wait for some time.
0: ఈ నాడు లోక పరిస్థితి సరైన స్థితిలో లేదు.
1: The present position of the world is not proper.
0: ప్రపంచమంతయకును ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలతో దుర్గుణంతో దురాలోచనతో ఉంటున్నారు.
1: The whole world is full of maneuvering, manipulation.
0: అందరూ ప్రేమతో వస్తున్నారని మీరు భావిస్తున్నారు.
1: You consider that all those that
0: మీ
1: come full of
0: love.
1: It's natural to you to have that feeling.
0: అది సహజం కాదు.
1: But to me it's not natural.
0: ప్రతి ఒక్కరు కూడా జనంలో వచ్చినప్పుడు ఇంత హ్యాండ్ కర్చీఫ్ అందిస్తుంటారు మీకు.
1: Bhagavan, as you pass by in that during darshan lines, everybody will pass on the kerchief to you.
0: Kani adi chuchinappudu naaku chaala bayam estundi.
1: Whenever I watch that, I am frightened.
0: Kanuka neti nunchi evaru meeku purna vishwasanga untaro, evaru meeru purna sanheetuluga untaro, vaarichina kerchief ni maatrame teeskondi, inkevaru ichina kerchief teeskokandi.
1: From this day onwards, take kerchief from that person who is intimate to you, in whom you have confidence.
0: తర్వాత నేను అడిగాను, ఎందుకోసం ఆ విధంగా చెప్తున్నావు అన్నాడు.
1: భగవాన్ సెడ్, వై డు యూ స్పీక్ లైక్ దట్?
0: మీకు లోకమంతా సమానమే.
1: భగవాన్, ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ.
0: అందరూ మీకు బిడ్డలే.
1: ఆల్ ఆర్ యువర్ చిల్డ్రన్.
0: కానీ అందరూ నీకు సమానులే అయినప్పటికీ కొంత కొంతమంది హృదయాలు కొంత పాషాణంగా ఉంటుంటాయి.
1: దో ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ, దేర్ ఆర్ సమ్ విత్ స్టోన్ హార్ట్స్.
0: ఆ కర్చీపు లోపల కొంచెం పాషాణం పెట్టి మీకు అందిస్తుంటారు.
1: They may pass on the kerchief to you with a little stone.
0: అది మీరు మూతి తుడుచుకున్నప్పుడు మీ నాలుకు తెరుతుంది.
1: As you wipe your lips, well, it will get hurt.
0: ప్రమాదం అవుతుంది. కనుక ఇలాంటివి మీరు ముట్టకండి అని.
1: Don't touch such kerchiefs.
0: సరే, నీ తృప్తి కోసం నేను ముట్టనులే అని చెప్పాను.
1: To satisfy you, I don't take kerchiefs.
0: మరి కొన్ని దినములు అయిన తర్వాత రాత్రి.
1: After days, it was night time.
0: నేను పండుకున్నాను ఇటు.
1: Bhagavan was resting.
0: ముగ్గురు పిల్లలంతా అటు పండుకున్నారు.
1: The three boys were lying other side.
0: పిల్లలు ఇటు అటు పండుకున్నారు.
1: Two on this side and two on other side.
0: ఆడు సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వీళ్ళందరికీ నా మంచం చుట్టూ ఉన్నారు.
1: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ were all around Bhagavan's cot.
0: ఒక గంట అయింది రాత్రి.
1: It was 1 o'clock midnight.
0: నేను ఆ నిన్నదని లోపల బాత్రూమ్ లోకి వెళ్ళాను.
1: Noticing her, Bhagavan has gone into the bathroom.
0: బాత్రూమ్ లోకి పోయేటప్పటికి మాట్లాడుతుంది అది గట్టిగా.
1: And then Bhagavan heard her talking loudly.
0: నేను చెప్పాను, ఊరు మూసుకో, మెత్తగా మాట్లాడు, పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళు లేస్తారు, నీ విషయం తెలుస్తుంది వారికి, ఆ విధంగా మాట్లాడద్దు అన్నాను.
1: భగవాన్ టోల్డ్ హర్, డోంట్ టాక్ లౌడ్లీ, ది బాయ్స్ విల్ గెట్ అప్, దే ఆర్ స్లీపింగ్.
0: భయం నాకెందుకు? మీరంటే నాకు భయం, కానీ ఇంకెవరన్నా నాకు భయం లేదు.
1: అండ్ షీ సెడ్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది బాయ్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ యూ ఓన్లీ, లెట్ మీ టెల్ యూ.
0: నేను ఎవరికి భయపడను.
1: I'm not afraid of anybody.
0: నేను ఏ తప్పు చేయలేదు.
1: I have not committed any mistake.
0: తప్పు చేసిన భయం ఉంటుంది, కానీ తప్పు చేయని నాకెందుకు భయము?
1: Those who have committed some mistake, they'll feel afraid of this situation.
0: ఉత్తరవాత్సల్యం చేత నేను వస్తున్నానే కానీ మరొక భావం కాదు.
1: I have come here because of my attachment towards my son, so I am here.
0: పోయి వచ్చినావు ఏం కారణం అన్నాను.
1: Already you have come, what is the reason?
0: స్వామి, నిన్న దినం పండుగ.
1: Yesterday was festival.
0: కానీ మీరు కొత్త పంచి కట్టుకున్నారు.
1: You have got a new dhoti.
0: దీన్ని చాలా పెద్ద కనపడుతుందని అందరినీ బెల్ట్లు అడుక్కుంటూ వచ్చావు.
1: అండ్ యాజ్ ఇట్ లుక్స్ క్వైట్ బిగ్, యూ వాంటెడ్ ఎ బెల్ట్.
0: పిల్లలందరినీ అడిగాను, మీ దగ్గర ఏమో బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా అని.
1: భగవాన్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీబడి, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్.
0: వాడు ఇచ్చే బెల్ట్ కంటే ఏదో ఏమో కప్పు ఏమో అంటారు, అది ఒక బంగారు మాదిరి, వెండి మాదిరి కనపడుతుంటారు.
1: Their belts have got some cups at the center that look like silver gold.
0: వేసుకోవటం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దాట్.
0: ఏదో బిరించి చూస్తారు, ఓ స్వామి బంగారు బెల్ట్ వేసుకున్నాడు అని అనేక లోకులు కాకులు ఇన్ని రకములైన కథలు పుట్టించుకుంటారు.
1: The world is after all like the world of crows. They might not use
0: bangaru.
1: Bhagavan doesn't like anything, he doesn't touch gold.
0: కనుక స్వామి, వారిని వీరిని అడిగేది ఎందుకు?
1: భగవాన్, వై షుడ్ యు ఆస్క్ ఫర్ బెల్ట్?
0: నేను ప్రాణం ఇచ్చే ముందుగా నేను పిలిచాను మిమ్మల్ని.
1: ఐ కాల్డ్ ఫర్ యు.
0: స్వామి, స్వామి అని ఇక్కడే బృందావనంలోనే పిలిచింది.
1: ఇన్ బృందావన్ బై లీవింగ్ హర్ బాడీ షీ కాల్డ్ ఫర్ భగవాన్ స్వామి స్వామి.
0: ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడలో వేశాను.
1: యాజ్ షీ లవ్స్, భగవాన్ మెటీరియలైజ్ ఎ బిగ్ చైన్ ఫర్ హర్.
0: తిరిగి ఈ కళేబరాన్ని పంపించే సమయం లోపల రామబ్రహ్మకు చెప్పాను.
1: యాజ్ ద బాడీ వాజ్ టేకెన్ టు పుట్టపర్తి, హి టోల్డ్ రామబ్రహ్మ షీ లైక్స్ ద చైన్.
0: కానీ తిరిగి ఆమెను బూట్ చేసే సమయంలో కూడాను ఈ చైన్ మాత్రం తీయకండి, ఆమెతోనే ఉండని అన్నాను.
1: లెట్ హర్ బి బరీడ్ విత్ ద చైన్ బికాస్ షీ లైక్స్ ద చైన్ వెరీ మచ్.
0: అప్పుడు ఆమె మెడలోనే ఉండేది.
1: The chain was with her.
0: అప్పుడు తెచ్చి ఆ చైన్ ఇచ్చింది.
1: షీ బ్రాట్ దట్ చైన్ అండ్ పాస్డ్ ఆన్ టు స్వామి.
0: చూచారు, సాయినాథ్ కూడా చూచారు.
1: ఆల్ దీస్ బాయ్స్ సా ద చైన్.
0: దీన్ని వేసుకోండి స్వామి, నాకు తృప్తిగా ఉంటుంది అని.
1: నౌ యూ హ్యావ్ దట్ చైన్, ఐ విల్ బి సాటిస్ఫైడ్.
0: సరే, నీకు తృప్తిగా ఉంటానికి నిన్ను పంపించే నిమిత్తమే దాన్ని తీసుకున్నాను.
1: ఓన్లీ టు సెండ్ హర్ బ్యాక్ భగవాన్ కలెక్టర్ దట్ చైన్.
0: ఈ మాటలంతా వింటున్నారు, వీళ్ళు పన్నుకున్న వారు లేచినారు, తలుపు దగ్గరికి వచ్చి నిలుచుకున్నారు.
1: ద బాయ్స్ హూ వర్ స్లీపింగ్ గాట్ అప్ అండ్ వెయిటింగ్ అట్ ద డోర్.
0: నేను తిరిగి లేచి చూసేటప్పటికి వీరందరూ కూడా నమస్కారం చేస్తూ కూర్చున్నారు.
1: By the time Bhagavan turned back, you were doing namaskar.
0: ఏ ఎందుకు మీరు వచ్చారు, మిమ్మల్ని పిలవలేదు నేను అన్నాను.
1: Bhagavan said, I am not ask you to come, why are you here?
0: స్వామి, పిలవనక్కర్లేదు, మాటలు మాట్లాడుతుంటే ఎవర్రా ఈ చీకటి లోపల ఈ రూమ్ లోకి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరని చాలా బాధపడిపోయినాం.
1: Yes, స్వామి, you don't have to call us, we are hearing the conversation.
0: చెప్పాను, ఈమె ఈ శరీరములకు తల్లి, మీరెవరు చూడలేదు.
1: Bhagavan said, she is the mother of this body, you have not seen her.
0: 20 22 samvatsaram pillalu varu veeru,
1: that just boys of the age group 20 to 25.
0: Body odali pette 30 samvatsaram paina ayipoyindi.
1: She left her body 30 years back
0: ani cheppi appudu ee chain veediki choopinchanu.
1: Then Bhagavan has shown this chain to these boys.
0: Ee vidhanga prati chinna tattvamnu kudanu veellu akkada gurtinchadaniki chaala jagrataga untaru.
1: They are highly careful and watchful to know every simple thing.
0: Kaani manchi pillalu,
1: they are very good boys.
0: అలాంటి పిల్లల్ని నేను అక్కడ పెట్టుకుంటున్నాను.
1: ఓన్లీ సచ్ బాయ్స్ ఆర్ అలౌడ్ టు స్టే.
0: ఒక దినము
1: వన్ డే
0: సిమ్లా దగ్గర ఒక హార్ట్ అటాక్ వచ్చింది.
1: వన్ లేడీ సఫర్డ్ ఫ్రమ్ హార్ట్ అటాక్ దేర్ ఇన్ సిమ్లా.
0: ఇద్దరు పిల్లలు ఉన్నారు.
1: షీ హాస్ టూ సన్స్.
0: భర్త లేడు.
1: షీ లాస్ట్ హర్ హస్బెండ్.
0: హార్ట్ అటాక్ చోపల చాలా బాధపడుతుండదు ఆ చిన్న పిల్లల్ని చూసుకొని.
1: Watching the two boys around, she was feeling very sad because of heart attack.
0: 2 గంటలకు నేను దేహాన్ని వదిలాను.
1: And Bhagavan left this body at 2 o'clock.
0: Vastu vastu vastu dehanni vadatappike kinda padipoyanu.
1: And he left the body, he fell down.
0: Ee dehamlo evintramu pranam ledu.
1: And there was no life in this body.
0: Padetappike kinda marble vanni vesaru.
1: And it was just there.
0: Tala padindi. Pillalandaru vachesaru pattukunnaru, chaala lepinaru, ememo chesaru, em maatadichina nenu kadaledu medaledu.
1: As he left his body without any life over there, all boys held this body, but there was no movement in the body.
0: Akkemaina debbatagindemo tala ettadaniki poi prayatnam chesaru, evariki cheta kaledu.
1: They wanted to lift the head, none could lift the head.
0: Ninaati pillalu inta balamaina pillalu naa chinna talanu kuda ettalekapoyaru.
1: Boys of today so young could not lift that small head of Bhagavan.
0: తర్వాత టవల్స్ అంతా తీసుకుని వచ్చారు. ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో, రక్తం కారుతుందో ఏమో అని ఎక్కడే గాని ఏమి కనిపించలేదు.
1: బాయ్స్ బ్రాట్ టవల్స్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్లీడింగ్ దే వాంట్ టు వైప్ అవుట్.
0: నా బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నేను లైట్ వేసుకుంటాను.
1: భగవాన్ విల్ కీప్ ది లైట్ స్విచ్ ఆన్.
0: ఎప్పుడు కూడా పెట్టను.
1: ఇట్ వాస్ నెవర్ డార్క్, ఇట్ ఇస్ నెవర్ డార్క్. వై?
0: బాత్రూమ్ లో లైట్ ఉండాలా, బెడ్రూమ్ లో లైట్ ఉండాలా, వరండాలో లైట్ ఉండాలా, చీకట్లో పండుకోవడం నాకు ఇష్టం లేదు. చీకటి రాక్షసుని ఆశిస్తారు.
1: But Bhagavan does not like any darkness because it symbolizes the demonic quality.
0: ఎప్పుడూ లైట్ ని ఆశిస్తారు. తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు కలిగినటువంటి వాడే ఈ జ్యోతిని అడుగుతుంటారు.
1: Therefore the one should travel from darkness to the light. No one should let it start.
0: సద్గమయ, సత్బుద్ధి కలిగినటువంటి వారికి ఎప్పుడూ ప్రకాశంగానే ఉంటుంటారు.
1: The one with good mind, good intellect will always be in the light.
0: ఈ విధంగా చాలా కొన్ని కొన్ని పరిస్థితుల్లో పిల్లలందరూ చాలా చాలా అనుభవించారు.
1: Boys had many, many experiences.
0: ఎప్పుడు కాలేజీకి పోయినప్పుడు అక్కడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయరు.
1: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్.
0: తక్షణమే పరిగెత్తిస్తుంటారు.
1: ద మూమెంట్ బెల్ ఇస్ గివెన్ దే రన్ బ్యాక్ టు మదర్.
0: నలుగురు పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో.
1: దీస్ బాయ్స్ ఆర్ వర్కింగ్ దేర్ ఇన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: టైం ప్రకారం వచ్చేసిస్తుంటారు, ఎక్కడే గాని ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు.
1: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్, దే బీ దేర్ అట్ ద డాట్ ఆఫ్ టైం.
0: ఒక్కొక్క తూరి ఫంక్షన్స్ టైం లోపల స్వామి త్వరగా పోయి పండుకుంటాడో ఏమో అని వాళ్ళు భోజనం కూడా చేయకుండా వస్తుంటారు పాపం.
1: అట్ ఫెస్టివల్ టైమ్ స్వామి మే రిటైర్ ఎర్లీ, దేర్ ఫోర్ దే రిటర్న్ వితౌట్ టేకింగ్ దేర్ ఫుడ్.
0: మీ భోజనం ఏమైపోయింది అంటే చేశాం స్వామి అంటారు.
1: వెన్ స్వామి ఆస్ వాట్ అబౌట్ యువర్ ఫుడ్, దే సెడ్ వి హాడ్ అవర్ ఫుడ్.
0: చెప్పద్దు, అబద్దాలు చెప్పద్దు అని అంటే పర్వాలేదు, నాకు ఆకలి కాలేదు స్వామి అంటారు.
1: డోంట్ స్పీక్ లైక్ దే సెడ్ స్వామి, వి వర్ నాట్ హంగ్రీ.
0: ఇచ్చేది తినిపించేసేది.
1: దెన్ స్వామి విల్ మేక్ దెం
0: ఈ మంచి పిల్లలుగా ఉంటుంటారు.
1: They are such good boys.
0: ఆ పిల్లల యొక్క మంచితనం బయట చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ టు పబ్లిసైజ్ దేర్ గుడ్నెస్.
0: అందులో ఈ సాయినాథుడు కూడా ఒక్కడు.
1: అమాంగ్ దెమ్ సాయినాథ్ ఈజ్ వన్.
0: ఈ సాయినాథుడు ఎప్పుడు పాదాల దగ్గర పండుకుంటాడు కింద.
1: సాయినాథ్ ఆల్వేస్ స్లీప్స్ అట్ ద ఫీట్ ఆఫ్ భగవాన్.
0: శబ్దమైతే చాలు, ఎప్పుడు తక్షణం తలుపు తెరుస్తాడు.
1: ఎనీ లిటిల్ సౌండ్ హీ ఓపెన్స్ ద డోర్.
0: దాని కీస్ అంతా తన దగ్గరనే పెట్టుకుంటాడు.
1: ద కీస్ ఆర్ విత్ హిమ్ ఓన్లీ.
0: ఎందుకంటే ఒకటూరి తెలిసింది, కీస్ వేశాడు, లిఫ్ట్ ఎత్తినారు, అంతా అయిపోయింది, కానీ ఈ మెట్టు వచ్చింది తెలిసింది.
1: Well, he has locked it. The keys are with him. And how could he hear the conversation?
0: లిఫ్ట్ కు బిగ వేశారు.
1: He locked it.
0: లిఫ్ట్ తప్ప ఇంకొకరు మార్గంలో ఏం రావడానికి వీల్లేదు.
1: Nobody can enter.
0: అలాంటి పరిస్థితులు ఈమె ఎట్ట వచ్చింది.
1: How could she climb up? How could she get into it?
0: వీళ్ళందరూ కొంచెం భయపడుతుండగానే సత్యజిత్ కొంచెం ధైర్యం చేసి, స్వామి ఆమె ఎవరు ఎవరు ఎవరు ఎవరు అని అడుగుతూ,
1: ఇన్ ది మీన్ టైమ్ సత్యజిత్ పిక్డ్ అప్ లిటిల్ కరేజ్ అండ్ ఆస్క్ హూ ఇస్ షీ.
0: నీకు కావాలి అంతేగాని ఇంకెవరితో ప్రయత్నం చేయదు, నువ్వేం అడగద్దు ఇవన్నీ అన్నాను.
1: డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్, యూ కన్సర్న్ మై సెల్ఫ్ ఓన్లీ.
0: ఇచ్చినది ఏమిటి ఆయన అనేది.
1: He asked, what is this she has given? And he gave the chain to him. And he saw that chain. The chain is still with him. It's not possible to decide the divine experience. God is not separate from you.
0: I and you are one.
1: He said, I and you are one.
0: వన్ అని చెప్పడం కూడా బాగుండదు.
1: వన్ ఇస్ నాట్ ఆల్సో నాట్
0: నీవు నేను వేరు లేదు కాదు.
1: యూ
0: ఒక్కటే.
1: యూ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
0: నేను నేనే నీవు.
1: యూ అండ్ ఐ అండ్ ఐ అండ్ యూ.
0: ప్రతి ప్రాణి ఎందుకు నువ్వు మానవత్వం లోపల దైవత్వం అనేటువంటి రూపాన్ని మనం తెలుసుకోవాలి.
1: ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ మోర్ ఇన్ మ్యాన్ కైండ్.
0: జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
1: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద ఇన్వెలర్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: విష్ణు అంటే శంఖచక్ర కదాధారి అంటున్నారు.
1: యు థింక్ దట్ విష్ణు మెంట్ ద వన్ హూ క్యారీస్ ద వీల్ అండ్ కౌంట్స్ అండ్ లోటస్ ఫ్లవర్.
0: అలంకారో విష్ణు ప్రియ అంటారు.
1: అండ్ వీ థింక్ దట్ విష్ణు రిలీజియస్ ఆల్ డెకరేషన్ జ్యువెల్
0: అంటారు. జలధారో ఈశ్వర ప్రియ అంటారు.
1: అండ్ వీ థింక్ దట్ ఈశ్వర ఈజ్ ఆఫ్టర్ వాటర్ అభిషేక.
0: ఇంకా బ్రాహ్మణో భోజన ప్రియ అంటారు.
1: బ్రాహ్మణ ఈజ్ ఆఫ్టర్ ఫుడ్.
0: కనుక విష్ణు అనేటువంటి వాడు శంఖచక్ర కదాధారి అంటారు.
1: విష్ణు క్యారీస్ విత్ హిమ్
0: శంఖ చక్రం అనగా ఏమిటి? శంఖం అనగా శబ్దము.
1: ద కౌంచ్ శంఖ స్టాండ్స్ ఫర్
0: సౌండ్. చక్రం అనగా కాలము.
1: ద వీల్ ఆఫ్ టైమ్.
0: ఈ యొక్క కాలము శబ్దము రెండు కూడా భగవంతుని స్వాధీనంలోనే ఉన్నాయి.
1: ద టైమ్ అండ్ సౌండ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుక దేహం అనేటువంటిది ఈ శంఖ చక్ర గదాధారి కాదు.
1: సో ద బాడీ డజంట్ మీన్ మియర్లీ కౌంచ్ ఇన్ ద వీల్.
0: బలము కాలము రెండు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటాయి.
1: వన్ ఇస్ ది ఎనర్జీ, అదర్ ఇస్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్.
0: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని అనేక ఆకారములుగా మనం విశ్వసించి దానికి అనేక విధమైన శోకులు మనం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ టు గాడ్ అండ్ అటాచ్ విత్ సో మెనీ డెకరేషన్.
0: నేను ఒకనొక సమయం లోపల 30 సంవత్సరం కిందట
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్
0: దుర్గల రామకృష్ణరావు నన్ను బలవంతం చేసి తిరుపతికి తీసుకెళ్లాడు.
1: బూర్గుల్ రామకృష్ణరావు ద దెన్ గవర్నర్ ఫోర్స్డ్ భగవాన్ టు గో టు తిరుపతి.
0: అక్కడ వాళ్ళ పురోహితులందరూ కూడా చాలా గౌరవంగా తీసుకుని లోపలికి గర్భగుడి లోపలికి తీసుకెళ్లి చాలా వెంకటరమణ స్వామికి అభిషేకం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ప్రీస్ ఓవర్ దేర్ హెస్ టేకెన్ భగవాన్ టు ద శాంక్టమ్ శాంక్టోరం విత్ ఆల్ టెంపుల్ ఆనర్స్.
0: అప్పుడు అన్నారావు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు.
1: అన్నారావు వాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టిటిడి.
0: అన్నారావుని పిలిచి చెప్పాను. అన్నారావు, ఏమిటి ఇంత సుందరమైనటువంటి విగ్రహానికి ఈ అలంకారంతో చేసి వికారం చేసి పెడుతున్నారు, ఎందుకు ఈ సొమ్ములంతా పెట్టాలి?
1: భగవాన్ ఆస్క్డ్ అన్నారావు ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ది బ్యూటిఫుల్ ఐడల్ ఇస్ దేర్, వై సో మెనీ జ్యువెల్స్.
0: అవన్నీ తీసి పెట్టినప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో అందంగా కనిపిస్తాడు.
1: అండ్ ఆల్ ది జ్యువెల్స్ ఆర్ రిమూవ్డ్, యూ కెన్ సీ లార్డ్ వెంకటేశ్వర ఇన్ ఆల్ హిస్ మైట్ అండ్ గ్రాండియర్.
0: అక్కడ చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: అండ్ యు విల్ సీ ఆల్ ది గ్రాండియర్ ఓవర్ దేర్.
0: ఈ శంఖ చక్రాలు పెట్టే కోసమని మైనం అద్ది ఈ చక్రాన్ని కనిపించటము, ఈ శంఖం కనిపించడం, ఎందుకు ఈ వికారంతో చేస్తున్నారు?
1: యూ కలెక్ట్ ఆల్ ద జ్యువెల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ వ్యాక్స్, యూ అటాచ్
0: అయినటువంటి భగవంతుడికి నిరాకారం ఎందుకు చేస్తున్నారు, వికారం ఎందుకు కల్పిస్తున్నారు?
1: హియర్ యూ హావ్ గాట్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐడల్ ఆకార, బట్ యూ మేక్ ఇట్ వికార హారిబుల్.
0: ఇవి మీరు చేయకూడదు అన్నాను.
1: యూ షుడ్ నాట్ డూ దాట్.
0: అప్పుడు గురుగల రామకృష్ణరావు చెప్పాడు, స్వామి లోకులు కాకులు వాళ్ళు వాళ్ళ ప్రీతిని పురస్కరించుకుని భగవంతునికి అలంకారం చేస్తుంటారు.
1: పీపుల్ దే హావ్ గాట్ దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, దే డెకరేట్ యాస్ దేర్ లైక్స్.
0: అంతేకాని నాకు కూడా ఇష్టం లేదు అన్నాడు ఆయన.
1: ఐ టు డోంట్ లైక్ దాట్.
0: మీరు చెప్పండి కొంతవరకు. దీనివల్ల చాలా బాధ కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఏమిటో భగవంతుని భగవంతునిగా ఇచ్చిపెట్టండి.
1: Actually, it is painful and we are also afraid of the situation. Let us leave the idol as idol. God as God.
0: కనుక అని చెప్తే ఆయన విన్నాడు కానీ పాపం ఏమి చేయలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ హెల్ప్ ది సిచ్యువేషన్.
0: ఈ విధంగా భగవంతుడికి అలంకారం చేస్తూ కూర్చోవటము, దాన్ని ఏ విధమైన అందంగా చూసుకో, ఇవి కాదు మనలో ఉంది అది అందము.
1: యు డెకరేట్ గాడ్ విత్ ఆల్ ద జ్యువెల్స్ బట్ ద రియల్ జ్యువెల్ ఇస్
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నారు.
1: అందం బ్యూటీ ఈజ్ ఆనందం ద బ్లిస్, ఆనందం ద బ్లిస్ ఇస్ మకరందం ద నెక్టర్.
0: కనుక భగవంతుడికి ఎట్టి అలంకారములు చేయకూడదు.
1: యు డోంట్ హ్యావ్ టు డెకరేట్ గాడ్
0: అయితే ప్రపంచంలో పుట్టినందుకు దీనికి తగినటువంటి గౌరవంగా మర్యాదగా మనం బ్రతుకుతూ రావాలి, ఆదర్శాన్ని నిరూపించాలి.
1: హౌఎవర్ డ్యూ రెస్పెక్ట్ అండ్ కర్టెసీ హ్యావ్ టు బి ఎక్స్టెండెడ్ టు సెట్ అన్ ఐడియా.
0: స్వామి ఎందుకు ఇంత పెద్ద పెద్ద గౌను వేసుకుంటాడు?
1: వై స్వామి పుట్స్ ఆన్ సచ్ ఎ లాంగ్ గౌన్?
0: అలంకారం కోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీ డెకరేషన్.
0: నా దేహం ఎవరికి కనిపించకూడదు అని ఆనందం.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి సీన్ బై యు.
0: పాదాలు కూడా ఎవరికైనా కనిపిస్తాయేమని చాలా ఎత్తు చేసుకుని నడుస్తూ ఉంటాను.
1: హీ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి నోటీస్ బై యు.
0: మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ఈ యొక్క దేహరీతిగా కూడా గౌరవ మర్యాదలు అందించాలని.
1: Therefore, in the body, the divinity has got to be respected, highly respected.
0: Tungabhadra ani deeniki peru pettaru.
1: The name Tungabhadra is given to the body.
0: Inta mangalakaramainatu dehanni amangalanga enduku chupinchali?
1: Such an auspicious body should never be considered inauspicious. No.
0: మీ చేతులు కాళ్ళు కనిపించక తప్పదు.
1: The hands and the legs.
0: ముఖం కూడా చూడక తప్పదు.
1: The face will be seen.
0: కానీ అప్పుడప్పుడు నా ముఖం కూడా కొంతవరకు వెంట్రుకలు మూసుకొని చాలా ఈజీగా ఉంటాది. అది కూడా నాకు ఇష్టం లేదు.
1: At times he covers with the hair, but he doesn't like it anyway.
0: కానీ నేనేం చేస్తు, ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిది కానీ పెట్టినటువంటిది కాదు.
1: The effulgence is there right from his birth, is not anything attained later.
0: దానికి కూడా ఒక విధమైన దివ్యత్వానికి ఒక తేజస్సు వెంట వాడుతుంటాయి.
1: There is effulgence that follows the divinity.
0: కనుక నేను చేసే చిన్న చిన్న పని కూడాను ఒక అంతరార్థం లేకుండా ఉంటుండదు.
1: వాట్ ఎవర్ మైన్యూట్ సింపుల్ టాస్క్ దట్ భగవాన్ అండర్ టేక్స్ హ్యాస్ గాట్ సిగ్నిఫికెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు.
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ నో వన్ వుడ్ ఈట్.
0: జప్పి అయినప్పుడే నీరు తాగుతాడు.
1: ఇఫ్ యూఆర్ థర్స్టీ యూ డ్రింక్ వాటర్.
0: దుఃఖం వచ్చినప్పుడే ఏడుస్తాడు.
1: అండ్ యూ క్రై వెన్ యూఆర్ మిస్
0: ఆనందం వచ్చినప్పుడే నవ్వుతాడు.
1: అండ్ యూ స్మైల్ వెన్ యూఆర్ జాయ్.
0: కారణం లేని కార్యములు కాదు ఇవన్నీ.
1: బట్ everything has got a reason behind it.
0: దానికి కూడా ఒక కారణం ఉండాలి.
1: There, a cause
0: ఆ కారణాన్ని నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
1: టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాజ్ బిహైండ్ ఇట్ ద బాడీ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్.
0: పేషెన్స్, పర్సివేరెన్స్, ఈ పీపీపీ, ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
1: త్రీ పీస్, ప్యూరిటీ, పేషెన్స్, పర్సివరెన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: నేను ఎప్పుడు కూడా నువ్వు ప్యూరిటీ,
1: ప్యూరిటీ భగవాన్
0: పని చేసినా కానీ నా కోసం కాదు.
1: Purity is for you.
0: నాలో ఉన్నటువంటి ఒక ప్యూరిటీ ఈ లోకంలో ఎక్కడ కూడా నువ్వు లేదని చెప్పచ్చు.
1: ద ప్యూరిటీ ప్రెజెంట్ ఇన్ భగవాన్ ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: అంత ప్యూరిటీ నా హృదయం.
1: దాట్ ఈస్ హిమాలయన్ ప్యూరిటీ.
0: కించిత్ కూడా నువ్వు అక్కడ ఏమాత్రం కూడా నువ్వు మాలిన్యం చేరడానికి అవకాశం లేదు.
1: దేర్ కెనాట్ బి ఎనీ సింపుల్ ట్రేస్ ఆఫ్ డర్ట్ బీయింగ్ దేర్.
0: ఆ ప్యూరిటీ వల్లనే ఇన్ని విధమైనటువంటి జగత్తునంతా లాగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ ఇన్ భగవాన్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఎవరికి జాబులు కూడా రాయను.
1: నో ఇన్విటేషన్ ఇస్ ఎక్స్టెండెడ్. నో దేహమైనటువంటి
0: అంత పవిత్రమైనటువంటిది.
1: ద బాడీ సో ప్యూర్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహం లోపల ఎవరు కూడా నువ్వు దోషం చూపడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ ఇన్ దిస్ బాడీ.
0: నా యొక్క పేషెన్స్ శాంతం ఎట్లా ఉందంటే,
1: పేషెన్స్ ఓ భగవాన్,
0: పర్వతాలు కదిలినా కానీ నా హృదయం కదలదు.
1: మౌంటైన్స్ మైట్ మూవ్ బట్ హీ డస్ నాట్ మూవ్.
0: నా హృదయం అంత శాంతంగా ఉంటాయి.
1: భగవాన్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ పీస్.
0: అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటుంటాను.
1: బట్ సమ్ టైమ్స్
0: చెప్పానుగా, కొంతమందిని సరిచేసే నిమిత్తమై ఆ పదమును ఉపయోగపెడుతుంటాను.
1: టు రెక్టిఫై అండ్ కరెక్ట్ హీ యూజెస్ హార్ష్ వర్డ్స్.
0: లేకపోతే ఈ పిల్లలు వినేవారు కాదు.
1: ఆర్ ఆర్ దే వుడ్ నాట్ పే హీ టు హిస్ వర్డ్స్.
0: బంగారు కూర్చోమ్మా కూర్చోమ్మా అంటే ఎవరు వినరు.
1: You be seated, you don't hear them.
0: Hey, kucho. Ante kurchuntaru.
1: Sit down, then they will follow.
0: Appudu shabdanni marchali.
1: Then the tone has to
0: change. Shabda marpu chedane bhakta rakshana kuda jarugutu untadi.
1: By changing the tone, devotee can be saved.
0: Okaroka samayam lopala.
1: At one time.
0: పాండవులు అరణ్యవాసంలో ఉండినప్పుడు,
1: పాండవస్ వర్ ఇన్ ఎక్సైల్,
0: సంవత్సరం లోపల రోమ ఋషి వనం దగ్గరికి వెళ్లారు.
1: పాండవస్, when they were in the period of exile in the 13th year, they went to Roma Rishi.
0: Antara tirigi jayinchi vacharu
1: and they returned.
0: Yuddham prarambhamaindi
1: and battle started.
0: Ee prarambhamainatundi yuddha samayam lopala,
1: at the time of the commencement of war,
0: ఒక విధమైన ప్రతిజ్ఞ పట్టాడు.
1: దే హావ్ టేకెన్ ఎ వో.
0: ఎవరు?
1: హూ?
0: గురువైనటువంటి వాడే.
1: ద వెరీ ప్రిసెప్టర్.
0: నేను ప్రమాణం ఇవ్వాలి.
1: వెల్ ఐ హావ్ టు కీప్ అప్ హిస్ వర్డ్.
0: తప్పించడానికి వీలు కాదన్నాడు.
1: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్.
0: మీరు ఏమైనా చేయవచ్చును.
1: You
0: కాబట్టి మీరు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించింది.
1: ద్రౌపది ప్రేడ్ యు మే డూ ఎనీథింగ్ బట్ యు ఆర్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
0: తర్వాత
1: లేటర్
0: ఈ యొక్క భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు,
1: ద సన్ ఆఫ్ ద్రోణాచార్య,
0: అతను తమ పిల్లలను చంపాలని వచ్చాడు.
1: అశ్వత్థామ కేమ్ దేర్ టు కిల్ దేర్ చిల్డ్రన్.
0: అశ్వత్థామ ప్రతిజ్ఞ పట్టాడు.
1: అశ్వత్థామ హస్ టేకెన్ ఎ ఓత్.
0: పాండవులు ఎక్కడా కనిపించలేదు.
1: పాండవస్ వర్ నాట్ నోటీస్డ్.
0: అప్పుడు కృష్ణుడు రక్షించాలి కదా.
1: కృష్ణ హ్యాడ్ టు రెస్క్యూ.
0: ఎన్నో నాటకాలు ఆడాల.
1: He has to act in different ways.
0: భగవంతుని యొక్క చిత్రములంతా విచిత్రమైనటువంటివి.
1: ఆల్ యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్
0: మిస్టీరియస్. ఒక యాక్ట్ చేయాలి.
1: He has to act in every
0: ప్రతి దానికి ఒక్కొక్క సీన్ మార్చాలి.
1: సీన్ హ్యాస్ టు
0: ప్రతి దానికి ఒక డ్రామాగా నూపించాలి.
1: అండ్ ఎవ్రీ డ్రామా హ్యాస్ టు బి ఎనాక్టెడ్.
0: పరిగెత్తిపోయాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ ran.
0: ఎవరి దగ్గరికి?
1: Where?
0: ధృతరాష్ట్రుడు ఒక దుర్వాసుని దగ్గరికి పోయాడు.
1: అండ్ హస్ గాన్ క్లోజ్ టు దుర్వాస.
0: దుర్వాసుని దగ్గరికి పోయేటప్పటికి దుర్వాస చాలా నమస్కరించి చాలా గౌరవంగా చూచాడు.
1: దుర్వాస రిసీవ్డ్ కృష్ణ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
0: స్వామి, ఎందుకోసం వచ్చారు మా ఆశ్రమానికి?
1: స్వామి, వాట్ బ్రాట్ యూ హియర్?
0: మాకు ఒక చిన్న పని ఉంటుండాలి.
1: ఐ గాట్ ఎ సింపుల్ టాస్క్.
0: అది నీతో చేయించాలని వచ్చానన్నాడు.
1: ఐ వాంట్ టు గెట్ ఇట్ డన్ బై యూ.
0: తమ ఆజ్ఞకు నేను బద్దుండైనా తప్పక ఏమి చెప్పినా చేస్తానన్నాడు.
1: ఐఎమ్ బౌండ్ డ్యూటీ బౌండ్ టు యువర్ కమాండ్. ఐ సర్టన్లీ డూ వాట్ ఎవర్ యూ సే.
0: ఈనాటి రాత్రి పాండవులు నీవు కాపాడాలి.
1: దిస్ నైట్ యూ హ్యావ్ టు రెస్క్యూ అండ్ సేవ్ పాండవాస్.
0: తమరు కాపాడేవారు కానీ నేనేమిటి కాపాడటం అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ హూ కెన్ ప్రొటెక్ట్ దెమ్. వాట్ ఈస్ ఇట్? ఐ ప్రొటెక్ట్ దెమ్.
0: కానీ నాది వేరే. నీ ద్వారా జరిపించేది ఇంకోటి వేరే.
1: ఐఎమ్ సపరేట్ డిఫరెంట్ బట్ దిస్ హాస్ టు బి డన్ త్రూ యూ.
0: నా రక్షణలు ఎన్ని రకములుగానో ఉంటుంటాయి.
1: హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ డు నాట్ నో.
0: కనుక ఒక పని చేయాలన్నాడు.
1: యూ హావ్ టు డూ వన్ థింగ్.
0: ఏం చేయమని చెప్పారు?
1: వాట్ ఈస్ టు బి డన్?
0: కింద ఒక గుంత తవ్వు.
1: And let there be
0: a big pit. పాండవులు కూర్చోబెట్టు.
1: That Pandavas be seated there.
0: దానిపైన పలక వేయి.
1: Let there be a plank over that.
0: ఆ పలక పైన నీ కుర్చీ వేసుకో.
1: You have your chair on the plank.
0: కుర్చీ పైన కూర్చో.
1: You sit on that.
0: వస్తారు ఎవరైనా. దుర్యోధన దుశ్శాసనాదులు ఎవరైనా వస్తారు.
1: The other enemies may come.
0: లేక ద్రోణాచార్యుని కుమారుడే వస్తాడు.
1: అశ్వత్థామ may also come.
0: వచ్చినా కానీ అడుగుతాడు, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, పాండవులు ఎక్కడున్నారని అడుగుతాడు.
1: దే మే ఆస్క్ స్వామి, యు నో ఆల్ ది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్, వేర్ ఆర్ పాండవాస్?
0: దుర్వాసు చెప్పు. స్వామి నేను అబద్ధమాడను అన్నాడు.
1: దుర్వాస సెడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అటర్ ఎ లై.
0: సన్యాసి, నిన్ను అబద్ధమాడమని నేను చెప్తున్నానా?
1: అరే ఓ సెలబ్రేట్, ఐ వాంట్ యూ టు అటర్ లైస్.
0: అబద్ధమాడమని నేను కూడా చెప్పను.
1: ఐ టు డోంట్ సే దాట్.
0: సత్యాన్న పరుదున్నా, సత్యమే నా యొక్క ప్రథమం.
1: ఇన్ఫాక్ట్
0: సత్యమే చెప్పు.
1: Tell truth.
0: కానీ శబ్దాన్ని మార్చు అన్నాడు.
1: బట్ చేంజ్ యువర్ టోన్ వాయిస్.
0: అశ్వత్థామ వచ్చి, స్వామి పాండవులు ఎక్కడున్నారని చాలా వినయంగా అడిగాడు.
1: అశ్వత్థామ కేమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ అండ్
0: ఆస్క్డ్, నా కింద ఉన్నారు అన్నాడు గట్టిగా.
1: హి సెడ్, పాండవాస్ దే ఆర్ బినీత్ మీ.
0: శబ్దమును మార్చాడు.
1: హి చేంజ్ ద టోన్.
0: శబ్దమును మార్చేటప్పటికే
1: వన్స్ వాయిస్ ఇస్ చేంజ్,
0: అశ్వత్థామ పరిగెత్తిపోయాడు.
1: అశ్వత్థామ ర్యాన్ అవే అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
0: కాబట్టి అతను పోవటం వల్ల పాండవుల యొక్క ప్రేమ ఒక ప్రాణం రక్షించేది కదా.
1: బికాస్ దట్స్ వే
0: కొన్ని శబ్దాలు మార్చవలసి వస్తుంటాయి.
1: గాడ్ ఆల్సో చేంజెస్ వాయిస్.
0: శబ్దాలు మార్చినట్టు చేత కొన్ని కార్యము సక్రమంగా జరిగిపోతుంటాయి.
1: సర్టన్ టాస్క్ ఆర్ అకంప్లిష్డ్ బై దిస్.
0: అన్ని అవతారములు ఎందుకు శబ్దాలు మార్చడం అనేది సహజంగా జరుగుతూనే వచ్చాయి.
1: ఇన్ ఆల్ ఇన్కార్నేషన్స్ దిస్ హాస్ బీన్ గోయింగ్ ఆన్.
0: కైక ఇంటి నుంచి వచ్చాడు రాముడు.
1: అండ్ రామ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ కైక.
0: నవ్వుతూ నవ్వుతూనే వచ్చాడు.
1: ఇన్ హీ కేమ్ స్మైలింగ్ ఆల్ ది వే.
0: సీతాదేవి సింహాసనం కోసం అలంకారంగా చేసుకుంటుండాలి.
1: అండ్ సీతా వాజ్ రెడీ విత్ ఆల్ ద డెకరేషన్ ఫర్ కరోనేషన్.
0: సీతా, నా మాట విను.
1: లిసన్ టు మీ.
0: నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు.
1: ఐ కెనాట్ బి హియర్.
0: తండ్రి ఆజ్ఞ, నేను అరణ్యానికి పోవాలి.
1: ఇస్ ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్, ఐ షుడ్ గో టు ద ఫారెస్ట్.
0: ఏమిటి అరణ్యం?
1: వాట్ ఫారెస్ట్?
0: నేను కూడా వస్తానండి.
1: ఐ విల్ ఆల్సో ఫాలో యూ.
0: నీవు రావడానికి వీలు కాదు.
1: నో, యూ కెనాట్.
0: ఆ రాక్షసులు ఆ యొక్క క్రూర ముఖములతో నేను సంరక్షించుకోలేను అన్నాడు. చెప్పేటప్పటికి ఇంత లోకాన్ని రక్షించేటువంటి వాడు ఒక స్త్రీని మీరు రక్షించుకోలేరా?
1: ఓ రామా, యూ ప్రొటెక్ట్ ది హోల్ వరల్డ్, కాంట్ యూ ప్రొటెక్ట్ మీ ఏ ఉమెన్?
0: ఇది మీ యొక్క బుటక మాటలు కానీ నీవు రక్షించుకోగలవు.
1: ఇస్ ఆల్ యువర్ నాక్, డోంట్ స్పీక్ లైక్ దట్.
0: నేను వస్తానని.
1: ఐ విల్ సర్టన్లీ ఫాలో యూ, షీ సెడ్.
0: కానీ గట్టిగా చెప్తూ వచ్చాడు.
1: But Rama went on vehemently telling.
0: తరువాతి ఇంకా కఠినంగా పలుకుతూ వచ్చాడు.
1: And then he has to use harsh words.
0: నీవు రావటం చేత నాకు కష్టం కలుగుతుంది అన్నాడు.
1: If you follow me, I'll feel very bad.
0: నిన్ను సంరక్షించుకోవటమే నాకు పెద్ద బాధ్యత అవుతుంది.
1: And it's my responsibility.
0: తండ్రి ఆజ్ఞ నేను ఏ రీతిగా ఇది నడుచుకోవాలి?
1: How can I fulfill the command of my father?
0: నీవు రాకూడదు అన్నాడు.
1: Better you don't come.
0: సరే. అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు?
1: And then she asked, where are you going?
0: తల్లి దగ్గర పోయి నమస్కారం చేయాలన్నాడు.
1: And he said, you go and do namaskaram.
0: రాముతో పాటు కౌసల్య మందిరానికి కూడా వచ్చింది సీత.
1: And Sita followed Rama to the residence of Kausalya's mother.
0: అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన కొన్ని నిమిషాల లోపల నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది అని చాలా బాధపడుతూ వచ్చింది.
1: మదర్ కౌసల్య వాస్ ఫీలింగ్ సో సాడ్, టెల్లింగ్ దట్ ఓ మై డియర్ సన్, ఐఎమ్ థింకింగ్ దట్ యూఆర్ గోయింగ్ టు బి కారోనేటెడ్ బట్ యూఆర్ లీవింగ్. క్షణమైనా
0: ఈ యొక్క అయోధ్యలో ఉండలేను.
1: And I cannot be here even if I
0: am. And
1: I will also follow you to the
0: forest. And then
1: Rama started teaching to his
0: mother.
1: Father is
0: aged. And he is not
1: speaking as he should.
0: సతికి పతియే దైవము.
1: And husband is God's
0: wife. You
1: have to serve Kausalya mother.
0: అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన కొన్ని నిమిషాల లోపల నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది అని చాలా బాధపడుతూ వచ్చింది.

0: as he should.
1: సతికి పతియే దైవము
0: అండ్ హస్బెండ్ ఇస్ గాడ్ అతని
1: సేవ చేయాలి
0: యు హావ్ టు సర్వ్
1: యువర్ హస్బెండ్ ఎలాంటి పరిస్థితి నుండి ఉన్నప్పటికీ నీవు నన్ను వదిలి అతన్ని వదిలి రాకూడదు
0: యు షుడ్ నాట్ లీవ్ యువర్ హస్బెండ్ లైక్ దట్ అండ్ ఫాలో
1: అతని సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైన కర్మ
0: మెయిన్ యాక్షన్ యువర్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ యువర్ సర్వింగ్ యువర్ హస్బెండ్
1: అది సీత వినింది
0: సీత హర్డ్ ఆల్ దిస్
1: సీత చాలా తెలివైనటువంటి
0: సీత ఇస్ హైలీ ఇంటెలిజెంట్
1: సరే ఇంటికి వచ్చిన తర్వాత
0: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్
1: నేను కూడా వస్తున్నానని
0: హీ సెడ్ ఐఎమ్ ఆల్సో కమింగ్
1: రావడానికి వీలు లేదన్నారు
0: రామ సెడ్ నాట్ పాసిబుల్
1: తల్లికి మాత్రము పతియే దైవం అని చెప్పావు నాకు మాత్రం పతి దైవం కాదా
0: యు టోల్ యువర్ మదర్ దట్ సర్వింగ్ హస్బెండ్ ఇస్ ఇంపార్టెంట్ ఇట్ డస్ నాట్ అప్లై టు
1: చంద్రుడు
0: అండ్ యువర్ మూన్
1: నేను శీతలమైన వెన్నెలను
0: అండ్ ఐఎమ్ ది మూన్ లైట్
1: వెన్నెలు చంద్రుడి నుంచినే ఆవిర్భవిస్తుంది
0: అండ్ మూన్ లైట్ కమ్స్ టు మూన్
1: చంద్రుడు ఒక చోట వెన్నెలు ఒక చోట ఉండడానికి
0: వీలు యూ కెనాట్ హ్యావ్ మూన్ ఎట్ వన్ ప్లేస్ మూన్
1: లైట్ ప్రవర్తన చేస్తున్నారే
0: అండ్ యూఆర్ జస్ట్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్
1: చంద్రుడు ఎక్కడో వెన్నెలు అక్కడే
0: సో మూన్ లైట్ షుడ్ బి దేర్ వేర్ దేర్ ఇస్
1: రాముడు అరణ్యం లోపల సీత అయోధ్య లోపల ఉండడానికి వీలు కాదు
0: రామ కెనాట్ బి ఇన్ ద ఫారెస్ట్ అండ్ సీత కెనాట్ బి ఇన్ అయోధ్య
1: గట్టికి చెప్పింది
0: సెడ్
1: చాలా రాముడు కూడా తగ్గిపోయాడు
0: దెన్ రామ ఆల్సో వాస్ పాసిఫైడ్ బై దెన్
1: ప్రతి అవతారం నందు కూడా ఇలాంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాలు వచ్చినప్పుడు కొన్ని విధమైనటువంటి యొక్క శాంతిని వహించవలసి వస్తుంది
0: సచ్ ఇన్సిడెంట్స్ డూ హ్యాపెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్
1: కనుకనే ఆమెను అరణ్యానికి తీసుకెళ్లాడు
0: అండ్ దేర్ఫోర్ హి టుక్ హర్
1: ఈ విధంగా మనం అసత్యం ఆడకూడదు
0: వి షుడ్ నాట్ అటర్ లైస్
1: కానీ శబ్దం మాత్రం మార్చి
0: బట్ యూ కెన్ చేంజ్ యువర్ టోన్
1: ఒకరి క్షేమం కోసమని కళ్యాణం కోసమని లోకోద్ధారం కోసమని ఎంతైనా మనం పని చేయవచ్చు
0: ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ హౌఎవర్ యూ కెన్ చేంజ్ యువర్
1: లోక హితే రతః ఇది చాలా ప్రధానమైనటువంటిది
0: విషింగ్ ది గుడ్ ఆఫ్ ఎవ్రీబడి ఇస్ వెరీ ఇంపార్టెంట్
1: సర్వే సమంతా గుణై మంచి గుణములు కలిగి ఉంటుండాలి
0: వన్ షుడ్ హావ్ ఆల్ వర్చ్యూస్
1: సర్వే జ్ఞానైక సంపన్న మనం జ్ఞానంతో కూడినటువంటి వారిగా ఉండాలి
0: వీ షుడ్ హ్యావ్ విజ్డమ్
1: అది ఏ ప్యూరిటీ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్
0: దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ దీస్ త్రీ వర్డ్స్ ప్యూరిటీ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్
1: సాయికి మించిన వారు లోకంలో ఎక్కడా లేరు
0: ఇన్ దీస్ త్రీ సాయి ఇస్ ద ఓన్లీ వన్ యూ డోంట్ ఫైండ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్
1: కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని కొన్ని ఆనందం కోసమని కొన్ని అనుకూలం కోసమని వారి మనస్తృప్తి కోసమని ఈ విధంగా నేను చేస్తూ వస్తుంటాను ఏమి చేసినా ఏమి పలికినా ఏమి చెప్పినా నా కోసం కాదు
0: వాట్ ఎవర్ భగవాన్ డస్ ఇట్ ఈస్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్కైండ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫ్
1: నమ్మినా నమ్మకపోయినప్పటికీ కాలు మొదలు తల వరకు కూడా ఎక్కడే గాని స్వార్థం నాలో లేదు
0: ఇన్ భగవాన్ ఫ్రమ్ టాప్ టు టో బిలీవ్ ఇట్ ఆర్ నాట్ దేర్ ఇస్ నో
1: అంతకంటే లేదు
0: There is nothing whatsoever in
1: ఏది చేసినా మీకోసమే
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ యూ
1: ఏ పని చేసినా మీ పని
0: ఎవ్రీథింగ్ ఫర్ యూ
1: ఏది నేను ఆనందించినా మీకు ఆనందం కోసమని
0: ఇస్ ఓన్లీ టు కన్ఫర్ బ్లిస్ టు యూ
1: కనుకనే ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా విద్యార్థినియులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్
1: దైవతత్వాన్ని గుర్తించుకోవడం ఎవరికి సాధ్యం కాదు
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీబడి టు నో లవ్
1: దైవత్వమును ఎవరు అర్థం చేసుకోలేరు
0: నోబడి కెన్ అండర్స్టాండ్ గాడ్
1: కొన్ని నిమిషం లోపల చాలా అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు మరి నిమిషం లోపల మర్చిపోతుంటారు
0: యూ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు హావ్ అండర్స్టూడ్ అండ్ యూ ఫర్గెట్ లేటర్
1: అనేక జన్మల నుంచి వారి వెంట వెంట జంట ఇంట వచ్చినటువంటి యొక్క ప్రాక్టీస్ అవన్నీ
0: ఇట్ ఇస్ ఆల్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద యాటిట్యూడ్ దట్ యు హావ్ హ్యాడ్ ఓవర్ ప్రీవియస్ లైఫ్
1: సంస్కారములు ఆ విధంగా వస్తుంటాయి
0: ఆల్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్
1: అంతేకాకుండా ప్రకృతి యొక్క ప్రజెంట్ యొక్క ప్రజెంట్ కూడా ఉంటుండాలి
0: అండ్ దేర్ ఫోర్ ద పాస్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద
1: ప్రెసెంట్ సన్నిహిత సంబంధ బాంధవ్యం కూడా ఉంటుండాలి
0: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద పాస్ట్ ఈ
1: స్నేహ సంబంధం కూడా ఉంటుండాలి
0: అండ్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్
1: సంపర్క దోషాలు కూడా ఉంటుంటాయి
0: దేర్ ఇస్ మిస్టేక్ ఇన్ ద కంపెనీ
1: కాబట్టి అంత త్వరగా మానడానికి వీలు కాదు
0: దేర్ ఇస్ నాట్ పాసిబుల్
1: క్రమక్రమేణా కూడాను
0: స్లోలీ
1: స్టార్ట్ ఎర్లీ
0: డ్రైవ్ స్లోలీ
1: సేఫ్లీ
0: రీచ్
1: ఈ వయసు లోపల మీరు ప్రాక్టీస్ కు చాలా ప్రారంభించండి
0: దిస్ ద రైట్ టైం టు స్టార్ట్ ప్రాక్టీస్ వెల్
1: శాంతాన్ని మీరు పోషించుకోండి
0: అండ్ హ్యావ్ ద
1: పవిత్రతను కించిత్ కూడా మీరు ఏమాత్రం మాలిన్యం కాకుండా చూసుకోండి
0: డోంట్ చేంజ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ఇవి రెండు మీరు గట్టిగా ఉంటుంటే ఇంక పర్సివరెన్స్ ఏమైనా కలుగుతుంది
0: అండ్ వెన్ వన్స్ యూ హ్యావ్ దీస్ పర్సివరెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్
1: కనుక మీకు ఎప్పుడు కూడా నేను అడ్రస్ చేస్తుంటాను ప్రేమ స్వరూపులారా ప్రేమ స్వరూపులారా అని
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెస్సెస్ ద గ్యాదరింగ్ నా ఎన్నంత
1: ప్రేమనే కనుక నేను పలికే పలుకులు కూడాను ప్రేమవే
0: దేర్ఫోర్ దేర్స్ ఆల్ లవ్ ఇన్ భగవాన్ వాట్ ఎవర్ హీ సేస్
1: అందరూ కూడా ప్రేమ స్వరూపులుగా కావాలి
0: అండ్ హెన్స్ యూ షుడ్ బి పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్
1: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ప్రేమకి ఏమాత్రం కూడా లోటు కలిగించుకుందా చూసుకోవాలి
0: దేర్ షుడ్ నెవర్ బి షార్టేజ్ ఆఫ్ లవ్
1: ఆ విధంగా మీరు జీవించు రండి మీకు

0: కావాల్సింది ఇస్తాను.
1: ఇఫ్ యు లీడ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్ భగవాన్ విల్ గ్రాంట్ యూ వాట్ ఎవర్ యు వాంట్.
0: కనుక మీరే భావి భారతోద్ధారకులు.
1: యు ఆర్ గోయింగ్ టు ఎమాన్సిపేట్ ఫ్రమ్ దిస్ కంట్రీ.
0: విద్యార్థి విద్యార్థినిలే మన భారతదేశానికి లీడర్స్ ప్రీడర్స్.
1: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ భారత్.
0: దుర్భావంను కట్టిపెట్టండి.
1: Sacrifice bad feeling.
0: సద్భావంను పెంచుకోండి.
1: Develop good ideas.
0: సదుద్దేశంతో జీవించండి.
1: Have good aims.
0: పవిత్రమైన దృష్టిని తీసుకోండి.
1: And have sacred vision.
0: దృష్టి దోషం కానీ వాగ్దోషం కానీ లేకుండా చూసుకోండి.
1: Don't have any kind of mistaken bad looks or bad words.
0: ఈ విధమైన మంచి నడతలతో మీరు ఉండినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
1: When you lead life like that, your parents will be happy.
0: కనుక వారిని కూడా సంతోషపెట్టండి.
1: Make your parents
0: happy. మాతృదేవో భవ పితృదేవో భవ.
1: Mother is God, father is God.
0: ఈ దేహానికి ఏ తల్లిదండ్రులు ఎంత ప్రీతిగా చూసుకున్నారో అట్లనే మీ దేహాన్ని కూడా మీ తల్లిదండ్రులు అంత ప్రీతిగా చూసుకుంటుంటారు.
1: Just as this body has taken care of its parents, you also should take care of your parents.
0: కనుక వారిని కూడా మీరు ప్రేమించి ఆదరించి ఆశ్రయించి వారి ఆనంద పెట్టండి.
1: You also be with your parents, make them happy, serve them.

0: ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: This physical life is not permanent, it is temporary.
0: అస్థిరం యవ్వనం ధనం. ఈ యవ్వనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరం, స్థిరములు కావు.
1: Youth and wealth as well are fleeting. They pass by like clouds.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: Wife, children, relations and friends, they also change and vanish like mist.
0: Lightning.
1: Like lightning.

0: మానవ జీవితములో సత్యమైన నడత, సత్కీర్తి ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్, వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్ అండ్ రెప్యుటేషన్.
0: లోకములో మానవాభ్యుదయ నిమిత్తమై, మానవ నిర్మాణ నిమిత్తమై, మానవ యొక్క అభివృద్ధి నిమిత్తమై అనేక విధములైనటువంటి మతములు ప్రారంభమైనవి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎయిమింగ్ ఎట్ ది హ్యూమన్ వెల్ఫేర్, ప్రోగ్రెస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మెనీ రిలీజియన్స్ ఆర్ ఫౌండెడ్.

0: గొప్పని చదువరులను.
1: Those that follow that school of Ganapati, they claim that Ganapati is the only Lord, while all educated feel that Sharada is the highest deity.
0: అల్లా గండంచు అల్ల తురకలు చెప్ప మాకు క్రీస్తు వటంచు క్రైస్తులన.
1: Muslims claim that Allah is the mightiest Lord, while Christians say Christ is the Lord.

0: కొరకు గొప్పని సిక్కులనగా.
1: The Parsi say that Zoroaster is great, while Sikhs say that Nanak is great.
0: Saiye Gopani Baba Bhaktulu Cheppa Andarokkati Ani Kondaranaga.
1: Baba devotees say that Sai Baba is the Lord, while few say that all are equal.
0: సర్వమత సమ్మతంబైన దేవుడు ఒకడే.
1: గాడ్ ఈజ్ వన్ యాక్సెప్టబుల్ టు ఆల్ రిలిజియన్స్.
0: అతడే సత్యము, అతడే ధర్మము, అతడే శాంతియు, అతడే ప్రేమస్వరూపుడు.
1: That God is truth, that God is righteousness, that God is peace, that God is love.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manava jeevitamulo bhinnatvani dooram chesi aikamatyani abhirudhi parachi jeevitam adarshavantamaina jeevitamuga మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ రిలిజన్ ఈస్ టు బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డైవర్సిటీ సో దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని గ్రంథముల యొక్క మూలము, అన్ని ప్రయాణముల యొక్క గమ్యము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ అండ్ ద సమ్మరీ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ద గోల్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ మానవుడు స్వార్థపరుడై, సంకుచిత హృదయుడై, స్వప్రయోజన నిమిత్తమై మతమును అడ్డమునుంచుకొని మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కలహములకు కాలు తూగుతున్నాడు.
1: బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైట్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, నారో మైండెడ్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: All religions teach good things. We have to conduct ourselves with intelligence.
0: Matulu manchimaina matamedi cheddadi.
1: If our minds are good, which religion is bad?
0: Vinudu Bharatiya veerasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Niti nijayiti ధర్మము దానము, సత్యము సాంప్రదాయము, సహనము అహింస అన్ని మతముల యొక్క ప్రణామములు ప్రధానమైన ప్రమాణములు.
1: ద స్టాండర్డ్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ ఆర్ ద మొరాలిటీ, ది ఇంటెగ్రిటీ, చారిటీ, రైచియస్నెస్, ట్రూత్, ట్రెడిషన్, ఫర్బేరెన్స్ అండ్ నాన్ వైలెన్స్.
0: అన్ని మతములు కూడాను అంగీకరించినటువంటివి ఈ యొక్క సమన్వయమైనటువంటి సత్య స్వరూపములు.
1: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఆల్ రిలిజన్స్.
0: ప్రాచీన కాలము నుండి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి మతములు అభివృద్ధిగాంచి భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు. ఈ యొక్క కాలమునందు
1: రిలిజన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ హావ్ ఫర్గాటన్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ ఆల్వేస్ మెయింటైన్డ్ దిస్ డైవర్సిటీ విత్ ద రిజల్ట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ టోటలీ గాన్.
0: మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ to realize the spirit of oneness in this divinity.
0: క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
1: 350 BC బిఫోర్ క్రైస్ట్ జూస్ లివ్డ్.
0: అయితే ఈ యూదులు ఎందే ముస్లిం మతము క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
1: హౌఎవర్ అమంగ్ జూస్ దేర్ వర్ రిలీజియన్ సచ్ యాస్ Islam and Christianity.
0: ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
1: People of that land, they are all Jews.
0: ఇస్లాములకు క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
1: That land is the birthplace of both the religions, Islam and Christianity.
0: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
1: ద లాంగ్వేజ్ హిబ్రూ లాంగ్వేజ్ వాస్ వెరీ ప్రామినెంట్.
0: హిబ్రూ
1: వెరీ ప్రామినెంట్.
0: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది.
1: దిస్ హిబ్రూ లాంగ్వేజ్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ టు అవర్ సాంస్క్రిట్.
0: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Many of the ideals to the entire humanity are contained in the language Hebrew.
0: Anati prajalu aastika hrudayulai pavitra bhavamato daivatvanni vismarinchaka tama yokka jeevitamunu daivam yokka sannidhiki pampiyetvanti margamunu prayanam salpitu vacharu.
1: In those days, all believers of God entertained sacred thought with their mind fully concentrated on God.
0: వారికి మరొక దైవం లేదు.
1: దే హ్యావ్ నో అదర్ థాట్.
0: లూ బెల్ తేజ్ అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు.
1: దే మేడ్ పామ్స్ లో బెల్ అండ్ స్టార్టెడ్ వర్షిపింగ్ దోస్ ఇమేజెస్.
0: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకొని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి ఒక మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
1: దీస్ డైటీస్ ఆర్ ఆఫ్ దేర్ ఓన్ ఇమాజినేషన్. దే వర్షిప్ విత్ దేర్ హార్ట్ అండ్ సోల్ అండ్ స్పెండ్ దేర్ లైఫ్.
0: ఆ మతములో పురుష స్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహము అనేటువంటి వాడు ఒక ఉండేవాడు. ఇబ్రహం.
1: There's one masculine by name Ibrahim.
0: Atani yokka santati vaade ee yokka Joseph.
1: Joseph,
0: not Joseph, Joseph.
1: Joseph belongs to that progeny.
0: Kaani aanaati Joseph aneetvanti yokka pere ee naadu Joseph paniga maaripoyindi.
1: Joseph then is Joseph now.
0: Veeru kevalamu కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
1: దే వర్ కార్పెంటర్స్ ఇన్ దోస్ టైమ్స్ అండ్ క్యారీడ్ అవర్ లివింగ్.
0: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
1: దేర్ అట్ దట్ ప్లేస్ దేర్ ఇస్ వన్ లేడీ బై నేమ్ మరియా.
0: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
1: దట్ మరియా టుడే ఇస్ కాల్డ్ మేరీ.
0: యోసఫ్ జోసఫ్ మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
1: యోసఫ్ ఇస్ నౌ జోసఫ్, మరియా దెన్ నౌ మేరీ.
0: వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు.
1: దే హ్యాడ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: వారి యొక్క కులగురువైనటువంటి యొక్క ఇబ్రహం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చాడు.
1: దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఫ్యామిలీ డైటీ ఇబ్రహం అండ్ కాంటెంప్లేటెడ్ ఆన్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరములే ఈ క్రీస్తు మతం పుట్టింది.
1: క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ 2000 ఇయర్స్ ఇన్ ఇట్స్ ఆరిజిన్. ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ క్రైస్ట్ 350 ఇయర్స్.
0: అందులో భగవంతుని యొక్క తత్వము అతి సులభంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: There the divinity is explained very clearly.
0: భగవంతుడు ఆరు దినముల లోపలే ఈ సృష్టినంతా కూడాను ఏర్పరిచాడు అని వారి యొక్క విశ్వాసం.
1: Their faith is that God created the whole world in 6 days time.
0: మొదటి దినము,
1: first day,
0: ప్రకాశాన్ని సృష్టించాడు.
1: First day the brilliance, light is created.
0: రెండవ దినము, గాలి మేఘములను సృష్టించాడు.
1: Second day the wind and the cloud.
0: మూడవ దినము, సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని సృష్టించాడు.
1: థర్డ్ డే సన్ మూన్ అండ్ స్టార్స్ ఆర్ క్రియేటెడ్.
0: నాలుగవ దినము, భూమిని సముద్రాన్ని సృష్టించాడు.
1: ఫోర్త్ డే ఎర్త్ అండ్ ఓషన్ ఆర్ క్రియేటెడ్.
0: ఐదవ దినము, చేపలను పక్షులను సృష్టించాడు.
1: ఫిఫ్త్ డే ఫిష్ అండ్ బర్డ్స్ ఆర్ క్రియేటెడ్.
0: ఆరవ దినము, పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు.
1: Sixth day the animals and humans are created.
0: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు.
1: They are the main creatures in this world.
0: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడు అన్నమాట.
1: God took rest in the name of Sabruta the seventh day.
0: దానిని సండే అని చెప్పారు.
1: దట్స్ కాల్డ్ సండే.
0: ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి యొక్క స్థుతి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: సండే ఇస్ ద గుడ్ డే వెన్ దే ప్రే టు గాడ్.
0: కనుకనే క్రైస్తవులందరూ కూడాను సండే ఈ యొక్క చర్చకు వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది.
1: సో క్రిస్టియన్స్ అటెండ్ చర్చెస్ ఆన్ సండే ది సెబత్ డే and offer prayers.
0: Kramakramena bhagavat yokka sankalpam chetanu prabhavam chetanu divyamainatundi shakti chetanu ee yokka Joseph and Maria iruvurikini oka kumarudu kaligadu.
1: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
0: Ataniki pere Yesu unnaru.
1: The name of the child is Yesu.
0: Yesu. ఈ పదమునకు అర్థం ఏమిటి?
1: What's the main meaning of this Yesu?
0: Ye anaga okati.
1: Ye means one.
0: Su anaga pavitramu.
1: Su means say that which is
0: pavitramu
1: sacred.
0: Pavitramu okate ee jagattunandu.
1: It's the sanctity which is one.
0: అతను ఒక్కడే దైవము అనేటువంటి రీతిగా యూదులు విశ్వసిస్తూ వచ్చారు.
1: Jews had full faith on this. God is only one who is sacred.
0: Kani kramakramina Yesu yokka prabhavamu dinadinamunku perugutu cheta aneka mandiki aneka aapohalu prarambhamainayi.
1: As the name of Yesu is spreading far and wide, there were doubts at that moment.
0: Leta vayassunde tandri maranancham cheta talliki taginatundi sahayamlu cheyalani మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
1: At the tender age, as he lost his father only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her.
0: వారి సేవలు మనకు చాలా ఆదర్శవంతమైనటువంటివి.
1: Service unto the parents is really ideal.
0: ఎందు నిమిత్తమై?
1: Why?
0: మన యొక్క బ్లడ్ ఫుడ్ హెడ్ దుడ్డు అంతా తల్లిదండ్రుల యొక్క గిఫ్టే.
1: ది బ్లడ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ది గిఫ్ట్స్ ఆఫ్ ది పేరెంట్స్.
0: కనుక మొట్టమొదట ఈ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు
0: ఆర్ పేరెంట్స్. యువకులకంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సుబోధలు సల్పుతూ వచ్చాడు జీసస్.
1: జీసస్ టాట్ ఇన్ దిస్ వే ద గుడ్ టీచింగ్ టు యంగ్స్టర్స్ that they have to be grateful to their parents.
0: Leta vayassunnade 11th samvatsaram lopala Jerusalem lo cheraadu.
1: At the age of 11 he stepped into Jerusalem.
0: Ee Jerusalem lo praveshinchetappatiki talli chaala kangaru padipoyindi.
1: Mother was very much worried at the sight of this.
0: Aa mandiramulo aneka vidhamulainatundi yokka himsalu jarugutu undinayi.
1: There in the temple there were many violent acts taking place.
0: హింసలు కూడాను జరుగుతూ వచ్చాయి.
1: వయలెన్స్ వాజ్ దేర్.
0: ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములు ఎంత ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
1: హి ప్రివెంటెడ్ వయలెన్స్ అండ్ విత్ అండ్ థాట్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: ఓ ప్రజలారా,
1: ఓ పీపుల్,
0: మీరు ఉపకారం చేయటకు వీలు కానప్పటికీ ఊరుకు కూర్చోండి, అంతేకాని అపకారం మాత్రం చేయకూడదు.
1: He said so. Oh people, if it's not possible, if it is not possible to help, keep quiet, never harm anybody.
0: Help ever, hurt never.
1: This was his message. Help ever, hurt never.
0: ఇది అన్ని మతముల యందు ఉండినటువంటి ఒక సమానమైనటువంటి సారమే.
1: This is the essence of all religions.
0: సర్వ మతముల యొక్క సమన్వయమే.
1: It is the integration of all religions.
0: ఈ ప్రబోధను ప్రజల యందు చాటుతూ వచ్చాడు యేసు.
1: This teaching is meant for the entire humanity.
0: తదుపరి రోగిష్టులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
1: He also gave relief to those who are sick.
0: అన్నపానాదుల చేత బాధపడేటువంటి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
1: He supplied food to those who are hungry.
0: ఈ విధమైనటువంటి సహాయం చూస్తూ చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు.
1: వాచింగ్ ఆల్ దీస్ గుడ్ డీడ్స్ సమ్ కాల్డ్ హిమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ పేరు క్రమక్రమేణా అది సన్ ఆఫ్ గాడ్ గా మారిపోయింది.
1: లేటర్ ఇట్ హెస్ బికమ్ వెరీలీ ద నేమ్ సన్ ఆఫ్ గాడ్.
0: కానీ తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో షోస్ ద క్లియర్ ప్రూఫ్ దట్ దేర్ ఈస్ ఫాదర్ గాడ్ అబౌవ్.
0: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడాను పెరుగుతూ వచ్చాయి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హాస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: ఈ సమయమునందు ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
1: హియర్ అట్ దిస్ మోమెంట్ దేర్ ఆర్ టూ స్కూల్స్.
0: క్యాథలిక్స్ అనేటువంటి వారు, అందులో రోమన్ క్యాథలిక్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన ప్రత్యక్షం.
1: ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ థాట్ రోమన్ క్యాథలిక్స్.
0: వారి యొక్క అభిష్టములంతా కూడా ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
1: దర్ ఇస్ అనదర్ గ్రూప్ దట్ ఫాట్ విత్ దిస్ గ్రూప్.
0: ప్రొటెస్టెంట్స్ ఉన్నారు.
1: దిస్ గ్రూప్ ఇస్ కాల్డ్ ప్రొటెస్టెంట్స్.
0: ప్రొటెస్టెంట్ అంటే దాన్ని ఎదుర్కొనేటువంటి వారు అని దీని అర్థం.
1: యాజ్ దే ప్రొటెస్టెడ్ దే ఆర్ ప్రొటెస్టెంట్స్.
0: కనుకనే దీని యొక్క యూదు తత్వం లోపల రెండు తెగలుగా మారిపోతూ వచ్చింది.
1: సో అమంగ్ జూస్ దీస్ ఆర్ ది టూ గ్రూప్స్.
0: క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్.
1: క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్.
0: ఇవి క్రమక్రమేణా పెరిగి ఈ భేదములు, ఈ ద్వేషములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ హాస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: దాని వల్ల జీసస్ యేసు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
1: దిస్ లెడ్ టు జీసస్ హూజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్.
0: అందులో యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఇతన్ని ఏమాత్రము ప్రవేశించడానికి అంగీకరించలేదు.
1: Jews there in Jerusalem did not permit Jesus to go there.
0: ఈ విధముగా మతకల్లోలములు, కలహములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: Like this, religious conflict and fighting was on ever on the rise.
0: ఇందులో కొన్ని 250 తగలుగా మారిపోతూ వచ్చాయి.
1: There were 250 schools of thought, divisions there.
0: దీనిలో ఈ యొక్క కొన్ని కొన్ని దేశముల యొక్క సంబంధాలు కూడా చేరిపోతూ వచ్చాయి.
1: దే ఆల్సో మోనోపలైజ్డ్ సర్టెన్ కంట్రీస్.
0: యూదుల్లో ఒక విధమైనటువంటి యొక్క తెగలు ఏర్పడి ఈ యొక్క జీసస్ ను అనేక విధములుగా హింసించడానికి కూడా పూనుకున్నారు.
1: బికాస్ ఆఫ్ సో మెనీ గ్రూప్స్ దేర్ దే ఆల్ అటెంప్టెడ్ ఈవెన్ టు హార్మ్ జీసస్.
0: రోమన్లు ఒకవైపున,
1: రోమన్
0: క్యాథలిక్స్ ఒకవైపున,
1: క్యాథలిక్స్ అదర్ సైడ్,
0: లూథర్స్ ఒకవైపున, లూథర్
1: ఆన్ అదర్ సైడ్,
0: స్వీడన్స్ ఒకవైపున, లండన్ ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగలు ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
1: దర్ సో మెనీ గ్రూప్స్ విచ్ వెంట్ ఆన్ చేంజింగ్.
0: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
1: ఆల్ దిస్ డిఫరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ వయలెన్స్ అండ్ దట్ లెడ్ టు మ్యాడ్నెస్.
0: ఈ మతాభిమానం వల్ల మానవుల్లో ఒక విధమైనటువంటి రాక్షసత్వం ప్రారంభమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ టు గ్రూప్ అఫిలియేషన్స్ నేచురలీ దేర్ వాస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్.
0: ఈ మతాభిమానములకు మూల కారణము అహంకారము, ఒక విధమైన దురభిమానమే.
1: రిలీజియస్ అఫిలియేషన్ లీడ్స్ టు ఈగో.
0: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకుని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
1: దిస్ లెడ్ టు కన్ఫ్యూషన్ అమంగ్ దెమ్ యాజ్ టు వాట్ జీసస్ సెడ్, రైట్ ఆర్ రాంగ్.
0: ఆయనే మొత్తం ఒకటి చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెస్సెంజర్ అని.
1: He himself declared first that
0: నేను మాత్రమే కాదు, అందరు కూడా నువ్వు దూతలే, భగవంతుని యొక్క దూతలే.
1: He said, I am the messenger of God. Not only me here, all of you are the messengers of God.
0: ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెస్సెంజరే.
1: So every human being is a messenger of God.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెస్సెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
1: But he has forgotten this truth. And man considers that he is the master and head today.
0: Aithe Yesu ee satyanni abhirudhi gaavinchukuntu poyadu.
1: But Yesu propagated this truth only.
0: Modatu, I am the messenger of God annadu.
1: The first declaration is, I am the messenger of God.
0: Tadupari, I am the son of God annadu.
1: The second statement is,
0: సమీపానికి పోతూ వచ్చాడు భగవంతునకు.
1: The son of God indicates proximity.
0: అనగా తండ్రికి కుమారునికి సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
1: It only means there's intimate relationship between father and the son.
0: మరొక పర్యాయము సాధన సల్పితూ సల్పితూ, I and my father are one అన్నాడు.
1: As he went on doing spiritual endeavor and practice, he declared, I and my father are one.
0: తదుపరియే Holy Ghost.
1: Finally comes Holy Ghost.
0: ఇవి అన్ని మతములు యందు కూడాను ఉన్నటువంటి యొక్క సిద్ధాంతములే.
1: These are the principles present in all religions.
0: అది హిందువులు యందు కూడాను, ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని కూడాను ఈ మూడింటి యొక్క అర్థములు నేను నిరూపిస్తూ వచ్చింది.
1: The Hinduism also advocates these three: dualism, qualified non-dualism and non-dualism.
0: పర్సన్ దీంట్లో కూడాను, I am in the light. The light is in me. I am the light. అనేటువంటి ఈ మూడు తెగలకే సమన్వయం భావిస్తూ వచ్చారు.
1: The Persian concept also reveals the same. I am in the light is in me, and I am the light.
0: సర్వ మతముల యొక్క సమన్వయాన్ని ప్రబోధిస్తూ సర్వ మానవుల యొక్క ఏకత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటి నిమిత్తమై జీసు తన దేహాన్ని అర్పితం చేస్తూ వచ్చాడు.
1: Jesus sacrificed his body to establish and to bring in the synthesis of all schools of thought.
0: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునలేక వీరు క్రిస్టియన్స్, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పార్షియన్స్, వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టగడబటికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
1: We don't understand this philosophy clearly and we give ample scope for divisions. And we completely ruin, burn to flame, the human value and the quality.
0: ఈనాటి మానవుడు మహనీయుని యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ మహనీయుని యొక్క ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు.
1: Today we are celebrating the birthday of great people, but we don't follow their command.
0: కానీ మనము ఈ యొక్క జన్మోత్సవం జరుపుకోవటం గొప్పతనం కాదు.
1: There's nothing great in celebrating the birthday.
0: వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆదేశాలను మనం ఆచరణలో పెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to translate into action, practice their teaching and ideals.
0: ఈ జీసస్ చెప్పినటువంటివన్నీ కూడాను సరియైనవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
1: Scholars started investigating the validity of this statement made by Jesus Christ.
0: అయితే ఇందులో చాలా 1530 సంవత్సరముల క్రిందట ఉండినటువంటి మ్యాటర్ అంతా ప్రోగు చేసుకుంటూ వచ్చారు.
1: దే కలెక్టెడ్ ఆల్ ద మ్యాటర్ దట్ ఎగ్జిస్టెడ్ ప్రయర్ టు 1530.
0: ఇవి 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ రాశారు.
1: ఆల్ దట్ వాజ్ కంపోజ్డ్ ఇంటు వన్ బుక్ దేర్ ఇన్ ఇంగ్లాండ్.
0: దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్కుగా చేసి రష్యన్స్ బ్లాక్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు.
1: రష్యన్స్ మేడ్ ఇట్ ఎ స్మాల్ బుక్ అండ్ కెప్ట్ దేర్ నియర్ ద బ్లాక్ సీ ఇన్ సేఫ్ కస్టడీ.
0: ఆ చిన్నదాని ఉంటే సమస్తము ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ ద టైనీ బుక్ ఎవ్రీథింగ్ ఇస్ రిటన్ దేర్.
0: ఇది ఆ బుక్.
1: దిస్ ఇస్ దట్ బుక్.
0: దిస్ ఇస్ ది బుక్.
1: దిస్ ఇస్ ద బుక్.
0: This is the book.
1: This is the book, the Bible.
0: This is papers.
1: These are the papers you see from there.
0: ఇది ప్రధానమైనటువంటి చిహ్నం ఈ యొక్క కత్తిలో ఉంటుండాలి. ఇది క్రాస్.
1: You find the cross on there, on the book.
0: ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
1: They also proved the fact is the procedure to establish synthesis of all religions.
0: ఈ గ్రంథంలో ఉండినటువంటివి ఏ యొక్క బైబిల్లో కూడా లేవు.
1: All that present here is not present anywhere in the Bible.
0: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్ర.
1: This is new, brand new story of Jesus.
0: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
1: Is not given to everybody to know the divinity.
0: అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్ భావమే మనందు ఆవిర్భవించాలి.
1: To know the divine, we should develop divine thoughts.
0: ఇందులో ఉండినటువంటి ఈ దారం, ఇది గుర్తుపెట్టిన దారం లోపల ప్రతి మతమునందు ఉండినటువంటి యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి ఒక శ్లోకం ఉంటుండాలి.
1: Here you find the bookmark thread there. Every thread has got the text of every religion.
0: Sarva dhammam parityajya mam ekam saranam raja aham tvam sarva papebhyo mokshayishyami masucha aneetundi bhagavadgita yokka sarani ee yokka gurtulopala imichu vacharu.
1: Most important sloka of Bhagavad Gita is right present here in the bookmark.
0: అన్ని ధర్మముల యొక్క సారము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇస్ వన్.
0: భగవంతునికి అర్పితం గావించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: సరెండర్ ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీవన్.
0: సరెండర్ అనగా తాను భగవంతుడు ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
1: సరెండర్ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్. ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: నీ ఎందున్నదే నా ఎందు, నా ఎందున్నదే నీ ఎందు.
1: ద రీజన్ ఇస్ దట్ హూ ద వన్ ప్రెసెంట్ ఇన్ యూ.
0: దేహములు భిన్నమైనటువంటివి.
1: Bodies are different.
0: కేవలం ఒక విధమైనటువంటి యొక్క బెలూన్లు వంటివి.
1: Bodies are like balloons.
0: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
1: They are like bulbs.
0: ఈ బల్బుల లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
1: The current passing through all these bulbs is one.
0: Colors difference.
1: There is difference in color.
0: Voltage is difference.
1: Voltage differs.
0: కానీ కరెంట్ ఒక్కటే, ఆ దివ్యత్వం ఒక్కటే.
1: The current divinity is one.
0: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
1: This book contains that important dictum saying that one manifests into many.
0: ఒక్క దైవమే సర్వుల యందు ఉంటున్నాడు.
1: Only one God is present in everyone.
0: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకొని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
1: Never follow the differences basing on the differences of the body.
0: కలహములకు అవకాశమే లేదు.
1: There is no chance or scope for conflict.
0: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
1: It is the body attachment which is responsible for fights.
0: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
1: Never believe that body is permanent.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: don't
1: monkey.
0: Follow the mind. Don't follow the body. Follow the conscience and
1: don't follow the mind, don't follow the body, follow the conscience.
0: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: That is the main principle of this text.
0: కనుకనే మన కాన్షియన్స్ ని మనం ఫాలో చేస్తూ రావాలి.
1: So we should follow our conscience.
0: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
1: This in the culture of Bharat is called chit.
0: సత్ చిత్ ఆనందం.
1: Three aspects, సత్ చిత్
0: ఆనందం. ఈ మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
1: All the three are within us.
0: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
1: We have to recognize this truth.
0: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
1: We go through the books.
0: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికి అంతా మనం పరిగెత్తిపోతున్నాము.
1: We run after all great people.
0: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
0: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
0: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
1: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
1: Therefore, it submits in itself the to Mahout because of that iron rod.
0: ప్రపంచమంతా మన యందే ఉంటున్నది.
1: The whole universe is within you.
0: అంతా కూడా నీ యొక్క శక్తి యందే ఇమిడి ఉంటున్నది.
1: Everything is within your power.
0: అదే ఫ్రీ విల్ అన్నారు.
1: That's called free will.
0: Free will అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: Free will is not separate.
0: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
1: It is divine self, the spirit.
0: కనుక అట్టి దివ్యత్వమునికే free will అన్నారు.
1: That divinity is called the free will.
0: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహము యొక్క బలము ధనబలము భుజబలము బుద్ధిబలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపై ఆధారపడి ఉంటున్నారు.
1: We forget this fundamental principle. We rely on the body, the mind and intelligence.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని పొందాలంటే,
1: in order to acquire divinity,
0: మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే,
1: in order to find out the divinity within us,
0: నిన్ను నీవు తెలుసుకోవాలనుకుంటే,
1: if you want to know yourself,
0: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
1: You should develop pure love.
0: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
1: It is this bond of love that binds everybody.
0: దీనిని ప్రేమ పాశము అన్నారు.
1: This is the bond of love.
0: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of Jesus.
0: పురుషులు స్త్రీలు కూడాను ఎక్కడ చూసినా కూడాను ఒక ప్రచారంలోనే ఉంటున్నారు.
1: Even today you find men and women involved in evangelism.
0: అయితే ప్రచారం జోరుగా జరుగుతుండదే కానీ ఆచారం మాత్రం లేదు.
1: However, this prachara propagation, there is no achara practice.
0: Practice చాలా ఇంపార్టెంట్.
1: ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రచారం చేయవచ్చును.
1: యూ కెన్ ప్రాపగేట్.
0: ప్రచారం చేసినంత మాత్రం అది శాశ్వతం కాదు.
1: దాట్ విల్ నెవర్ బి పర్మనెంట్.
0: నీ ఆచరణ ప్రచారమే అత్యవసరమైనటువంటిది.
1: యూ కెన్ ప్రాపగేట్ బై ప్రాక్టీసింగ్ వాట్ యూ సే.
0: త్రూ ప్రాక్టీస్.
1: త్రూ ప్రాక్టీస్.
0: అది ఏ ప్రధానమైనటువంటి యొక్క ఇది.
1: దట్ ఈస్ ది ఫండమెంటల్ థింగ్.
0: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
1: వెన్ యూ ప్రాక్టీస్ అండ్ ఎంజాయ్, అదర్స్ విల్ ఫాలో యూ.
0: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: యూ సే సంథింగ్ అండ్ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: కనుకనే ఎవరు దానిని విశ్వసించలేకపోతున్నారు.
1: సో నోబడీ వుడ్ ఎవర్ బిలీవ్ యూ.
0: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో, నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ప్రాపగేట్, బట్ ప్రాక్టీస్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
1: టుడే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇస్ ప్రాక్టీస్.
0: అనేక పర్యాయం నేను పిల్లలకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ టు అవర్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: ఐదు రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దర్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత బుకిష్ నాలెడ్జ్ పెరిగిపోతుండాలి.
1: యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్ ఇంక్రీజింగ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఇస్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ జీరో.
1: బట్ జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎ బిగ్ జీరో.
0: కామన్ సెన్స్ జీరో.
1: కామన్ సెన్స్ ఇస్ జీరో.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిస్క్రిమినేషన్.
0: కానీ అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: బట్ దట్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: దట్ ఇస్ నాట్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఇస్ నాట్ ఎనీవే ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ నీలో వస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ యూ విల్ డెవలప్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఫండమెంటల్ అనగా ఏమిటి? నా యందు, నీ యందు, వారి యందు, వీరి అందరి యందు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: వాట్ ఈస్ దట్ ఈస్ ఫండమెంటల్ హియర్? యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి యందు ఒకటే ఉంటుండాలి.
1: సేమ్ డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ. ఈ ఆత్మనే సర్వల యందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: తుచ్చమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ సో మీన్, విచ్ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్. హి హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: సెల్ఫిష్నెస్.
1: సెల్ఫిష్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలన భావిస్తుందా.
1: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్ వీ షుడ్ డెవలప్ దిస్
0: మానవాభివృద్ధి మతంగా మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
0: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
0: రియలైజ్ ఈజ్ రిలీజియన్.
1: టు రియలైజ్ ఈజ్ రిలీజియన్.
0: రియలైజ్ అంటే ఏమిటి? రియలైజ్ చేయాలి.
1: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు రియలైజ్?
0: హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ.
1: You have to realize what you are. Who am I? Who am I?
0: నేను దేహమా?
1: Am I the body?
0: కాదు.
1: No.
0: నేను మనసా?
1: Am I the mind?
0: కాదు.
1: No.
0: నేను బుద్ధియా?
1: Am I the intellect?
0: కాదు.
1: No.
0: నేను ఒక సెన్సెస్?
1: Am I the senses? No.
0: ఇవేవి కాదు.
1: None of these.
0: నాది ఈ దేహము.
1: This body is my body.
0: My body meaning అనగా, who is this my?
1: When you say my body, then who is this my?
0: This is my kerchief.
1: This is my kerchief.
0: Kerchief is separate from me.
1: Kerchief is separate from me.
0: My body means body is separate from me.
1: When you say my body,
0: but
1: body
0: who are you?
1: Me. Then who are you?
0: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ మైండ్ సెన్సెస్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
1: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instrument.
0: Wife,
1: and you are the
0: children,
1: master.
0: Wife, children, bandhavulu, mitru, antakudu, madhyalo vachetundi, passing clouds, passing clouds.
1: Wife, children, friends, relations are like passing clouds.
0: Before marriage, who is wife, who is husband?
1: Prior to the marriage, who is the wife and who is the husband?
0: Before birth, who is the son, who is the mother?
1: Before the birth, who is the son and who is the mother?
0: ఇవంత మధ్యలో వచ్చిన అటాచ్మెంట్
1: ఇస్ ఆల్ ద అటాచ్మెంట్ దట్ హెస్ కమ్ ఆన్ ద వే.
0: నాట్ లవ్, నాట్ లవ్, నాట్ లవ్.
1: ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్.
0: అటాచ్మెంట్,
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
0: లవ్ యూ అండ్ ఫ్రమ్ డివినిటీ.
1: ఇట్స్ ఓన్లీ ద లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
0: అదే రియల్ లవ్.
1: దాట్ ఈస్ ద రియల్ లవ్.
0: బిఫోర్ బర్త్ ఇస్ లవ్.
1: Before birth there is love.
0: After death there is love.
1: After death there is love.
0: Living time is love.
1: During lifetime there is love.
0: This is trikala bhajyam satyam. This is omnipresent love.
1: This love is indivisible, that remains the same in all the three periods of time.
0: Alanti love manam develop chesukovali.
1: We have to develop that divine love.
0: Ee madhyalo kadiripoye meghamulu vanti okka premanu penchukoni తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: ది అటాచ్మెంట్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్ ఆన్ ద వే ఆఫ్ లైఫ్,
0: అదే
1: పాసింగ్ క్లౌడ్,
0: బిగ్గెస్ట్ ఫూలిష్నెస్.
1: వి హావ్ ఫర్గాటెన్ ది డివినిటీ, దట్ ఇస్ ది బిగ్గెస్ట్ ఫూలిష్నెస్ ఇన్ హ్యుమానిటీ టుడే.
0: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అట్టర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ వి హావ్ ఫర్గాటెన్ అవర్
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్. నువ్వు చేయి, తప్పులేదు.
1: డూ యువర్ వరల్డ్లీ డ్యూటీస్.
0: కానీ డ్యూటీ ఇస్ గాడ్.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: ఈ రెండింటి యొక్క భావంతో do your duty.
1: With these two feelings,
0: sincerely.
1: Do your duty. Do your duty sincerely.
0: అంతేకాని ఒక అటాచ్మెంట్ తో నువ్వు చేయకూడదు.
1: Don't do it with attachment.
0: కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. ఇది నా యొక్క అధికారం.
1: You got the right.
0: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
1: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు డూ.
0: ఈ కర్మ కాయం నిమిత్తమే కాలం వచ్చింది.
1: ద టైమ్ ఇస్ దేర్ సో దట్ యు మే డూ.
0: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ యు అండర్స్టాండ్ ద టైమ్ అండ్ ద బాడీ అండ్ ద డ్యూటీ అండ్ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: గుర్తించినటువంటి వాడే యేసు.
1: ఇస్ యేసు హస్ నోన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
1: మదర్ మరియా మేరీ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే బోధించేటువంటిది ఈ బిడ్డకు.
1: She always taught her son to think of God continuously.
0: ఒకనాడు,
1: one day,
0: ఒక పర్వతం పైన కూర్చొని,
1: sitting on the mountain top,
0: తన్ని మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతుండాలి.
1: Mother was feeling so sad because the death of her husband.
0: కూర్చున్నాడు 12 దినములు.
1: He sat there for 12 days.
0: ఏమిటి ఈ అటాచ్మెంట్?
1: What is this attachment?
0: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from it
0: అని బాగా యోచన చేశాడు.
1: He inquired for it.
0: మనం పెంచుకున్నదే.
1: It's one of our own making.
0: కానీ this is not God's gift.
1: But it's not God's gift.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
1: This attachment is not God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
1: Bliss is God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ పీస్.
1: God's gift is peace.
0: దైవం యొక్క గిఫ్ట్ ట్రూత్.
1: God's gift is truth.
0: That is God's gift.
1: That is the God's gift.
0: ఇవంత మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: All the rest are passing clouds.
0: దీనిని భగవద్గీత యందు మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: No wife, no family, no wealth whatsoever. Be careful.
0: ఎవరు సన్ను, ఎవరు బిడ్డ, ఎవరు తల్లి, ఏ మాత్రము దేహానికి దేహానికి సంబంధమే.
1: It's only body connection. Actually speaking, who is the mother? Who is the son?
0: నేను తల్లి నుంచి వచ్చానని భావిస్తున్నాడు చాలా మూర్ఖుడు.
1: A foolish one thinks that he is born to his mother.
0: From mother.
1: He thinks that he is from mother.
0: Not from mother, through mother. That is important.
1: He is not from mother, he is through mother. That is important.
0: కాబట్టి through mother. అందరు through mother నుంచి వచ్చిన వాళ్ళే కానీ not from mother. From God.
1: So
0: ఆస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: నో వైఫ్, నో ఫ్యామిలీ, నో వెల్త్.

0: That is important.
1: కాబట్టి త్రూ మదర్, అందరు త్రూ మదర్ నుంచి వచ్చిన వాళ్ళే, కానీ నాట్ ఫ్రమ్ మదర్, ఫ్రమ్ గాడ్.
0: సో ఆల్ ఆర్ త్రూ మదర్ బట్ వర్ ఫ్రమ్ గాడ్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: వీ హావ్ టు నో దిస్ ట్రూత్ క్లియర్లీ.
1: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
0: ఆల్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్,
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: This is the substance of brotherhood of man and
1: fatherhood of God.
0: Gradually they become unified.
1: Father property lo son ku right vachestundi.
0: The son has a right on father's property.
1: Kanuka aa right ku manam fight chestu raavali.
0: So we have to fight for that right.
1: Adi ee manavuni yokka pradhanamaina sadhana.
0: That is the main spiritual path that one should
1: దైవమునికి సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
0: One should travel closer and closer to God.
1: అది ఏ సాధన?
0: దట్ ఈస్ స్పిరిచువల్
1: సాధన. అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన కాదు.
0: ఇస్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్.
1: జ్ఞానంలో కూర్చోవటం సాధన కాదు.
0: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్.
1: టైం వేస్ట్.
0: ఇస్ ఆల్ టైం వేస్ట్.
1: మెడిటేషన్ చేస్తున్నాం అనుకుంటారు.
0: యూ థింక్ యూఆర్ మెడిటేటింగ్.
1: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నువ్వు
0: ఆన్ హూమ్ ఆర్ యూ మెడిటేటింగ్?
1: నీవు వేరు, దైవం వేరుగా ఉన్నాడు.
0: డూ యూ థింక్ దట్ యూఆర్ సెపరేట్?
1: నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు, దైవం వేరు.
0: వెన్ యూ సే దట్ యూ మెడిటేట్ ఆన్ గాడ్, ఇట్ మీన్స్ యూఆర్ సెపరేట్.
1: నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు, దైవం పేరు వేరు.
0: వెన్ యూ చాంట్ హిస్ నేమ్, యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్.
1: ఇది సెపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి.
0: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్.
1: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు.
0: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్.
1: ఈ డిటాచ్మెంట్ ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
1: అటాచ్మెంట్. ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్.
1: ఓన్లీ ఏకత్వం.
0: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్. ఇట్ ఇస్ యూనిటీ.
1: అది నిజమైనటువంటి దైవం. నా యొక్క హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
1: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం?
0: వేర్ ఇస్ గాడ్?
1: దైవభావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం, హృదయం కాదు, గ్రాయి.
0: In fact, if there is no divine thought, it is not hrudaya, heart, it is a stone.
1: Stone.
0: It is a stone.
1: Trut daya. Daya galigina hrudayame ee hrudayamu.
0: Trut daya. That which
1: daya
0: is compassionate.
1: Daya compassion lekapothe, this is only stone.
0: When there is no compassion, it is only a stone.
1: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి.
0: సో టుడే యూ హ్యావ్ టు డెవలప్ కంపాషన్.
1: అది ఏ జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము.
0: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Kanukane, start the day with love.
0: Start the day with love.
1: Fill the day with love.
0: Fill the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
0: Therefore we should live in love continuously.
1: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు.
0: He is beloved to God.
1: గోమద్ భక్త, అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి.
0: And here this book contains that saying that he is beloved to me, to God.
1: ఎవడు ప్రేమతో ఉంటున్నాడో, దైవ ప్రేమను ఆశిస్తూ, వాడే నాకు నిజమైనటువంటి యొక్క మిత్రుడు.
0: The one full of love is a friend of God.
1: కానీ ఈనాటి ఫ్రెండ్స్ చాలా విరుద్ధమైనటువంటి ఫ్రెండ్స్.
0: ఫ్రెండ్స్ ఆఫ్ టుడే దే యాక్ట్ ఇన్ ఏ కాంట్రడిక్టరీ వే.
1: మనీ ఉంది.
0: దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్.
1: ఫాదర్ పొజిషన్ బాగా ఉంది.
0: ఫాదర్ ఇస్ కంఫర్టబుల్ ఇన్ పొజిషన్.
1: హలో హలో హలో, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా వస్తారు.
0: యూ విల్ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సేయింగ్ హలో హలో.
1: పాకెట్ లో మనీ లేదు.
0: పాకెట్ ఇస్ ఎంప్టీ.
1: ఫాదర్ పొజిషన్ పోయింది.
0: ఫాదర్ లాస్ట్ హిస్ పొజిషన్.
1: నో గుడ్ బై. గుడ్ బై కూడా చెప్పరు వాడు.
0: నో వన్ వుడ్ ఎవర్ సే ఇన్ గుడ్ బై.
1: ఇదే మన ఫ్రెండ్షిప్.
0: ఇస్ దాట్ ఫ్రెండ్షిప్?
1: గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్.
0: గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
0: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
1: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్.
1: కనుకనే రియల్ మిత్ర ఫ్రెండ్ ఈస్ గాడ్.
0: సో యాక్చువల్లీ స్పీకింగ్ రియల్ ఫ్రెండ్ ఈస్ గాడ్.
1: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి.
0: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
1: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను, కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘం వంటివి, పాసింగ్ క్లౌడ్స్.
0: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇది ఎంతకాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ దే లాస్ట్?
1: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు.
0: మెనీ ఫారినర్స్ హావ్ కమ్
1: హియర్. మార్పు జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజ్.
1: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్.
0: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఈజ్ ఎ చైల్డ్.
1: After 10 years he is boy.
0: After 10 years we call him a boy.
1: After 30 years he is man.
0: After 30 he is a man.
1: After 75 years he is grandfather.
0: After 75 years he is a grandfather.

0: person is one.
1: But the person is one.
0: Difference of ages, difference of names.
1: The question is the difference in age.
0: That is a fundamental.
1: That is the fundamental truth.
0: Unna vyakti okkade.
1: Only one person is
0: atane
1: present.
0: Atane child, atane boy, atane man, atane grandfather.
1: The very same person at one time was the child, the boy, the man and grandfather later.
0: Adhe reetigane daivamu prarambham lopala sakara swarupudu.
1: So at the beginning God has a form.
0: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆప్తుడిగా నిలుచుకుంటాడు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ ప్రే టు గాడ్.
0: మరి కొంతకాలం అర్థార్థిగా రూపొందుతాడు.
1: సమ్ టైమ్స్ వీ ఆస్క్ ఫర్ మనీ వెల్.
0: తదుపరినే జిజ్ఞాసి.
1: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్.
0: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుని మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
1: లైక్ దిస్ వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఒక చిన్న కథ.
1: ఎ స్మాల్ స్టోరీ.
0: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉన్నారు.
1: ఎ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫోర్ వైవ్స్.
0: ఫోర్ వైవ్స్. ఈ ఫోర్ వైవ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
1: ద ఫస్ట్ వైఫ్ ఈజ్ హైలీ స్పిరిచువల్.
0: రెండవ వైఫ్,
1: సెకండ్ వైఫ్,
0: ఆమెకు కొంత ఆరోగ్యం సరిలేకుండా ఉండేటువంటిది.
1: She is sick.
0: మూడవ వైఫ్,
1: థర్డ్ వైఫ్,
0: మంచి సద్గ్రంథాలంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
1: She reads so many good books.
0: Fourth wife
1: is the modern wife.
0: అంత ఫ్యాషన్ శారీస్, ఫ్యాషన్ జ్యువెల్స్, ఫ్యాషన్ ఇవి ఇవన్నీ కావాలి ఆమెకు.
1: She is after modern fashion, fashionable sarees, fashionable jewelry.
0: ఈ రిచ్ మ్యాన్ ఏదో పని పైన అమెరికాకు వెళ్లాడు.
1: This rich man went on a mission to America.
0: అక్కడ పోయిన పని పూర్తి కాలేదు.
1: There he didn't complete his work.
0: ఇంకా పూర్తి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు.
1: So he went on postponing his return.
0: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
1: Then he wrote four letters to his wives.
0: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏమి కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నాడు.
1: He said, I'm returning next week. Write to me what you want
0: facts
1: from me.
0: Faxga pampichamannadu.
1: He wanted the fax message to be sent immediately.
0: Ee fourth wife untundadi, modern girl.
1: The fourth wife, modern girl.
0: Aame rasindi aa desham lopala manchi latest sarees, latest jewels emane unte teeskunra annadu.
1: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
0: Second wife, అక్కడ మహనీయుల యొక్క చరిత్రం ఏమైనా ఉంటే అది ఒకటి తీసుకుంటారా అండి అని.
1: సెకండ్ వైఫ్ వాంటెడ్ బుక్స్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బయోగ్రఫీస్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: మూడవ భార్య చెప్పింది, నా యొక్క రోగంతో నేను భరించుకోలేకపోతున్నాను, నాకు ఈ రోగాలకు తగినటువంటి మందులు ఏమైనా, లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా ఉంటే తీసుకుంటారా అండి అని.
1: ద థర్డ్ వైఫ్ సేస్ దట్ ఐఎమ్ సిక్, ఐ కాంట్ బేర్ ఎనీ లాంగర్, బ్రింగ్ లేటెస్ట్ మెడిసిన్స్.
0: ఫస్ట్ వైఫ్ చెప్పింది,
1: ఫస్ట్ వైఫ్ సేడ్,
0: నాకు ఏమీ వద్దు,
1: ఐ డోంట్ వాంట్ ఎనీ,
0: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి అంతే చాలని.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
0: భర్త వచ్చాడు,
1: హస్బెండ్ రిటర్న్.
0: ఈమె రాసినటువంటి ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్, శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
1: హీ పాస్డ్ ఆన్ ద లేటెస్ట్ శారీస్ అండ్ జ్యువెల్స్ టు ద ఫోర్త్ వైఫ్.
0: ఇంకా రెండవ వైఫ్ చేసినటువంటి ఆ గ్రంథాలంతా తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు.
1: అండ్ ఆల్ బుక్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు సెకండ్ వైఫ్.
0: మూడవ వైఫ్ అక్కడ ఆమెకు తగినటువంటి మందులు తీసుకుని ఇచ్చాడు.
1: అండ్ టు థర్డ్ వైఫ్ హీ హ్యాండెడ్ ఓవర్ మెడిసిన్స్ లేటెస్ట్.
0: ఇంకా ఫస్ట్ వైఫ్ దగ్గర పోయి ఆమె దగ్గరనే ఇంట్లో ఉన్నాడు.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ ది ఫస్ట్ వైఫ్.
0: ఈ ముగ్గురు వైఫ్లకు కోపం వచ్చింది.
1: ఆల్ ది త్రీ అదర్ వైఫ్స్ వర్ వెరీ యాంగ్రీ.
0: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడ ఎందుకు రాకూడదు?
1: Why do you stay there? Why not with us?
0: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
1: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
0: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ బియాండ్ మెజర్ ద లైఫ్ విత్ టూ వైఫ్.
0: మూడు వైపులు ఉంటుంటే శ్రీరామచంద్రుడు అరణ్యవాసంకి పోయినట్టుగా మూడు వైపులు పోతుంది.
1: త్రీ వైఫ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ బీయింగ్ సెంట్ టు ద ఎగ్జైల్.
0: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
1: ఫోర్ వైఫ్స్ అన్బెరబుల్.
0: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
0: అప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హీ సెడ్,
0: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
1: ఐ గేవ్ యూ వాట్ యూ వాంటెడ్.
0: నీవు కోరింది జ్యువెల్స్ శారీస్.
1: యూ వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
0: నీవు కోరింది సద్గ్రంథములు.
1: యూ వాంటెడ్ గుడ్ బుక్స్.
0: నీవు కోరింది మందులు.
1: యూ వాంటెడ్ మెడిసిన్.
0: నీవు కోరింది నన్నే కోరింది.
1: యూ వాంటెడ్ మీ.
0: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
1: సిన్స్ యూ వాంటెడ్ మీ ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యూ.
0: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
1: గాడ్ ఈజ్ గాడ్ యాక్ట్స్ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కొందరు ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇవ్వమన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఓ గాడ్ ఐ వాంట్ వెల్త్ అండ్ కంఫర్ట్స్ గాడ్ విల్ గ్రాంట్ యూ.
0: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్ సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్ గివ్ దెమ్ విజ్డమ్.
0: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిని కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
1: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
0: మిగతా వారికి భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాళ్ళకి సమీపమైపోతాడు.
1: బట్ టు దోస్ హూ ప్రే ఓ గాడ్ వీ వాంట్ యూ హీల్ బి వెరీ క్లోజ్ టు దెమ్.
0: అది ఏ ఇందులో ఉన్నట్టు ఆర్తి అర్థాతి జిజ్ఞాసి జ్ఞాని.
1: దీస్ ఆర్ ది ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ అప్రోచ్ టు గాడ్.
0: కనుక మనం దేనిని కోరితే అదంతా భగవంతుడు ఇస్తాడు.
1: సో వాట్ ఎవర్ యు వాంట్ గాడ్ విల్ గ్రాంట్.
0: కానీ ఇవన్నీ కాదు మనకు ముఖ్యము.
1: బట్ దే ఆర్ నాట్ దట్
0: ఇంపార్టెంట్. తానే ముఖ్యము.
1: గాడ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: భగవంతుడు మనవాడైతే కావలసినంత మనం సంపాదించుకోవచ్చును.
1: ఇఫ్ యు హావ్ గాడ్ విత్ యూ యూ విల్ హావ్ ద రెస్ట్.
0: కనుకనే రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
0: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
0: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to
0: pray for God. మనం భగవంతుని నుంచినే వచ్చాం, భగవంతుని దగ్గరికే చేరిపోవాలి.
1: Because we are from God, we should be back to God.
0: ఇంతమంది ఈ హాల్లో చేరారు.
1: So many assembled here.
0: ఎక్కడ నుంచి వచ్చారు?
1: Where did you come from?
0: జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ ఇక్కడ అన్ని దేశాల నుంచి వచ్చారు.
1: You belong to different countries all over the world and you are
0: here. అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
1: Though you are in a blissful state, when once the money is over you have to go back.
0: And visa aipoyetappudike velli povasustundi.
1: The moment visa expires you must return.
0: Kaani daggara undadaniki veelu kaadu.
1: It's not possible to be here always.
0: Ade reethigane
1: likewise
0: manam temporary ga kontha kaalam undi povatam kaadu.
1: It's not like a temporary stay.
0: The permanent visa sampadinchali.
1: You should have a permanent visa.
0: Adi ye grace.
1: That is God's grace. Is permanent visa.
0: Love, love, love.
1: That you can get it through love, love and love alone.
0: Premanu sampadinchukunte permanently aipothundi.
1: When once you have love, you'll have permanent visa.
0: Kanuka prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru endukunu prema untundali.
1: There is love in every one of you.
0: Premanu abhivruddhi parchukondi.
1: Develop that love.
0: Aa premanu 10 mandiki panchukondi.
1: Share it with the people.
0: Aa premanu 10 mandiki tho anubhavinchandi.
1: You also experience with your fellow people.
0: Ee prema aneetvantidi.
1: This love.
0: One way traffic kaadu.
1: This love is not one way traffic.
0: Give and take, give and take, give and take.
1: It is just two way, give and take.
0: ఈ విధమైన దాంట్లో ఉండినప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇఫ్ యు హావ్ లవ్.
0: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి ఆ స్వామి ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు పెట్టుంటారు.
1: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్. ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్ హోమ్.
0: ఎక్కడికి పోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్.
0: దినదినానికి మీ యొక్క ఫెయిత్ మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే.
0: దినదినానికి మీ యొక్క విశ్వాసం మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
0: ఓన్లీ వన్ పాత్ వన్ బాత్.
1: యు ఫాలో వన్ పాత్. హావ్ బిలీవ్ ఇన్ వన్ గాడ్.
0: అది ఏ ప్రేమ తత్వము.
1: దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే.

ಜನರ ಜೀವನ ಧನ ಏಕ ರಾಮನ ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ.

0: కింగ్డమ్ ఆఫ్ మదర్స్ అని అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ క్యాంపస్ దే రెండర్డ్ సర్వీస్ విత్ ద ఫీలింగ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్లినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడా తీసుకుని వస్తున్నారు.
1: ఈవెన్ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ దో దే సెటిల్డ్ అబ్రాడ్ దే కమ్ హియర్ ఎవ్రీ ఇయర్ అలాంగ్ విత్ దేర్ హస్బెండ్స్.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలు కూడాను మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపజేస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దేర్ హస్బెండ్స్ అండ్ బ్రాట్ దెం హియర్.
0: ఈనాడు అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు కానీ నో ట్రాన్స్ఫర్మేషన్.
1: బట్ మెనీ స్టూడెంట్స్ థింక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరమైనటువంటిది.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దేనివల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుంది?
1: హౌ కెన్ ఇట్ హ్యాపెన్?
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు గాడ్ ఈస్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: దే
0: 15 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంటుండాలి.
1: దే హావ్ బీన్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ 15 ఇయర్స్ అండ్ దేర్ నంబర్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఏ ప్రదేశం నుండి ఉండినప్పటికీ ఆ ప్రదేశం లోపల ఈ సాయి యొక్క సంస్థను అభివృద్ధి పరిచి ఆ సేవల్లో వీరు పాల్గొంటున్నారు.
1: దే మే బి ఎనీవేర్ they participate in Sai organizational activity.
0: Premaku oka hadde ledu.
1: Love has no limit.
0: Premaku oka barthe ledu.
1: Love has no birth.
0: Premaku oka death ledu.
1: Love has no death.

0: ఫామ్ అంటున్నారు. కాదు నా ఫామ్, ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే టు యువర్ సెల్ఫ్.
0: అప్పుడే స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్, భగవంతుంది లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ ఏ నా మెసేజ్, కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, సో యువర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని నీవు మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు బి మెసెంజర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: నో డెత్, నో బర్త్ ఫర్ లైఫ్, నో డెత్ ఫర్ లైఫ్.
1: నో బర్త్, నో డెత్ ఫర్ లవ్.
0: కనుకనే ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: సో యూ షుడ్ అప్లై స్వామి టీచింగ్స్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: అది తత్వం అసి.
1: దట్స్ వాట్ ఈస్ మెంట్ బై తత్వం అసి. దట్ ద వర్డ్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ సత్యాన్ని అనేక విధములుగా బైబుల్, ఖురాను, గ్రంథరాజ్యం, మహాగ్రంథం, భగవద్గీత, అన్ని గ్రంథములు ఎందు కూడా, అన్ని మతములు ఎందు కూడాను ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: ద సేమ్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ టాట్ బై ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఏ మతాన్ని కూడా మీరు ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏ మాత్రము మీరు భావించరాదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ క్లెయిమింగ్ దట్ యువర్
0: రిలీజియన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీవన్.
0: ఆ సత్యాన్ని మీరు ప్రపంచమంతా చాటాలి.
1: షేర్, ప్రొపగేట్ దిస్ ట్రూత్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: అందరి యందు దైవమే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: దైవం ఉండటమే కాదు, నీవు దైవ స్వరూపుడవు అనేటువంటి సత్యాన్ని మనం వాళ్ళకి దృఢపరచాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు చాటినప్పుడే ఇదే నిజమైన సేవ.
1: When you propagate this truth, that's a real service.
0: ఈ సేవని నిజమైనటువంటి సన్నిధికి కొనిపోయేటువంటి నావా.
1: It is the service that will take you to closer proximity, a boat.
0: ఈ సంసారమైన సాగరంలో ఈ యొక్క నావా అనేటువంటి దానిని ఆధారం చేసుకుని మనం సన్నిధి అనే పెన్ని తిరిపోతూ చేరిపోవాలి.
1: In this ocean of life, take the help of this boat and gain the proximity.

0: more than the fragrance of the jasmine, more than the champak, more than the butter which you get out of milk, more than the eye of the peacock which is beautiful, even more than the bright moonlight. The love of the mother who has given birth to you is very tender and beautiful.
1: Prema swarupulara.
0: Embodiments of love.
2: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను ఒక శివ తాండవం.
0: The flux that you see in the world is the dance of Shiva.
2: దీని యొక్క అద్భుతము ఆనందము అగోచరము.
0: This is something which one cannot see, one cannot comprehend and understand.
2: ఇందులో రాత్రింపగలు, సుఖ దుఃఖములు, చావు పుట్టుకలు, ఇవన్నీ కూడాను ఈ తరంగముల్లో ఒక లలిత కళలు.
0: There are the waves of night and day, death and life, which goes on forever.
2: ఈ విశ్వమునందు చావు పుట్టుకలనేటువంటివి అతి సహజమైనటువంటివి.
0: It's something very natural that we have death and birth.
2: ధర్మ అధర్మములు కూడాను సహజమైనటువంటివి.
0: Dharma, righteousness and unrighteousness is also very natural.
2: Dharmamu abhivruddhi nondinappudu adharmamu adugantipothundi.
0: When dharma increases, naturally adharma declines.
2: Adharmamu abhivruddhi nondinappudu dharmamu adigipuntundi.
0: When unrighteousness increases, dharma naturally declines.
2: Dharma adharmamula karendidikini మూల కారణము స్త్రీ పురుషులే.
0: ద రీజన్ ఫర్ ధర్మ అండ్ అధర్మ ఆర్ మెన్ అండ్ విమెన్.
2: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకునలేక ప్రతి మానవుడు కూడాను దివ్యత్వము తనకంటే ప్రత్యేకంగానున్నదని భ్రమిస్తున్నాడు.
0: మ్యాన్ ఇస్ అనదర్ డిల్యూషన్ బికాస్ హీ కెనాట్ రికగ్నైజ్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్సెల్ఫ్.
2: సుమతి సూర్యోదయాన్ని స్తంభింపచేసింది.
0: Sumati stopped the sunrise.
2: Savitri mana geetanu turchi vesindi.
0: Savitri just wiped out the destiny.
2: Ee shakti manavulaku ekkada nunchi vachindi?
0: Where did the strength for women come from?
2: Nijamga manavudu bhakti prapattulato aaradhanalu salipinappudu satyam shivam sundara swaroopani pondubodadu.
0: When man tries to practice all the virtues, satyam shivam sundaram gets manifested in him.
2: Itti mahattramainatvanti shakti manavuni yandu antarbhootamai prakashistu unnadi.
0: This powerful strength is within man, invisible.
2: Kamsudu tana sodariyina devaki devini champutaku samsiddhamayyadu.
0: Kamsa tried to kill his own sister Devaki.
2: Aa samayamuna
0: at that time
2: tana bharta ayinatvanti okka
0: her husband
2: taanu aamenu samrakshinchadaniki prayatninchadu.
0: So she tried to protect, he tried to protect her.
2: Ee vasudevuni okka shakti samarthyamulu ekkada nunchi aavirbhavinchayi?
0: Where did vasudeva get this power and strength?
2: Idi anni kudunu manavuni yandu antarbhootamai undinatvanti maha shaktule.
0: This great strength is imminent in man.
2: ఈ శక్తులు ప్రత్యేకంగా సాధించేటువంటివి కాదు.
0: దిస్ స్ట్రెంగ్త్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ గాట్.
2: మానవత్వాన్ని మర్చి దివ్యత్వాన్ని స్మరించినప్పుడు ఈ శక్తులు అన్ని కూడాను ఆవిర్భవిస్తాయి.
0: వెన్ వన్ ట్రైస్ టు మానిఫెస్ట్ విదిన్ హిమ్సెల్ఫ్ ద డివైన్ స్ట్రెంగ్త్,
2: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక ఆరాధనలు సల్పుతుంటాడు.
0: He doesn't recognize his strength and so he goes about spiritual
2: ఒకరు రామా అని, ఒకరు కృష్ణ అని, ఒకరు ఈశ్వరుడని, ఒకరు అల్లా అని, ఒక జీసస్ అని, ఈ విధమైనటువంటి పేర్లతో ఆరాధన సల్పుతున్నారు.
0: They try to worship Rama, Krishna, Jesus, etc.
2: కానీ అన్నింటికి మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
0: But the very foundation of all these things is the strength within.
2: అది ఏ నిజమైనటువంటి యొక్క శివశక్తి స్వరూపము.
0: దట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ శివ శక్తి.
2: కానీ ఈ శివశక్తి తత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ద శివశక్తి పవర్ ఇస్ ఆల్ ఓవర్ పర్వేసివ్.
2: భవాని శంకర్లు అని ఈ ప్రపంచమునకు ఒక పెద్ద పేరు.
0: భవాని శంకర్ ఇస్ ద నేమ్ బై విత్ ద డీటీస్ ఆర్ కాల్డ్.
2: భవాని అనగా శ్రద్ధ అని అర్థం.
0: Bhavani means earnestness.
2: Shankara anaga vishwasamu ane artham.
0: Shankara means faith.
2: Bhavane Shankarudu anaga shraddha vishwasamto koodinatvanti ee jagattu.
0: Bhavani and Shankara means the combination of faith and earnestness.
2: Shraddha vallane
0: it is because of earnestness.
2: Ee Shankara swaroopamainatvanti okka
0: this form of Shankara
2: karyakramamunu konasagipothunnavi.
0: You can do your various practices by the strength.
2: ఈ శంకర స్వరూపమైనటువంటిది
0: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
2: భవానీ స్వరూపమే
0: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
2: ఈ భవానీ అన్నటువంటిది శంకర స్వరూపమే
0: భవానీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ శంకర
2: ఈ రెండింటి యొక్క అర్ధనారీశ్వర తత్వమే ఈ జగత్తు
0: ద హోల్ వరల్డ్ ఇస్ దాట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ అర్ధనారీశ్వర
2: అనగా ఈ జగత్తునందే భవానీ శంకరులు సమ్మిళిత స్వరూపాన్ని ధరించి ఉన్నారు.
0: So in this universe, Bhavani and Shankara are so closely linked together. Whatever the name, whatever the form you worship, it is embedded in Bhavani
2: and
0: Shankara. Without earnestness and faith, we cannot achieve anything.
2: Saddhavan davate jnanam. Ee saddha valane manaku jnanam labhistundadi.
0: We get wisdom only because of Shraddha.
2: విశ్వాసం చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ప్రకటింపజేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ బై ఫెయిత్ వి రియలైజ్ ద డివినిటీ విద్ ఇన్ మ్యాన్.
2: కనుకనే విశ్వమునకంతా కూడాను
0: సో
2: భవానీ శంకర స్వరూపమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ భవాని అండ్ శంకర.
2: అర్ధనారి స్వరూపమే.
0: ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ అర్ధనారి.
2: అందువల్లనే ఈ జగత్తునందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను శ్రీమతి అని శ్రీ అని ఉచ్చరిస్తున్నారు.
0: So everybody in this world therefore utter Srimati and
2: Srimati anaga Bhavani.
0: Srimati means Bhavani.
2: Sri anaga Shankarudu.
0: Sri means Shankara.
2: Srimati, Sri Bhavani. Ee rendinti oka ekatvame divyatvamainatu manavatvam.
0: So the divinity in man is a combination of Bhavani and Shankara.
2: Sharirakanga Bhavani.
0: Concerning the body Bhavani.
2: Manasikanga Shankaratvamu.
0: In the mind it is Shankara.
2: Ee rendinti ende moodavadi kudanu unnadi.
0: So the combination of these means the divine
2: atma tattvamu
0: and the third one is the atmic principle.
2: Kanukane
0: therefore
2: bhakti gnana vairagyamulu yokka tattvamunu ee yokka divyatvanga manam visvasinchali.
0: So renunciation, wisdom and bhakti is due to these things.
2: Kriya shakti gnana shakti.
0: Ichcha shakti kriya shakti gnana shakti.
2: Ee ichcha shaktiye ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి లౌకిక శక్తి.
0: ఇచ్ఛాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్.
2: అది ఈ దేహము.
0: దట్ ఈస్ దిస్ బాడీ.
2: క్రియాశక్తి
0: అది
2: మరి అంటున్నటువంటి మానసిక శక్తి.
0: క్రియాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద మైండ్.
2: జ్ఞానశక్తి అది ఆత్మతత్వము.
0: అండ్ ద విజమ్ ఇట్ ఈస్ దట్ కన్సర్న్స్ ఇట్
2: సెల్ఫ్. యూఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: You are not one, but you are three.
2: The one you think you are, that is a physical body.
0: The one you think you are is a physical body.
2: The one others think you are is a mental body.
0: The one others think you are is a mental body.
2: The one you really are, that is Atma Shakti.
0: The one you really are is the strength of the Atma.
2: Ichcha Shakti, Kriya Shakti, Jnana Shakti to kudinatvantidi ee yokka divyamainatvanti prapanchamu.
0: So the whole universe is full of the divine Ichcha Shakti, Jnana Shakti and Kriya Shakti.
2: Idi sarvatra kudanu vyapinchinatvantidi.
0: All these things are all pervasive.
2: ఈ శక్తికి మరుగు చేయడానికి ఎవరికి తరము కాదు.
0: One cannot forget these things whatsoever.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every man should try to understand the principle of these three shaktis.
2: ఎక్కడ చూసినా కానీ భగవత్ తత్వం ఉన్నది.
0: Wherever you see there is the principle of God.
2: నీవు భగవంతుడవే.
0: You are also God.
2: కానీ ఈ తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: But you are unable to understand this.
2: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అన్నది.
0: God's hands and legs and heads are everywhere.
2: ఎక్కడ చూసినా గాని పాదములు హస్తములు శిరస్సు ముఖము సంపూర్ణమైనటువంటి స్వరూపంతో ఉన్నది.
0: Wherever you see God's hands, God's legs, God's heads.
2: నీవు ఎవరికీ తెలియకుండా చేస్తున్నానని నీవు భావిస్తావు. కాదు కాదు, తాను చూస్తూనే ఉన్నాడు.
0: You think you are doing something but God
2: sees. సర్వత పాదము ఎక్కడ చూసినా నీ వెంటనే ఉన్నాడు.
0: He is seeing everything, he is behind you always.
2: నీ సర్వ కార్యములు తానే చేస్తూ ఉన్నాడు.
0: He is doing all your work himself.
2: సర్వత స్తుతిమల్లోకి ఇది రెండవది.
0: ద సెకండ్ థింగ్ ఇస్
2: ప్రతి మానవుని యందు కూడాను తాను లీనమై ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ హీస్ దేర్ ఇన్సైడ్.
2: తాను అంతర్భూతమై ఉంటున్నాడు.
0: హీస్ ఇన్సైడ్ బీయింగ్ ఇన్విజిబుల్.
2: అంతరాత్మగా నిలిచి ఉన్నాడు.
0: హీస్ దేర్ ఇన్ యువర్ ఆత్మ.
2: ఇందులో మూడు తత్వములు ఉంటున్నాయి.
0: There are three principles here.
2: Sthulamu,
0: the gross.
2: Chittamu,
0: the mind.
2: Chitta ekagrata.
0: And something we
2: know. మూడు తత్వాలు ఎందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని తప్పక మనం ప్రకటించడానికి ప్రయత్నించాలి.
0: So only three principles we have got to practice.
2: ఇలాంటి ప్రయత్నం చేతనే మానవుడు అనేక సాధనలు సలుపుతున్నాడు.
0: Only if he practices, man can achieve so many things.
2: ఎన్ని సాధనలు చేసినప్పటికీ భవాని ఈశ్వరి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా సంభవించదు.
0: Whatever endeavors he may perform without the grace of Bhavani and
2: Shankara. శరీరమునకు ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క పెద్దలు ఒక్కొక్క పేరు నియమించారు.
0: In every form there is the rishis names, the gods names, etc.
2: ఈ రూపనామములు ప్రధానము కాదు.
0: Not these forms and names are important.
2: ఇవన్నీ కూడాను మార్పు చెందేటువంటివి.
0: All these things change.
2: Body is like a water bubble.
0: Body is like a
2: mind
0: water bubble.
2: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
2: స్థిరమైనటువంటి ఎట్టని భావిస్తావు.
0: These are not permanent at all.
2: కనుక ఇందులోనే సత్య నిత్యమైనటువంటి తత్వం ఉంటున్నది.
0: There is something which is permanent and true within.
2: అది ఏ దివ్యత్వము.
0: That is divinity.
2: అది సర్వత పాణిపాదం తత్సర్వతో చేసి రోమకం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తి సిష్టతి.
0: That is God's hands, legs, head.
2: అది ఏ సత్యమైనటువంటిది.
0: He is all pervasive. That is
2: అది
0: ఏ నిత్యమైనటువంటిది. That is the only truth.
2: అది ఏ పవిత్రమైనటువంటిది.
0: That is holy.
2: అట్టి దివ్యమైనటువంటి యొక్క దివ్యతత్వము ప్రతి మానవుని యందు కూడాను అంతర్భూతమై ఉంటున్నది.
0: This divine principle is there in every person.
2: ఇట్టి అంతర్భూతమైనటువంటి దివ్యత్వాన్ని మనము గుర్తించడానికి మన యందు కూడాను ఆ శక్తి ఉన్నది.
0: You will have to try to harness your strength to understand this divine principle.
2: Sumati suryodayam kaakunda nilipettaniki aameku aa shakti ekkada nunchi vachindi.
0: Where did Sumati get the strength to stop the sunrise?
2: Aame endu pati endu unnatundi yokka prema tattvam chetane ee yokka shaktini taaru aavirbhavimpa cheskundi.
0: Because of the love she had for her husband, she could stop even the sun
2: aa shraddha aneetundi abhiruddhi gaavinchukovali.
0: The earnestness is what is important.
2: Shraddha abhiruddhi ainappudu vishwasam gaadanga labhistundi.
0: When earnestness increases, faith automatically
2: increases. Meeru lopala dige koladi kudanu chettu kudanu perugutoo vastuntadi.
0: The more it goes inside the tree, it grows bigger and bigger.
2: Shraddha aneetundi meeru lopala diginappude ఈ యొక్క విశ్వాసం అనేటువంటి చెట్టు పెరుగుతుంది.
0: When the roots of earnestness go inside, only the tree then grows.
2: ఈ శ్రద్ధ విశ్వాసము లేకుండా ఏ రామమును కాని ఏ రూపమును కాని స్మరించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: Without earnestness and faith, no name, no form can ever help you.
2: కానీ అనేక సాధనల చేత ఈ దైవత్వాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటారు.
0: So many people try to do many spiritual practices to get God.
2: ఇవన్నీ కూడాను కేవలము లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమే.
0: These are merely something which satisfies you physically, mentally, that is all.
2: Navavidha margamulu anta kudanu bodhinchadu Naradudu.
0: Narada explained the 9 types of bhakti.
2: Shravanam,
0: listening,
2: kirtanam,
0: singing,
2: Vishnu smaranam,
0: thinking of God,
2: pada sevanam,
0: serving his feet,
2: vandanam,
0: prostrating to
2: archanam,
0: him, worshipping
2: dasyam,
0: him, being a servant to him,
2: sneham,
0: being a friend,
2: nivedanam,
0: and then the atma's anguish.
2: ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలందు ఇది ఒక ప్రాకృతమైన అనిత్యమైనటువంటి సాధనలే.
0: These are all impermanent practices, spiritual practices.
2: సర్వాధారమైనటువంటిది విశ్వమే స్వరూపంగా భావించుకోవాలి.
0: The only thing that is permanent, you should think that the whole universe is God.
2: విశ్వం స్వరూపం.
0: Universe is a very form of God.
2: విష్ణువు విశ్వము రెండు కూడాను కారణ సంబంధమైనటువంటిది.
0: ద ఫార్మ్ అండ్ విష్ణు ఆర్ బోత్ ఇంటర్డిపెండెంట్.
2: ఇది కారణము అది కార్యము.
0: దిస్ ఇస్ ద ఫౌండేషన్.
2: విష్ణుత్వము కారణము జగత్తంతా కార్యము.
0: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ అ కాజ్.
2: ఈ కార్యకారణ సంబంధ స్వరూపమే ఈ విశ్వము.
0: సో ద రీజన్ అండ్ ద రిజల్ట్ ఆర్ ద విష్ణు స్వరూప.
2: కనుకనే ఈ రెండింటినీ కలిసి ఒక విధమైన ఒక అభత్యామాగము అన్నారు. అనగా ఒక అస్థిరమైనటువంటి తత్వంతో కూడినటువంటి స్థిరము.
0: సో దేర్ ఇస్ ద పర్మనెన్స్ ఇన్ ద ఇంపర్మనెన్స్.
2: దీనినే వేదము అచరం చరమేవచ అనింది.
0: సో దిస్ ఇస్ వాట్ ఇస్ సెడ్ ఇన్ ద వేదస్.
2: అచరం చరమేవచ.
0: దాట్ విచ్ ఇస్ స్టెడీ మేక్స్ థింగ్స్ మూవ్.
2: కదలకుండా ఉంది.
0: ఇట్ డజంట్ మూవ్.
2: కానీ అన్ని పనులు చేస్తుంది.
0: But it does all the work.
2: దీనికి చక్కని ఉదాహరణము.
0: దేర్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్.
2: నీవు రాత్రి భోంచేసి పరుండినావు.
0: You are sleeping after you have had your food.
2: నీ దేహము బెడ్ పైన ఉంటుంది.
0: Your body is on the bed.
2: కానీ స్వప్నావస్థలో నీవు సర్వ కార్యములు చేస్తున్నావు.
0: But in your dream you are doing so many things.
2: అనేక ప్రదేశములకు ప్రయాణం చేస్తున్నావు.
0: You are going to many places.
2: అనేక విధమైన కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అవుతున్నావు.
0: యూఆర్ సబ్జెక్టెడ్ లాట్ ఆఫ్ జాయ్స్ అండ్ సారోస్.
2: ఈ రెండు కూడా ఎక్కడ జరుగుతుండాలి?
0: హౌ ఇస్ ఇట్ దట్ యు ఆర్ సీయింగ్ దీస్?
2: స్వప్నావస్థ యందు నీవు చరాచరమంతా తిరుగుతున్నావు.
0: ఇన్ యువర్ డ్రీమ్ యూఆర్ మూవింగ్ అరౌండ్.
2: కానీ దేహరీతిగా చూస్తే బెడ్ పైన స్థిరంగా ఉంటుండాలి.
0: బట్ యువర్ బాడీ ఇస్ స్టడీ ఆన్ ద బెడ్.
2: కనుకనే ఈ చరాచరమంతా చుట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఆనందములు అనుభవించేటువంటిదంతా కూడా కేవలము స్వప్న దృశ్యములే.
0: సో ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫ్లక్స్ ఆఫ్ చైన్స్ సారోస్ అండ్ జాయ్స్
2: ఇవన్నీ కూడా స్వప్న దృశ్యములే.
0: దీస్ ఆర్ ఆల్ ద డ్రీమ్స్ దట్
2: మనం ఈనాడు అనుభవించేటువంటి ప్రతి కర్మలు కూడా స్వప్న దృశ్యములే.
0: All that we understand today and realize is mere dream.
2: ఆత్మ ఒక్కటే స్థిరమైనటువంటిది. చరం చరం చరం.
0: ఆత్మ ఇస్ ది ఓన్లీ పర్మనెంట్.
2: ఇది చరము అది అచరం.
0: This is steady that
2: ఈ చరాచరముల యొక్క ఏకత్వమే మానవత్వం.
0: That which moves and that is steady is the principle of man.
2: ఈ దివ్యమైన మానవత్వాన్ని పొంది
0: being divine as man.
2: జంతువునాం నరజన్మ దుర్లభం దుర్లభం దుర్లభం.
0: You've got the birth of a man which is very precious beyond the
2: animal. మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
0: Man's life is very
2: సౌజన్యమైనటువంటిది.
0: It's very beautiful.
2: సౌశీల్యమైనటువంటిది.
0: It's full of virtues.
2: అట్టి మానవ జన్మం అందరికీ ప్రాప్తించదు.
0: Not everybody gets the birth.
2: ప్రాప్తించిన ప్రతి మానవుడు కూడా దైవత్వం కోసం పాటుపడడు.
0: Not every man can express divinity within himself.
2: కేవలం కొన్ని ఆరాధనలు చేసుకుంటూ ఆధారం చేత దివ్యత్వాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Doing some spiritual practices they want to manifest divinity within
2: themselves. అది మన విగ్రహారాధన.
0: That is idol worship.
2: రాములని కృష్ణుడని ఈశ్వరుడని అల్లా అని జీసస్ అని ఈ విధమైనటువంటి కొన్ని ఆరాధన విగ్రహాన్ని మనం తయారు చేసుకుని తద్వారా ఈ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
0: We worship Jesus, Rama, Krishna, whosoever is God, and we want
2: ఈ కొడును తాత్కాలికమైనటువంటి దృశ్యములే.
0: This type of worship is only
2: అనిత్యమైన దృశ్యములే.
0: These are all transitory.
2: అసత్యమైన దృశ్యములే.
0: These are not
2: true. నిరుపయోగమైన దృశ్యములే.
0: These are useless.
2: నిర్గుణ స్వరూపములే.
0: These are all without form.
2: ఇలాంటి దీన్ని మనం ఆరాధన చేసి చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of praying to the magnanimity? Every man
2: సమాజంలో ప్రవేశించి
0: he should go into society.
2: ఈ యొక్క చిత్త స్వరూపాన్ని మనం ఆరాధన చేయాలి.
0: You have got to worship the thing.
2: చిత్తమే ధ్యేయము.
0: Which is within.
2: అది శివత్వము.
0: That is శివత్వం.
2: అది బ్రహ్మతత్వము.
0: That is the principle, eternal principle.
2: కనుకనే
0: therefore
2: ఈ బాహ్యమైనటువంటి యొక్క
0: therefore the outward things
2: లౌకికమైనటువంటి యొక్క
0: concerning the world
2: ప్రాకృతమైనటువంటి యొక్క
0: which is very material
2: క్రమక్రమేణా మనం సల్లింపు చేస్తూ రావాలి.
0: We have got to decrease them gradually.
2: ఆత్మ సంబంధమైన
0: to be one with the atma
2: దైవత్ సంబంధమైన
0: that which is nearer to divinity
2: బ్రహ్మతత్వంతో కూడినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మనం గుర్తు అందించుకోవాలి.
0: that which leads us to the goal we have got to bear in mind.
2: ఇలాంటి సత్యాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: we are forgetting this truth today.
2: భక్తునికి భగవంతునిపై ఎంత ప్రేమ ఉన్నదేని నీవు చూసుకుంటున్నావు.
0: You are seeing how God loves human beings.
2: కేవలం నీ ప్రేమను మాత్రమే నీ కొలత వేసుకుంటున్నావు.
0: You are only measuring your love.
2: కాదు, అది తప్పు.
0: No, that is wrong.
2: భగవంతుడికి నాపై ఎంత ప్రేమ ఉన్నది దాన్ని నీవు కొలత తీసుకోవాలి.
0: You have got to measure how much God loves you.
2: ఈ రెండింటి యొక్క ఏకత్వం నందే నీవు నిజమైన దివ్యత్వం ఉంటుండాలి.
0: It's in the combination of these two things you'll experience the divine.
2: నిర్గుణం.
0: That is without form.
2: నిరంజనం.
0: Without attribute.
2: సనాతనం.
0: It is eternal.
2: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అది.
0: ఇట్ ఇస్ సంథింగ్ ఇటర్నల్ అండ్ పర్మనెంట్ అండ్
2: అది ఏ బ్రహ్మతత్వము.
0: దట్ ఇస్ ద బ్రహ్మ
2: అదే ఈశ్వరత్వము అదే ఆత్మతత్వము.
0: దట్ ఇస్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్.
2: కనుకనే ఈ లౌకికమైనటువంటి ఒక బ్రాహ్మణ క్రమక్రమేణా మరచి
0: all this delusion which concerns itself with the world we have got to forget gradually.
2: భ్రాంతిని మనం అభివృద్ధి పరచుకొని
0: we have got to inculcate greater
2: ఆ చిత్తమునకు మించినటువంటిది మరొకటి లేదు.
0: There is nothing beyond the chitta.
2: Chittamanaga chaala mandi hrudayam ani anukuntunnaru.
0: People think that chitta means the heart.
2: Adi kaadu chittamu.
0: Chittam is not that.
2: Sat chitti aanandamu.
0: That is sat chit ananda.
2: Sat idi shashvatamu.
0: Sat is permanent.
2: Chittu paripurnamu.
0: That is full.
2: Ee rendintu yokka ekatvame aanandamu.
0: The combination of these two is ananda.
2: Sat
0: sat
2: satyamainatundi.
0: That's which is true.
2: Trikala bhajyamainatundi satyam.
0: It is true for all three ages.
2: ఎందులో ఇది ప్రవేశించినప్పటికి ఇది మాధుర్యమే.
0: ఎనీ టైమ్ ఇట్స్ ఆల్వేస్ స్వీట్ అండ్ నెక్టరైన్.
2: అలాంటి మధురమైనటువంటి చక్కెరను ఒక చేతిలో నీవు పట్టుకుని
0: when we have got the sugar in
2: పరిపూర్ణమైనటువంటి జ్ఞానమే మరొక చేతిలో పట్టుకుని
0: when we have got wisdom with the full
2: ఈ పరిపూర్ణ జ్ఞానమే వాటర్ వంటిది.
0: This full wisdom is like water.
2: ఈ సత్యనిత్యమైనటువంటి యొక్క చక్కెరే ఈ యొక్క భగవత్ తత్వము.
0: The sugar is the atmic principle of God.
2: ఈ చక్కెర వాటర్ రెండు మిక్స్ చేస్తే చక్కెర కాదు వాటర్ కాదు సిరప్ అయిపోతుంది.
0: When you mix the sugar and the water, it's not sugar and water, but it's syrup.
2: కలిపిన సత్ చిత్తుని రెండింటిని కూడా మనం ఏకం చేయాలి.
0: So we have got to combine the sat and the chit.
2: సత్ అనేటువంటి పరిపూర్ణ తత్వాన్ని
0: So the totality of
2: వేదం చెప్తూ వచ్చింది. ఓం తత్ సత్ అనింది.
0: Vedas said ఓం తత్ సత్.
2: ఓం అనగా పరబ్రహ్మము.
0: ఓం ఇస్ సంథింగ్ దట్ ప్రిన్సిపల్.
2: అది తప్ప అది ఏ.
0: దట్ ఇస్ ఇట్.
2: సత్ చిత్ ఆనందము.
0: సత్ చిత్ ఆనంద.
2: దీనికంటే ఆనందం మరొకటి లేదు.
0: దర్ ఇస్ నో ఆనంద జాయ్ బియాండ్ ఇట్.
2: మనం ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నాము.
0: We want to enjoy happiness. What is the happiness that you
2: experience?
0: The transitory happiness is what you experience. This is not
2: permanent. We
0: have got to strive to experience joy which is
2: endless.
0: And that is the only thing which comes from within you, that is
2: Atma.
0: It has no form.
2: ఆనందం ఉన్నది.
0: It is full of bliss.
2: ఆనందమే దాని స్వరూపము.
0: Bliss is its form.
2: ఆనందమునకు రూపమేముంది?
0: You cannot measure it.
2: ఆనందం అనుభూతికి మాత్రమే లభ్యమవుతుంది.
0: You can only experience it.
2: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
2: ప్రతి మానవుడు కూడా ఇట్టి ఆనందమును ధరించే వస్తున్నాడు.
0: Every man comes full of love.
2: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు
0: When he comes out of the mother's womb, you cannot see anything around his neck.
2: Manchi mutchepu saru.
0: He doesn't wear a garland of pearls.
2: Mattunakunu levu.
0: He doesn't have any other precious stones.
2: Melni bangaru danda medaku ledu.
0: He doesn't have any golden necklace around his neck.
2: Ratnala haramu.
0: He doesn't have a gold diamond necklace. The diamond necklace doesn't shine around him.
2: Pachala pellanu patakaledu.
0: He doesn't have a chain of
2: kaladu,
0: sapphires.
2: Kaladu, kaladu, kaladu miyokka kantamandu.
0: There is around your neck.
2: Purva janmala karmalu ponduparachi.
0: According to your previous janma, birth,
2: manchi ainanu chedugaina trunchakunda,
0: whether you have done bad or good without snapping it,
2: Brahma meekichi pampenu baruvumala.
0: Brahma sends you with a heavy garland of your
2: baruvaina malane ee dehamu.
0: That very very heavy garment.
2: ఈ దేహం అనేటువంటి తల్లి గర్భం నుండి ఆవిర్భవించింది.
0: This is the body which comes out of the mother's womb.
2: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: That's why it is said mother is God.
2: దేహమునకు ప్రధానమైనటువంటి గురువు, ప్రధానమైన ఆదర్శము, ఫండమెంటల్ స్థానము తల్లి యొక్క హృదయమే.
0: So mother's heart is that which is equivalent to God, her love, her protection and care.
2: మీకు బాగా తెలుసును.
0: All of you know very well.
2: హిందూ పరిషత్తు సెక్రటరీ అశోక్ సింగల్ నా దగ్గరికి వచ్చాడు.
0: యు నో అశోక్ సింగ్లే.
2: స్వామి, మందిరం కట్టాలని మేమెంతో ఆశపడుతున్నాము. రాముడు ఎక్కడ జన్మించినాడు ఆ స్థానం యొక్క దీన్ని మీరు నిరూపించండి అన్నారు.
0: హీ సెడ్ వి వాంట్ టు బిల్డ్ అ మందిర్ టు రామ. స్వామి, ప్లీజ్ షోస్ ద ప్లేస్ వేర్ రామ వాస్ బోర్న్.
2: ఎక్కడ పుట్టాడు? మేము ఇప్పుడు నిర్ణయించిన స్థానంలో పుట్టాడా, లేక ఇంకో స్థానంలో పుట్టాడా, లేక మహమ్మడు భజన చేసేటువంటి స్థానంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నారు.
0: Was he born here or where the Mohammedans worship? Swami, please tell us.
2: Kausalya garbham atana sthanam anna.
0: Oh, foolish one. He was not born here or there. He was born out of the womb of
2: Kausalya.
0: Her womb is the very place.
2: అదే విధంగాని ప్రతి అవతారములు కాని ప్రతి వ్యక్తులు కాని ప్రతి శక్తి కాని తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంది.
0: ఎవ్రీ అవతార్, ఎవ్రీ ఫేమస్ పర్సన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మదర్స్ వూమ్.
2: తల్లి కంటే మిగుల దైవం దగ్గర.
0: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ ద మదర్.
2: తండ్రి కంటే మిగులు సన్నిహితుండు.
0: దేర్ ఇస్ నో బడి బెటర్ దెన్ యువర్ ఫాదర్.
2: అన్నింటికంటే కూడా ఆధారభూతుడైనటువంటి వాడు దైవత్వం, అతని ఈశ్వరతత్వం.
0: బియాండ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్, దట్ ఇస్ ఈశ్వర.
2: ఆ ఈశ్వరత్వం అనేటువంటి సోహం అక్కడ నుంచి ప్రారంభమవుతుండాలి.
0: సో దట్ ఈశ్వర ప్రిన్సిపల్ స్టార్ట్స్ ఫ్రమ్ సో.
2: ఇక్కడ శ్రద్ధ.
0: Here it is
2: earnestness.
0: And the other is faith.
2: Soham anetundi rendu chernappude nene daivamu antundadu.
0: So when soham starts, it is the very principle of God.
2: So that.
0: So is that.
2: Ham ade nenu.
0: That is that.
2: Deeni yokka antaratme tattvam asi.
0: And the underlying meaning is tattvam asi.
2: Kanukane talli garbhamu nundi puttinatundi prati manavudu kudanu.
0: So every person is born out of the womb of the mother. The fame of the mother,
2: talli gauravanni,
0: her prestige,
2: talli pratishthanu,
0: her whatever
2: she is. Kaapadeinte yukuduga tayaru kavali, yuthuluga tayaru kavali.
0: You've got to grow up in such a wonderful way as good youth.
2: Durmarguduganu natinchinatvanti okka Hiranyakashipuni garbhamulo puttadu, Leelavati garbhamulo puttadu Prahladudu.
0: Out of Leelavati, who was the wife of Hiranyakashipa, Prahlada was born.
2: Kaani,
0: but
2: rendintiki atheetamainatvanti sthitini pondadu.
0: But he got strength which was beyond
2: everything. అతని సర్వస్వం కూడా తర్వాత పానిపాదం తత్సర్వతో వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అనేటువంటి దివ్యమైన భావంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: He had the divine vision that God is all pervasive, his hands, his legs, his head is everywhere.
2: కత్తులతో కొట్టినా,
0: whether he was beaten by the whip,
2: narayan narayan,
0: he went on repeating narayan,
2: పాములతో కరిపించిన narayan narayan narayan,
0: even when the serpent stung him he went on saying narayan,
2: కొండలపై నుంచి నెట్టివేసిన narayan narayan narayan,
0: when they pushed him down the steep cliff,
2: సముద్రంలో నెట్టిన narayan narayan,
0: when he was thrown into the sea also,
2: ఆ విధమైనటువంటి ఒక దివ్యమైనటువంటి విశ్వాసం చేత చిత్తము నుంచి నారాయణ రావటం చేత అంత సర్వత్రా నారాయణే కాపాడుతూ వచ్చాడు.
0: Out of the tremendous faith which emanated from his chitta and his faith in God saved him.
2: కనుకనే మంత మన యొక్క చిత్తమునందే ఇమిడి ఉంటుంది ప్రపంచమంతా.
0: So the whole world is within our chitta.
2: అలాంటి చిత్తమును ఈనాడు మర్చిపోతున్నాం.
0: You are forgetting the chitta today.
2: ఈ లౌకికమైన కోరికలన్నిటిని చిత్తులో పడిపోతున్నాము.
0: We are just immersing ourselves in worldly desires.
2: అట్టి తల్లిని మనం గౌరవించి కాపాడి ఆమెకు తగినటువంటి కీర్తిని సంపాదించడమే ఈనాటి జన్మం యొక్క ప్రధాన లక్ష్యం.
0: The goal of today should be that you should revere your mother and try to establish her prestige and dignity.
2: కనుకనే 19వ తేదీ నవంబర్
0: therefore 9
2: లేడీస్ డే అని పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇది.
0: సో ద ఇన్ మీనింగ్ ఆఫ్ మేకింగ్ 19 నవంబర్ ద లేడీస్ డే ఇస్ దిస్ దిస్ ఇస్ ద మీనింగ్.
2: కనుక ప్రతి మానవుడు కూడాను
0: therefore every man
2: తల్లి యొక్క ఇష్టాన్ని అనుసరించాలి.
0: You have got to go according to the wish of the
2: mother. ఒకవేళ తల్లికి అంత పరమ జ్ఞానం లేకపోయినప్పుడు నీవు జ్ఞానవంతుడే అయినప్పుడు నీవు ఆమెకు తగినటువంటి రీతిగా నచ్చ చెప్పాలి.
0: If the mother is not as wise as you, you will have to tell her in a nice way.
2: అమ్మా నీకు తెలియదు.
0: Mother, you don't know.
2: నేను చదువుకున్నటువంటి వాడను.
0: Mother,
2: నాకు తెలివితేటలు ఉంటున్నాయి.
0: Mother, you do not know. I have studied a lot. I have learned many things. You have got to tell her in a nice way that she should also
2: see.
0: When you see her point of view and she sees her point of view, when there is absolutely no difference between the mother and the son,
2: కాని ఈనాడు,
0: but today,
2: ఆ పరమ పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని కోల్పోతున్నాము.
0: We are trying to forget this motherhood. The beautiful
2: భక్తి తత్వాన్నే కాకుండా,
0: without the principle of devotion,
2: కూడాను కోల్పోతున్నాము.
0: We are also losing faith.
2: లౌకిక విషయంపై ఉన్నటువంటి విశ్వాసము ఆధ్యాత్మిక తత్వములపైన విశ్వాసం అభివృద్ధి కావటం లేదు.
0: You are not increasing your faith in spiritual things, but you are going down towards the material things.
2: భక్తి భావము కంటే వేరు భావము లేదు.
0: There is nothing beyond devotion.
2: భక్తి భక్తి భక్తి,
0: devotion devotion devotion,
2: భక్తి ఈ రెండు అక్షరములందే సర్వస్వము ఇమిడి ఉంటున్నది.
0: భా and తి, that are the two words.
2: భక్తి అనేటువంటిది బకారం ప్రధానమైనటువంటిది.
0: ఇన్ భక్తి
2: అదే కాంతి స్వరూపము,
0: దట్ ఇస్ లస్టర్,
2: అదే వెలుగు స్వరూపము,
0: దట్ ఇస్ ల్యూమినాసిటీ,
2: అదే ప్రకాంత స్వరూపము,
0: దట్ ఇస్ ఇల్యూమినేషన్. వితౌట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్
2: కూడా కోల్పోతున్నాము.
0: విఆర్ ఆల్సో లూజింగ్ ఫెయిత్.
2: లౌకిక విషయంపై ఉన్నటువంటి విశ్వాసము ఆధ్యాత్మిక తత్వముల పైన విశ్వాసం అభివృద్ధి కావటం లేదు.
0: యు ఆర్ నాట్ ఇన్

0: ప్రకాంత స్వరూపము.
1: దట్ ఇస్ ఇల్యూమినేషన్.
0: ఆ భా అనేటువంటి కాంతి నుంచి తీ అనేటువంటి,
1: ఫ్రమ్ భా యు గెట్ ద తీ.
0: ఆ భక్తి అనగా ఆ కాంతిని ఆకర్షించేటువంటిదే తీ.
1: దట్ విచ్ అట్రాక్ట్స్ దిస్ లస్టర్ అండ్ ల్యూమినస్.
0: భక్తి నుండి శక్తి.
1: అండ్ ఫ్రమ్ భక్తి యు గెట్ ద శక్తి.
0: శక్తి అనగా శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు మూడింటి యొక్క ఏకత్వమే శక్తి.
1: బాడీ మైండ్ అండ్ సోల్, దట్ ఇస్
0: అనేటువంటి సమానంగానే ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఇన్ ద స్త్రీ.
0: భక్తి శక్తి,
1: భక్తి శక్తి,
0: ఈ రెండింటి ద్వారా రక్తి, ప్రాపంచక సంబంధమైన రక్తి.
1: అండ్ దెన్ బిట్వీన్ ద టూ యు గెట్ రక్తి.
0: ఈ ప్రాపంచ సంబంధమైన రక్తిలో మనం మునిగి తేలటం చేత విరక్తి.
1: Getting immersed in worldly things,
0: కొంతకాలంలో ఈ ప్రపంచము మనం విరక్తిగా చూస్తుంది.
1: Sometimes we get this type of renunciation.
0: అప్పుడే దైవ రక్తి ఎక్కుతుంది.
1: It's only when you get disgusted with the world, there is God's grace.
0: అప్పుడే భగవంతుడు మనకు భక్తి కూడాను అందిస్తాడు.
1: That God gives us the way to go.
0: ఈ భక్తి చేత దేహంను కాపాడుకొని దైవ రక్తిని మనం పొందాలి.
1: So you've got to go towards this goal and then
0: తర్వాతనే దీని వల్లనే ముక్తి అనేటువంటిది లభ్యమవుతుంది.
1: There is something called bhukti.
0: కనుకనే తల్లి గర్భం నుండి వచ్చినటువంటి ఈ యొక్క శక్తి సంబంధమైనటువంటి మానవ దేహము ముక్తి వరకు దీని ప్రయాణం సాగించాలి.
1: సో ద మ్యాన్ హాస్ గాట్ టు టేక్ ద జర్నీ రైట్ ఫ్రమ్ ద మదర్స్ వూమ్ టిల్ హి అటైన్స్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: మానవుని యొక్క స్వరూపం యొక్క ప్రయాణము చాలా షార్ట్ కట్.
1: సో యూ కెన్ టేక్ ద షార్ట్ కట్ ఇన్ మ్యాన్స్ జర్నీ టువర్డ్స్ గాడ్. From I to we.
0: ఎంతో దూరం మనం ప్రయాణం చేసి పోనక్కర్లేదు.
1: We need not go any far.
0: తిరుపతికో, కాశీకో, గయకో, ప్రయాగ్కో ఎక్కడికైనా పోవాలంటే చాలా ప్రయాణం చేయాలి.
1: If you go to Banaras, Kashi, Prayag, etc., you've got to go a long way.
0: చాలా షార్ట్ కట్.
1: This is a very short cut.
0: నేను నేను నేను అనేటువంటి ఈ దేహాభిమానం నుంచి మనము మనము అనేటువంటి ఒక ఆత్మాభిమానంలో మనం పడాలి.
1: Giving up that narrow principle of my I, going beyond that to the we.
0: కనుక ఆత్మాభిమానంలో ప్రవేశించడానికి తల్లి యొక్క అనుగ్రహం కూడా అత్యవసరం.
1: టు గో ఇన్ టు దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు రిక్వైర్ ద గ్రేస్ ఆఫ్ ద మదర్.
0: సచీదేవి,
1: సచీదేవి
0: తన కుమారుడైనటువంటి చైతన్యుణ్ణి అనేక విధములుగా చీవాట్లు పెట్టింది.
1: షీస్ కాల్డ్ హర్ సన్ చైతన్య.
0: నాయన నీ వివాహమాడు, నీ వివాహమాడు,
1: యు ప్లీజ్ మ్యారీ,
0: నాకు తృప్తి కలుగుతుంది,
1: ఐ బి హ్యాపీ.
0: తల్లి మనసు సంతృప్తి కానటువంటి ఈ వివాహం చేస్తే ప్రయోజనం లేదు అన్నాడు.
1: ఇఫ్ యూ డు నాట్ మ్యారీ అకార్డింగ్ ద మదర్స్ విచ్ ఇస్ నో యూస్.
0: కానీ చైతన్యుడు చెప్పాడు.
1: బట్ చైతన్య సెడ్,
0: తల్లి నాకు లేదు,
1: ఐ డు నాట్ వాంట్ టు మ్యారీ.
0: కోసం నేను చేసుకుంటాను,
1: ఐ డు వాట్ ఎవర్ వర్షిప్.
0: కానీ అది నీకు కూడా తృప్తి లేదు.
1: You are not also happy.
0: నాకే తృప్తి లేనప్పుడు నీకెట్ల తృప్తి వస్తుంది?
1: If I am not happy, how can you be happy?
0: వివాహం ఆడాడు.
1: Then he married.
0: లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.
1: He married Lakshmi.
0: తిరిగి ఒక బంగాళాదేశమునకు ప్రయాణం చేసి వెళ్ళాడు.
1: Then he went on his journey.
0: అక్కడికి వెళ్ళేటప్పటికే లక్ష్మి అన్నాహారంలో మానేసేసి ప్రాణం విడిచింది.
1: And Lakshmi died fasting.
0: దాంతో సచీదేవి చాలా బాధపడింది.
1: సచీదేవి felt very unhappy.
0: నేను వద్దంటే కట్టాను ఈ పిల్లవాడికి.
1: He did not want it, but I got him married.
0: కట్టకడపటికి ఈ గతి పట్టింది.
1: Ultimately he had to face.
0: చాలా విచారంగా ఉన్నది.
1: So she felt very unhappy.
0: తిరిగి బంగాళాదేశం నుంచి వచ్చేసాడు చైతన్యుడు.
1: He came back from Bangladesh.
0: Amma cheppindi vinnava?
1: Amma did you listen to what
0: Manas
1: I said?
0: Manasu ishtam lenappudu enni chesi prayojanam emiti?
1: If we do something which is goes against our vision,
0: ee sambandhamainatundi vishayanni kodanu okokatori Mahabharatamlo kuda jarigindi.
1: So these things have happened even in the Mahabharata.
0: Arjuni vivaham adane prameena chaala kattuditta pettindi.
1: So that Arjuna should marry.
0: Aneka prayatnalu chesindi.
1: She made a lot of effort, his mother.
0: Prameena kodanu rani.
1: Then she was a rani.
0: అర్జునుడు కూడాను రాజు.
1: అర్జున వాజ్ ఎ కింగ్.
0: కాబట్టి ఈ రెండింటికి సంబంధం ఏ రీతిగా కుదురుతుంది?
1: సో హౌ కుడ్ యు కంబైన్ దిస్?
0: అర్జునుడు నాకు ఇష్టం లేదు అన్నాడు.
1: అర్జున సెడ్ ఐ డోంట్ లైక్.
0: సరే, ఈ ప్రమేణ తమ సైన్యాధిపతి అయినటువంటి మలయవతిని గట్టిగా బోధించింది. ప్రమేణకు సైన్యాధిపతి కమాండర్ ఇన్ చీఫ్ మలయవతి.
1: సో టు ప్రమేణ ద కమాండర్ ఇన్ చీఫ్
0: మలయవతికి చెప్పింది, ఈ ఎంతైనా సరియే అర్జున్ని ఓడించి అతని దేహం తీసుకుని రామని చెప్పింది.
1: షీ సెడ్ ట్రై టు కాన్కర్ అర్జున్ అండ్ బ్రింగ్ హిస్ బాడీ.
0: మలయవతి చాలా గట్టిది.
1: షీఈస్ వెరీ స్ట్రాంగ్. కేవలం
0: అబలనని మీరు భావిస్తుంటారు, చాలా పొరపాటు, వాడు మహాబలుడు.
1: యూ థింక్ విమెన్ ఆర్ ఫీబర్, బట్ షీ వాస్ వెరీ స్ట్రాంగ్.
0: ఆమె యుద్ధం చేసింది, అర్జున్ తీసుకుని వచ్చింది.
1: షీ ఫౌట్ అండ్ షీ బ్రాట్ అర్జున.
0: నాకు ఇష్టం లేనటువంటి యొక్క దీనిని నీవు ఏ విధంగా చేసినా నాకు ప్రయోజనం ఉండదు.
1: You cannot do anything which I do not like.
0: Pramila, na dehanni mukkalamukku chesinappudiki na manasu ninnu vivaham aatadaniki angikarinchadu ani.
1: Even if you cut my body.

0: to pieces, I will not feel like marrying you, he said.
1: అర్జునుడు కృష్ణ భక్తుడు.
0: అర్జున వాస్ వర్షిపింగ్ కృష్ణ.
1: కృష్ణ భక్తురాలు.
0: ప్రేమిణ ఆల్సో వాస్ వర్షిపింగ్.
1: ఇద్దరు చేరారు.
0: సో బోత్ ఆఫ్ దెమ్ గాట్ టుగెదర్.
1: కృష్ణ నా యొక్క మనోభిష్టాన్ని నెరవేర్చమని ఈమె కోరింది.
0: She said, Krishna, try to fulfill my personal
1: wish. Arjuna
0: prayed to Krishna, Krishna, fulfill my personal
1: wish. నటన సూత్రధారి.
0: హీఈస్ అ గ్రేట్ యాక్టర్, అ సూపర్ యాక్టర్.
1: ఈ రెండింటికి తగినటువంటి ఒక మూడో ప్లాన్ ఏదో వేయాలని చూచాడు.
0: సో హీ సెట్ హీ షుడ్
1: భగవంతుడు ఎప్పుడు కూడా మాస్టర్ ప్లానే, మాస్టర్ ప్లానే, మాస్టర్ ప్లానే.
0: సో కృష్ణ వాంట్స్ టు హ్యావ్ అ మాస్టర్ ప్లాన్.
1: అప్పటికప్పుడు వేసేటువంటి ప్లాన్ కాదు అది.
0: ఇట్స్ నాట్ అ ప్లాన్ జస్ట్ దెన్ అండ్ దేర్.
1: తాను ఇద్దరిని పిలిచాడు.
0: హీ కాల్డ్ బోత్ ఆఫ్ దెమ్.
1: ఆమె ఎడమ చేయి తీసుకున్నాడు.
0: He took their left hand.
1: ఇతని కుడి చేయి తీసుకున్నాడు.
0: He took the right hand.
1: రెండింటిని కలిపాడు.
0: He
1: తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదే విద్యాబలం దైవం అనేక మంత్రాలు చెప్పాడు కృష్ణుడు.
0: He brought both their hands together and started recited many mantras.
1: కృష్ణుని ఆజ్ఞలు ఇంకా జవదాటానికి వీలు లేదు. కృష్ణుని ఆజ్ఞలు శిరసావహించారు.
0: They have to listen to Krishna wholeheartedly.
1: కాని
0: బట్
1: ఇరువురు ఎందుకు ఒక విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం లేదు.
0: They do not have close relationship.
1: దైవం అన్నీ చేస్తాడు.
0: God will do everything.
1: దైవం చేయలేనిటువంటి పని ఒక్కటి లేదు.
0: There is nothing that God cannot do.
1: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
0: He can turn the earth to sky and the sky to earth.
1: కానీ మానవులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించలేరు.
0: But man cannot understand these things. He cannot recognize.
1: కనుకనే తమ శక్తి సామర్థ్యములను ప్రవీణంగా తీసుకుని
0: సో థింకింగ్ ఆఫ్ దర్ ఓన్ స్ట్రెంగ్త్
1: కేవలం ఆ యొక్క శక్తి పైనే తాను ఆధారపడి ఉంటుంటాడు.
0: దే థింక్ దే కెన్ డిపెండ్ అపాన్ దర్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అన్నింటికి మూలాధారం ఏంటి? తల్లి యొక్క గర్భమే.
0: ద హోల్ థింగ్ దట్ ఇస్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఇస్ ద వూమ్ ఆఫ్ ద మదర్.
1: అభిమన్యుడు సుభద్రా గర్భంలో ఉండినప్పుడు
0: వెన్ అభిమన్యు వాజ్ ఇన్ ద వూమ్ ఆఫ్ సుభద్రా
1: అర్జును అనేక విధమైనటువంటి కథలంతా చెప్తూ వచ్చాడు.
0: He went on telling so many types of stories.
1: అందులో పద్మ వ్యూహాన్ని కూడా గురించి చెప్తూ వచ్చాడు.
0: And he also described the Padma Vyuha.
1: ఆ పద్మ వ్యూహంలో ప్రవేశించేంత వరకు చెప్తూ వచ్చాడు.
0: He went on telling as long as one could enter. In the meanwhile, Krishna came.
1: కృష్ణుడు నటన సూత్రధారి.
0: He is a tremendous actor.
1: దైవం ఏ ఒక్క విషయమునందు కూడా ఆ కాలమున ఆబ్రహ్మణ ఆసన్నమాయ అన్నట్టు ఆ సమయానికి సరిగా ప్రసన్నుడవుతుంటాడు.
0: So God comes in whenever it is needed and plays his role beautifully.
1: అర్జునా,
0: అర్జున
1: ఎంత పొరపడుతున్నావో.
0: What mistakes you are doing?
1: వినేది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు.
0: Do you think it's Subhadra who is listening?
1: గర్భమందున్నటువంటి ఒక శిశువు నీ యొక్క కథనంతా వింటున్నాడు.
0: The one who is in a womb, he is listening. The child is listening to you.
1: ఆ కసిగంధకు ఈ పద్మవ్యూహాన్ని గురించి ఎందుకు నీవు చెప్తున్నావు?
0: Why are you telling that tender child about this Padma Vyuha?
1: రమ్ము బయట.
0: Come outside.
1: అన్నాడు, తీసుకుని పోయాడు.
0: And Krishna went away.
1: కృష్ణుడికి ఎవరికి ఏ విషయంలో ఎక్కడ ఏ విధంగా జరగాలో తెలుస్తున్నాడు.
0: Krishna knows at what time how to do it to everybody.
1: కనుకనే ఆ పోయేంత వరకు ప్రవేశించేంత వరకు తిప్పినారు. అదంత జ్ఞాపకం ఉంది.
0: So he told him as far as he could enter it and the child had it in its memory.
1: అందులో తిరిగి లోపల బయటికి వచ్చేదంటో తెలియదు.
0: But he doesn't know how to get out of the view.
1: అందులో కట్టుబడిపోయాడు.
0: That's why he got caught up in it.
1: కృష్ణుడు ఎందుకు ఇట్లా చేశాడు?
0: Why did Krishna do this?
1: అనగా వీర స్వర్గాన్ని పొందించే నిమిత్తమై.
0: Because he had to attain the heaven of the heroes.
1: మొట్టమొదట సుభద్ర దగ్గరికి వచ్చి ప్రార్థించాడు.
0: First he came to Subhadra and prayed.
1: అమ్మా,
0: మదర్,
1: కౌరవులందరూ కూడా నన్ను పద్మ వ్యూహంలో ప్రవేశించడానికి రమ్మని పిలుస్తున్నారు అన్నాడు.
0: ఆల్ ద కౌరవర్స్ ఆర్ కాలింగ్ మీ టు ఎంటర్ ద పద్మ వ్యూహ.
1: చెప్పింది పాప సుభద్ర.
0: సుభద్ర టోల్డ్,
1: నాయనా,
0: చైల్డ్,
1: పద్మ వ్యూహం అంటే సామాన్యమైనటువంటిదా?
0: పద్మ వ్యూహ ఇస్ నాట్ సంథింగ్
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు. ద్రోణాచార్యుడు పన్నటువంటిది ఇంత.
0: It's something which Dronacharya
1: దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము.
0: This has all been conceived by
1: భార్య గర్భవతి. నీ భార్య గర్భవతిగా ఉంటుండాలి.
0: Your wife is కాలమెటుండును
1: చెప్పలేము.
0: I can't tell all these things.
1: మీ మామయు తండ్రి లేరిచట. మీ మామ అనగా కృష్ణుడు, తండ్రి అనగా అర్జునుడు, ఇద్దరు లేరు ఇక్కడ.
0: బోత్ యువర్ కృష్ణ అండ్ అర్జున ఆర్ నాట్ హియర్.
1: నీ తల పింక పుత్రక పుత్రక పుత్రక.
0: హౌ కెన్ ఐ టెల్ యూ ఆల్ దీస్ థింగ్స్ ఓ చైల్డ్.
1: అభిమన్యు కోపం వచ్చింది.
0: అభిమన్యు గాట్ వెరీ యాంగ్రీ.
1: నేను క్షత్రియుడను.
0: ఐ యామ్ ఎ క్షత్రియ.
1: మన విరుద్ధమైనటువంటి వారు ఉద్యమకు రామనుచుండగా నేను రాను చెప్పడం అపజయము, అంతేకాకుండా అవమానము.
0: ఐ కెనాట్ బెండ్ డౌన్ టు మై ఎనిమీస్ ఎనీమోర్.
1: అప్పుడు తల్లిపైన కోపం వచ్చింది.
0: హి గాట్ యాంగ్రీ విత్ ద మదర్.
1: వెరువక కుంభజాతి కురవీరులపై మృగరాజు పోలే వే నురుగుచు చెండకండ నికరున్నతి వారల అట్టె నల్లి చల్లి పలుపుచు గెలిచిన ముసుత భద్రము నీకు నుంచు పలకగా ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్నిధంగా పాడియా. నీవేమిటి తల్లి, నన్ను యుద్ధంలో పోయి చించి చెండాయి విజయాన్ని సాధించుకుని రామని చెప్పకుండా నన్ను పోవద్దు పోవద్దు అని చెప్పడంలో నీ ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి?
0: Why you obstructing me from entering that? You should encourage me and enthuse me to fight.
1: తల్లికి తెలియనప్పుడు కుమారుడు ఈ విధంగా చెప్పాలి.
0: When the mother doesn't know, the boy, the child has to tell.
1: కుమారునికి తెలుసును కానీ తల్లి ప్రేమ తెలియదు.
0: The boy knew, but the mother's love he could not understand.
1: తల్లి ప్రేమ చేత ఎన్నైనప్పుడు చెప్పవచ్చును.
0: Because of the mother's love, anything can be told.
1: చెప్పానే మొట్టమొదటి సంపంగి పూ కన్నా సన్నజాజి కన్నా
0: బియాండ్ ద చంపక్ బియాండ్ ద జాస్మిన్
1: కన్నా వెన్న కన్నా
0: బియాండ్ బటర్
1: నెమలి కన్నా కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా
0: బియాండ్ ద పీకాక్ అండ్ బియాండ్ ద బ్రైట్ మూన్ లైట్
1: కన్నా ప్రేమ కన్నా మించినది కన్నా ప్రేమలోనే ఉంటుంది అది ఒక సుఖము.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద లవ్ ఆఫ్ అ మదర్.
1: తల్లి ప్రేమను చూస్తుంది కానీ ఈ యొక్క బయట ప్రకృతులు ఒకటి చూడదు.
0: Mother thinks only of the love she bears for the child, not of the outward world.
1: కనుక తల్లి వద్దు అని చెప్పడం చేత పోవటం చేతనే అపజయం జరిగింది.
0: Because he went against the mother's wishes and got in, so he had to face.
1: తల్లి మాటలు చాలా మృదుమధురమైనటువంటి మాటలు.
0: Mother's words are very sweet.
1: ఏదో కోపం వచ్చినప్పుడు రెండు తిట్టవచ్చు కొట్టవచ్చు కానీ
0: she might beat you and scold you at times.
1: కుమారుని పైన ద్వేషం ఎప్పటికీ ఉండదు తల్లి.
0: But she can never have hatred on her son.
1: దుర్మార్గుడైన కుమారుడైన లోకంలో ఉన్నాడు కానీ దుర్మార్గురాలైన తల్లి ఈ లోకంలో లేదు లేదు లేదు.
0: There can be a wicked son, but there can never be a wicked mother.
1: కనుకనే ఈ మాతృదేవ తత్వంను ఈ యొక్క 19వ దినంలో అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి హృదయాన్ని పవిత్రమైన మధురభావాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 19వ దినము మాతృదేవి పండుగ ప్రపంచున్నాం.
0: This 19th November has been started as a Mother's Day because everybody should recognize the love of the mother and the way she feels for her child at all times.
1: కనుక మనం దేనికంటే కూడా ముఖ్యంగా తల్లిని గౌరవ మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: Beyond everything we should revere the mother.
1: తల్లి తండ్రి గురువు దైవము ఈ నాలుగింటిలో తల్లి మొట్టమొదటిది.
0: First one is a mother, in the father, the mother, the guru and
1: కానీ ఈనాటి యువకులంతా కూడాను తల్లులంటే ఏమి కేర్ చేయటం లేదు.
0: టుడే ద యంగ్ చిల్డ్రన్ డు నాట్ రెస్పెక్ట్ దేర్ మదర్స్.
1: ఇంకా కొంచెం బాగా చదువుకునేటువంటి వాళ్ళకి అబలకు ఏం తెలుస్తుంది అంటారు.
0: ఈవెన్ దోస్ హు థింక్ దే హావ్ స్టడీడ్ మచ్ దే థింక్ ద మదర్ డజంట్ నో ఎనీథింగ్.
1: అబలా కానీ వారి ఎందు ఉన్నటువంటి సర్వ బలములు కూడాను అందే ఎందు ఉంటుంది.
0: షీ ఇస్ నాట్ వీక్ యాజ్ ఇట్ ఇస్ కాల్డ్. షీ హస్ గాట్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ హర్.
1: నిజమైనటువంటి విశ్వాసము,
0: ట్రూ ఫెయిత్,
1: ఈ విధమైనటువంటి సర్వశక్తి యొక్క భయము,
0: the strength that is within
1: తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంటారు.
0: It comes right from the mother's womb.
1: కనుక తల్లులను మనము చులకంగా చూడకూడదు.
0: So we should not treat the mother lightly.
1: తల్లులు కూడాను కుమారుని బలవంతంగా పెంచకూడదు.
0: Even mother should not sort of compel the
1: ప్రేమ చేత తమ యొక్క ప్రయత్నం పూర్వకంగా వారు కూడా మంచి మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
0: With her love and trying to administer it with a lot of love, she should change her child's mind.
1: కుమారులు చాలా గొప్పవారు కావాలని ఆశిస్తుంటారు తల్లి.
0: She thinks that her children should become very great people.
1: మరికొంత తల్లులంతా కూడా నా కుమారుడు చాలా మంచివాడు కావాలి అంటుంటారు.
0: Some mothers say that the children have to become very good people.
1: గొప్పవాడు కావాలని కోరేటువంటి తల్లి సరైనటువంటి కోరిక కాదు.
0: The thing that she thinks that he should become a great man.
1: గొప్పవాడు గొప్ప రావా లేక ఎత్త లేకపోతే గొప్ప పేరు ప్రతిష్టలా లేక శ్రీమంతుడా లేక బలవంతుడా లేక గుణవంత ఏకాదు.
0: That the son should become great, is it that bodily or wealth wise or status wise? That is not the thing. He should earn a good name by virtues.
1: Kalkane goppa vaadu ravanudu.
0: The great man was Ravana.
1: Manchi vaadu Ramulu.
0: The good person was Rama.
1: Chadivinatundi chadulanni kudunu practical lo pettu vachadu Ramulu.
0: Rama put into practice all that he has studied.
1: Acharinchi chupadu Ramulu.
0: And Rama practiced everything.
1: Kaani anni chadulle chadivadu Ravanudu.
0: Ravana had studied a great deal.
1: కానీ ఆచరించలేదు.
0: He did not practice.
1: అజ్ఞానం ఆవరించిపోయింది.
0: He was full of ignorance.
1: కనుకనే అతనికి గొప్ప పేరు వచ్చింది కానీ మంచి పేరు రాలేదు.
0: He got a great name, but he did not get a good name.
1: రాముడు ఆచరించి ఆనందించి 10 మందికి పంచిపెట్టినటువంటి వాడు కనుకనే అతనికి మంచి పేరే వచ్చింది కానీ గొప్ప పేరు రాలేదు.
0: Rav did what he felt was virtuous and that's why he got a good name.
1: భగవంతుడు గానలోడు.
0: God is
1: భగవంతుడు గానప్రియుడు.
0: His love singing.
1: గానమనగా మాటల నుంచి వచ్చేటువంటిది గానము.
0: Words come out through singing.
1: ఇందులో పద్యం నుంచి వచ్చినటువంటిది కాని పద్యం నుంచి వచ్చినటువంటిది కాని
0: సో దాట్ విచ్ కమ్స్ లేక
1: మాటల నుంచి వచ్చినటువంటి కాని ఇది మాధుర్యంగా ఉండదు.
0: దట్ ఇస్ స్వీట్. Singing is sweet.
1: గానము నుంచి వచ్చినటువంటిది చాలా మాధుర్యంగా ఉంటుంది.
0: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ మ్యూజిక్ ఇస్ వెరీ స్వీట్.
1: రామ నన్ను బ్రోబరా అని పద్యంతో చెప్తే అంత ఇంపుగా ఉండదు.
0: ఇఫ్ యు సే థింగ్స్ ప్రొజెక్ట్లీ ఇట్ ఇస్ంట్ వెరీ స్వీట్.
1: అదే మాటలు రామా నన్ను బ్రోవరా అని మాటలతో చెప్తే కూడా అంత ఇంపుగా ఉండదు.
0: ఇఫ్ యు సే ఇట్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వే దెన్ ఆల్సో ఇట్స్ నాట్ స్వీట్.
1: కానీ అదే గానంలో ప్రవేశించి రామా నన్ను బ్రోవరా
0: ద సేమ్ థింగ్ సంగ్ మెలోడియస్లీ
1: ఆ గానంలో ఎంత మాధుర్యం ఉంటుంటారు.
0: And that melody has such sweetness about it.
1: Rama nannu brovara.
0: So when you sing it, it sounds very sweet.
1: Ee vidhanga talli yokka matalu anta maduranga untuntayi.
0: So mother's words are as sweet as this.
1: Vachanam maduram.
0: Her words are
1: maduram. Vakyam maduram. Yetram maduram. Srotram maduram. Sarvam maduram maduram maduram maduram. Maduradhipateye maduram maduram.
0: Everything is sweet and sweet and sweet.
1: ఇటువంటి తల్లి యొక్క ప్రేమతత్వాన్ని మనం మర్చిపోవటం చాలా తప్పు తప్పు తప్పు.
0: ఇట్ ఇస్ రాంగ్ టు ఫర్గెట్ ద లవ్ ఆఫ్ అ మదర్.
1: కనుకనే
0: దేర్ఫోర్
1: ఆ తల్లి ప్రేమను పిల్లలందరికీ పంచడానికి
0: సో టు షేర్ విత్ ఎవ్రీబడి ద మదర్స్ లవ్.
1: తల్లులైనటువంటి స్త్రీలందరూ కూడా దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి
0: సో దట్ ఎవ్రీ మదర్ ఆల్సో ఇన్క్రీజెస్ హిస్ లవ్.
1: తమ పుట్టబోయేటువంటి బిడ్డలకు మనమళ్ళకు మనమరాళ్ళకు అందరికి కూడా ఈ యొక్క ప్రబోధన సల్పడానికి
0: సో దట్ టు అవర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ మెనీ మోర్
1: తల్లులు ఈ యొక్క సద్గుణాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
0: సో వీ విమెన్ హావ్ గాట్ టు ఇన్కల్కేట్ దీస్ వర్చ్యూస్ విద్ ఇన్ దెమ్.
1: కనుక
0: దేర్ఫోర్
1: మనము పాప భీతి పెట్టుకోవాలి.
0: We have got to have the fear of sin.
1: దైవ ప్రీతిని అభివృద్ధి పరచుకోవాలి.
0: We should love God and increase
1: పాప భీతి లేని
0: one who doesn't have the fear of sin.
1: పామరత్వము పట్టి
0: what's the use of anything?
1: దైవ ప్రీతి లేని దాని పట్టి
0: you have got to hold on to the love of God.
1: మానవత్వం అడంగే మానవులందున
0: from man you have got to go to the divine principle.
1: Vishya shantiki diye viplavambu
0: if you go against it.
1: Ee naadu prapanchamlo inta allakallolu jaragadaniki moola kaaranam emti?
0: The revolution now today in the world, what is the
1: papa piti daiva priti lekunna potame deeniki moola kaaranam?
0: Because they do not have the fear of sin of the love of God.
1: కనుక పాపం అంటే భీతి రావాలి మనకు.
0: యు హవ్ గాట్ టు ఫియర్ సిన్.
1: దైవం అంటే ప్రీతి కలగాలి మనకు.
0: యు హవ్ గాట్ టు లవ్ గాడ్.
1: ఈ ప్రీతి ఆ భ్రాతని కూడా అణగదొక్కుతుంది.
0: This love of God will try to vanquish everything.
1: Prema swarupulara.
0: Embodiments of
1: divyatma swarupulara.
0: Embodiments of the divine
1: principle. మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: Every person should endeavor to manifest within himself this atman.
1: మీరు అనంత శక్తి ఇమిడి ఉంటున్నది.
0: You have got within you tremendous
1: strength. ఇంతది అంతది అని కాదు.
0: It's not this or that.
1: ఆ శక్తినంతా కూడా మనం అభివృద్ధి చేసుకుంటే సుమతి మాదిరి సూర్యోదయమే కాకుండా చేసుకోవచ్చు.
0: If we increase this atmic principle within itself, we can
1: Savitri Madri kulanu maranani cancel chesi satyavantuni intiki teeskon raavachu.
0: We can like Sumati and Savitri achieve great things.
1: Kanuka
0: therefore
1: mana endunnatundi shaktini mottamota manam peethapurakanga artham cheskovali.
0: We have got to understand the tremendous strength that is within us.
1: Alanti antarbhutamaina shaktini
0: that strength which is within you
1: avritti parichukuntima
0: if
1: manakante devudu okkadu ledu.
0: Then there will not be any match
1: sarva
0: to us.
1: Sarvaswarupamu nive.
0: You are the form of everything.
1: Sarvanandamu nive.
0: You are the one who is full of
1: sarva
0: bliss.
1: Sarvasthanamu nive.
0: You are there in every place.
1: Idi adi ani cheppadaniki veelledu.
0: You cannot say this.
1: Akkada ikkada ekkada chuchina okkade atmale mokkoyi unnadu.
0: Here there or everywhere there is only one atma.
1: Kanuka shraddha vishwasamu ee rendittini manam anubhavinchadaniki
0: earnestness and faith are very important.
1: భవానీ శంకర్లే ఈ దివ్య స్వరూపము ప్రపంచము.
0: ద డివైన్ ఫార్మ్స్ ఆఫ్ భవానీ అండ్ శంకర్.
1: కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు.
0: దేర్ఫోర్ లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
1: లోకమంతా సుఖంగా ఉండాలి.
0: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ
1: అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ ద మీనింగ్?
1: శ్రద్ధ విశ్వాసం రెండు కూడా ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి.
0: సో ఎర్నెస్నెస్ అండ్ ఫెయిత్ షుడ్
1: రెండు భద్రంగా ఉంటే మనం సాధించలేనిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
0: ఇఫ్ ద ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ దేర్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్. మనం
1: సాధించవచ్చును.
0: You can achieve anything whatsoever. In a moment we can attain liberation.
1: ఆనందాన్ని అనుభవించవచ్చును.
0: We can experience bliss.
1: దీనికి ఏ మాత్రము శ్రమలు లేవు.
0: There's absolutely no.
1: అట్టి శ్రమలేని మార్గాన్ని ఈనాడు వదిలిపెట్టి.
0: There's absolutely no effort in this.
1: అనేక శ్రమలు కోర్చుకొని.
0: Why do you give up?
1: నష్టాలు, దుఃఖాలు, విచారాలు అన్నిటికీ మనం లొంగి.
0: Why do you give up this easy way and take upon yourself? చేస్తున్నారు. The burdensome ways of life. What are you gaining? The names are these which only are temporary satisfaction.
1: ఇది కేవలం ఒక చిహ్నం కోసం పెట్టినటువంటి పేర్లు మాత్రమే.
0: There's something, it's only a sign of the
1: నిజమైన మన పేరు ఏమిటి?
0: What is our real name?
1: శ్రద్ధ, విశ్వాసమే మన పేరు.
0: It's earnestness and faith.
1: నా పేరు శ్రద్ధ.
0: My name is Shraddha.
1: నాకు విశ్వాసం ఉన్నది.
0: I have got faith.
1: విశ్వాసమే లేకపోతే శ్రద్ధ లేదు, శ్రద్ధనే లేకపోతే విశ్వాసం లేదు.
0: Without faith there is no earnestness, without earnestness there is no faith.
1: ఈ రెండింటి ఏకత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: The combination of these two is the atmic principle.
1: కనుక
0: therefore
1: ఆత్మతత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నది కాదు.
0: ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ నాట్ ఎనీవేర్.
1: మన నాసిక పర్యంతం కూడాను అది సంచరిస్తూ ఉంటుంది.
0: ఇట్ ఇస్ విదిన్ యు ఫ్రమ్ టాప్ టు టో.
1: మన రక్తంలోని అణువణువు, కణకణం కూడాను ఆ దివ్యమైనటువంటి ఆత్మ.
0: ఇట్స్ కోర్సింగ్ త్రూ అవర్ వెయిన్స్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ.
1: ఏది జరిగినప్పటికీ ఈ శివతాండవమే ఈ జగత్తంతా.
0: Whatever happens, it is a dance.
1: ఈ దాండవంలో కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారాలు ఇవన్నీ కూడాను అనేక లలిత కళలు.
0: The tremendous flux that goes on is in the thunder of a dance.
1: ఈ కళలు వస్తుంటాయి, పోతుంటాయి.
0: This flux in life, joys and sorrows do come and go.
1: ఈ కష్టములు, నష్టములు, దుఃఖములు వస్తుంటాయి, పోతుంటాయి.
0: Difficulties, joys and sorrows come and go.
1: Passing clouds, passing clouds.
0: These are all the passing
1: comes
0: clouds.
1: Comes and goes.
0: They come and go.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: దాన్ని మనం పెంచుకోవాలి.
0: We have got to increase it.
1: అటువంటి నీతి నిజాలను మనం పెంచుకోవాలి.
0: That type of moral principle and truth we have got to
1: inculcate. ఈ విధంగా తల్లిని కూడాను వారిని ఆశీర్వదించాలి.
0: We have got to respect the mother.
1: ఏదో నా కుమారుడు గొప్ప ధనవంతుడు కావాలి, విద్యావంతుడు కావాలి, అధికారవంతుడు కావాలి, మినిస్టర్ ఇవంతే మనం కోరకూడదు.
0: The mother should not say that my son should earn wealth.
1: ఒకవేళ ఆ
0: రాత్రి
1: మన ఏంటి ఉంటుంటే దైవమే పంపిస్తాడు.
0: God will give it automatically if he deserves it.
1: No prayatnam tho sadhinchetundi ye matram kuda shashtam kadu.
0: Whatever you wish for, it's not something permanent.
1: Prayatnanga raavali.
0: It should come automatically.
1: Kanukane prati manavudu kudanu daivam ni preminchali.
0: So every person should love God.
1: Daiva premaku minchinatundi prema marokati ledu.
0: There's nothing beyond love for God.
1: Adiye ee naadu manam sadhinchavalsinatundi sadhana.
0: That is the sadhana, the effort that we should put on.
1: మనం ఈ ప్రపంచంలో ఏదేనైనా సాధించాలి అని అనుకుంటావు.
0: We think we have got to achieve so many things.
1: సాధించాలనే అభిష్టమే ఉంటే,
0: if you have got the desire to achieve
1: anything, నీకు సత్యమైన భగవంతుని యొక్క ప్రేమను, గట్టి ప్రేమను సాధించు.
0: You try to gain the strong faith and love for God.
1: నీకు గట్టి ప్రేమను పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
0: What's the use of anything else?
1: ఈ గట్టితనం భగవంతుని ప్రేమ నుండి రావాలి.
0: This should come from the grace of God.
1: అప్పుడే నీ ప్రేమ కూడాను గట్టితనం లభిస్తుంది.
0: So it's the grace of God which increases your strength.
1: అది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: That is the thing when you become a human being.
1: మన హృదయంలో ఎన్ని విద్యలు ఉంటున్నాయి?
0: How many things there are in our heart?
1: ఎన్ని శక్తులు ఉంటున్నాయి?
0: What lot of strength
1: we have. చాలా మంది సంగీతంలో అభివృద్ధి పొందుతున్నారు.
0: Some people sing songs.
1: మీరు చూచారు, విన్నారు.
0: You have listened today.
1: MS Subbalakshmi. ఆమెకు మొట్టమొదట కూడా ఆమెకు గాన కోకిల అని పేరు.
0: Her name was Gana Kokila.
1: నేను చూచాను చిన్నప్పుడు మీరా వేషం వేసింది.
0: When she was young, she took the role of Meera.
1: ఆ మీరా లోపల చేసినటువంటి నృత్యం అంతా ఆమె మనసు లోపల లీనమైపోయింది.
0: So all the dances she done dead with Meera.
1: కుడితోరు ముత్తడి తేనె కైలడు విడివాయో కరుణయేపురివాయో. ఓ భగవంతుడా, నేను సముద్రంలో మునిగి చాలా లోతైనటువంటి ప్రదేశంలోకి పోయి నేను కష్టపడి ముత్యం తెచ్చాను. దాని జారి తిరిగి సముద్రంలో పడకుండా చేయి. దాని గట్టిగా నిలుపుకునే శక్తి నాకు.
0: ఓ గాడ్, ఐ ఫాలెన్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్. ఓ గాడ్, లిఫ్ట్ మీ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ట్రై టు సేవ్ మీ దట్ ఐ డోంట్ గో బ్యాక్ అగైన్ టు ఇట్.
1: కరుణయే గిరిధారి, కరుణయే పురివాయి, గతియే గలి, గతియలే గిరిధారి అని అనుకుంటూ ద్వారక్కి వెళ్ళింది. ఆ ద్వారం కొట్టింది.
0: She went on singing the name of Giridhari and the temples don't open.
1: ఆ గానము చేత ఆమె యొక్క పేరు ప్రతిష్టలు ఎంత గొప్పగా వచ్చినాయి.
0: Because of her music she gained a great fame.
1: నృత్యం చేత ఉన్న ఎంత మందికో ఎన్ని పేర్లు వచ్చినాయి.
0: Many people have earned a name and fame due to dance.
1: ఈనాడు, రేపటి దినము,
0: today and tomorrow,
1: రవిశంకర్ బ్రదర్ అయినటువంటి వాడు ఉదయశంకర్,
0: రవిశంకర్స్ బ్రదర్,
1: ఆయన నృత్యం లోపల చాలా రెండు పాదములు భూమిపై నిలిచేటువంటి కాదు, అంత నృత్యం చేసేటువంటి వాడు.
0: ఉదయశంకర్ వాజ్ ఎ గ్రేట్ డాన్సర్.
1: ఆ ఉదయశంకర్ శిష్యులంతా కూడాను ఆమె కోడలు కూడా తీసుకుని వచ్చింది. రేపటి దినం వాడి ప్రదర్శన జరుగుతుంది.
0: ఉదయశంకర్స్ డాటర్ ఇన్ లా ఇస్ హియర్.
1: అన్ని కూడాను ప్రయత్నంతో లభ్యమయ్యేటువంటివి కాదు, దైవానుగ్రహం చేతనే లభ్యమవుతాయి.
0: They are going to put up a show. This is not
1: దేనికి కానీ ఒక దైవానుగ్రహం ఉండాలి.
0: This doesn't come by single effort but by God's grace.
1: మనిషి ప్రయత్నం వల్ల లభించేటువంటిది కాదు.
0: It's not merely due to man's effort that you get it. మనిషి
1: ప్రయత్నం నెగటివ్.
0: Man's efforts can be negative.
1: దైవానుగ్రహం పాజిటివ్.
0: God's grace is positive.
1: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వమైనటువంటి ప్రకాశము.
0: It is a combination of the negative and the positive of the man and God that brings fruition to everything.
1: విద్యార్థులారా,
0: students,
1: యువకులారా,
0: youth,
1: యువతులారా, కేవలం నెగటివ్ థాట్స్ మీలో పెట్టుకోకండి.
0: Don't merely think that you should only
1: ఈ నెగటివ్ థాట్స్ మిమ్మల్ని అన్ని విధాల కష్టానికి గురి చేస్తున్నాయి.
0: It's the thoughts that bring you to trouble.
1: పాజిటివ్ లేనప్పుడు నెగటివ్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If you don't have positive but only negative, what is the use?
1: ఈ నెగటివ్ ఉంటుందా ఈ మైక్?
0: The mind is negative.
1: దీంట్లో పాజిటివ్ అనేటువంటి కరెంట్ లేకపోతే దీంట్లో ఎంత మొత్తుకున్నా అనిపించదు.
0: What's the use if you do not have a positive connection?
1: పాజిటివ్ రావాలి.
0: You have got to think positively.
1: అది లేకుండా ఈ నెగటివ్ నిరుపయోగమైనటువంటిది.
0: Negative is absolutely useless.
1: కనుక
0: therefore
1: మనము ఏ విధమైన ప్రతిచర్యలో భగవంతుడు అన్ని కూడా ఆ రకంగానే చేస్తుంటాడు.
0: Whatever we think that way, God gives it to us in return.
1: నెమలి చూడండి మీరు. నెమలిని చూస్తే ఎంతో అందంగా ఉంటుంటాడు.
0: The peacock is so beautiful.
1: పెద్ద గుడ్డు ఒక్కటి ప్రేమతో చేరిన అనగా నెమలి గుడ్డును తీసుకుపోయి కోడి కింద పెట్టినప్పుడు అది నెమలిగానే పుడుతుంది.
0: If you take the feathers of the peacock and put it to the hen, how does it look?
1: పెద్ద వజ్రం ఒకటి పెంటలు చిక్కిన విలువ మారదు దాని వెలుగుపోదు.
0: Even if a diamond is found in the dung, well, it has got its own value.
1: మంచి వారికి ఎక్కడ పోయినా గానీ ఆ పేరు వెంటనే ఉంటుంటది.
0: Good people, they always get their name and fame wherever they are.
1: ఎవర్ని మనం ద్వేషించకూడదు.
0: We should not hate anyone.
1: ఎవర్ని మనం కోపించకూడదు.
0: We should not get angry with anyone.
1: కోపించొచ్చు కొన్ని పనులు చేసుకోవడం కోసమని, ద్వేషించడం మాత్రం తప్పు.
0: We might sometimes get angry but we must never hate people.
1: అహంకారం చాలా తప్పు.
0: Arrogance and ego is very wrong.
1: నేను అన్ని చేసి మీకు చూపిస్తున్నాను.
0: I am doing everything and showing it. మీరు అనుకుంటారు
1: స్వామి మా పైన ద్వేషంగా ఉందో ఏమో.
0: You may think that Swami perhaps doesn't like us. He doesn't talk to us. Maybe he's angry.
1: అవన్నీ వాళ్ళ యొక్క గిల్టీ కాన్షియస్లు, ఇమాజినేషన్లు.
0: That is all their imagination and
1: guilt. వాళ్ళలో ఉన్నటువంటి దోషములు వారు తలంచుకొని ఆ విధమైన భావాలు పొందుతున్నారు.
0: Whatever is wrong within them, they reflect it on Swami.
1: ఎవరిని ద్వేషించనే లేదు.
0: I do not hate anyone.
1: కానీ కోపించినట్టుగా నటించినాను.
0: I just behave as if I get angry with them.
1: దేశం ఎవరిపైనా లేదు.
0: I do not have hatred on anyone.
1: కానీ కొంతమంది అర్థం చేసుకోలేక,
0: because people do not understand me,
1: భక్తి భక్తి భక్తి అని పేరు చెప్పుకొని,
0: they think they are devoted,
1: శరీరం నిండుకు కోరికలు పెట్టుకొని,
0: they full of
1: స్వామి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి, మేము గ్రామ సేవ చేస్తున్నాము, వీధి సేవ చేస్తున్నాము, దేవాలయం సేవ చేస్తున్నాము అని వచ్చేస్తే నాకంత త్వరగా కలుగుతుందే మనసు?
0: They come with a lot of dear Swami, we'll do this service, that service. Will my heart...
1: మొదలు ఆ కోరికలంతా నిర్మూలన చేయి.
0: Will my heart melt so soon?
1: నీ హృదయాన్ని చక్కగా కడిగి వేయి.
0: Put an end to the desires.
1: అప్పుడు నీ కోరికలు నేను అన్ని అందిస్తాను.
0: Then I shall fulfill all your desires.
1: ఆ సత్యాన్ని వాడు గుర్తించుకోవటం లేదు.
0: We have got to think of that truth.
1: కనుక నీ నెగటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకుని,
0: we have got negative thoughts within.
1: పాజిటివ్ ను ఆశిస్తున్నారు.
0: We are trying to ask for the positive.
1: ఇది లభ్యమవుతుంది.
0: How, what can you get?
1: ఇది చాలా అసాధ్యము.
0: It's something impossible.
1: కనుక మొట్టమొదట మన హృదయాన్ని పరిశుద్ధపరిచి పాజిటివ్ దీన్ని,
0: first clean your hearts and put into them positive thoughts.
1: ప్రేమను నింపుకోండి.
0: Fill it with love.
1: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing beyond love.
1: మన హృదయం నిండుగు ప్రేమనే పెట్టుకోండి.
0: In our heart we should be full of love.
1: మనకు తేపు వచ్చేది కూడా ప్రేమగానే వస్తుంది.
0: Even the belching,
1: మన చూపులంతా ప్రేమగానే వస్తుంది.
0: Our belching,
1: మన వినికిడి ప్రేమగానే వస్తుంది.
0: Our vision,
1: మన కర్మలు ప్రేమగానే మారుతాయి. అంత ప్రేమగానే వస్తుంది.
0: Within if there is love, everything will transform itself.
1: హృదయంలో ఏమైనా ద్వేషాలు పెట్టుకుని పైన మాత్రం ప్రేమ పలుకులు పెడితే అది ప్రయోజనం లేదు.
0: If you have got hatred inside and if you ask for something, well, it cannot happen at all.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కనుక ఈ తల్లి ప్రేమ తత్వాన్ని,
0: the principle of the mother's love,
1: chana chanam kudanu manamu napatiyendu unchukoni,
0: moment to moment we have got to remember.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను తల్లిని మాత్రము సాధ్యమైనంత వరకు సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్స్ యూ మస్ట్ మేక్ ద మదర్ హ్యాపీ.
1: తల్లి సంతోషపడక నేను సంతోషపడను.
0: Without the mother being happy, I will not be happy.
1: నీ యొక్క ప్రయత్నం చేత ఆమెను సంతృప్తి పరిస్తే నాకు కూడా సంతృప్తి.
0: With your efforts, if you make your mother happy, I am also happy.
1: ఆ విధంగా నీవు ప్రేమమయుడుగా నేను ప్రేమమయ్యిపోతాను. అప్పుడు మనం ఇద్దరు కూడా ఒక్కటే.
0: If you fill your heart with love,
1: I and you are one.
0: Then it becomes I and you are one. You have got to go to that state of one.
1: I am separate, you are separate అనుకుంటే ఇది ద్వేషమైపోతుంది.
0: If you think I am separate, you are separate.
1: ఇది విభాగమైపోతుంది.
0: It becomes a difference.
1: ఈ భాగమునికి చోటు ఉండదుకూడదు మంది.
0: This feeling we should not get.
1: అవినాభావ సంబంధం కలగాలి.
0: There should be an intimate relationship
1: కావాలి.
0: There should always be
1: మనం ఇద్దరు ఒక్కటే అయిపోవాలి.
0: The bond of you and I.
1: రెండు దేహములు ఉన్నా గానీ ఒక్క ప్రేమ చేతనే ఒక్క ప్రాణంగా మారుతుంది.
0: We might have two bodies but the love principle should bind us.
1: కనుక
0: therefore
1: మనం ఈ తల్లి ప్రేమను ఏకంగా భావించి
0: we have got to think of
1: ఆ తల్లి ఉద్భవించినటువంటి వాడే కనుక నీవు నీ ప్రేమ కొరకు తల్లి ప్రేమగా పెట్టుకుని
0: so you have got to worship the mother and love
1: her. ఇరువురియందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే గానీ
0: the love between both of you is one.
1: అందరిని మనం ప్రేమిస్తూ పోవాలి.
0: We have got to love everybody.
1: విశ్వమాత జగత్తు
0: whole world is the universal mother.
1: ఆ జగత్తు పిల్లలే సర్వులు కూడాను.
0: So the children of the whole world.
1: అందరూ అన్న తమ్ముడు అక్క చెల్లెండ్రే.
0: Everybody is brother and sister.
1: మనలో ఏ మాత్రము భేదం లేదు.
0: We should not have any differences.
1: మనలో వచ్చేటువంటి గుణములు భేదములు కాని
0: we might have different qualities but
1: కనుకనే ఎన్ని విధములైనప్పటికీ ఏకత్వం సర్వము.
0: Everything is the oneness.
1: నదిలో జలం ఉంటుండాది.
0: There is water in the river.
1: సముద్రంలో జలం ఉంటుండాది.
0: There is water in the ocean.
1: ట్యాంక్ లో జలం ఉంటుండాది.
0: There is water in the
1: tank. పాత్రలో జలం ఉంటుండాది.
0: There is water
1: లో జలం ఉంటుండాది. సర్వత్రా జలం ఉంటుండాది.
0: Everywhere there is water.
1: కానీ అన్ని జలముని ఎందుకును ఒకే సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు.
0: But in all the waters only one sun you can see.
1: వాటర్ డిఫరెన్స్ గా ఉంటుంది కానీ సూర్యుడు ఒక్కడే.
0: The waters may be different but the sun is the same.
1: ఒక సూర్యుండు సమస్త లోకమునకు ఒక్కొక్కడై ఉండడానికి వీలు కాదు.
0: Sun cannot be in so many forms everywhere.
1: అదే రీతిగాని మీ హృదయమందు ఉన్నటువంటి ఒక ఆ ప్రేమ జలములో ఈ యొక్క దైవత్వం అనేటువంటి ప్రతిబింబిస్తుంటారు.
0: So in the lake of love the form of God.
1: ఎవరి అందు ప్రతిబింబించినా గాని ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు అని భేదానికి చోటు ఇవ్వకూడదు.
0: We should not show difference between this God and that God.
1: ఏకం సత్య విప్రా బహుదా వదంతి.
0: There is only one, say the wise people.
1: అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే ఒక్కడే ఒక్కడే.
0: God who resides in everyone is only one.
1: నాకు రామిష్టము నా కృష్ణుడిష్టము నాకు శివుడిష్టము నాకు విష్ణువిష్టము నాకు సాయిబాబాష్టము ఇవన్నీ కేవలం అల్పబుద్ధుల యొక్క సంబంధాలు.
0: It's not correct to say that I like Sai Baba, I like Rama, I like Krishna.
1: There is only one God. He is omnipresent.
0: There is only one God and He is omnipresent.
1: ఆ సత్యాన్ని మనం గట్టిగా గుర్తించాలి.
0: We have got to recognize this truth.
1: ఏ నామాలు పెట్టుకున్నా గానీ ద్వేషించకూడదు.
0: You should not hate any name.
1: నీవు క్రిస్టియన్గా ఉంటున్నావా నీవు పక్కా క్రిస్టియన్గా తయారు కా.
0: If you're a Christian, become a true Christian.
1: నీవు హిందువుగా ఉన్నావా హిందువుగా తయారు కా.
0: If you're a Hindu, become a true Hindu.
1: నీ ముస్లిం గా ఉన్నావా ముస్లిం గా తయారు కా.
0: ఇఫ్ యు ఆర్ ఎ ముస్లిం బికమ్ ఎ ట్రూ ముస్లిం.
1: కానీ పేరు చెప్పేది ఒకటి ప్రవర్తన మరొకటిగా ఉంటుంటే ఇది కేవలం చాలా దుర్మార్గమే.
0: బట్ ఇఫ్ యు సే వన్ నేమ్ అండ్ యు డు సంథింగ్ ఎల్స్ ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్.
1: కాడు మానవుండు ప్రేమయే లేకున్నా కాడు క్రైస్తవుండు కాడు సిక్కు.
0: విదౌట్ లవ్ వన్ కెన్ నెవర్ బి ఎ క్రిస్టియన్ ఆర్ ఎ సిక్ ఆర్ ఎ హిందూ.
1: కాడు హైందవుండు
0: he cannot be a
1: God Muslim.
0: Without love man cannot be anything this or that.
1: Vaade rakshasundu vasudha paina.
0: One who doesn't feel this is a demon on earth.
1: Nijanga vaade rakshasudu.
0: The one who doesn't feel this love.
1: Prema nemanlo nimpukokunda nenu muslim anukunte vaadu rakshasude. Prema nemanlo nimpukokunda poi nenu hindu anukunte vaadu rakshasude. Prema nemanlo lekunda nenu christian anukunte vaadu rakshasude. ee vidhanga premanu nimpukunnappudu andaru okate aipothadu.
0: Without love if you call yourself a Hindu a Muslim or a Christian
1: prema
0: lekunda
1: poyinatundi vaadike nenu muslimu nenu christamundu nenu jastamu nenu hinduvu ee nenu buddhudu ee vidhanga pettukodaniki alpa buddhile moola kaaranam.
0: It is little minds which think that I am a Christian, I am this, I am that.
1: Okke premanu manam ekanga cheskovali.
0: We have got to inculcate only one love.
1: Atuvanti prema tho pala భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎన్నో అభివృద్ధి గాంచినటువంటి సంస్కృతులు మనకు అందించడం వచ్చింది.
0: ద వెరీ కల్చర్ అండ్ ద ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఇస్ దట్ ఇట్ హస్ ఇన్కల్కేటెడ్ దిస్ వన్ అండ్ ఓన్లీ లవ్.
1: స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యత అందించింది.
0: అండ్ ఇట్ హస్ గివెన్ ఇంపార్టెన్స్ టు విమెన్.
1: ఇలాంటి స్త్రీల ప్రధానమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వి హావ్ గాట్ టు రికగ్నైజ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ గివెన్ టు విమెన్.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేరిన హరిశ్చంద్రుడి ధరభాషి చనగలేదా. ఈ ప్రపంచానంతా కూడా సత్యంతో పాలించినటువంటి హరిశ్చంద్రుడు ఈనాడు ఇక్కడ ఉన్నాడా.
0: ఇస్ హరిశ్చంద్ర హియర్ టుడే హూ జస్ట్ వాక్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు.
0: నోబడీ కెన్ రిమైన్.
1: పుట్టిన ప్రతి దేహం కూడా నీటి బుడగే.
0: everybody is like a water
1: ఈనాడు
0: కాకపోయింది
1: ఏనాడైనా గానీ వదిలిపెట్టి పోసింది.
0: If not today, tomorrow, everybody
1: కాబట్టి అనిత్యము అసత్యమైనటువంటి దేహాన్ని శాశ్వతంగా నీవు భావించవద్దు.
0: Do not think the body which perishes is permanent.
1: ఆ దేహం బోధించినటువంటి ఒక శాశ్వతమైన తత్వాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకో.
0: You have got to inculcate the faith that there is something within that is permanent within the body.
1: Ee satyanni gutinchukoni
0: you have got to recognize this.
1: Ee desapu streelaina sariye
0: whichever country the woman belongs to
1: sanskrutini manam kaapaartu raavali.
0: You have got to save the culture and foster the culture.
1: Ramulu cheppadu janani janmabhoomischa swargaadipu gariyesi anna.
0: That's what Rama said. Everybody should foster and protect the culture of their own land.
1: Na talli నేను జన్మించినటువంటి యొక్క దేశము నాకు రెండు ప్రధానం అన్నాడు.
0: మై మదర్ అండ్ మై మదర్లాండ్ ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: దేశము తల్లి,
0: మదర్లాండ్ అండ్ మదర్,
1: కల్చరు తండ్రి,
0: కల్చర్ ఇస్ అ ఫాదర్.
1: కాబట్టి కల్చరు తల్లిని మనం ఏనాటికి మార్చకూడదు.
0: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద మదర్ అండ్ ద ఫాదర్ ద కల్చర్.
1: తండ్రి లేకుండా తల్లి ఉండడానికి, తల్లి లేకుండా తండ్రి ఉండడానికి వీలు కాదు.
0: యూ కెనాట్
1: లేకుండా బిడ్డ కావడానికి వీలు కాదు.
0: We cannot have the mother without the father without the mother.
1: కాబట్టి దేశమునకు ఒక కల్చర్ ఉంటుండాలి.
0: Without them there is no
1: culture. Father, దేశమే మదర్.
0: The motherland is the mother, the culture is the father.
1: ఎక్కడైనా మదర్లాండ్ మదర్లాండ్ మదర్లాండ్ అంటారు కానీ ఫాదర్లాండ్ అంటారా ఎవరు అన్నారు.
0: That's why they say motherland, nobody says fatherland.
1: మదర్ లాంగ్వేజ్ అంటారు కానీ ఫాదర్ లాంగ్వేజ్ అంటారా?
0: దే సే మదర్లాండ్, దే డోంట్ సే ఫాదర్లాండ్.
1: కాబట్టి మదర్కి అంత ప్రధానత అందించలేదు.
0: సో మదర్ హస్ గాట్ దట్ ఇంపార్టెంట్ ప్లేస్.
1: సంస్కృతి అందించినటువంటిది.
0: దిస్ ఇస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా.
1: ఇట్టి పవిత్ర సంస్కృతిని ఈనాడు మనం మర్చిపోతున్నాము.
0: వి ఆర్ ట్రైయింగ్ టు ఫర్గెట్
1: ది సేక్రెడ్. అనాది కాలం నుండి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని అనంత దేశాలకంతా, అనేక దేశాలకంతా కూడా చాటి సంస్కృతిని పండించి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి సార్థక నామాన్ని అందించినటువంటిది భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat is that which tried to disseminate to the whole world that all men should be happy always.
1: Kani bhagavantuni ye naamantonaina meer poojinchavachchu prayatninchavachchu.
0: You cannot worship, you can worship God in any way.
1: Kani devudu maatram binnandu kaadu.
0: God is not different.
1: Okkade okkade
0: he is only one and only one.
1: Bhajana bina sukha shanti nahi. సారీ భజన బినా సుఖ శాంతి నహీ.

0: ఇనపుడే మహితుడగును. మనసు నిలిపినప్పుడే మహితుడగును.
1: An aspirant will not have peace if he does all actions without purity of heart, without any hatred, if he has got this steady mind, along with the light and yoga, he will be a noble one.
0: Sardarshanamulandu, Nyaya Darshanam, Vaiseshika Darshanam, Sankhya Darshanam, Ainadi.
1: In Sardarshanas, we completed 3, Nyaya, Vaiseshika and Sankhya.
0: Inadu, Yoga Darshanam.
1: And today, Yoga Darshana.
0: Prachinapa Maharshalu.
1: Ancient saints.
0: Visishtamayanakunti ye yogamanu. Anadikalamanundi. Anubhavistu. Jagattunaku. Prachara prabodhamanu cheyichu vachar.
1: The saints and seers experienced all these yogas and started teaching, propagating the principles.
0: Idi ashtanga yogamanato koodinatvantidi.
1: This has got something to do with ashtanga yoga.
0: Yama, niyama, asana, pranayamam, pratyaharam, dharana, jhanam, samadhi aneetvanti perlato prachurichutu vacharu.
1: This Ashtanga Yoga has 8, the Yama, Niyama, Asana, Pranayama, Pratyahara, Jhana, Dharana, Samadhi.
0: Ee yogamuli yandu visishtatanu gurtinche nimittamai భారతీయులు దీనికి తగినటువంటి కృషి చేయలేకపోయారు.
1: టు నో ది సిగ్నిఫికెన్స్ భారతీయస్ డిడ్ నాట్ మేక్ ప్రాపర్ అటెంప్ట్.
0: ఈ యోగములు పుట్టినది భారతదేశమైనప్పటికీ పెరిగినదంతా విదేశములో పెరుగుతూ వస్తున్నాయి.
1: దో భారత్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఫర్ యోగా, ఇట్ హెస్ డెవలప్డ్ అబ్రాడ్.
0: ఈ విద్యా విశేషం వల్ల కానీ లేక ఆధునిక నాగరికత వల్ల కాని భారత మానవులు యందు ఒక విధమైనటువంటి యొక్క అంధవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది.
1: Either because of education that is marching ahead or because the effects of modern civilization, the blind faith is on the rise among Bharatiyas.
0: మానవుడు ఏ విషయం తెలుసుకోవాలన్నను దానిని పరిపూర్ణమైనటువంటి యొక్క శ్రద్ధ చేతను విశ్వాసము చేతను దానిని పరిశీలన గావించవలసి వస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ ఇస్ టు నో ఎనీథింగ్ హి షుడ్ ఇన్వెస్టిగేట్ విత్ ఆల్ సిన్సెరిటీ అండ్ ఫుల్ ఫెయిత్.
0: కేవలం శ్రద్ధ లేక విచారణ చేయక విషయం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపచేయదు.
1: వితౌట్ సిన్సెరిటీ అండ్ వితౌట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ హీ కెనాట్ నో.
0: ఈ యోగం అనేటువంటిది కేవలం కాషాయ వస్త్రములు కట్టి
1: this yoga basically
0: kandamooladulu bhujinchi kaaranamulu yandu divasincheetundi kevalam sadhulaku sanyasulaku sambandhinchinavi ee yogamulani bharatiyulu ee yogamulu alakya parastu vacharu.
1: Bharatiyas neglected this science of yoga thinking that it is meant for celibates, ascetics who are living in the forest.
0: Idi kevalam samanyamainatundi grihasthulaku kaani manavulaku kaani సంబంధించినటువంటిది కాదని సర్వసంగ పరిత్యాగులై సంచరించేటువంటి ఏకాంత వాసము జరిపేటువంటి యొక్క ఋషులకు మాత్రమే ఈ యోగం సంబంధించినదని కూడాను ఆపోహలు చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో హ్యాడ్ ఫీలింగ్స్ దట్ దిస్ యోగా ఇస్ నాట్ మెంట్ ఫర్ హౌస్ హోల్డర్స్ అండ్ ఆర్డినరీ పీపుల్, దట్ ఇట్ ఇస్ ఫర్ రెనన్షియన్స్ హూ స్పెండ్ టైమ్ ఇన్ సాలిట్యూడ్.
0: కానీ ఇది సత్యము కాదు.
1: బట్ దిస్ ఇస్ నాట్ ట్రూ.
0: సామాన్యమైన మానవులకే ఈ యోగం అత్యవసరమని కూడాను ఈనాటి పరిశోధకుల ద్వారా ప్రపంచంలో ప్రచారం సరిపుతూ వచ్చారు.
1: టుడే ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ ఆర్డినరీ పీపుల్, ఇట్స్ నోన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ యాంత్రిక యుగమునందు మానవుడు అమిత భారంచే జీవించేటువంటి ఈ సంసారమునకు అధికమైనటువంటి పనులు చేసి ద్రవ్యమును ఆర్జించాలని రాత్రి పగలు శ్రమిస్తూ వస్తున్నాడు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ, to carry out a living and to maintain his family, he struggles hard and thus exerts more of work.
0: ఈ శ్రమల చేత మానవుడు చాలా అలసి నిద్రలేక కేవలం నిద్ర నిమిత్తమై ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ తీసుకోవటము లేక ఇంకా మత్తు పదార్థములు స్వీకరించటము ఈ విధమైనటువంటి ప్రయత్నముల ద్వారా మానవుని యొక్క ఆరోగ్యమును పాడు చేసుకుంటూ వచ్చాడు.
1: Because of exertion, he becomes tired and he doesn't get sleep. Therefore, he has to take sleeping pills or intoxicant drinks to get into sleep. Thus, he spoils his health.
0: నిద్ర సకాలములకు నిద్ర లేకపోవటము నిద్ర నిమిత్తమై కృత్రిమమైనటువంటి యొక్క ఔషధములు సేవించటము దాని ద్వారా కూడా ఫలితం లేకపోవటం చేత మత్తు పదార్థములను సేకరించటము ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి అభ్యాసముల చేత మానవులకు గుండె జబ్బులు రక్తపోటులు దినదినములకు అధికమవుతూ వచ్చాయి.
1: As he doesn't go to sleep in time, as he consumes all artificial drugs to go to sleep, or takes to intoxication drinks, he leads an artificial life and therefore he suffers from cardiac diseases and blood pressure, heart diseases.
0: ఈ విధమైనటువంటి యొక్క విచిత్రమును గుర్తించినటువంటి యొక్క పరిశోధకులు దీనికి కారణం ఏమిటి దీనికి నివారణ ఏమిటి అని అనేక విధములుగా విచారణ సలుపుతూ వచ్చారు.
1: Investigators have gone to the details and found out the reason for these heart diseases.
0: దీనికి యోగమే పరిహారం అని కూడా నిర్ణయిస్తూ వచ్చారు.
1: They decided this yoga is the solution to these heart ailments.
0: మానసిక శాంతిని కోల్పోయి
1: having lost mental peace
0: దేహ ఆరోగ్యమును కూడా కోల్పోయి
1: having lost body health
0: ఈ జగత్తునందు అనేక విధమైన శ్రమలకు గురి అయి
1: because of exertions in the world
0: నిర్వికారమైనటువంటి యొక్క భావమును అనుసరిస్తూ
1: following all perversities
0: నిరంతర తాపత్రయములచే
1: with earnest pining for everything
0: అంతులేని ఆశలచే
1: with limitless desires
0: అర్థంగాని ఆవేదనలచే
1: with meaningless
0: అప్రాప్తమైనటువంటి యొక్క ధర్మలకు ప్రాప్తులాడుకుంటూ
1: is working for the money which he doesn't deserve
0: మానసిక శరీరము యొక్క స్థితిగతులను లక్ష్యము చేయక
1: he neglects the body and the mind
0: samsara poshanarthamai
1: to maintain his family
0: tava sarvasvamunu kolipothu vachadu manavudu
1: man is losing everything
0: deeniki margamunu parishodhan chestu vachadu
1: people started finding out the path
0: kaani ee parishodhana phalitham valla sariyinatundi yokka javabu kudanu variki dorukutu vachindi
1: because of this continuous investigation they could get proper replies
0: ఈ శ్రమల చేత మానవుని యొక్క శరీరము బలహీనమవుతుండాలి
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ ద బాడీ బికమ్స్ వీక్
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు అధికముగా చేయటం చేత లంగ్స్ కూడాను దెబ్బతింటూ వచ్చింది
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ఎట్ ఎ హై రేట్ ఈవెన్ లంగ్స్ ఆల్సో గెట్ స్పాయిల్డ్
0: రక్తము అతి వేగముగా ప్రసరించటం చేత రక్తపోటు కూడాను ప్రారంభమైంది
1: ద బ్లడ్ సర్క్యులేట్స్ ఎట్ ఎ హై స్పీడ్ దేర్ఫోర్ హి డెవలప్స్ బ్లడ్ ప్రెషర్
0: ఈ విధమైనటువంటి యొక్క వ్యాధులకు సరైన ఔషధము తీసుకున్నను నివారణ కాలేకపోతూ వచ్చింది
1: ఫర్ దీస్ డిసీజెస్ ఈవెన్ ఇఫ్ టేక్ మెడిసిన్స్ దేర్ ఇస్ నో క్యూర్
0: కనుక ఈ యొక్క ఆరోగ్యములకు ఆనందములకు శాంతి సుఖములకు యోగమే శరణ్యమని కూడా నిర్ణయిస్తూ వచ్చారు
1: దేర్ఫోర్ యోగా ఈజ్ ది ఓన్లీ ఆన్సర్ సొల్యూషన్ ఫర్ హెల్త్ ద పీస్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్
0: ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని అమెరికా లోపల
1: International University in America
0: physiology professor
1: a physiology professor
0: aneka vidhamainatundi parisheelana chestu vachadu
1: he experimented in different ways
0: indulo
1: here
0: sariyainatundi yokka jababu chikke enta varaku kodanu dinni vadalakoddani atyanta pattudalato ee parishodhana sagistu vachadu
1: he determined to continue his experiments until he arrives at a good result.
0: Itane cotton cane.
1: He is
0: cotton cane.
1: Cotton cane.
0: Itanu kattakadapatiki monna monnane deeni yokka sariyainatundi yokka jawabunu gurtinchi
1: he could recognize the correct answer.
0: Idi patanjali yogam yokka prabhavam cheta emainanu marchavachunani ninnayistu vachadu.
1: He decided Through the principles of Patanjali Yoga Shastra, everything could be changed.
0: Taruvartha, ee satyanni gurtinchinatvanti kontha mandi professors,
1: some other professors who recognize this truth,
0: yokka Hawaii anetvanti university lopala parishodham chestu vacharu.
1: They conducted experiments in Hawaii University.
0: Collier, Cheetham, Johnson, ఈ ముగ్గురు కూడా ప్రొఫెసర్స్ ఒకదానికోటి విరుద్ధమైన రీతిగా పరిశోధన చేస్తూ వచ్చారు.
1: ది త్రీ ప్రొఫెసర్స్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్.
0: ఈ జాన్సన్ చాలా తెలివితేటలు కలవాడు.
1: జాన్సన్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: ఇతనికి యోగాభ్యాసం పైన ఏమాత్రం కూడా విశ్వాసం లేనివాడు.
1: హి హస్ నో ఫెయిత్ ఇన్ యోగా.
0: కానీ పరిశోధనలో తేలినటువంటిది తన యొక్క పొరపాటు అని విశ్వసిస్తూ వచ్చాడు.
1: Ultimately, he could find out through his experiments that it is his own mistake that made
0: him stop. Sutramanandu chitta vrutti nirodhakaha.
1: The control
0: of the senses. Chitta vrutti arikattinappudu entaki vijayanni ayinappudunu sadhinchavachunu ee jagattulo manasika sharirikamaina shaktulanu abhivruddhi gavinchukovachunu ani kudalu varu nirnayistu vacharu.
1: They also decided by controlling the senses they can accomplish any kinds of powers.
0: ఒక నయా పైసా సెలవు కాకుండా,
1: వితౌట్ స్పెండింగ్ నయా పైసా,
0: డాక్టర్ సన్నిధి ఆశ్రయించకుండా,
1: వితౌట్ గోయింగ్ టు ఆల్ డాక్టర్స్,
0: ఆరోగ్యమును కాపాడుకునే నిమిత్తము యోగాభ్యాసము అత్యవసరమని కూడా ప్రచురిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ పబ్లిసైజింగ్ టు మెయింటైన్ హెల్త్ యోగా ఇస్ నీడెడ్.
0: అయితే ఈ యోగం యొక్క ప్రభావాన్ని మానవత్వంలో ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: How is it possible to recognize the effect on the human life?
0: ఈ చక్కని పరిశోధన చేతనే ఒక నిర్ణయం కూడాను తేలింది.
1: Through these experiments it could be arrived.
0: 2 గంటలు మనము గాఢ నిద్ర లోపల ఏ సుఖాన్ని పొందుతామో ఆ సుఖము 12 నిమిషాల్లో మనము పొందవచ్చును యోగాభ్యాసములని కూడాను నిర్ణయమైంది.
1: It is also decided the blissful state you would experience in deep sleep over a period of 2 hours.
0: మానవులకు నిద్ర అత్యవసరం.
1: నిద్ర deep is very necessary.
0: కనుక ఆహారం లేకపోయినను మానవుడు ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సాధనల చేత దానిని అడ్జస్ట్ చేసుకోవచ్చును, సరిపుచ్చుకోవచ్చును. కానీ నిద్రనే లేకుండా మానవుని యొక్క ఆరోగ్యము పూర్తిగా చెడిపోతుంది.
1: హీ కెన్ క్యారీ ఆన్ వితౌట్ ఫుడ్ బట్ వితౌట్ స్లీప్ హీ కెనాట్ క్యారీ ఆన్ బికాస్ హిస్ పాయిల్స్ ఇస్ హెల్త్.
0: కనుక ఈనాటి మానవుడు సహజమైన నిద్రను కూడా కోల్పోతున్నాడు.
1: సో మ్యాన్ టుడే ఈజ్ లూజింగ్ ద న్యాచురల్ స్లీప్.
0: కర్షకులు, కార్మికులు, ఈ యొక్క వ్యవసాయదారులు వీరందరూ కూడా శ్రమించి అధికమైనటువంటి యొక్క దీనిని ఉత్పత్తి గావించుకుని వాళ్ళని రాత్రింపగలు కూడాను పనిచేస్తూ. కనుక ఆహారం లేకపోయినను మానవుడు ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సాధనల చేత దానిని అడ్జస్ట్ చేసుకోవచ్చును, సరిపుచ్చుకోవచ్చును. కానీ నిద్రనే లేక

0: దీనిని ఉత్పత్తి గావించుకుని వాళ్ళని రాత్రింపగలు కూడాను పని చేస్తూ వచ్చారు.
1: ద ఫార్మర్స్ ద లేబర్ దే వర్క్ డే అండ్ నైట్ ఫర్ హై ప్రొడక్షన్.
0: ఈ శ్రమ చేత మానవుడు తన యొక్క శారీర ఆరోగ్యం కోల్పోతూ వచ్చారని అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రెంచ్ ఈ దేశములంతా కూడాను చాలా కొంతవరకు పరితపిస్తూ వచ్చారు.
1: All felt so sad because man loses health because of too much of exertion.
0: ఈ విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అనారోగ్యములకు పరిహారం ఏమిటి అని కూడాను తిరిగి కొంతవరకు పరిశీలన చేస్తూ వచ్చారు.
1: They also investigated the reasons for the ill health and for anxiety.
0: భారతదేశమునందు కూడాను అనేక మంది కార్మికులు, కర్షకులు ఏదో కష్టించి పనిచేస్తున్నారే కాని తగినంత ఆరోగ్యములు వారు అందుకోవటం లేదు.
1: In Bharat, the farmers and labor work very hard, but they are not healthy.
0: Dharma artha kama mochanam aarogyam moolam uttamam. Ee chaturvidhamainatundi purushartamulu endukodaru aarogyamu atyavasaramainatundi.
1: Among the four, the health is most important.
0: Ee naadu lokamulo adhikamainatundi okka deenlo ee heart jabbulu, blood pressures adhikanga perigipothunnayi.
1: Today, the heart diseases and blood pressure are more and more.
0: ఈ మానసిక సంబంధమైనటువంటి విచారము,
1: the mental worry,
0: సరైనటువంటి ఆక్సిజన్ చిక్కలేకుండా పోవటము,
1: నాన్ అవైలబిలిటీ ప్యూర్ ఆక్సిజన్,
0: దానికి తగినటువంటి యొక్క వాతావరణం కూడా లేకపోవటము,
1: the absence of good environment,
0: ఈ కారణముల చేతనే మానవుడు తన శరీర ఆరోగ్యమును పూర్తిగా దినదినములకు నశింపజేసుకుంటున్నాడు.
1: Because of these reasons, man suffers from ill health.
0: ఈ శరీర ఆరోగ్యమును సంపాదించుకునే నిమిత్తమై తాను సంపాదించిన ధనమునంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: టు మెయింటైన్ హిస్ హెల్త్ హీ వేస్ట్ ఆల్ హిస్ మనీ.
0: ధనము తక్కువ కావటం చేత ఇంటిలో ఆహారం కూడా సరైన ఆహారము భుజించలేకపోతున్నాడు.
1: యాజ్ ద మనీ ఇస్ షార్ట్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు టేక్ గుడ్.
0: ఈ విధముగా అనేక విధములైనటువంటి యొక్క కారణాల చేత మానవుడు శారీరక ఆరోగ్యమును, మానసిక శాంతిని పూర్తిగా కోల్పోయినాడు.
1: For these reasons, man loses his body health and mental peace.
0: కనుకనే ఈనాడు విదేశములయందు,
1: so today among foreigners,
0: ఈ యోగముల యొక్క ప్రభావము అధికంగా పెరుగుతూ వచ్చింది.
1: The effects of these diseases are more and more.
0: దీనిని మరొక రీతిగా పరీక్ష చేస్తుంటూ వచ్చారు.
1: It is also inquired in a different way.
0: పాత మెక్సికో లోపల, ఓల్డ్ మెక్సికో,
1: in old Mexico, many experiments were conducted.
0: ఈ మెక్సికో లోపల అనేక మందిని శిక్షితులుగా పెట్టుకుని అక్కడ చెరసాలలో పెట్టారు.
1: Here in Mexico, many of them were kept in prison.
0: చెరసాలలో జీవిస్తున్నటువంటి యొక్క ఈ వ్యక్తులకు కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతి, అనారోగ్యము అధికమవుతూ వచ్చింది.
1: Those who were kept in prison, they were all restless and they were sick.
0: ఇది ఆహార దోషమా లేక నీటి దోషమా ఇంకే విధమైనటువంటి దోషమా అని అనేక మంది డాక్టర్స్ అంతకుడును పరిశీలన జరిపారు.
1: డాక్టర్స్ ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ కాజ్ ఈజ్ ద ఫుడ్.
0: మానసికమైనటువంటి యొక్క అశాంతియే దీనికి మూల కారణమని నిర్ణయించుకున్నారు.
1: ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ ది మెంటల్ రెస్ట్లెస్నెస్ ఈజ్ ద చీఫ్ కాజ్.
0: ఇప్పుడే ఆ యొక్క ఓల్డ్ మెక్సికో జైలు లోపల ఈ యోగాభ్యాసములు ప్రారంభించారు.
1: Right now they started yoga practice in that jail there in Mexico.
0: Rendu nelalu yoga abhyasam prarambhincharo ledu andariki paripurna aarogyanni pondutu vacharu.
1: In 2 months time they gained perfect health.
0: Aarogyanni pondatame kaadu aanandanni kuda anubhavistu vacharu.
1: They were not only healthy, they were very happy.
0: వారు నిరంతరం కూడా యోగాభ్యాసం చేయాలనేటువంటి యొక్క ఆశలు కూడా వారిలో అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: They developed keen interest on yoga.
0: ఈ విధంగా యోగాభ్యాసం చేస్తూ రాగా,
1: యాజ్ యువర్ ప్రాక్టీసింగ్ యోగా,
0: పూర్వం ఉండినటువంటి యొక్క ఈ డ్రగ్స్, కొన్ని మత్తు మందులంతా భుజించేటువంటి అలవాటు చాలా మంది విద్యార్థుల లోపల తరిగిపోయింది.
1: దిస్ ఓల్డ్ హ్యాబిట్స్ ఆఫ్ కన్సూమింగ్ ఇంటాక్సికెంట్స్ అండ్ డ్రగ్స్, దట్ హ్యాబిట్ ఈస్ గాన్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: సిగరెట్లు, బీడీలు ఇలాంటి దురభ్యాసంతో కూడినటువంటి యొక్క ఇవి కూడాను దానిపైన అసూయ కలుగుతూ వచ్చింది ఈ విద్యార్థుల్లో.
1: ద స్టూడెంట్స్ ఆల్సో డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్స్ స్మోకింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి యొక్క విద్యార్థుల ద్వారా విద్యార్థులే విద్యార్థులకు ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చారు.
1: విత్ దీస్ ఎక్స్పీరియన్సెస్ స్టూడెంట్స్ స్టార్టెడ్ టీచింగ్ అదర్ స్టూడెంట్స్.
0: కనుకనే ఈనాడు విదేశాలలో 3-4 లక్షల మంది విద్యార్థులు నిరంతరము యోగాభ్యాసములు చేస్తున్నారు.

0: reason in foreign countries every day 3 to 4 lakhs of students do yoga.
1: ఈ యోగాభ్యాసం చేత ఎన్ని విధములైనటువంటి ఫలితంలో పొందడానికి అవకాశం ఉన్నదని కూడాను వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: They have full faith that they will have positive results out of yogic practice.
1: కనుక పతంజలి యొక్క సూత్రమును ప్రారంభమైనటువంటిది భారతదేశము.
0: It is Bharat where you find Patanjali.
1: కాని దీని ప్రభావం అంతా కూడాను విదేశీయులు అనుభవిస్తూ వచ్చారు.
0: But the foreigners enjoy it.
1: దీనికి కారణం ఏమిటి? భారతీయులకు దీనికి తగినటువంటి శ్రద్ధాభక్తులు లేకపోవటమే మూల కారణం.
0: What is the reason? Bharatiyas don't have that sincerity and faith.
1: యశోద కూడాను ఎంతో తన కుమారుడని కృష్ణుణ్ణి ముల్లారబుద్ధిగా పెంచి కృష్ణుడి యొక్క తల్లి యశోద అనేటువంటి పేరును సంపాదించుకుని ఆమె ఎంతో ఆనందిస్తూ వచ్చింది.
0: Yashoda was very happy with the divine child because she happened to the mother and delighted herself.
1: కానీ దేవకి దేవి విచారపడుతూ వచ్చింది.
0: But Devaki Devi was feeling so sad.
1: ఒకనాడు ఒక వృక్షం కింద కూర్చొని విచారం చేస్తుండాలి.
0: One day she sat under a tree and was worried.

0: ఆ పూతన పాలకు అవుతున్నటువంటి సమయంలో నేను నిన్ను చూడలేకపోయాను.
1: When you were drinking the milk from Putana, I could not see you.
0: Enni traallanu gattina pattani nee bojja muddaadanaiti.
1: Bound by all ropes, I could not kiss your stomach.
0: Prasava vedana paduta naa paalivantu.
1: I only suffered the pangs of delivery.
0: నీదు ముచ్చట బడుట యశోదవంతు.
1: ఇట్ వాజ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ యశోద టు డిలైట్ హర్సెల్ఫ్ దిస్ వే.
0: బిడ్డడు

0: Though I have children, I do not have that delight. It is their whole delight has fallen to the share of Yashoda.
1: అట్లని ఈనాడు భారతీయుడు బాధపడవలసి వచ్చింది. పతంజలి యోగ సూత్రము కాని, షడ్దర్శనము యొక్క ప్రభావం కాని, షడాంగముల యొక్క విచిత్రములు కాని, భారతదేశం నందే పుట్టి తిరిగి విదేశంలో పోయి పెరిగి అనేక విధములైనటువంటి యొక్క విశిష్టతను అందుకుంటూ వచ్చాయి.
0: సేమ్ ఇస్ ది పొజిషన్ విత్ భారతీయస్. ద షడ్దర్శన షడంగాస్ This is their birthplace, but they are all developed abroad.
1: ఈనాటి భారతీయులు తిరిగి విదేశములకు వెళ్లి తిరిగి దానిని వీరు కొనివి తెచ్చుకుంటున్నారు.
0: Bharatiyas go abroad, learn and come back.
1: ఇది భారతీయుల యొక్క దౌర్భాగ్యమనే చెప్పవచ్చు.
0: This is the miserable state, plight of Bharatiyas.
1: ఇంత విచిత్రమైన, శక్తివంతమైన, పవిత్రమైన, విశిష్టమైనటువంటి యొక్క పరమశక్తులన్నీ కూడా భారతదేశమునందే ఉంటున్నప్పటికీ దీనిని వీరు సరి అయినటువంటి రీతిలో పోషించుకున్నట్టు కానీ, లేక కాపాడుకున్నట్టు కానీ, అనుభవించుటకు కానీ తగినటువంటి కృషి చేయలేకపోతున్నారు.
0: ద మిస్టీరియస్ హైలీ పవర్ఫుల్ పవర్స్ ఆర్ లేటెంట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ భారత్, బట్ పీపుల్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ దెమ్, కుడ్ నాట్ ఇంప్రూవ్, కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: పతంజలి ఈ యోగమును అనుభవించే నిమిత్తమై తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: పతంజలి సాక్రిఫైస్ హిస్ లైఫ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: ఇంతే కాదు,
0: not only this,
1: మానవ జీవితం అనేటువంటిది,
0: the human life,
1: ఆరోగ్యంతో ఆధారపడినటువంటిది,
0: it's based on health.
1: ఆరోగ్యమే లేకుండినా మానవ జీవితమే లేదని,
0: without health there is no life.
1: ఏ కార్యములు చేసినప్పటికీ శరీరం చాలా ప్రధానమని,
0: for all activities body is important.
1: ఈ శరీరమునకు నియమములు అత్యంత అవసరమని,
0: the discipline is important for the body.
1: ఈ నియమాన్ని పాటించటమే ఈ యొక్క యోగం యొక్క ప్రధాన లక్ష్యమని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: అబ్జర్వెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్ ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ యోగా, ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై పతంజలి.
1: నశ్రేయో నియమం వినా,
0: వితౌట్ డిసిప్లిన్ దేర్ ఇస్ నో వెల్ఫేర్.
1: ఈ యోగమునకు కొన్ని నియమములు కూడా ఉంటున్నాయి.
0: యోగా హ్యాస్ గాట్ సర్టన్ డిసిప్లిన్.
1: దీనికి మితాహారం, హితాహారం కూడా ఉండాలి.
0: ద గుడ్ ఫుడ్ అండ్ ద లిమిటెడ్ ఫుడ్.
1: హితాకారం, హితము మితంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లిమిటెడ్.
1: దానికి కొన్ని విధమైనటువంటి యొక్క హితమైనటువంటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో బి గుడ్.
1: రుచిగా కూడా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: రుచి కదా అని రుచినే మాత్రం ప్రధానంగా చూడకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ది టేస్ట్ యాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్.
1: ఆ పదార్థం యొక్క పవిత్రతను కూడా గుర్తించాలి.
0: వీ షుడ్ ఆల్సో నో ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది మెటీరియల్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ రెండింటి యందు ఏమాత్రము లక్ష్యం పెట్టడం లేదు.
0: But man today is not taking into account these two factors.
1: ఏది చిక్కితే అదంతా భుజించి,
0: eating all that is available,
1: తన ఆరోగ్యమును పూర్తి పాడు చేసుకుంటున్నాడు.
0: He is spoiling his health completely.
1: బిచ్ఛాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం. మనం ఆహారం అనేటువంటిది దేహరక్షణ కోసమే కానీ నీ రుచి కోసం కాదు.
0: The food is for the maintenance of the body, not for your taste.
1: మన యొక్క ఆకలి ఒక రోగము.
0: The hunger is a disease.
1: అన్నము ఒక ఔషధం.
0: Food is the medicine.
1: దప్పి ఒక రోగము.
0: Thirst is disease.
1: నీరు ఒక ఔషధం.
0: Water is medicine.
1: కనుక రోగములకు ఔషధం సేవించుకునే సమయంలో ఔషధం చాలా రుచిగా ఉండాలి, ఔషధం చాలా హితంగా ఉండాలి అని మనం ఆశిస్తున్నాము.
0: We want these medicines should be very good, very tasty.
1: ఔషధం యొక్క రుచిని మనం చూడకూడదు.
0: We should never be mindful.
1: రోగం యొక్క నివారణ మనం లక్ష్యంగా ఉంచుకోవాలి.
0: We should keep in mind the cure of the disease.
1: అదే విధముగానే,
0: సిమిలర్లీ,
1: ఈనాడు పదార్థముల యొక్క రుచిని మాత్రమే మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము.
0: టుడే వీ రిలై ఆన్ ద టేస్ట్.
1: ఆ పదార్థముల యొక్క విశిష్టతను మనం ఏమాత్రము గుర్తించడం లేదు.
0: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ది మెటీరియల్.
1: కనుకని ఈనాడు విదేశీయులందరూ కూడాను,
0: టుడే ఆల్ ఫారినర్స్,
1: ఈ విధమైన నియమములను పాటిస్తూ,
0: అబ్జర్వింగ్ దిస్ డిసిప్లిన్,
1: కారము, ఉప్పు, పులుపు ఇలాంటి కొన్ని పదార్థములను చాలా తగ్గించుకుంటూ వస్తున్నారు.
0: They are also reducing the quantity like salt, chili and so on.
1: Mana bharatiyulaku chintapandu chaala ruchi.
0: For bharatiyas they like tamarind very much.
1: Ee chintapandu ekkuga veyatam cheta raktamulo undinatundi danini mukkala mukkala chestundi.
0: Excessive use of tamarind spoils blood.
1: Deeni valla kontha allergy kudanu bayal deyatundi.
0: Because of this we develop allergy.
1: Ee allergy valla kaduku chedipothundi.
0: Because of allergy the stomach would be upset.
1: కొంతమందికి ఈ చింతపండే సరైనటువంటి రుచిగా ఉండదు.
0: సమ్ డోంట్ రిలిష్ టామరిండ్.
1: కనుకనే పాశ్చాత్యులు చింతపండునే ఉపయోగపెట్టరు.
0: దేర్ ఫోర్
1: చింతపండు అంటే ఏమో తెలియదు.
0: So foreigners don't make use of tamarind, they don't know.
1: Lime.
0: They make use of lime.
1: ఈ విధమైనటువంటి యొక్క మితాహారంను ఈనాడు వారు అభ్యసిస్తూ వస్తున్నారు.
0: They are practicing eating this limited food.
1: కనుక పతంజలి యోగం యొక్క దర్శనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి శాంతి దీని యొక్క ఫలితములు.
0: సో పతంజలి స్పీక్స్ ఆఫ్ దీస్ టూ థింగ్స్, పర్ఫెక్ట్ హెల్త్ అండ్ పర్ఫెక్ట్ పీస్.
1: ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి యోగమును మనం అభ్యసించలేకపోవటం చేతనే,
0: as we are not able to practice that sacred yoga,
1: naramulanta kudanu balahinatai,
0: nerves become weak,
1: blood yokka sarapara kudanu ati veganga undatam cheta,
0: the blood circulation will be at a high rate,
1: manavuni yendu amitanga udrekalu bayal jertu vastunnayi,
0: man will develop agitations more and more.
1: Ee udrekalaku moola karanamu,
0: the reason for the mental agitations,
1: manavu yokka raktapu pote.
0: It is only the blood pressure that is responsible.
1: Ee raktapu potuku moola karanamu,
0: the cause for blood pressure,
1: విశ్రాంతి లేకపోవటమే.
0: ఈస్ రెస్ట్లెస్నెస్,
1: విశ్రాంతి లేకపోవటం కారణము.
0: ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్,
1: సరి అయినటువంటి నిద్ర లేకపోవటమే.
0: హీ డజంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్.
1: కనుక ఈనాడు ఎక్కడ చూసినా కూడాను దేశం లోపల ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణభూతుడవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఎవ్రీవేర్ ఈస్ ఫేసింగ్ సో మెనీ ఎజిటేషన్స్.
1: ఈ సమాజంలో ఒక శాంతి అనేటువంటిది, భద్రత అనేటువంటిది లేకపోతూ వచ్చిండే.
0: ఇన్ సొసైటీ దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
1: మంచి మాట మాట్లాడినా గానీ కలహమే.
0: ఈవెన్ ఇఫ్ యు స్పీక్ గుడ్ ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్.
1: ఏ విషయంలో ప్రవేశించినా విరుద్ధమే.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యూ ఫైండ్ ఆపోజిట్స్.
1: చిన్న చిన్న విషయాలకంతా కూడాను అక్కడ అల్లకల్లోలం ప్రారంభమవుతుంది.
0: అవుట్ ఆఫ్ స్మాల్ థింగ్స్ దట్ లీడ్ టు ఎడ్యుకేషన్.
1: విప్లవములకు మూల కారణము ఈ ఆరోగ్యం లేకపోవటమే.
0: The reason for revolution is absence of
1: health. Yoga abhyasam cheta,
0: out of yogic practice,
1: manavuniki manasika sambandhamainatundi vishranti amitanga chikkutuntundali.
0: Man will have mental rest.
1: Deenini Germany lopala kudanu,
0: this in Germany,
1: Wilton aneetundi vaadu parishodham chestu vachadu.
0: Wilton conducted many experiments.
1: ఎక్కడ పరిశోధన చేశాడు? కోతులపైన పరిశోధన చేశాడు.
0: హి కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మంకీస్.
1: దీనిపైన పరిశోధన చేసినప్పుడు ఆ కోతులు కూడాను దినమునకు 3-4 గంటలు మౌనం వహిస్తూ వచ్చాయి.
0: ది రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్స్ హి ఫౌండ్ దట్ మంకీస్ ఆల్సో అబ్జర్వ్డ్ సైలెన్స్ ఫర్ 3-4 అవర్స్ ఎవ్రీ డే.
1: ఈ 3-4 గంటలు కూడాను అవి మౌనం వహించడం చేత వాటి యందు అనేక విధమైనటువంటి శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Because of observance of silence, they developed power latent.
1: Kevalam ye shaktulu abhirudhi avutu vachayi.
0: What sort of powers developed?
1: Napaka shakti,
0: memory,
1: manasika sambandhamainatundi yokka utsahamu,
0: the encouragement, mental
1: buddhi kusalata, anaga napaka shakti,
0: memory.
1: Ee vidhamainatundi manushulakante ekkuvaga avi uttejapuramatainatundi utsahani pondutu vachayi.
0: The monkeys were more active than human beings.
1: దీనిని జర్మనీ లోపల మనుషులపైన కూడా ప్రవేశపెట్టారు ఈ యోగమును.
0: ది సేమ్ యోగా వాజ్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ హ్యూమన్ బీయింగ్.
1: ఒక విద్యార్థి,
0: ఏ స్టూడెంట్,
1: అన్ని పరీక్షలు ఎందుకూడను తక్కువ మార్క్స్ వస్తూ తాను నిరంతరం కూడాను విచారపడుతూ వచ్చాడు.
0: ఏ స్టూడెంట్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ గెటింగ్ లో మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్.
1: కానీ ఈ యోగాభ్యాసం పైన అతనికి విశ్వాసం లేదు.
0: బట్ హి హస్ నో ఫెయిత్ ఇన్ యోగిక్ ఎక్సర్సైజ్.
1: కానీ అధ్యాపకుల యొక్క ప్రోద్బలం చేత యోగాభ్యాసంలో ప్రవేశించాడు.
0: బికాస్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద టీచర్ హి స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యోగా.
1: 3 నెలల తర్వాత,
0: ఆఫ్టర్ 3 మంత్స్,
1: ఎగ్జామినేషన్ వచ్చింది.
0: ఎగ్జామినేషన్
1: ఆ ఎగ్జామినేషన్ హాల్ లోపల ఏ విధంగా రాశాడో, ఆ మేధాశక్తి ఏ విధంగా ఉత్తేజపూర్వకమైనటువంటి యొక్క దీన్ని ఉత్సాహాన్ని అందించిందో తనకే తెలియదు.
0: What kind of encouragement he had.
1: Amita marks techukunnadu.
0: He got very high marks.
1: Anaga gnapak shakti abhiruddhi avutundadi.
0: Meaning memory power increased.
1: Ee yoga abhyasam cheta nijamaina manavatvanni nirupam chestu vachundadi.
0: This yogic practice will prove the human
1: quality. Chinna chinna vishayamlo kudanu atani jagadalu vesetundi swabhavam.
0: He has got the quality to fight in silly matters.
1: Alanti vidyarthi పరమ శాంతంగా ఎవరైనా వచ్చి మాట్లాడిచినప్పటికీ, సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఇలాంటి పవిత్రమైనటువంటి పదములు ఉపయోగపెడుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్స్ ఆల్సో విల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్ అండ్ యూజ్ వెరీ పొలైట్ సాఫ్ట్ వర్డ్స్.
1: ఏనాడు కూడాను అతని మా వాక్కునందు ప్లీజ్ అనేటువంటిది చెప్పి ఎరుగడు.
0: Never he said please in his words.
1: Excuse అనేటువంటిది కూడాను ఎప్పుడూ చెప్పి ఎరగడు.
0: He never said excuse.
1: ఇలాంటి విద్యార్థి అంత వినయ విధేయతలో జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్ లెడ్ హిజ్ లైఫ్ with in all obedience.
1: ఈ విచిత్రమైనటువంటి యొక్క మార్పును తల్లిదండ్రులు గుర్తించారు.
0: This peculiar change was noticed by parents.
1: ఆ విద్యార్థి తండ్రి వృద్ధుడు, అనగా 70 సంవత్సరం అతను.
0: The father of the student is aged 70
1: years. అతను యోగాభ్యాసం ప్రారంభించాడు.
0: He too started yogic exercise.
1: ఈ యోగాభ్యాసం చేత అతనికి శరీరము ఒక విధమైనటువంటి 50 సంవత్సరముల యొక్క శక్తి వలె కొంతవరకు శక్తి ప్రారంభమైంది.
0: He had all the energy as though he is 50 years old.
1: యోగాభ్యాసం చేసినంత మాత్రమే చాలదు.
0: Is not enough if you do yogic
1: exercise. తగినటువంటి కొన్ని నిబంధనలు కూడా మనం అనుసరిస్తూ రావాలి.
0: You should follow regulations also.
1: ఒకదానిని ఒకటి క్రమశిక్షణను మనం పాటించినప్పుడే దీనికి సరైన శక్తి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: When you observe discipline, you will have the proper result.
1: ఈ యోగాభ్యాసం అంతా కూడా ఒక క్రమశిక్షణ పైన ఆధారపడినటువంటిది.
0: The entire yogic exercise is based on discipline.
1: యోగం అనగా కేవలము ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
0: Yoga is not merely physical exercise.
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కూడినటువంటిది.
0: It is the one with inhalation.
1: ప్రాణాయామ ప్రత్యాహారములు కూడా దీనికి ప్రధానమైనటువంటివి.
0: It has got dhyana, dharana, pratyahara. Pratyahara, important.
1: కనుక ఈ యొక్క ప్రత్యాహారం అనేటువంటిది, ప్రాణాయామం అనేటువంటిది అత్యవసరం.
0: ఆక్సిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రాణాయామం అనగా
0: ప్రాణాయామమెంట్
1: గాలిని తీసుకోవటము, గాలిని విదటము.
0: Inhalation and exhalation.
1: ఇది మూడు విధములైనటువంటి పేర్లతో జరుగుతూ వచ్చింది.
0: ఇట్ గోస్ బై ఇన్ 3 names.
1: పూరకము, రేచకము, కుంభకము అని.
0: The 3 are పూరక, రేచక అండ్ కుంభక.
1: పూరకం అనగా పూరించటము, గాలిని తీసుకోవటము, దీనిని పూరించుకోవటము.
0: పూరక మెంట్ ఫిల్లింగ్, ఇన్హలేషన్.
1: తిరిగి రేచకం అనగా దానిని వదలటము.
0: రేచక మెంట్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
1: కుంభకం అనగా పూరించినటువంటి గాలిని స్తంభింప చేసుకోవటము.
0: కుంభక మెంట్ రిటైనింగ్, హోల్డింగ్ దట్ బ్రెత్.
1: ఇది ఏ రీతిగా జరగాలి?
0: How should it happen?
1: కేవలము ఒక విధమైనటువంటి గురువు, అనుభవమైనటువంటి గురువు లేకుండా గ్రంథాలు చదివి మీరు ఈ పని చేయలో ప్రయత్నం చేయకూడదు.
0: You should never do that by just reading the book without the help of experienced teacher. It's dangerous.
1: మనం ఒక గడియారాన్ని పెట్టుకుని,
0: keeping clock there,
1: ఎంతసేపు మనం గాలిని పూరించుకుంటున్నాము, తీసుకుంటున్నాము, దాన్ని చక్కగా గుర్తించాలి.
0: We should also notice clearly the time you take for inhalation.
1: ఎంతసేపు నీకు సాధ్యమైతే అంతసేపు చేసుకోవచ్చును, ఇంతే చేయాలని ఒక ఇదేమి లేదు.
0: There is no nothing like any kind of limit.
1: అంటే ఎంతసేపు నీవు పూరించినావో అంతసేపు కుంభకం చెయ్యాలి, నిలబెట్టుకోవాలి.
0: The time taken for inhalation also should be the same for retention.
1: నిలబెట్టుకున్నావో అంతసేపు దీన్ని వదలాలి.
0: The time you take for retention should be taken for exhalation.
1: సమకాలంలో ఉంటుండాలి.
0: All these 3 should be equal.
1: చూడు, తీసుకుంటున్నావు ఈ విధంగా, ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు నిలబెట్టుకుని అంతసేపు తిరిగి దీన్ని వదలాలి.
0: Therefore, the time taken for inhalation, the time taken for retention,
1: తీసుకున్నప్పుడు ఆయాసపడకూడదు.
0: When you do so, you should never go.
1: అది కూడా సహజంగానే ఉండాలి.
0: That should be natural.
1: ఇది క్రమక్రమేణ అభ్యాసం చేసి,
0: ప్రాక్టీసింగ్ ఇట్ స్లోలీ,
1: తదుపరి ఒకవైపునే గాలి తీసుకోవాలి. ఒకవైపునే గాలి తీసుకుని మరి ఒకవైపునే మాత్రమే ఇంకొక వైపున వదలాలి.
0: యూ షుడ్ ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రల్, ఎక్సేల్ త్రూ అనదర్ నాస్ట్రల్.
1: ఇది ఈడ, పింగళ, సుషుమ్న అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఈడ, పింగళ, సుషుమ్న.
1: ఈడ అనగా కుడివైపు నుంచి తీసుకుని గాలి.
0: ఈడ మీన్స్ టేకింగ్ ద బ్రెత్ టు ద రైట్ సైడ్.
1: దీనికి ఎడమ వైపు నుంచి వదిలి,
0: లీవింగ్ ఇట్ టు ద లెఫ్ట్ సైడ్,
1: సుషుమ్న నాడిలో దీన్ని భద్రం చేసుకోవాలి.
0: వి రిటైన్ ఇట్, హోల్డ్ ఇట్ ఇన్ సుషుమ్న.
1: ఇవి కూడా సమకాలంలో ఉంటుండాలి.
0: దిస్ షుడ్ ఆల్సో షుడ్ టేక్ ఈక్వల్ టైం.
1: ఇందులో ఏ విధమైనటువంటి పొరపాటు జరిగినప్పటికీ,
0: వెన్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ఇన్ ద ప్రాసెస్,
1: లంగ్స్ దెబ్బతింటుంది.
0: లంగ్స్ విల్ బి స్పాయిల్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: బ్రెయిన్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది.
0: ద బ్రెయిన్ ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్.
1: కనుక ఇది చాలా సూక్ష్మమైనటువంటి, మన ఇంట్లో మనం అభ్యాసం చేస్తూ వస్తే ఎంత కష్టపడినప్పటికీ మనకు శ్రమ అనేటువంటిదే ఉండదు.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆల్ ద సటిలిటీస్, హౌఎవర్ వెల్ యూ మే ఎగ్జర్ట్,
1: అనేకమంది పరిగెత్తుతూ ఉంటుంటారు.
0: సమ్ విల్ బి రన్నింగ్.
1: పరిగెత్తిన తర్వాత కుక్కలుగా ఎక్కినట్టు ఈ విధంగా ఆయాసపడతారు. ఇది సరి అయినటువంటి లక్షణమే కాదు.
0: ఆఫ్టర్ రన్నింగ్ ద గాస్ప్ లైక్ డాగ్స్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్.
1: ఎంత పరిగెత్తినప్పటికీ తిరిగి తాను నిలిచినప్పుడు ఆ శ్వాస సమంగానే ఉండాలి.
0: ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ ద బ్రెత్ should be same.
1: ఇది ఒక యోగాభ్యాసం చేతనే లభ్యమవుతుంది.
0: This is possible only through yogic exercise.
1: ఈనాడు వర్కర్స్ ఉంటుంటారు ఫ్యాక్టరీ లోపల, ఇండస్ట్రీస్ లోపల చాలా మంది రాత్రింపగలు అవస్థ పడుతుంటారు.
0: Today there are workers in factories and industries working day and night.
1: పని కూడాను వెళ్తుంటారు వాళ్ళు.
0: Later also they go.
1: ఎందుకోసం పోతుంటారు?
0: Why do they go?
1: పాపము సంసారం లోపల ఖర్చులు అధికం కావటం చేత ఈ ఖర్చులను భరించుకునే నిమిత్తమై అధికమైనటువంటి పనులు కూడా చేసి దాన్ని సంపాదించుకునే కోసం ప్రయత్నం చేస్తుంటారు.
0: As the expenses are very high to maintain the family, they do additional
1: job. అలాంటి వారు అలసిపోయి వచ్చి భోజనం కూడా చేయరు పాపం, అట్టనే పడిపోతాడు.
0: Because of tiresomeness, they don't eat food, they just lie down.
1: పడి నిద్రిస్తున్నాడంటే నిద్ర రావటం లేదు.
0: Though he lies down, he doesn't go to sleep.
1: ఈ నిద్ర రాకపోవటం చేత
0: because of sleeplessness
1: ఈ మత్తు మందులు తింటున్నాడు.
0: Then he consumes intoxicants.
1: దీని వల్ల సహజ బుద్ధి కూడాను పాడైపోతుండాలి.
0: Therefore the natural sleep is also lost.
1: కనుక దీనికి ఈనాడు సరైనటువంటి యొక్క పరిహారము యోగాభ్యాసమే.
0: The correct solution for this is yogic exercise.
1: ఈ యోగాభ్యాసం అనేటువంటిది అందరి దగ్గర మనం చేసుకోకూడదు.
0: You should not receive it from everybody.
1: ఈనాడు విదేశంలో కూడాను,
0: today even in foreign countries,
1: భారతదేశంలోకి వచ్చి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది.
0: They come to Bharat and do physical exercises.
1: దీన్ని తీసుకుని పోయి అక్కడ యోగాభ్యాసం అని వారికి అభ్యాసం చేపిస్తున్నారు.
0: They teach there the same physical exercises.
1: ఈనాడు విదేశం లోపల ఇంటింటిలోనే కూడా ఒక బోర్డు ఉంటుంది, యోగాభ్యాసం యోగాభ్యాసం.
0: In foreign countries, in every house there will be a board.
1: సరైన యోగాలు కాదు ఇవన్నీ, రోగాలు.
0: That's not proper yoga, that is roga disease.
1: నిజమైన యోగం ఏమిటంటే పతంజలి సూత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి.
0: The true yoga, we should take the Patanjali principle as standard.
1: ఈ యోగము,
0: this yoga,
1: కేవలము ఒక సాంఖ్యముతోన,
0: either with సాంఖ్య
1: వైశేషికముతోన,
0: or వైశేషిక
1: న్యాయముతోన కూడి ఉండాలి.
0: It should be in combination with న్యాయ, వైశేషిక or సాంఖ్య.
1: న్యాయము,
0: న్యాయ
1: దేనికి ఎంత, ఎంతకు ఎంత అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. అదే కుంభకరేచక పూరకములు.
0: యు షుడ్ టేక్ ఇన్ అకౌంట్ హౌ మచ్ ఇస్ టు బి ఇన్హేల్డ్, హౌ మచ్ ఇస్ టు బి ఎక్స్హేల్డ్.
1: చక్కగా ఆడవారికి సరైన అర్థం కావాలంటే పప్పు ఎంతనో ఉప్పు అంత వేస్తే పప్పును తినడానికి వీలు కాదు.
0: టు మేక్ ది లేడీస్ అండర్స్టాండ్ ఈజీ, యూ నీడ్ ద సాల్ట్, దే బేసింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ దాల్,
1: ఎంత ఉప్పు దానికి తగినట్టుగా వేయాలి.
0: యు షుడ్ పుట్ ది సాల్ట్ బేసింగ్ ఆన్ ది దాల్ యూ టేక్.
1: ఎట్టి వంటకు ఎట్టి మంటను అంతవరకే ఉంటుండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ అప్రోప్రియేట్ ద ప్రిపరేషన్.
1: ఉడికి ఇమిడిపోయే సమయంలో పెద్ద మంట పెడితే మాడిపోతుంది.
0: అట్ ది టైమ్ ఆఫ్ బాయిలింగ్ స్టేట్ యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఫ్యూర్.
1: బియ్యం అంతా ఉడికి ఇంకా కొంత ఇదే అయ్యే సమయంలో మంటను తీసివేయాలి.
0: After the boiling state of the rice, you should withdraw the plate.
1: ఇది యొక్క శాస్త్రము.
0: This is the science of cooking.
1: కనుక ఈ విధంగానే ఈ ప్రాణాయామం కూడా ఒక శాస్త్రం ఉంటుండాలి.
0: Similarly, this
1: అది ఏ న్యాయాన్ని పాటించాలి.
0: So for breathing exercise, you should observe న్యాయ.
1: తర్వాత వైశేషిక.
0: Next to వైశేషిక.
1: వైశేషికమనగా అణుపదార్థం యొక్క విభాగము.
0: వైశేషిక meant the separation of
1: atoms. అణువుకు మరి ఒక అణువుకు ఎంత భేదం ఉంటుంది?
0: What kind of difference is there between atom and atom?
1: ఈ ప్రపంచం కూడా అణుమయమైనటువంటి స్వరూపమే కదా.
0: The entire world is full of atoms.
1: అణువులో అణువే ఉంటుంటాది, అణువులో ఘనం ఉంటుంటాది.
0: It's only in the microcosm there is the macrocosm.
1: అణువులు రెండు కూడాను అణు ప్రయోగమే.
0: The micro and the macro are based on atom.
1: కనుక ఈ అణువు ఏ పదార్థములకు ఏ ప్రమాణములో ఉండాలి?
0: How the atom should be present in what quantity?
1: ఇది ఏ యొక్క ప్రమాణం జరిగినప్పటికీ అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: Whatever is done, it would be all pervasive.
1: చిన్న ఉదాహరణము,
0: a small example.
1: ఒక పెద్ద బావి ఉంటుండాలి లేక కొలను ఉంటుండాలి.
0: Here there is a big well or a lake.
1: ఆ కొలనులో ఒక రాయి మనం విసిరాము.
0: Suppose you pelt stone into the lake.
1: అక్కడ ఒక చిన్న అల ప్రారంభమైంది.
0: There starts a wave.
1: ఆ అల ఎంతవరకు పోతుండాలి?
0: To what extent
1: does the wave go? అంతవరకు మాత్రమే నీకు అలలు కంటికి కనిపిస్తుంటాయి.
0: You see the wave spreading to some extent.
1: కానీ ఈ వేవ్స్ ఎంతవరకు ఈ కొలనుందో అంతవరకు పోతుంటాయి.
0: But the waves spread to the extent the lake is.
1: కనిపించదు కానీ అల మాత్రము కొలనంతా కూడా ప్రాకుతుంటాయి.
0: You don't see, but yet the wave spreads toward the lake.
1: అదే విధంగానే నీ మానస సరోవరము లోపల.
0: Therefore, similarly, the lake, the
1: ఒక
0: mind.
1: తలంపు అనేటువంటి రాయి విసిరినప్పుడు,
0: when you pelt the stone of thought,
1: అది మంచి తలంపు కావచ్చు చెడు తలంపు కావచ్చు.
0: That thought may be good or bad.
1: అది అంత మాత్రంతోనే ఆగదు.
0: It doesn't stop there.
1: ఈ మానసిక తరంగములంతా కూడాను చేతుల్లో ప్రాకుతుంది, కాళ్లలో ప్రాకుతుంది, కన్నుల్లో ప్రాకుతుంది, చెవుల్లో ప్రాకుతుంది, దేహ సర్వత్రా కూడాను ప్రాకిపోతుంది.
0: The mental waves would spread into your hands, the legs, eyes and ears.
1: చెడ్డ తరంపేగిన అయితే నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్రదేశంలోకే పోతాయి, నీ చేతులంతా చెడ్డ పనులే చేస్తాయి, నీ యొక్క చెవులంతా చెడ్డ విషయంలో ఉంటాయి. ఎందుకంటే ఈ అల యొక్క ప్రభావము, ఈ తరంగముల యొక్క ప్రసక్తి.
0: If the thoughts are bad, the waves, the effect will be, you'll have bad looks through the eyes, you'll have bad hearing through the ears.
1: మానవుడు మంచి తలంపులను ఈ మానసిక సరోవరంలో వేసుకోవాలి.
0: Therefore, man should have good thoughts.
1: మంచి తలంపులు మానసిక సరోవరంలో పడినప్పుడు దాని నుంచి అలలు ప్రారంభమవుతాయి.
0: When good thoughts enter,
1: మానసిక సరోవరము,
0: this is the lake of the mind.
1: సరోవరం లోపల నీ తలంపులు అనేటువంటిది ఒక చిన్న రాళ్ళు.
0: The thoughts are little stones.
1: అప్పుడే ఈ యొక్క భావములు అనేటువంటి తరంగములు ప్రారంభమవుతాయి.
0: Then feelings, the waves emanate.
1: ఈ తరంగములు దేహంతా వ్యాపించిపోతుంది.
0: The waves spread all over the body.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది వినినా, ఏది చెప్పినా, ఎక్కడికి నచ్చినా అన్ని మంచివే జరుగుతూ వస్తాయి. ఈనాడు చెడ్డవి వింటున్నాము, చెడ్డవి తలుస్తున్నాము, చెడ్డవి చెప్తున్నామంటుంటే ఇది బయట నుంచి వచ్చినవి కాదు, నీ సంకల్పముల యొక్క తరంగములే.
0: టుడే వెన్ యూ సే ఐ సీ బ్యాడ్, ఐ లిసన్ టు బ్యాడ్ థింగ్స్, ఐ డూ బ్యాడ్ థింగ్స్, దే ఆర్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఈ సత్యాన్ని పతంజలి యోగము చిత్తవృత్తి నిరోధక హాని చూపిస్తూ వచ్చింది.
0: దిస్ ట్రూత్ ఈస్ టాట్ బై పతంజలి యోగ.
1: నీ మంచి చెడ్డలు అన్ని కూడా చిత్తం పైన ఆధారపడి ఉంటుంటాయి.
0: The good and bad are based on your heart.
1: బయట మనిషి ఎవరూ కారణం కాదు.
0: No man outside is responsible.
1: మంచికి కాని చెడ్డకి కాని నీ తలంపులే దీనికి మూల కారణము.
0: For good or bad, your thoughts are responsible.
1: కనుకనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయోహు అన్నారు. బంధమునకు మోక్షమునకు ఈ మనసే కారణము, ఈ తలంపులే కారణము.
0: సో మైండ్ ద థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: నీ మనసు ఏ సంకల్పములపైన దీన్ని ప్రసరింపచేసుకోలో ఆ యొక్క సంకల్పములు మాత్రమే ప్రసరింపచేసుకోవాలి.
0: యూ షుడ్ అలౌ ద థాట్స్ దట్ ఆర్ డిజర్వింగ్. కనుకనే
1: ఈ యోగమునంతా కూడాను యమ నియమ అన్నారు. యమం అనగా దైవం యొక్క అంతరింద్రియములు, బహింద్రియంద్రియములు అరికట్టుకోవటము.
0: Yama, the first one, is control over external and inner senses.
1: Inte kaadu parigrahamu teeskovatam kodanu manchi din daggane teeskovali.
0: The next one is parigraha, you should receive good.
1: Ilanti vanta kodanu konni rakamainatvanti nibandhanato koodi untuntadi.
0: All such regulations are there.
1: కనుక యోగమంతా కూడాను సంకల్పముపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఎంటైర్ యోగా రెస్ట్ ఆన్ థాట్స్.
1: కనుక మనం ఈ సంకల్పములను సక్రమమైన సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: ఎలాంటి సంకల్పములు?
0: వాట్ సార్ట్ ఆఫ్ థాట్స్?
1: దైవ సంకల్పమే ఆద్యాంతరహితమైనటువంటివి.
0: ద డివైన్ థాట్స్ హ్యావ్ నో బిగినింగ్ నార్ ఎండ్.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక హద్దులే లేవు.
0: దే హావ్ నో లిమిట్స్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఎక్కిది పెట్టినా అంతకును దైవత్వంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు డూ, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్ థింక్ ఇస్ ద డివైన్.
1: భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం కూడా సర్వత పాడి పాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృద్ధిష్టతి. నీవు భగవంతుని ప్రార్థిస్తూ, ఓ భగవంతుడా, నా కష్టములు నీ కళ్ళకు కనిపించలేదా అని నీవేమైనా ప్రార్థిస్తే అలాంటి ప్రార్థన పురస్కరించుకుని భగవంతుని రెండు కన్నులు మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటాయట. సర్వత పాడిపాదము, స్వామి నా వెంట ఉండి నా బాధను నీవు ఏమాత్రము వినటం లేదా, నా ప్రార్థనలు నీవు చెవులకు సోకటం లేదా అని ప్రార్థించేటువంటి వారి దగ్గర చెవులు మాత్రమే ఉంటాయట.
0: దోస్ దట్ ప్రే, స్వామి డోంట్ యూ సీ మై డిఫికల్టీస్, there they find the two eyes of the Lord.
1: నాకు వెంట జంట ఇంట కంట ఉంటుంది, నా కష్టములు పరిహారం చేసుకుని నాకు కనిపించలేదా అనుకున్నప్పుడు తాను నడుస్తుంటే వెలకల్నే పాద శబ్దాలుగా వినిపిస్తుంటాయట, వెంటనే ఉంటాడట.
0: When he cries and shouts for help, oh Swami, you are after me.
1: సర్వత పాదం తస్సర్వతోచి శిరోముఖం. ఈ విధంగా కూడా మన ప్రార్థనను పురస్కరించుకుని పరమాత్మ కూడాను ఆ యొక్క అంగ స్వరూపుడిగా నిరూపిస్తుంటాడు.
0: బేసింగ్ ఆన్ అవర్ ప్రేయర్స్ గాడ్ మేనిఫెస్ట్.
1: కనుక ఈ అంగములంతా కూడాను భగవద్ప్రీత్యార్థంగా మనం వినియోగించుకోవాలి.
0: దేర్ఫోర్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ షుడ్ టేక్ ఇన్ ది యాక్టివిటీ దట్ విల్
1: దీనిని పురస్కరించుకుని.
0: బేసింగ్ ఆన్ దిస్
1: పతంజలి యోగ సూత్రం లోపల,
0: ఇన్ పతంజలి యోగ సూత్ర,
1: ఇక్కడ అంగార్పితము అని ఒకటి వచ్చింది.
0: ఆఫరింగ్ ఆఫ్ ద లింబ్స్.
1: ఎట్లా అంగార్పణము?
0: హౌ?
1: నా కన్నులు నీకే చూస్తున్నా, నీకే అర్పితం చేస్తున్నాను.
0: ఐ ఆఫర్ మై ఐస్ టు యూ.
1: ఒక పుష్పం తీసుకుంటాడు. ఈనాటి ఆధునిక యుగం యొక్క విద్యార్థి కాని, గృహస్థుడు కాని, సాధకుడు కాని,
0: మోడర్న్ స్టూడెంట్ ఆర్ హౌస్ హోల్డర్ ఆస్పిరెంట్ టేక్స్ ఎ ఫ్లవర్,
1: పుష్పం తీసుకుంటాడు, నేత్రం సమర్పయామి, విసిరేస్తున్నాడు భగవంతుడికి.
0: హి విల్ పుట్ ఇట్ క్లోజ్ టు హిస్ ఐస్ అండ్ సేస్ నేత్రం సమర్పయామి, ఆఫర్ టు
1: గాడ్. నేత్రం ఇవ్వటం లేదు, నేత్రానికి టచ్ చేసి పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హి ఇస్ నాట్ ఆఫరింగ్ ఐస్, హి విల్ టచ్ ది ఫ్లవర్, టచ్ ది ఐ విత్ ది ఫ్లవర్ అండ్ ఆఫర్.
1: భగవంతుడికి ఎంత మోసం చేసినట్టు అవుతుంది.
0: వాట్ కైండ్ ఆఫ్ డిసెప్షన్ టు ది లార్డ్.
1: కనుక చెప్పేది నీకు నేత్రం ఇస్తున్నాను స్వామి అంటున్నాడు, పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హి సేస్ ఐ యామ్ ఆఫరింగ్ మై ఐస్ బట్ హి ఆఫర్స్ ఫ్లవర్.
1: శ్రోత్రం సమర్పయామి,
0: హి సేస్ ఐ యామ్ ఆఫరింగ్ మై ఇయర్.
1: నీ యొక్క మంచి శ్రవణము నేను వినాలి స్వామి, నీ యొక్క మాటను వినే నిమిత్తమై నాకు ఈ శ్రోత్రములు ఉంటున్నాయి అని ఆ శ్రోత్రాన్ని భగవత్ శ్రవణం లోపల అంకితం చేసుకోవాలి.
0: హి షుడ్ డెడికేట్ హిస్ లిసనింగ్ బై లిసనింగ్ టు సీక్రెట్ థింగ్స్ అండ్ డివైన్ థింగ్స్.
1: ఇవ్వటం అంటే కోసి ఇవ్వటం కాదు,
0: నాట్ కటింగ్ ఆఫ్ ది ఇయర్.
1: ఆ యొక్క శ్రోత్రములు అనగా చెవులను భగవత్ మంచి మంచి విషయాలు వినడానికి ఉపయోగించుకోవాలి.
0: మీనింగ్ ద ఇయర్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ గుడ్.
1: నేత్రం సమర్పయామనగా దీని యొక్క చూపును మంచి ఇంద్రియ ప్రవేశపెట్టాలి.
0: వెన్ యు ఆఫర్ ఐ ఇట్ మీన్స్ యు షుడ్ హావ్ గుడ్ లుక్.
1: ఇది అంగార్పితము అని చెప్తూ వచ్చారు. అంగార్పితము,
0: దిస్ ఈస్ కాల్డ్ ఆఫరింగ్ ఆఫ్ ది లింబ్స్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఏం చేస్తున్నాం, స్వామి ఏమి చెప్తున్నాడని కూడాను సరిగా వినేటువంటి వాడు కూడా చాలా మంది లేరు ఇక్కడ.
0: There are many people who don't listen properly to what Swami says.
1: Swami ni chustunnare kaani ekkado chinta chestuntaru.
0: They see Swami but they will be thinking something else.
1: Migita vaalla vishayalu vinalatante chaala shraddhaga munduku poyi vastaru.
0: But to listen to others matters they listen in that attention.
1: Bhagavad vishayalu vinalatante daniki deeniki viruddham aipothundi.
0: But to listen to God his mind walks hither and thither.
1: Karukune deeniki chepparu. ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: టు లిసన్ టు ది గాసిప్ ఆఫ్ ది నైబర్స్ యు గో విత్ ఆల్ ది సిన్సరిటీ.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటలు చెప్పు వేళ వద్దికగా నుండరేల ఓ చెవుల, మీరు వద్దికగా నుండరేల ఓ చెవుల.
0: ఓ ఇయర్స్ why don't you come together, why don't you listen to the leelas of God.
1: Shiva Shiva Shiva Shiva yanarada mee chintalella baapu kona manarada mee chintalella baapu kona manarada.
0: Why don't you think of the Lord Shiva and get yourself relieved from all anxiety.
1: Shiva metti jagam anta tirigeru o chittama meekenta siggulede.
0: With all madness you move about, are you not shameful?
1: Avani sukambula kalladedu meeku avaliki kaligedi adiyede. Cheppu avaliki kaligedi adiyede.
0: All the pleasures that you experience on earth, what will happen later?
1: Pani manisi nimalu palumaru meeru kani kani chaniyunu tanivilede.
0: You see many cinemas uselessly.
1: Ikkada ye maatramu kannulaku samane untundadu.
0: The eyes won't have any exertion.
1: Chanamunu daiva sannidhi niluvarga kanulara kadu kastamata o kanulara miku kastama.
0: Eyes find it difficult to stare at the Lord for a moment.
1: ఈ విధంగా మన యొక్క అంగములను ఎంత అపవిత్రం చేస్తున్నామో ఎవరికి వారు కనులు మూసుకుని విచారణ చేస్తే వారికి ఆ జవాబు మనకు అర్థమవుతుంది.
0: Closing our eyes when we inquire what kind of thing done by limb.
1: Kambuvale meeru parugidi vagirinchi tirugudure meeru parugidi vagirinchi tirugudure.
0: You run running after earning liking those things.
1: Chanamunu daiva sannidhi niluvarga padamula meeku kashtamula.
0: Oh feet, you find it difficult to stand for a moment in front
1: Rendu
0: of the Lord.
1: Padamulu bhagavantuni yokka sthanilo undalatunte ye maatramu niluvadu.
0: The feet don't like to stand in front of the Lord for a moment.
1: Oka bus stand lopala gantala gantala gantala gantala queue lopala nilchukoni untuntaru.
0: There at the bus stand he stands for hours and hours.
1: Cinema daggara kuda hours hours queue lo nilchukoni untuntaru.
0: There in cinema theater he stands there in the queue.
1: Kaani bhagavantuni devalayamiki vaste tachchame lopala vidchali, tachchame devunu chudali, tachchame velli povali.
0: But when it's a matter of temple, he should be let in immediately, he should come out immediately.
1: సత్యమైన నిత్యమైనటువంటి విషయంలో అతి తొందరపాటు మనకు వస్తుంటుంది.
0: హీస్ ఇన్ ఎ హరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్
1: అనిత్యము అసత్యమైనటువంటి దాంట్లో అక్కడ చాలా ఓపికగా మనం పట్టుకుంటున్నాము.
0: దట్ వీ హ్యావ్ ఆల్ ద
1: పేషెన్స్ ఇక్కడ దీనిని అక్కడ మార్చాలి.
0: బట్ నౌ వీ షుడ్ చేంజ్.
1: అదే యోగము,
0: దట్ ఈస్ కాల్డ్ యోగా.
1: యోగం అనగా ఏది మంచిదో దాంట్లో స్థిరత్వాన్ని పొందాలి.
0: Yoga meant to have steadiness in good things.
1: దీనిని నిత్యానిత్య పరిశీలన కావాలి, అదే డిస్క్రిమినేషన్ పవర్.
0: దట్ ఈస్ డిస్క్రిమినేషన్.
1: ఏది మంచి, ఏది చెడ్డ.
0: వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్.
1: ఇలాంటి దీనిని మనం విచారణ చేసుకున్నప్పుడు కొంతమందికి ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే మంచిగా తోస్తుంది.
0: టు సమ్ ద వరల్డ్లీ లైఫ్ అపియర్స్ టు బి గుడ్.
1: ఎంతసేపు?
0: హౌ ఫార్?
1: తాత్కాలికం.
0: ఓన్లీ టెంపరీ.
1: దీనికి సంతోషము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ హ్యాపీనెస్.
1: ఏమిటి దీని యొక్క అర్థము?
0: వాట్ ఈస్ ది మీనింగ్?
1: సంతోషం. కొద్దిపాటైనటువంటి తోషమే గిఫ్ట్ ఏది.
0: సంతోష హ్యాపీనెస్ ఫ్రాక్షనల్.
1: ఆకలి అవుతుండాలి.
0: యు ఆర్ హంగ్రీ.
1: క్యాంటీన్ కి వెళ్ళావు.
0: గో టు క్యాంటీన్.
1: రెండు చపాతీలు తిన్నావు.
0: యు ఈట్ టు చపాతీ.
1: ఆకలి తీరింది.
0: హంగర్ ఇస్ ఎ పీస్.
1: ఎంతసేపు?
0: హౌ ఫార్?
1: తిరిగి రెండు గంటలే.
0: ఓన్లీ టూ అవర్స్.
1: తిరిగి మూడో గంటలో ఆకలి ప్రారంభమవుతుంది.
0: థర్డ్ అవర్ అగైన్ యు ఆర్ హంగ్రీ.
1: ఇది తాత్కాలికమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించేది సుఖము అన్నారు.
0: దేర్ఫోర్ ద టెంపరీ హ్యాపీనెస్ ఈజ్ సుఖ.
1: కానీ దైవానందం ఇచ్చేటువంటిది ఆనందము అన్నారు.
0: బట్
1: సంతోషమునకు ఆనందమునకు ఎంత వ్యత్యాసం ఉందో యోచన చేయండి.
0: జస్ట్ ఎంక్వైర్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
1: ఆ బ్లిస్ అనేటువంటిది, ఆనందం అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: సంతోషం అనేది తల నుండి వస్తుంది.
0: హ్యాపీనెస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
1: తల కేవలం రెస్పాన్సిబిలిటీ మాత్రమే.
0: హెడ్ క్యారీస్ విత్ ఇట్ రెస్పాన్సిబిలిటీ.
1: హార్ట్ ఏ రైట్.
0: హార్ట్ హ్యాస్ రైట్.
1: కనుక ప్రతి మానవునికి తల హృదయం రెండు ప్రధానము.
0: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
1: మంచిది యోచించు.
0: థింక్ గుడ్.
1: యోచించిన దానిని మంచిగా తలంచు.
0: దట్ విచ్ యు థాట్
1: ఓవర్. తలంచిన దానిని హస్తంలో పెట్టి ఉపయోగించు.
0: దెన్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద
1: హార్ట్, హెడ్ హ్యాండ్. ఇది త్రీ హెచ్ స్వరూపాన్ని ధరించినటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ దిస్ ట్రినిటీ, హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్.
1: ఇది పతంజలి యొక్క సూత్రం లోపల ఇంద్రియములను నిగ్రహించి ఇంద్రియముల యొక్క ఐకమత్యమును కూడా పొందమని చెప్పింది.
0: పతంజలి యోగా సే you should have control over the senses and unity among
1: unity,
0: the senses.
1: Unity, unity, unity.
0: There should be unity among senses.
1: Dani valle the proper study of mankind is man annadu.
0: So Swami says proper study of mankind is man.
1: Evati a mankind.
0: What is this mankind?
1: Hudayamu,
0: the heart.
1: Vaaku,
0: word.
1: Chetula pani,
0: an action.
1: Moodinti yokka ekattvam,
0: the harmony.
1: Kanukane appude dini unity valane,
0: out of this unity
1: manaku purity labhyamavutundi.
0: We will develop purity.
1: Purity valane,
0: out of purity
1: divinity lo praveshistamo.
0: Then we can step into divinity.
1: Eppudu ee divinity lo manu praveshinchamo,
0: the moment we step into divinity
1: enmity dooram aipothundi.
0: You will be away from enmity.
1: Kanukane ee divinity ni andinchetuvantide patanjali yoga sutramo.
0: Patanjali yoga sutra gives you this divinity.
1: Kanuka sadhyamainta varakunu yukulaina vidyarthi vidyarthinilu కోపం వచ్చినా తాపం వచ్చినా కష్టం కలిగినా దానిని సహించుకొని భరించుకొని దానిని నెట్టుకొని తట్టుకొని ముందుకు సాగేటువంటి యొక్క ఓపికను మనం సంపాదించుకోవాలి.
0: దేర్ఫోర్ యూత్, మెన్ అండ్ విమెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగర్ డిఫికల్టీస్ దే షుడ్ బి ఏబుల్ టు టాలరేట్.
1: ఇది ప్రారంభంలో మనకు కొంచెం శ్రమగానే ఉంటుంది.
0: ఇట్ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
1: కానీ చేస్తూ చేస్తూ చేస్తూ ఇది మనకు సహజంగా మారిపోతుంది.
0: యాజ్ యూ ప్రాక్టీస్ గ్రాడ్యువల్లీ ఇట్ బికమ్స్ హ్యాబిట్.
1: దీనినే భగవద్గీత శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశ్చాంతి అనంతరం. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, అన్ని కూడా అభ్యాసమే.
0: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: అభ్యాసంతోనే మనం ఇంత స్థితికి వచ్చాము.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: పుట్టిన తక్షణమే ఏ బిడ్డ అయినా పరిగెత్తుందా?
0: Right at the time of birth, we find any child running.
1: దుగ్గాయటము, తర్వాత కూర్చోటము, తర్వాత లేయటము, తర్వాత పడటము, ఈ విధంగా క్రమక్రమేణ ఆ నడచటం ప్రారంభమవుతుంది.
0: సో చైల్డ్ షుడ్ స్టార్ట్ వాకింగ్ బై ఫస్ట్ గెటింగ్ అప్ అండ్ దెన్ స్టాండింగ్, వాకింగ్, ఫాలోయింగ్ దట్.
1: కనుకనే క్రమక్రమేణ మనం ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో గ్రాడ్యువల్లీ షుడ్ డెవలప్.
1: ఇది కేవలం ఋషులకు, యోగులకు, సన్యాసులకు మాత్రమే కాదు ఈ యోగము.
0: This yoga is not mainly meant for rishis.
1: దేహము ధరించిన ప్రతి మానవుడికి కూడా ఈ యోగం అవసరమే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్ ద బాడీ నీడ్స్ యోగా.
1: నిజంగా నీవు శాంతి జీవితాన్ని గడపాలి.
0: ఐ షుడ్ లీడ్ ది లీఫ్.
1: నిజంగా ఆరోగ్య జీవితాన్ని గడపాలి.
0: ఐ షుడ్ లీవ్.
1: అనుకున్నప్పుడు నీవు కూర్చొని భగవత్ చింతన నిశ్చలంగా చేస్తూ రావాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ద లార్డ్ సైలెంట్లీ ఇన్ ఆల్ స్టడీస్.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదో నీకు తెలియదు.
0: యూ డు నాట్ నో
1: ఇన్ లెక్క చేయక్కర్లేదు.
0: దట్ యూ డోంట్ నీడ్.
1: క్రమక్రమేణ కూడా ఒక త్రాణశక్తి,
0: గ్రాడ్యువల్లీ త్రాణశక్తి.
1: అది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ.
0: ద నెక్స్ట్ వన్ ఈస్ ధారణ.
1: ధారణ అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ధారణ?
1: కానీ అనేక మంది అనేక అర్థాలు చెప్తూ వస్తారు.
0: మెనీ గివ్ డిఫరెంట్ మీనింగ్స్.
1: దీనిని ధారణగా రమణ మహర్షి ఒక విధమైనటువంటి అభ్యాసం చేస్తూ వచ్చాడు.
0: ధారణ ప్రాక్టీస్ బై రమణ మహర్షి, నో వన్ నోస్.
1: రాత్రి నిద్రపైన పండుకునేవాడు.
0: నైట్ టైమ్ యూస్ టు స్లీప్ ఆన్ ద టెరెస్.
1: ఒకే చుక్కను చూస్తూ ఉండేటువంటి వాడే.
0: He used to watch single star.
1: Okke chukka rendu chukka kanipinchukodu.
0: Only one star, he didn't look at the other.
1: Adiye dharana okka vastu paina drushti ni nilpatame dhyana dharana.
0: Dharana meant single pointed attention.
1: Ee dharana nu abhyasam chesin tarata dhyanam chaala sulabhanga manaku vastundi.
0: When you develop this single pointed attention, you can proceed to meditation.
1: Kaabatti edaina oka deenni roopalu nu pettukoni
0: keeping one form,
1: aa roopamlo kodukunu edo oka point paina nee drushtini pettukoni danne chustu untundi.
0: You concentrate on one point, you start staring at it.
1: Adi dharana.
0: That is dharana.
1: Aa dharana kramakramena kudanu dhyananga roopondutundi.
0: Dharana gradually shapes into meditation.
1: Kanuka
0: so
1: idi chaala shramayainatundi sadhana kaadu.
0: Is not
1: chaala sulabhamainatundi sadhana.
0: Is not difficult process. Very
1: easy. Swami inta sulabhanga cheptunnadu maaku chaala kashtam anukuntaru.
0: You feel that Swami puts it very easy, but it's difficult.
1: Adi teeni samayamlo kashtam anipinchukuntundi.
0: You call it difficult because you do not know.
1: Oka gulabi rekana ina kuda nalapatam konje kashtam avutundi.
0: It may be difficult.
1: Dharana cheyatam anta sulabham.
0: Dharana is so easy.
1: Ee utshwasa nishwasamulu kuda begavettam chaala sulabham.
0: The breathing exercise is very easy.
1: Meeru nammina namakapoyina,
0: believe it or not,
1: nenu ee sadhana eppudu cheyaledu.
0: Swami never did this sadhana.
1: Kaani
0: but
1: ఒక్క క్షణమైనా ఒక్క ఎప్పుడైనా ఈ జీవితంలో 67 సంవత్సరంలో ఏనాడైనా ఒక ఆయాసమని కానీ ఒక విధమైనటువంటి ఇది కానీ అలసటని కానీ నాకు లేనే లేదు.
0: దిస్ బాడీ విచ్ ఇస్ 67 ఇయర్స్ ఓల్డ్ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ గాస్పింగ్.
1: ఒక దినానికి నేను ఎంత కారణమేమనగా సర్వశక్తులు లోపలే ఉంటున్నాయి.
0: The reason is all powers are latent in this body.
1: ఈ యోగ శక్తి అనేటువంటి సర్వం కూడా అంతర్ముఖంగా ఉంటుండాలి.
0: Everything is present here.
1: బాడీ కేవలం ఒక పనిముట్టు వలె ఉంటుండాలి.
0: Body is just an instrument.
1: ఆ యోగ శక్తి చేతనే
0: because of yogic power
1: ఏదాన్నైనా కూడా శపిస్తే అది అక్కడే ఇదవుతుంది, దాన్ని స్తంభించిపోతుంది.
0: If anything is cursed, it comes to a standstill.
1: ఈ భావం పోకూడదంటే అక్కడే నిలిచిపోతుంది.
0: If you say that feeling should not enter, it comes to
1: you. Vaake kaadu evarikaina kuda ee vidhanga jaragadaniki avakasam untundali.
0: Not only to me, it's possible to everyone.
1: Kaaranam emalaga sarvulu yendu daivame.
0: The reason is God is in everyone.
1: Ee dehamulundu aa dehamulundu ee deham sarvadehamulundu untunnatundi aatma okkate.
0: In this body, that body, in all bodies, the self is same.
1: Meeru dehanni pratyekanga meeru bhedam pettukokandi.
0: You don't have differences in this body.
1: Anni yendu untunnatundi aatma okkate. Ekaatma bhavanni penchukondi.
0: That self is one, develop that idea.
1: Udrekalaku
0: agitation,
1: kopalaku
0: anger,
1: ahankaralaku
0: ego,
1: asuyaku
0: jealousy,
1: avakasam ivvakandi.
0: Now give scope to
1: adi vachina chi nenu pasivu kadu nenu manushini.
0: When they come, I am not an animal, I am a human being.
1: Ee anger, ego, jealousy ivanni kudunu kopataapa asuya dammamlanni kudunu pasivu yokka lakshanalu.
0: Anger, ego, jealousy, they are animal qualities.
1: Nenu pasivu kadu,
0: I am not an animal.
1: I am not animal, I am God. I am God, I am God.
0: I am not animal, I am God.
1: ఈ సాధన ఒక్కదాన్ని మీరు చక్కగా మీరు నిలబెట్టుకోండి, కొన్ని దినముల లోపలే మీరు ఎంతనో ప్రశాంతిని పొందుతారు.
0: If you take to such practice, we will have that peace.
1: ఈ దేహం భగవంతునికి ఒక మందిరము.
0: This body is a temple of God.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః. అందువల్లే చెప్పింది ఈ దేహం అనేటువంటి దేవునికి మందిరంగా ఉంటుండాలి.
0: Body is the temple of God.
1: అయితే ఈ మందిరాన్ని ఎంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోలో అంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోండి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెంపుల్ ఇన్ సేక్రెడ్
1: మందిరము మందిరము అని అంటున్నావు, చౌట్రీగా ఉపయోగపెట్టుకుంటున్నావు.
0: యూ కాల్ ఇట్ ఎ టెంపుల్ బట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ ఎ చౌట్రీ.
1: మనం ఇల్లు కట్టుకున్నాము,
0: యూ కన్స్ట్రక్ట్
1: వాకెండ్లు పెట్టుకున్నాము, తలుపులు డోర్స్
0: యూ హ్యావ్ డోర్స్ ఆల్సో దేర్.
1: మనం రావడానికి పోవడానికి మనకు అనుకూలమైన వ్యక్తులు లోపల రావడానికి మన ఫ్రెండ్స్ మన రిలేషన్స్ మన బంధువులు ఇంటి బంధువులు అందరూ రావడానికి పోవడానికి డోర్లు పెట్టుకున్నాం.
0: యు గాట్ ది డోర్స్ టు పర్మిట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్.
1: డోర్స్ పెట్టుకున్నామని చెప్పండి బజార్లో పోయేటువంటి గాడిదలు పందులు కుక్కలన్నింటి వదులుతామో మనము.
0: బికాస్ యు గాట్ ది డోర్స్ యూ డోంట్ అలౌ ద పిగ్స్ అండ్ ద డాగ్స్
1: ఇంటిమని ఉంటున్నాయి.
0: సో హియర్ ఆర్ ది డోర్స్.
1: కానీ ఇంద్రియాలు దేనికోసమని?
0: We have got the senses, what for?
1: మన దీని కోసం మనం అనుభవించి కోసం పెట్టుకున్నాము.
0: It's for our own sacred experience.
1: అంతేకాని ఈ ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి కదా అని చెప్పి బజార్లో పోయేటువంటి అన్నిటి మనం చేర్చుకుంటున్నాం, ఇదే చౌట్రీగా తయారవుతుంది.
0: బికాస్ వీ హావ్ ది సెన్సెస్ ద డోర్స్ వీ కలెక్ట్ ఆల్ దోస్ ప్రెసెంట్ ఆన్ ది
1: స్ట్రీట్.
0: వీ షుడ్ డూ దాట్.
1: ఇది నా లోపల ప్రవేశించడానికి వీల్లేదు, తరం కొట్టండి ఈ కుక్కరు.
0: దే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు మీ, దే షుడ్ బి డ్రివెన్ అవుట్ ద డాగ్స్.
1: నీకు అవసరమైనటువంటి ఏదో దాన్ని ప్రవేశపెట్టు.
0: యు పర్మిట్ దట్ వాట్ ఈస్ నీడెడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత
0: out of discretion.
1: మానవుడు ఎంతైనా పవిత్రుడు కావచ్చు.
0: Human being can become sacred to any extent.
1: అలాంటి పవిత్రతకు అవకాశం ఉన్నది కనుకనే మానవుడు దేవుడు అవుతున్నాడు.
0: Because there is scope for this sacredness.
1: అబ్బో మానవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ అని మీరు నిరాశకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: Never get disappointed. How man can become
1: దేవుడు.
0: God? Man is God.
1: మనుష్యానాం సహస్రేషు. ఈ సహస్ర మానవులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
0: In all
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: కనుక ఈ మానసు దేహము మానవ దేహము దైవ స్వరూపమే.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క సత్య సంకల్పాన్ని దృఢం చేసుకోండి.
0: వీ షుడ్ హ్యావ్ ద ట్రూ ఫీలింగ్.
1: మూడు దినముల లోపలే కూడా మీ యొక్క అనుభూతులు తెలుస్తుంటాయి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ 3 డేస్ టైం.
1: ఆ దృఢము లేకుండా బంప్స్ జంప్స్ జరుగుతూ ఉంటుంటే ఇంకా 30 తరములు వచ్చినప్పటికీ మీరు అర్థం చేసుకోలేరు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ 30 జనరేషన్స్ యూ విల్ నెవర్ అకంప్లిష్.
1: కనుక నిజంగా విద్యార్థులు చాలా అదృష్టవంతులు.
0: Truly students are very lucky.
1: ఇలాంటి అవకాశం ఎంతో మీకు ప్రాప్తించింది.
0: యూ హ్యావ్
1: ఈ ప్రాప్తించినటువంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవటానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు యూ.
1: యోగాభ్యాసం అనేటువంటిది చాలా చిన్నది, చాలా సులభమైనటువంటిది.
0: యోగిక్ ఎక్సర్సైజ్ ఇస్ స్మాల్ అండ్ వెరీ
1: శ్రమలతో కూడినటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ రిక్వైర్
1: పైసా ఖర్చు లేదు.
0: యు డోంట్ నీడ్ టు స్పెండ్.
1: ఏ విధమైనటువంటి శ్రమలు లేవు.
0: యు డోంట్ నీడ్ టు ఎక్సర్ట్.
1: సులభమైనటువంటి మార్గములు.
0: ఇట్స్ ఈజీ పాత్.
1: తర్వాత మీకు ఇంకా చెప్తాను, ఈ సులభమైన మార్గం లోపల మీరు ఎంతైనా ఆనందాన్ని పొందవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
0: ఈజీ పాత్ స్వామి విల్ టెల్ యూ లేటర్ హౌ ఈజీ ఇట్ ఈస్, హౌ బ్లిస్ఫుల్ కెన్ యూ బీ.

నవనీత చోర గోప వహెగురు వహెగురు వహెగురు బోలో వహెగురు వహెగురు వహెగురు బోలో సత్యనామ

0: एक मनयोर वस्तु सात्मज्ञ न चेतरा शिवयेव सदा जीवम् जीवयेव सदा शिवम् वेत्नैक मनयोर्यस्तु आत्मज्ञो न चेतरा। ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివుడే దేవుడు, శివుడే జీవుడు, జీవుడే శివుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే నిజమైన జ్ఞాని.
1: శివ ఇస్ గాడ్, గాడ్ ఇస్ శివ. ది ఇండివిజువల్ ఇస్ డివైన్, divine is the individual. The unity of the two, the individual and the divine, is realized by the one of wisdom.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: manavatvamu chala dullabhamainatundi.
1: The human life is very rare.
0: ఈ మానవత్వంలో దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ఇమిడి ఉన్నది?
1: హౌ ద డివినిటీ ఇస్ లేటెంట్ ఇన్ హ్యుమానిటీ.
0: మదాత్మ, సర్వభూతాంతరాత్మ, ఇది ఏ దీనికి ప్రమాణం? నా ఎందున్నటువంటి ఆత్మనే సర్వుల ఎందుకును ఉన్నటువంటిది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించినటువంటిది ఏకత్వ భావం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ వే, ద స్పిరిట్ ఇన్ మీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
0: మానవత్వం నందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఒక్క మానవునికి మాత్రమే సరైన అధికారం ఉన్నది.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ ఎండోర్డ్ విత్ దిస్ అథారిటీ to realize the divinity within.
0: Manavani yandu panchakosamulu kalu.
1: The man has got five sheets.
0: Annamaya, pranamaya, manomaya, vijnanamaya, anandamaya.
1: There are five sheets: the sheath of food, the sheath of life, the sheath of mind, the sheath of wisdom, and the sheath of bliss.
0: నాలుగవది అయినటువంటి విజ్ఞానమయమును గుర్తించేటువంటి వారు ఒక్క మానవుడు తప్ప అన్య జీవులకు ఇది అర్థం కాదు.
1: ది అదర్ క్రియేచర్స్ లివింగ్ బీయింగ్స్ కెనాట్ అండర్స్టాండ్ ద ఫోర్త్ వన్ ద షీత్ ఆఫ్ విజ్డమ్ ఎక్సెప్టింగ్ మ్యాన్.
0: కనుకనే మానవుడు చాలా అధికుడు.
1: అండ్ హెన్స్ హ్యూమన్ బీయింగ్ ఎక్సెల్స్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: సర్వలు ఎందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించడము,
1: the ability
0: మానవుని

0: అటువంటి జ్ఞానతత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించడం, ఇది మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కాక మరి ఏమిటి?
1: The ability to know the divinity within and the capacity to acquire wisdom and to know the divinity within are the two other qualities that man is endowed with, gifted with.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: మానవుడే జీవుడు, జీవుడే దేవుడు అన్నట్టు దీనికి సరైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: That the individual is the soul or the spirit and the spirit is divine, this is interpreted in varied ways.
0: సర్వ జీవుల యందు ఉండినటువంటి ఒక మోహతత్వాన్ని మానవ యందు కూడా నిరూపిస్తూ వచ్చాడు.
1: And this kind of the spirit in all of the living beings is interpreted by man.
0: అయితే సర్వ జీవుల యందు కూడా మోహం అనేటువంటిది ఉన్నది.
1: However, there is this attachment, moha, in all of the beings.
0: కాని మానవుడు మాత్రమే మోహమును క్షయము గావించుకొని మోక్షమును పొందుతూ వచ్చాడు.
1: But it is only man who can just reduce his attachment, moha, kshaya, and work for moksha or liberation.
0: కనుకనే మానవుడే దేవుడు.
1: And hence, human being is divine himself.
0: ఇట్టి దైవత్వం అనేటువంటిది ఒక్కటి ఎందుకు కాదు, అనేకత్వంలో కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: అండ్ దిస్ ఇన్ ఫ్యాక్ట్ ప్రూవ్స్ ద డివినిటీ ప్రజెంట్ ఇన్ ది మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ.
0: మాయకు సత్వ రజో తమో గుణములు మూడు మూలాధారము.
1: ఫర్ ది ఇల్యూజన్ ద ఫౌండేషన్ హ్యాపన్స్ టు బి ద త్రీ అట్రిబ్యూట్స్, ద ఇనర్షియా, ద ఎమోషన్ అండ్ దట్ ఆఫ్ పయస్.
0: మోహమునకు ధనేషణ, దారేషణ, పుత్రేషణ ఈ మూడు కూడాను మూలాధారము.
1: ఫర్ ఇల్యూజన్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్స్ ఫౌండేషన్స్ హ్యాపన్ టు బి ది అటాచ్మెంట్ టువర్డ్స్ మనీ, ద వైఫ్ అండ్ ద ప్రోజెని.
0: రజోగుణ సాత్విక రత్వమునకు కూడాను నిర్మూలము గావించుకున్న తర్వాత వాడు మానవుడు కాదు, మాయ తన దగ్గరే ఉండదు.
1: When once he transcends these three attributes, he will be distanced from this illusion and he is no longer a simple human being.
0: మానవుడు మాయ నుండి వేరు కావాలని తలంచినప్పుడు సాత్విక రజో తమో గుణములను దూరం చేసుకోవాలి.
1: If he wants to get away from this illusion or delusion, he should cut off the three attributes.
0: ఆ త్రిగుణములు ఉండినంత వరకు కూడాను మాయ అతన్ని వీడదు.
1: So long he is bound by the three attributes, he is drowned in illusion.
0: ఇంక మోహమును ఏ రీతిగా మనము సంరక్షించుకోవాలి?
1: Well, how are we to get away from
0: మోహమును ఏ రీతిగా మనం త్యజించాలి?
1: How to give up this attachment?
0: ధనేషణ, ధారేషణ, పుత్రేషణ ఈ మూడు రహితమైనటువంటి యొక్క మనసుకి ఈ యొక్క మోహం నిర్మూలమవుతుంది.
1: This attachment is due to these three factors of wealth, the wife, the family and the children.
0: కనుక మానవుని ఎందున్నటువంటి మాయాతత్వమును, మానవుని ఎందున్నటువంటి మోహతత్వమును మనము నిర్మూలం గావించుకొని నిశ్చింతగా మనం బ్రతకాలనుకుంటే ఈ మూడింటిని మనం త్యజించాలి.
1: ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్, ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ అండ్ టు బి స్టడీ అండ్ ప్యూర్ అండ్ స్టడీ, వీ హ్యావ్ టు కిల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఇంకా అచరం చరమే వచ అనింది భగవద్గీత. చరించి వాడిని, చరించక నిశ్చలంగా ఉండినటువంటి వాడిని నేనే అనింది.
1: గీత డిస్క్రైబ్స్ ద డివినిటీ యాజ్ వన్ దట్ ఈస్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను చరాచరములు రెండు కూడాను సాక్షాత్కరిస్తూ వచ్చాయి.
1: దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ మోటిలిటీ అండ్ ఇమ్మోటిలిటీ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: నీటిలో నింపినటువంటి కడవను, కడవలోనా నీరున్నది, కడవ వెలుపల నీరుంటాయి.
1: వెన్ వన్స్ ది అర్థన్ పాట్ ఇస్ సంక్ ఇన్ వాటర్, యు ఫైండ్ వాటర్ ఇన్ ద పాట్ అండ్ అరౌండ్ ద పాట్.
0: కనుకని అంతర్పహిత సర్వవ్యాప్య నారాయణ సుత.
1: అండ్ హెన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: అగ్నిలో కాల్చినటువంటి యొక్క ఇనుప ముక్కను లోపల వేడి ఉన్నది, బయట వేడి ఉన్నది.
1: వెన్ ఐరన్ is kept in furnace, you find the heat inside and also outside the iron rod.
0: అదే విధముగానే మానవునికి వెలుపల మానవునికి లోపల సర్వత్రా కూడా ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: సో ది వెరీ సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ విదిన్ అండ్ అవుట్ సైడ్ మ్యాన్.
0: ఇక్కడ కేవలం ప్రత్యేకించి రెండు స్థానములు కాదు,
1: హియర్ నాట్ టూ పొజిషన్స్.
0: అంతర్భావమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే బహిర్ముఖమునందు మనకు వెలుపడుతుంటాయి.
1: ద ఇమ్మనెంట్ లేటెంట్ ద ఫీలింగ్ ఆఫ్ ద స్పిరిట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్.
0: దీనిని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ భగవాన్ కాల్స్ ఇట్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి ప్రతి పదములు కూడాను లోపల ఉండినటువంటి వాటి యొక్క రిఫ్లెక్షన్.
1: వాట్ ఆల్ దట్ వీ సే అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ సెల్ఫ్.
0: లోపలనే రియాలిటీ లేకపోతే రిఫ్లెక్షన్ రావడానికి వీలు కాదు.
1: వెన్ దేర్ ఇస్ నో రియాలిటీ విదిన్, దేర్ కెన్ నాట్ బి రిఫ్లెక్షన్.
0: కనుక రియాలిటీ లోపల ఉన్నది,
1: రియాలిటీ ఇస్ విదిన్,
0: రిఫ్లెక్షన్ బయట ఉన్నది.
1: రిఫ్లెక్షన్ ఇస్ అవుట్ సైడ్.
0: రీ సౌండ్ లోపల ఉన్నది,
1: దేర్ ఇస్ సౌండ్ ఇన్
0: సౌండ్ లోపల ఉన్నది, సౌండ్ బయట ఉన్నది.
1: Sound inside and resound outside.
0: Action lopala unnadi, reaction baita unnadi.
1: Action is within, reaction without.
0: Reflection, reaction. Resound yokka sound rendinti yokka ekatvame ee charachara prakriti yokka sambandham.
1: The combination of action and reaction, sound and resound, the object and the reflection speak of the reality.
0: Kani itti satyanni prachinapu maharshulu prapanchaniki prabodhinchi అనేక మంది ఋషులను దీని యొక్క ఏకత్వానికి తీసుకుని వచ్చాడు.
1: ఏన్షియంట్ సేజెస్ హావ్ టాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఆల్ ఓవర్ అండ్ బ్రాట్ ఇన్ దిస్ ఐడెంటిటీ ఆఫ్ ది టూ.
0: సామాన్యమైనటువంటి మానవుని కూడాను మహత్తరమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింపచేసింది.
1: ద ఏన్షియంట్ టీచింగ్స్ మేడ్ అన్ ఆర్డినరీ మ్యాన్ ఇంటూ అన్ ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీ.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను కేవలము అంతర్భావంతో కూడినటువంటివి.
1: All the ancient knowledge has got the inner significance.
0: Kevalam grandamla palcheyam kaadu,
1: it is not academic textual knowledge.
0: Bahirmukhamainatundi oka aanandam kaadu,
1: it is not outward pleasure.
0: Antarmukhamainatundi oka vidyale ivanniyu,
1: that is all the wisdom of the inner being.
0: Puravu yavat prapanchamlo kudanu 100 kota manavulu undeetundi vaaru.
1: Earlier the world population is 100 crores.
0: కానీ ఈనాడు చూస్తే 560 crores అయిపోయినాయి.
1: అండ్ టుడే వరల్డ్ పాపులేషన్ ఈస్ 560 crores.
0: కానీ జనం పెరిగినారు,
1: పాపులేషన్ హెస్ గాన్,
0: జనాభా అభివృద్ధి అయింది,
1: పాపులేషన్ హెస్ ఇంక్రీజ్.
0: కానీ మోక్షాపేక్ష అనేటువంటిది సన్నగిల్లిపోతూ వచ్చింది.
1: బట్ ఇన్ ఏ డిజైర్ ఫర్ లిబరేషన్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
0: ప్రాచీనలు ఎందు మోక్షాపేక్ష అనేటువంటిది అమితంగా ఉండేటువంటిది.
1: ఇన్ ఏన్షియంట్ గుడ్ ఓల్డ్ డేస్ దేర్ ఇస్ పైనింగ్ యర్నింగ్ ఫర్ లిబరేషన్.
0: నూటికి 75% ఈ విధమైన వాంఛలతో జీవించుతూ వచ్చేవారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ 75% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ వాంటెడ్ లిబరేషన్.
0: ఈనాడు 20% కూడాను మోక్షాపేక్ష కలగాల వారు లేరు.
1: ఇన్ టుడేస్ పాపులేషన్ నాట్ ఈవెన్ 20% డిజైర్ లిబరేషన్.
0: కారణం ఏమిటి?
1: వాయ్?
0: భౌతికమైనటువంటి వాంఛల చేత,
1: ద వరల్డ్లీ డిజైర్,
0: భౌతికమైన విద్యల చేత,
1: ది వరల్డ్ నాలెడ్జ్,
0: కూటి యొక్క దీనికోసమని,
1: ఫర్ లివింగ్,
0: కోటి వేషములు వేస్తూ,
1: దే అండర్టేక్ మెనీ వేస్,
0: వీడి చదువంతా కూడా కేవలము ఒక ఆహారం వినియోగించుకునే చదువుగా రూపొందుతుంది.
1: ఆల్ హిస్ నాలెడ్జ్, ఆల్ హిస్ అటెంప్ట్స్ ఆర్ ఓన్లీ టు ఈక్ అవుట్ హిస్ లివింగ్.
0: పొట్ట నింపుకునేటువంటి చదువు ఎంత మాత్రం మోక్షాపేక్షను కలిగిపోతుంది.
1: ది ఎడ్యుకేషన్ దట్ హెల్ప్స్ యూ టు ఫిల్ యువర్ స్టమక్ ఆర్ బెల్లీ విల్ నాట్ హెల్ప్ యూ టు అటైన్ లిబరేషన్.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము మోక్షాపేక్షను కలిగించేటువంటివి కాదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ ఇన్కల్కేట్ ద డిజైర్ ఫర్ లిబరేషన్.
0: మోహాపేక్షను కలిగిస్తూ వచ్చాయి.
1: ఇన్ఫాక్ట్ ఇట్ లీడ్స్ టు బాండేజ్.
0: ఆనాటి విద్యార్థులు మోహాన్ని క్షయం చేసుకుని మోక్షాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ దే హ్యావ్ రిడ్యూస్డ్ దిస్ అటాచ్మెంట్ అండ్ దే డెవలప్ డిజైర్ ఫర్ లిబరేషన్. What is this attachment?
0: పచ్చి పచ్చి మృగాదులు కూడా ఉండేటువంటి మోహము.
1: This kind of moha attachment is there in beasts and birds.
0: ప్రత్యేకించి మనం చదవాలనా?
1: Should we study for the reason?
0: ప్రత్యేకించి మనం సాధన చేయాలనా?
1: Do you need any practice for that?
0: మాకు అక్కర్లేదని తెలిసినటువంటి వారు పూర్వీకులు.
1: Earlier days people have sacrificed these two.
0: ఈనాటి చదువుల యొక్క మహత్యం చేతనే,
1: because the modern education,
0: వారు తెలిసినటువంటి మోహమును వీరు అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: The attachment given up by those people then is received, accepted now.
0: కనుక ఈనాటి చదువుల యొక్క విపరీతము ఇన్ని రకములైన రూపంగా మారుతూ వచ్చింది.
1: This is how the distorted, perverted way of education happening.
0: ఆనాడింత కూడు పెట్టినటువంటి వ్యక్తులను హృదయమునందు కృతజ్ఞతతో జీవితమంతా చూసుకునేటువంటి వారు.
1: In those days, people expressed gratitude to those people that helped them to
0: reach out. నేర్పినటువంటి యొక్క గురువులకు సాక్షాత్కరించి వారు నమస్కరించి వారు అనేక విధములుగా జీవితంలో కృతజ్ఞతను అందించేటువంటి వారు.
1: They expressed gratitude to the preceptor or teachers for having helped their living.
0: Guru darshana roopamlo pala varu korinadanta icchetunti varu.
1: They also offered whatever the guru teacher wanted.
0: Aanati teachers, aanati vidyarthulu ee vidhamaitunti tyaga bhavamto undetunti varu.
1: That was the feeling of sacrifice among the teachers and
0: students. Aanati vidyarthulu ee reethiga unnaru.
1: How are the modern students?
0: Ee naadu vidyanta chaala progress abhivruddhi ayipoyindi.
1: The education has progressed a lot.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: వాట్ ఇస్ దిస్ ప్రోగ్రెస్?
0: కూడు పెట్టిన వారిని ఎక్కువ ద్రోహం.
1: ఇన్ ఫ్యాక్ట్ దే విల్ రూయిన్ ది వెరీ మ్యాన్ హూ హెల్ప్డ్ హిస్ లివింగ్.
0: విద్య నేర్పిన వారిని వెక్కిరించు.
1: హీ విల్ మేక్ ఫన్ ఆఫ్ ది వెరీ టీచర్ హూ టాట్ హిమ్.
0: మేలు చేసిన వారిని కీడు చేయు.
1: హీ విల్ హార్మ్ ది ఫెలో హూ హెల్ప్.
0: ఏ ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు?
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది మన ప్రోగ్రెస్?
1: ఇస్ దిస్ ద ప్రోగ్రెస్?
0: చాలా విచిత్రమైనటువంటి.
1: ఇట్ ఈస్ వెరీ పెక్యూలియర్.
0: ప్రాచీన చదువులకు నేటి చదువులకు చాలా ఏమాత్రము వ్యత్యాసం కనిపించడం లేదు.
1: ఇట్స్ వైడ్ గల్ఫ్ బిట్వీన్ ది ఎడ్యుకేషన్ అండ్ నౌ.
0: ఇంకా కొంతవరకు వ్యత్యాసం ఉంటే దీన్ని బాగు చేయవచ్చు.
1: ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ఆఫ్ ది డిఫరెన్స్ వి కెన్ ఇంప్రూవ్.
0: పూర్తి మార్పు జరుగుతూ వచ్చింది.
1: ఆర్ టోటలీ డిఫరెంట్.
0: నీతి నియమాలు గ్రంథాల నిలిచిపోయే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద మొరాలిటీ అండ్ ఎథిక్స్ హావ్ కన్ఫైన్ టు ద బుక్స్.
0: హృదయమంతా దుర్గంధం సదనమయ్యే.
1: The heart has become the center of all foulness.
0: Chetulantiyu swarthampu chetulayye.
1: Hands have turned selfish.
0: Idi ye progress ee naati vidyalandu.
1: This is the progress in modern education.
0: Idi aa ee naadu manam abhisinchetundi vidya.
1: This is the sort of education we had.
0: Prachinu enta vine vidyasanto jeevithani gadaptu vacharu.
1: Ancients spent their time in humility and obedience.
0: Ekalavyudaneetundi mahakrurudu tana yokka guruvuku దక్షిణామూర్తిగా ఒక దేవాన్ని కూడా అర్పితం చేయడానికి పీడుకున్నాడు.
1: అండ్ ఫర్ ది ఏన్షియంట్ డేస్ హి వాస్ రెడీ టు సాక్రిఫైస్ ది వెరీ బాడీ టు హిస్ ప్రిసెప్టర్.
0: ద్రోణాచార్యుడు తన గురువుగా ఉన్నాడని భావించాడు.
1: హీ కన్సిడర్డ్ ద్రోణ యాజ్ హిస్ గురు.
0: కానీ సాక్షాత్ ఆ ద్రోణాచార్యుని కలవలేదు. ద్రోణాచార్యుడు వీర్విద్య నేర్చలేదు.
1: హీ నెవర్ ఏకలవ్య నెవర్ మెట్ ద్రోణ and he has not learned archery.
0: Kani manasnandu vishwasinchadu.
1: He had full faith in his mind.
0: Adane na guruvu.
1: He accepted him.
0: Atanu angikarinchakapoyinappudiki taanu angikarinchi atanu gaane guruvu teesukunnadu.
1: Though his preceptor has not accepted him, but he is convinced that he is
0: guru. Guruvunu smarinchadamu illu nerchukotam.
1: He always thinks of his guru and starts practicing archery.
0: Kattakadapatiki
1: finally
0: Arjunudu teesukuni adaviki vellaadu Dronacharyudu.
1: Drona went to the forest along with Arjuna.
0: అర్జున్ జతలో ఒక రెండు కుక్కలు వచ్చినాయి.
1: టూ డాగ్స్ ఫాలోడ్ అర్జున.
0: అవి మనుషులను చూచి అరిచినాయి.
1: దే స్టార్టెడ్ బార్కింగ్ వాచింగ్ మెన్ అరౌండ్.
0: ఆ శబ్ద ప్రమాణమును పురస్కరించుకుని ఏకలవ్యుడు అంబును విడిచాడు.
1: లిసనింగ్ టు ద సౌండ్ ద బార్కింగ్ ఆఫ్ ద డాగ్స్ ఏకలవ్య షాట్ ది ఎరో.
0: కానీ ఆ అంబు వచ్చి నేరుగా కుక్క నోటిలో పడింది.
1: This arrow has gone straight into the gullet of the dog.
0: ఒక్కటి కాదు ఐదారు అంబులు విడిచాడు.
1: Not one arrow, five arrows have
0: ఐదు కూడాను ఆ యొక్క కుక్క నోటిలో చేరిపోయినాయి.
1: All the five arrows have gone into the gullet of the dog.
0: అర్జునుడు.
1: Arjuna watched this.
0: ఈ శబ్ద ప్రమాణంతో వినియోగించుకునేటువంటి వ్యక్తి ఎవరితను?
1: Who is the one expert in archery who could base on the sound
0: అని వెతుకుతూ అడవిలో సంచరిస్తూ వచ్చాడు.
1: Why is he moving about in the forest?
0: ఏకలవ్యుడు కనిపించాడు.
1: Then he saw Ekalavya.
0: అతను ఒక అడవి మనిషి.
1: And in fact, he is a tribal.
0: Tribal man.
1: He is a tribal man.
0: అతని దగ్గరికి వచ్చి అయ్యా నీవేనా ఈ అమ్మును మొదలింది?
1: ఆర్ యూ ద సేమ్ పర్సన్ హూ షాట్ దిస్ ఆరో?
0: అవును సార్ అన్నాడు.
1: హి సెడ్ యెస్ సార్.
0: నీకెవరు గురువు?
1: హూ ఇస్ యువర్ టీచర్?
0: నా గురువు ద్రోణాచార్యుడు అన్నాడు.
1: హి సెడ్ మై టీచర్ ఇస్ ద్రోణాచార్య.
0: పక్కనే ఉన్నాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య ఇస్
0: నేను కాదు, నేను కాదు అని అబద్ధం చెప్పాడు.
1: ఆయన ద్రోణాచార్య అట్టడే లా ఐఎమ్ నాట్ యువర్ టీచర్.
0: స్వామి నా హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నటువంటిది నిన్నే.
1: స్వామి ఐ హావ్ ఇన్స్టాల్డ్ యు ఇన్ మై హార్ట్.
0: నాకు అన్య గురువులు లేరు.
1: I don't have any other teacher.
0: మీ చిత్రమునే నా హృదయంలో చిత్రించుకున్నాను.
1: In fact, I have imprinted your picture in my heart.
0: మీ భావరాగం చేత నేను ఈ విరివిచి నేర్చుకున్నాను.
1: In fact, of my attachment to you, I could learn expert in archery.
0: దేహరీతిగా నేర్చుకోవటం కాదు.
1: It's not in external, in
0: మనోరీతిగా నేర్చుకున్నాను.
1: And I have learnt it from within.
0: విద్యనగా ఆనాడు కేవలం అక్షర స్వీకారం కాదు విద్యను.
1: Education doesn't mean merely learning alphabets.
0: ఆనాడు గ్రంథములే లేవు.
1: There were no books at all.
0: ఆనాడు పేపర్లే లేవు.
1: And there nothing was.
0: ఆనాడు బుక్స్ ఏ కాదు.
1: No books then.
0: నోటి నుండి వచ్చేటువంటి పదములే అక్షరములు.
1: All instruction was verbal, vocal.
0: ఈ అక్షర స్వీకారంతోనే అక్షరాన్ని సాధించాడు.
1: And because of this akshara, the letters, he could have
0: akshara.
1: Akshara imperishable is God himself. God is imperishable akshara.
0: కాబట్టి దైవాన్ని ఇప్పుడు నువ్వు అక్షరాలతోనే సాధిస్తూ వచ్చారు.
1: అండ్ యూ కుడ్ హ్యావ్ ద అక్షర గాడ్ బై హిజ్ లెర్నింగ్.
0: అప్పుడు అర్జునుడికి తృప్తి చేయాలని ఈ గురువు నేనే నీకు గురువు అయితే నాకు గురు దక్షిణ అందించమన్నాడు.
1: టు సాటిస్ఫై అర్జున ద్రోణ ఆస్ ఏకలవ్య, ఇఫ్ ఐ వర్ టు బి యువర్ టీచర్, గివ్ మీ సమ్ ఆఫరింగ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
0: గురువులో ఎట్టి దోషం ఉండినా పోని.
1: There may be any mistake in it.
0: కానీ శిష్యుడు దోషరహితుడిగా వచ్చాడు.
1: బట్ హియర్ ఈస్ ద డిసైపుల్ వితౌట్ ఎనీ మిస్టేక్.
0: నీకేం కావాలి స్వామి అన్నాడు.
1: అండ్ హీ సెడ్ ఓ సార్, వాట్ యు వాంట్?
0: నాకు దక్షిణ అంగుష్టం ఇచ్చేసేయమన్నాడు.
1: ఐ వాంట్ ద థంబ్ టు బి ఆఫర్డ్,
0: అనగా రైట్ హ్యాండ్ థంబ్ ఇచ్చేసేయమన్నాడు.
1: హీ వాంటెడ్ ద థంబ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్.
0: అప్పుడు ఈ ఏకలవ్యుడు అంపును వదలడానికి వీటికి వీలు కాదు.
1: వెన్ వన్స్ ది థంబ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్ ఇస్ ఆఫర్డ్, హీ కెనాట్ షూట్ ఎనీ లాంగర్.
0: యావత్ జగత్తునకు అర్జునుడే అంబుడు ఇచ్చినటువంటి వాడు అవుతాడు.
1: అండ్ దెన్ అర్జున విల్ స్టాండ్ ఫస్ట్.
0: అతనికి మించిన వారెవరు ఉండరు.
1: నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్ దెన్.
0: ఈ విధంగా అర్జున్ పేరును అభివృద్ధి తెప్పించే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణాంగుష్టం అందించాడు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ అర్జున విల్ హ్యావ్ వెరీ బిగ్ నేమ్, ఏకలవ్య వాజ్ ద డిసైపుల్ దెన్.
0: కత్తి తీసుకున్నాడు, దక్షిణాంగుష్టం కొట్టాడు.
1: He has taken the knife and is cut off, chopped off. He is the thumb of the right hand.
0: అది కొట్టేటప్పటికి,
1: when he did so,
0: దక్షిణ అంగుష్టమిచ్చిన దాన చేసి,
1: because of the fact that he has offered is the thumb,
0: దక్షిణ అంగుష్టమిచ్చిన దాన చేసి,
1: the thumb of the right hand is given.
0: ఎరుకు విలువిద్య హీనుకి హీనుడయ్యే.
1: He lost all the expertise in archery.
0: ఇంక విలువిద్య ఏ రీతి నేర్చగలడు? ఈ దక్షిణాంగుష్టం ఉంటేనే ఇలాగటానికి వీలవుతుంది.
1: లాస్ట్ థంబ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్, హౌ కెన్ హి షూట్ ఎన్ యారో దేర్?
0: బాణ సంధాన లాగు అభంగమయ్యే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ హ్యూమిలియేటెడ్ హిమ్సెల్ఫ్.
0: ఎరుకు విలువిద్య హీనుకు హీనుడయ్యే.
1: హి హస్ లాస్ట్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆర్చరీ.
0: ఈ విధంగా తన జీవితాన్ని కూడా అర్పితం గెవిచ్చాడు.
1: హి హస్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ టు హిస్ గురు.
0: ఆనాటి శిష్యుడి యొక్క త్యాగము అంత కఠినంగా ఉండేది.
1: దట్ వాస్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ స్టూడెంట్స్ దెన్.
0: ఏదైనా సరియే,
1: అట్ ఎనీథింగ్ బి దేర్,
0: గురువులకు తన యొక్క జీవితాన్ని అర్పితం గావించుకునేది.
1: హి వాస్ రెడీ టు ఆఫర్ హిస్ ఓన్ లైఫ్ టు హిస్ గురు.
0: ఈనాటి గురువులు శిష్యులు ఎట్ట ఉన్నారు?
1: హౌ ఆర్ ది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ టుడే?
0: చెవులో మంత్రము,
1: ద మంత్ర ఇస్ విస్పర్డ్ ఇన్ ది ఇయర్.
0: చేతిలో డబ్బులు.
1: And then the teacher whispers mantra here to the disciple and expects money. That is the relationship.
0: ఇది కాదు.
1: This is not money.
0: అది గురువునందు వాత్సల్య బుద్ధి అధికంగా ఉండేటువంటిది.
1: The gurus then in those days had full of affection.
0: గురువుల యందు శిష్యులకు ప్రియమైనటువంటి ఒక కుమార భావం ఉండేటువంటిది.
1: And then the preceptor had the feeling of a father towards his disciple.
0: నాయన, గురువుకు పుట్టినటువంటి వాడు కేవలము ఒక ప్రేమ కామపుత్రుడు.
1: అండ్ ఆఫ్టర్ ఆల్ వన్స్ ఓన్ సన్ ఇస్ అ బిగాటెన్ వన్.
0: విద్య నేర్పినప్పుడు నేను ప్రేమపుత్రుడు అవుతాను.
1: వెరస్ టు ఏ టీచర్ ఇస్ అ సన్ ఆఫ్ లవ్.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడాను గురువులకు ప్రేమపుత్రుడు కావాలి.
1: అండ్ దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ బి సన్ ఆఫ్ లవ్ టు వన్స్ ఓన్ టీచర్.
0: ఈ విధంగా ఆనాటి విద్యను నేర్పుతూ వచ్చారు.
1: దట్ వాస్ ద టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దోస్ డేస్.
0: కనుకనే ద్రోణాచార్యుడు చాలా శిష్యులకు చాలా ద్రోహం చేశాడు.
1: In fact, Dronacharya betrayed his disciples.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling action, so is the consequence.
0: Ilanti shishunaku droham cheyatam valla tana kumarulaku kur droham cheyara.
1: As he has betrayed his disciples, his son also was this betrayed later.
0: Yetti pani manam cheyatamo atti phalitame manaku labhyam avutundi.
1: As is the action, so is the reaction. The result.
0: Kalamane reaction, resound and reflection.
1: So then comes the reaction.
0: Manaku tappinadi kaadu.
1: You cannot escape.
0: కాన
1: హెన్స్
0: మనము పవిత్రమైనటువంటి యొక్క గురువులకు శిష్యులుగా ఉండాలి.
1: We should be sacred disciple students.
0: ఈ నాటి విద్యార్థులంతా కేవలం విద్య నిమిత్తమే మనం కాలమును వ్యర్థం చేయకూడదు.
1: We should not waste our time only for acquiring
0: knowledge. గురువుల యొక్క తృప్తి నిమిత్తమే మనం కాలమును సద్వినియోగం చేయాలి.
1: We should make use of time to satisfy gurus.
0: కనుక ఏ ఒక్కదానికి కూడా సమత్వం ఏర్పడాలి.
1: There should be an equality for anything.
0: ఆ ఈక్వాలిటీ అనేటువంటిది లేకపోతే ఏ విధంగా కూడా ఫలితం పొందలేము.
1: Without equality, you cannot have any positive result.
0: కొన్ని సందర్భముల
1: in some circumstances,
0: వారి సుగ్రీవులు ఒక్క ప్రాణంగా జీవించేటువంటి వారు.
1: వాళ్ళ సుగ్రీవ బ్రదర్స్ లివ్డ్ యాజ్ వన్ సోల్.
0: కానీ కొన్ని కారణ సంబంధం చేత వారిద్దరికి విరోధం ఏర్పడిపోయింది.
1: Because of the passage of time circumstances, they turned enemies.
0: కానీ వాలి చిత్రకోటలో తన యొక్క గ్రామంలో ఉన్నాడు.
1: వాలి వాజ్ రిసైడింగ్ అట్ హిస్ ప్లేస్.
0: కానీ సుగ్రీవుడు కొండల్లో ఉంటున్నాడు.
1: సుగ్రీవ వాజ్ ఇన్ మౌంటైన్.
0: ఇలాంటి పరిస్థితి లోపల వాళ్ళని ఏ రీతిగా సాధించటం?
1: And how to win over one?
0: వాళ్ళని ఏ రీతిగా జయించాలి?
1: How to conquer him?
0: అని నిరంతరం యోచన చేస్తూ వచ్చాడు.
1: He went on thinking.
0: వాళ్ళని జయించేటువంటి వారు వారి కంటే అధిక శక్తి ఉన్నటువంటి వారే జయించగలరు.
1: Who can conquer Wali? Unless one excels him.
0: సమాన శక్తి ఉండేటువంటి వాడు ఎవరికి విజయాన్ని సాధించలేడు.
1: The one that equals him can never win.
0: కనుకనే చిత్రమూక పర్వతం పైన ఉండేటువంటి యొక్క సుగ్రీవునికి ఎవ్వరూ సహాయం లేదు.
1: సుగ్రీవ హ్యాడ్ నన్ టు హెల్ప్.
0: హనుమంతుడు మాత్రమే సహాయం ఉన్నాడు.
1: ఓన్లీ హనుమాన్ హెల్ప్డ్ హిమ్.
0: ఆ హనుమంతుని పిలిచాడు.
1: హి కాల్డ్ హనుమాన్.
0: ఏ రీతిగా మనం ఈ యొక్క వారిని జయించాలి?
1: హౌ కెన్ వీ కాంకర్ వాలి?
0: చెప్పాడు హనుమంతుడు. చక్కని ఆదేశాన్ని అందించాడు.
1: హనుమాన్ గేవ్ గుడ్ టీచ్.
0: కాల కర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అది ఏ మన కర్మ జరిగిపోతుంది.
1: అట్ అన్ అప్రోప్రియేట్ టైమ్ అట్ ద రైట్ మూమెంట్ థింగ్స్ విల్ హ్యాపన్.
0: సుగ్రీవ కాలం కోసం నీవు కాచుకో.
1: వెయిట్ ఫర్ ద రైట్ టైమ్.
0: ఏ నాటికైనా మనకు పవిత్రమైనటువంటి కాలం మనకు ప్రాప్తిస్తుంది.
1: విల్ హ్యావ్ ద రైట్ టైమ్ వన్ డే ఆర్ అదర్
0: అని వారు సంతోషిస్తూ ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ.
0: కానీ కొండలపైన తిరుగుతూ ఉండిన సమయం లోపల
1: moving along the mountain range,
0: కొండల మీద ఇద్దరు రత్నాల వంటి అన్నదమ్ములు తిరుగాడుతూ ఉన్నారు.
1: దే ఆల్సో ఫౌండ్ టూ జెమ్స్ హ్యూమన్ బీయింగ్స్ మూవింగ్ అరౌండ్.
0: వారి ఇరువురిని చూస్తే సాక్షాత్ ఇంద్రదేవత నుంచి వచ్చినారా అన్నట్టుగా అనిపించింది.
1: As they start staring at these two human beings,
0: వారి
1: faces were full of
0: వారి ముఖంలో కెలకెలు నవ్వుతున్నారు.
1: They were smiling faces.
0: ఈ విధమైనటువంటి వ్యక్తులను చూసేటప్పటికీ
1: they saw such beings.
0: సుగ్రీవుడి జ్ఞాపకం వచ్చింది.
1: సుగ్రీవ
0: హనుమాన్ వాళ్ళు ఎవరో చూడు.
1: సుగ్రీవ హనుమాన్
0: అన్న ఏమైనా మారువేషంతో వీళ్ళందరినీ నన్ను సంహరించడానికి పంపించాడు ఏమో విచారించు.
1: Is it possible that my brother sent these two spies in this way to kill me?
0: Yavari gili varide.
1: It's only guilty conscience.
0: Tana bhayam aa vidhangane untundali.
1: It is his own fear.
0: Kaani nuvu bhayapadavadu.
1: Don't be afraid of it.
0: Aa tejomaya murtulu kevalam daivatvulu.
1: Those brilliant people are very divine.
0: Nenu velli vastanu.
1: I'll go and tell.
0: Anugrahimmani koraadu.
1: And he wanted permission.
0: Tirigi hanumantudu krindiki vachadu.
1: Hanuman got down the mountain.
0: Krindiki vachi choochadu iruvarini.
1: He saw these two.
0: కానీ వారు సత్యం పలుకుతూ వచ్చారు.
1: బట్ దే స్పీకింగ్ ట్రూత్.
0: నేను రాములు లక్ష్మణుడు.
1: అండ్ వన్ సెడ్ ఐఎమ్ రామ అండ్ అదర్ వన్ ఇస్
0: లక్ష్మణ. కుమారులము.
1: వి ఆర్ ది సన్స్ ఆఫ్ దశరథ.
0: మా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమని
1: బేసింగ్ ఆన్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: మా పిల్లతల్లి కోరినట్టుగా మేము నడుచుకుంటున్నాం.
1: వి ఆర్ జస్ట్ కండక్టింగ్ లైక్ దిస్ యాజ్ పర్ ది డిజైర్ ఆఫ్ ది స్టెప్ మదర్.
0: మేము అరణ్యవాసము, తన కుమారులకు అయోధ్య వాసము.
1: అండ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ఎగ్జైల్ అండ్ హర్ సన్ ఇస్ టు బి కరోనేటెడ్.
0: మేము ఇంకా ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు
1: యాజ్ వి ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్
0: మా ధర్మపత్ని అయిన సీతని ఎవరో అపహరించారు.
1: సమ్వన్ అబ్డక్టెడ్ మై వైఫ్.
0: ఆమెను వెతుకుతూ మేము తిరుగుతూ వచ్చాము.
1: వి ఆర్ జస్ట్ రోమింగ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్.
0: ఆ సత్యాన్ని విని
1: హావింగ్ హర్డ్ దిస్
0: రాజులు సత్యమే పలకాలి.
1: కింగ్ షుడ్ అటర్ ది ట్రూత్.
0: హస్తస్య భూషణం దానం.
1: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ద జ్యూవెల్ టు ది నెక్ ఇస్ ట్రూత్.
0: శ్రోతస్య భూషణం శాస్త్రం.
1: జ్యూవెల్ టు ది ఇయర్ ఇస్ టెక్స్ట్ హోలీ టెక్స్ట్.
0: దీనికంటే భూషణానికి ఏం కావాలి?
1: వాట్ ఎల్స్ ద జ్యూవెల్స్ యూ వాంట్?
0: నోటి అందు పలికేటువంటి ప్రతి పలుకుడును సత్యంగా ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ దట్ యూ స్పీక్ మస్ట్ బి ట్రూ.
0: ఇటువంటి సత్య స్వరూపులే గొప్ప బలవంతుడు.
1: ద వన్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్.
0: స్వామి మిమ్మల్ని నేను మా యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు.
1: హనుమాన్ సెడ్ వీ హ్యావ్ అవర్ కింగ్ సుగ్రీవ.
0: అతని దగ్గరికి తీసుకుని వెళ్తాను, అతను మీ యొక్క పత్ని యొక్క జాడనంతా చెప్పగలడు అని.
1: I'll take both of you there and he will tell you the whereabouts of your wife.
0: ఇరువురిని భుజాల పైన కూర్చోబెట్టుకున్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ మేడ్ దెమ్ సిట్. Both of them sit on his shoulder.
0: పర్వతం పైన దిగాడు.
1: And he just landed on the top of the mountain.
0: దిగేటప్పటికి వీరిని చూసేటప్పటికి సుగ్రీవునికి ఒక విధమైన ఆనందం ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Watching both, Sugriva was ecstatic.
0: ఎంతకాలం నుంచినో పడుతున్నటువంటి బాధ నిర్మూలమైపోయింది.
1: He forgot all the sadness.
0: ఏనాడు నవ్వనటువంటి తన ముఖము ఆనందంతో చిరునవ్వులు నవ్వాడు.
1: The face that never smiled any time now started smiling.
0: స్వామి,
1: స్వామి,
0: మీరు కొంచెం ముందు శ్రమ తీర్చుకోండి.
1: Just take some rest.
0: కొంచెం ఫలమును భుజించండి.
1: Or take some fruits.
0: చల్లటి నీరు త్రాగండి.
1: Have cool water.
0: అని కోరాడు సుగ్రీవుడు.
1: And that was the desire request of Sugriva.
0: కానీ వీరికి ఏది ఇష్టం లేదు.
1: They didn't like this.
0: సీతా సంయోగం లోపల ఈ వియోగాన్ని అనుభవించలేకపోతూ వచ్చారు.
1: They could not bear the pangs of separation from Sita.
0: కానీ క్రమక్రమేణా ఒక దినం జరిగిపోయింది.
1: Days passed by.
0: రెండవ దినము.
1: Next day.
0: ఇతన్ని స్నేహం చేసుకోవాలి.
1: And he wanted him to be his friend.
0: ఎట్టివాడు స్నేహంగా ఉండాలి.
1: What type of friends should you have?
0: కూక్తులు పడికేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: Not the one who haunts you.
0: తాత్కాలిక పలుకులు పడి సంతృప్తి పరిచేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: Not the one who satisfies you then and there.
0: సత్యాన్ని పలికి త్యాగాన్ని పూని
1: సాక్రిఫైస్
0: సంరక్షించేటువంటి వాడు నిజమైన స్నేహితుడు.
1: హీ షుడ్ స్పీక్ ట్రూత్, హీ షుడ్ సాక్రిఫైస్ అండ్ హీ షుడ్ ప్రొటెక్ట్.
0: రెండు దేహములు ఒక ప్రాణము ఉండాలి.
1: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్.
0: అలాంటి వాడు నాకు స్నేహితుడు కావాలి.
1: సచ్ వన్ షుడ్ బి మై ఫ్రెండ్
0: అని చెప్పి
1: సో సేయింగ్.
0: వాలి చాలా బలవంతుడు.
1: వాలి ఈజ్ వెరీ స్ట్రాంగ్.
0: అతని శక్తి సామర్థ్యం చూపిస్తుంది అలవి కాదు చెప్పడానికి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ హిస్ కెపాసిటీ.
0: కాబట్టి అతనికంటే శక్తి సామర్థ్యం అధికంగా ఉండేటువంటి వాడితోనే నేను స్నేహం చేయాలి.
1: ఐ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఎక్సెల్స్ వాలి.
0: కనుక ఈ రాముని యందు అంతటి ఘనశక్తి ఉన్నదా అని డౌట్ వచ్చింది.
1: హీ డౌటెడ్ విత్ రామ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్ ఆర్ నాట్.
0: కొంత దూరం తీసుకెళ్లి
1: హీ టుక్ హిమ్ టు సమ్ డిస్టెన్స్.
0: రామ,
1: రామ,
0: ఇది ఏ వృక్షము?
1: వాట్ ట్రీ ఇస్ దిస్?
0: ఇది కేవలము
1: ఇట్స్ జస్ట్ ఫిగ్ ట్రీ, ఫారెస్ట్ ఫిగ్ ట్రీ.
0: అవి చాలా బంకగా ఉండేటువంటివి.
1: వెరీ స్ట్రాంగ్.
0: పెద్ద పెద్ద వృక్షాలు.
1: మైటీ ట్రీస్.
0: ఒక ఆరు ఒకే లైన్ లో ఉంటున్నాయి.
1: ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఎ లైన్.
0: కాబట్టి నా అన్న అయినటువంటి వాడి తన అమ్మను ఉడిచేటప్పటికి రెండు చెట్ల లోపల దూరిపోయింది ఆ అంబు.
1: యాజ్ మై బ్రదర్ వాలి షాట్ ఎన్ ఆరో, ది ఆరో పియర్స్ త్రూ ది టూ ఆఫ్ ది ట్రీస్. అతనికంటే
0: ఎక్కువ బలం ఉన్నటువంటి వాడైతేనే ఈ రాముతో నేను స్నేహం చేస్తాను అనుకున్నాడు.
1: ఇఫ్ ఎనీవన్ ఎక్సెల్స్ హిమ్ ఇన్ దిస్ ఆర్ట్ ఆఫ్ ఆర్చరీ, ఐ విల్ బి హిస్ గోయింగ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: రామును తీసుకెళ్లి అమ్మును వదలమన్నాడు.
1: యాస్ రామా టు షూట్ ఎన్ ఆరో.
0: రాములు ఒక్క తూరి అమ్మును వదిలేటప్పటికి ఆరు చెట్లు దాటిపోయింది.
1: When Rama shot an arrow at one instance, it pierced through all the six gigantic
0: trees. Rama padala pele paddadu Sugrivudu.
1: Sugriva fell at the feet of Rama.
0: Ilanti balavantude naaku sneham kavali.
1: Such a strong man should be my friend.
0: Kani ettivada balavantudu daivame saakshaat.
1: What who is he? God himself.
0: Kavani ettivantu ne sneham cheyalani హనుమంతునితో అనేక రకములైనటువంటి సంప్రతిప్పులు చేశాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ విత్ సచ్ ఎ మైటీ మ్యాన్. హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ హనుమాన్ ఇన్ ద వే.
0: ఆ రెండవ దినమే,
1: సెకండ్ డే,
0: అగ్నిని ప్రయోగించి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు రాములకు.
1: అండ్ హీ మేడ్ ఎ ప్రామిస్ టు రామ, కీపింగ్ ద ఫైర్ యాజ్ ఎ విట్నెస్.
0: ఈనాటి నుండి నేను నీ దాసుడి.
1: రామ, రైట్ ఫ్రమ్ దిస్ డే ఐఎమ్ యువర్ స్లేవ్.
0: ఈనాటి నుండి నీవు నా గురువు.
1: Right from this day, you are my preceptor.
0: నా దుఃఖమును పరిహారం చేయి.
1: Relieve me from this suffering.
0: నాకు ధైర్యాన్ని అందించు.
1: Give me the courage.
0: సాహసాన్ని కలిగించు.
1: Give me the valor.
0: నాకు విజయాన్ని చేకూర్చు.
1: Grant me the victory.
0: ప్రమాణం చేశారు.
1: That was the promise.
0: ఆ ప్రమాణ ప్రకారము,
1: as per the vow,
0: తిరిగి రాములే కట్టగట్టుకు వాలిని చంపాడు.
1: Rama killed Vali.
0: సుగ్రీవునికి విజయాన్ని సాధింపజేశాడు.
1: Sugriva won because of the help of Rama.
0: ఎవరితోనైనా మనము ఒక విధమైన విజయాన్ని సాధించుకోవాలంటే మనము సాధించవలసినటువంటి వాడి బలం కంటే మన స్నేహితుడు అధికమైన బలంగా ఉండవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీబడీ, బి సక్సెస్ఫుల్, యువర్ ఫ్రెండ్ షుడ్ బి మోర్ దాన్ యువర్ ఎనిమీ.
0: అప్పుడే మన యొక్క దేశాన్ని మనం సాధించగలము.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ సక్సెస్.
0: ఈ విధంగా కూడాను
1: లైక్ దిస్
0: ప్రాచీన కాలం నుండి గురు శిష్యుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి సామర్థ్యంతో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దట్ హ్యాస్ బీన్ ది సీక్రెట్ ట్రెండ్ ఫౌండ్ నోటీస్డ్ అమంగ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ ఇన్ ఏన్షియంట్ డేస్.
0: ఇంకా హనుమంతుడిని పరీక్ష చెయ్యాలి రాముని.
1: Rama has to examine Hanuman.
0: హనుమంతుడే సీతాన్వేషణ లోపల కదంపాదం పుట్టాడు.
1: And Hanuman was ready to go in search of Sita.
0: హనుమంతుడు చేయగలడా లేదా అనేటువంటి సందేహము రాముల్లో లేదు.
1: Rama never doubted whether Hanuman would be able to accomplish the task or not.
0: సుగ్రీవుడు సామాన్యమైన వాడు కనుకనే అతనికి డౌట్స్ అంతా వచ్చాయి.
1: Sugriva was ordinary man, so he started doubting.
0: అంతేకాదు గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడు సుగ్రీవుడు.
1: Sugriva is highly intelligent.
0: గొప్ప చదువరి.
1: Highly educated.
0: గొప్ప చదువరి అయి తెలివితేటలు కలిగినటువంటి వారికే నకసిక పర్యంతము డౌట్స్ అంతా వచ్చేది.
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్ హైలీ ఎడ్యుకేటెడ్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: వాళ్ళకి ఏది పట్టినా డౌటే.
1: దే డౌట్ ఎవ్రీథింగ్.
0: తనను తానే నమ్మలేరు.
1: దే డౌట్ వన్ సోర్స్ సెల్ఫ్.
0: ఇది తెలివితేటల యొక్క మూల కారణాలు.
1: దిస్ ఈస్ ది ట్రెండ్ అమంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈనాడు అట్టి తెలివితేటలు మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గ్రో అవర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు చూస్తున్నారే కానీ
1: we go by the intelligence
0: gunamunu chuttam ledu
1: but we don't watch the quality
0: neti vidyanu telivi tetalane penchu
1: the modern education helps you to grow in intelligence
0: kunjamaina gunamu penchabodu
1: not even a trace of virtue
0: enni telivi tetalundi emi prayojanam
1: what is the fun of all intelligence
0: gunamuleni vidya gruddi vidya annadu
1: and the education without the virtue is blind useless
0: gunamu kaligala
1: and there you should have virtues
0: గుణము లేకపోతే దైవ బలము లేకపోతే దేనిని కూడా సాధించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ వితౌట్ వర్చ్యూ యూ కెనాట్ అచీవ్.
0: కర్ణుడు మహాబలశాలి.
1: కర్ణ ఇస్ వెరీ మైటీ వన్.
0: కానీ అలాంటి బలవంతుడైనప్పటికీ
1: దో హి సో స్ట్రాంగ్
0: దైవానికి దూరం అయిపోయాడు.
1: బట్ హీ డిస్టెన్స్
0: ధర్మానికి దూరం అయిపోయాడు.
1: అండ్ ఈస్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ఎంత సంపద ఉంది ఏమి ఫలము?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ వెల్త్?
0: దైవ బలము లేక దాసుడగును.
1: ఇఫ్ యు డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ సపోర్ట్ ఆఫ్ గాడ్ యూ బికమ్ ఎ స్లేవ్.
0: ఇంత శక్తివంతుడు
1: దో పవర్ఫుల్
0: గుణవంతుడు
1: వర్చువస్
0: కానీ భగవంతుని దగ్గర సేవకుడు కాలేదు.
1: హీ కెనాట్ హీ డిడ్ నాట్ బికమ్ ఎ సర్వెంట్.
0: ఇతనికి దాసుడు కాలేదు.
1: హీ హాస్ నాట్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద గాడ్.
0: ఈ తెలివితేటలన్నీ కూడా నిరుపయోగం అయిపోతాయన్నా.
1: ఇఫ్ యు ఆర్ నాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ యూస్లెస్.
0: ఇంత శక్తి సామర్థ్యం ఉండినప్పటికీ కర్ణుడు ఓడిపోయాడు.
1: విత్ ఆల్ ది కెపాసిటీస్ అబిలిటీస్ కర్ణా లాస్ట్ ద బ్యాటిల్.
0: దైవం యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ధర్మ అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఎర్న్ ద గ్రేస్.
0: ధర్మము దైవము రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడే వీడికి బలం కూడా సంభవిస్తుంది.
1: వెన్ వన్స్ గాడ్ అండ్ రైచియస్నెస్ గో టుగెదర్ హీ విల్ బి స్ట్రాంగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని
1: గర్ల్స్ అండ్ బాయ్,
0: ముఖ్యంగా మీరు గ్రంథములను పఠించి ప్రయోజనం కాదు.
1: ఇస్ నాట్ నియర్లీ ఎనఫ్.
0: ఈ కాలానుగుణంగా గ్రంథములు కూడా పఠించవలసిందే.
1: ఇట్స్ నెసెసరీ దట్ యూ రీడ్.
0: చదువులు కూడా చదవవలసిందే.
1: యు షుడ్ స్టడీ అండ్ లెర్న్.
0: కానీ
1: బట్
0: భక్తి బలము లేకుండా దేన్ని చదివి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ద స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఆఫ్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి యూస్లెస్.
0: భక్తి అనేటువంటిది ఉంటుండాలి.
1: డివోషన్ ఈజ్ నెసెసరీ.
0: ఎన్ని శక్తులు ఉండినప్పటికీ భక్తియే లేకపోతే అన్ని కూడా నిరుపయోగం అయిపోతుంది.
1: విత్ ఆల్ ది శక్తి పవర్ వితౌట్ భక్తి డివోషన్ ఆల్ విల్ బి యూస్లెస్.
0: కనుక
1: సో
0: ఆనాటి శిష్యుల యొక్క తత్వములు
1: ద నేచర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్
0: ఎంత పవిత్రమైనటువంటివో మీరు యోచించండి.
1: హౌ సీక్రెట్ దే ఆర్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్.
0: ప్రతి వాని హృదయంలో కూడాను
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీవన్
0: దివ్యమైన భావములు ఆవిర్భవించేటువంటి
1: డివైన్ ఫీలింగ్స్ ఒరిజినేట్.
0: ఒక్కొక్క భావం కూడా ఒక తేజస్సుగా ఆవిర్భవించేటువంటి
1: ఎవ్రీ ఐడియా ఎవ్రీ థాట్ వాజ్ జస్ట్ రేడియేటింగ్.
0: గుణం అనేటువంటి శీలమే లేకపోతే సర్వం కూడా వ్యర్థమైపోతుంది.
1: వితౌట్ దట్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: మీకందరికీ తెలుసు మీ క్లాస్మేటే ప్రహ్లాదుడు.
1: క్లాస్మేట్ యు నో హీ ఈజ్ యువర్ క్లాస్మేట్.
0: ఆ ప్రహ్లాదుడు చాలా చిన్న వయసు వాడు.
1: ప్రహ్లాద్ వాజ్ సో టెండర్ టైనీ
0: వయసే
1: యువర్ ఏజ్.
0: ఇంచుమించు పిల్లలు వాటి వాళ్ళే ఉండేటువంటి వాడే.
1: జస్ట్ లైక్ ఎ బాయ్ లైక్ యు.
0: ఆ చిన్న వయసునందు
1: అట్ దట్ ఏజ్
0: ఎంత గొప్ప శీలము, ఎంత గొప్ప గుణము.
1: వాట్ ఎ క్యారెక్టర్ ఇట్ ఇస్, వాట్ వర్చ్యూ హి హాస్.
0: కనుకనే ఇతను అనేక మందితో అనేక విజయాలు సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ హి వాస్ విక్టోరియస్ సక్సెస్ఫుల్.
0: దేవేంద్రుని కూడా జయించి
1: and he conquered all
0: ఆ ఇంద్రలోకాన్ని కూడా వశం చేసుకున్నాడు.
1: హి కుడ్ ఆల్సో కాంకర్ ఇంద్రలోక.
0: ఆ దేవేంద్రుడు చాలా ఏడుస్తూ వచ్చాడు.
1: దేవేంద్ర ది హెడ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: దేవగురువు అనేటువంటి వారి దగ్గరికి వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ టు ది ప్రిసెప్టర్ ఆఫ్ దేవాస్.
0: శుక్రాచార్య తాను ఎత్తైన కూడా తిరిగి నా రాజ్యం నాకు అందించాలి అన్నాడు.
1: సీ దట్ ఐ గెట్ బ్యాక్ మై కింగ్డమ్ ఇన్ వన్ వేర్ అదర్.
0: ఈ ప్రహ్లాదుడు పొందినటువంటి రాజ్యాన్ని ఎవరు కూడా నువ్వు ఇవ్వడానికి వీలు కాదు.
1: ద కింగ్డమ్ ఆఫ్ ప్రహ్లాద కెనాట్ బి కాంక్వర్డ్ బై ఎనీబడీ.
0: ఒక దీనిని మనసును వశం చేసుకున్న వాడికి ఈ రాజ్యం దక్కుతుంది అంటున్నాడు.
1: అన్లెస్ యు విన్ ఓవర్ హిస్ మైండ్ అండ్ ప్లీజ్ హిమ్ యు కెనాట్ గెట్ హిస్ కింగ్డమ్.
0: ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచకుడు, విరోచనుడు.
1: ద సన్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ విరోచన.
0: ఈ విరోచనుడు కూడా చాలా గొప్పవాడే.
1: ఈజ్ ఆల్సో గ్రేట్ వన్.
0: కానీ ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనం?
1: బట్ వాట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్.
0: ఒకనాడు
1: వన్ డే
0: దేవగురువు దేవేంద్రుడిని పిలిచి నీవు ఫలాని సమయం లోపల విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: ద ప్రిసెప్టర్ టోల్డ్ ప్రహ్లాద ఈస్ పర్ఫార్మింగ్ ఏ సీక్రెట్ రిచువల్ బై నేమ్ విశ్వజిత్.
0: ఆ విశ్వజిత్ అనే యజ్ఞం సమయం లోపల నీవు పోయి దానం అడుగుమన్నాడు.
1: యాజ్ హీ పర్ఫార్మ్స్ ది సీక్రెట్ రిచువల్ విశ్వజిత్ యు ఆస్క్ ఫర్ చారిటీ.
0: ఉన్నప్పుడు చిన్న వాని వేషం వేసుకుని
1: హెస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ బాయ్
0: వెళ్ళాడు.
1: ఈ వెంట
0: వెళితే బ్రాహ్మణు వేషంతో వెళ్ళాడు.
1: ఈ వెంట ఎస్ ఎ బ్రాహ్మణ్.
0: బ్రాహ్మణుడు అంటే చాలా అభిమానము ప్రహ్లాదునికి.
1: ప్రహ్లాద హాస్ గాట్ అటాచ్మెంట్ టు బ్రాహ్మణ్స్.
0: అక్కడికి వెళ్ళి
1: హావింగ్ గాన్ దేర్
0: నాయన నీకేం కావాలి?
1: హి ఆస్క్ వాట్ డు యు వాంట్?
0: నాకు ఏమీ వద్దు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: మీ యొక్క శీలమును నాకు దానం చేయండి అన్నారు.
1: ఈ గుణములు హి ఆస్క్ డొనేట్ గ్రాంట్ మీ యువర్ క్యారెక్టర్.
0: మరి పిచ్చివాడా, ఏమైనా నీకు దానం చేస్తాను. ఈ చిన్న దీన్ని మీకు ఎందుకు దానం అడుగుతున్నావు?
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్. వై డూ వాంట్ సచ్ ఎ స్మాల్ థింగ్?
0: నాకు ఇదే చాలు అన్నాడు.
1: హీ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: సరే ఇస్తానండి, ఇచ్చినాను పోమని చెప్పాడు.
1: హీ సెడ్ ఐ గ్రాంట్ యూ, బెటర్ యూ గో నౌ.
0: తన నుండి ఆ శీలం తల్లతల్లాడుతూ మెరమెల్లి మెలుస్తూ ఆ యొక్క దేవేంద్రుడి దగ్గరికి పోయి చేరిపోయి
1: ద క్యారెక్టర్ ఇన్ హిమ్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ సో బ్రిలియంట్ సో మ్యాగ్నిఫిసెంట్.
0: దాని కూడా లెక్క చేయలేదు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ నాట్ మైండ్ఫుల్.
0: తర్వాత కొంతసేపటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: ఎ మోర్ కరేజియస్ వన్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ ఆఫ్ హిమ్.
0: అప్పుడు నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద్ హూ ఆర్ యు?
0: నేను ఈ రాజ్యలక్ష్మి యొక్క సేవకుణ్ణి అన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్.
0: నీ శీలం పోతానే రాజ్యం పోయింది.
1: As you lost your kingdom, well, you
0: కాబట్టి రాజ్యం పోయినప్పుడు
1: why should I be with you when there is no
0: character? ఆమెతోనే పోతాను అన్నాడు.
1: Therefore, I will also leave along with your character.
0: మరి కొంతసేపటికి మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: After some time, a greater one of valor came out of him.
0: అతని చీఫ్ సైన్యాధిపతి
1: and his
0: commander chief.
1: His commander in chief.
0: అతను బయట పడ్డాడు.
1: And he came out of him.
0: ఎందుకోసం నీవు వెళుతున్నావు అంటే
1: why are you leaving?
0: రాజ్యలక్ష్మి పోయింది.
1: యూ లాస్ట్ యువర్ కింగ్డమ్.
0: రాజవీరుడు పోయాడు.
1: అండ్ యూ లాస్ట్ వార్.
0: నేను సైన్యాధిపతి, నేను కూడా ఉండి ప్రయోజనం ఏమిటి? నేను కూడా పోతానండి.
1: అండ్ ది కమాండర్ ఇన్ చీఫ్, వాట్ ఫార్ షుడ్ ఐ బి హియర్ విత్ దేర్ ఇస్ నో ఆర్మీ, సో ఐఎమ్ లీవింగ్
0: అనేటప్పటికీ శీలము పోయిన తక్షణమే సర్వమును పోయింది.
1: వెన్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్.
0: కట్ట కడపకి తానే తిరిగి ప్రార్థన చేశాడు.
1: అల్టిమేట్లీ హీ ప్రేయర్
0: నారాయణ నారాయణ నారాయణ.
1: ఈ ప్రే టు నారాయణ
0: నారాయణ
1: నారాయణ.
0: నాకు ఈ రాజ్యం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్.
0: ఈ సైన్యం నాకు అక్కర్లేదు.
1: నాట్ ది ఆర్మీ.
0: ఈ వీరులు నాకు అక్కర్లేదు. ఈ ధీరులు నాకు అక్కర్లేదు. నాకెవ్వరు అక్కర్లేదు. నాకు ఒక గుణం మాత్రమే అందించమని.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్. ఐ డోంట్ వాంట్ ద వారియర్స్. ఐ డోంట్ వాంట్ ఎనీబడీ. ఐ వాంట్ మై క్యారెక్టర్ బ్యాక్.
0: గుణం యొక్క మహత్యాన్ని గుర్తించుకోలేని ప్రహ్లాదుడు గుణాన్ని పాడు చేసుకున్నాడు.
1: ప్రహ్లాద్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. దేర్ఫోర్ హి లాస్ట్
0: ఆ యొక్క క్యారెక్టర్ ను అర్థం చేసుకున్నాడు.
1: దెన్ హి అండర్స్టుడ్ వాట్ ఇట్ మెన్.
0: త్రీ ఫోర్త్ క్యారెక్టర్ ఇస్ లైఫ్ అనుకున్నాడు.
1: త్రీ ఫోర్త్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ లైఫ్, హి రియలైజ్డ్.
0: కనుక దానిని నాకు అనుగ్రహించమని కోరాడు.
1: హి ప్రేడ్ దట్ ఇట్ బి గ్రాంటెడ్ టు హిమ్.
0: అప్పుడు ఇతని త్యాగానికి మెచ్చుకుని
1: అండ్
0: దేవేంద్రుడు తీసుకున్న వాడు కూడా అనుగ్రహించి ఆ శీలాన్ని వాపసి ఇచ్చాడు.
1: హావింగ్ బీన్ ప్లీజ్ విత్ హిస్ సాక్రిఫైస్ హి కుడ్ గెట్ బ్యాక్ ఆల్ దట్ హి సాక్రిఫైస్.
0: కనుకనే మానవుని యందు ఈ శీలము గుణమనేటువంటి ఎంత గొప్ప పటిత్వంతో కూడినట్టుందో యోచన చేసుకోండి.
1: జస్ట్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్, హౌ ఇంపార్టెంట్ ద క్యారెక్టర్.
0: దీనికి మించిన శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ బియాండ్ దిస్.
0: ఇదంతా కూడా కేవలము
1: ఆల్ దిస్ ఇస్
0: ప్రవర్తన చేత ప్రారంభమైనటువంటిది.
1: ఇట్ జస్ట్ బిగిన్స్ విత్ యువర్ కాండక్ట్.
0: తన నుండి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ వన్ ఫ్రమ్ విదిన్.
0: మన ప్రవర్తనలు గుణం పైన ఆధారపడినటువంటివి.
1: అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్.
0: గుణం మంచిదైనప్పుడే ప్రవర్తన మంచిదవుతుంది.
1: వెన్ యువర్ క్యారెక్టర్ ఇస్ గుడ్, యువర్ కాండక్ట్.
0: దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడా మానవుల యొక్క గుణముల పైన ఆధారపడి ఉంది.
1: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్స్.
0: కనుక అతి గుణములు కలిగినటువంటి వాడి ప్రవర్తనపైనే దేశం యొక్క క్షేమం ఆధారపడి ఉంటుంది.
1: మెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: embodiments of love.
0: మొట్టమొదటి మీ గుణమును సరైన రీతిగా పెంచుకోండి.
1: First, develop character.
0: మీరు చదవాల్సినటువంటి బుక్ ఒకటే, పెద్ద బుక్ ఒకటి ఉంది.
1: There's one big book you should read.
0: అది వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్.
1: World is a big book.
0: ఆ వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్ లోపల
1: in that very big book of the world
0: అన్ని సమాచారాలు ఉంటున్నాయి.
1: All information is there.
0: దీనికి గురువు ఎవరు?
1: Who is the teacher?
0: నీ హృదయమే దీనికి గురువు.
1: Your heart is the teacher.
0: Not physical heart. Spiritual heart.
1: It is the spiritual heart.
0: నీ గురువు.
1: Spiritual heart is your guru.
0: నీకు ఒక ఫ్రెండ్ నీవు సంపాదించుకో.
1: Have one friend.
0: Who is your friend? God is my friend.
1: God is your friend.
0: ని ఫ్రెండ్ గా తీసుకొని, హృదయాన్ని గురువుగా తీసుకొని, ప్రపంచాన్ని బుక్కుగా తీసుకొని నీవు కావలసినంత చదువులు చదువు.
1: Have God as your friend. The heart as your teacher. And the world is a book.
0: ఆ యొక్క బుక్ నందే ఉంటున్నాయి.
1: All forms of knowledge are in that book.
0: అది ఏ పుస్తకము అన్నారు?
1: That is called పుస్తకం.
0: ఆ పుస్తకం అంటే ఏమిటి? మస్తకమే పుస్తకము.
1: పుస్తక ద బుక్ ఇస్ మస్తక ద హెడ్.
0: కాబట్టి మస్తకం అనేటువంటి పుస్తకాన్ని నీవు చదువు.
1: సో రీడ్ దట్ మస్తక ద హెడ్.
0: ఆ పుస్తకాన్ని నీవు చదవద్దు.
1: నాట్ ద బుక్ ద పుస్తక ఆఫ్ పేపర్.
0: కానీ ఇతనికి హృదయం అనేటువంటి ఒక గురువుని నువ్వు చలు చలుముకుంటున్న జ్ఞాపకం చేసుకో.
1: రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ గురు ద స్పిరిచువల్ హార్ట్.
0: నీ స్నేహితుని మాత్రం ఒక క్షణమైనా వదలకుండా వెంట పెట్టుకో.
1: సీ దట్ యువర్ ఫ్రెండ్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ ఎవ్రీ మూమెంట్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర దైవ చింతనం.
1: ఎవ్రీవేర్ ఎట్ ఆల్ పాయింట్ ఆఫ్ టైమ్
0: దంట ఇంట కంట ఉండి అన్ని విధాలను నిన్ను సంరక్షిస్తాడు.
1: గాడ్ ఈస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: మీ బెస్ట్ ఫ్రెండ్ is God.
1: Who is your best friend? God is your best friend.
0: ee friends nanta meer teesukoni jeevithanni paadu chesukokandi.
1: Don't go by the worldly friends and spoil your life.
0: ee sneedru andarkudunu kevalam okaloka samayam lopala swartha parve.
1: All other friends of the world are self
0: swartha sapriyojanal kosamani ventaadetunte vaalle ee friends.
1: Worldly friends are there because of their
0: swarthamu etti sapriyojanam lekunda ఒంటరిగా ఉంటుంది. రక్షించేటువంటి వాడు ఒక్క భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్ హూ ఇస్ సెల్ఫ్ లెస్, హూ హస్ నో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అట్ ఆల్. ఆశించడు. అండ్ హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎట్టి ఆశలు అతని ఏంది లేవు.
1: హి హస్ నో డిజైర్ అంబిషన్.
0: హృదయమంతా కేవలం ఖాళీ.
1: అండ్ హిస్ హార్ట్ ఇస్ టోటలీ ఎంప్టీ.
0: భక్తుని చూస్తే జాలి.
1: హార్ట్ ఇస్ ఖాళీ ఎంప్టీ. హి హస్ గట్ జాలి కంపాషన్ ఫర్ హిస్ ఫ్రెండ్.
0: జాలి కలిగినటువంటి ఒక భగవంతుడిని నీవు ఫ్రెండ్ గా తీసుకో.
1: హావ్ గాడ్ విత్ జాలి కంపాషన్ అండ్ ఫ్రెండ్.
0: ప్రాపర్టీని అది లవ్ ఇస్ జాలి.
1: అండ్ గాడ్ గాడ్స్ ప్రాపర్టీ ఇస్ జాలి కంపాషన్ లవ్.
0: నిజమైనటువంటి ప్రేమ.
1: దట్స్ నాట్ ఆఫ్ లవ్.
0: అట్టి ప్రేమ ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ ఎక్కడ ఉంటుందో చెప్పండి.
1: దట్ ప్రాపర్టీ ఆఫ్ లవ్ వేర్ ఇస్ ఇట్ అవైలబుల్?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాటి నుండి మీ సరైన భావములు అభివృద్ధి పరచుకొని తల్లిదండ్రులను గౌరవించి, పెద్దలను గౌరవించి, నమస్కరించి, దైవాన్ని నీవు ఫ్రెండ్ గా తీసుకొని,
1: రైట్ ఫ్రమ్ దిస్ డే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ ఎల్డర్స్, ఆఫర్ సాలిటేషన్.
0: జన్మించినందుకు సార్థకం చేసుకోండి మీ జన్మ.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ అండ్ వర్క్ రిన్యూ యువర్ లైఫ్.
0: పరీక్షలు పెట్టినప్పటికీ ఇది నాకు రక్షణే అని భావించుకోండి.
1: God may put you to test, but it
0: bhagavantudu emi chesina this is good for me, good for me, good for me.
1: Whatever God does, have the feeling that is good for you.
0: Anni na manchi kosam ani.
1: Everything is good for me.
0: Doctor puttana poste katti isukoni putta vastadu.
1: When you have got the stomach complaint, doctor will operate.
0: Kaani ee patient paina doctor ku dvesham kaadu.
1: It's not out of hatred.
0: ఆ పేషెంట్ యొక్క నొప్పిని నివారణ గావించుకునే నిమిత్తమే ఆపరేషన్ చేశాడు.
1: ఇట్స్ ఓన్లీ టు రిలీవ్ యూ ఫ్రమ్ ద పెయిన్ ఆఫ్ ద అపెండిసైటిస్. ఆపరేషన్
0: నీ మంచి కోసమని.
1: దిస్ ఆపరేషన్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: దట్ ఈస్ గుడ్ ఫర్ యూ.
1: దిస్ ఆపరేషన్ ఇస్ గుడ్ ఫర్ యూ.
0: అదే భగవంతుడు శిక్షించిన అది కూడా నీకు మంచి కోసమని.
1: సో ఈవెన్ ఇఫ్ గాడ్ పనిషెస్ యూ, ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: కనుక ఏది ఇచ్చినా కానీ ప్రేమతోనే ఇస్తాడు, కానీ ద్వేషంతో ఇవ్వడు.
1: వాట్ ఎవర్ హీ గివ్స్, హీ గివ్స్ అవుట్ ఆఫ్ లవ్.
0: ప్రేమతత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు గుర్తించుకోవాల్సినటువంటిది
1: వాట్ యూ షుడ్ నో.
0: మనిషి యందు సర్వశక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హ్యాస్ ఆల్ పవర్స్.
0: మదాత్మ సర్వభూతాత్మ.
1: యువర్
0: నా ఆత్మని సర్వుడు ఎందుకు ఆత్మస్వరూపంగా ఉన్నదని భావించుకునే భావము ఒక్కడి ఎందు మాత్రమే ఉంటున్నాయి.
1: In fact, you should have the feeling that the Spirit of God is present uniform in everybody.
0: అది ఏ మానవుడు ప్రయత్నం చేస్తే అంత శక్తి కూడా తనకు కలిగి ఉన్నాడు.
1: In fact, if you make sincere effort, you will have all the divinity.
0: నాలుగవదైనటువంటి విజ్ఞాన శక్తి అనేటువంటి జ్ఞానము అది కూడా గుర్తించడానికి వీలవుతుంది మానవునికి.
1: మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు నో రీచ్ దట్ ఫోర్త్ షీత్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే జంతువు నరజన్మ దుర్లభం, జన్మించినటువంటి ఒక జీవుడి లోపల మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: సర్వశక్తులు తన యందు ఉంటున్నాయి.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇన్ హిమ్.
0: అలాంటి శక్తిమైనటువంటి మానవుడు,
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్,
0: ఈ కుయుక్తుల చేత యుక్తుల చేత ఇతరులకు దాసులు ఎందుకు కావాలి?
1: వై షుడ్ హి సబ్మిట్ హింసెల్ఫ్ బికమ్ ఎ స్లేవ్ బికాజ్ ద నెక్ అండ్ ద డివైసెస్ ఆఫ్ అదర్.
0: దైవానికి దాసుడు కాదు.
1: యూ షుడ్ బి ఎ స్లేవ్ టు గాడ్.
0: దాసను దాసుడును కావలెనురా.
1: వన్ షుడ్ బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్.
0: దాసులకు సేవనే చేయవలెరా.
1: వన్ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: దాసను దాసుడను కావలెనురా.
1: ఐ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: తల్లి బిడ్డలు కూడి ఎల్లవేళలయందు.
1: ద మదర్ అండ్ ద చైల్డ్ ఎట్ ఆల్ టైమ్స్ టుగెదర్.
0: ఆలు బిడ్డలు కూడి ఆలోచనలయందు.
1: ద చిల్డ్రన్ అండ్ మదర్ టుగెదర్.
0: దైవ చింతన చేసి ధన్యులు కావాలి.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్, థింక్ హిస్ గ్లోరీ అండ్ వర్క్ ఫర్ ది
0: కనుక మీరు దాసాను దాసులు కాండి దైవానికి.
1: యూ షుడ్ బి సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్. ఇతరులకు
0: మీరు దాసులు కానక్కర్లేదు.
1: డోంట్ బి సర్వెంట్ టు అదర్.
0: అప్పుడు నీకే లోకమంతా దాసులు అవుతారు.
1: ద హోల్ వరల్డ్ విల్ సర్వ్ యూ దెన్.
0: ఆశకు దాసుడైన జగమంతుడికి నీవు దాసుడే కదా.
1: Then if you become a servant to the desire, you are a servant of everybody.
0: నీకు దాసులం.
1: Then once you give up desire, the whole world will be your servant.
0: నీ డిజైర్స్ అంతా కూడా దైవం పైన పెట్టుకోండి.
1: Therefore let all your desires be directed towards God. Nothing is more.
0: దైవం సర్వ విధములుగా మీకు రక్షించి,
1: God will protect you in every way.
0: సర్వ విధములుగా మిమ్మల్ని కాపాడి,
1: and he will protect you.
0: కడతీరుస్తాడు.
1: And he will also liberate you.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ వయసు చాలా పవిత్రమైన వయసు.
1: This age is highly sacred.
0: ఇది గోల్డెన్ ఏజ్.
1: అండ్ ఇస్ ద గోల్డెన్.
0: ఈ వయసుని మీరు పవిత్రం చేసుకో, అపవిత్రం చేసుకోకూడదు.
1: నెవర్ మేక్ ఇట్ అన్సేక్రెడ్.
0: ఈ పవిత్రతను ఇలాంటి అవకాశం చిక్కింది కనుక సార్థకం చేసుకోండి.
1: You have given, you have got this golden opportunity.
0: ఒక్క క్షణమును మీరు వదలకుంటారా, ఆ క్షణంతో ఎన్నో పోతాయి.
1: If you just lose one moment, you will lose many.
0: ఎలాంటి అనుగ్రహం అనేది తెలుసా?
1: You know what sort of.
0: ఒక దారమును చెండు కడుతున్నాం మనం.
1: And here you have got the thread making it a bundle.
0: ఒక చెండు మాదిరి చుడుతున్నాము.
1: You are just rotating, revolving the thread in a bundle.
0: ఒక రౌండ్ మాత్రమే చుడుతున్నాము.
1: You have completed one round.
0: కానీ నీ చేతి నుంచి ఆ చెండు జారిపోయిందంటే ఎన్నో రౌండ్లు తగ్గిపోతాయి.
1: Then once you drop the bundle of threads, all of them will let loose.
0: కనుకనే మీరు దారబోసుకుంటే ఎన్నో తెడ్లు పోతాయి.
1: If you just drop this bundle, all the threads will let loose.
0: వదలకుండా గట్టిగా పట్టుకోండి.
1: Hold it tightly.
0: అప్పుడే మీకు ఈ ధన్యత ఏర్పడుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ కెన్ హ్యావ్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చదువులు చదవండి,
1: స్టడీ.
0: లౌకిక విద్యలు కూడా ఉండాలి.
1: సెక్యులర్ నాలెడ్జ్
0: ఇంప హేమతారక విద్య, పరమలు స్కింప బ్రహ్మ విద్య.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఫర్ లివింగ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఫర్ లిబరేషన్.
0: ఈ సెక్యులర్ నాలెడ్జ్ కూడా అవసరమే.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ.
0: ఎందుకంటే నిత్య జీవితం అంతా మన సెక్యులర్ లోనే చేరిపోయింది.
1: బికాస్ అవర్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ది సెక్యులర్ నాలెడ్జ్.
0: బ్రహ్మ విద్య దానికి అతీతమైన స్థితిగా ఉంటుంది.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: కనుక ఈ సెక్యులర్ నాలెడ్జ్ జీవితం వచ్చినటువంటి తెలివితేటలు మన పొట్టను నింపుతుంది.
1: The intelligence that you get out of secular knowledge will help you to fill your belly.
0: కాని ఆధ్యాత్మిక విద్య,
1: but the spiritual education,
0: మన హృదయాన్ని పండిస్తుంది.
1: Well also fructified in
0: your heart. కూడాను మన హృదయములందే పండుతాయి.
1: And everything will be there fructified in our heart.
0: కనుక రెండు విద్యలను కూడా మీరు నేర్చి,
1: both the forms of education,
0: ఒకటి right and left,
1: one is right, other is left.
0: కనుకని ఆధ్యాత్మిక విద్య రైట్ గా ఉండాలి.
1: స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ రైట్.
0: ఇది లెఫ్ట్ గా ఉంటుండాలి.
1: అండ్ సెక్యులర్ నాలెడ్జ్
0: లెఫ్ట్ లెఫ్ట్ చేయండి.
1: సెక్యులర్ నాలెడ్జ్ లెఫ్ట్ హస్ గాట్ టు బి లెఫ్ట్ వన్ డే.
0: రైట్ గానే పెట్టుకోండి.
1: అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ రైట్ ఇస్ ద రైట్ థింగ్ టు అక్వైర్.
0: పాదం పట్టినటువంటి రైట్ ఎప్పుడు రైట్ గానే ఉండాలి.
1: దెన్ వన్స్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది feet of the Lord with the right hand is your right.
0: బలహీనమైనటువంటిది.
1: లెఫ్ట్ ఇస్ వీక్.
0: కాబట్టి లెఫ్ట్.
1: సో వీక్ is left,
0: right.
1: It has got to be left.
0: సంపాదించుకోండి.
1: అండ్ హ్యావ్ దట్ రైట్.
0: అయితే మానవుడు నడతాలనుకున్నప్పుడు రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా చేయాలి.
1: ఓ ఇన్ మార్చింగ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్.
0: లేకపోతే మనం నడకనే జరగదు.
1: ఆర్ ఎల్స్ యు కాంట్ వాక్.
0: మనకు జగత్తులో ఉండినంత వరకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా ఉపయోగించుకోవాలి.
1: టు మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్ రైట్ అండ్ లెఫ్ట్ హావ్ గాట్ టు బి యూజ్డ్.
0: కానీ లక్ష్యం మాత్రము రైట్ నుండే ఉంచుకోవాలి.
1: బట్ అవర్ ఎయిమ్ ఇస్ రైట్ ఓన్లీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క సాధన.
1: దిస్ ఈస్ ద ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవద్ ధ్యానం చేస్తూ, నామస్మరణ చేస్తూ భజన చేస్తూ లోకం లోపల ఈ భజన యొక్క ప్రభావాన్ని లోకులకంతకు చాటుతూ పోండి.
1: రిపీట్ గాడ్స్ నేమ్, సింగ్ భజన్స్ అండ్ ప్రాపగేట్ ది యూటిలిటీ అడ్వాంటేజెస్ ఆఫ్ భజన్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: గోవింద కృష్ణ విఠలే, వేణుగోపాల కృష్ణ.

0: ಸಿಂಹಾಸನ ಭರತಾವನಿಯಂದು ಸಹನ ಮನ್ನದೆ ಮನಕು ಚಕ್ಕದನಮು.
1: ಇನ್ ದಿಸ್ ಸೇಕ್ರೆಡ್ ಲ್ಯಾಂಡ್ ಆಫ್ ಭಾರತ್ ಇಟ್ ಈಸ್ ಸಹನ ದ ಟಾಲರೆನ್ಸ್ ಫಾರ್ ಬೇರೆನ್ಸ್ ವಿಚ್ ಇಸ್ ದ ರಿಯಲ್ ಬ್ಯೂಟಿ.
0: ಪರಮ ಪಾವನಮಯನ ಭರತಾವನಿ ಎಂದು ಸಹನ ಮನ್ನದೆ ಮನಕು ತಕ್ಕ ಜನಮು. ವ್ರತಮುಳ ನಿಟಿಯಂದು ಒನ್ನೆಗಾಂಚಿನ ಎಟ್ಟಿ ಘನಸತ್ಯ ಶೀಲಮೇ ಕಠಿಣ ತಪಮು.
1: ಆಫ್ ಆಲ್ ದಿ ರಿಚುವಲ್ಸ್ ಅಡಿಹೆರೆನ್ಸ್ ಟು ಟ್ರೂತ್ ಈಸ್ ದಿ ಟ್ರೂ ಪೆನೆನ್ಸ್. ಇಟ್ ಇಸ್ ದಿ ಹೈಯೆಸ್ಟ್ ಆಫ್ ರಿಚುವಲ್.
0: ಮಧುರ ಭಾವಂ ಬೇದಿ ಮನ ದೇಶ ಮಂದನ್ನ ಮಾತೃಭಾವ ಮುಗನ್ನ ಮಾನ್ಯಮೆದ್ದಿ.
1: ವಾಟ್ ಈಸ್ ದ ಸ್ವೀಟೆಸ್ಟ್ ಫೀಲಿಂಗ್? ದ ನೆಕ್ಟರೈನ್ ಸೆಂಟಿಮೆಂಟ್. ಇಟ್ ಇಸ್ ದಿ ಫೀಲಿಂಗ್ ಆಫ್ ದ ಮದರ್ ದಟ್ ಈಸ್ ಸ್ವೀಟೆಸ್ಟ್.
0: ಪ್ರಾಣಂಬು ಕಂಟೆನು ಮಾನಂಬೆ ಘನಮನು ಮನ ದೇಶ ನೀತಿನಿ ಮಂಟೆಗಲ್ಪಿ.
1: It is the character, the virtue, which is more important, greater than the very life. And this principle is set ablaze, put to flame.
0: Netikichiri paradesa nitularasi.
1: And today we have got all that is from the foreign land, the code of life.
0: Vichitta svechayanu vichukatte.
1: And we have got the modern dress and the name of freedom. That's what we got from the foreign rule. Just as the elephant is not aware of its mighty strength,
0: attulainaru mana bharatiyulu nedu.
1: Bharatiyas, the inhabitants of this country, have come down to the level of an elephant that does not know its own strength.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent, rich enough.
0: Bharat deshamu mahabhagya deshamu.
1: And it is a country which is exalted, very rich.
0: Idi mahapunya bhumi, tyaga bhumi, karma bhumi.
1: This is the land of merit, this is the land of spirituality, and this is the land of sacrifice.
0: ఇట్టి భారతదేశమును ఈనాడు మన భారతీయులు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: టుడే ద భారతీయస్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద స్పిరిట్ అండ్ ద గ్రేట్నెస్ గ్లోరీ ఆఫ్ భారత్.
0: ఏనుగెట్టు తన బలం ఎరుగలేదు.
1: జస్ట్ యాస్ ది ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
0: తన తోకతో కొడితే మనిషి ఒక 9 అడుగులు పోయి పడిపోతాడు.
1: జస్ట్ it can brush us a throw away man to 10 feet distance by just waving its tail.
0: Alanti yenunu oka mauta manishi tana kindiki raagutunnadu.
1: But the man would be able to control the elephant with the maut.
0: Tana balamulu teliyakunda undatam cheta mauta aa yenunu tana cheppinattu vintundadu.
1: As the elephant is not aware of its strength, it has submitted to the hands of Mahavut.
0: Adhe vidhamugane bharatiya shakti kevalam dehanni aadharam chesukoni upadhi paina aadharam padi viru manushulanu manushulaga bhavistunnaru.
1: The strength of Bharat does not center around the physical strength only. We cannot consider them simply as humans, the mortal.
0: Dehamu panchabhautikamu.
1: Body is of senses.
0: Deham kuraka tappadu eppudu.
1: It is bound to fall somewhere or other.
0: Dehi niramayundu.
1: The indweller is permanent.
0: Dehiki chaavu puttukal moha nibandha bandhanala muddalu levu.
1: The indweller has neither beginning nor an end. It marks like the liberation or bondage.
0: Dehi niramayundu.
1: The indweller is eternal.
0: Dehi devadevudu.
1: And that very indweller is verily God himself.
0: It is satyanni gurtinchali.
1: This truth has to be cognized.
0: Ee dehamlo undinatuvanti oka shakti mari deni enduku undaledu.
1: The strength, the power present in this body is not noticed anywhere else.
0: Agamme gocharudainatvanti yokka daivani kudanu patti laagi pettagalu.
1: God who is beyond comprehension and understanding can also be understood, can also be caught, cannot be drawn by this body.
0: Kani lopalam unnatvanti shakti maha satya shakti.
1: The latent strength represents truth.
0: Ee satya shakti ni ఎవరు కూడా పట్టలేరు.
1: This truthful latent power nobody can understand.
0: సత్యం సత్యం.
1: And truth is truth.
0: Truth ను ఎవరు కూడా కాంచలేరు.
1: Truth cannot be visualized.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్నిధామనం భావించుకోకూడదు.
1: Truth has to be experienced, that's all, but not by any other way.
0: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
1: Truth is God.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: గాడ్ ఇస్ ట్రూత్, గాడ్ ఇస్ ఇన్ఫినిట్, గాడ్ ఇస్ విజ్డమ్.
0: సత్యంబు నందుండి సర్వం సృష్టించి.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ క్రియేటర్ క్రియేటెడ్ ద హోల్ క్రియేషన్.
0: సత్యంబు నందు అలాగే సత్యవృత్తి.
1: అండ్ ద హోల్ థింగ్ మచ్ బ్యాక్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యంబు నందు అలాగే సర్వ సృష్టి.
1: అండ్ ద హోల్ క్రియేషన్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: ఎందు చూసిన సత్యం బే.
1: Wherever you go, you find truth.
0: మిథ్యం అనేటువంటిది లేనే లేదు.
1: There's nothing like mithya or falsehood.
0: కానీ మానవుడు ఈ మిథ్యమైనటువంటి యొక్క దేహమును అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: But man is carried away by this illusion, false identification and outward look.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ యూ షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: యూ షుడ్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ హైయర్ దాన్ దట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: నో ట్రూత్ నథింగ్ ఎగ్జిస్ట్.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండాలి.
1: Truth as the foundation, you can build the mansion of dharma or righteousness.
0: Karuka, prema swarupulara,
1: embodiments of love.
0: Ee satyamunu gurtinchadaniki prayatinchali.
1: You make every effort to know this truth.
0: Ee indriyamunu arigatti,
1: controlling your senses.
0: Ee sambandhamainatundi bhrantulu bodali.
1: And we should give a body attachment.
0: Kevalam manam sadinatundi chaduvulu yokka shaktini manam puraskarinchukoni.
1: We just rely on our bookish knowledge.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క భావాన్ని మనం మర్చిపోతున్నాం.
1: We are forgetting that eternal truth.
0: అది నిరంతరమైనటువంటిది.
1: And it exists.
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: It is existence. It is all pure, blemishless, immortal, nectarine.
0: అట్టి సత్యమును మనం వెంటబెట్టుకుని
1: with that truth following us within us.
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాము.
1: We follow the senses of cognition, the senses of perception, action, and we go by all the senses, forgetting this eternal truth.
0: మనసు ఎటువంటిది తెలుసా?
1: You know the power of the mind.
0: అది ఎట్టంటే అట్టు పరిగెత్తుంది.
1: Mind can run.
0: కొన్ని సమయములందు సుగంధముతో కూడినటువంటి ఒక పుష్పం వాళ్తుంది.
1: At times the mind falls in the flower of fragrance.
0: మరొక వైపున బయట ఏమైనా కూడా పెట్టి బండి పోతుంటే దానిపైన పోయి వాళ్తుంది.
1: And the mind also falls on all the dirty stuff carried by any carrier.
0: ఈ రెండింటి ఎందుకు కూడా వాళ్ళేటువంటి దాన్ని నీవు ఎట్టని నమ్ముతావు?
1: The mind that falls on the foul as well as the fragrant, how can you believe it?
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటినీ నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: We are just carrying on our life journey basing on the body and the mind.
0: ఏనాడు మానవుడు దేహం యొక్క భ్రాంతిని వదిలి
1: that day man gives up his physical attachment, body attachment.
0: ఇంద్రియం యొక్క తత్వము మర్చిపోయి
1: and he controls the senses.
0: ఆత్మతత్వమే చింతించినప్పుడు
1: and when he stands at the point of the self,
0: నీవే ఆత్మస్వరూపుడు అయిపోతావు.
1: And he becomes verily the very embodiment, personification of the self.
0: అప్పుడు నీవు మానవుడు కాదు.
1: As it is, you are
0: Madhavude. You are Madhavude.
1: You are Madhava, divine.
0: Kani Madhavude kudanu nivu manavatvanni vahistunnavu.
1: Though you are God, you have forgotten you are behaving as a human being.
0: Kani ee jagatulaku manava roopanni dharinchavu.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: Ee manava roopamu oka veshamu.
1: And this very human form is a dress, is a vesture.
0: Ee veshamu ee prapanchamunandu unnanta varaku ee vesham matrame nivu dharistavu.
1: So long you move about in this world, this vesture, this form that you have put on,
0: now,
1: is the
0: same.
1: The moment you leave the body, you have to give up this dress, the vesture.
0: You
1: are acting basing on the dress. You have to recognize your true nature.
0: Manavatvamu.
1: The human life
0: pavitramainatundi
1: is sacred
0: divyatvamainatundi
1: and is divine.
0: Itvanti divyatvamaina pavitramainatundi manavatvanni nam enta matti kalputunnam.
1: The divine sacred life is just misused.
0: Kanuka dinini manam sarthakam gaavinchukovali.
1: We have to work for the liberation, make it purposeful.
0: Neevu chadivina chadivu gaani,
1: all the education,
0: neevu nerchina vidyalu gaani,
1: all the learning,
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కానీ,
1: ఆల్ యువర్ స్కిల్స్ అండ్ కెపాసిటీ,
0: క్షణభంగురాలు,
1: దే ఆర్ ఆల్ మొమెంటరీ,
0: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి,
1: దే వుడ్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్ ఓన్లీ,
0: మరి కొద్ది టైం లోపలే నశించేటువంటివి,
1: అండ్ దే ఆర్ బౌండ్ టు వానిష్ వెరీ సూన్.
0: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ యు హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దట్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు,
1: ఎనీవన్ మే ఆస్క్ దిస్ క్వశ్చన్,
0: మీరు ఎవరండి అంటారు.
1: దెన్ ఐ ఆస్క్ యు, హు ఆర్ యు?
0: నేను ఫలాని వాడిని అని చెప్తావు.
1: అండ్ యు రిప్లై, ఐ యామ్ సో అండ్ సో.
0: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకుని దాన్ని పేరు పెట్టి పిలుస్తున్నావు.
1: యు రెస్పాండ్ టు ద క్వశ్చన్ బేసింగ్ ఆన్ ద బాడీ and the family you belong to and the region where you stay.
0: Nee peru Ramdas.
1: Your name is Ramdas.
0: Kaani evaru pettindi peru ee peru?
1: Who gave that name to you?
0: Tallidandru pettinatundi peru.
1: Parents gave that name to you.
0: Kaani Ramdas ani pilchenta varaku nee avunu avunu untavu.
1: Until you are called Ramdas, you will be saying yes, respond.
0: Nee ye Ramdas?
1: What type of Ramdas?
0: Dasarathin kumarainatundi Ramdas.
1: And you are Dasu, the servant of the son of King Dasharatha.
0: Ah, Dasharatha ante evaru?
1: Who is Dasharatha?
0: Dasharathudu.
1: Dasharatha.
0: Dasendriyulu yokka rathamu, ee dehamu.
1: Body is a chariot of 10 senses.
0: Ee Dasendriyulu yokka ratham yokka kumarudu.
1: And he is the very son of Dasharatha.
0: Kanuka neevu Dasharatha kumarudu ante Ayodhya vasulainatundi Dasharatha kadu.
1: You cannot consider limit himself to Ayodhya only.
0: Dasharatha.
1: Dasharatha.
0: Dasharatha nuku muguru varyalu.
1: Dasharatha has 3 consorts, wives.
0: Kausalya.
1: Kausalya.
0: Sumitra.
1: Sumitra.
0: Kaikeyi.
1: Kaikeyi.
0: Ee muguru kudanu evaru? Ee Dasharatha dehaniki 3 gudamulu.
1: Who are they? This Dasharatha, the body with 10 senses, has 3 basic traits, qualities.
0: సత్వ రజో తమో గుణాలు.
1: There are 3 qualities, సత్వ రజస్ తమో గుణాలు, పాయస్నెస్,
0: సాత్విక గుణము, కౌసల్య.
1: కౌసల్య రిప్రజెంట్ సాత్విక పాయస్నెస్.
0: సత్వ గుణము సుమిత్ర.
1: అండ్ సుమిత్ర రిప్రజెంట్ రజస్టిక్ మైండ్, ఎమోషన్.
0: రజో గుణమే కైక.
1: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
0: కనుకనే మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore, for every factor, we have to recognize the innate truth.
0: Karukane Ramulaku Vasishtudu varu chakkaga puttinatvati tedi nakshatram chusi ataniki Ramachandra ani peru pettadu.
1: Basing on the auspicious moment of the birth of Rama, he was named so by Vasishta.
0: Mottamata Ramulaku prabhatam cheppe samayalo Ramo Dasaratha sudaya.
1: While reciting the morning prayers to Ramachandra, they say, you are the son of Dasharatha.
0: Kausalya Putra.
1: Oh, you are the son of Kausalya.
0: Kausalya Putra ani pettadu.
1: They address him this
0: way. Prati okkati kudanu mahaneedu aanadu తెలిసి గుర్తించాడు.
1: This basic fact is realized.
0: గుర్తించి వర్తించాడు.
1: By the past, and they conducted themselves like that.
0: ఈనాటి వారి వీరికి మూర్ఖంగా గుర్తించలేదు.
1: And they are not foolish as we find today.
0: ఆనాడు సత్యాన్ని గుర్తించి,
1: having realized the truth then,
0: సత్యాన్ని బోధించి,
1: shared truth with everybody,
0: సత్యంతోనే వర్తించారు.
1: And then the whole life spent lifetime in truth.
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
1: Therefore truth is their natural quality.
0: అనగా సహనము ఉన్నారు.
1: And they had all this forbearance, sah.
0: కనుక భారతీయుల యొక్క గుణములు సహజమే.
1: The qualities of Bharat are quite natural.
0: సహనమే.
1: సహన forbearance.
0: ఆ ఫర్బేరెన్స్, ఆ సహనం అనేటువంటి లేకపోతే మానవుడే కాదు.
1: Without forbearance, you are no human being at all.
0: మీరు తల్లినే మనము గొప్ప దేవుడిగా భావించాలి.
1: To consider the mother.
0: అందుకోసమని మాతృదేవో భవ పితృదేవో భవ. ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
1: Today do we find anybody respecting the mother?
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
1: That day it was Vishwamitra who was taking along with him to the court of Janaka.
0: కాని లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు,
1: before taking leave, he touched the feet of Kausalya.
0: అమ్మా నేను జనక మహారాజు యాగానికి పోతున్నాను.
1: And he said, I am going there for yaga. జనక మహారాజు
0: ఇప్పుడు ఆమె చెప్పింది.
1: Then she said,
0: నాయన ఏ గుణము గణించి హేతించినాడు ప్రహ్లాద పాలింప పరమపురుషుడు.
1: That supreme being who came to the rescue of Prahlada with all the traits and capacity.
0: ఏ గుణము గణించి హేతించినాడు శివకుమారుడు శాఖ వైకుంఠవాస.
1: That God of heaven who came to the rescue of Dhruva.
0: ఏ గుణము గణించి హేతించినోనాడు శివకుమారుడు శాఖ వైకుంఠవాస.
1: That వైకుంఠవాసి who came down for the rescue of Dhruva.
0: ఆ గుణము గణించి అమరవంజుడు.
1: అండ్ దట్ విత్ సేమ్ క్వాలిటీ
0: ఆర్తజనులను పాలించు అనాథనాథుడు.
1: అండ్ హీ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లార్డ్
0: నీకు విజయము.
1: అండ్ హీ విల్ మేక్ యూ ద విక్టర్
0: ఆశీర్వదించింది తల్లి.
1: దట్ వాస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
0: జనక మహారాజు యొక్క సభ లోపల ఉత్తీర్ణుడయ్యాడు.
1: అండ్ హీ కుడ్ బి ద విక్టర్ హీ కుడ్ బి ద విన్నర్ ఇన్ ద ఓపెన్.
0: జనకుడు కర్మయోగి.
1: అండ్ జనక ఈజ్ కర్మయోగి.
0: అతను మహాజ్ఞాని.
1: అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అటువంటి మహాజ్ఞాని రాముని పాదములు పట్టాడు.
1: అండ్ దట్ జనక దో హీ ఈజ్ ది వన్ ఆఫ్ విజ్డమ్ ద కర్మయోగి హీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ రామ్.
0: నాయన నీకంటే మించిన వారు లేరు.
1: నన్ కెన్ ఎవర్ ఎక్సెల్ యూ.
0: ఇదిగో నా కుమార్తెను నీకు ఇచ్చి
1: ఐ ఆఫర్ మై డాటర్ ఇన్ మ్యారేజ్
0: వివాహం చేస్తున్నాను అన్నాడు.
1: అండ్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ మ్యారేజ్.
0: కానీ వివాహం అన్నంత మాత్రం ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు.
1: And he did not accept by mere proposal.
0: ఈనాడు యువకులకు ఎవరికైనా వివాహం అంటే ఓ పెద్ద పత్రికలు కొట్టించుకొని అందరికీ పంచుతారు.
1: But the modern youth, they are ecstatic by just listening to the news of wedding. They print their cards and happily distribute.
0: లేదు లేదు నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేము నలుగురు పుట్టాము.
1: Rama was not like that. We are four brothers.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కనుక మాకు నలుగురికి ఒకటే చోటు కావాలి. ఏది
1: కావాల్సింది
0: కనుక తక్షణమే మా తండ్రి గారికి తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి
1: అన్నారు.
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
1: Till then, Rama did not look at Sita.
0: ఈనాటి పిల్లలు అట్టు కాదు.
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఈస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
0: తాను బయటికే రాలేదు.
1: అండ్ హీ డి నాట్ కమ్ అవుట్.
0: రాముని కూడా ఎప్పుడు చూడలేదు.
1: అండ్ హీ డి నాట్ లుక్ అట్.
0: తల్లిదండ్రులు వచ్చి దిగిన తర్వాత
1: waited for the arrival of the parents.
0: Vishwamitrudu cheppin tarvata,
1: after getting the consent of Vishwamitra,
0: appudu aa oppukunnadu.
1: Then he accepted.
0: Kani accept chesadu kani Sita chudaledu.
1: Though he gave his acceptance, he did not look at her. Sita
0: Rama Lakshmana Bharata Shatrughnulu naluguru varshaga nilchukunnaru.
1: All the four brothers, Rama Lakshmana Bharata Shatrughna,
0: veerandarikini mottamota Ramudu peddavadu.
1: Rama is eldest of the four.
0: రాముడికి మొట్టమొదటి సీత గార్లెండ్ వేయాలి.
1: అండ్ సీత వాస్ టు గార్లెండ్ రామ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: తర్వాత లక్ష్మణుడికి భరతుడికి శత్రుడికి వేయాలి.
1: దేర్ ఆఫ్టర్ లక్ష్మణ భరత శత్రుఘ్న గార్లెండ్.
0: ఆమె గార్లెండ్ పట్టుకుని నిల్చుకుని ఉంది.
1: అండ్ షీ వాస్ హోల్డింగ్ ద గార్లెండ్.
0: కానీ రాముడు ఆమె వైపు చూడలేదు.
1: రామ యెట్ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: ఎందుకంటే ఆమె నా భార్య కాదు.
1: షీ ఇస్ నాట్ మై వైఫ్ యాజ్ ఆఫ్ నౌ.
0: ఆమె పరస్త్రీ.
1: షీ ఇస్ అనదర్ లేడీ.
0: నేను ఎట్లా చూసేది?
1: హౌ కెన్ ఐ లుక్ ఎట్ హర్?
0: ఇది మహాపాపము.
1: ఇన్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: పరస్త్రీని చూడటమే మహాపాపము.
1: టు లుక్ ఎట్ అనదర్ లేడీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: అప్పుడు ఇంతసేపు కాచుకుంది పాపం.
1: అండ్ షీ వెయిటెడ్ అండ్ వెయిట్.
0: కానీ రాముడు వంగలేదు.
1: బట్ రామ డిడ్ నాట్ బెన్.
0: రాముడు వంగలేదు, సీత గార్లెండ్ వేయలేదు.
1: రామ డిడ్ నాట్ బెన్ వంగలేదు. అండ్ సీత డిడ్ నాట్ గార్లెండ్ హిమ్ వేయలేదు.
0: అంతవరకు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నిలుచుకొని ఉన్నారు.
1: లక్ష్మణ భరత శత్రుఘ్న వర్ వెయిటింగ్.
0: అప్పుడు లక్ష్మణ్ వైపును చూచాడు రాముడు.
1: అండ్ రామ లుక్డ్ అట్ లక్ష్మణ్.
0: ఏమిప్పుడు నేను చేసేది?
1: వాట్ ఈస్ టు బి డన్ నౌ?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు యుక్తి.
1: దెన్ లక్ష్మణ్ హాస్ ఎ నాక్ ఎ డివైస్.
0: నీవు మొట్టమొదట తల్లికి నమస్కారం చేయి.
1: యు ఫస్ట్ సల్యూట్ టచ్ ది ఫీట్ ఆఫ్ యువర్ మదర్.
0: అప్పుడు రాముడు లేచి తల్లికి నమస్కారం చేశాడు.
1: దెన్ రామ అప్రోచ్ హిస్ మదర్ బెంట్ అండ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ మదర్.
0: ఆ తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
1: అండ్ వై టచింగ్ ది ఫీట్ ఆఫ్ హిస్ మదర్.
0: అప్పుడు సీత కూడా భయం వేసింది.
1: ఇమీడియట్లీ సీత గార్లెండ్
0: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: వాట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ చెస్ట్.
0: ఎంత నిత్య సత్యమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: దట్ వాస్ ది లెవెల్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బిహేవియర్ ఇన్ దోస్ డేస్.
0: ఈ విధంగా త్రేతాయుగము ద్వాపరయుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: దోస్ టూ ఏజెస్ త్రేత అండ్ ద్వాపర దే వర్ ది ఏజెస్ ఆఫ్ లైట్. దే వర్ ఏజెస్ ఆఫ్ చెస్టిటీ అండ్ క్యారెక్టర్.
0: ఈనాటి బాల బాలకులు గార్లెండ్ వేసినా వేయకపోయినా
1: today boys and girls whether they garland or not
0: thane gunamai vestadu
1: he himself will go forward in garland
0: atliti kaade
1: that's not proper
0: karukane ramulu vesin tarvata
1: only after rama is garlanded
0: appudu lakshmaniki aame vachi vesindi
1: and then lakshmana was garlanded later
0: kanukane prati okkati indu kuda nu peddalu narasaristu peddalu poojistu peddalu aagnu nadchukovali.
1: Therefore, in every aspect, one has to pay heed to the words of the elders and act accordingly.
0: పెద్దలు చెప్పిన మాటలు,
1: all the teachings of elders,
0: శుద్ధముగా విని,
1: you have to hear, listen to them wholeheartedly.
0: అశ్రద్ధ లేక,
1: without any negligence,
0: ప్రేమతో పూజించినప్పుడే,
1: and when we worship them with love,
0: నీ జీవితము శాంతి చెందుతుంది.
1: Then only you will have a peaceful life.
0: కనుక ఆనాడు రామాయణంలో ఇంత గొప్ప విచిత్రమైనటువంటి చరిత్ర జరుగుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది హిస్టరీ, దట్ ఈస్ ది సెంచురీ ఆఫ్ దోస్ డేస్.
0: తర్వాత వీరు అడవికి పోయారు. దశరథుని ఆజ్ఞ ప్రకారము,
1: యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ దశరథ,
0: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము,
1: ఇన్ అకార్డింగ్ టు ది ప్రామిస్ గివెన్ టు కైక,
0: రామ నీవు అరణ్యమునకు వెళ్ళు.
1: రామ హాడ్ టు గో టు ది ఫారెస్ట్.
0: ఎన్ని దినములు? 14 వర్షములు.
1: హౌ లాంగ్? 14 ఇయర్స్.
0: అది మందర యొక్క మాట.
1: That is the teaching, that is what was planned.
0: Rani ayinappudikini mandara servant maata vinindi.
1: Kaika had to pay heed to the words of the servant maid.
0: Kankani servant maata vinakudadu.
1: Therefore no one should
0: owner maata vinale.
1: One should hear the owner only.
0: Appudu aame chaala dukkapadindi.
1: And she felt miserable.
0: Parda nenu kuda nini venta vastanu.
1: Said, I too will follow you.
0: నాకు పతియే దైవము.
1: మై హస్బెండ్ ఇస్ మై గాడ్.
0: నాకు సర్వము నాకు పతియే.
1: అండ్ మై హోల్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ది హస్బెండ్.
0: కనుక పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
1: వేర్ పతి ది హస్బెండ్ ఇస్ దేర్ సతి ది వైఫ్ హాస్ టు స్టే.
0: పతిశత్రు ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు, అన్న నేను నీ తమ్ముడు.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ రామ అండ్ సీత వర్ ప్రొసీడింగ్ అహెడ్,
0: వీరు ఎట్ట వచ్చారు?
1: And he followed them.
0: Sumitraku puttinatunti varu Bharata Shatrughnudu.
1: And they were born to Sumitra.
0: Sumitra goppa gunavanturalu.
1: Sumitra is a noble lady.
0: Sumitra chaala Sumitra manchi mitrudainatundi.
1: Sumitra a good friend.
0: నా కుమారు నాకు ఇద్దరు పుట్టారు.
1: I have two sons.
0: ఒక కుమారుడు రాముని సేవ, రెండవ కుమారుడు లక్ష్మణ సేవ.
1: One will serve Rama, the other will serve Bharata.
0: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు.
1: In any way, my son is not going to be the ruler.
0: కాబట్టి రాములైతే రామునికి సేవ చేస్తాడు.
1: And the one who serves Rama naturally knows that Rama will be the ruler.
0: లేక లక్ష్మణుడైతే లక్ష్మణుడికి సేవ చేస్తాడు.
1: And otherwise, he has to serve Lakshmana.
0: లక్ష్మణుడికి సేవ చేస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: Therefore, Shatrughna went on serving.
0: రామునికి సేవ చేస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: And Lakshmana served Ramachandra.
0: లక్ష్మణు యొక్క గుణము చాలా చిరమైనటువంటి.
1: And the character of Lakshmana is very noble.
0: వారి ఇరువురు కూడాను అరణ్యంలో వెళ్లారు.
1: Both of them were proceeding towards the forest.
0: అన్ని కష్టములు పడ్డారు.
1: They faced all difficulties and problems.
0: అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: All these things are known to everybody.
0: కాని కొంతసేపు రామ సీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి,
1: when Rama and Sita were conversing, Lakshmana left that spot.
0: ఆ స్పాట్ వదిలిపెట్టి కొంచెం దూరం బయలుదేరాడు.
1: He was walking to a long distance, leaving their company.
0: అప్పుడు లక్ష్మణుడికి ఒక విధమైనటువంటి చెడు బుద్ధి పుట్టింది.
1: And it was that time when Lakshmana developed bad thoughts.
0: Anna, enduku manaki ee kashtamulanta kuda undali?
1: The brother, why should we have all these difficulties?
0: Manam ayodhyaku veldamu.
1: Why should we go to the forest? Why?
0: Sukhamga jeevisthamu.
1: And let's go back and be happy.
0: Ee Sitaku enduku indiki baadha?
1: Why should Sita suffer?
0: Ee rakshasula madhyalo manam Sitanu kaapaadukolemu.
1: It's not possible to protect her in the midst of the demons around.
0: Cheppetappudiki Ramuniki tochindi.
1: And Rama could understand.
0: ఇది స్థల మహత్యము ఆయన.
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ వేర్ దే వర్.
0: ఆ లక్ష్మణుడు తీసుకుని పోయి,
1: అండ్ హి టుక్ లక్ష్మణ అలాంగ్ విత్ హిమ్.
0: లక్ష్మణ, ఇది నీ గుణం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ యువర్ క్వాలిటీ.
0: ఈ స్థల మహత్యము.
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ వేర్
0: ఈ స్థలంలో రాక్షసులంతరూ సంచరిస్తున్నారు.
1: ఈ ప్లేస్ వేర్ డెమన్స్ మూవ్డ్ అరౌండ్.
0: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుక రాక్షస గుణము నీలో వచ్చినాయి.
1: బికాస్ ద డెమన్స్ వర్ దేర్ ఇన్ ద విసినిటీ, యూ డెవలప్ దిస్ డెమోనిక్ క్వాలిటీ.
0: కనుక మనం స్థలం కూడా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్లేస్ వేర్ వీ లివ్.
0: దేశకాల పరిస్థితి ప్రభావము చేత స్థలములు కూడా మనం గుర్తించాలి.
1: బేసింగ్ ఆన్ ద టైమ్ అండ్ స్పేస్ వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ వేర్ వీ స్టే.
0: అప్పుడు రాక్షసుడు మారినాడు.
1: దెన్ దే కుడ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్వ్స్.
0: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు.
1: Let's not go back to Ayodhya.
0: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరములు కూడా అరణ్యంలోనే జీవించాలి.
1: I'll fulfill the promise. I'll abide by the promise given. I'll stay in the forest for 14 years.
0: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థల మహత్యమును గుణమహత్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు.
1: That's why each one supported the other in full understanding of the effect of the place, in full awareness of the qualities they uphold.
0: రామాయణంలో ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి క్యారెక్టర్ మరి ఏ దేని అయింది కూడా లేదు.
1: ద క్యారెక్టర్ యాజ్ ఎంబాడీడ్ యాజ్ రిప్రజెంటెడ్ రామాయణ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: రామాయణం అంటే ఏదో హాస్యంగా చూసుకుంటారు, కానీ
1: వి కన్సిడర్ రామాయణ
0: భారతీయుల యొక్క హార్ట్ రామాయణము.
1: రామాయణ రిప్రజెంట్ ది వెరీ హార్ట్ ఆఫ్
0: అట్టి భారతీయుల యొక్క హార్ట్ ను మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇది ఏ పెద్ద కష్టములకు మూల కారణము.
1: For all the difficulties we are facing today, the main cause lies here, that we have not understood. You cannot escape difficulties wherever you go.
0: Adavulu yendunna.
1: You may be in the forest.
0: Akashamununna.
1: You may be in space.
0: Pattanamununna.
1: You may be in the city.
0: Pallenunna.
1: Or a village.
0: Gutta meedanunna.
1: Or a mountain top.
0: Nattetabadiyunna.
1: Or in a deep sea.
0: Dikkuleni vaari devudu.
1: Only God who will come to your rescue, nobody else.
0: Kaluka itti భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వారికి ఈ సత్యం అర్థమవుతుంది.
1: Those who understand the nature of God would experience this truth.
0: ఈనాటి యువకులందరూ కూడా,
1: all youngsters today,
0: ఈనాటి ఈ గుణములు మాత్రం పెంచుకోవాలి.
1: They should develop such great quality.
0: మీరందరూ కూడా భగవంతుని బిడ్డలే.
1: You are the children of God.
0: తానే చెప్పాడు, మమ్మై మాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: God himself said that you are his part. And the individual and the cosmic entity are one and the same.
0: కనుక భగవంతుని గుణములను అనుసరించి భగవంతుని వలె మనం జీవించాలి.
1: Therefore, we should develop divine qualities and follow the path given to man by God.
0: Manamu bhagavantuni yokka amshamu.
1: We are the spark of the divine.
0: Aa vidhanga meeru bhavinchinappude meeru baagupadtaru.
1: And once we understand this divinity, basically,
0: నేను ప్రధాని వారి కుమారుణ్ణి, ప్రధాని వారి సోదరుని అని చెప్పుకుంటే ప్రధాని వారే అయిపోతారు.
1: If we go on calling yourself that you are the son of so and so, that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
0: అంత సో అండ్ సో,
1: సో అండ్ సో, దట్స్ ఆల్.
0: కనుక నీవు భగవంతుని అంశంను అని గుర్తించాలి.
1: Understand fully well that you are the spark of the
0: divine. అప్పుడే నీ ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: Then only you can understand in depth your own true nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ మంచి పిల్లలు.
1: You are all good children.
0: ఇంత బంగారు పిల్లలు.
1: You are really good.
0: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది.
1: The environment spoils you at times.
0: కొంత ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది.
1: And adding to this, the food habits also responsible.
0: నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారేగినైతే నీకు మంచి మాట చెప్తారు.
1: When you join the company of your friends, if the friends are good, then talk all good things.
0: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే,
1: ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్,
0: నీకు బ్యాడ్ టాక్ చెప్తారు.
1: And naturally they share with you their bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వారి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి,
1: in the good company,
0: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వ నిశ్చేతత్వం, నిశ్చేతత్వ జీవన్ముక్తి.
1: And therefore when you join the good company, you develop the sense of detachment, you will be free from illusion and you will attain liberation at the end.
0: ఈ నూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని న్యూసెన్స్ గా చేసుకోవద్దు.
1: డోంట్ రన్ ఆఫ్టర్ న్యూసెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ ఎ న్యూసెన్స్.
0: గుడ్ కంపెనీ చేరి,
1: జాయిన్ ద గుడ్ కంపెనీ,
0: గుడ్ నేమ్ తీసుకో.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: బి గుడ్,
1: బి గుడ్,
0: డూ గుడ్,
1: డూ గుడ్,
0: సీ గుడ్.
1: భగవాన్ సేస్ బి గుడ్, డూ గుడ్, సీ గుడ్.
0: దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైన దివ్యత్వం అర్థమవుతుంది.
1: వెన్ యూ లీడ్ యువర్ లైఫ్ అకార్డింగ్లీ, you can experience divinity in letter and spirit.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు, కానీ నా మనసు అప్పదే.
1: భగవాన్ ఫీల్స్ దట్ హీస్ గివింగ్ యూ ట్రబుల్, బట్ బాయ్స్ ఆల్ ఆఫ్ దెమ్ సే యునానిమస్లీ నో స్వామి, బట్ బాబా సేస్ దట్ హీ నోస్.
0: ఇది మీకు సహజము,
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ యూ టు బాబా.
0: ఇది నాకు సహజము.
1: అండ్ దిస్ feeling of Bhagwan is natural to you.
0: Kanuka munmundu inka deeni vishayamulu entaina manam telusukundam.
1: In future Bhagwan will tell you many more things.
0: Rama jeevitame mee yokka jeevitam.
1: The life of Rama should be your life.
0: Evaraina adiginappudu meeku devudu ekkadunnadu, naa aatmalo unnadu anta.
1: When you ask you where is your God, you can say that he is myself, inner self.
0: Kanuka ee aatmane neevu.
1: The very self.
0: ఆత్మకంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
0: దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: దట్ సెల్ఫ్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా మానవులే.
1: సో లాంగ్ ద కాన్షియస్నెస్ ఇస్ ప్యూర్, యు కంటిన్యూ టు బి హ్యూమన్ బీయింగ్.
0: మీ కాన్షియస్నెస్ ను పవిత్రం చేసుకో.
1: మేక్ యువర్ కాన్షియస్నెస్ ప్యూర్ అండ్ సేఫ్.
0: ఏదైనా వాడినటువంటి యొక్క ఈ పిచ్చి పిచ్చి పిచ్చి భావం అంతా కూడా దూరం చేసుకోండి.
1: Give up, dispel all bad thoughts.
0: వచ్చినప్పుడు మీరు ఏమాత్రమో దాన్ని చింతించకండి.
1: Don't think again and again if any bad thoughts come.
0: వస్తుంటాయి ఇవన్నీ. కంటితో చూచి, చెవులతో విని, మాటలతో మాట్లాడి, అన్ని రకాలుగా ఉండినప్పుడు ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
1: Naturally the bad thoughts get in as we speak, as we listen to, as we see.
0: మనకు ఎనిమీస్ ఉన్నారు.
1: Have enemies.
0: ఐదు ఉన్నారు.
1: Have five enemies.
0: కామ క్రోధ లోభ మోహ మదవత్యం.
1: అండ్ ఇఫ్ ఎనీ సా ద యాంగర్, ద లస్ట్, ద గ్రీడ్, అవరెన్స్, హేట్.
0: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ లో తీసుకుపోతుంటారు.
1: ఆల్ దీస్ ఫైవ్ ఎనిమీస్ విల్ పుల్ యూ టువర్డ్స్ ద రాంగ్ పాత్.
0: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ దేర్ అదర్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
1: అండ్ దీస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ యువర్ గుడ్ ఫ్రెండ్స్.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Develop friendship with these five human values.
0: ఆ గుడ్ ప్లేస్ మీరు ఫ్రెండ్షిప్ తీసుకుంటే
1: అండ్ యూ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ హిస్ వాల్యూస్
0: గుడ్ బాయ్స్
1: యూ విల్ బి గుడ్ బాయ్స్
0: లేకపోతే యూ బ్యాడ్ బాయ్స్
1: అదర్వైజ్ యు ఆర్ బ్యాడ్ బాయ్స్
0: బ్యాడ్ అనేటువంటి తెచ్చుకోకూడదు
1: యూ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్
0: గుడ్ నేమ్ తెచ్చుకోండి
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్
0: పవిత్రమైన పేరు తెచ్చుకోండి
1: యూ షుడ్ గెట్ ఎ సీక్రెట్ నేమ్
0: కన్న తల్లిదండ్రులకు పవిత్రమైన పేరు ఇవ్వండి
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో
0: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన
1: పేరెంట్స్ హ్యావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్
0: వారి కులను సంతోష పెట్టండి
1: మేక్ దెమ్ హ్యాపీ
0: మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అదితి దేవో భవ
1: మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్ టీచర్ ఇస్ గాడ్ గెస్ట్ ఇస్ గాడ్
0: కనుక మీరు తల్లిదండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరసావరించండి
1: నెవర్ డిసోబే యువర్ పేరెంట్స్ ఫాలో దెమ్ మేక్ దెమ్ హ్యాపీ ప్లీజ్ దెమ్
0: అప్పుడే మీరు ధన్యులు అవుతారు పుణ్యులు అవుతారు
1: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ ద మెరిట్ యువర్ లైవ్స్ ఆర్ రిడీమ్డ్
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam during the Atirudra Mahayagnam. Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you and Sai Ram.

0: నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా.
1: As you find the oil contained within the till seeds,
0: పాలయందు నెయ్యి దాగినట్టుగా.
1: As ghee is hidden in the milk,
0: పువ్వుల యందు సుగంధం వెదిలినట్టుగా.
1: As you find the fragrance in a flower,
0: ఫలమునందు మాధుర్యమైన రసం ఉండినట్టుగా.
1: As fruit contains the sweet juice,
0: కట్టెల యందు అగ్ని నిమిడి ఉండినట్టుగా.
1: The firewood containing the fire inside,
0: యావత్ చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము సర్వసాక్షి అయి ఉంటున్నాడు.
1: God stands as a witness in this entire universe, mobile and immobile object.
0: అట్టి దైవత్వాన్ని ఇట్టిది అట్టిది అని వర్ణింపనెవ్వరు తరము కాదు.
1: It is impossible for anyone to narrate the nature of the divinity in full.
0: కానబడుచున్నట్టి

0: వెలుగొందు చైతన్యమే ఆత్మరూపు. మనులయందున సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు, విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ యు డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్, బట్ యెట్ యు ఫైండ్ ద డివినిటీ విదిన్. ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ది స్పిరిట్, ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్. జస్ట్ యాజ్ యు ఫైండ్ ద థ్రెడ్ దట్ బ్రింగ్స్ టుగెదర్ ఆల్ ద ప్రెషస్ జెమ్స్, యు ఫైండ్ ద బ్రహ్మన్ pervading all over the universe.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manava jeevitam ante emiti?
1: What is meant by human life?
0: Deeni gamyam emiti?
1: What is its goal?
0: Deeni lakshyam emiti?
1: What is its aim?
0: Deeni yokka visishtata emiti?
1: What is its significance?
0: Aneetvanti vishayanni ee manavudu kodanu manaspurthiga gurtinchadaniki prayatninchadam ledu.
1: No man is ever making a sincere effort to know the object and the purpose and the aim of life.
0: Ahara nidralu bhoga bhagyamule ee manavuni yokka pradhanamaina lakshyamani bhavinchi nitya satyamaina kunti yokka divyatvanni vismaristunnadu.
1: Man considers his food and habits, the pleasures and the comforts as most important, forgetting the essential, the eternal truth behind it.
0: Kaadu kaadu,
1: it's not so.
0: మానవత్వమునందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి సమాజమునకు బోధించి స్వయంగా అనుభవించి ఆనందించటమే దీని యొక్క కర్తవ్యం.
1: The chief aim of human life lies in realizing the latent divinity within, to experience, to propagate in society thereafter.
0: అన్నింటికీ భావము అత్యవసరము.
1: It is the feeling which is most important.
0: భావమే సర్వమునకు మూల కారణం.
1: అండ్ ఇట్ ఇస్ ద ఫీలింగ్ విచ్ ఇస్ ద ప్రైమ్ కాజ్.
0: ఒక చిన్న లెటర్ రాయాలంటే,
1: యు వాంట్ టు రైట్ ఎ స్మాల్ లెటర్,
0: ఏమి రాయాలి?
1: వాట్ ఇస్ టు బి రిటన్?
0: ఎవరికి రాయాలి?
1: టు హూమ్?
0: ఎట్ల రాయాలి?
1: హౌ?
0: ఏ విషయం రాయాలి?
1: వాట్ ఇస్ టు బి రిటన్
0: అని మొదలు తన యందు చింతించుకొని తదుపరి ఈ యొక్క పేపర్ నందు లిఖింప చేస్తున్నాడు.
1: He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written.
0: Bhavam modalu acharana taruvata.
1: So it is the thought first and the practice next.
0: Kanukane motta modata manavattvam emito aneetuvanti vishayanni bhavamto gurtinchadaniki prayatninchali.
1: Therefore one has to understand what this human life is first.
0: కనుక మొట్టమొదట దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి.
1: Therefore, we have to know the divinity, the realm of thought.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతము.
1: The Vedanta says, the knower of the Brahman becomes Brahman.
0: దీనిని మనము చింతించుమో ఆ స్వరూపమే మన యందు రూపాన్ని ధరిస్తుంది.
1: As you think, so you become. You assume the same form as you think.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు.
1: The robber Ratnakara, though he has no idea of the divinity, because he paid heed to the teaching of the saints, he could become noble later.
0: కాని ఆ రామనామాను స్మరిస్తూ స్మరిస్తూ రామ రూపాన్ని కూడా చింతిస్తూ వచ్చాడు.
1: As he was chanting the name of the Lord Rama, he started feeling his form also.
0: Rama bhavamu, Rama tejasu, ee ratnakarudu yendu utti padinayi.
1: Ratnakara had in him the absolute feeling and the brilliance of Rama.
0: Ee yokka valmiki yokka mukhamunandu Ramulu yokka tejasu aavirbhavistu vachindi.
1: The face of Valmiki in fact has reflected the brilliance of Rama.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది.
1: ప్రహ్లాద టైని థాట్ హూ థాట్ ఆఫ్ నారాయణ కంటిన్యూస్లీ ఆల్సో క్యారీడ్ ఇన్ హిమ్ ఆన్ హిస్ ఫేస్ దట్ ఎఫల్జెన్స్ ఆఫ్ నారాయణ.
0: ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు
1: At one time when Darwin was the student,
0: అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు.
1: His teacher Henslow was full of sacred thoughts.
0: ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు.
1: One day the student thought,
0: నా గురువు వలె నేను కూడా ఉన్నత స్థాయిని పొందాలి అని ఆలోచించాడు.
1: The student wanted to become as great as his teacher.
0: ఆ ఆలోచన సంభవించిన సమయం నుండి నిరంతరం కూడా హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
1: Since then he started following Henslow.
0: క్రమక్రమేణ కూడా డార్విన్ అండ్ హెన్స్లో ఇరువురు కూడా ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు.
1: Gradually it so happened Darwin and Henslow looked alike.
0: కనుక దేనిని మనం స్మరిస్తామో, దేనిని మనం చింతిస్తామో, దేనిని మనం ఆలోచిస్తామో, దేనిని మనం విచారిస్తామో, ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం.
1: As you think, you become. As you do, you become. As you act, you become.
0: కనుకని మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు.
1: Therefore you become a true human if only you think good, if only you act good, if only inquire good things.
0: కనుకని వేదాంతమునందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. ఓ మానవుడా, నీవు ఏదో ఏ పంచభూతముల యొక్క స్వరూపం కాదు, నీవు ఏ యొక్క మానవ అంశము కాదు, నీవు కేవలం నా అంశమే. మమైవాంసో దైవాంశమే నీవు.
1: Therefore, in Vedantic parlance, it is clearly said, O man, you are not the product of the five elements. You are not the spark of the human being. No, verily you are the spark of the divinity.
0: Kanuka, neevu naa amshamainappudu, naa bhavamulu neekudunu neelo aavirbhavinchali.
1: Since you are the spark of the divine, you should have divine thoughts.
0: Itti satyamunu gurtinchinatundi aneka mandi sadhuvulu kudanu, meemu baadhalaku guri avutunnamu. మేము కష్టంలో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు.
1: The many pious people who know this truth but yet they feel that they are suffering, passing through so many difficulties and problems.
0: నీకు కష్టములు ఉన్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు.
1: When you think that you are passing through difficulties, then you can feel that you are
0: పరమాత్మకు ఏ కష్టములు లేవు.
1: In fact, God has no problems.
0: భగవంతునికి ఏ విచారములు లేవు.
1: God has no anxiety.
0: ఏ బాధలు లేవు.
1: No difficulties.
0: కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశము కాదు.
1: Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be the spark of the divine.
0: కనుక భగవత్ అంశము కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము?
1: Then if you are not the spark of the divine, what then are you?
0: ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు?
1: Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are
0: మానవుడు కూడాను మమైవాంసో, అందరూ కూడాను దైవాంశ స్వరూపులే.
1: So all are the sparks of the divine.
0: అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది?
1: How many have realized this?
0: ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు.
1: Very few have known this.
0: కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము కాదు.
1: దిస్ ఇస్ ఎనీవే నాట్ ఎ డివైన్.
0: ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద డివినిటీ.
0: అయితే ఈ దైవాంశంను గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు.
1: He's only a true human if he knows the latent divinity.
0: అయితే మిగిలిన వారంతా కూడాను బ్రతుకుతున్నారు కదా, వారెవరు?
1: Then we may ask, who are the rest of the people who are living?
0: బ్రతుకుతున్నారు నిజమే.
1: They live, no doubt.
0: కానీ ఏ విధంగా బ్రతుకుతున్నారు?
1: What sort of a life they live?
0: దైవ చింతన చేయనటువంటి వారు పశువుల వలె బ్రతుకుతున్నారు.
1: Those that lead their life without thinking.
0: పశుగుడముల వలె ప్రవర్తిస్తున్నారు.
1: They behave like animals.
0: పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
1: Entertain animal thoughts.
0: పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
1: And they pass through the consequences same as animals.
0: కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు.
1: The man who is the spark of the divine will enjoy the divine bliss.
0: నిత్యానందమనే పొందుతాడు.
1: He will have eternal bliss.
0: పరమ సుఖమునే ఆనందిస్తాడు.
1: He will have supreme happiness.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మమైవాంసో, మమైవాంసో జీవభూత సనాతనః. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే.
1: Therefore every human being is the spark of the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి.
1: Therefore the divine thought should they behave like animals.
0: పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
1: Entertain animal thoughts.
0: పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
1: And they pass through the consequences same as animals.
0: కానీ దైవాంశంతో ఉండి

0: కృష్ణుని రథం పైన కూర్చొనిపెట్టుకుని నుగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ యాక్టెడ్ ఎస్ ద చారిటర్ మేకింగ్ అర్జున సిట్ దేర్ ఆన్ ద థ్రోన్ ఇన్ దట్ చారియట్.
0: కేవలం ఆ సమయం పురస్కరించుకుని కృష్ణుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: అట్ దట్ మోమెంట్ అర్జున స్టార్టెడ్ పుట్టింగ్ సమ్ క్వశ్చన్స్ టు కృష్ణ.
0: కృష్ణ, నిరంతరము నీ స్మరణనే చేస్తున్నాను.
1: కృష్ణ, ఐ థింక్ ఆఫ్ యూ ఆల్వేస్.
0: కానీ నాకు ఈ కష్టములు ఎందుకు?
1: Then why should I have these difficulties?
0: బంధువులను మిత్రులను సర్వలోకులను కోల్పోయి నేను ఏలేటువంటి రాజ్యం ఏమిటి?
1: Having lost all the friends and relations, what kind of kingdom would I have?
0: ఎవరి కోసం ఈ రాజ్యం నాకు?
1: For whose sake should I have this kingdom?
0: నాకు అక్కర్లేదు.
1: I don't want this.
0: వెనుకు తిరిగి ఇంటికి పోదాం పొందండి.
1: He wanted to turn back.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు.
1: Then Krishna started telling.
0: అర్జున,
1: స్మరణ
0: చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు జస్ట్ థింక్.
0: అనుస్మరణ కూడా నువ్వు చెయ్యాలి అన్నాడు.
1: యు షుడ్ ఆల్సో రిపీట్ అండ్ యు థింక్ అగైన్ అండ్ అగైన్. అనుస్మరణ,
0: స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును, ఒక కర్తవ్యాన్ని, ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం.
1: స్మరణ ఇస్ ద ప్రాసెస్ విచ్ ఇస్ డన్ అట్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్ ఎ పర్టికులర్ ప్లేస్.
0: కానీ అనుస్మరణ అనగా సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా నువ్వు స్మరించటమే.
1: అనుస్మరణ మీన్స్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ టైమ్ ఎవ్రీవేర్.
0: అర్జున, నీ ఒక కాలమును ఒక నియమమును పురస్కరించుకుని నీ స్మరిస్తున్నావు, కానీ ఇది సరియైన స్మరణ కాదు.
1: అర్జున, యు థింక్ ఆఫ్ గాడ్ లిమిటెడ్ బై స్పేస్ అండ్ టైమ్.
0: అనుస్మరణ చేసేటంలో నేను ఎప్పటికీ నువ్వు ఉంటాను.
1: బట్ ఇఫ్ యు థింక్ కంటిన్యూస్లీ అనుస్మరణ, యుల్ ఎంజాయ్.
0: అందువలనే మామను అనుస్మరయజ్జత, అనుస్మరణ.
1: అనుస్మర, థింక్ ఆఫ్ మీ.
0: యుద్ధం చేస్తూ కూడా నువ్వు నన్ను స్మరిస్తూ ఉండు.
1: ఈవెన్ ఇన్ ది రెగ్యులర్ వార్ఫేర్
0: మామను స్మరయుజ్జచ, యుద్ధంలో కూడా నువ్వు నన్ను స్మరించు.
1: ఈవెన్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ థింక్ ఆఫ్ మీ.
0: అది నీ యొక్క కర్తవ్యం.
1: దాట్స్ యువర్ డ్యూటీ.
0: అది నీకు సర్వ సహాయమును చేకూర్చున్నటువంటి సూత్రము.
1: దాట్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
0: కానీ ఇందులో మరొక విషయం కూడా నువ్వు గుర్తించాలి.
1: దేర్ ఇస్ అనదర్ పాయింట్ టు బి నోన్ హియర్.
0: మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని అందరూ గుర్తించుకోలేకపోతున్నారు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడీ టు నో ద డివినిటీ విద్ హిమ్.
0: ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు ఒక కళాశాలలో.
1: ఎ కాలేజ్ హ్యాజ్ ఎ ప్రిన్సిపల్.
0: అతను ఆ కళాశాల ప్రిన్సిపల్ గా ఉండినంత వరకు కూడాను ఆ యొక్క కాలేజీ యందు ఉన్నటువంటి యొక్క సమస్త పదార్థములు యందు కూడాను తన బాధ్యత ఉంటుంటాయి.
1: ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: అవన్నీ కూడాను తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇది మారకము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ మారకము.
0: అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్ట ఉంటుంది? దీనిని అనుభవిస్తూ ఉంటాడు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్.
0: ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికీ ఏమాత్రం కూడా నువ్వు విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతుంటాడు.
1: ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ హి విల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ ఫోర్త్వేర్.
0: ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రము విచారించడు.
1: హి విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ద రెస్ట్ ఆఫ్ ది చైర్స్ అండ్ ఆల్ ద ఫర్నిచర్ అండ్ ద ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ద క్యాంపస్.
0: ఏది కారణము?
1: What is the cause?
0: ఇది మారకమే. ఇది నాది కాదు. ఇదంతా ఏ సొసైటీదో, ఏ గవర్నమెంట్ వో, ఇవన్నీ కూడాను నావి కాదు అనేటువంటి ఒక అలక్ష్య భావమే దీనికి మూల కారణం.
1: సో దిస్ ఇస్ మారకం ఆర్ జస్ట్ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజన్ బిలాంగ్ టు మీ ఎనీవే.
0: తనవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు హిమ్.
0: తానొక గార్డియన్ గా ఉంటున్నాడంతే.
1: ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ ఎ గార్డియన్.
0: దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు.
1: హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇవి నావి అనేటువంటి ఒక భావం లేదు.
1: He doesn't think that they belong to him actually.
0: దీనిని మారకము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ మారకము.
0: ఇంకా తారకము అంటే ఏమిటి?
1: Then what is meant by తారకం?
0: అదే ప్రిన్సిపల్.
1: ద వెరీ సేమ్ ప్రిన్సిపల్.
0: ఇంకొక గ్రామానికి మార్పు అయినప్పుడు
1: వెన్ హి ట్రాన్స్ఫర్డ్ టు సమ్ అదర్ ప్లేస్,
0: ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల,
1: యాజ్ హి లీవ్స్ హిస్ హోమ్,
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు.
1: హి విల్ కలెక్ట్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ పుట్ దెమ్ ఇన్ ఎ లారీ.
0: ఓల్డ్ చెప్పులు కూడాను లారీలో పడేస్తాడు.
1: హీ విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ద లారీ.
0: వరకు కూడాను దాని యొక్క దీంట్లో పడేస్తాడు.
1: ఇన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్ దేర్.
0: కారణం ఏమిటి? నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామాగ్రిని అంతా కూడాను కూర్చొని ఉంటున్నాడు.
1: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద లారీ ఇస్ దిస్ ఫీలింగ్.

0: mine, that they all belong to
1: me.
0: This is called tarakam.
1: Sarvamu nade anukotam tarakamu.
0: The tarakam is the feeling that everything belongs to me.
1: Edi nadi kaadu anukotame marakamu.
0: Marakamu is the feeling that nothing belongs
1: to me. Ee tarakamu marakamu yokka madhyalo unde manavattamu jeevistu vastundadi.
0: The human life is carried between these two points, tarakamu and marakamu.
1: అన్నింటినీ మనం అనుభవించవచ్చును.
0: వి కెన్ ఎక్స్‌పీరియన్స్ ఆల్.
1: కానీ ఇవన్నీ నాది కాదు.
0: బట్ నన్ బిలాంగ్స్ టు.
1: ఇదంతా దైవం యొక్క ఇదే.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ ఓన్లీ.
1: ఏది నా సంతతి కాదు.
0: నథింగ్ బిలాంగ్స్ టు.
1: ఏది నా వస్తువు కాదు.
0: నథింగ్ బిలాంగ్స్ టు.
1: ఇదంతా దైవం అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
0: దిస్ ఆల్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ దట్ మ్యాటర్.
1: అంత గవర్నమెంట్ దాని ఏ రీతిగా ప్రిన్సిపల్ వదిలిపోతున్నాడో అట్టని మనము కూడా ఇదంతా భగవంతుడే.
0: Just as principal leaves all the property to the government when he transfers,
1: we should also leave.
0: I carry on this so long, the responsibility is
1: becoming.
0: Discharging one's own duty is yoga.
1: కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకును ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే.
0: So long in this world we consider this my property, my family, my wife, my children. Yes, no doubt you have to take care of them.
1: ఇది భగవంతుడిచ్చినటువంటి డ్యూటీ.
0: But this is all the duty entrusted to you by God. భగవంతుడు
1: అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
0: It's all the gift of God.
1: ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కానీ నాది అనేటువంటి ఒక మమత్వాన్ని దీన్ని ఎందుకు ఉంచుకోకూడదు.
0: You have to take it as part of your duty, but you cannot identify yourself with that.
1: ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు.
0: We consider all this as the basis of life.
1: ఎంతవరకు నీ సత్యం ఇది?
0: How long does it last?
1: ఇది ఏది సత్యం కాదు.
0: Nothing is true.
1: ఎప్పుడు దీన్ని వదులుతాము?
0: When you are going to give it up?
1: ఎవరికి తెలియదు.
0: No one would know.
1: కనుకనే
0: So
1: మానవత్వములో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: So long we are alive, we have to discharge our duty.
1: ఇదంతా కూడా దైవం వరప్రసాదం అనే భావించాలి.
0: We have to consider everything as God's gift.
1: అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహం కలుగుతుంటాయి.
0: However, in human life, definitely we doubt.
1: హే అర్జున,
0: ఓ అర్జున,
1: నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు.
0: You made me sit on the seat of this chariot.
1: కాదు కాదు.
0: No.
1: నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు.
0: You had to make me seated on the altar of your heart.
1: యంత్రము నీవు.
0: You are the machine యంత్రం.
1: యంత్రము నేను.
0: I am mantra.
1: యంత్రము బయటది, మంత్రము లోపలది.
0: మెషిన్ యంత్ర ఇస్ అవుట్ సైడ్, మంత్ర ఇస్ విద్ ఇన్.
1: కానీ నన్ను బయట కూర్చోబెట్టావు, కానీ లోపల కూర్చోబెట్టుకోలేదు.
0: బట్ యు మేడ్ మీ సీటెడ్ అవుట్ సైడ్, బట్ యు నెవర్ ఆస్క్ మీ టు సిట్ విద్ ఇన్.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క మంత్రం అనుకుంటున్నావు?
0: యూ కన్సిడర్ దిస్ ట్రూ మంత్ర.
1: అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి.
0: ఇట్ షుడ్ బి అనుస్మరణ, కంటిన్యూస్ చాంట్.
1: బయట ఉండాలి, లోపల ఉండాలి.
0: ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్ సైడ్.
1: లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్.
1: నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఆల్ దట్ యు సీ అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి.
0: Krishna, what all you say is true, but I am ordinary human being.
1: Intati unna sthayiki nenu ee reethiga cheragalanu?
0: How can I reach that exalted altitudes?
1: Arjuna, neevu chaala porabadutunnavu.
0: Arjuna, you are mistaken.
1: Nenu edo aaru adugula vyaktiga neevu bhavistunnavu.
0: You consider that I am just
1: aaru adugula vyaktini kaadu nenu.
0: I am not just that.
1: నా తత్వం నీకు గుర్తించాలంటే ఇంకా కొంతకాలం పట్టాలి.
0: In order to know my nature, you have to take some more time.
1: గోకులములో చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు.
0: గోపాల వాజ్ జస్ట్ 6 ఇయర్ ఓల్డ్ ఇన్ గోకులం.
1: ఆడుకుంటూ ఉన్నాడు.
0: ద బాయ్ వాజ్ ప్లేయింగ్.
1: కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది.
0: ఇట్ వాజ్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే.
1: ఎవరు భరించుకోలేకపోయారు.
0: నోబడి కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్.
1: ఎక్కడి నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది.
0: దేర్ వాజ్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్.
1: అప్పుడు గోపాలుడు అందరినీ పిలిచాడు.
0: Gopal has summoned everybody.
1: నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను, దీని క్రింద అందరూ కూడా తలదాచుకోండి అన్నాడు.
0: He said, I lift this mountain, let all of you come under that.
1: కృష్ణుని వాక్యములపైన విశ్వసించినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్ళారు.
0: All those that had full faith in Krishna assembled there.
1: ఎట్టి సందేహము లేదు.
0: They had no doubt.
1: భగవంతుడు చెప్పినది తప్పక చేయగలడు.
0: What God says will happen.
1: దీనికి ఏమాత్రము సందేహం అక్కర్లేదని వెళ్ళారు.
0: They never doubted, they went.
1: కొంతమంది సందేహిస్తూ వచ్చారు.
0: Some started doubting.
1: బాలుండీతడు
0: ఈజ్ అట్రల్ ఎ బాయ్.
1: కొండ దొడ్డది,
0: ఇట్స్ ఎ బిగ్ మౌంటైన్.
1: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
0: కెన్ హీ బేర్ ద వెయిట్ ఆఫ్ దట్ హెవీ మౌంటైన్?
1: సందేహిస్తున్నాడు. ఇంత పెద్ద పర్వతాన్ని ఏ రీతిగా మోయగలడు?
0: Such a big mountain, how can he lift it?
1: సందేహించిన వారు సందేహంలోనే కుమిలిపోయారు.
0: All those doubted, they were frustrated and totally depressed.
1: ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
0: బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ద ట్రూత్.
1: అమ్మా,
0: మదర్,
1: కృష్ణుడు మన్ను తిన్నాడమ్మా.
0: యు సే దట్ కృష్ణ హాస్ ఈటన్ ద మన్.
1: ఎందుకంటే కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసే నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఒక యుక్తి.
0: దిస్ ఓన్లీ ద నాక్ అండ్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు మేక్ ద మదర్ నో ది ట్రూత్, ద రియాలిటీ.
1: యశోద చేయి పట్టుకుంది.
0: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: ఎందుకు నీవు మను తిన్నావు?
0: వై హావ్ ఈటన్ ద మాట్?
1: మన ఇంటిలో వెన్న లేదా?
0: డోంట్ యు ఫైండ్ బటర్ ఇన్ సైడ్?
1: కావాల్సిన పదార్థములు లేవా?
0: ద లాట్ ఆఫ్ ఈటబుల్స్.
1: ఎందుకు నీవు మను తిన్నావు?
0: వై హావ్ ఈటన్ ద మాట్?
1: అప్పుడు చెప్తున్నాడు,
0: దెన్ హి స్టార్ట్
1: తల్లి కూడా నువ్వు దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై
0: టు టీచ్ డివినిటీ క్లియర్లీ
1: తినంగనే శిశువునా.
0: Am I a child to eat the mud like that?
1: Akuntina.
0: Am I hungry?
1: Erina.
0: Am I hungry or am Amma, I mad?
1: Nannu balunu maatri nu chustunnavu. Nenu balunna? Kaadu kaadu.
0: You consider me as a child? No, I am not a child.
1: Nenem verrivanna? Kaadu kaadu.
0: Am I a fool, mad? No.
1: Chudu na noru.
0: You see me now.
1: Chuchindi.
0: He saw.
1: Anni lokamulu kanipistu vachayi.
0: All the worlds are present there.
1: Appudu ame bayapadipoyindi.
0: Then she was fierce.

0: Is it all the dream or own of creation of the creator? Is it
1: true? ఇదంతా నాకు కలన లేక వైష్ణవమాయ లేక ఇంకే విధమైనటువంటి యొక్క పరస్థలమా? ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? సందేహం పడుతూ వచ్చింది.
0: షీ స్టార్టెడ్ డౌటింగ్ లైక్ దిస్. ఈజ్ దిస్ ఆల్ ఎ డ్రీమ్? ఈజ్ ఇట్ ఇల్యూషన్? వాట్ ఈజ్ ఇట్? షీ స్టార్టెడ్ వండరింగ్.
1: ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు ఈ విధమైనటువంటి సందేహములు మానవుని యందు ఉట్టి పడుతుంటాయి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు.
0: సో బాడీ అటాచ్మెంట్ ఈస్ ఎక్స్టర్నల్. It has nothing to do
1: body
0: with
1: the temple of God.
0: Body is the temple of God.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
0: Body is merely a temple.
1: ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు.
0: Relying on the temple, we have forgotten the deity presiding deity.
1: కారు ఉన్నది కదా అని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి.
0: For the simple fact you have a car, it will never run on its own. It needs the driver.
1: కనుకనే ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్.
0: God is the driver.
1: కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేనిని చేయగలవు?
0: If we forget such divinity, go by the body feeling, where do you go?
1: కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి.
0: Though you have the body, consider it as the gift of God.
1: ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: That feeling of oneness one should have.
1: అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు.
0: All cannot reach that height.
1: ఒక్క గోపికలు మాత్రమే ఈ ఏకాత్మ భావాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: ఓన్లీ గోపికస్ కుడ్ ఎంజాయ్ దట్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
1: ఈ గోపిక యొక్క వియోగ భారం భరించుకునలేక
0: గోపికస్ కుడ్ నాట్ బేర్ ద సెపరేషన్.
1: ఒక సందేశాన్ని పంపాడు ఉద్ధవుని ద్వారా.
0: కృష్ణ సెంట్ ఎ మెసేజ్ త్రూ ఉద్ధవ.
1: ఉద్ధవుడు వచ్చి, గోపికలారా కృష్ణుని యొక్క సందేశం మీరు వినండి, రండి అన్నాడు.
0: ఉద్ధవ కేమ్ అండ్ సెడ్, ఓ గోపికాస్ కమ్ హియర్, లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: గోపికలు చెప్పారు.
0: గోపికాస్ సెడ్,
1: ఉద్ధవ మా హృదయం నిండుకుడను కృష్ణు యొక్క ప్రేమ భావములే నిండి ఉంటున్నాయి.
0: అవర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: మా నాలుగు పైన కృష్ణుని యొక్క నామాన్ని నాట్యం ఆడిస్తున్నాము.
0: లార్డ్స్ నేమ్ డాన్సెస్ ఆన్ అవర్ టంగ్.
1: భగవంతుని యొక్క ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తున్నాయి.
0: అండ్ అవర్ ఐస్ కాన్స్టెంట్లీ వాచ్ ద డివైన్ ఫామ్.
1: మా భావములన్నీ కూడా కృష్ణులో లీనమై ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్
1: ఈ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు.
0: వీ కెనాట్ లిసన్ టు యువర్ మెసేజ్.
1: మాకున్నది ఒకే భావమే.
0: వీ హావ్ ఓన్లీ వన్ మైండ్.
1: ఒకే చింతనే.
0: ఓన్లీ వన్ థాట్.
1: ఒకే ప్రేమనే.
0: వన్ లవ్.
1: దీని అనేక రకములైన రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ డైవర్సిఫై, వీ కెనాట్ మోడిఫై.
1: నీ వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి వెళ్ళమన్నారు.
0: బెటర్ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్ అండ్ గో టు కృష్ణ.
1: ఏకాత్మ భావము,
0: దాట్ ఈస్ వన్నెస్.
1: సర్వులు ఎందుకు ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దే కుడ్ నో ది సేమ్ గాడ్ హూ పర్వేడ్స్, హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: There in Vrindavan, while they are playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden.
1: Krishnudu ledi sthanam ledu.
0: There is no place where there is no Krishna.
1: Krishnudu kani roopam ledu.
0: There is no form where there is no Krishna.
1: Sarva padamulu kudunu mantrame.
0: All words are
1: sarva vrutchamulu kudunu oka vidhamaitupatti mandule.
0: And all trees are one form.
1: Sarva manavudu kudunu daiva swaroopame.
0: Every human being is divine.
1: Annintu yandu undinatupatti daivam okkade.
0: The same God is present in all.
1: అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: పరిగెత్తారు గోపికలు.
0: గోపికా స్వయం
1: పువ్వుల పువ్వుల దగ్గరికి వెళ్లారు.
0: దే అప్రోచ్డ్ ఎవ్రీ ఫ్లవర్.
1: మొక్క మొక్కల దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్
1: ప్రతి వృక్షం దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్
1: ట్రీస్. ప్రతి పొదల దగ్గరికి వెళ్లారు.
0: ఆల్ బుషెస్.
1: ఏమిటో అడుగుతున్నారు.
0: దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ అదర్.
1: కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది?
0: వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ దే.
1: ప్రతి వృక్షము కూడా ఒక మనసు ఉంది.
0: ఎవ్రీ ట్రీ హాస్ ఎ.
1: ప్రతి వృక్షం నందు కూడా ఒక ప్రేమ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ ట్రీ.
1: ప్రతి వృక్షమును కూడా ఒక ప్రాణం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైఫ్.
1: ప్రతి వృక్షము కూడా దీనికి జవాబు చెప్పగలదు.
0: ఎవ్రీ ట్రీ కెన్ రెస్పాండ్.
1: ప్రతి పుష్పము కూడా దీనికి ఆనందాన్ని అందించగలదు.
0: ఎవ్రీ ఫ్లవర్ కెన్ గివ్ ది జాయ్.
1: ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు.
0: దిస్ ట్రూత్ ఇస్ నోన్ టు గోపికాస్ ఓన్లీ.
1: గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళుతున్నారు.
0: గోపికాస్ హూ న్యూ దిస్ ట్రూత్ వెంట్ టు ఎవ్రీ బుష్ దేర్.
1: నల్లని వాడు,
0: ద వన్ విత్ డార్క్ కాంప్లెక్షన్,
1: పద్మ నయనముల వాడు,
0: ది ఐస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: మౌళి పరితర్పిత పింఛము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది పీకాక్ ఫెదర్స్,
1: ప్రేమ రంజిల్లెడు వాడు,
0: And the one full of love,
1: ఒకడు,
0: one only,
1: మా సర్వము తోచుక వచ్చే,
0: he has captivated, he has robbed all
1: our
0: hearts.
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే, ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: గోపికాస్ వెంట ఆస్కింగ్ ఆల్ ది బుషెస్ ఓవర్ దేర్, ఓ జాస్మిన్ ఫ్లవర్స్, హస్ కృష్ణా హస్ హిడెన్ బిహైండ్ యూ, కృష్ణా ఇస్ హియర్ హూ రాబ్డ్ ఆల్ ఆఫ్
1: అవర్ హార్ట్స్. మాట్లాడతాయని ఏమి తెలుసిన,
0: డూ దే ఎవర్ ఫీల్ దట్ జాస్మిన్ ఫ్లవర్స్ కెన్ టాక్ టు దెం? యెస్ దే నో.
1: నిరంతరం కూడా కృష్ణ సంచారం జరిగేటువంటి యొక్క ఈ బృందావనంలో కృష్ణుని తెలియనటువంటి వారు ఒక్కటి కూడా లేదు.
0: In fact, there are none actually there who are not
1: మల్లెకు తెలుసును, కొమ్మలకు తెలుసును, ఎమ్మలకు తెలుసును, పొదలకు తెలుసును, మొగ్గలకు తెలుసును, సర్వముకు తెలుసును కృష్ణ యొక్క లీలలు.
0: ద బుషెస్ ఓవర్ దేర్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అండ్ ద బడ్స్, దే ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ కృష్ణ.
1: కనుకనే ఈ గోపికలు ఓ మల్లియనారా,
0: సో గోపిక స్పోక్ టు
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, బై ఎనీ ఛాన్స్ హస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యూ?
1: ఇట్టి ఏకాత్మ భావం కలిగినటువంటి ఆ గోపికలు యందు నిరంతరం ఇప్పుడు దైవత్వమే ప్రకటిస్తూ వచ్చారు.
0: దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై గోపికాస్.
1: అది గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపిక.
1: గోపికల హృదయము వెన్న వంటిది.
0: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఇస్ లైక్
1: వెన్ననగా ఏమిటి, చాలా మెత్తని వెన్నము.
0: ది బట్టర్ ఇస్ సో సాఫ్ట్,
1: పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమైనటువంటిది.
0: ఇట్ గివ్స్ యు జాయ్.
1: కనుకనే వారి యొక్క హృదయం అనేటువంటి దాన్ని అపహరిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ కృష్ణ స్టార్టెడ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: యశోద కూడా చెప్పింది.
0: యశోద ఆల్సో సెడ్
1: కృష్ణ,
0: కృష్ణ
1: పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్,
1: నే పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్,
1: పుట్టలకు పోయి వెన్న నో గుట్టున తినదవు.
0: యు విజిట్ ది హౌసెస్ ఆఫ్ ద నైబర్హుడ్ అండ్ దెన్ యు స్టార్ట్ స్టీలింగ్ ద బటర్ ఫ్రమ్ దేర్.
1: పుట్టెను రట్టెల్ల కృష్ణ,
0: దిస్ లెడ్ టు ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఏమిటి ఇది, నీ పెడితే వెన్న తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్,
1: కానీ గోపికల ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యూ గో టు ద హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికల్.
1: దీనివల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్.
1: ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా,
0: డోంట్ యూ రిలీజ్ ది బటర్?
1: మరి ఇంటి వెన్న నీకెంత రుచినా,
0: డూ లైక్ ది బటర్ ఆఫ్ ద నైబర్హుడ్?
1: అది ఏమిటి, గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానము లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీకా దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్, విచ్ ఇస్ సెక్రెట్ అండ్ ప్యూర్, వేర్ యాజ్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్.
1: గోపికలకు అట్టి ఏమాత్రం కూడా సంబంధం లేదు.
0: గోపికస్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ ఆఫ్ బాడీ
1: అటాచ్మెంట్. అత్తలు
0: మదర్స్ ఇన్ లా మే అబ్జెక్ట్,
1: మరి భర్తలు కత్తులు నూరుచున్న,
0: హస్బెండ్స్ మే బి రెడీ టు ఫైట్,
1: నోరెత్తరు,
0: దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్,
1: కోపగించరు,
0: దే ఆర్ నాట్ యాంగ్రీ,
1: ఎటకేగరు,
0: దే డోంట్ గో ఎనీవేర్,
1: భీతిల బోరు,
0: దే ఆర్ నాట్ ఎఫ్రైడ్.
1: గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు.
0: గోపికాస్ డోంట్ రన్ అవే ఎనీవేర్ బికాస్ కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: కనుక వారి హృదయాల లోపల ప్రింట్ అయిపోయింది కృష్ణుడి యొక్క స్వరూపం.
0: కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్.
1: కానీ కన్న తల్లి అయినటువంటి యశోద కూడాను నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అభిమానం కలుచుకుంది.
0: ఇన్ఫాక్ట్ ద ఫిజికల్ మదర్ హాస్ గాట్ దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అభిమాన మమకారములు అహంకారంగా రూపొందుతాయి.
0: సో దిస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్
1: అహంకారమే సర్వమును అతపత్రం చేస్తుంది.
0: ఇట్స్ ఈగో దట్ రూయిన్స్ యూ.
1: మానవులకు అహంకారమే మహాశత్రువు.
0: దిస్ ఈగో ఈస్ ఎ ట్రెచరస్ ఎనిమీ టు మ్యాన్ కైండ్.
1: కనుక అహంకారములకు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్.
1: మమకారం పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్
1: అభిమానం, అభివృద్ధి గావించుకోకూడదు.
0: డోంట్ గ్రో యువర్ అటాచ్మెంట్.
1: దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసిస్తూ రావాలి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుకనే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది.
0: దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది లేని ప్రాణే లేదు.
0: దేర్ ఇస్ నో లివింగ్ క్రీచర్ విదౌట్ దిస్.
1: కానీ మానవుడు ఇంత లోతులకు దిగటం లేదు.
0: బట్ మ్యాన్ డజంట్ గో టు దట్ డెప్త్.
1: కేవలము బాహ్యమైన ప్రాకృతమైన ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తుని విశ్వసించడం చేతనే మానవుడు ఇన్ని రకమైనటువంటి అభిమానములకు కూలిపోతున్నాడు.
0: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ టూ మచ్ అటాచ్మెంట్ యాజ్ హిస్ వరల్డ్ క్యారీడ్ ఆన్ బై దిస్ ఎఫెమరల్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కనుకనే మానవత్వం లోపల అనేక విధమైనటువంటి దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గ్రీఫ్ స్ట్రికెన్ టోటలీ.
1: మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మేటప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యువర్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ నెవర్ ఫీల్ సాడ్.
1: భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ టోటల్ అండ్ హోలిస్టిక్.
1: ఇటలీ దేశము లోపల
0: there in Italy
1: Antonio అనేటువంటి ఒక మహా భక్తుడు ఉండేటువంటి వాడు.
0: గ్రేట్ డివోటీ బై నేమ్ అంటోనీ.
1: అతను వయలిన్ అంటే అంటోనీ వయలిన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటిది.
0: ద వయలిన్ మేడ్ బై అంటోనీ వాస్ హైలీ పాపులర్ ఇన్ దోస్ డేస్.
1: ఒక వయలిన్ ను ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు.
0: ఇట్ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: మిత్రులు వచ్చి అతన్ని కోపించుకున్నాడు.
0: ఫ్రెండ్స్ కేమ్ అండ్ ఎవరీ యాంగ్రీ.
1: ఏ అంటోనీ, ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు?
0: అంటోనీ, ఇఫ్ యూ టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్ హౌ డు క్యారీ ఆన్ యువర్ లివింగ్.
1: ఇతను ఏమాత్రం బాధపడక
0: He never felt sad.
1: My dear friend.
0: He said, my dear friend.
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is total and whole.
1: నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: So whatever I do must be perfect and total.
1: అప్పుడే పూర్ణ స్వరూపుడైన భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then only God who is whole would be satisfied.
1: మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever I do must be perfect.
1: ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever message should be perfect.
1: ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Every work activity.
1: ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever may be given.
1: ఏది తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever that might be received.
1: అంతా పరిపూర్ణమయమే, పరిపూర్ణమయమే.
0: Everything is perfection. Total only.
1: కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి.
0: Therefore, in order to satisfy that God who is totality, you should have total love.
1: కనుక నేను వయలిన్ ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి.
0: Therefore, I should make this my
1: violin. అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then God will be pleased.
1: భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది.
0: Once God is pleased, I will be satisfied.
1: ఈ తృప్తి కోసమని నేను పాటుపడుతున్నాను.
0: I am struggling to please God.
1: నాకు తృప్తియే ప్రధానము.
0: దిస్ ఇస్
1: భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము.
0: గాడ్స్ ప్లెజర్ ఇస్ ఎసెన్షియల్
1: ఫర్ మీ. ఈ ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు?
0: నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్, ఇట్ డజంట్ లాస్ట్.
1: ప్రతి మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి? నాకు అది కావాలి ఇది కావాలని కాదు పూజించడం.
0: వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్ నాట్ విత్ ఎ డిజైర్?
1: భగవంతుని ఏ కోరికతోనూ మనం ఆరాధించరాదు.
0: You should never worship God with a desire.
1: లేకపోతే ఏ జబ్బైనా చేస్తే ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు.
0: You should never pray for a cure of any disease for that.
1: ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి.
0: Because diseases are so common.
1: అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరగా ఉంది.
0: And all diseases are
1: ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుండాలి.
0: The whole world is of wealth.
1: ఈ ప్రపంచంలో ధనమంతా ఉంటుండాలి.
0: Lot of money.
1: ఈ ప్రపంచంలో భవనములంతా ఉంటున్నాయి.
0: Mansions.
1: ఈ ప్రపంచంలో సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: All comforts. దీన్ని
1: మరి నేను ఎందుకు కోరాలి?
0: Then why should I desire them?
1: నా దగ్గర లేని దాన్ని నేను కోరాలి.
0: I should ask that which is not in me.
1: నా దగ్గర ఏది లేదు.
0: What is that missing?
1: నా దగ్గర శాంతి లేదు.
0: I don't have peace.
1: ఈ శాంతి దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: This peace is with God.
1: శాంతాకారం భుజగశయనం పద్మనాభం. భగవంతుడు శాంత స్వరూపుడు.
0: God is embodiment of peace.
1: కాబట్టి ఆ శాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుణ్ణి.
0: I pray to God.
1: నా దగ్గర లేదు. లేని దాన్ని నేను కోరాలి.
0: This peace is missing, therefore I should pray for it.
1: దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు.
0: Nobody can give.
1: ఇది ఎవరి దగ్గర లేదు.
0: No one.
1: ఒక్క దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: No one is in possession of this peace.
1: కనుక నేను ఆ శాంతి కోసం దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: Therefore I pray to God to be peaceful.
1: ఇంకా రెండవది ఏమిటి?
0: What is the second thing?
1: సుఖము.
0: హ్యాపీనెస్.
1: ఈ సుఖం ఎవరి దగ్గర లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: ఏదో ప్రాకృతమైనటువంటి సుఖము, క్షణభంగురమైనటువంటి సుఖము.
0: ద వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: కానీ శాశ్వత సుఖము భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ హ్యాపీనెస్ బ్లిస్ ఇస్ విత్
1: శాశ్వతమైన ఆనందం అనేటువంటిది భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ బ్లిస్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: సో ఐ ప్రే టు బి బ్లెస్డ్.
1: ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గివ్.
1: ఇది భగవంతుడే ఇవ్వాలి.
0: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ.
1: ఈ ఆనందమునకు భగవంతుడే అధిపతి.
0: God is the master of this.
1: శాంతి ఆనందములను ప్రార్థించుతున్నానే కానీ నేను లౌకికమైన దానికి ప్రార్థించడం.
0: Therefore I pray for peace and bliss, not for worldly.
1: అతని పరిపూర్ణమైనటువంటి భక్తుడు అంటోనీ.
0: అంటోనీ was such a sort of devotee.
1: ఈ విధమైనటువంటి భగవంతుని పరిపూర్ణత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటుంటారు.
0: There are very few who know the divinity in full.
1: మీకు అందరికీ తెలుసును.
0: You all know well.
1: త్యాగరాజు పరమ భక్తుడు రాములకు.
0: No, త్యాగరాజు is an ardent devotee.
1: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను రామయ్య నామంను వర్చి ఉండేటువంటి వాడు కాదు.
0: ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ నెవర్ లెఫ్ట్ రామాస్ నేమ్.
1: కానీ ఒకనాడు పరీక్షించే నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావంను కల్పిస్తూ వచ్చాడు.
0: రామ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ హీ క్రియేటెడ్ సమ్ థాట్స్ ఇన్ హిమ్.
1: ఒకనాడు భరించుకోలేక చి నా జీవితం ఎందుకు,
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, వై షుడ్ ఐ,
1: నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా,
0: ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్,
1: విచారించాడు.
0: ఎన్క్వైర్.
1: నేను ఎప్పుడూ రామచింతన తప్ప మరొక చింతన చేయను.
0: ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ.
1: కాబట్టి నాలో భక్తి ఉంది.
0: సో దేర్ ఇస్ డివోషన్.
1: రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
0: అండ్ దెన్ హి డిసైడ్ రామ యు హావ్ నో పవర్, దట్ వాస్ హిస్ డిసిషన్.
1: నాలో భక్తి ఉంది,
0: దేర్ ఇస్ డివోషన్,
1: నీలోనే శక్తి లేదు,
0: దేర్ ఇస్ నో పవర్ ఇన్ యు,
1: నీవు నన్ను కాపాడటం లేదన్నాడు.
0: యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ హిమ్, హి సెడ్.
1: తరువాత యోచించాడు.
0: లేటర్ హి థాట్,
1: చీచి నేను చాలా పొరపడుతున్నాను.
0: What a shame it is, I am mistaken.
1: రాముల్లో శక్తి లేదా,
0: దేర్ ఇస్ పవర్ ఇన్ రామ.
1: కాదు కాదు, ఉన్నది.
0: Yes, there is.
1: నాలోనే భక్తి లేదు,
0: దేర్ ఇస్ నో డివోషన్ ఇన్ మీ.
1: నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి.
0: మై డివోషన్ ఇస్ వేవరింగ్.
1: నీలో శక్తి లేకపోతే రామ,
0: రామ ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యు,
1: కపివారది దాటునా,
0: విల్ దట్ మంకీ క్రాస్ ద బ్రిడ్జ్,
1: కలికి రోటగట్టునా,
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు బైండ్ ద మోటర్,
1: లక్ష్మీదేవి వలచునా,
0: విల్ లక్ష్మీ లవ్ యు,
1: లక్ష్మణుండు కొలచునా,
0: విల్ లక్ష్మణ సర్వ్ యు.

0: That intelligent Bharata, will he ever serve you? The power of Rama
1: is
0: so great.
1: Nee shakti ittidani veelu kaadu Rama.
0: Rama, it's not possible to estimate
1: your power. Lakshmi Devi vachi nee paadalu ottutunda?
0: If you have no power, will Lakshmi come and press your feet like that?
1: Sushrutiga Bharatudu ninnu aneka vidhamuga aaradhan chesi kadabadiki nee paadamulle gateni వర్ధిస్తున్నాడే.
0: విల్ దట్ భరత సర్వ్ యూ? విల్ హి ప్రెస్ యూ ఫీట్?
1: లక్ష్మణుడు ఎలాంటి వాడు? ఆదిశేషుడే.
0: లక్ష్మణ ఇస్ ఆదిశేష హింస.
1: అతను నిరంతరము నిద్రాహారములు మాని నిన్ను సేవిస్తూ ఉన్నాడే.
0: యా సాక్రిఫైస్ హిస్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: శక్తి లేకపోతే ఆ కోటి హనుమంతుడు ఇంత పెద్ద లంకను కాల్చేశాడు, ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు.
0: హనుమాన్ హాస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హి వాంట్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంక నీ ఎందెంత ఉండవచ్చు?
0: దట్ ఇస్ ఆల్ ది మిస్టరీ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యు మస్ట్ హావ్
1: ఒక్క నామములో వల్ల ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు.
0: సో వెన్ దేర్ సచ్ మైటీ పవర్ ఇన్ ద నేమ్, ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్. రామా, నన్ను
1: క్షమించు అని కోరాడు రామ.
0: అండ్ దెన్ త్యాగరాజు, త్యాగరాజు ప్రేడ్ ఫర్ ది ఫాదర్.
1: ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసములు కూడా వెంట తగులుతూ ఉంటాయి.
0: వెన్ ఎవ్రీ డివోటీ హస్ గాట్ సచ్ ఎ ఫీలింగ్ అండ్ దట్ ద డిస్బిలీఫ్ విల్ ఫాలో లైక్ ఎ షాడో.
1: భగవంతుడిని పూర్తి విశ్వసిస్తారు,
0: దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: కానీ కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
0: బట్ సర్టన్ టైమ్స్ దే యాక్ట్ ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే.
1: కానీ ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైనటువంటి రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్,
1: స్థిరమైన బుద్ధిని మనం పెంచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్.
1: అప్పుడే దివ్యమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ క్లియర్లీ.
1: ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చాడు.
0: ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ వారి భావాలను పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు.
0: గాడ్ ఆల్సో రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్.
1: దైవములో కాదున్నది
0: నథింగ్.
1: దైవ భక్తులు ఎందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోషన్.
1: గంగా నది ఎంత జలమునో ప్రవహింపజేస్తుండాలి.
0: ద రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో.
1: కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ద కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యూ వుడ్ కలెక్ట్.
1: నీవు చిన్నది తీసుకుని పోతే చిన్న వాటి జలమే వస్తుంది.
0: ఇఫ్ యూ క్యారీ విత్ యూ ఎ స్మాల్ టంబ్లర్ యూ విల్ హావ్ దట్ మచ్.
1: పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకుని జలం వస్తుంది.
0: ఇఫ్ యూ టేక్ విత్ యూ ఎ బిగ్ వెసల్ యూ కెన్ కలెక్ట్ ద వాటర్ ఇన్.
1: ఈనాడు మన హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా ఉంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల, కేవలం వ్రతముల వల్ల, ఒక విధమైన ఆరాధనల వల్ల జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్ బై మెర్లీ వర్షిపింగ్ ఆర్ అండర్టేకింగ్ రిచువల్స్.
1: ఇవన్నీ ధ్యానములు, జపములు, యోగములు, తపములు, ఇవన్నీ కూడాను గుడ్ వర్క్స్, మంచి పనులు.
0: ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ ద వర్షిప్, దే ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్.
1: ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది.
0: యూ డూ గెట్ రిజల్ట్.
1: కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు.
0: బట్ దే హావ్ నథింగ్ టు డూ విత్ ది స్పిరిచువల్.
1: ఏది ఆధ్యాత్మికము?
0: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
1: ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆత్మ టు ఆత్మ ఇస్ ది ట్రూత్.
1: దానిని వదిలిపెట్టి ఏ జపమో, ఏ ధ్యానమో, యోగమో, యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి.
0: ఫర్గెటింగ్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ఇఫ్ యూ అండర్టేక్ సర్టన్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ మెడిటేషన్,
1: ఆత్మ ఒక్కటే సత్యనిత్యమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: సత్యనిత్యమైనటువంటి ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైనటువంటి ఫలితం కూడా చిక్కుతాయి.
0: సో ఆత్మ ఇస్ ది ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యుల్ హావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్.
1: కనుకనే చావు పుట్టుకలేనట్టి శాశ్వితుండు,
0: ఈజ్ పర్మనెంట్ వితౌట్ ఎనీ బర్త్ అండ్ డెత్,
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు,
0: హిస్ నో బిగినింగ్ అండ్ ఎండ్, హిస్ ఎటర్నల్.
1: తాను చావక పుట్టక చంపబడక,
0: హి డజంట్ కిల్ అండ్ యు కెనాట్ కిల్ హిమ్.
1: సర్వమందును సాక్షి అయి వెలయునందు,
0: హి స్టాండ్స్ యాజ్ అన్ ఎటర్నల్ విట్నెస్ ఇన్ ఆల్.
1: అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటారు.
0: హి స్టాండ్స్ యాజ్ అ విట్నెస్ ఇన్ ఎవ్రీవన్.
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వాన్ని, శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి దానిని విసర్జించి
0: వీ గివ్ అప్ దట్
1: క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి,
0: బట్ వీఆర్ ఆఫ్టర్ మొమెంటరీ,
1: కాలమును కూడా నువ్వు వ్యర్థము గావించుకుని,
0: అండ్ వీ వేస్ట్ టైం,
1: కాయాన్ని నిరర్థకం చేసుకుంటున్నా,
0: అండ్ వీ వేస్ట్ అవర్ బాడీ.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్ ద డివినిటీ.
1: అంతేకాని తిరిగి రివర్స్ పశుత్వానికి పోకూడదు.
0: నాట్ టు రిట్రీట్, నాట్ టు గో బ్యాక్ టు దట్ ఎనిమాలిటీ.
1: ఇప్పుడు చూడండి, భజన చేస్తున్నారు.
0: నౌ యు సీ వి డు భజన్స్.
1: భజనలు ఎన్ని ట్యూన్స్ తో మారుస్తున్నారు?
0: వి చేంజ్ ట్యూన్స్.
1: కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా?
0: ఆర్ యూ చేంజింగ్ యువర్ ఫీలింగ్స్?
1: భావం మార్చినటువంటి భజన ఎందుకోసం?
0: వితౌట్ ఎ ఫీలింగ్ వై షుడ్ యు డు భజన్?
1: లోపల చూస్తే పశుత్వాలు,
0: యానిమల్ ఫీలింగ్,
1: లోపల చూస్తే మృగగుణాలు,
0: ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్.
1: లోపల చూస్తే దుష్టభావములు
0: ఆర్ బ్యాడ్ థాట్స్.
1: కానీ బయట చూస్తే నామస్మరణలు.
0: బట్ ఎక్స్టర్నల్లీ వి చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే లోపల ఉండినటువంటి భావములు ఏకించిత్తైనా మారటం లేదు.
0: ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వెయిట్.
1: భావములు మారినప్పుడే భజనలు చేసినందుకు సార్థకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వి చేంజ్ ది.
1: మనుషులు మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యుమానిటీ చేంజెస్.
1: మనసులు మారాలి.
0: ద మైండ్ షుడ్ చేంజ్.
1: మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ యు కెన్ నో మాధవత్వ డివినిటీ.
1: కనుకనే మనం భజనలు చేస్తున్నాము.
0: సో వి డు భజన.
1: ఈ భజన అన్ని కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగతాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైనటువంటి హృదయంతో చేరటం లేదు.
0: భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. వి గో బై ద ట్యూన్.
1: ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరం చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది.
0: వి మే డు భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్.
1: హృదయాన్ని మార్పు గావించాలి.
0: ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఆ హృదయంలో పవిత్రమైన భావములు రావాలి.
0: దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్.
1: దుష్ట భావములు, దుష్ట చింతనలు దుర్భావముల చేత మనసును నింపుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెట్ థాట్స్, వికెట్ ఫీలింగ్స్.
1: భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి.
0: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్.
1: ఆ భావము నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
0: వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్ నేచురల్లీ యుల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్.
1: భజనలు చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి.
0: దేర్ ఫర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్.
1: భావం మార్చుకున్న భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు.
0: విదౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: వరే ఎంత మంది ఉన్నారు ఇక్కడ?
0: So many are here.
1: ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు,
0: థౌజండ్స్ ఆర్ హియర్.
1: నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా?
0: విల్ మై సాంగ్ మేక్ ఎనీబడీ ఫీల్ హ్యాపీ
1: అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు.
0: నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే.
1: తన భావమే, తన యొక్క సంకల్పమే, తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ?
0: హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్, ఆన్ హిజ్ ఓన్ థాట్, ఆన్ హిజ్ ఓన్ ట్యూన్. దెన్ ఫర్
1: అందరూ వినడానికి చెవులు ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ హియర్ టు లిసన్.
1: కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి.
0: సో యూ షుడ్ సింగ్ సో దట్ ఎవ్రీబడీ
1: హృదయాన్ని ఊపాలి.
0: యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ, దెన్ వై షుడ్ యూ సింగ్ ఇట్ ఆల్?
1: ఇది స్వార్థము, స్వార్థము, స్వార్థము.
0: ఇట్ ఇస్ అటర్ సెల్ఫిష్.
1: ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో.
0: ఇఫ్ యూ ఆర్ సో సెల్ఫిష్, బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్.
1: కనుకనే పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మంది కూడా అవసరమైనటువంటిది ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి.
0: సో యాజ్ వీ సింగ్ ఇన్ పబ్లిక్, వీ షుడ్ మేక్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ది ఎంటైర్
1: సామూహిక భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు.
0: ది కమ్యూనిటీ సింగింగ్ ఇస్ స్టార్టెడ్ బై గురునానక్.
1: అందరూ చేరి ఒక్క విధమైనటువంటి యొక్క భావంతో కూడి పాడాలి.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
1: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
0: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే
0: ఇఫ్ ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
1: ఎవరి కోసం పాడావు నీవు?
0: దెన్ వై
1: ఆర్ యు కోసమే పాడావు?
0: యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: పది మంది కోసం కాదు ఇది.
0: నాట్ ఫర్ ద పబ్లిక్.
1: కనుకనే ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని, సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడాను అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి.
0: బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్ అసెంబ్లీ ద గ్యాదరింగ్ అండ్ అకేజన్ వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్స్.
1: కనుకనే ప్రతి సత్కర్మల ఎందుకు కూడాను ఒక విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
1: అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క విధి లేనప్పుడు పాడి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ దట్ లైఫ్ సస్టైనింగ్
1: చేసి ప్రయోజనం ఏమిటి? చూసి ప్రయోజనం ఏమిటి? చెప్పి ప్రయోజనం ఏమిటి? అన్నింటి ఎందుకు పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్.
1: భగవంతుడు నా హృదయమనందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్.
1: కబీర్ దాస్ చెప్పాడు.
0: కబీర్ దాస్ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను ధ్యానం చేయలేను.
0: ఐ కాంట్ మెడిటేట్.
1: నేను జపము చేయలేను.
0: ఐ కాంట్ డూ జప.
1: యోగము ఆచరించలేను.
0: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
1: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
0: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్.
1: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.
0: బట్ వన్ ఐ హావ్.
1: ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను.
0: విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ.
1: ఏమిటి ఆ సూత్రము?
0: వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్?
1: అది నా ప్రేమ సూత్రము.
0: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను.
0: ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్.
1: ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
1: ప్రేమకే భగవంతుడు వశమవుతాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్.
1: కానీ ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనమే?
0: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్?
1: ఎన్ని భజనలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ భజన్?
1: ఎన్ని పూజలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
1: అన్నింటికి ప్రేమ అనేటువంటి ఒక ప్రాణము.
0: లవ్ ఇస్ లైఫ్.
1: కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి.
0: Therefore we should develop love which is our life.
1: అందుకోసమనే గోపికలు చెప్తూ వచ్చారు.
0: So Gopika said,
1: ఓ కృష్ణ, నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది.
0: My heart has become a barren.

0: sing in such a way that all the words flow with a full of nectar.
1: Matalaadu maamukunda manasu teeragam.
0: O Lord Krishna, talk to us so sweetly so that our heart would be full of
1: Veda
0: love.
1: Saramanta jesi.
0: Collecting the essence of Veda.
1: Nada brahma muganu maachi.
0: Transforming into sound.
1: Venu vandu tirugamosi.
0: Feeling the whole murali, the
1: gana roopa muganu maachi.
0: And changing into the form of your
1: Vata name. Paadu ma Krishna.
0: Oh Krishna, sing for us.
2: Niyokka వేద సారమే గానముగా మార్చి ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోసి ఆనందాన్ని ఒలికించేటట్టుగా నీవు పాట పాడు కృష్ణ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ వేద దట్ ఈస్ జస్ట్ పర్కులేటింగ్ త్రూ అవుట్ దిస్ ఫ్లూట్ అండ్ మురళి అండ్ యూ సింగ్ రిఫ్లెక్టింగ్ ది ఎసెన్స్.
2: ఏది మురళి?
0: వాట్ ఈస్ దట్ మురళి?
2: మురళికి ఎన్ని రంధ్రములు?
0: హౌ మెనీ ఓపెనింగ్స్?
2: నవరంధ్రములు. నవరంధ్రము.
0: ఇట్ హస్ గాట్ 9 ఓపెనింగ్స్.
2: మన దేహమే మురళి.
0: అవర్ వెరీ బాడీ ఇస్ మురళి.
2: ఇది నవరంధ్రములతో కూడినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ 9 పోర్ట్స్ ఓపెనింగ్స్.
2: అయితే
0: దెన్
2: ఈ వేణువునందు మధ్యలో ఏమాత్రం కూడా ఏది అడ్డు రాకూడదు.
0: బట్ దిస్ ఫ్లూట్ ఇట్ ఇస్ నో ఆబ్స్టకల్ దేర్ ఇన్ సైడ్.
2: ఇది ఏమాత్రం ఏ పదార్థం అడ్డు వచ్చినా ఇది సుస్వరంగా ఉంటుండదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ ఇన్ సైడ్ ఎ ఫ్లూట్.
2: కనుక నా యొక్క దేహమనేటువంటి మురళి లోపల ఏ వాంఛలు అనేటువంటివి అడ్డు లేకుండా దీన్ని నువ్వు మురళిగా భావించుకుని వాయించమని చెప్పింది.
0: ఓ గాడ్, మేక్ దిస్ బాడీ ద యువర్ ఫ్లూట్ విదౌట్ ఎనీ డిజైర్ ఇన్ సైడ్.
2: కనుక మా హృదయాలు పవిత్రము గావించమని కోరినటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ప్రేడ్ లార్డ్ టు సాంక్టిఫై దేర్ హార్ట్స్.
2: కానీ కలి ప్రభావము చేత నేడు కూడా అనేక మంది భక్తి శ్రద్ధలతో కలిగిన వారు కలరు.
0: దో ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
2: భక్తి ప్రపంచం అన్ని కూడాను దివ్యమైన భావముతో రూపొందాలి.
0: ద డివోషన్ అండ్ సిన్సరిటీ షుడ్ బి డివైన్ టోటలీ.
2: ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: బట్ ఆన్ ఫెస్టివల్స్ వీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
2: రెండవ దినమే ఈ భావాలు మారుగైపోతాయి.
0: ఆన్ ది ఫాలోయింగ్ డే దే ఆర్ గాన్.
2: ప్రతి క్షణము కూడాను దివ్యమైన క్షణమే.
0: ఎవ్రీ మూమెంట్ ఇస్ సీక్రెట్ ఫర్ దట్
2: మ్యాటర్. ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే.
0: ఎవ్రీ డే ఇస్ సీక్రెట్.
2: క్షణ క్షణం కూడా నువ్వు పవిత్రమైనటువంటిది.
0: మూమెంట్ టు మూమెంట్ దే ఆర్ సీక్రెట్.
2: అట్టి పవిత్రమైన భావం చేతనే మనం పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి.
0: విత్ ద సీక్రెట్ థాట్స్ వీ కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
2: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వే.
2: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతి.
0: God is present all over, all heads.
2: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది.
0: And you find God everywhere.
2: భగవంతుడు లేని స్థానం లేదు.
0: దేర్ నో ప్లేస్ వేర్
2: ఐతే నీవు దానిని చూడటం లేదు.
0: బట్ యెట్ యు ఆర్ నాట్ ఫైండింగ్.
2: ఏమి చూస్తున్నావయ్యా? నేను మనుషులు చూస్తున్నాను.
0: యు సీ దట్ యు వాచ్ ఎ మ్యాన్ దేర్.
2: ఆ మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: బట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ హస్ గాట్ ఇన్ హిస్ గాడ్.
2: నీవు రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి మాధవుణ్ణి చూడటం లేదు కదా.
0: యు సీ ది ఫార్మ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ బట్ యు డోంట్ సీ ద ఫీలింగ్.
2: ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు?
0: వితౌట్ ది డివినిటీ హౌ డు యు ఫైండ్ ద మ్యాన్ ఎగ్జిస్టింగ్?
2: నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యు.
2: కానీ నీ కంటికి కనిపించదు.
0: బట్ యు డోంట్ సీ దట్.
2: నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
2: కానీ గాలి లేదంటావా?
0: బట్ కెన్ యు డినై?
2: గాలి లేకపోతే నీవు ఎట్లా ఉండగలిగావు?
0: వితౌట్ ఎయిర్ హౌ డు యు లివ్?
2: గాలి ఉంది.
0: దేర్ ఇస్.
2: నీకు కనిపించదు.
0: యు డోంట్
2: సీ. నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
2: అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు.
0: లైక్ వైజ్ గాడ్ ఇస్ అరౌండ్ యు.
2: కంటికి కనిపించడు.
0: యు డోంట్ సీ హిమ్.
2: చేతికి చిక్కడు. ఎప్పుడు నీకు దక్కుతాడు?
0: నిర్మలమైనటువంటి
2: హృదయం కలిగినప్పుడు నీ లోపల ప్రవేశిస్తాడు.
0: అండ్ వన్స్ యువర్ ప్యూర్ హార్ట్ గాడ్ విల్ స్టెప్ ఇన్.
2: కనుకనే పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో షుడ్ డెవలప్ సీక్రెట్ హార్ట్.
2: ఏది పవిత్రమైనది?
0: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
2: అందరి ఎందు కూడా దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ గాడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దట్ ఇస్ రియల్.
2: ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా ఉండాలి. హూమ్ సోఎవర్
0: యు అక్యూజ్
2: ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి.
0: హూమ్ సోఎవర్ యు లవ్ ఇట్ అమౌంట్స్ టు లవ్ ఆఫ్ గాడ్.
2: ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు.
0: దిస్ ఇస్ రియల్ పాయస్.
2: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: టు ప్రొటెక్ట్ ది పాయస్ పీపుల్.
2: సాధువులు అంటే ఏమిటి? కాషాయ వస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు?
0: డూ యూ థింక్ ది పైస్ మ్యాన్ ఇస్ ద వన్ విత్ ఆకర్ రోబ్?
2: అతని కాదు సాధువు.
0: నో,
2: సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు.
0: ద వన్ విత్ పైస్ క్వాలిటీ ఇస్ పైస్ మ్యాన్. సాధువు
2: పవిత్రమైన హృదయం కలిగేవాడే సాధువు.
0: ద వన్ విత్ సీక్రెట్ హార్ట్ ఇస్ సాధువు.
2: గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు.
0: హి హస్ చేంజ్డ్ ఓన్లీ ద డ్రెస్ బట్ నాట్ ద క్వాలిటీ.
2: కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి.
0: వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
2: అది ఏ నిజమైనటువంటి యొక్క తత్వము.
0: దట్ ఇస్ ది ట్రూ థింగ్.
2: మనం చేసే సర్వ కర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివి.
0: ఆల్ అవర్ యాక్టివిటీస్ టేక్ అస్ నియర్ గాడ్.
2: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏమాత్రం కూడా చెడులో ప్రవేశించము.
0: వన్స్ వీ నో ది ట్రూత్ వీల్ నెవర్ రిసార్ట్ టు బ్యాడ్ యాక్టివిటీ.
2: కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఆల్
2: ప్రెజెంట్. అంటే ఏమి అర్థం?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ?
2: దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి.
0: ద వర్డ్ కృష్ణ హస్ త్రీ మీనింగ్.
2: కృషితి ఇది కృష్ణ అన్నాడు.
0: ద ఫస్ట్ కృషితి ఇది కృష్ణ.
2: కృషి అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ కృషి?
2: భూములు దున్ని దుక్కు చేయటమే కృషి.
0: దిస్ ఇస్ టిల్లింగ్ ద ల్యాండ్ ఇస్ కృషి.
2: అన్నా ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము.
0: ద హార్ట్ ఈస్ ద ఫీల్డ్.
2: ఈ హృదయం అనేటువంటి క్షేత్రము లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి.
0: ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హాస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ.
2: అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి.
0: దర్ ఆర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్.
2: ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి.
0: ఆల్ ది బుషెస్ మస్ట్ బి
2: కడుపులు చేయాలి.
0: అండ్ దే మస్ట్ బి
2: ప్రేమతో నింపాలి.
0: ఫిల్డ్ విత్ లవ్.
2: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వి షుడ్ సో ద సీడ్స్ ఆఫ్ లవ్.
2: కృషితి ఇతి కృష్ణ.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
2: తర్వాత కర్షతి ఇతి కృష్ణ.
0: సెకండ్ కర్షతి ఇతి కృష్ణ.
2: కర్ష అనగా ఏంటి? ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ ద వన్ హూ అట్రాక్ట్.
2: మాటలతో, పాటలతో, ఆటలతో, అన్ని రకములుగా కూడా సర్వులను ఆకర్షిస్తూ వచ్చాడు.
0: కృష్ణ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బై హిస్ వర్డ్, బై హిస్ ప్లే, బై హిస్ మ్యూజిక్.
2: కలుగుని ఆకర్షించేటువంటి శక్తి సర్వులు ఎందు ఉంటుండాలి.
0: దట్ మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవర్.
2: అందరూ కృష్ణ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ.
2: ఇంకా కుష్టీతి కృష్ణ.
0: నెక్స్ట్ కుష్టీతి కృష్ణ
2: అనగా ఆనందమే మనం కోరుతున్నాము.
0: వి వాంట్ టు బి బ్లిస్ఫుల్.
2: నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
0: వి వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
2: కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ యూ.
2: దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ యు టు బి.
2: ఈ ఆనందమే నీవై ఉంటున్నావు.
0: అండ్ యువర్ ఎంబోడిమెంట్.
2: నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: యట్ యు డు నాట్ నో దాట్.
2: కనుక నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద బ్లిస్ విత్ ఇన్.
2: ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే.
0: యు మే గో ఎనీవేర్. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ హ్యూమానిటీ.
2: ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
0: ఇఫ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ దెమ్ హ్యాపీ యూ డోంట్ ఆస్క్ వై యూర్ హ్యాపీ, వై డోంట్ యూ క్రై?
2: ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
0: ఇఫ్ ఎనీవన్ క్రైస్ ఎవ్రీబడీ వుడ్ అసెంబుల్ గ్యాదర్ రౌండ్ హిమ్ అండ్ ఆస్క్.
2: అనగా ఏడుపు వాణి సహజం కాదు.
0: క్రయింగ్ ఈజ్ నాట్ ఎ నేచురల్ క్వాలిటీ.
2: కనుక అందరూ గుంపుగా చేరి వాణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
0: సో ఆల్ గ్యాదర్ దేర్ అండ్ ఆస్క్ ఇన్ ద రీజన్ బిహైండ్ హిమ్.
2: ఆనందం వాణి సహజమే.
0: బ్లిస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ.
2: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరూ ప్రశ్నించరు.
0: ఇవన్ ఈస్ హ్యాపీ నోబడీ విల్ క్వశ్చన్ వై యు ఆర్.
2: నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి, ఇదే మన యొక్క సహజం.
0: So we should be happy continuously. That's our natural quality.
2: ఎందుకు ఇది ఆనందంగా ఉండాలి? ఆత్మస్వరూపుడు నీవై ఉన్నావు.
0: వై షుడ్ యూ హ్యాపీ? యు ఆర్
2: బి హ్యాపీ.
0: సో బీ హ్యాపీ ఆల్వేస్.
2: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉంటుండు.
0: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
2: ఏ మాత్రం కూడా నీవు విచారానికి అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ బి వరీడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
2: విచార పడితేప్పుడు నీవు యోచించే భగవంతునికి విచారం ఉందా? లేదు. కాబట్టి నేను భగవత్ అంశము, నేను విచార పడకూడదు అని నిర్ణయం చేసుకో.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వరీ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. గాడ్ విల్ నెవర్ బి వరీడ్, సో దేర్ ఫోర్ లెట్ మీ నాట్ వరీ.
2: చింత చేసే సమయంలో భగవంతునికి చింత ఉందా? లేదు.
0: When you go on get feeling sad, do you think you
2: should ఆ భగవంతుని అంశమే నేను.
0: And the spark of God.
2: ఈ చింత ఉండకూడదు.
0: సో that anxiety should not be.
2: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన పోలికలంతా మనం చేసుకున్నప్పుడు మనలో ఆనందం ఉట్టి పడుతుంది.
0: When you entertain such sacred thoughts, you will be blissful.
2: ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరి అయినటువంటి స్థితిని పొందుతాం. కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: వి షుడ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ డైరెక్షన్ రీచ్ ద గోల్, నాట్ మియర్లీ క్యారింగ్ ద టాలిస్మాన్. భజన
2: చేస్తున్నారు, భావాలు మార్చడం లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల, కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది.
0: బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మాన్, బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్.
2: ఏం ప్రయోజనం వచ్చింది?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దాట్?
2: కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్.
2: ఏ పని చేసినా
0: వాట్ ఎవర్ మే బి డన్
2: అంతా భగవత్ కార్యంగానే భావించు.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్.
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు.
0: ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్.
2: నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ.
0: నథింగ్ షుడ్ బి ఐడెంటిఫైడ్.
2: అంతా తనది.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు
2: గాడ్. ఈ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటిని వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతానని వెళ్ళిపోతుంటారు చూడు, అట్లా మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సింది.
0: జస్ట్ యాజ్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్.
2: నీవి కాదే.
0: బికాస్ దే డోంట్ బిలాంగ్ టు యూ.
2: నిన్ను ఒక విధమైనటువంటి ఒక సాక్షిభూతిగా పెట్టాడు.
0: యు ఆర్ ఓన్లీ దేర్ యాజ్ అ గార్డెన్, యాజ్ అ విట్నెస్.
2: అంతేకాని ఇవంతా నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్.
2: నీ వచ్చే సమయంలో తీసుకురాలేదు.
0: యు ఆర్ నాట్ బ్రాట్ దెమ్ యాజ్.
2: నీ పోయే సమయంలో తీసుకుని పోవు.
0: అండ్ యు కెనాట్ టేక్
2: దెమ్. మధ్యలో పెట్టాడు భగవంతుడు ఇవన్నీ.
0: గాడ్ హస్ బ్రాట్ దెమ్. ఇవంతా
2: బాధ్యతని ఇచ్చాడు.
0: నీ
2: పని చేసుకోమని చెప్పాడు.
0: యు వాంటెడ్ టు డు యువర్ డ్యూటీ.
2: సక్రమంగా చేయవలసింది.
0: అండ్ యు హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ క్లియర్లీ.
2: అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము.
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ గాడ్.
2: ఈ సందేశాన్ని మనం శిరసా వహించి మనం పాటించాలి.
0: వెట్ ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ.
2: ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము.
0: When once we have that feeling, we can experience the true divinity.
2: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు.
0: God is love.
2: భగవంతుడికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు.
0: There's nothing more that God gives you.
2: కలుగనే గోపికలు కూడా చెప్పారు.
0: Gopikas also said.
2: ఏ హృదయమును సగితివు ఈసెమాకు.
0: Oh God, that heart you have given us.
2: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
0: We offer the same heart back to you, O God.
2: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
0: What else I can I bring and offer you?
2: అంజలగిటింతు అందుకోవయ్య నీవు.
0: All my namaskar, salutations, kindly.
2: ఏది ఇచ్చావో అదే నీకు ఇస్తున్నాను.
0: I give you the same thing you have given me.
2: నేను తెచ్చుకున్నది ఏమీ లేదు.
0: I have not brought anything.
2: అంత నీవిచ్చింది.
0: Everything
2: నీవిచ్చింది నీకే ఇస్తున్నాను.
0: I'm just giving you that what you have given me earlier.
2: ఈ పవిత్రమైన భావ భగవంతుడికి నిజమైనటువంటి అర్పితము.
0: That sacred thought is the true offering.
2: భగవంతుడికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు.
0: Never think that you have given so much to God.
2: ఓ నేను 500 మందికి అంత అన్నం పెట్టించాను.
0: I fed 500 people.
2: 500 మందికి చీరలు ఇచ్చాను.
0: I distributed sarees to 500
2: మందికి పంచలు ఇచ్చాను.
0: I distributed clothes to 500.
2: ఈ లెక్కంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకో గాని భగవంతుడికి చెప్పొద్దు.
0: All this need to be stated to the income tax officer, not to God.
2: గాడ్ చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి.
0: యు షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద థాట్ ద స్పిరిట్ బిహైండ్ దట్ ఆఫరింగ్.
2: ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినా కూడా అదే గొప్పదిగా మారుతుంది.
0: విత్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్ ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ద లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్ ఇట్స్ ఎనఫ్.
2: ప్రేమతో ఇవ్వాలి. ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: యు షుడ్ ఆఫర్ విత్ ఆల్ లవ్. Because it's made
2: ప్రేమ లేకుండా ఏమి చేసినా గానీ ప్రయోజనం లేదు.
0: Without love, whatever you may do, it's
2: all హృదయపూర్వకంగా నీవు అర్పితం చేయాలి.
0: You should do it wholeheartedly.
2: ఇదే నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము.
0: This is the true offering to God.
2: ఎందుకనగా నీవు కూడా నువ్వు ప్రేమ స్వరూపుడు కావాలి.
0: You should also become the embodiment
2: of love. బ్రహ్మైవ భవతి.
0: It's all known as the Brahman.
2: ఏమి స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు.
0: As you think, so you become.
2: డార్విన్ అట్నే అయ్యాడు.
0: డార్విన్ బికేమ్ లైక్ దాట్.
2: ప్రహ్లాదుడు అట్నే అయ్యాడు.
0: సో ఆల్సో ప్రహ్లాద.
2: నారదుడు అట్నే అయ్యాడు.
0: సో ఆల్సో నారద.
2: వాల్మీకి ఆ విధంగానే మారాడు.
0: వాల్మీకి బికేమ్.
2: కానీ ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు.
0: కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెమ్ రీచ్ దట్ హైట్.
2: మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో ఏ రూపం నీకు ఇష్టమో ఆ రూపనామంలో నీ యొక్క జీవితమును అంకితం గావించాలి.
0: డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్.
2: నీవు చేయవలసిన పనులన్నీ నీవు చేసుకో.
0: డూ యువర్ ఆల్
2: నీ పనులు ఏమాత్రం కూడా నీ వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్
2: ఎనీథింగ్. అందువల్లే మామను స్మర యుద్ధచ యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున్ టు
2: థింక్. ఆఫీస్కి వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో.
0: గో టు ద ఆఫీస్ అండ్ డూ ద
2: ఆఫీస్. ఇది భగవత్ కార్యమే అని భావించుకో.
0: టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
2: ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే.
0: దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యు బై గాడ్.
2: ఏ పనులు తెచ్చుకోలేదు.
0: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్.
2: నేను తీసుకుని పోవటం లేదు.
0: నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్.
2: ఇచ్చింది నీకే.
0: ఐ జస్ట్ గివ్ యు దట్ వాట్ యు హావ్ గివెన్.
2: ఈ విధమైనటువంటి ఒక విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
0: వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ ఫీలింగ్.
2: ఈ విశాల భావం లేకుండా ఈనాడు
0: Without that broad mindedness,
2: సంకుచితమైన భావముల చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం.
0: వి కన్వర్ట్ దిస్ లైఫ్ విత్ ఆల్ నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్.
2: కనుకనే మనం సంకల్పాలను మనం మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సేఫ్.
2: సంకల్పములు ఎప్పుడు కూడా నువ్వు పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి.
0: థాట్స్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
2: అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం.
0: దెన్ ఓన్లీ యు బికమ్ ఎ ట్రూ.
2: నా ఆకారం మానవత్వము. నా భావములంతా కూడా నువ్వు క్రూరత్వంగానో పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్టవుతాను.
0: ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ యానిమాలిటీ విదిన్, హౌ కెన్ యూ బి ఎ హ్యూమన్?
2: పశువులు ఉండేటువంటి పాక లోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా?
0: ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్ డూ యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్?
2: కనుక నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి యొక్క ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పులులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి.
0: దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్,
2: నీ హృదయం లోపల ఈ దుష్టమైనటువంటి ఒక భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు.
0: దేర్ ఫోర్ యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
2: అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైనటువంటి భావాలు దినదిన అభివృద్ధి పొందుతాయి.
0: దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే.
2: దుష్ట గుణములు, దుష్ట భావములు, దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు.
0: ది వికెట్ సెంటిమెంట్స్, ది వికెట్ ఫీలింగ్స్,
2: ఒకవేళ వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి.
0: ఈవెన్ ఇఫ్ దే కమ్, జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్.
2: ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
0: వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్.
2: ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం.
0: వాట్ ద డోర్స్ దేర్?
2: ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం?
0: వై ద డోర్స్?
2: మనం బయటికి పోవడానికి, రావడానికి, మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి, విచ్చడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం.
0: ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో అండ్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్.
2: ద్వారములు ఉన్నాయి కానీ బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలికి ప్రవేశపెడతావా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ దేర్ డోర్స్, యూ డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్.
2: లేదు, వాటిని తరం కొట్టేస్తావు.
0: యూ హావ్ టు డ్రైవ్ దెమ్.
2: అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం అనేటువంటి వస్తే తరం కొట్టాలి దాన్ని.
0: లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ ఆర్ టు గెట్ ఇన్ యువర్ హెడ్, డ్రైవ్ దమ్ అవుట్ ఇమీడియట్లీ.
2: ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి.
0: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రై దెమ్ అవుట్, పుష్ దెమ్ అవుట్.
2: మంచి భావాలు వస్తే వెల్కమ్ చేయాలి,
0: వెల్కమ్ గుడ్ థాట్స్.
2: అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్ర యొక్క కర్మలు.
0: There are the good activities to be undertaken by all the senses of the body.
2: మానవత్వంలో ఉండినటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏ మాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Mighty divinity is not understood in by any one of us.
2: జీవితం బ్రతకాలి.
0: Yes, we have to live.
2: జీవితాన్ని పోషించుకోవాలి.
0: We have to.
2: కానీ మానవుడు అంటే ఏమిటి?
0: But keep our life.
2: మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు.
0: మానవ, the word means the one with faith.
2: ఏం విశ్వాసం కావాలి?
0: What sort of faith?
2: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
2: చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు.
0: You have got a very good safari suit.
2: కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు?
0: How long can you wear it?
2: తిరిగి వెళ్ళి ఒక చాకలవాణికి వేయాలి.
0: Then you have to put it to wash him.
2: చాకలవాణికి వేస్తున్నావు.
0: You give it to him.
2: నిజంగా చాకలవాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకలవాణికి ఇస్తావా?
0: If you have no faith in Dobhi or the washerman, you will not give your dress.
2: నీ తల పెరిగింది.
0: Yes, the hair.
2: నీ కత్తిరించుకోవాలని ప్రయత్నించావు.
0: In order to have the hair cut, you go to the barber.
2: నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చేసేస్తావు.
0: ఫర్ ది హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్.
2: వాడు కత్తిరించుకుంటాడు, నీ తలపైన పెడతాడు.
0: యాజ్ హి కట్స్ ది హెయిర్,
2: నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే నీ తలను వాడికి అందిస్తున్నావు.
0: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద బార్బర్, దేర్ ఫోర్ యూ బెండ్ డౌన్ బిఫోర్ హిమ్.
2: ఇంత బంగారు తీసుకుని పోతున్నావు,
0: యూ టేక్ సమ్ గోల్డ్.
2: కమిషన్ వాడి దగ్గరికి పోయి నాకు చేంజ్ చేయమని చెప్పి చెప్పావు.
0: గో టు ద గోల్డ్ స్మిత్ అండ్ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ చేంజ్.
2: ఇంకా వాడిపైన నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వాడికి ఇస్తావా?
0: ఇఫ్ యు నో ఫెయిత్, వుడ్ యూ ఎవర్ గివ్ గోల్డ్ టు ద గోల్డ్?
2: మార్కెట్కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు.
0: యూ గో టు ద మార్కెట్ టు బై.
2: మార్కెట్కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ యొక్క మార్కెట్ కి వస్తావా?
0: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ దట్ యు రిటర్న్ సేఫ్ ఆఫ్టర్ బైయింగ్ వాట్ యు రియల్లీ వాంట్,
2: వీటన్నింటిపైన కూడా నమ్మకం ఉంది కానీ దైవం దగ్గరికి మాత్రం నమ్మకం లేదు.
0: యు హావ్ ఫెయిత్ ఇన్ ఆల్ దీస్ బట్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
2: దైవం కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసమే ఉంటుంటే నీవు ఎందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు?
0: యు హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ సడన్లీ ప్రొటెక్ట్ యు.
2: ఒక మంగళవాణి నమ్ముతున్నావు, చాకలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు.
0: యు బిలీవ్ ద వాషర్మన్, యు బిలీవ్ ఎ బార్బర్, యు బిలీవ్ బట్ యు డోంట్ బిలీవ్ గాడ్.
2: ఇది ఏ మానవుని అందు బలహీనత.
0: హిస్ ఎ వీక్నెస్ ఇన్ హ్యూమానిటీ.
2: దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు.
0: వేర్ ఇస్ గాడ్? హిస్ ఇన్ యూ.
2: అనగా నిన్ను నీవు నమ్మటం లేదు.
0: ఇట్ మీన్స్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్
2: యూర్సెల్ఫ్. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు?
0: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యూర్సెల్ఫ్, యూ కెనాట్ బిలీవ్ ఎనీవన్.
2: కనుకనే మొట్టమొదటి నిన్ను నీవు నమ్ము.
0: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్
2: యూర్సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: Faith in yourself, faith in God, this is the secret of greatness.
2: అది నీ యొక్క నిజమైనటువంటి గొప్పతనము.
0: That's real greatness.
2: నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరులని ఎట్లా నమ్మగలవు?
0: If you have no faith in yourself, how do you have faith in others?
2: మొట్టమొదటి నమ్మవలసింది భగవంతుని ఒక్కడే.
0: First we must have faith in God.
2: మిగతాంతా నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.
0: Doesn't matter if we don't have faith in others.
2: నమ్మవలసింది ఒక్క భగవంతుని మాత్రమే.
0: Now the only one whom we have to believe in.
2: మందులందరూ వాకిటి దాకని వల్లకాటికే వత్తురు.
0: Relations would come up to the main door into the to the burial ground.
2: బంధమంటి నిన్నపాయని ఆపద బంధు భగవన్ నామమేర.
0: ఓన్లీ గాడ్స్ నేమ్ విల్ ఫాలో యూ హియర్ అండ్ హియర్.
2: ఎక్కడ పోయినప్పుడు నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడేది దైవం ఒక్కడే.
0: ఓన్లీ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ బికాస్ హీస్ ఇన్ యూ విత్ యూ అరౌండ్
2: యూ. ఏదో బంధువులు అనుకుంటాము, కాదు బంధువులు కాదు, రాబందలు.
0: దే ఆర్ నో రిలేషన్స్ ఎట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
2: ఉన్నంత వరకు పెరక తింటారు.
0: సో లాంగ్ యూ హ్యావ్ గాట్ మనీ దే విల్.
2: కానీ దైవం అది కాదు, దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
2: కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించే.
0: ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ.
2: కనుక ఏ యొక్క మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడా భగవంతుడే సంరక్షిస్తూ వచ్చాడు.
0: ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ ద గాడ్ విల్ ప్రొటెక్ట్.
2: ఇన్ని కష్టములకు వారి నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్తు లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు.
0: దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్.
2: కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి.
0: ఎట్ టైమ్స్ వి డు
2: ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు.
0: సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
2: రామదాస్ ఉండేటువంటి వాడు మీకు తెలుసును, భద్రాచలంలో.
0: యు నో రామదాస్ ఆఫ్ భద్రాచలం.
2: పరమ భక్తుడు అతను.
0: ఇస్ ఎన్ ఆర్డెంటి వాట్ ఇంటెన్.
2: కానీ అతను రాముల యొక్క దేవాలయానికి రాములకు నగలకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు.
0: హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్ అండ్ ఫర్ ది పర్చేజ్.
2: దానివల్ల తానిషా అతను జైల్లో పెట్టాడు.
0: సో తానిషా హాస్ ఇంప్రిజన్డ్ హిమ్.
2: కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు జైల్లో పాపం.
0: దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్.
2: నేను ఏం చేశాను, డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే.
0: వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ.
2: నేనంతా రాముల మందిరాన్ని కట్టించాను.
0: ఐ కన్స్ట్రక్టెడ్ ది టెంపుల్ ఫర్ రామ.
2: సీతారాముల చుళ్ళకంతా కూడా నగలు చేయించాను.
0: ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారామ.
2: ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను.
0: రామా హూ ఇస్ ఎక్స్పోజ్డ్ టు సివియర్ హీట్ అండ్ రెయిన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్?
2: No.
0: ఇది
2: ఏ మాత్రము తప్పు కాదు.
0: ఇట్ ఇస్ నో మిస్టేక్ అట్ ఆల్.
2: నీ కోసమే చేశాను రామా.
0: ఫర్ యూ ఓన్లీ రామా.
2: చెప్పాడు.
0: హి సెడ్ సో.
2: సీతమ్మకు చేయిస్తే చింతల పథకము రామచంద్ర. ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాస్.
2: కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తే.
0: ఐ కుడ్ మేక్ ఎ క్రౌన్ తురాయి ఫర్ యూ.
2: ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ స్పెండ్ 10,000 వరహాస్ ఫర్ దాట్.
2: రామచంద్ర
0: రామచంద్ర
2: అది కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము?
0: యు ఆర్ దేర్ విత్ ఆల్ దిస్ థైల్ అండ్ ద జ్యువెల్స్, హూస్ ప్రాపర్టీ ఇస్ దాట్?
2: కోపం వచ్చింది, ఇంత పెట్టుకుని తిరుగుతున్నావే ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు.
0: యు ఆర్ జస్ట్ షైనింగ్ విత్ ఆల్ ద జ్యువెల్స్, హూస్ ప్రాపర్టీ, హూస్ ఫాదర్స్ ప్రాపర్టీ?
2: తక్షణమే మనము చాలా విచారించాడు రామదాసు.
0: ఇమ్మీడియట్లీ రామదాసు ఫెల్ సో సాడ్.
2: రామచంద్ర ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాస్.
2: కలికి తురాయి నీకు కులుకు.

0: ఇమ్మీడియట్లీ రామదాస్ పేరు చూశాను. అప్పా తిట్టితే నేను ఆయాసపడవద్దు, ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టితేనయ్యా.
1: రామా డోంట్ బి యాంగ్రీ బికాస్ ఐ అక్యూజ్డ్ ఐ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్ దేర్ ఫోర్ ఐ సెడ్
0: ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి.
1: ఐ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్ దేర్ ఫోర్ ఐ అక్యూజ్డ్
0: క్షమించమని కోరాడు.
1: ప్లీజ్ పార్డన్ మీ.
0: అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి.
1: వి డు హావ్ ఎమోషన్స్
0: అప్పటికప్పుడు వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్,
1: దే కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఏది కూడా పర్మనెంట్ గా ఉండదు,
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ విధంగా భగవంతుని ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కో సమయంలో ద్వేషం కూడా వస్తుంది.
1: దో వి లవ్ గాడ్ ఇంటెన్స్లీ సమ్ టైమ్స్ వి హేట్ హిమ్ ఆల్సో.
0: జయ విజయులు నారాయణ్ని వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు.
1: జయ విజయ హూ వర్ దేర్ అట్ ద మెయిన్ డోర్ నెవర్
0: వాంటెడ్ టు పార్ట్ ఫ్రమ్ గాడ్. వారు రాక్షసులై పుట్టారు.
1: బికాజ్ ఆఫ్ ది కర్స్ దే హాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.
0: కానీ నారాయణుని ప్రార్థించారు.
1: అదే ప్రయత్నం నారాయణ.
0: నారాయణ నిన్ను వదలి మేము ఒక క్షణమైన ఉండలేము.
1: నారాయణ వి కాంట్ బి అవే ఫ్రమ్ యు ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు.
1: సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్
0: నాయన. మీరు నిరంతరం కూడా రాత్రి పగలు కూడా నన్ను దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి, తప్పక త్వరలోనే వస్తారు.
1: హి సెడ్ యు గో ఆన్ అక్యూజింగ్ మీ, గో ఆన్ క్రిటిసైజ్ మీ కంటిన్యూస్లీ, దెన్ యు విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ కర్స్.
0: వాడు నిరంతరము ద్వేషిస్తూనే వచ్చారు.
1: దే వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ గాడ్.
0: పుణ్యాన ఆ దూషణలకు మీరు పోకండి.
1: బట్ డోంట్ గో అలాంగ్ దట్ డైరెక్షన్ ఎనీవే.
0: వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు.
1: సిన్స్ దే ఆర్ గ్రేట్ డివోటీస్ దే కుడ్ ప్రొసీడ్ దట్ పాత్.
0: దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు.
1: This hatred will never help you.
0: భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు.
1: బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఎర్నింగ్ అండ్ ఫైనింగ్ ఫర్ ద లార్డ్ దే హేటెడ్ హిమ్ కంటిన్యూస్లీ.
0: కంసుడు కూడాను నిరంతరం కూడాను కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: కంస హేటెడ్ కృష్ణ.
0: కట్టకడప్పటికి ఏమైపోయింది?
1: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
0: ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
1: ఇస్ ఓన్లీ కృష్ణ హూ టుక్ అవుట్ హిస్ లైఫ్.
0: ఒక శిశుపాలుడు,
1: శిశుపాల
0: నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: డిసైడ్ కృష్ణ కంటిన్యూస్లీ.
0: ఇంకా ఏమని సభలోపలు కూడా అతన్ని అనేక విధములుగా విమర్శించాడు.
1: ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్డ్ హిమ్.
0: కట్టగడప్పటికి ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాల పైన పడింది.
1: విత్ దట్ వీలర్ చక్ర విన్ యూ బిహెడెడ్ ద బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
0: నిరంతరం కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము.
1: రీజన్ ఈస్ ద బ్లడ్ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ త్రూ అవుట్.
0: ఆ రక్తం కృష్ణుడి పాదాలకే అర్పితమైపోయింది.
1: దట్ బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్
0: కృష్ణ. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు.
1: వాట్ ఎవర్ మే బి ద వే,
0: అయితే దూషణతో మాత్రం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ టు క్రిటిసైజ్.
0: ప్రేమతో పూజించండి.
1: అవుట్ ఆఫ్ లవ్ విత్
0: దూషణతో 100 నామములు స్మరించే దానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి.
1: థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హేట్రెడ్ 100 టైమ్స్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్ వన్.
0: ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు.
1: టు టీచ్ టు ప్రొపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ద
0: దైవాన్ని ఏ రీతిగా మనం తెలుసుకోవాలి అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికే వస్తూ ఉంటాయి.
1: గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇస్ గివెన్ టు అస్.
0: చూడండి, పూలు సూది దారం ఉంది.
1: హియర్ వి హావ్ ది ఫ్లవర్ ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
0: కానీ పుష్పమాల తానగున
1: can that be a garland?
0: కూర్చేవాడు ఒక ఉండాలి కదా.
1: దట్ షుడ్ బి సమ్ గార్లెండ్ మేకర్.
0: సొమ్ములు రత్నాలు గలవు అనగా బంగారము రత్నము ఉంటుండాలి.
1: దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెసెంట్ దేర్.
0: కానీ సొమ్ములు నిర్మాణమగున
1: బట్ కెన్ యూ హ్యావ్ జ్యూ.
0: చేసేవాడు ఒక ఉండాలి కదా.
1: దట్ షుడ్ బి ఎ గోల్డ్ స్మిత్.
0: ప్రణతి నూనె వత్తి గలదు దీపపు వెలుగు కలుగున.
1: దేర్ ఇస్ ఎ కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్ డు యు గెట్ ద లైట్.
0: కానీ ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి వన్.
0: అదే రీతిగానే ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
0: బుద్ధి గలదు విద్య గలదు కానీ విద్యాధికారిత అనగున.
1: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
0: కానీ బోధించేవాడు ఒకటి ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి టీచర్.
0: అదే విధంగానే
1: లైక్ వైస్
0: దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవులు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమే అవతారములు వస్తుంటాయి.
1: గాడ్ హ్యాస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ సో దట్ హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
0: ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
1: యూ హ్యావ్ టు నో దిస్ ట్రూత్.
0: ఎందుకు అవతారం వచ్చింది అంటే
1: వై ఇన్కార్నేషన్?
0: తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు.
1: ఇట్స్ నాట్ దట్ పర్పస్ లెస్.
0: ప్రకృతిని స్వార్థకం గావించే నిమిత్తమై వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ టు మేక్ ద పర్పస్. మానవులు
0: జంతువు నాం నరధర్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది.
1: హ్యూమన్ బర్త్ ఇస్ రేర్.
0: ఈ మానవత్వాన్ని స్వార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది.
1: గాడ్ టీచెస్ ద కరెక్ట్ పాత్ సో టు రియలైజ్ అండ్ రీచ్ ద గోల్.
0: కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి.
1: దీస్ సీక్రెట్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామ

0: భూమి ఆర్ మెన్ టు రిమైండ్ అస్ అవర్ రెస్పాన్సిబిలిటీస్.
1: పశువులు ఎట్లా ఉంటాయో తెలిసిన,
0: యు నో హౌ కౌస్ ఆర్,
1: పంటను చూసి తెలికే ముందు దాంట్లో పడిపోతాయి.
0: దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్,
1: బాగా త్వరగా తిని తినేసేస్తాయి.
0: దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్.
1: తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకొని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప చేసుకుంటుంది.
0: కౌస్ హస్ దే గో బ్యాక్ దే మాస్టిగేట్ వన్స్ అగైన్ అండ్ దెన్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ పార్ట్.
1: ఇలాంటి అవకాశంలో చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భావాలు మొట్టమొదటి మింగాలి.
0: So on these sacred occasions, we have to swallow all the good things that are taught.
1: తర్వాతి మీ స్వస్థానంలో పోయి చేరిన తర్వాత వెనుకకు తీసుకుని మననం చేయాలి.
0: By time we go back to our places, we should recall, remind ourselves.
1: అది ఈ యొక్క బోధనలంతా.
0: That is the teaching.
1: నాయన మీరు వింటున్నారు, విన్నటువంటి మర్చిపోకండి.
0: You have been listening, but never forget what you listen.
1: మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి.
0: The moment you go back, recall.
1: ఈ మననం చేసుకుని దానిని ప్రాక్టికల్ లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి.
0: And then practice.
1: ఈ ఆచరణే చాలా అత్యవసరము.
0: ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్.
1: విన్నంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు లిసన్.
1: తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది.
0: అన్లెస్ యు ఈట్ యు కెనాట్ డైజెస్ట్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
0: సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
1: ఏది చేసినా దైవ కార్యమే.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్.
1: కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి.
0: వి షుడ్ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ ద డే అండ్ సాంక్టిఫై ద టైమ్.

జగత్సర్వం సత్యాదినంచు దేవతం తత్సత్యం తత్సత్యం లోకాదీనం మానవాం

0: satsatyam.
1: The whole world is under the control of the divine, and the divine Lord you can experience by adhering to truth, and that truth is spoken and observed in this world.
0: Tat satyam uttamadhinam uttamo paradevata.
1: And that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prati manavudu sukhani aasistuntadu.
1: Every man aspires to be happy.
0: Dukkani valadani vilapistuntadu.
1: He feels so sad in times of misery.
0: Satyam kani adharmam kani nyayam kani anyayam kani rendu kudanu kevalam sthiramainavi kaadu.
1: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent, they do not exist as they are all the time.
0: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
1: Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore.
0: ప్రతి మానవుడు నిత్యము సుఖదుఖమును అనుభవిస్తున్నాడు.
1: Every man experiences pleasure and pain every day.
0: Raga dveshamulanu swagatam chestunnadu.
1: He welcomes attachment and also hatred.
0: Vichara dampatulanu kevalamu aahvanistunnadu.
1: In fact, he is after anxiety and worry.
0: Kani itti manavatvaniki ekkada shanti?
1: How do you expect man to experience peace?
0: Sukadukhe samekrutva ani rendinti yokka samatvanni visheshinchinatundi vaade manavudu.
1: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure and pain.
0: Sukamunu ee reetiga swagatham chestunnado dukkhamunu kudanu ade vidhamga swagatham cheyali.
1: Just as he welcomes happiness, he should also welcome sadness.
0: ఇట్టి సమతత్వమును కూలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: యూ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హిస్ ఈక్వల్ మైండెడ్.
0: కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
1: విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ వీ యాక్సెప్ట్ థింగ్స్, understand the divinity over there and experience with joy and love.
0: Manamu evarini gauravinchalani aashistunnamo leka evaru manavalni gauravinchalani aashistunnamo mottamota manam andarini gauravinchali.
1: Just as you expect yourself to be respected, you should learn to respect others.
0: Dhanamu lekapovachunu.
1: You may not have money.
0: గుణము లేకపోవచ్చును.
1: యూ మే నాట్ హావ్ క్వాలిటీస్.
0: ఇంకా సిరి సంపద లేకపోవచ్చును.
1: యూ మే నాట్ బి వన్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
0: తాను బీదవాడు కావచ్చును లేక రిచ్ మ్యాన్ కావచ్చును.
1: యూ మే బి పూర్ ఆర్ రిచ్.
0: కానీ ప్రతి మానవుని ఎందుకూడను ఆత్మ గౌరవం అనేటువంటిది సమానంగా ఉంటున్నది.
1: బట్ ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ దిస్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూనిఫామ్.
0: కనుక ఈనాటి నుండి మానవుడు మొట్టమొదట ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటకై తగిన కృషి చేయాలి.
1: Therefore everyone should strive hard to maintain and keep up this self respect.
0: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మగౌరవము.
1: So what man should desire is this self respect.
0: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
1: ఇట్ ఈస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వులను కూడా గౌరవిస్తుంటాడు.
1: ద వన్ హూ హాస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ రెస్పెక్ట్ అదర్స్ యాజ్ వెల్.
0: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
1: ద కైండ్ ఆఫ్ కర్టసీ దట్ ఎక్స్పెక్ట్స్ నేచురలీ షుడ్ బి షోన్ అన్ టు అదర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమీ లేవు.
1: దేర్స్ నథింగ్ న్యూ టు బి టాట్ టు యూ.
0: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
1: Everyone should experience the state of bliss.
0: అందరూ దుఃఖాన్ని మర్చిపోవాలి.
1: All should forget misery.
0: ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: They have to develop the spirit of
0: love. దివ్యత్వాన్ని అనుభవించాలి.
1: And experience divinity.
0: దైవత్వాన్ని పొందాలి.
1: And should experience the state of oneness.
0: ఇది నేను ఈనాడు ముఖ్యంగా మీకు అందించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశము.
1: This is the main theme of this message of this morning.
0: మానవుడు కేవలము విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ వాల్యుబుల్,
0: ఉత్తమమైనటువంటి జీవి.
1: హీఈస్ రియలీ ఏ నోబుల్ సోల్.
0: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
1: హీ హాస్ గాట్ ఏ టెండర్ సాఫ్ట్ హార్ట్.
0: అతని మనస్సు మధురమైనటువంటిది.
1: హిస్ మైండ్ ఈజ్ సో స్వీట్.
0: జీవితమే శాశ్వతమైనటువంటిది.
1: అండ్ ద లైఫ్ ఇన్ జనరల్ ఇస్ పర్మనెంట్.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి నోన్ బై ఎవ్రీ డివోటీ.
0: హృదయంలో మధురత్వాన్ని పొందుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ స్వీట్నెస్ ఆల్ ద టైమ్.
0: మానసికమనందు అత్యద్భుతమైనటువంటి యొక్క సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: మెంటలీ వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ మోర్ అండ్ మోర్.
0: ఇది ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యం.
1: దిస్ ఈస్ ద మెయిన్ వెల్త్ దట్ వీ షుడ్ ఎక్వైర్ టుడే.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
1: టుడే యు మే నాట్ రియలైజ్ హౌ గ్రేట్ మ్యాన్ హుడ్ ఈజ్.
0: దైవం మానుష రూపేణ అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్.
0: భవానీ శంకరులు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతి మనకు ప్రత్యక్ష సాక్షి.
1: Bhavani Shankara has got this meaning nature which is the witness.
0: Anaga Shivasattatmaka swaroopame Bhavani Shankaralu.
1: Bhavani Shankara is the very representation of Shiva and Shakti.
0: Bhavani anaga shraddha.
1: Bhavani means shraddha, steadfastness.
0: Shankaralu anaga vishwasamu.
1: Shankara vishwasa, faith.
0: భవాని అనేటువంటి యొక్క విశ్వాస శంకర దైవత ఉండినప్పుడే విశ్వాసం అనేటువంటి శివుడు అక్కడ తాండవమాడుతాడు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ భవాని దెన్ యూ ఫైండ్ ద శంకర ఫెయిత్ డాన్సింగ్.
0: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండూ లేకుండినా జీవితమే శూన్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ లాస్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్.
0: జగత్తంతా కూడాను ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బ్లెస్.
0: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి ఒక నమ్మకం పెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్.
0: విశ్వాసమనే భవాని అందరి ఎందు ఉంటున్నది.
1: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: దివ్యత్వం అనేటువంటి శంకరులు కూడా అందరి ఎందు ఉంటున్నాడు.
1: Shankara symbolizing divinity is in everyone.
0: ఈ ప్రకృతి అంతా కూడాను అర్ధనారీశ్వరమే.
1: The whole nature symbolizes androgynous divinity.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
1: And hence every person should make an honest attempt to know divinity.
0: ఇటువంటి ఆధ్యాత్మాని ఇంతకంటే గొప్ప అయినటువంటి ఒక ఆధ్యాత్మిక మరొకటి లేదు.
1: Beyond this principle of the awareness of the self,
0: Bhavani
1: there is nothing beyond in spirituality.
0: ప్రతి మానవునికి నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: To understand the principle of Shankara, the divinity, is the main responsibility of every individual.
0: ప్రతి మానవుని ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క కష్టములు, నష్టములు, సుఖములు, దుఃఖములు ఆవిర్భవిస్తున్నాయంటే ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించినటువంటివి.
1: Man suffers all problems, worries, anxieties, troubles and obstacles which are more or less psychological.
0: ఈ మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగ ద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయ వాసనలు మూడు కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
1: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants to
0: experience. Manasu dvaita bhavamulo kootam chetane ivanni kudunu manaku kanipistunnavi.
1: It is the dual mind that is responsible for all.
0: Manasu ekatma bhavamu penchukunnappude indilo e matram kudunu vipreetamainatvanti bhavalu kalagavu.
1: When once the mind is non-dual, there will be no perversions or aberrations.
0: Kanuka ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వి ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్, ఇన్ ఫ్యాక్ట్ వి డిరైవ్
0: ప్రాచీన
1: పురుషులు పెయిన్
0: ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమునే ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
1: ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ ఇన్వైటెడ్ పెయిన్,
0: సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందము.
1: ద బ్లెస్ దట్ యు అటైన్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ సాడ్నెస్ ఇస్ పర్మనెంట్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మనం దుఃఖాన్ని ఏమాత్రము విమర్శించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ మిసరీ,
0: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
1: వీ కెనాట్ మియర్లీ ఇన్వైట్ హ్యాపీనెస్.
0: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ bliss is of more advantage than happiness.
0: కనుక ఈ దుఃఖం అనేటువంటి పరమ మిత్రుని మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
1: We should always invite the troubles now and then.
0: మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదాలపై పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
1: In that great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want?
0: Krishna, నాకు నిరంతరము దుఃఖమునే అనుగ్రహించు అనింది.
1: కృష్ణ, ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ లైఫ్.
0: ఈ దుఃఖ సమయం నుండి నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్, ఐ వర్షిప్ యూ, ఐ ఎక్స్టోల్ యూ, ఐ అడోర్ యూ.
0: దుఃఖము లేని సమయం లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రమూ నేను స్మరించలేదు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ away from misery, I never thought of you.
0: ఏనాడు నా కుమారుడు అరణ్యవాసం చేసి కన్న కష్టములకు గురి అయినారో ఆనాటి నుండి నీ చింతను నేను అభివృద్ధి గావించుకుంటూ వచ్చాను.
1: That day my son started spending time in the forest, I started worshipping you more and more.
0: కనుక కృష్ణ నాకు దుఃఖంని అనుగ్రహించమని ప్రార్థించింది.
1: So Lord Krishna, please bless me with all the difficulties.
0: సుఖ దుఃఖములు రెండింటిని కూడాను సమతత్వంగా మనం విశ్వసించాలి.
1: We have to be equal minded in times of pain and pleasure.
0: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
1: That is the awareness in human life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
1: There are many men of history.
0: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
1: We find their lives full of sadness then and now.
0: దుఃఖములో ఉండినటువంటి ఆనందం సుఖములో మనకు లభించదు.
1: The happiness that you find in misery is not noticeable.
0: సుఖమునందు వచ్చేటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
1: And the happiness that you experience is momentary.
0: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
1: Out of the pain and difficulties ultimately you experience bliss which remains permanent.
0: కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములు రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
1: For that reason God has created both pleasure and pain.
0: భగవంతుడు అనగా ఏమిటి?
1: Who is God?
0: భా అనగా ప్రకాశము,
1: భా ఎఫల్జెన్స్,
0: వా అనగా వర్తించటము,
1: వా కండక్టింగ్,
0: గా అనగా అభివృద్ధి గావించటము,
1: వా మీన్స్ డెవలపింగ్,
0: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు,
1: వాన్ వాస్ట్నెస్,
0: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ స్ప్రెడ్స్ హిస్ బ్రిలియన్స్ ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్.
0: అతనికి ఎట్టి రూపము లేదు.
1: హి హస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఆకాశముల కంటే అతి సూక్ష్మమై ఉండు.
1: హి ఇస్ సటలర్ దాన్ స్పేస్.
0: అణువు కంటేను చాలా అణువుగా మారు.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్.
0: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు?
1: What form can you decide for God?
0: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: యువర్ వెరీ ఓన్ స్పిరిట్ అపియర్స్ ఇన్ దిస్ ఫార్మ్.
0: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతట నిండి తాను అండియుండు.
1: ది కాన్షియస్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇట్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్ అండ్ అపియర్స్ ఇన్ ఎ కాస్మిక్ ఫార్మ్.
0: బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మముండే.
1: God is in you and you are in God.
0: బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు.
1: There is no difference between you and God.
0: అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతనే అనేక దుఃఖములకు గురి అవుతున్నాము.
1: Because we are dual minded, there is no trace of non-duality, we suffer today.
0: కనుక దైవత్వమనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు.
1: You cannot decide a specific form.
0: సర్వ రూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దివ్యత్వము.
1: All forms are divine.
0: సత్యమునందుండి సర్వము సృష్టించే.
1: From the point of truth, God has created everything.
0: సర్వ సత్యమునందుండి సర్వమనగే.
1: Everything merges back in the principle of truth.
0: సత్య రూపము లేని స్థలమేది కనుగొన్న.
1: There is no place in this world where there is no truth.
0: సత్యం ఇది కూడా చూడరయ్యా.
1: That is unsullied pure truth all over.
0: కనుక సత్యం ఎక్కడ ఉన్నది?
1: Where is truth?
0: సర్వత్రా వ్యాపించినట్లే.
1: It spreads everywhere.
0: సత్యం లేని స్థానం లేదు.
1: There is no place where it is.
0: కనుకనే దైవం లేని స్థానం లేదు.
1: So there is no place where there is no God.
0: దైవం సర్వవ్యాపకుడు.
1: God spreads everywhere.
0: దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృతిష్ఠతి అన్నాడు.
1: Basing on this, భగవద్గీత declared that all heads are his, all hands are his, all feet are his.
0: అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు.
1: God is in the form of truth in everybody.
0: కనుక మనము సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన ఎందే ఉంటున్నది ఆ దైవ స్వరూపము.
1: God is in you in the form of truth.
0: మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక సత్య స్వరూపమైనటువంటి తన ఎందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: కాలము చే మారని కాయము చే కదలని యుగములు చే ఏమాత్రము మార్పు చెందని సృష్టి చే సృష్టింపబడని ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్యస్వరూపమే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ రిప్రజెంట్స్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డస్ నాట్ డిమినిష్, విచ్ ఈస్ చేంజ్లెస్ ఓవర్ ఏజెస్ అండ్ ఏజెస్.
0: కాలం చే మారినటువంటిది కాదు.
1: It does not change with the passage of time.
0: కర్తు కర్మల చేత కదులునటువంటిది కాదు.
1: Nor would change by action.
0: భావముల చేత అభివృద్ధి గాంచునటువంటిది కాదు.
1: Nor would it grow by feelings.
0: సృష్టి చేత పుట్టునటువంటిది కాదు.
1: It has no birth.
0: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
1: Nor could it be annihilated.
0: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
0: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
1: He has neither birth nor death. He is పాది
0: మధ్యాంతర హితుడు అనాది వాడు.
1: He has neither beginning nor an end.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He can neither be killed nor annihilated.
0: పాండి రూపమై ఉండునటువంటి వాడు.
1: God remains as an eternal witness.
0: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
1: In what form he is he to be worshipped?
0: తనదిగానే తాను ఆరాధించాలి.
1: You have to consider your own
0: తాను వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
1: You should never entertain the thought that you are different from God.
0: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
1: God resides in the altar of my heart.
0: దైవ నివాసం నా హృదయమే.
1: And heart is the dwelling place of God.
0: హృదయంకంటే భవనం భగవంతునికి మరొకటి లేదు.
1: And there is no other higher mansion than the human heart.
0: హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
1: And really God loves the heart which is
0: అట్టి ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము.
1: And that mansion of love, the human heart, is his residence.
0: ప్రతి వ్యక్తి ఎందుకూడను అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది.
1: Such a noble, exalted heart is present in everyone.
0: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: So God is all pervasive.
0: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
1: You don't need to search for God outside.
0: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు
1: when you face difficulties
0: ee kashtamulo ento sukham unnadaneetvanti satyanni lotuga digi vicharinchali.
1: Understand in depth there lies hidden in it the trace of happiness.
0: ee kashtamule lekundina sukhamulaku viluve ledu.
1: Without problems the happiness has no value.
0: Prati manavudu kudanu nirantaram kudanu happy gaane undali.
1: Every man in fact should always be happy.
0: Nenu vastu unte prati vekkaru kudanu happy birthday annaru.
1: As Bhagavan started there this morning, everyone said, "Happy birthday."
0: నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను.
1: Bhagavan is always happy.
0: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
1: Why specially to be happy today?
0: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
1: You can greet anyone saying happy birthday if he is not.
0: నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉన్నటువంటి వారు.
1: Bhagavan is always happy.
0: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
1: Happiness is not in the exterior.
0: Happiness is union with God.
1: Happiness lies in the union with God.
0: కనుకనే దైవంతో కూడినటువంటిదే హ్యాపీ.
1: You will be happy in the company of God.
0: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు.
1: Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems.
0: మన పూర్వీకులందరూ కూడాను
1: All ancients,
0: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు?
1: In what form they worship God?
0: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పంగా తీసుకున్నారు.
1: They considered the flower of sacrifice as the main one.
0: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
1: They have considered the main principle of love as an act.
0: సత్యమేతలకు ప్రత్యక్ష దైవముగా స్వాగతించారు.
1: They considered truth as God.
0: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
1: దే కుడ్ అండర్స్టాండ్ ద కంపాషన్ ద లవ్ బీయింగ్ ద సేమ్.
0: హృదయమే తన సింహాసనంగా భావించారు.
1: దే కన్సిడర్డ్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్.
0: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానవీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ సెంటిమెంట్ విచ్ ఇస్ సో నోబుల్ పీపుల్ కుడ్ అటైన్ డివినిటీ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఈనాటి మానవులు కూడాను అతి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి
1: మ్యాన్ షుడ్ ఆల్సో Today offer such sacred prayers.
0: మీ హృదయపీఠం పైనే ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: Install God on the throne of your heart.
0: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
1: We have varied thoughts.
0: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our imagination?
0: ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే.
1: All our thoughts are the cause for our misery.
0: ఆ దుఃఖంలో కూడా ఆనందం నిండి ఉంటున్నది.
1: In fact there lies some hidden happiness there.
0: పానకంలో చక్కెర ఏ రీతిగా ఉంటున్నదో
1: Just as you find
0: దుఃఖం లోపల కూడాను భగవంతుడు ఆ రీతిగా చక్కెర రూపంలో ఉన్నాడు.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద మిల్క్ యూ ఆల్సో ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ మిజరీ.
0: కనుక నీ సుఖ దుఃఖములు రెండింటిని కూడా సమతత్వంతో మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ బోత్ ఇన్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: మనం నిరంతరం కూడా హ్యాపీగానే ఉండాలి.
1: వీ హావ్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
0: ఏదో కొన్ని కష్టములు నష్టములు భౌతికమైనటువంటి సంభవిస్తుంటాయి.
1: డిఫికల్టీస్ అండ్ వరీస్ కమ్ ఇన్ బిట్వీన్.
0: ఆ సంభవించినంత మాత్రమే మనం దీనికి కష్టమని భావించకూడదు.
1: బికాస్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ వీ షుడ్ నాట్
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టూ మచ్.
0: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద స్టెప్ దట్ లీడ్స్ యూ టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్.
0: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించడం చేతనే
1: Pandavas spent 14 years in exile.
0: కట్టకడపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
1: For that reason Krishna was always with them, in them, around them, above them, below them and conferred success.
0: కనుక ఆ కష్టములంత కూడాను దైవం యొక్క ఆ సహాయము ఎంతైనా ఉంటుంటది.
1: In times of difficulties God will stand behind you and help you.
0: కనుక ఆనాటి పాండవులంత కూడాను ఫస్ట్ గాడ్.
1: Pandavas considered God in the first place.
0: Next world.
1: Next comes the world.
0: Third eye.
1: And third eye.
0: Ani vaaru danni vaaru venuka pettukunnaru.
1: In fact they kept this eye at the
0: first
1: end.
0: First God.
1: God comes first.
0: Mundu bhagavantanni pettukoni
1: keep God
0: prapanchamunu venuka pettukoni nenu aneetundi ahankaranni marinta venukuku pettaru.
1: Keeping God in the first place they kept behind I the ego.
0: Kani kauravulu chesinatundi pani emiti?
1: What is that Kauravas did?
0: First I.
1: They kept I in the first
0: world.
1: Place. Next world.
0: Last God.
1: And they kept God at the end, last.
0: కనుకనే భగవంతుని వెనుకకు పెట్టారు.
1: They kept God at the end.
0: కనుకనే వారు అపజయాన్ని పొందారు.
1: Therefore they lost the battle.
0: ఆనందమును ఏ మాత్రం వెతికినా చిక్కలేదు.
1: They never experienced happiness not success.
0: దైవత్వాన్ని సమీపంగా చేసుకున్నటువంటి వానికి ఆనందం ఎప్పుడు కూడా నిండి ఉంటుంది.
1: The one who is close to God experiences him will be blessed.
0: మనం ప్రతి వ్యక్తిని కూడాను గౌరవించాలి.
1: We have to respect every person.
0: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవం రెండింతలుగా మనకు వెనుకు తిరుగుతుంది.
1: When you respect others, you will be respected in turn.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: వి షుడ్ నాట్ బి బదర్డ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్.
0: దుఃఖములకు మనం ఏ మాత్రము యోచించకూడదు.
1: డోంట్ బి వరీడ్ ఆఫ్ ది డిఫికల్టీ.
0: ఆనందానికి మనం అరువులు జార్చకూడదు.
1: డోంట్ ఎస్పైర్ ఓన్లీ టు బి హ్యాపీ.
0: ఆనందాన్ని ఏ మాత్రము చింతించకూడదు.
1: నెవర్ థింక్ అబౌట్ ఇట్.
0: దుఃఖమే నాకు నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది.
1: దీస్ డిఫికల్టీస్ విల్ గివ్ మీ అల్టిమేట్ జాయ్.
0: దుఃఖం అనేటువంటి ఆరంజి ఫలం లోపల,
1: and this dukkha, the term
0: aranthamaneetundi phalam pai tuttinaatundi throde dukkhamu,
1: the sadness is like the outer skin or the rind
0: with a sweet inside. సుఖము అనేటువంటి రసం మనకు లభిస్తుంది.
1: When once you remove the outer skin of sadness, misery, you can experience.
0: కనుకనే భగవంతుని రసోవైసహ, అతను రసస్వరూపుడు అన్నారు.
1: God is rasa, the essence of life.
0: కనుక రసం ఉండాలంటే దానికి పైన చాలా చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
1: In fact, if you want to have the sweet juice inside, you have to remove the bitter skin of the fruit.
0: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వన్స్ యూ రిమూవ్ ద బిట్టర్ స్కిన్ అరౌండ్, యూ కెన్ హ్యావ్ దట్ స్వీట్ జ్యూస్.
0: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: ఇన్ అమెరికా దేర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ లింకన్.
0: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: లింకన్ had his birth in an ordinary family.
0: అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
1: యాజ్ హీ వాస్ గోయింగ్ టు స్కూల్ హిస్ క్లాస్మేట్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
0: ఏమని, మాకంతా నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సర్లేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
1: ఆల్ క్లాస్మేట్స్ వర్ హైలీ కాన్షియస్ ఆఫ్ దేర్ కాస్ట్లీ డ్రెస్ అండ్ మేడ్ ఫన్ ఆఫ్ లింకన్.
0: ఒకనాడు పాపం లింకన్ భరించుకుని లేకపోయి తల్లి ఒడిలో కూలి, అమ్మా నన్ను ఇట్లా అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
1: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ and he approached his mother and cried.
0: Aa talli kumaruni aadarinchi, nayana ee avamanamulu maanamulu anni kudanu mana manchi kosame.
1: Mother caressing him said, this kind of praise or blame
0: nee gaurava maryadal kosame ee vevatramu todu vaachinchavaddu.
1: Don't worry about this courtesy or respect.
0: Aatma gauravani nee nilipko.
1: Keep up that, maintain self respect.
0: Adi ee nee yokka aasti.
1: That is your property.
0: అది నీ యొక్క సంపద.
1: That your wealth.
0: అది నీ యొక్క దైవము.
1: That's your God indeed.
0: ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూసినా పోగొట్టుకోకు.
1: Never give up this self respect which is greatest of all.
0: ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకొని పోవటం చేతనే
1: these courageous words of the mother got imprinted.
0: ప్రతి కష్టమునకును తాను ధైర్యంగా ఉంటుండి దాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: So he was so bold and courageous to face all the obstacles.
0: ఆత్మ నా యందు ఉంటున్నది.
1: The self is
0: ఆత్మ గౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
1: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
0: ఆ విధంగా ఉంటుండి కట్టగలిపటికీ తాను ఒక క్లాస్ లో పాస్ చేశాడు.
1: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ హై స్కోర్స్ ఇన్ ఎగ్జామినేషన్.
0: ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
1: హీ కుడ్ పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కట్టగలిపటికీ తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
1: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
0: Nen ikkada member of parliament lo ikkada akkada naaku seat aina untunda, aa hall lo nenu nannu pravesh pettara ani chaala sandehinchadu.
1: In fact, Lincoln doubted, can I ever be elected, would I find a place in parliament.
0: Aalochanu nettiladu.
1: In fact, he brushed aside all
0: na
1: the
0: tali yokka aatmavishwasamu.
1: I depend on my self
0: confidence.
1: I'll fight with self confidence.
0: Danto aatmavishwasanto poraadi.
1: As he fought with that,
0: kattagalapudiki America ku thana prime minister ga maya maareyadu.
1: At the end he became president of America.
0: Ee Lincoln enta chinna vaadu prime minister ga kaavadaniki edi kaaranamu.
1: He was so young, how could he occupy that high position?
0: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
1: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ది కాజ్.
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చు.
1: ఇఫ్ యు హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
0: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
1: దేర్ఫోర్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీవే దైవత్వము,
1: యువర్ గాడ్.
0: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
0: కనుక ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
1: Therefore, as you have got the principle of the self or the spirit, you are called Atmavan.
0: Atmavan anaga emiti dehamlo sarvatra undinatvanti sthanam kaakunda hrudayamnandu maatrame shashvatanga undetvanti vaadu ani deeniki artham.
1: Atmavan meant that God resides in the altar of your heart permanently.
0: Kanuka mana aatma kante mana hrudayam kante minchinatvanti lokamlo marokati ledu.
1: Therefore, in this world, nothing beyond the human heart.
0: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని
1: వీ హావ్ టు డెవలప్ దట్ ఫెయిత్
0: అన్ని జీవులను కూడా మనం ప్రేమించి
1: వీ హావ్ టు లవ్ ఆల్
0: మనకు ద్వేషమైనటువంటి వారే లేకుండా చూసుకోవాలి
1: సీ దట్ యూ డోంట్ హేట్ ఎనీబడి నార్ హేట్
0: నీకు ఎవరైనా ద్వేషులుగా ఉండవచ్చును
1: ఇన్ఫాక్ట్ సమ్ మే హేట్ యు
0: కానీ నీవెవరిని ద్వేషించవద్దు
1: బట్ నెవర్ హేట్ ఎనీబడి
0: అది ఏ మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్ His life is his message.
0: నన్ను ఎవరు ద్వేషించినప్పటికీ నన్ను ఎవరు విమర్శించినప్పటికీ నేను ఎవరిని విమర్శించను ఎవరిని ద్వేషించను
1: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
0: కనుకనే దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారి పొందుతారు
1: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
0: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీనికి కారణం ఏమిటి
1: What are the reason behind this name?
0: ప్రేమతత్వమే మే దీనికి ప్రధానమైనటువంటి ఒక విలువ
1: భగవాన్స్ లవ్ ఇస్ మెయిన్ థింగ్ హైలీ వాల్యుబుల్
0: ఇదే నిజమైన ఆస్తి
1: లవ్ ఈజ్ భగవాన్స్ ప్రాపర్టీ
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు కూడా పంచుకొని
1: Consider this love for yourself.
0: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని
1: And develop self-confidence.
0: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
1: Lead an exemplary life in this world.
0: నేను ఈనాడు ఏమీ కూడా ఎక్కువగా చెప్పలేదు
1: Bhagavan doesn't want to talk to you for more
0: of a long,
1: nor either plan for
0: it. మీరందరూ కూడా ఈనాడు సుక్షేమంగా ఉంటుండి భారతదేశం యొక్క క్షేమమే కాకుండా అన్ని దేశముల యొక్క క్షేమాన్ని కూడా మీరు ఆశిస్తూ రావాలి
1: Bhagavan wants everybody to lead a blissful life. You should aspire for happiness and prosperity, not only of Bharat, but the entire world.
0: లోక సమస్త సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలి
1: Let everybody be happy.
0: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి
1: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్
0: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్
0: సంకుచితమైన భావాన్ని నెట్టి పెట్టండి
1: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్
0: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా
1: If you are put to any harm or injury or suffering
0: ni opik cheta ivanni na manchi kosam ani sahajanga meer anubhavinchandi
1: have patience and think that everything is for your own good
0: daniki minchinatvanti marokati ledu
1: there's nothing more than patience
0: dehamu pancha bhautikamu
1: body is full of senses
0: dehamu koolaka tappa eppudu
1: it is bound to fall someday
0: dehi nirabayundu
1: but the indweller is permanent
0: padukimpaka dehiki chaavu puttukal moha nibandha bandhana muddalu levu
1: the indweller has no birth nor the end nor beginning nor an end
0: nijambu chuda aa dehiye deva devudu
1: that indweller the spirit is god himself
0: kanuka andari endukudunu ee dehi unnadu
1: this indweller self is
0: in him kuda vachi dehi bhavati bichhan dehi ani adugutunnaru
1: even a beggar approaches at the door step
0: evaru adugutunnadu mimmalni kaadu adigedi
1: beggar is not begging you actually
0: ee endunnatundi dehi ni adugutunnadu
1: he prays to
0: daivanni adugutunnadu
1: he prays to god the spirit
0: aa satyanni meeru gurtinchukoleka
1: You don't understand
0: that. God nannu bichham adugutunnadu ani bhavistunnavu.
1: And you think that the beggar is begging you.
0: Adi ee nee yokka ajnanamu.
1: That's your ignorance.
0: Adi ee nee yokka ahankaramu.
1: That's your ego.
0: Vaadu adigedi ninnu kaadu.
1: He is not asking you.
0: Bhavati bichham dehi dehi dehi ani dehi ni adugutunnadu.
1: He is praying to the self or the spirit God in you.
0: Nee deha swaroopudu.
1: You have the body.
0: Neevu dehi kaadu.
1: You are not the indweller.
0: Nee lopala undinatundi yokka divya shaktiye dehi.
1: The divinity latent in you is God himself.
0: అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వలయందు ఉంటున్నది.
1: Such divinity is present in everyone.
0: దానికి భేద రైతు అనేటువంటి భేదము లేదు.
1: It has no considerations like poor and rich.
0: అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
1: The same spirit of the self is present uniform in everybody.
0: అట్టి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
1: Worship the divinity.
0: అందర్ని ప్రేమించండి.
1: Love all.
0: తప్పు లేదు.
1: Nothing wrong in it.
0: కానీ ఎట్టి ప్రేమ స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: What sort of love? Selfless love.
0: దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికి నీ సమత్వంగా ఉంటుంటాది.
1: That love which is beyond body attachment is present to everybody.
0: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
1: This body attachment is narrow mindedness.
0: ఇది కేవలము దేహానికి దేహమే సంబంధము.
1: It is a connection between body to body.
0: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్
1: The relationship between you and God is heart to heart, love to love.
0: కనుకని మీరు ప్రేమను ప్రేమతో చూడాలి.
1: Therefore, it should be relationship between love to love.
0: ఈనాడు
1: today
0: ఎవరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
1: భగవాన్ హస్ నాట్ సెంట్ ఇన్విటేషన్. ఇన్ ఫ్యాక్ట్ ఇన్విటేషన్స్ ఆర్ నాట్ ప్రింటెడ్.
0: కానీ ఇందరు ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
1: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
0: Inta mandi premaku nenu paathrudu kavatam enta aanandamo.
1: It's a matter of bliss to think that how Bhagavan won your heart. Inta
0: mandi ante amma nannulake preetiki paathrudu kaleru kontha mandi.
1: In fact, some do not deserve the love of their parents.
0: Kaani lokamulo inta mandi premaku nenu paathrudu kavatam anetu adi nijamaina daivattamu.
1: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
0: రతిహి లోకో రతిహి లోకమంతా దీన్ని రతించారు ప్రేమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్.
0: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు నాలుగు కోట్లు ఎంతమందో ఉంటున్నారు.
1: నాట్ మియర్లీ దోస్ హూ ఆర్ హియర్ దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హూ కుడ్ నాట్ బి హియర్.
0: ప్రేమకు పాత్రలు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
1: ద డివినిటీ లైస్ ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ ఇస్ టు విన్ ది హార్ట్స్
0: పిల్లల మొదలుకొని పెద్దల వరకు వృద్ధుల మొదలుకొని వయస్సు వారికి వరకు ఒకే ప్రేమని.
1: The young and old, rich and poor have the same love.
0: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర అనగా లోపల ప్రవేశించడానికి.
1: People wait for him to get in right from 3 o'clock in the early hours. అంత
0: ఆతృతతో వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు.
1: They are so anxious to get into.
0: దేనికైనా ఇంత ఆతృత పడతారా? పడరు.
1: Will you wait that long for anything?
0: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
1: If you want to go to cinema, you stand in a queue.
0: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
1: Even to get a bus ticket, you stand in queue.
0: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు. అంత నెట్టుకొని వచ్చేస్తారు.
1: But Swami's darshan, you are so patient enough.
0: ప్రాణముల కొలను ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
1: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్ దట్ ఒక్క
0: ప్రేమని ఎన్ని తపస్సులు చేస్తే కూడా లభించేటువంటిది కాదు.
1: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
0: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
1: వాట్ పెనెన్స్ యూ డిడ్ ఇన్ ద పాస్ట్,
0: ఏ యోగములు ఆచరించారో మీరు,
1: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
0: ఎన్ని విధమైనటువంటి ప్రాక్టీసులు చేశారో మీరు,
1: ఆల్ ద ప్రాక్టీసెస్
0: ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది.
1: దట్ లెడ్ యూ హియర్ టు ఎంజాయ్ దిస్ బ్లిస్.
0: నేను అందరిని కూడా ప్రేమిస్తున్నాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
0: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రలు కావడానికి కారణం.
1: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్, బ్రింగింగ్ యు, అట్రాక్టింగ్, డ్రాయింగ్ నియర్.
0: కనుక ఎవరిని కూడా మనము బాధించేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడి.
0: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
0: ఎట్టి దుర్మార్గమైనటువంటి పనులకు పూనుకోకండి.
1: నెవర్ రిజార్ట్ టు వికెడ్ యాక్షన్.
0: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైటీయెస్ట్.
0: సత్యత్వం నీయందే ఉంటుంది కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
1: You think that there is no principle of truth within you.
0: అదే పొరపాటు.
1: That is a big mistake.
0: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
1: That the form of truth is in you.
0: నీకు మించిన సత్యం మరొకటి లేదు.
1: There is no form of truth beyond you.
0: కనుకనే
1: so
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
1: What we should know today is that God is present in all.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
1: God is in the form of శక్తి energy.
0: ఈ యొక్క ఈశ్వరి ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
1: అండ్ దెన్ వీ ఫైండ్ ద అదర్ వన్ ఈశ్వరి
0: భవాని శంకరుని యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ భవాని శంకర.
0: శంకరుడు దేహతత్వము,
1: శంకర రిప్రజెంట్
0: భవాని ఆత్మతత్వము.
1: భవాని రిప్రజెంట్
0: ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించే ఉంటాయి.
1: దే ఫాలో ఈచ్ అదర్.
0: దేహం యొక్క సుఖాన్ని కోరుతుంటుంది శివత్వము.
1: ద శివ ఆస్పెక్ట్ always aspires for happiness of the body.
0: ఆత్మజ్ఞానాన్ని ఆశిస్తుంటుంటది భవాని.
1: భవాని ఎక్స్పెక్ట్స్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఆత్మ. దట్ ఇస్ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకుండా
1: without this faith
0: ye chinna karyani kuda manam sadhinchalemu.
1: You can never be successful in any task.
0: Kanaka motta motta aatmavishwasanni penchukovali.
1: First we have to develop the confidence.
0: Adi unte manam sadhinchaleyentundi lokamlo marokatu undadu.
1: When once you have confidence, you can achieve anything in this world.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bhagavantuni yokka tattvanni gurtinchalanukunte ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
2: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్
0: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్
0: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
2: It is enough if you love him wholeheartedly.
0: భగవంతుడికి నేను ఈ కార్యం చేయాలి ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
2: In fact, you want to do something or other.
0: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
2: They are all the qualities of faith.
0: కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
2: Strengthen that faith in you.
0: ఇంతే కాకుండా
2: not only this.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకరులు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారములు కూడా ముట్టకూడదు.
2: As there is a principle of Bhavani Shankara in everybody, you should not partake anything that comes from the way.
0: దైవ ప్రీతి పాప భీతి సంఘనీతి మూడింటిని కూడా దినదిన అభివృద్ధి పొందాలి.
2: రైట్ ఫ్రమ్ దిస్ డే ఫాలో అండ్ ఇంప్రూవ్ అపాన్ ద 3 ప్రిన్సిపల్స్ 1 ఫియర్ ఆఫ్ సిన్ లవ్ ఫర్ గాడ్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: మొరాలిటీ ఇన్ సొసైటీ ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదట దైవ ప్రీతి కావాలి.
2: ఇఫ్ యూ వాంట్ అబ్జర్వ్ మొరాలిటీ ఇన్ సొసైటీ యూ షుడ్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
0: దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
2: దెన్ వన్స్ యూ లవ్ గాడ్ మోర్ యూ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ సిన్.
0: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
2: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్ టుడే.
0: అది సరి అయినటువంటిది కాదు. మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
2: ఇట్ ఈస్ జస్ట్ అగేన్స్ట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: పుట్టుట ఒక చింత.
2: ద బర్త్ ఈస్ వన్ వరీ.
0: భూమి నుండి చింత.
2: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత.
2: ఫ్యామిలీ లైఫ్
0: సావు చింత.
2: డెత్
0: బాల్యమంతా ఈ చింత.
2: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత.
2: ఓల్డ్ ఏజ్
0: జీవించడం ఒక చింత.
2: లైఫ్
0: చెడుకు చింత.
2: ఫెయిల్యూర్
0: కర్మలన్నీ చింత.
2: ఆల్ యాక్షన్
0: కష్టములు ఒక చింత.
2: డిఫికల్టీ
0: సంతసం ఒక చింత.
2: హ్యాపీనెస్
0: వింత చింత.
2: ద మిస్టరీ
0: చింతలతో కూడినటువంటి మానవుడికి చింతలు లేకుండా ఉండాలంటే ఎట్టవుతుంది?
2: లైఫ్
0: మీరు ప్రశ్నించవచ్చు.
2: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింత ఆర్ ద వరీ. Well, how to be free from that worry?
0: ivanni kudunu oka dehamto sambandhinatvanti chintale.
2: In fact, they are all present in the same body.
0: Ivanni kevalam oka manasu nunchi aavirbhavinchinatvanti chintale.
2: Mind is the place of origin of all these
0: worries. Manasu nenu save chesukuntapudu ee chintalu ege maatram avakasam undadu.
2: Then once you exercise control over your mind, you never worry.
0: Manasu swadheenamaina mannaku marimantra tantram leela annadu.
2: Then once you have total control on the mind, you don't need any mantra.
0: కనుకనే మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
2: వెన్ వన్స్ యూ బికమ్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్
0: ఈ సర్వచింతలకు పరిహారం అవుతాయి.
2: దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్.
0: సర్వచింతలు బాపడి సాయి ప్రేమ పెంచుడికనైన మనలారా ప్రేమతోడ.
2: Have love, love Bhagavan more and more, which is the only solution for all of our anxieties and worries. In fact, it atones all our sins.
0: కనుక మీకు చింతల కోసం మీరు భావించకంటే
2: దేర్ఫోర్ డు నాట్ వరీ.
0: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
2: బై ప్రేయింగ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
2: నాట్ ఓన్లీ
0: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
2: దేర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ కుడ్ అచీవ్ సక్సెస్.
0: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
2: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఒబేయ్డ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ కుడ్ రిడీమ్ దేర్ లైఫ్.
0: మొట్టమొదట బాహ్యమైనటువంటి రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ.
2: దేర్ఫోర్ హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ దిస్ ఫార్మ్, జస్ట్ కన్సిడర్ యువర్ మదర్ యాజ్ గాడ్, ఫాదర్ యాజ్ గాడ్.
0: మొట్టమొదట తల్లిని మీరు ప్రేమించండి. మీకు చింతల కోసం మీరు వగచకండి.
2: దేర్ఫోర్ డు నాట్ వరీ.
0: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
2: బై ప్రేయింగ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
2: నాట్ ఓన్లీ
0: విదేశీయులు కూడా

0: God. Father as God and preceptor.
1: తల్లిని మీరు ప్రేమించండి.
0: First, love your mother.
1: తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు.
0: Then once you love your mother, you will also love your father.
1: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు.
0: Then you will be able to love your teacher.
1: కానీ మొట్టమొదటి తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
0: Before you love your mother, love yourself.
1: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: Then only you will be able to love your mother.
1: తనపైన తనకు నమ్మకం లేనిటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు.
0: If you have no faith in yourself, you can never love your mother.
1: Faith in yourself and faith in God. This is the secret of greatness.
0: The secret of greatness is this: faith in yourself and faith in God.
1: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి.
0: We have to understand the principle, these two principles.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారాలు ఎంతో ఉంటున్నాయి.
0: In the evening also we have birthday celebrations.
1: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
0: In fact, you have waited for long.
1: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ దట్ యు నీడ్ సమ్ రెస్ట్ నౌ.
1: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
0: Yes, you have got to eat.
1: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
0: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్ పెట్రోల్.
1: చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
0: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
1: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ,
0: better you go and think what all Bhagavan said.
1: ఆత్మవిశ్వాసం కలదని నీవు ధైర్యంగా సాధించుకోవడానికి తగిన కృషి చేయి.
0: Be courageous enough and develop self-confidence.
1: ఆ ప్రామిస్ నువ్వు చేయి, అదే నీ యొక్క ప్రమాణము.
0: Take this oath today that you will be more and more self-confident.
1: నాకు ఆత్మవిశ్వాసం కలదు అనేటువంటి ధైర్యంతో నీవు పలుకు.
0: Have all the courage that you have self-confidence.
1: దైవాజ్ఞను శిరస వహించు.
0: Follow the command of God.
1: సర్వము నీకు సిద్ధిస్తుంది.
0: And everything will follow.
1: సర్వము నీకు ఫలిస్తుంది.
0: And everything will fructify.
1: సర్వదీని విజయాన్ని పొందవచ్చును.
0: And you will be successful.
1: భజన బినా సుఖ

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుని కోల్పోతేమా ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punarpatni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punarmahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మన మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమనకూర్చేనప్పుడు కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యూ కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెండ్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యూ కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్ ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వాల్యూ ఇస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluvu ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there's no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పురస్కరించుకునియే జంతువు నా నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లైవ్స్ ఇన్ ద క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నియో ఉన్నది.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: హౌఎవర్ దర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: It's most essential that we know the value of the human body.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: It is the body that protects, holding the divinity within.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: Human body is an iron safe which has no value.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు.
1: Just as you keep jewels in an iron safe,
0: దేహమందు విలువ దేహుడు ఉండెను సుమా,
1: within this body is present the divinity.
0: ఈ దేహమందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సత్చింతనలు, ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రము అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు,
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్,
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుంది.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్,
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుంది.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్,
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: And they present the second hand representing the moment.
0: ఈ మూడు ముళ్ళు కూడాను చక్కగా తిరుగుతున్నది, కానీ దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహము వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off, we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్స్ అప్రోప్రియేట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: ఇన్ దిస్ లాంగ్ లైఫ్ సోజర్న్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిమిత్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interests.
0: కానీ భగవంతుడు ఈ శరీరం అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfishness.
0: Paropakarartham idam shariram.
1: The body is gifted to render service.
0: Ninnu nee rakshinchukotame kaakunda nee toti manavulu kuda ninnu rakshinchadaniki tagina kankadam kattukovali.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: Paropakara nimittamai mana praakulaadinappude mana swartham kurunu andaru oka bhaganga imidi untadi.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: ద మోడర్న్ పీపుల్ హ్యావ్ నో ఐడియా వాట్ సర్వీస్ ఈజ్.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమో అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడు ఈనాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో సప్రయోజనమైనటువంటి ఒక దీంట్లో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్ అవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice selfishness.
0: పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after
0: అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు.
1: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్ను చెప్పాము.
1: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఇస్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి ఒక దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life. If we know yourself, you will be able to know others.
0: తరంతాన్ని గుర్తించుకోలేనిటువంటి ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండే ఇమిడి ఉంటున్నవి.
1: Everything is contained in the words that we speak.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I అంటే ఏమిటి?
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want అంటే ఏమిటి?
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటిని నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్, అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్.
0: దాని ఎందుకు నువ్వు కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధముగా కుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ద ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: అతనే పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహము,
1: హౌ లాంగ్ దిస్ బాడీ,
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: దో 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: neka prayamando
1: or you
0: neka mudimiyando
1: old age
0: neka musaliyando
1: or advance
0: eppudu vidichedi erukaledu.
1: When one is going to die nobody can
0: maraname nischayamu.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ యు హావ్ టు నో యువర్
0: సెల్ఫ్. మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదియే.
1: వి ఆర్ సపోజ్డ్ టు నో దట్ టుడే.
0: నేను ఎవరు?
1: హు ఆమ్ ఐ?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: ఐఎమ్ నాట్ ద మైండ్.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: ఐఎమ్ నాట్ ఇంటెలెక్ట్.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: ఐఎమ్ నాట్.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: ఐఎమ్ నాట్ ఇన్నర్ సెన్స్.
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేనులు ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one I meant you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore this has been the teaching by the ancients.
0: పిచ్చివాడ దేశ దేశమును తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: Oh madcap you go around the different countries you are becoming vagabond. What is that you are doing?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: In fact all that you see is within you.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావు ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్.
0: గూఢంగా
1: హిడెన్
0: తనయంది ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీస్ నాట్ ద బాడీ.
0: యొక్క దివ్యత్వము తనయంది ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన ఎందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమనెంట్.
0: కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి గర్చుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచియస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచియస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన ఎందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణ మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to manifest, to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాదు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: No one is a scholar at the time of birth.
0: క్రమక్రమేణ సాధనలు సలిపి
1: గ్రాడ్యువల్లీ
0: సాధనల ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంత ఆర్టిఫిషియల్ వే.
1: The modern one is artificial.
0: Kani artificial entity art anta outside undi, heart inside undi.
1: Art is outside, heart is inside.
0: Kabatti art anta kudanu education.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: Adi em manam aavirbhavinpa chesukoni tirigi bayaku teppinchukovali.
1: We have to bring out manifest.
0: Chadivinatvanti vaadu evadu ee jagatlo kanaraadu.
1: We don't find anyone who has seen
0: దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవం చేశారు.
1: And therefore it is clearly demonstrated.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being intelligent,
0: మధురి తన్నులుడు మందమతుడు.
1: A fool does not know his true self.
0: ఎంత చదువు చదివి,
1: with all education,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be anyway,
0: వీరుని కూడా మానలేడు.
1: A mean man would never give up his meanness.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేవు. అది ఏమని తెలుసుకోవాలి.
1: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి సావులేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ సావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావు లేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపులు కంత నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యం అంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి ఏ లేకపోతే సృష్టి ఏ కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటిని కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో అది శంకర సైడ్.
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళ్తుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాస్ పాసింగ్ బాయ్ హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు.
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: The scholar said, I am going to be a great scholar.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money.
0: ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంపాదనతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్ రైమెంట్ అండ్
0: మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువు వలన
1: Do you need education to carry on your life? Don't you find birds and bees partaking food without an education? Don't you find them sleeping? Are they not comfortable? The human life is not for that purpose of food, raiment and shelter.

0: At the last minute, at the time of death, the rules of grammar, dukrum karani, will never come to your rescue.
1: Idegam enta kaalam undinappudiki edo oka naatiki maraninchu tappadu.
0: The body may last for a long time, but it cannot be eternal.
1: The
0: messengers of death are prepared to drag your
1: body. When
0: relatives give up the hope and ask the body to be taken
1: out of the rest.
0: When the children and wife cry loudly. Is it possible to sing the glory of God then at the last time? At that time, if you go on crying for help, who will come to your rescue?
1: జీవిత కాలంలోందే కూడాను మనం దీన్ని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However, we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్, వర్చ్యూస్.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
1: సత్యంతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వి షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
1: ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
0: What is that you find in the body?
1: కాని మన అంతర్భావంలో పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
0: They are present, the sacred qualities within the body.
1: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనము పోషించుకోవాలి.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని నీవు త్యజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీనివల్ల వచ్చేటువంటి ఏ మిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నతపాంసి

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvamam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities.
0: You do many things. How is it possible? It's only with this body. By doing some business, you earn lots of money. You do that with this body. You are highly educated now. How is it possible? It's only through this body you can be a great man. Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore, we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the law of body.
1: లోకమునందు ఉన్నటువంటి యొక్క సుఖములు.
0: What are these worldly comforts?
1: ఫ్రెంచి లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: at the time of German war,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: The French lost.
1: ఓడిపోయేటప్పటికీ ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు.
0: And in fact they're great warriors.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: వారు భాగ్యాల లోపల మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగ పెట్టుకుని సర్వవిధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్
1: ఇది ఎంతకాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగభాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Sage Dakshinamurti was passing by the seashore.
1: Dakshinamurti anaga telivi swaroopude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadchukuntu pothunnadu.
0: He was passing by the seashore.
1: Athanu eppudukunu ee chinna vishayani kudunu chaala pramanamulu vedikeetunte vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanam lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the sea water.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హీ వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యూ ఆర్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను చిన్న చెత్త నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యు కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్ దక్షిణామూర్తి.
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: Within me there are many
1: values. రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రమునందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: If I give any scope and accommodate dust like this, more and more would be added on in
1: future. I don't want to
0: lose my shape and form by allowing the dust to be collected on the
1: surface.
0: And in fact to me, waves are the real decoration.
1: గ్రామములకు ఇండే శృంగారము
0: అండ్ హౌసెస్ and waves are the decoration of the ocean.
1: గగనకు చంద్రమణి శృంగార
0: and moon is the jewel to the sky.
1: నారికి గుణవే శృంగార
0: and woman character is decoration.
1: ఈశ్వర భక్తులకి నొక్క విభూతి శృంగార
0: విభూతి is the decoration to a true devotee.
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ.
1: మానవునికి గుణమే శృంగారము.
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
1: ఆ గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వి హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తున్నాము.
0: వి గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలము దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment. And you think of the body to
1: protect it.
0: Not attachment.
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం పుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యము చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకనే మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: So we should hold on to the
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: Many politicians address students telling that it's time to protect your country.
1: ఎవరు కాపాడగలరు?
0: Who can protect your country?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: It's just vain talk.
1: దేహమంతా కూడాను సత్య ధర్మంపై ఆధారపడి ఉంటుంది.
0: In fact everything depends on the
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: In fact if you protect and uphold the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rachati rachitah.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు?
0: యూ గివ్ రైచ్యూస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యూ
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచ్యూస్నెస్
1: ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచ్యూస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్స్ హిడెన్.
1: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోవచ్చు?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్ అండ్
1: దేశానికి తగినటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒకానొక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి టాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంతా బోధించినప్పటికీ రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద కాండక్ట్
1: దేశానికి ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: అనేక సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకికి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఇనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషాలకు తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనమే అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టివిటీస్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యు షుడ్ హావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యు షుడ్ హావ్ ద రెస్పెక్ట్ యాజ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థి వేషాలకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యు షుడ్ హావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ, రివరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఫాలో ట్రూత్ అండ్ ధర్మ.
1: సద్గుణములు
0: వర్చ్యూస్,
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్,
1: సత్యనిరతి
0: ట్రూత్,
1: భక్తి
0: డివోషన్,
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్,
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ,
1: నేర్పునదే విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషాలకు తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకునో అట్టి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యూ దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అలాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దాట్ వాట్ యువర్ సపోజ్.
1: దశ లోపల బజార్లో పోయేటువంటి వారిని చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యూ ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్ట చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: నీకు ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేనిని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దట్ వాట్ యు ఆర్
1: గ్రంథాన్ని చూడు.
0: యు సీ ద బుక్,
1: దాన్ని చదువు.
0: అండ్ యు రీడ్,
1: తల్లిదండ్రులను చూడు.
0: యు సీ యువర్ పేరెంట్స్
1: చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతుంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ ఏజ్
1: వీరు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెండ్రు అన్న తమ్ముడుగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్. ఈ
1: వయసు లోపల మీరందరూ కూడా అక్క చెల్లెండ్రుగా భావించాలి.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: అస్ బ్రదర్స్. తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ యువర్ మదర్స్.
1: ఊరికే కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీ వే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee pedda chedda drushtini chustaro vaallalo nenu karu drushtinchi vereyipothanu annadu suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarinante varini chudakoodadu.
0: So you cannot look
1: at దారిలో నడుస్తున్నావు, దారి చూసుకుంటూ నువ్వు పో.
0: As you pass by, watchful of the road.
1: నీకు క్షేమమే అవుతుంది, గుణములు మంచిగా పెరుగుతాయి.
0: You will be safe if you watch every step.
1: నువ్వు రోడ్ లో నడుచుకుంటూ లేకపోతే రోడ్ లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger?
1: కనుక నీవు దారి పైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో. కాన్సంట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి, దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొదట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ టు బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటల్ వాస్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాస్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: Truth is our vision.
1: మంచితనము, గుడ్నెస్ మన యొక్క దృష్టి.
0: గుడ్నెస్ ఈజ్ అవర్ విజన్.
1: బ్యూటీ మన యొక్క దృష్టి.
0: బ్యూటీ ఇస్ అవర్ సైట్.
1: ఏది బ్యూటీ?
0: వాట్ ఇస్ బ్యూటీ?
1: టీచర్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: అదే మన యొక్క బ్యూటీ.
0: దట్ ఈస్ ది బ్యూటీ.
1: సత్యం శివం సుందరం అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: అయ్యేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు.
0: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై.
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
0: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడి.
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
0: బికాస్ హీ వాస్ ది లీడర్ ఆఫ్ యూత్.
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్ హీ హస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్.
1: కింద చూసుకుంటూ పోతున్నాడు.
0: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్.
0: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్.
1: ఫుట్పాత్ పైన చేస్తున్నాడు.
0: అండ్ హీ వాస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్పాత్.
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
0: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై. ఈవినింగ్ వాక్.
1: ఇద్దరు వచ్చారు, కొట్టుకున్నారు, డీ కొట్టారు.
0: బోత్ కేమ్ ఇన్ క్లాస్.
1: తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు.
0: ఇమీడియట్లీ హీ ఆస్క్డ్, హూ ఆర్ యూ?
1: అయ్యా, నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ, ద గురు సెడ్, ఇన్ ఫ్యాక్ట్ ఐ మీన్ సర్చ్
1: నేనెవరు అని చింతిస్తున్నాను.
0: హావ్ బీన్ థింకింగ్ దిస్.
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
1: అతనే సోక్రటీస్.
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సల్పుతూ వచ్చేటువంటి వాడు.
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఏమి లౌడ్ స్పీకరా, ఇష్టమొచ్చట్టు వినడానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు షుడ్
1: వినకూడదు.
0: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
1: తలచాలి, ఏది తలచాలో దాన్ని తలచాలి.
0: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: ఎప్పుడు ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి.
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్.
1: అనవసరంగా రాత్రింతప్పుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
0: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది.
0: బికాస్ కౌరవ సెంటర్టైన్ బ్యాడ్ థింకింగ్
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుష్టించని జరుపుతూ వచ్చేవారు.
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్, మెనోవరింగ్, మానిపులేటింగ్,
1: అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
0: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్, దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
1: చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడు ఎందుకు ఉండకూడదు.
0: సో బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్.
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు.
0: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్.
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి.
0: యువర్ వర్డ్ షుడ్ మేక్ యువర్
1: మైండ్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: చక్కని గుణాలు,
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ.
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు.
0: అండ్ దీస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్, డెకరేషన్.
1: విద్యార్థి
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి.
0: దర్ మెనీ వర్చ్యూస్, గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్.
1: భవిష్యత్తులు వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి.
0: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్.
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది.
0: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ, యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్.
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం?
0: యూ డోంట్ కల్టివేట్, వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్, ద డ్యూటీ, డిసిప్లిన్ అండ్ ద డివోషన్, అడియరెన్స్.
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలని. సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
0: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్.
1: శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు.
0: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దట్. దానివల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: దుర్భావనలు అభివృద్ధి అయిపోతాయి.
0: యూ డెవలప్ బ్యాడ్ థాట్స్,
1: దుర్భావనలు నిన్ను హతం చేస్తాయి.
0: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యూ అల్టిమేట్లీ.
1: చూడకూడదు.
0: సో యూ కెనాట్ లుక్ లైక్ దట్.
1: ఈ చూపును అదుపులో పెట్టుకో.
0: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
0: బోధిస్తారు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
0: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
0: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
0: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
1: లీడర్ ఎట్లా ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటారు దేశము.
0: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
1: కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది.
0: ఇఫ్ యూఆర్ గుడ్, ద కంట్రీ ఇస్ బౌండ్ టు బి.
1: పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగ భూమి అయిన భారతదేశాన్ని వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
0: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
0: యూఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.

0: అయినట్టుగా ఉంటారు దేశము.
1: అండ్ if future depends on you,
0: కనుక మీరు మంచి వారైనప్పుడు దేశం కూడా మంచిది అవుతుంది.
1: If you are good, the country is bound to be good.
0: పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగ భూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, Bharat being the land of sacrifice, land of action, the land of merit, it has to be upheld by you people.
0: అందునిమిత్తమే మీరు దేహాన్ని కాపాడుకోవాలి.
1: For that purpose, you have to maintain your body.
0: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
1: When once the body is lost,
0: దేహం మనం సాధించవచ్చు కానీ దేహం పోతే తిరిగి మనం
1: సాధించలేము. You can regain anything if anything is lost, but not the body.
0: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
1: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
0: అది ఏ మీ లక్ష్యంగా తీసుకోవాలి. అది ఏ మీ ప్రతిజ్ఞగా పట్టాలి.
1: Keep it as the chief aim.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టు తిరి పట్టున్న గడిదా అట్లే ఉండు.
1: You have determined somewhere or other. Hold on until you are successful.
0: Koru veniyo korane korthi kooki chelludu daaka povakundu.
1: Having desired anyway, do not return until the desire is fulfilled.
0: Adigina vediyo adagana adigithiri adigina vidiyaka viduvakundu.
1: Having asked, never give up until it is given.
0: Talakina vediyo talakane talchidi talapu teerudu daaka povakundu.
1: Having thought somewhere or other, until the thought is reality, do not
0: koru padaleka meeraina bhuvaliyo వడలు తెలియక తమైన అడుగవరియు.
1: Out of disgust, God should bless you, or you should faint in
0: the way. తానైనప్పుడు వస్తాడు. వడలు తెలియక మీరైనా అడగాలి.
1: Out of disgust, he might come for the home, or he might drop
0: out. పోవుట విద్యార్థి దీక్ష కాదు.
1: But if you return without the fulfillment, it is not the quality of a student.
0: కొంత విద్యార్థి దీక్షనే కాదు.
1: It is not the determination.
0: అన్నింటినీ మీరు సాధిస్తూ పోవాలి.
1: You should achieve
0: that. అదే విద్యార్థి దీక్ష.
1: Then that is the determination of a student.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: పెద్దలు చెప్పినవి, మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణా భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేపించూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్, and all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: క్రమము తప్పక మింట ప్రతిదినంగును పాను ఉదయాస్తమయముద నొందనేలా. భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయు తారక పగలు మాత్రము దాగు బొంగియేల. గగనంబునకు కాంతి కాజేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేల. క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల. క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల. అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ బ్రవరించు చందమేల. అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేల. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: జగత్తనగా పుట్టి పెరిగి పోనటువంటిది.
1: జగత్, ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్, ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్.
0: దీనికి ఆధారము భూమియే.
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్.
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే.
1: డివినిటీ ఇస్ ద వన్ దట్ ఈస్ ఇమ్మనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్.
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్.
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు.
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్.
0: కనుకనే సర్వత పాణి పాదం తర్వతోచి శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి. కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలముని యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది.
1: Therefore it is said that all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడాను మనకు కనిపించదు.
1: You cannot find a place where there is no God.
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి?
1: How is it to be taught? How is it to comprehend the all-pervasive divinity?
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు.
1: However, each group has got their own celebration with the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
0: Itti daivatvamunu evaru ee reetiga ninnayinchukolanu saadhyam kaadu.
1: It is not possible for anybody to estimate or measure the divinity by any standard.
0: Kani indulo okati matramu andaru gurtinchavalsi vastundi.
1: However, it is essential to recognize one factor.
0: Ee prakriti yandu janminchina prati bhoomi kudanu prati vyakti kudanu mottamodata తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వున ఏడుస్తూ వస్తారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వీ నో ఈ చైల్డ్ ద మూమెంట్ ద చైల్డ్ ఇస్ బోర్న్ సపరేటెడ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ స్టార్ట్స్ లైఫ్ సో జర్న్ బై ఎ క్రై.
0: ఈ ఏడుపులకు కారణం ఏమిటి?
1: వై డస్ ద చైల్డ్ క్రై?
0: కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి దాని సమాధానం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ హౌ టు పాసిఫై ద న్యూ బోర్న్ బేబ్ దట్ స్టార్ట్స్ క్రయింగ్?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: ద చైల్డ్ స్టార్ట్స్ క్రయింగ్ వెన్ యూ ఆఫర్ ఎ డ్రాప్ ఆఫ్ హనీ ఆర్ మిల్క్.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాప్తమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలి? దేనిని మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: What kind of appetite is it is? It is. Is that worldly or is it natural or spiritual or beyond?
0: Aakale matramu andariki okati.
1: However, the hunger is uniform.
0: Aaharamulu veru veruga undavachu.
1: The food that we consume varies.
0: Itti aaharamunu srushtinchukoni dani yokka saramunu bhojinchi ఆనందించడమే ప్రకృతి ఎందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ దట్ వీ పార్టేక్ ఆఫ్ ఫుడ్, రిసీవ్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫుడ్ అండ్ డిలైట్ అవర్ సెల్వ్స్.
0: ఈ ఆఖరికి ఆహారమే అత్యవసరం.
1: దేర్ఫోర్ టు సాషియేట్ హంగర్ ఫుడ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనంద పెట్టడము తాను ఆనందించటము ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore it's the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని ఎట్టి జన్మం కాని ఎట్టి ప్రకృతి యొక్క లక్షణము కాని లేవు.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: Kanuka daivamunaku ittidi attidani roopani ninayinchatamu evariki taram kaadu.
1: Therefore it is not possible for anyone to decide a definite form for God.
0: Itaniki chaavu puttukaleinatti shashvithundu.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: Adi madhyantarahitudu anadi vaadu.
1: He has no beginning, nor the middle, nor an end. He is ancient.
0: Taanu chavaka puttaka champabadaka.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: Itti sarvashaktimayudainatundi yokka daivatvamunaku evaru ye peru iragalaru?
1: God being all powerful or pervasive, what name can you give him?
0: Bhumi challani neeru tragi ఆ నేతితో పైనున్నటువంటి పంటను పండించి ప్రజలకు జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
1: You know, when the soil is watered, this water is supplied to the crop, and we just reap the harvest and partake the grain and be benefited by the food.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
1: And hence every creature requires water.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిని చంపుకొంటుంది.
1: And it is the water which is equally essential as that of appetite.
0: ఆహారం లేకపోయినను జీవించవచ్చును, కాని నీరు లేకపోతే క్షణమైన జీవించటకు వీలు కాదు.
1: One may live for some time without food, but one cannot live without water.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: And therefore, food that we derive because of the water added to that.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సాధ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: You can acquire water not by any other effort other than water is a response to our prayers.
0: ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ కంపెనీ ఏందైనా కూడాను మొట్టమొదట ఆహారమునకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ at any point of time will struggle hard, will plan for food.
0: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: Therefore, to generate food, water is very necessary.
0: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: People do so many sacrifices, rituals, worship in order to have enough of water.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: The prayer is essential not merely for a millionaire, a rich man. It is equally necessary for a pauper.
0: ఇవన్నీ కూడా జగత్తునకు అందించేటువంటిది ఎవరు?
1: Who gifted all this to this nature?
0: అతని దైవము.
1: God has gifted all this to this nature.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే, కానీ జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: In fact, God does for his own fulfillment of the will and not for the world.
0: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
1: We have to recognize the basic fact, the identity between the world, the creation and the creator.
0: నీరు మానవుడు సృష్టించలేడు.
1: Man cannot generate water all
0: ఆహారమును మానవుడు పుట్టించలేడు.
1: It's not possible for man to produce food.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడాను గుర్తించలేడు.
1: In fact, man is not able to understand that food which is most essential for him to carry on his life.
0: దేని వలన ఆకలిని తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పనిని సాధిస్తూ రావాలి.
1: However, man makes his own effort to appease, to satiate his hunger.
0: కాన భగవంతుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అనేటువంటి కారణం చేత అతన్ని పూజించడం కాదు.
1: So it's not proper to worship God in anticipation of the gift that we receive from time to time.
0: ప్రార్థనలు భగవంతుని నిమిత్తమై ప్రార్థన చేయాలి.
1: We have to pray God for God himself.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: In fact, God supplies all that we need.
0: ఏ నిమిషంలో ఎక్కడ దేన్ని అందించాలో దాని తనకే తెలుసును.
1: God knows what to give, when to give, where to give.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
1: Even if you do not make effort, God will confer that what you need.
0: మనం కేవలం కోరి విఫలమైనంత మాత్రమున మనం బాధపడటం ఇది భక్తుల యొక్క లక్షణం కాదు.
1: It should not be the quality of a devotee to go back when his desire is not fulfilled by God.
0: ఏ ప్రాణి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు దీన్ని భుజించాలి, ఎంతవరకు దీన్ని విసర్జించాలి అనేటువంటి సత్యాన్ని భక్తులే కనుక్కొని ప్రజలే దాన్ని గుర్తించుకొని వర్తించడం అత్యవసరం.
1: Therefore, it is essential to know what we need, what kind of food that we require, and carry on our life sojourn on earth.
0: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
1: The mystery of God is beyond all parameters.
0: అది నీది ననగనేలా.
1: Why this and that?
0: విభేదకాది బ్రహ్మ పర్యంతము నీవే.
1: Right from Ant to Brahman, you are there.
0: అది ఎరుంగరు.
1: They do not know that.
0: మరి గరంగరు.
1: Cannot understand.
0: భూమి చెందరు.
1: They are not happy.
0: భూమిని కొందరు.
1: Some are not.
0: వివేకమున వర్తించదని కడు విర్రవీగెదరు కాని.
1: They are highly egoistic because of the intellect.
0: కడబడికేది ఎత్తమునో ఎవరికీ తెలియదు.
1: No one can decide what would happen at the end.
0: కనుక దైవం యొక్క నిర్ణయాలు మనం గుర్తించుకొని చెప్పడానికి సాధ్యం కాదు.
1: It is not possible for anybody to express God's will or the divine plan.
0: దైవం యొక్క ప్రణాళికలు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
1: The divine plan has to be revealed by divine himself.
0: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ ఏ గుణం ఇవ్వాలనో అది భగవంతునికే తెలుసు.
1: God knows what to give, where to give, why to give, whom to give.
0: కనుక మనం ఏదాని కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: దైవ ప్రార్థన వల్లనే సర్వమును నెరవేరుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే అందరు కూడా ప్రేయర్ చేయాలని.
1: So it's essential that all of you should pray.
0: దీని కోసం దాని కోసమని కాదు.
1: Not for desire.
0: కానీ భగవంతుని ప్రేమ చేయాల. ఎందుకోసం చేయాలి?
1: Why should you pray to God?
0: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
1: Oh God, I want your love.
0: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
1: And this love will be able to accomplish all.
0: ప్రపంచమంతా కూడాను సన్నిధి అవుతుంది.
1: In fact, you can achieve the whole world for that matter.
0: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
1: In fact, there is no doubt whatsoever that because of some failure.
0: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికి తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
1: The knowledgeable people know that, not the rest.
0: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయాలన్నప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
1: Therefore, in this world, don't pray merely for the fulfillment of your desire.
0: భగవంతుడా, మాకు ఏ నిమిషమునకు ఏది అవసరమో అది మీరే చూసుకోండి.
1: Oh God, you know best what I need at what point of time.
0: అంత భగవంతునికి అర్పితం చేసి ప్రయత్నం చేస్తే అన్ని సులభంగా జరిగిపోతాయి.
1: When once you offer to God, anything can be achieved easily.
0: కానీ మాకు ఇంతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
1: But till now we have not made an attempt.
0: ప్రయత్నం చేయకపోయినప్పటికి అన్ని అవే వచ్చి రావుతున్నాయి.
1: Effortlessly things started arriving here.
0: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
1: In fact, there is no special plan for anything.
0: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
1: And things are utilized as they reach here.
0: ఇంకా ఒకటి.
1: Another point.
0: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
1: And there is also the second procedure adopted.
0: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో
1: as things come to us,
0: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
1: We also send likewise to the whole world.
0: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యములే తప్ప అన్ని కార్యములు లేవు.
1: All these are divine works, divine master plan.
0: మేము ఈనాటికి కూడా ఏదో ఒకటి మేము కోరటం లేదు.
1: And even this day, nothing is desired for.
0: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని వచ్చి పడిపోతాయో.
1: When things are arriving here without asking, if you ask, you can imagine how many more things would be here.
0: మాకు ఏది వద్దు.
1: We don't want anything whatsoever.
0: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, should be prosperous, should be healthy and return. That's all he wants.
0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: You don't need to give anything to Bhagavan.
0: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
1: Bhagavan is ready to give you whatever you want.
0: కానీ అది మీకు అవసరం మా కాదా అనేటువంటి కూడా చూడాలి.
1: But better you know whether you need it or not.
0: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
1: దిస్ ఈజ్ ద థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
0: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
1: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
1: Whatever you want, pray to God.
0: Silent ga cheyandi.
1: Pray silently.
0: Idi adi kavalani korakalu pettukoni cheyakandi.
1: Not with a specific purpose or need based.
0: Korakalu lekunda
1: without desire.
0: Prema chotha bhagavantuni prarthinchandi.
1: With all love, pray to God.
0: Tappaga meeku samsiddham avutayi.
1: Everything will be added unto you.
0: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: దిస్ ఇస్ ద డైరెక్ట్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్.
0: ఇలాంటి రీతిగా భగవతత్వాన్ని మనం భగవత్ తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
0: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
1: విదౌట్ లవ్ నథింగ్ కుడ్ ఎవర్ హ్యాపన్.
0: కనుక ప్రేమ చేతనే సర్వకార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
1: దేర్ఫోర్ ద లవ్ విల్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ ద టాస్క్స్.
0: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ వితౌట్ ప్రేయర్.
0: స్వామి మేమెంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు.
1: సమ్ మే సే స్వామి వి హావ్ బీన్ ప్రేయింగ్ ఫెర్వెంట్లీ బట్ వి ఆర్ నాట్ సక్సెస్ఫుల్.
0: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కానీ జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
1: మిస్టేక్ లైస్ విత్ యువర్ ప్రేయర్ నాట్ విత్ ఎనీ రిజల్ట్ వాట్స్ ఎవర్.
0: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: Therefore all tasks are fulfilled successful by prayer.
0: చిత్రంబులు
1: peculiar
0: తైలోక్య విచిత్రంబులు
1: and important for all the three words.
0: వంజనాల విత్తంబులు
1: and it's that so endearing.
0: సంత్రంబులు
1: so close.
0: మునిజనవన భౌత్రంబులు
1: and that so intimate to all the saints.
0: చరిత్రంబులు
1: that is the history and the glory of God.
0: ఏది కావాలంటే కూడా మనకు జరగక తప్పదు.
1: Whatever that you want is bound to happen.
0: కానీ మాకు ఏది కూడా తప్పిపోలేదు.
1: But in fact you have not missed anything till now.
0: మా ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది.
1: And things prayer is going on.
0: సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి.
1: Divine will is
0: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు పరిసిద్ధవుతున్నాయి.
1: And the divine will guarantees the fulfillment of all planned for.
0: మేము జరపవలసిన కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి.
1: All programs go as per the divine master plan.
0: ఈనాడు క్రిస్మస్.
1: Today is Christmas.
0: కానీ మనం కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ మిస్యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్
0: డిజైర్స్. జీసస్ కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
1: జీసస్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఐ యామ్ యువర్ చైల్డ్.
1: ఫాదర్
0: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
1: వై డు యూ పనిష్ మీ?
0: పనిష్మెంట్ ఇవ్వద్దు.
1: Do not punish me.
0: మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
1: జీసస్ సెడ్ లెట్ డై విల్ బి డన్.
0: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ ది డివైన్ విల్.
0: అహంకారము నేను నీకంటే పెద్దవాడిని అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యు ఆర్ సుపీరియర్.
0: అహంకారం ఏమి లేకుండా ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి.
1: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో వితౌట్ ఎనీ పాంప్ అండ్
0: మీరు ప్రార్థన చేయండి, కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
1: యు ప్రే సిన్సియర్లీ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్.
0: దైవం లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: దైవం చేయనటువంటి పనులు లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హీ కెనాట్ డూ.
0: సర్వమును చేయగలడు.
1: గాడ్ కెన్ అకంప్లిష్
0: ఎనీ. పెద్దదే చిన్నదే అని ఏమాత్రం సందేహించడు.
1: టైనీ ఆర్ జైజాంటిక్, స్మాల్ ఆర్ బిగ్, గాడ్ కెన్ డూ.
0: అందరూ తన బిడ్డలే.
1: ఆల్ ఆర్ హిస్ చిల్డ్రన్.
0: వారందరికీ ఏది కావాల్సింది అది ఇస్తాడు.
1: And God will give you whatever that you need.
0: దైవం మనకంటే దూరం వాడు కాదు.
1: God is not present at a distant place.
0: హృదయం నుండే ఉంటున్నాడు.
1: God is in your heart.
0: మన హృదయం నుంచినే సంకల్పాలు చేస్తున్నాడు.
1: And he goes on willing being in our heart.
0: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
1: And things happen as per his will.
0: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి మీ కార్యాలు సిద్ధింపు చేసుకోండి.
1: Like this you pray to God egolessly without pomp and show.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: అండ్ టుడే ఇస్ క్రిస్మస్.
0: అతన్ని క్రూసిఫై చేయటం అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చాడు.
1: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నైల్డ్.
0: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
1: మదర్ మేరీ కేమ్.
0: ఏమిటి ఈ పనిష్మెంట్?
1: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
0: ఎందుకు ఈ శిక్ష?
1: Why this punishment?
0: మీరు చేయవచ్చునా?
1: Is it proper on your part?
0: చేయాలనేటువంటి పని కదా ఇది.
1: And this thing you should not do.
0: అని ఆమె కట్టిదారులు కార్చుకుంది.
1: She was shedding tears.
0: తక్షణమే.
1: Immediately.
0: ఇక్కడ ప్రత్యక్షమైనాడు తిరిగి.
1: And there there's an ethereal voice. The man.
0: రెండవ దినమే.
1: Following day.
0: అతన్ని వదిలిపెట్టాడు.
1: And he was left.
0: వదిలిపెట్టినటువంటి వ్యక్తి, నేను దైవం బిడ్డను, దైవం బిడ్డను, దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ ది సన్ ఆఫ్ గాడ్, ద చైల్డ్ గాడ్.
0: అదే రీతిగా మనం అందరూ కూడా దైవం యొక్క చిల్డ్రన్.
1: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: మేము చిల్డ్రన్ అనే భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
1: ఇఫ్ వీ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, will be successful.
0: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
0: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
0: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ బుక్స్.
0: ప్రేమను మాత్రం హృదయం ప్రతిష్ఠ చేసుకుని,
1: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్,
0: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
1: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్, సరెండర్ టు హిమ్.
0: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: And you will be successful in every task that you undertake.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Na yokka sambhashanamante kunu prema chetane jarigetundi.
1: Bhagwan's conversation, the quintessence of his speech is
0: na
1: love.
0: Na shakti ante kunu prema shaktiye pradharamaitundi.
1: Bhagwan's power is the power of love.
0: Premaku minchinatvanti yokka phalam manaku teliyadu.
1: There is nothing greater than love.
0: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
1: ఇఫ్ యూ డెవలప్ లవ్, రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
0: పోరాలనేటువంటి ప్రదేశాలు కూడా పోవచ్చు.
1: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చు.
1: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
0: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంటనే కట్టనే ఉంటుంది.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక దైవ ప్రాప్తం చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
1: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
0: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
1: బట్ డోంట్ బి డ్యూయల్, డోంట్ బి హిపోక్రెట్, కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్.
0: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావో ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
1: అండ్ ఇఫ్ యు ఆర్ హిపోక్రెట్, స్వామి విత్ఇన్ యూ విల్ బి నోటీసింగ్ ఇట్.
0: స్వామిని బయట పెట్టుకుని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది?
1: అండ్ ఇఫ్ ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ praying within?
0: Nee ventane jantane intane kantane untunnadu.
1: Swami is with you, in you, always, above you, around you.
0: Kaluka prema swaroopulara,
1: embodiments of love.
0: Ye deeni me kavalani kodinappudiki prema chetane sadinchandi.
1: It's only love that will help you to achieve.
0: Prema chetane kaanatvantidi okkati kuda lokamlo ledu.
1: There's nothing that you cannot achieve without love in this world.
0: కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి.
1: సో లెట్ ద లవ్ బి ది మెయిన్ థీమ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: ప్రేమ ముదిత మనసి.

ఎంబీఏలు ఎంబీఏలు ఎంఎస్ఎంఓ

చిన్న పెద్దవారులైన సంపదలుండి సద్దాన పరుడైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైన ఆయుర ఆరోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బరులగు వారుడైన ఎంత చదువు చదువు.

0: చదువులు ఎన్ని ఉన్నా ఫలము సున్నా. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, చదువుల వల్ల మానవుడు ఉన్నత స్థానానికి పొందలేడు.
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, పేరెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్, mere acquisition of education knowledge, man can never become great.
0: Vidyarthulara, daivanugraham leka manava prayatnamlo enni chesinappudiki avanni kudanu nirathakamle aipothunnayi.
1: Without God's grace, the human effort would be in vain, total vain.
0: ఈనాడు ప్రపంచంలో చదువులు చదివినటువంటి వారు ఎందరో ఉన్నారు, కానీ వారు ఏమైనా దేశమునకు ఉపయోగకరంగా జీవిస్తున్నారా? లేదు.
1: There are many educated people in the world today. Are they contributing for the welfare of their country? No.
0: చదువుకున్న వారి కంటే చదువు లేనటువంటి వారే చాలా ఉత్తములుగా కనిపిస్తున్నారు.
1: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మచ్ బెటర్ దాన్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నరుగడు మందమతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్, విత్ ఆల్ ఎక్స్పర్టీస్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, he doesn't know his true nature, his true identity.
0: Telivitetalu undinappudikini chadivu chadavappudikini manavuni antunnatvanti oka nijamaina tvanti oka guname sannagillina sarvamu kudanu vyartham aipothuntai.
1: With all the intelligence, intellect and education, without human value, everything acquired is useless.
0: ఈ మానవతా విలువలు లేకుండినా మనిషి మనిషే కాదు.
1: Without human values you cannot call yourself a human being by any standard.
0: ఎన్ని డిగ్రీలు పొందినప్పటికీ మానవుని అందున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణము కోల్పోయినా ఇవన్నీ కూడాను వ్యర్థములే అయిపోతున్నాయి.
1: You may have any number of degrees, if you do not have human values, all would be a mere waste.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Inaadu mana vidyarthulanu chakkaga vicharinchi chuchina etti vanikaina kudanu tirigi raakapodu.
1: If we watch our students clearly, you will understand the real content, the depth of education.
0: Kaani మన పిల్లలు చదవటమే కాదు, చదివిన దానిని తిరిగి జగత్తుకు ఉపయోగపెడుతున్నారు.
1: Our students not merely acquire knowledge, they also share their knowledge with others in society.
0: ఈ తెలివితేటలు లేకుండా ఎన్ని ఉండినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతున్నది.
1: Without this sharing, however intelligent you are, it is useless.
0: మన పిల్లలు చాలా గుణవంతుడు,
1: our students are highly virtuous,
0: సత్శీల సంపన్నుడు,
1: one of character.
0: ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని వారు ఆధారం చేసుకుని జీవితం గడుపుతున్నారు.
1: They carry on their life sojourn on the foundation of character.
0: జగత్తులో ఎట్టి గొప్పవారైనా కూడా వచ్చి మన పిల్లల దగ్గర ఎన్నో విధములైనటువంటి యొక్క విషయాలు తెలుసుకోగలుగుతున్నారు.
1: Today, men of eminence come to our students and they could learn many things from them.
0: Itti pillalu nedu vidyarthuluga vachi chernapudikini inkoka 5 samvatsaram lopala tirigi vare ee college ki teachers ga maaripothunnaru.
1: There are students today After 5 years of stay and study here, they are going to be teachers here in the same institution.
0: ఈ కాలేజీ నందు ఒక చదివినటువంటి విద్యార్థులే ఈ కాలేజీ యందే టీచర్స్ గా వస్తున్నారు.
1: The former students of this college are serving today as teachers.
0: ఇది చూస్తే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: Bhagavan is very happy noticing this important feature.
0: మా కాలేజీకి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక అధ్యాపకులు చిక్కటం లేదే అని విచారిస్తుంటాము.
1: Sometimes we feel so sad that we are not able to get right people, good teachers for institutions.
0: కాని కొన్ని దినముల్లోపనే మా పిల్లలే ఈ టీచర్స్ గా బయలుదేరి మా కంటెదుటి నుంచి వారికి అందరికి టీచ్ చేస్తున్నారు.
1: We also find our own students who are serving here as teachers and stand as examples.
0: ఈ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నత విద్య కోసమైపోయి అనేక రకములుగా ప్రయత్నం చేస్తుంటారు.
1: Those that passed out of the portals of the institution, they want to pursue their education.
0: కానీ మా పిల్లలు వారు చదివిన చదువుతో తృప్తి పొందుతూ ఆ చదువును చదివిన అందరికీ సద్వినియోగం చేస్తున్నారు.
1: But our students, they are happy with the degrees and knowledge they have acquired here, and they start sharing with
0: everybody.
1: Find our own students who are serving here as teachers and stand as examples.
0: ఈ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నత విద్య

0: acquired here and they start sharing with
1: everybody. ఇట్టి సత్శీల సంపన్నుడు తయారు కావటము చదువుల వల్ల కాదు.
0: This character, nobility, are not merely due to education, study alone.
1: చదువు అంటే కేవలము గ్రంథాల్లో నుంచి వచ్చినటువంటి ఒక విషయములు కాదు.
0: Education is not merely textual information.
1: ఈ చదువులన్నీ కూడాను వారి హృదయం నుంచినే ఉప్పొంగి వస్తున్నవి.
0: All the knowledge acquired just spills out of their own hearts.
1: ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులను తిరిగి పోల్చి చూచినా వీటికి తగినటువంటి వారు ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
0: The students here, they are second to none, incomparable with anybody outside.
1: కనుక మా పిల్లలే లోకమునకంతా కూడాను అధ్యాపకులుగా కూడాను తయారైపోయి వారి వల్ల జగత్ అంతైకుడును సత్శీల సంపన్నుడైనటువంటి గుణవంతుడిగా మారుస్తున్నారు.
0: యూ విల్ ఫైండ్ అవర్ స్టూడెంట్స్ సర్వింగ్ యాజ్ టీచర్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ హెల్ప్ ద సొసైటీ ఇన్ మోల్డింగ్ ఐడియల్ సిటిజన్స్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
1: కనుక మా పిల్లల లోపల ఉన్నటువంటి ఒక చదువులన్నింటిపైన కూడాను క్యారెక్టర్ చాలా ఉత్తమమైనటువంటి చదువు.
0: The character is the prime objective of education here in our institution.
1: అట్టి ఎడ్యుకేషన్ ఉండినటువంటి వాడు జగత్తునే ఏలగలడు.
0: The man of such education, the one of character, will be able to control everybody in this world.
1: అది లేకుండా ఎన్ని చదువులు చదివినప్పటికీ కేవలం వాడు నిష్ప్రయోజనకుడే.
0: Without this character, whatever he studies, whatever acquires, that's all useless.
1: బలవంతులు, గుణవంతులు, శక్తివంతులు, తేజవంతులు ఈ అయినటువంటి యొక్క ఈ పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
0: ఇఫ్ యు సీ దీస్ బాయ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, కరేజ్, ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్, యు ఆర్ బౌండ్ టు బి వెరీ హ్యాపీ.
1: ఇంతే కాదు, మా పిల్లలు ఏదో ఒక ఎంబీఏ చదువుతున్నారనుకుంటే ఆ ఎంబీఏ ఉండి ఉన్నటువంటి యొక్క గుణములు అన్ని కూడాను వారి అందే ఆవిర్భవిస్తున్నాయి.
0: ఆల్ ది క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ you find them in our boys.
1: Intiye kaakunda uttamainaatanti yokka bhashalu kuda neechukuntunnaru.
0: In addition to this, they have got very good language at their command.
1: Kerala nunchi vachinaatanti pillalu vaala bhasha ainaatanti yokka deenini kuda marchipoyi kaani ikkadiki vachinaatanti yokka deento anni rakamainaatanti bhashalu kuda neechukoni.
0: Those from Kerala, having come here, they begin to learn all other languages.
1: Aravamu, Malayalamu, Hindi, English, Telugu, ilanti vidyalanni kudanu goppaga nechukoni maa pillalu ee desampi vaari pillalu ani kudanu sandeham kaligeyatattuga jarugutundadi.
0: The boys learn many languages, the Tamil, Malayalam, Hindi, Telugu, what not. It is very difficult to identify to which place they belong to.
1: ఇట్టి భాషను నేర్చుకునేటువంటి పిల్లలకు ఆత్మభాష ఏమంత గొప్పది కాదు.
0: అండ్ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ దెమ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: సంస్కృతంలో కూడాను సంభాషణ జరుపుతున్నారు.
0: దే ఆల్సో కన్వర్స్ ఇన్ సంస్కృత్.
1: ఈ భాష అందరికీ తెలిస్తే కూడాను చాలా కష్టమైపోతుంది.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఇట్స్ నోన్ టు ఎవ్రీబాడీ.
1: మా పిల్లలు సంస్కృతంలోనే సర్వ జవాబులు కూడా ఇస్తూ ఈ యొక్క ఉపన్యాసములు కూడా చేస్తూ వారి యొక్క జీవితానికి సంస్కృతమయంగా జరుగుతున్నారు.
0: అవర్ స్టూడెంట్స్ నో హౌ టు రెస్పాండ్ ఇన్ సంస్కృత్, గివ్ టాక్స్ ఇన్ సంస్కృత్, దట్స్ దేర్ స్టాండర్డ్.
1: కనుక పిల్లలుంటే వారి సంస్కారం అంటే ఏమిటంటే సంస్కృతం తెలుసుకోవటం కాదు.
0: సంస్కార ద కల్చర్ ఈజ్ నాట్ మియర్ లెర్నింగ్ సంస్కృతం ఆర్ సంస్కృత్.
1: ఈ సంస్కృతం తెలిసినటువంటి వాడు సర్వసన్న సంపన్నుడిగా మారి
0: ఇన్ ఫ్యాక్ట్ బై లెర్నింగ్ సంస్కృత్ యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ పవర్ఫుల్.
1: అందరికి ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు.
0: అండ్ యూ విల్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడీ.
1: నేనే చూసినటువంటి పిల్లలను నాయన నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే స్వామి నేను పుట్టగొత్తు నుంచినే వచ్చాను అంటారు.
0: ఇఫ్ భగవాన్ ఆస్క్స్ వేర్ డు యు కమ్ ఫ్రమ్, the boy replies, swami, I am from Puttaparthi.
1: Aa pillavaadu sanskrutanni maatladutunnadu.
0: That boy starts speaking in Sanskrit.
1: Inka aneka vidhamainatuvanti bhashalu nerchukunnadu.
0: He knows many languages.
1: Ee Puttaparthilo chadivinatuvanti pillalu America, Japan, Germany, Italy anni vaipulu kudanu

0: ప్రచారం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు చిక్కటమే చాలా అరుదు.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ.
0: కానీ మా కళాశాలకు అటువంటి చక్కని పిల్లలు చేరిపోతున్నారు.
1: అవర్ కాలేజ్ హ్యాస్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: వారిని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది.
1: యూ విల్ బి వెరీ హ్యాపీ యాజ్ యూ సీ దెమ్.
0: కనుక ఇట్టి పిల్లలు మనకు చాలా అవసరము.
1: సచ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఇస్ అబ్సొల్యూట్లీ ఎసెన్షియల్.
0: కేవలము ఇక్కడ చదివిన చదువులే కాకుండా బయటికి కూడా పోయి అందరికి కూడా విద్యావంతుడిగా మార్చాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యాజ్ యూ లీవ్ ది పోర్టల్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ స్టడీ యూ షుడ్ మేక్ ఎవ్రీబడి ఎడ్యుకేటెడ్ అండ్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ప్రెసిడెంట్ గాని చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అందరూ వచ్చి మా పిల్లల్ని ఎంతో వర్ణిస్తుంటారు.
1: మెనీ మెనీ హై డిగ్నిటరీస్ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ గవర్నర్స్ చీఫ్ మినిస్టర్స్ యాజ్ దే కమ్ టు భగవాన్ దే గోన్ ప్రైజింగ్ అవర్ బాయ్స్.
0: మా యొక్క కళాశాల లోపల ఒక కాసైనా ఖర్చు లేకుండా విద్య కల్పిస్తున్నారు.
1: ఇన్ఫాక్ట్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ అవర్ కాలేజెస్.
0: ఏ యొక్క దీని ఎందుకు ఒక నయా పైసా కూడాను మా యొక్క ప్రశాంతం ముట్టడం లేదు.
1: వీ డోంట్ టచ్ ఈవెన్ సింగిల్ నయా పైసా టువర్డ్స్ ఎనీ ఎక్స్పెండిచర్.
0: వాళ్లే దీనికి ఇంకా ఖర్చు పెట్టుకుని ఇంకా ఎంతమందికి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: ఇన్ అడిషన్ టు దాట్ ఈవెన్ స్కాలర్షిప్స్ ఆల్సో ఆర్ అవార్డెడ్ టు డిజర్వింగ్ స్టూడెంట్స్.
0: ఇట్టి పిల్లలు చిక్కటము లోకంలో చాలా అరుదు.
1: It's rather rare to find students of this quality elsewhere.
0: Kanukane swami yokka property anta edi entante vidyarthule na yokka property.
1: So if you put a question, what is swami's property? Students are his property.
0: Varu lekapothe nenu emi cheyaledu.
1: Without them swami will not be able to function.
0: Kevalamu స్వామిని చూసుకోవటం కానీ విద్యా సంస్థలు చూసుకోవటం కానీ ఇంకా మిగిలినటువంటి సంస్థల లోపల తగినటువంటి అభివృద్ధులు కానీ అంతా కూడాను పిల్లలే చేస్తున్నారు.
1: ది స్టూడెంట్స్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ హియర్.
0: భారతీయ సంస్కృతి ఎంత కూడాను సంస్కృతంలోనే ఉంటుండాలి.
1: In fact, the entire Bharat rests on the culture, Sanskrita and the Sanskrit.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుడునంత వరకు కూడాను ఇక్కడ సంస్కృత పాఠమే జరుగుతుండాయి.
1: Right, the day begins and ends with the recitation in Sanskrit.
0: ఈ విధమైనటువంటి ఒక విద్యార్థులు చాలా తపస్సులు చేసినప్పుడు లభించరు.
1: You cannot get students of this quality though you undertake penance for prolonged period.
0: కనుక ఈ విద్యార్థులే అన్ని విధములకు కూడాను అభివృద్ధికి తెప్పించగలరు.
1: The students can certainly bring about change, transformation in society.
0: ee vidyarthulku raani bhashanu gaani telinatvanti oka vishayamu gaani em maatramu levu.
1: There's nothing that our students do not know. There's no language which is not known to them.
0: Itti pillalnu tayar cheyatam lopra swami anta entho shrama padutunnadani meeru bhavichochunu naaku etti shramalu kodanu ledu.
1: You may feel that Swami is training himself in training students of this quality. No strain whatsoever to Bhagavan.
0: Kanuka naaku pillalento naaku chaala sahayanga untunnaru.
1: In fact, students help Bhagavan.
0: Ee pillalu naa yokka thaasanta kudanu develop chesi prapanchamunaku entayo aayana kalpistunnaru.
1: In fact, these students propagate, share the thoughts of Bhagavan with the entire community.
0: ee pillalu valla inka enniyo college kattavalsinatundi oka avasaram yerpadutundali.
1: In fact, there's need to have few more colleges.
0: Kanuka pillalu chendane man cheyaleinatundi pannu okkati kudanu levu.
1: In fact, there's nothing that you cannot do with students.
0: Vaari kanna talidannulu kudanu vaariki pillalu vishayam teliyadu.
1: In fact, their own parents do not know the quality of their own children.
0: Yetti abhyasam lenagudu sadabhyasamulu sadgunamulu sachintanlu ee pillallo endu inta taandavam aadutunnayi.
1: We find the good thoughts, good feelings, good sentiments, good behavior, good habits among our students.
0: They're
1: first and foremost in serving their parents. They also take care of their friends, the dear and the near.
0: వారి దగ్గర డబ్బు ఆశ అనేటువంటి ఎక్కడే కానీ కనిపించడం లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ ఫర్ మనీ.
0: వారికి కావాల్సింది స్వామి యొక్క ఆజ్ఞలు శిరసావహించి దీన్ని అభివృద్ధిగా చేయించడమే వారి యొక్క లక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: దే చీఫ్ ఎయిమ్ ఈజ్ టు ఎగ్జిక్యూట్ ఇన్ టోటో భగవాన్స్ కమాండ్.
0: కనుక నాకు అంతకంటే గొప్ప పిల్లలు నాకు చిక్కనక్కరలేదు.
1: Bhagavan doesn't want any other people beyond this.
0: ఈ పిల్లల వలనే ఇంకా ఎన్నో విద్యా సంస్థలు అభివృద్ధి చేయవచ్చును.
1: Many more education institutions can be started basing on this type of students.
0: కానీ వీరికి ఎట్లు లభిస్తుండది?
1: But how could they become like this?
0: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్రమంచవ నుండిదేమో.
1: The moment you listen to the sounds of the birds, you get up from bed.
0: వాళ్ళు ఎప్పుడు తెస్తున్నారంటే ఏ తెల్లవారుజాము కారణో ఏ తెల్లవారు 8 గంటలకో కాదు మా పిల్లలు లేట్.
1: ఇట్స్ నాట్ దట్ ది స్టూడెంట్స్ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ రాదర్ లేట్.
0: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచము నుండిదేమో.
1: యూ గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ లిసనింగ్ టు ది హమ్మింగ్ సౌండ్స్ ఆఫ్ ది బర్డ్.
0: పరుదోముకొని దేహ బాధ తీర్చుకొని
1: యు బ్రష్ యువర్ టీత్
0: జలక మాడి ధరించి చల్లి భుజించు.
1: You have your bath and have your
0: breakfast.
1: And this modern tiffin is not acceptable to
0: our students. Our
1: students do not like the modern breakfast, modern tiffin.
0: రాత్రి మిగిలినటువంటి అన్నము పొద్దున్నే మజ్జిగలో కలుపుకొని ఇంత ఉప్పు వేసుకొని చక్కగా భుజిస్తున్నారు.
1: They partake the rice which is left over last night
0: చలిది భుజించు
1: and mix with the
0: curd. హితమైన వస్తువులు ఎంతయు నమలి మితముగా చేర్చుంతురు మేలవును మాకు.
1: They masticate and eat limited quantity of food.
0: బాగా నమిలి దాన్ని జీర్ణించుకునేటువంటి శక్తిని కూడాను సంపాదించుకుంటున్నారు.
1: Oh, they do have the digestive capacity.
0: హితమైన వస్తువులు ఎంతయు నమలి మితముగా చేర్చుంతురు మేలవును మాకు.
1: It is absolutely essential to eat limited quantity of food, that which is palatable and acceptable.
0: పిల్లలు ఈ విధమైనటువంటి ఆహారంలో అంత మార్పు రావటము ఈ కాలమునకు తగినటువంటి పిల్లలకు ఇది అసాధ్యము.
1: This kind of dietary habits you do not find among student community elsewhere.
0: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అడకవగల బాలుడు అనిపించుకుందరు.
1: They go to the school and listen to all lessons in all obedience and hear a good name.
0: Saddaga paatamulu nerchi anakugala baaludu anipinchukundru.
1: They listen to all lessons in all sincerity and they have all humility.
0: Emalo eppudu tirugunga boru.
1: They don't go anywhere.
0: Murigikuntara chetta pogulaninti.
1: And they don't have any dirty
0: dari nundi neeku daarakeedagunu.
1: And they don't keep anything that is unwanted.
0: Parugudi bantulaatayagunu. పరుగుడి చెడుగుడి బంతులాటైన
1: దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్.
0: వాళ్ళంతా స్పోర్ట్స్ అంటే ఏమిటి? పరిగెత్తటము,
1: రన్నింగ్.
0: ఈ రన్నింగ్ రేస్ చాలా బాగా చేస్తుంటారు.
1: రన్నింగ్ రేస్ దే డూ ఇట్ వెరీ వెల్.
0: మిగతాదంతా ఈ బ్యాడ్మింటన్ అని ఇంకోటి అని టెన్నిస్ బాల్ అని ఇంకొక బాల్ ఇంకొక బాల్ ఇంకొక బాల్ వాలీబాల్ సుగ్రీవ్ బాల్ ఏ బాల్ ఈ బాల్లంతా కూడా వారు నేర్చుకుని ఏమాత్రము శ్రమ పడటం లేదు.
1: They don't like games like volleyball and Sugriva ball like that, but they follow the traditional
0: sports game.
1: They don't get into such games.
0: They
1: take care of their own health.
0: ఏ పిల్లవాడిని కూడా పట్టి చూడండి, గట్టిగా మంచిగా ఉంటుంటాడు, గాని ఏమాత్రము మెత్తగా జబ్బులతో చేరినటువంటి వాడిగా ఉండరు.
1: Every student here is physically strong. No one is weak.
0: అటువంటి పిల్లలను తమను తాము పోషించుకోవటం కాకుండా దేశాన్ని కూడా సంరక్షించుకుంటూ వస్తున్నారు.
1: దే నాట్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, దే టేక్ కేర్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్.
0: ఈ విధమైనటువంటి పిల్లలను పొందటము ఎంత అదృష్టమో ఈ కళాశాలకు.
1: దిస్ కాలేజ్ ఇస్ లక్కీ ఎనఫ్ టు హావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: ఇలాంటి కళాశాలలు ఇంకొక 5 ఏర్పడితే ఎంతైనా కానీ చాలా ఆనందించవచ్చును.
1: ఇఫ్ 5 సచ్ కాలేజెస్ ఆర్ టు బి ఎస్టాబ్లిష్డ్ దే విల్ బి ది సోర్స్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: దీన్ని బట్టి ఇతర కాలేజీల వారు కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.
1: అదర్ కాలేజెస్ కెన్ సర్టన్లీ ఎమ్యులేట్ దేర్ ఎగ్జాంపుల్.
0: కేరళకపోతే అక్కడ కేరళ లోపల మలయాళము ఎంత నేర్చుకోవాలి అది లేదు. కేరళ వారంతా కూడాను ఈ యొక్క భాషని నేర్చుకుని ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు.
1: ద కేరళైట్స్ ఆల్సో హ్యావ్ పిక్డ్ అప్ ద లోకల్ లాంగ్వేజ్ అండ్ ఫాలోయింగ్ ద నేటివ్ కల్చర్.
0: కనుక ఇట్లాంటి విద్యార్థులు ఉండటం చాలా అదృష్టమే భారతదేశంకు.
1: ఇన్ఫాక్ట్ ద కంట్రీ ఈజ్ వెరీ లక్కీ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ.
0: భారతదేశం అంటే పవిత్రమైనటువంటి యొక్క భారతదేశము.
1: భారత్ ఈజ్ అ సేక్రెడ్ ల్యాండ్.
0: భారతీయులు అనగా వజ్రం వంటి వాడు.
1: భారతీయ సర్ డైమండ్స్ డైమండ్స్.
0: అలాంటి విద్యార్థులను ఎట్టి డైమండ్స్ తెచ్చి పుట్టినగలను దానికి వారికి చిక్కరు.
1: యూ డోంట్ గెట్ సచ్ వాల్యుబుల్ డైమండ్స్ ఎనీవేర్.
0: పెద్దలను చూస్తే వినయము.
1: They are very humble in front of elders.
0: బంధువులు చూస్తే గౌరవ మర్యాదలు.
1: They extend all respect and courtesy.
0: ఈ విధమైన యొక్క సంభాషణలు.
1: This kind of sweet conversation.
0: ఆ ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతుంటారు.
1: And all the visitors that visit them at their residences are surprised at this.
0: ఇలాంటి కొత్త కొత్త భావం అంతా నేర్చుకుని పిల్లలు ఎంతో ఆదర్శప్రాయులుగా నిలుస్తూ ఉన్నారు.
1: They pick up all that is novel and new, which is most important, essential for life, and stand as example.
0: మా పిల్లలు మేము పొగుడుకోవటం గొప్పతనం కాదు.
1: It's nothing particular great in praising our own students.
0: వచ్చి ఆ కాలేజీని చూచిపోయిన వారందరూ కూడా ఆ పిల్లల్ని చూసి వర్ణిస్తుంటే నాకెంతో ఆనందం ఇస్తుంటుంది.
1: All those dignitaries, big people that visit institutions and report to Swami how happy they are with the academics, with the performance of the students.
0: ఇది
1: Swami is mighty happy.
0: ఇది జబ్బు కాదు, రోగం కాదు, ఏమాత్రము కాదు.
1: This is not any sickness or a complaint or affliction.
0: ఒక పిల్లవాడు తోరణం కడుతున్నాడు ఒకరికి.
1: వన్ స్టూడెంట్ వాజ్ జస్ట్ టైయింగ్ అప్ ఎ బంచింగ్ ఆర్ తోరణం.
0: నేను లోపల నుంచి తలుపు తెచ్చుకుని వచ్చాను.
1: భగవాన్ ఓపెన్ ద డోర్ ఫ్రమ్ ఇన్సైడ్.
0: నన్ను చూసేటప్పటికి అదేదో భయం ఏర్పడిపోయింది.
1: అండ్ ద బాయ్ వాజ్ వెరీ మచ్ అఫ్రైడ్ వాచింగ్ స్వామి దేర్ అట్ ద డోర్.
0: అక్కడి నుంచి వణికి కింద పడ్డాడు.
1: అండ్ హీ లిటరలీ షుక్ అండ్ ఫెల్ డౌన్.
0: అది ఇనపచ్చి ఇది ఎత్తుంది.
1: అండ్ ఇట్స్ ఎన్ ఐరన్ చైర్.
0: ఐరన్ చైర్ ఆ పిల్లవాడు ఇద్దరు కూడా నా పైన పడ్డారు.
1: ది ఐరన్ చైర్ అండ్ ద బాయ్ బోత్ ఫెల్ ఆన్ భగవాన్.
0: ఆ పడేటప్పటికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి.
1: అండ్ దాట్ ఇస్ ద కాజ్ ఫర్ హిప్ బోన్ ఫ్రాక్చర్.
0: దీనికి ఏదో వేయాలని డాక్టర్స్ అంతా వచ్చి అన్ని విధాలు చూచారు.
1: డాక్టర్స్ ఎగ్జామిన్ టు డూ సంథింగ్ ఫర్ దిస్.
0: ఈ ఎముక వంటి ఎముకలు ఇంకోటి ఎక్కడ చిక్కటం లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ హిప్ బోన్ ఈజ్ సో సెన్సిటివ్.
0: కానీ కాలం కలపడం చాలా కష్టం అనుకుని
1: గుడ్ అండర్స్టాండ్ ఇట్స్ డిఫికల్ట్ టు కంటిన్యూ.
0: చాలా బాధపడుతున్నారు.
1: దే ఆర్ ఫీలింగ్ సాడ్.
0: నేను చెప్తాను ఎవరు ఏమి నా కోసం బాధపడనక్కర్లేదు, మా పిల్లలే నాకు డాక్టర్స్, మా పిల్లలే నాకు అన్ని విధాల తోడుగా ఉంటుంటారు అని నేను ఎంతో వారికి చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ ఆల్ దోస్ డాక్టర్స్ డోంట్ ఫీల్ సాడ్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ, ఐ హ్యావ్ మై బాయ్స్ టు హెల్ప్ మీ, ఐ హ్యావ్ మై బాయ్స్ to take care of me. That's what Bhagavan said.
0: Doctors, nurses, computers, anta vare naaku maaripoyaru.
1: So boys are the doctors, boys are the compounders, boys are the nurses assisting Swami.
0: Vaari valane nenu inta varaku teligalugutunnanu.
1: That made Bhagavan move like this as we find him today.
0: Andukosame maa pillalu cheptuntaru Swami meerundiga maakem bhayam.
1: That's why boys say, Swami, when you are with us, we don't need to be afraid of anybody. Bhagavan, you don't need to feel sad about
0: it.
1: We want to serve you and carry our life
0: there. ఆ విధంగా చెప్పి కొన్ని వందల మంది పిల్లలంతా కూడా ఉద్యోగాలకు కూడా పోకుండా స్వామి దగ్గరనే ఉండి ఇక్కడ చదువుకొని అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు.
1: There are hundreds of boys here who refuse to go, who refuse to accept employment jobs elsewhere. They want to stay here and serve Bhagavan.
0: నానిమిత్తమే కాకుండా వారి నిమిత్తం కూడా వారు సేవ చేసుకుంటున్నారు.
1: In fact, that amounts to a self-help also.
0: మా పిల్లల యొక్క పనులంతా కూడా మీకు చెప్పితే మీరు ఎవరు నమ్మరు.
1: If Bhagavan tells you clearly what the job undertaken by boys, you have not been positioned to believe. That is unbelievable job they do.
0: ఎవరో ఒకరు వచ్చి మా పిల్లవాడిని తీసుకుని పోతామని ఇద్దరు పిల్లలను తీసుకుని పోయారు.
1: Someone came, they wanted two boys from our college and they took these two boys with them.
0: తీసుకుని పోయి అక్కడ పోయి వాళ్లకు నెలకు 50,000 60,000 ఆ విధంగా ఇస్తూ వచ్చారు.
1: And they started paying these boys at the rate of 50,000 rupees, 60,000 rupees salary per month.
0: ఈ దుడ్డు మాకు అక్కర్లేదని చెప్పని వారి దుడ్డు వారికి ఇచ్చేసేసారు.
1: They said we don't want this money, they returned.
0: అక్కడ సంపాదించినంతా కూడాను పేద పిల్లలకంతా పంచారు.
1: All the money they earned distributed to poor people there.
0: కట్టగల పెట్టుకు ద్వారా రిజైన్ చేసి తిరిగి నా దగ్గరికి వచ్చి చేరిపోయారు.
1: They resigned their jobs outside.

0: మన యొక్క సత్యము పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: We should not be afraid of any of these factors. We should tread along the path of truth and lead an appropriate, correct life.
0: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతూ ఉంటాడు.
1: Elephant walks along the street with all majesty and the dignity.
0: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
1: It is unmindful of the dogs that bark at it.
0: ఏనుగు ఎక్కడ, కుక్కలు ఎక్కడ?
1: Where is the elephant and where is the dog?
0: పోలికనే లేదు.
1: There is no comparison.
0: అదే విధముగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
1: The cuckoo bird sings a melodious voice.
0: చూపటం లేదు.
1: But we are not that sincere so as to educate ourselves.
0: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
1: What for? Why should we study?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదను, స్థానాన్ని, గౌరవాన్ని అందించవచ్చు.
1: This education may give you the worldly respect, worldly esteem and
0: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుక

0: In this world, everything is temporary.
1: Astiram jivanam loke.
0: Life is temporary.
1: Astiram yavanam dhanam.
0: Youth and wealth are equally temporary.
1: Astiram dara putradi.
0: The wife and children, they are temporary.
1: Satyam kirti dvayam stiram.
0: But the truth and reputation, they are permanent.
1: Ee kirtini manam sadinchali.
0: We should get a good name.
1: Ee kirti deni valla manaku labhyam avutundi.
0: How do you get a good name?
1: Satya margamu vallane manaku kirti labhyam avutundi.
0: Only by following the path of truth.
1: Ee margam nandu kuda ee oka kirti manaku labhyam kaadu.
0: You cannot be famous by following any other path.
1: Ee kirti ekkada nunchi vacheyatundi manaku.
0: How do you get this reputation?
1: Satyam.
0: Truth.
1: Adiye satyam. Truth is God.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak
1: truth. సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn basing on these two.
1: ఈ లౌకికమైన ఈ భౌతికమైన ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరి అయినట్టుగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: ధనకనక వస్తు వాహనాలు ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుండాలి?
0: Who is respected in
1: this world? నీవు భ్రమిస్తున్నావు నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు,
0: respected?
1: కాదు కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you
1: have. పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధి బలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected because of your virtue.
1: కీర్తి.
0: It is only the character that brings you good name.
1: అది ఈ క్యారెక్టర్ అనేటువంటిది. Individual character, national character. వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: This character has got two aspects. One is individual character, the other is national character.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: When you are devoid of individual character, how do you expect to possess national character?
1: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
0: When we don't acquire social values, how do you expect
1: national character? చారిత్రము.
0: That national character is history.
1: అదియే చరిత్ర. రామ చరిత్ర, కృష్ణ చరిత్ర ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: The national character is the true history.
1: కేవలం
0: history.
1: మన యొక్క చరిత్రను మనం రాసుకుంటే అది చరిత్రను చెప్పడానికి వీలు కాదు. అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.

0: కనుక హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
1: హిస్టరీ, హిజ్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
0: దైవం యొక్క స్టోరీ,
1: ఇట్ ఇస్ ది స్టోరీ ఆఫ్ గాడ్.
0: అతని యొక్క గుణగణములను వర్ణించేటువంటి స్టోరీ,
1: ఇట్ ఇస్ ద స్టోరీ దట్ డిస్క్రైబ్స్ అండ్ నరేట్స్
0: అతని ఆదర్శవంతమైనటువంటి గుణములే మన స్టోరీ.
1: ఆల్ ది ఐడియల్స్ మేకప్ ది స్టోరీ.
0: ఈ చరిత్రను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్.
0: చారిత్రాత్మకుడు కావాలి కానీ జీవాత్మకుడు కాకూడదు.
1: వన్ షుడ్ బి వన్ ఆఫ్ హిస్టరీ, నాట్ ఆఫ్ ద డస్ట్.
0: కదిలిపోయే మేఘం వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తులు నిమిత్తమై ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ ద వరల్డ్లీ నేమ్.
0: నీ కాన్షియన్స్ తృప్తి,
1: యూ షుడ్ వర్క్ ఫర్
0: ఆత్మ తృప్తి నిమిత్తమై నీవు ప్రాకులాడాలి.
1: యూ షుడ్ వర్క్ సో యాస్ టు సీ దట్ యువర్ కాన్షియన్స్
0: ఇస్ ఫైన్. దేర్ మెనీ రిచ్ పీపుల్, జగత్తు లోపల విద్యావంతులు లేరు.
1: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్
0: పీపుల్, ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు.
1: దేర్ ఆర్ మెనీ ఇంటెలిజెంట్ పీపుల్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు, కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దేర్ ఆర్ నన్ హూ వ్యూ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
1: ఈజ్ ఓన్లీ అన్ ఇంటెలెక్చువల్ హూ ఫైండ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
1: And therefore he is one who makes a history if he finds that such unity.
0: Kalukune unity in diversity.
1: Unity in diversity.
0: Ilanti ekatvanni manam gurtinchali.
1: We have to recognize such unity in diversity.
0: Dehamulu yokka roopanamamulu ennikaina undavachunu.
1: The names and forms of the body vary.
0: Kani andari endukudu ee satyamu satyamu satyamu aneetundi daivattu okkate untundali.
1: But the divine truth is one and the same in all.
0: Kalukune ee satyanni manam ee reethiga sadhinchali.
1: How to recognize such a truth?
0: Satyam kevalam guruvula valla bodhinchabadetundi kaadu.
1: It cannot be taught by a preceptor.
0: Leka grandhamula valla chadivetundi kaadu.
1: Can't be known by going through a text.
0: Leka market lo purchase cheseetundi kaadu.
1: Not can you for you can purchase.
0: Friends gift icheetundi kaadu.
1: It cannot be gifted by your friend.
0: Practical life lo pannu sadinchali.
1: You have to acquire, you have to possess by your
0: effort. Manamu chanamulu kudanu ee satyam paina lakshyam nunchukovali.
1: In your daily life, in every routine, moment to moment, you should keep truth in you.
0: Mana nijamaina manavattvamu.
1: That is true human quality.
0: Trikarana shuddhito koodinatvantide manavattvamu.
1: Human life should have the unity, the harmony.
0: Mankind is man.
1: The proper study of mankind is man.
0: Thoughts, words, action. Moodinti oka ekatvam kavali.
1: The harmony, the integration of thoughts, words and deeds is needed.
0: Entamandi ee vidhanga trikarana shuddhito unnaru ippudu.
1: How many people are there?
0: Entamandi ee oka ekatvanni sadhistunnaru?
1: How many could achieve this unity?
0: Samvatsaralu kolidi kulanu sadhan chestunnaru annaru.
1: They undertake

0: దానికి ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
0: ఈ సమావేశంలో పాల్గొనే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్
0: చేసే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
0: ఇన్ని ప్రార్థనలు చేసే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
0: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలె ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ది విండ్ లైక్ ఎ పాప్కార్న్.
0: అది కాదు మనం సాధించవలసింది.
1: ఇస్ నాట్ దట్
0: సత్య నిత్యమైనటువంటిది? ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
1: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్ ఎస్ ఫర్ యువర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈనాడు మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు కూడా ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
1: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
1: We should be heartful.
0: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
1: Therefore, we should do anything heartful.
0: Heart is outside, heart is inside.
1: Heart is outside, heart is inside.
0: కనుకనే హార్ట్ ని ఫాలో చేయి.
1: సో ఫాలో యువర్ హార్ట్.
0: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
1: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: ముండే ముండే మతిర్భిన్న. తలలు వేరు వేరు.
1: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
0: తలంపులు వేరు వేరు.
1: థాట్స్ ఆర్ డిఫరెంట్.
0: కర్మలు వేరు వేరు.
1: యాక్షన్స్
0: ఫలములు వేరు వేరు.
1: రిజల్ట్స్
0: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
1: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడి?
0: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ హార్ట్.
0: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
1: Imitation is human, creation is divine.
0: ఆ క్రియేషన్ ఏంటంటిది? నీ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: దట్ క్రియేషన్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: ఈ విధములైనటువంటి యొక్క సంశయాలు ఉండినప్పటికీ దీన్ని అన్నింటినీ దానికి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగుతూ వస్తుంది.
1: There may be number of doubts, but yet you should face them, resist them, and go ahead. Why?
0: అది ఏ సత్య స్మృతి.
1: That is the truth within.
0: అట్టి మనకు ఆ సత్యమనేటువంటి యొక్క ఆవిర్భావంలో ఆ వైబ్రేషన్ లో మనం మునిగిపోవాలి.
1: Out of truth you get vibrations in which you have to draw yourself.
0: ఈ వైబ్రేషన్ సర్వత్రా ఉంటుండాలి.
1: This truth is vibration is
0: కానీ మనం కనిపించుకుంటూ పోయినంత మాత్రమున మనం లేదని విశ్వసించడం లేదు.
1: As you don't see the vibrations, you cannot deny their existence.
0: మన చుట్టూ గాలి ఉంది.
1: There's air around us.
0: కానీ మన కంటి కనిపించడం లేదు.
1: But you don't see with the eye.
0: కానీ విశ్వసించలేకపోతున్నావా?
1: But are you not able to believe it?
0: మన యొక్క దివ్యమైనటువంటి వైబ్రేషన్ మన చుట్టూ ఉంది. ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు రికగ్నైజ్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
0: సాధనలు
1: వి డూ ప్రాక్టీసెస్.
0: వింటున్నారు సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు.
1: వి లిసన్ టు సో మెనీ స్టోరీస్ ఆఫ్ నోబుల్ సోల్స్.
0: మనం హృదయంలో నింపుకుంటున్నాము.
1: హౌ మెనీ ఆఫ్ దెమ్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్?
0: నింపుకోవటం లేదు.
1: నో.
0: తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటకు విడిచినట్టుగా విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాం.
1: జస్ట్ ఎస్ ఆల్ ద ఫుడ్ ఈటెన్ వామిటెడ్ అవుట్, all the breath taken in, exhaled, we also forget all that we listen.
0: Kaani vadalavalasindi prakrutamaintivi kaani divyamaintivi kaadu.
1: Worldly things must be forgotten, not the divine matter.
0: Ee naati lokamulopala ye vidhamaintivi oka sadhana chesinappatikini andulo kinchittaina manaku aanandam labhyam kavatam ledu.
1: Whatever path you may proceed, but there's no trace of happiness in the
0: world. ఈ లౌకికమైనటువంటి సంపాదనలన్నీ కూడా ఎక్కడికెక్కడ వదిలిపెట్టిపోయేటువంటివి.
1: All the acquisitions and the money you amass,
0: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము.
1: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
0: కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
1: So we have to tread along that sacred path of truth.
0: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి చాంట్ ది నేమ్ ఆఫ్
0: కేవలం పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం

0: I install myself where my glory is sung.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరు ఎలాంటి పరిస్థితిలో ఏందని కూడా సత్యాన్ని పలకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్ ఇన్
1: ది బిగినింగ్. నేను చెప్తున్నాను, సత్యం పలకటమే సులభము.
0: ఇట్ ఇస్ ఈజీ టు స్పీక్ ట్రూత్.
1: సత్యం పలకటం ఎంత కష్టం, ఏమాత్రం కూడా శ్రమ లేదు.
0: ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్.
1: అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి.
0: But to tell lies, you have to plan a lot.
1: Chala yochana cheyali.
0: You have to think a lot.
1: Asatyaniki enta shrama untundali.
0: And you have to exert to speak.
1: Endukante shrama padi asatyamlo palgontunnavu.
0: Why should you suffer and not lie?
1: Sulabhanga neevu satyamlo palgon.
0: And you can speak truth in a very easy way. Ee
1: kapu oka rekane ina kuda nalapavachu sulabhanga.
0: You can just rub the soft petal.
1: Kaani satyanni penchukovadam anta sulabham.
0: But it is easier to dare speak truth.
1: Unnadu unnattu cheptamlo enta sulabham untunda?
0: How easy to tell what you heard?
1: Ippudu meeku evaru translation chesaru ani evaraina adiginappudu chanamlo cheppochunu Anil Kumar ani.
0: If anyone asks you who translated, you can say Anil Kumar.
1: Ee Anil Kumar peru raakunda cheyalante yememo plan veyali.
0: To tell somebody's name, you have to plan a lot.
1: Enduku inta avastha?
0: Why should you suffer?
1: Kantiki kanipinchetundi daniki enduku satyam palakkoddu?
0: Why can't you speak truth?
1: Munjeti kankananiki inga addam enduku? ముంజేతి కంకణాన్ని చూడటానికి అర్థం ఎందుకు?
0: టు సీ దిస్ గోల్డెన్ బ్యాంగిల్ వై డు యూ నీడ్ ఎ మిర్రర్?
1: ఈ బ్యాంగిల్ నీవు సులభంగా చూడొచ్చు.
0: యూ కెన్ సీ యువర్ ఓన్ బ్యాంగిల్.
1: అయితే నీ కనుబొరుస్తు మాత్రం చూడటానికి వీలు కాదు. నీ కన్నుళ్ళు కూడా నువ్వు చూడలేవు.
0: హౌఎవర్ యూ కెన్ నాట్ సీ యువర్ ఓన్ ఐ.
1: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు.
0: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
1: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
0: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లా.
1: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
0: With these two eyes, Satya and Dharma, with the third eye of love,
1: and
0: you can save me.
1: Yoga Abhyasamulo, with mood with them, it will be okay. Pooraka Kumbham Kala Bhavistu Vachya.
0: In yogic practices, these three aspects are said.
1: Manamu Kudivayapan Tishkune 20 Galiki Ila.
0: That what you inhale on one side is
1: Ida.
0: The other one is Pingala.
1: Ee rendinti yokka bhumadhyasthaname Sushumna.
0: The center of the forehead is Sushumna.
1: Kanukane aanadu Meera kuda atte cheppindi.
0: That's what Meera said.

0: హే మన్, ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానమైనటువంటి యొక్క ప్రయాగకు నీ వెళ్లి చేరుకో.
1: ఓ మైండ్ రీచ్ దట్ ప్రయాగ విచ్ ఇస్ ద సెంటర్ వేర్ దీస్ టు రివర్స్ మీట్.
0: నిర్మల పాని శీతల హోత శరీర చెల్లో రే మన్ మన్ చెల్లో రే మన్ గంగా జమునా తీర్. ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చు. గంగా జమునా తీర్ ఇదే మనకు సులభమైన మార్గం.
1: టు గో
0: భూమధ్యరేఖలో నీ యొక్క దృష్టి నిలుపు.
1: To send to go over there to the central point of the forehead, you don't need to make any reservation.
0: ఎట్టి థాట్స్ కూడా రావడానికి అవకాశం ఉండదు.
1: Then there is no scope for any such other thoughts.
0: ఇది అర్ధ శరీర నేత్రం అని పెట్టారు.
1: This is what's called the third eye. Third.
0: దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది.
1: థర్డ్ ఐ ఇస్ దేర్.
0: కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు.
1: You cannot dissect
0: it. వస్తుంది.
1: You find all blood coming out of
0: it. ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: The third eye is the one of feeling.
0: భగవంతునికి త్రినేత్రుడని ఎందుకు పేరు పెట్టారు?
1: Why do you call God three eyes?
0: ప్రతి మానవునికి ఇప్పుడు రెండు నేత్రములు ఉన్నాయి.
1: Every man has two eyes.
0: Past ను చూడగలడు.
1: He can know the past.
0: Present ను చూడగలడు.
1: He sees the present.
0: Future ను చూడలేడు.
1: But he cannot know the future.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు past, present and future మూడింటిని చూడగలడు కనుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: God is trinetra, three-eyed because he can see the past, present and future.
0: కానీ నీ ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ది ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: యూ కెన్ థింక్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ దేర్ ఇన్ బాంబే ఇన్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ది నీవు చూడవచ్చును.
1: ప్రెజెంట్ యూ కెన్ వాచ్.
0: కానీ ఫ్యూచర్ చూడలేవే.
1: బట్ యూ కెనాట్ సీ ది ఫ్యూచర్. కానీ
0: నీకు రెండు నేత్రములే ఉన్నాయి.
1: సో యు హావ్ ఓన్లీ టూ ఐస్.
0: భగవంతుడికి మూడు నేత్రములు ఉంటాయి.
1: గాడ్ ఇస్ త్రీ ఐ.
0: అంటే ఏమి? ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో
0: భవిష్యత్తును కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
0: కనుక ఈ విధమైన అంతరార్థాలతో కూడినటువంటిది భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ఉత్తమమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది, ఎంత ఆదర్శవంతమైనటువంటిది. దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.

0: ఎన్నో పరిశోధన చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్, డిడ్ రీసెర్చ్.
0: కల్చర్ అంటే ఏమిటి? సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఇస్.
0: కరెక్ట్ కాబట్టి అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: హి ఇన్వెస్టిగేటెడ్ ఎవరీ.
0: లాస్ట్ చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అదే మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఈస్ ద వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అదే మన గోల్.
1: That's our goal.
0: అది ఏ మన లక్ష్యము?
1: That is our aim.
0: అది ఏ మన దివ్యత్వము?
1: That is divinity.
0: అది ఏ మన పవిత్రము?
1: That is sanctity.
0: అది ఏ మన చరిత్రము?
1: That is our history.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: The one Bharatiya with such great inheritance and legacy, why should he ruin himself?
0: ఆ చరిత్రను నిలుపుకోండి.
1: Uphold the history and the prestige.
0: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
1: Love it, love it.
0: ప్రేమ ముదిత మనసికో

క్రమముదప్పగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల. క్రమముదప్పగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల. క్రమముదప్పగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల. గగనంబునకు కాంతి కాజేయు తారకల్ పగలు

0: క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు, ప్రాణకోటికి గాలి వీచనే అనిశంభు కిలకిల ధ్వనులు నవ్వుచును, నదులు ప్రవహించుటకు అది కారణమేమి? జగతిలో ఎందు చూచిన అందు పంచప్రాణంబులును. ఒక వ్యక్తి ఎందు మాత్రమే కాదు, సర్వత్రా కూడాను పంచభూతముల యొక్క ప్రయాణమే ఈ ప్రపంచము. ప్రపంచము ప్రాణగా విశాలమైనటువంటి హృదయం, పంచము అనగా పంచప్రాణముల యొక్క విశాలమైనటువంటి ప్రదేశము సర్వత్రా ఉంటున్నది. భూమి ఆకాశము సర్వత్రా కూడాను పంచప్రాణముల యొక్క ప్రకాశమే.
1: Why is it that the sun rises and sun sets every day in exact precision? How is it that stars that glitter at night hide themselves during the daytime? Why is it that the wind blows continuously, supplying the breeze to the living creatures so as to breathe? Why is it you find the running brooks that flow incessantly? This universe has got so many living creatures, full of the five elements. Pra means vast, pancha the five life breaths, which represent the five basic elements of this world.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Sarva karmalaku, sarva srishtiki, సర్వ పోషణకు భగవంతుడే మూల కారణం.
1: ఫర్ ఆల్ యాక్షన్స్, ఫర్ ఆల్ దిస్ క్రియేషన్ అండ్ సస్టెనెన్స్, గాడ్ ఈజ్ ది ఫౌండేషన్.
0: దైవము ఎందుకు ఈ విధంగా చేస్తాడు అనేటువంటి ప్రశ్న ఎవరికి వేయటానికి అధికారం లేదు. తన ఇష్ట ప్రకారము తాను సంచరించవచ్చును, సృష్టించవచ్చును.
1: No one has any authority to question God relating to things that happen in this cosmos. Everything happens as per His will.
0: ఇది అంతయు కూడాను ప్రపంచం యొక్క సుక్షేమమునకే.
1: That's all for the welfare of the whole universe.
0: గాలి లేని స్థానము, గాలి లేని సమయము ఎక్కడ మనకు కానరాదు.
1: There is no place nor the time where the air does not exist.
0: కాని గాలి కనిపించదు, గాలి అనుభవం చేకూరుస్తుంది.
1: You do not see the air, but you will experience it.
0: ప్రపంచమున ప్రతి చిన్న కార్యము కూడా దైవ సంకల్పం చేతనే జరుగుతున్నది.
1: In this world, every tiny task is accomplished because of God's will alone.
0: నీ స్థాయిలో నీకు అది దుఃఖంగా తోచవచ్చును, కానీ భగవంతుని స్థానంలో ఏది కూడా దుఃఖం అన్నదే లేదు.
1: From your standpoint, it may look as if miserable, sad, but from God's viewpoint, there's nothing like that is sad.
0: కనుక ఏది చేసినను, ఏది చూసినను, ఏది విన్నను, ఏది అనుభవించను, అది అన్నీ కూడాను దైవము ప్రజల కోసం చేయించినట్టు మేలే.
1: Whatever that is done, heard or seen, whatever may be, that's all for the progress advancement of the humanity only.
0: ఎందుకు దైవం ఈ రీతిగా మమ్మల్ని బాధ పెడుతుంటాడు అని కొంతమంది వాపోతుంటారు, కానీ ఆ బాధ మీ దృష్టి యొక్క సంబంధమే. కానీ దైవమునకు ఎట్టి భేదము లేదు, బాధలే లేవు.
1: We may at times feel, why God puts us to suffering, why? But from God's viewpoint, there's no suffering, no differences whatsoever.
0: ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క వికారములే తప్ప అన్యము కాదు.
1: దే ఆర్ ఓన్లీ ది పర్వర్షన్స్ ఆర్ డిస్టార్షన్స్ ఆఫ్ ద నేచర్ ఇన్ ద వే యూ విజువలైజ్.
0: ఈ నేచర్ అనేటువంటి దాంట్లో సర్వం కూడాను ప్రాణం యొక్క సంతోషమునకై అనుకూలమునకై ఆనందమునకై చేస్తుండేటువంటి యొక్క సదభ్యాసములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నేచర్ ఈస్ గివెన్ టు మ్యాన్ కైండ్ ఫర్ హిజ్ ఓన్ కన్వీనియన్సెస్, ఫర్ హిజ్ ఓన్ డిలైట్ టు కన్ఫర్ హిమ్ ద బ్లెస్.
0: అది నేను అప్పుడప్పుడు ఏ కష్టము కలిగినా ఏ సుఖం కలిగినా ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి మంచే కాని చెడ్డ కాదు అనేటువంటి సంకల్పాన్ని దృఢంగా పెంచుకోవాలి.
1: భగవాన్ రిపీటెడ్లీ టెల్స్ అస్ టు హ్యావ్ దిస్ ఫర్మ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్, బి దట్ ప్లెజర్ ఆర్ పెయిన్, ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్ థింగ్స్ హ్యాపన్.
0: కేవలము బిడ్డ గర్భము నుండి పుట్టిన తక్షణమే కెవుకవుని ఏడుస్తాడు.
1: ద మోమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ద చైల్డ్ స్టార్ట్స్ క్రైయింగ్.
0: ఎందుకోసం ఏడుస్తాడు?
1: వారి
0: తనకు ఆకలిని మొట్టమొదటి సృష్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద హంగర్ విచ్ ఇస్ ద బిగినింగ్.
0: ప్రతి ప్రాణి కూడాను కేవలం ఆకలితోనే జన్మిస్తూ ఉండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ బై బర్త్ డెవలప్ దిస్ క్వాలిటీ. ఇంత హంగర్
0: తేనెను లేక పాలను నాలుగు పైన పెట్టినప్పుడు ఆ ఏడుపు మానివేస్తాడు.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రైయింగ్ వెన్ యూ జస్ట్ ఆఫర్ హనీ ఆర్ స్పూన్ ఆఫ్ మిల్క్.
0: కనుక ఏది జరిగినప్పటికీ అది మన మంచి కోసమే కానీ చెడ్డది కానే కాదు.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ ఓన్లీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్న లేకనే మానవుడు అనేక రకములైన బాధలకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ సఫరింగ్ అ లాట్ బికాస్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై హిమ్.
0: ప్రతి దైవము యొక్క సృష్టి ఎందుకును సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ అవర్ మెయిన్ జాబ్ ఈజ్ టు నో ద ట్రూత్ బిహైండ్ దిస్.
0: కానీ ప్రపంచమంతా కూడాను గుణగణములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే ఉంటున్నారు.
1: బట్ ఆల్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ పీపుల్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్ ట్రెయిట్స్.
0: తెలివితేటలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ వాంట్స్ టు బి మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: తెలివితేటలు పెంచుతున్నారు కానీ గుణమును మాత్రం పెంచడం లేదు.
1: దో షీ డెవలప్స్ హిస్ ఇంటెలిజెన్స్ బట్ హీ ఈజ్ నాట్ గ్రోయింగ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: గుణములు పెంచుకోలేక ఎన్ని పెంచుకుంటే ఈ ప్రయోజనం ఏమిటి?
1: విదౌట్ వర్చ్యూస్ వాట్ ఫార్ ద రెస్ట్.
0: కలుగునే ప్రాచీన పురుషులందరూ కూడాను గుణమును పెంచుకునే నిమిత్తమై ప్రయత్నం చేయవలనని చాటుతూ వచ్చారు.
1: అండ్ హెన్స్ సిన్స్ ఏజ్ లాంగ్ పీపుల్ హ్యావ్ బిన్ అడ్వకేటింగ్ ద నీడ్ టు కల్టివేట్ వర్చ్యూస్ క్యారెక్టర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మనం తెలివితేటలు పెంచుకొని గొప్ప తెలివి కలిగినవాడని గొప్ప మార్క్స్ అంతా సంపాదిస్తున్నాడని మనం భావించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వీ కన్సిడర్ ఎ పర్సన్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ బికాస్ ఆఫ్ ద మార్క్స్ దట్ హీ గెట్స్.
0: తెలివితేటలు ఉండినంత మాత్రం ప్రయోజనం కాదు, దానిలో గుణం కూడా సంపాదించుకోవాలి.
1: మియర్ ప్రెసెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఇనఫ్, యూ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: ఈ గుణము లేకుండా ఇన్ని తెలివితేటలు పెంచుకున్నప్పటికీ ఇది వ్యర్థమైపోయేటువంటిది.
1: ఆల్ ది ఇంటెలిజెన్స్ విల్ బి ఇన్ వెయిన్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్.
0: కనుకనే ఈ నవరాత్రులు అనేటువంటి యొక్క పేరు దేనికి వచ్చినది? గుణమును పెంచుకునే నిమిత్తమై అనేక రకములైనటువంటి కర్మలు ఆచరించి అందులో ఉన్నటువంటి యొక్క గుణమును మాత్రమే స్వీకరించడానికి చేసినటువంటి పండుగలే.
1: Navaratri, 9-day celebration, has got a purpose behind it. We undertake so many spiritual rituals and activities to cultivate good qualities, good virtues.
0: Kanuka, manam

0: But while this is the common practice, man having gone through several births to reach this particular stage, it does not seem to be that he is asking himself, when shall I reach the destination? When shall I reach my final divinity? He does not understand this, and the sacredness of man's life and man's birth is hidden in his not being able to look at his destination.
1: Inadu jagattunandu విశ్రాంతి సంబంధమైనటువంటి సాధనములు విరివిగా అభివృద్ధి అవుతున్నవి కాని శాంతి సంబంధమైనటువంటి సాధనలు ఏమాత్రం కూడాను మనము ప్రయత్నపూర్వకంగా దానిని అభివృద్ధి పరచడానికి పూనుకోవటం లేదు.
0: టుడే ఇన్ ది వరల్డ్ మెనీ అటెంప్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు ఇంక్రీజ్ ది లీజర్ విచ్ మ్యాన్ కెన్ గెట్ బట్ వీ డూ నాట్ సీమ్ టు బి మేకింగ్ నెసెసరీ ఎఫర్ట్ ఇన్ ఆర్డర్ దట్ మ్యాన్ మే గెట్ సఫిషియంట్ పీస్.
1: శాంతి లేనటువంటి మానవులకు విశ్రాంతి లభించినా కూడాను అది మహా అశాంతిగానే వాణి యొక్క దృష్టిలో ఉంటుంటుంది.
0: ఇఫ్ మ్యాన్ హ్యాస్ నాట్ గాట్ పీస్ ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ లీజర్ దట్ విల్ నాట్ గివ్ హిమ్ ఎనీ సాటిస్ఫాక్షన్ హీ విల్ ఫీల్ వెరీ మచ్ వరీడ్.
1: 24 గంటలు కూడాను పనిచేసినప్పటికీ జ్ఞాని శాంతిగానే తన జీవితంను గడుపుతూ ఉంటాడు. ఎట్టి పని లేకపోయినప్పటికీ అజ్ఞానికి నిరంతరము అశాంతిగానే ఉంటుంటుంది.
0: A jnani or a wise man, even if he works all the 24 hours of the day, he will still look unperturbed and peaceful. On the other hand, an ignorant person, even if he has no work at all for all the hours of the day, he will look very troubled and very ruffled.
1: Aithe ee naadu shanti unnatundi pradeshamunu manam gurtinchadaniki taginatundi prayatnam salapaka ee bhulokamulo shanti ledani chandralokaniki kudanu manam prayanam salapadaniki poonukuntunnam. అయితే ఆ చంద్రలోకంలో మాత్రం మనకు శాంతి లభిస్తుందా అంటే ఆ లభించడం అనేటువంటిది తరువాత మాట్లాడదాం. 35 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ఆ చంద్రలోకమునకు పోవటం చేత తనకు లభించేటువంటిది ఎలాంటిదంటే దేహమునకు మాత్రమే చల్లదనం లభిస్తుండాది కాని మనస్సుకు భయభ్రాంతులతో పలా తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంటాడు.
0: టుడే వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ప్లేసెస్ ఆన్ ఎర్త్ వేర్ వీ కెన్ గెట్ the required peace. Not having found such places on the earth, we think that we can get peace if we go to the moon, and we are traveling to the moon. We shall discuss the question of whether we can find peace on the moon a little later. But spending 35 crores of dollars for the purpose of going to the moon, what is it that we are getting? The body may become cool, but the mind is not cool at all. The mind is filled with terrible fear.
1: కనుక మనకు శాంతి అన్నటువంటిది భూలోకములో కాని లేక స్వర్గలోకములో కాని లేక చంద్రలోకములో కాని ఇంద్రలోకంలో కాని మనకు దక్కటం కల్ల. అయితే శాంతి అన్నటువంటిది ఎక్కడ ఉన్నదనగా శాంతి తమ యొక్క అంతర్భాగమైనటువంటి యొక్క హృదయ స్థానం నందే ఉంటున్నది, వెలుపల భాగమునందు లేదు. వెలుపల ప్రయత్నపూర్వకంగా సాధించడానికి పూనుకోవటం మన కాలమును వ్యర్థం చేసినటువంటి వారమే అయిపోతాం. శాంతిని అనుభవించాలనుకున్నటువంటి వ్యక్తి మన యొక్క అంతర్దృష్టి యందు మన యొక్క భావం శుద్ధి చేసుకున్నప్పుడు పవిత్రమైనటువంటి శాంతికి మనము కొంత అర్హులమైపోతాం.
0: వేర్ ఈస్ పీస్ టు బి ఫౌండ్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఆన్ ది ఎర్త్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఇన్ హెవెన్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఆన్ ది మూన్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఇన్ ది ఇంద్రలోక? వీఆర్ నాట్ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఎనీవేర్. దిస్ ఈస్ ఓన్లీ అన్ ఇల్యూషన్. Then where are we to find it? It is in the innermost heart of each individual. To look for peace outside yourself is a waste of time, and one should look for it within himself with a clean mind. Then he will find peace.
1: Idi ekkunadanaga peru pedda ooru dibba annattuga untundadi anaga chandralokamunaku vellutunnam aneetundi peru maatram goppadiga untundadi kaani మనం అందులో సాధించినటువంటిది ఎలాంటిదిగా దిబ్బ వంటిది యూజ్లెస్, దాంట్లో ఎట్టి ఫలితం కూడా లేనటువంటి దాన్ని మనం సాధిస్తుంటున్నాము. ఆ 35 కోట్ల డాలర్స్ కూడాను భూలోకంలో పెడితే ఎంతమంది జీవులకు శాంతి సంతోషం లభించడానికి అవకాశం ఉంటుంది.
0: దిస్ ఈస్ లైక్ అవర్ డిస్క్రైబింగ్ సంథింగ్ విత్ ఎ వెరీ అట్రాక్టివ్ నేమ్. బట్ వెన్ యూ యాక్చువల్లీ లుక్ ఇన్ టు దట్ మ్యాటర్ యూ ఫైండ్ దట్ దేర్ ఇస్ నథింగ్ వర్త్ వైల్ ఇన్ ఇట్ అట్ ఆల్. We talk of the moon and going to the moon. But then, what is it that we get on the moon? That's perfectly useless. It's only the name that is attractive. If the 35 crores of dollars which have been spent in going to the moon can be spent on

0: the earth in helping people who deserve to be helped, how very nice it would be.
1: ఇదే విధముగా భూలోకమునందు కూడాను ప్రతి మానవుడు కూడాను శాంతి అనుభవించాలనేటువంటి యొక్క సంకల్పంతో అనేక రకములైనటువంటి ప్రయత్నములకు కార్యములకు పూనుకుంటూ ఉంటుంటాడు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆన్ ది ఎర్త్ ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ పీస్. విత్ ఎ డిజైర్ టు హ్యావ్ పీస్ హీ మేక్స్ మెనీ అటెంప్ట్స్ అండ్ హీ టేక్స్ పార్ట్ ఇన్ మెనీ వర్క్ అండ్ మెనీ టైప్స్ ఆఫ్ వర్క్.
1: ఎక్కడ మనకు ధర్మం అనేటువంటి భావం ఉన్నదో అక్కడే మనం గుణము అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంటుంది. ఎక్కడ గుణము అనేటువంటిది ఉన్నదో అక్కడ ఆ ఇంటి లోపల ఐకమత్యము అనేటువంటిది అభివృద్ది అవుతుంటుంది. ఎక్కడ ఐకమత్యం ఉన్నదో అట్టి దేశము లోపల ఒక విధమైనటువంటి ఆర్డర్ లో ఉంటుంటుంది, డిసిప్లైన్ ఉంటుంటుంది. ఎక్కడ డిసిప్లైన్ ఉంటుండదో అక్కడ మనకు శాంతి లభిస్తుంటుంది.
0: Where there is dharma, there will be promoted good qualities. Where there are good qualities, in that particular house, you will find... Where there is dharma, a righteousness in one's heart, there will be good quality and beauty in the heart. Where there are good qualities, in that particular house, you will find unity amongst the members.
1: Harmony.
0: Where there is harmony amongst the members in that particular house, in the country you will find order and discipline. In that country where there is order and there is discipline, you will find peace.
1: There will be peace in the world.
0: You will find peace in the world.
1: Kanuka manamu shanti aneetundi vyakti yokka gunamu paina aadharapadi untundali. ఇట్టి గుణమును మనం అభివృద్ది పరుచుకున్నప్పుడు శాంతి అనేటువంటిది మనకు లభిస్తుంది. ఆ గుణద్వారమే హృదయ ద్వారం, ఆ హృదయ స్థానమే ఆత్మస్థానం.
0: దేర్ఫోర్ పీస్ డిపెండ్స్ అపాన్ ది క్వాలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. దిస్ ప్యాసేజ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ది ఇండివిజువల్ ఈజ్ ది ప్యాసేజ్ ఫర్ ది హార్ట్. దిస్ ప్యాసేజ్ ఫర్ ది హార్ట్ ఈజ్ ది ప్యాసేజ్ ఫర్ ఆత్మ ఆర్ ది సోల్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: దీనికి ఒక చిన్న తమాష అయినటువంటి ఒక కథ.
0: దర్ ఇస్ అ స్మాల్ స్టోరీ విచ్ ఇస్ సమ్ వాట్ ఇంట్రెస్టింగ్.
1: ఒకనొక సమయమునందు భగవంతుడు ఒక జీవుని సృష్టించి, ఓ జీవ నీకు ఏమి కావాలి అని ప్రశ్నించాడట. ఏమి కావాల్సిందా కోరుకో నేను ఇస్తానన్నాడు.
0: ఆన్ వన్ అకేషన్ గాడ్ క్రియేటెడ్ ఏ జీవ అండ్ టోల్డ్ హిమ్ వాట్ యు ఆస్క్డ్ హిమ్ వాట్ యు వాంట్ ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యు వాంట్.
1: తక్షణమే దేవి ఉన్నదట, ఏమిటండి మీరు ఇంత తెలివి తక్కువగా మీరు వరవిస్తున్నారు, ఏమి కావాలని కోరుకోమంటే మానవుడు కోరనటువంటిది ఒక్కటి లేదు. కోరికలంటే అర్థం కాదు గాని సర్వమును కోరుతుంటాడు మానవుడు. అలాంటి జీవునకు నీ ఇష్టం వచ్చినటువంటిది కోరుకోమని వానికే స్వతంత్రం ఇస్తున్నావు. అలాంటి స్వతంత్రం ఇవ్వటం చేత కట్టగడపడికి మనమోహమైన వాడు చూడడు అని ఆమె హెచ్చరించిందట.
0: ది దేవి హూ వాస్ సిట్టింగ్ బై ది సైడ్ ఆఫ్ గాడ్ told him, look, you seem to be going far, too far. Man is very ambitious. Man has such desires that if you give him freedom, he will ask for anything. You are telling this jiva that he can ask for anything and you would give it. Ultimately, he will have such desires that he would not look at us again.
1: అప్పుడు దేవుడు చెప్పాడట, దేవి నేనంత తెలివి తక్కువాణ్ణి కాదు, మానవునికి సర్వ సుఖములు కూడాను వారి కోరినటువంటివన్నీ ఇస్తుంటాను. అయితే వాడు అన్ని కోరికలు కోరుతాడు కాని ఆత్మశాంతిని మాత్రం కోరడు. కనుక అది మన దగ్గరనే పెట్టుకుని వాడు కోరినటువంటివన్నీ ఇస్తాము. ఆ శాంతి కోసమైనా మన దగ్గరికి వస్తాడు అని దేవుడు చెప్పాడట.
0: గాడ్ టోల్డ్ దేవి దట్ హీఈస్ నాట్ సచ్ ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్. Man wants all pleasures. Man is going to ask for all pleasures. But the one thing that he is not likely to ask is peace of mind. And when he does not have peace of mind, he will certainly come back to us.
1: అప్పుడు దేవి ప్రశ్నించిందట, ఈ శాంతి అనేటువంటిది మన దగ్గర మాత్రం ఎట్ట లభిస్తుంది అంటే, మన దగ్గరికి రానక్కరలేదు, సర్వుల హృదయమునందు కూడాను ఆత్మస్వరూపులుగా మనం ఉంటున్నాము. కనుక అట్టి ఆత్మస్వరూపులైనటువంటి మన దగ్గర వారు స్వార్థరహితమైనటువంటి పాలనము, నీతి నిజాయితీలతో కూడినటువంటి జీవనము ఎక్కడ జరుగుతుందో అక్కడ శాంతి వారికి ఉట్టిపడుతుంది అన్నాడు.
0: దేవి ఆస్క్డ్ హౌ కెన్ హీ గెట్ పీస్ ఆఫ్ మైండ్ బై కమింగ్ టు అస్. How can he get it from us? Then God replied that he doesn't have to come to us. Atma, Paramatma, in the shape of Atma, is present in everybody. If he goes and asks for it in a selfless manner, binds himself down with principles of morality, pays due respect to truth, then he will certainly find peace of mind.
2: Kanuka, Yinadu, మానవుడనేటువంటి వాడు ఏ రీతిగా ఉండాలనుకుంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అని, అనగా మనసు యొక్క యోచన, మాట యొక్క సూచన, క్రియ యొక్క ఆచరణ, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఆత్మస్థానమునందు మాత్రమే లభిస్తుంది. అట్టి ఆత్మస్థానమునందు మాత్రమే ఈ యోచన, ఈ పలుకు, మన కార్యము, మూడింటి యొక్క ఏకత్వం ఎక్కడ ఉంటుంటుందో అక్కడ తప్పక శాంతి జరుగుతుంది. అంతేకాని మనసులో ఒక చింతన, మాటలో ఒక పలుకు, క్రియలో ఇంకొక ఆచరణ చేసినప్పుడు వానికి వాడే అశాంతిని అభివృద్ధి పరుచుకుంటాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ లైక్ రిమైండింగ్ అస్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ హింసెల్ఫ్. And wherever there is oneness in the thought that comes from one's mind, in the word that comes from his mouth, and in the deed that he performs, if there is oneness, there is Atma. But if there is no oneness or unity or coordination between thought, word and deed, each goes its own way, then you can't find peace. But wherever there is a coordination between thought, word and deed, you will find peace.
2: Kanuka, manamu. ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి ఆత్మస్థానం నుంచి వచ్చేటువంటి ప్రతి అభీష్టమును కూడాను సత్యమనేటువంటి పలుకు ద్వారా అందించి కర్మాచరణ అనేటువంటి యొక్క క్రియలో మనము జీవితాన్ని అంకితం చేయటము, ఇది సరి అయినటువంటి వయసుగా ఉండటం చేత ఈనాడే మీరు మానవులు అనేటువంటి సార్థక నామాన్ని అందుకున్నందుకు సక్రమమైనటువంటి యొక్క అభివృద్ధిని మీరు దీనికి చేపడతారని కూడాను విశ్వసిస్తున్నాను.
0: At this young age, therefore, you must understand and give a sacred place to your Atma or to your soul. And you must recognize that the thought that comes from your mind should be pure, and the word that comes should be truth, and the work that you do should also be sacred. I hope today you will realize this and you will give this a prominent place.
2: Kama krodha dveshadulu anetuvanti yokka maha utkrushtamainatuvanti అనగా బలవత్తరమైనటువంటి యొక్క గుణములు అణగద్రొక్కటం చేత మానవుని యొక్క హృదయమునందు నీతి నిజాయితీల యొక్క తత్వము అణగి మణగి ఉంటున్నది. ఈ కామక్రోధ ద్వేషములనేటువంటిది ఎంతవరకు మన యొక్క హృదయమునందు తగ్గిపోతుంటుందో అప్పుడే ఈ నీతి నిజాయితీలు అనేటువంటి వాటి యొక్క ప్రకాశము దినదినానికి అభివృద్ధిగాంచుతుంటుంది.
0: బికాస్ వీఆర్ అలవింగ్ qualities like lust, anger, greed and so on, which are bad qualities, to flourish. Good qualities like morality, like truth, are getting suppressed in our heart. But on the other hand, if we can suppress lust, anger, greed and such other bad qualities, the truth and morality will get an opportunity to come up and flourish.
2: ప్రపంచములో ఒక చిన్న ఉదాహరణము, జ్యోతి మనకు కావాలనుకున్నప్పుడు ఒక ప్రమిద, నూనె, వత్తి మూడు కూడా ఉంటుండాలి.
0: ఇఫ్ దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇఫ్ యూ వాంట్ ఇన్ దిస్ వరల్డ్ సమ్ లైట్ దెన్ యూ వాంట్ త్రీ థింగ్స్ యూ వాంట్ సమ్ కంటైనర్ ఫర్ ది ఆయిల్ యూ వాంట్ ఆయిల్ అండ్ యూ వాంట్ ఎ విక్ దీస్ ఆర్ ది త్రీ థింగ్స్ విచ్ యూ రిక్వైర్
2: ఈ మూడును చేరినప్పుడు భగవత్ కటాక్షం అనేటువంటి యొక్క జ్ఞానజ్యోతి దానికి వెలుగుతూ ఉంటుంటుంది.
0: ఇఫ్ ఆల్ దీస్ త్రీ కమ్ టుగెదర్ దెన్ యూ విల్ ఫైండ్ దట్ ది లైట్ విచ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ బి షైనింగ్.
2: ఇక్కడ వైరాగ్యం అనేటువంటిది ఒక ప్రమిద, భక్తి అనేటువంటిది ఒక ఆయిల్, ఇంకా కర్మ అనేటువంటిది ఒక వత్తి. ఈ మూడింటిని చేర్చడం చేత జ్ఞానము అనేటువంటి వెలుతురు మనకు లభిస్తుంది.
0: In this analogy, we have to regard vairagya or detachment as the container, devotion or bhakti as the oil, work as the wick. And if you have all these three coming together, then wisdom is the shining light.
2: ఈ మూడు లేకపోయినప్పుడు దానిని అంటించేటువంటి పరమాత్ముడు కూడాను లేకపోతుంటాడు. అయితే ఈ మూడు ఉండి కూడాను అంటించేవాడు లేకపోతే ఈ మూడు కూడాను వృథా అయిపోతుంది.
0: If you have, if you do not have these three, namely the container, the devotion and the work, then there will not be God who will light the lamp of knowledge. But it may also happen that you have all the three, the container, the oil and the wick, yet you do not have the grace of God for lighting the vision.
2: Pranati noone vatti kaladu. Deepapu velugu kaluguna.
0: You may have the container, the oil and the wick. Just by their possession will there be light?
2: Poolu soodi daramundi pushpamala tanaguna.
0: Flowers, the needle and the thread are there. Will the garland come of its own accord?
2: Swarnamu ratnalu galavu sommulu nirmanamaguna.
0: Gold and precious stones are there. Will the jewels come of their own accord?
2: Buddhi galadu, vidya galadu, guruleka gnani yaguna.
0: There is intelligence and there is education. But without a guru, can you get the wisdom?
2: Neeku buddhi baga unnadi. Kani vidya blackboard paina ye ani rasaru. Ee yokka roopamunaku ye ani palakalani cheppetuvanti guruve lekapothe neeku enta buddhi undi emi prayojanam.
0: You may be very intelligent. On the blackboard, someone writes the letter A. But if there is not the guru who tells you that that letter has to be pronounced as A, what is the use of your intelligence?
2: Inka chakkane bangaru unnadi, vajramulu unnavi, kani kamsali lekapothe adi okka sommulu nirmanam avutunda.
0: You may have very good pure gold, you may have diamonds. But if there is not the goldsmith, how are you going to get an ornament out of that?
2: Thread, soodi, daramu undi, kani kuchetuvanti vyakti lekapothe adi haram avutunda.
0: You have the thread, the needle and the jewels that can go into the hara. But if there is no one who will put them together, how can you get the hara?
2: అదే విధముగానే మన యొక్క తెలివితేటలు ఎంత ఉండినప్పటికీ భక్తి కర్మ వైరాగ్యం ఉండినా జ్ఞానమే లేకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది.
0: However intelligent one may be and one may have bhakti and karma and vairagya, detachment, devotion and work, but if you do not have the wisdom, your life will become a waste.
2: కాని మనము ఈ జగత్ అనేటువంటి దాని యందు దేవుడనేటువంటి వాడు జీవుని యందే లీనమై ఉంటున్నాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఎవ్రీ జీవా అండ్ మిక్స్డ్ అప్ విత్ ది జీవా.
2: జీవతత్వమును కొంతవరకు మరచి దైవత్వమును మనం లక్ష్యం ఉంచుకున్నప్పుడు మన యొక్క పవిత్రమైన జీవితానికి ఎట్టి అభ్యంతరములు కూడాను వాటిల్లవు.
0: ఇఫ్ టు సమ్ ఎక్స్టెంట్ యూ ఫర్గెట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ జీవా, concentrate on the aspect of God, then you will find that there will be no obstacles for this sacred life of yours.
2: Jeevudundu dehamandu hrudayamandu devudundu rendu koodi aataladi okarinokaru viduchundru bommalaatalu aadinche sutradari okadu undu manchi chedda bommalundu okati lone rendu undu unna.
0: The jeeva resides in the body. God resides in the heart. God and Jiva begin to play with each other. To conduct this play and to carry it through various manifestations, there will be one person, that is God. Between God and Jiva, it can ultimately become only one.
2: Oka ginja untunnadi, oka seed. దానిని మనం పగలగొట్టినప్పుడు రెండు బద్దలుగా అవుతుంది. రెండు బద్దలు చేరినటువంటిదే ఒక విత్తనము. ఆ రెండు బద్దలు చేరినటువంటి విత్తనం పెట్టినప్పుడే మొక్క మలుస్తుంది, కానీ రెండు బద్దలు వేరు వేరు చేసినప్పుడు మొక్క మలచడానికి వీలు కాదు. కనుక జీవ బ్రహ్మ అనేటువంటి రెండు బద్దలు చేరినటువంటి యొక్క విత్తనమే మన యొక్క జీవితం.
0: వీ హ్యావ్ ఎ సీడ్. వీ కెన్ బ్రేక్ దట్ సీడ్ ఇన్ టు టూ హాఫ్స్. ఇఫ్ యూ బ్రేక్ ఇట్ ఇన్ టు టూ హాఫ్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది ఎర్త్, యూ వోంట్ గెట్ ఎ ప్లాంట్. But if you put the whole seed in the earth, you will get a plant sprouting out of it. In the same manner, Jiva and Brahman are the two halves of the seed. It is together Jiva and Brahman that will constitute the whole seed and sprout. Each one by itself has no existence.
2: Kani manam manavakaramunu dharinchi manavulane 20 yokka perutho manam pilavabadtu
1: మానవత్వం అనేటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది మానవుని యందు ప్రకటిస్తుండదనేటువంటి సార్థకమైనటువంటి కీర్తిని అందుకుంటూ కూడాను మనము మానవత్వం అనేటువంటిది ఏమిటో అర్థం లేని చేసుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో మన జీవితాన్ని వ్యర్థం గావిస్తున్నాం.
0: We are born as human beings. We call ourselves human beings. We proclaim that a human being will always show divinity. At the same time, with all this, we are not able to understand what is the true nature of a human being.
1: మానవుడు మానవుడిగా జీవించటమే మాధవునికి ఆనందం.
0: That man should live as man gives great pleasure to God.
1: కనుక మనం ఈనాడు మానవుడు మాధవుడిగా కావడానికి వీలు కాకపోయినప్పటికీ మానవుడనేటువంటి యొక్క పేరును నీవు ధరించడం చేత నీవు మానవుడిగా జీవించితే కూడా చాలు, అదే యొక్క లోకం యొక్క కళ్యాణం ఏర్పడుతుంది.
0: Today, man may not be able to become God, but God desires that man, because he has appeared as man, should live as man and not worse than a man.
1: నిజముగా మనము మనిషి అనేటువంటి పేరుతో మనం పిలబడుతున్నప్పుడు మనిషి యొక్క గుణములే మనం ప్రకటనలో కూడా చూపించాలి.
0: When we are being termed a man or a human being, we should show in our conduct the qualities that are appropriate to a human being.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఒక రామాయణంలో.
0: There is a small example for this in Ramayana.
1: రావణుడు సీతను దక్కించుకోటకై అనేక రకములైనటువంటి ప్రయత్నములు చేయుచు అనేక రకములైనటువంటి రూపములంతా మారుస్తూ ఉంటుంటాడు.
0: రావణ ఇన్ ఆర్డర్ దట్ హీ మే గెట్ సీత ఫర్ హిమ్సెల్ఫ్ హీ మేక్స్ సెవరల్ అటెంప్ట్స్ హీ మేక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షోస్ అండ్ పుట్స్ ఆన్ డిఫరెంట్ అపియరెన్సెస్.
1: అయితే ఆ సీత ఈ రావణునికి ఏమాత్రము కూడాను చిక్కక దక్కక తప్పించుకుంటూ నిరంతరము కూడాను రామచింతనలోనే తన జీవితం అంకితం చేసుకుంటున్నది.
0: బట్ సీత వాజ్ అవాయిడింగ్ వాజ్ నాట్ కమింగ్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ రావణ అండ్ ఆల్ ది టైమ్ షీ వాజ్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ రామ.
1: ఈ పరిస్థితిని గమనించినటువంటి మండోదరి రావణుని దగ్గరికి వెళ్లి, స్వామి, ఆ సీతను పొందేటువంటి నిమిత్తమై తమరు అనేక రకములైనటువంటి రూపములు దారుస్తున్నారు, కాని ఆ రూపములకు సీత చిక్కేటువంటిది కాదు, కనుక సీత నీకు చిక్కాలి సీత నీకు దక్కాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే నీవు రామస్వరూపమునే నీవు ధరిస్తుంటే సీత సులభంగా వశం చేసుకోవచ్చు కదా అని ఒక ప్లాన్ చెప్పింది.
0: హావింగ్ రియలైజ్డ్ దిస్ సిచ్యువేషన్ మండోదరి హ్యాడ్ ఎ ప్లాన్. Mandodari went and told Ravana, you are putting on several faces, you are putting on many different appearances with a view to get Sita for yourself. This is not going to succeed, but I have a suggestion to make, and that is, if you can appear like Rama, then it is possible that Sita will be yours.
1: అప్పుడు ఈ అపవిత్రమైన గుణాలు నాకెందుకు వస్తాయి అన్నాడు.
0: Then Ravana said, Mandodari, if I really put on the face and the appearance of sacred Rama, then why should I get these bad ideas into me at all?
1: Kanuka Rama swaroopamunu chendinappudu Rama bhavamule vastayi kani Ravana bhavamulu raavu annadu.
0: When you look like Rama, the ideas will be also appropriate to the appearance of Rama, but he will then not get the bad ideas which are appropriate to Ravana.
1: ఈ రావణుడు చెప్పినటువంటి యొక్క ఆదర్శము ఈనాడు మనం ఎంతైనా కూడా అనుసరించడంలో చాలా బాగా ఉంటుంటుంది. అనగా మనం మానవులము అనేటువంటి రూపమును ధరించడం చేత మనకు మానవ గుణములే రావాలి కాని లేక వానర గుణములో లేక దానవ గుణములో మనలో చేరకూడదు.
0: దిస్ ఐడియల్ విచ్ హ్యాస్ బీన్ ఇనాన్షియేటెడ్ బై రావణ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వర్ది ఆఫ్ ఫాలోయింగ్. While we are putting on the appearance of a man, naturally we should get the qualities that are appropriate to a human being. We should not get the qualities while appearing as a man appropriate to either a monkey or a demon.
1: Manamu telivitetala adhikamga unnavani manamu mitimiri maatladatani kani mitimiri pravartinchadani kani povatam chetane mana yokka vijnana prajnana sugnanamulu mooditini manam kolipothunna.
0: We feel that we are very clever, we feel that we are very intelligent, and we talk too much, and we cross the limits of decency, and that is the reason why we are losing our intelligence, we are losing our knowledge, and we are losing our wisdom.
1: Viveka vichachanalu maa manavuniki pradhanamainatunte lakshanamulu.
0: power to distinguish right from the wrong is an important quality of man.
1: పాపమన్న భయము, పుణ్యమైన ప్రేమము, పెద్దలయందు గౌరవము, ఈ విధమైనటువంటి యొక్క అణకువ మెణకువతో ఉండేటువంటి సమయం నందే మానవత్వానికి ఒక దివ్యత్వం అనేటువంటి యొక్క ప్రకాశము అభివృద్ధిగాంచుతుంది.
0: టు కీప్ అవే ఫ్రమ్ సిన్, టు బి అట్రాక్టెడ్ బై గుడ్ వర్క్, టు డెవలప్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్, దీస్ ఆర్ ది క్వాలిటీస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్. వెన్ హీ హ్యాస్ సచ్ క్వాలిటీస్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ డివినిటీ షైనింగ్ ఇన్ హిమ్.
1: దేశే కాల పాత్రను పురస్కరించుకుని మన మానవత్వాన్ని కూడాను ఏ ప్రదేశమునందు, ఏ స్థానమునందు, ఏ వ్యక్తికి ఏ రకమైనటువంటి యొక్క గౌరవాన్ని కాని వినయమును కాని అందించడానికి మానవుని యందు ఉన్నటువంటి వివేకము అతి పవిత్రంగా మనకు ప్రవేశపెడుతుంది.
0: డిపెండింగ్ అపాన్ ది ప్లేస్ వేర్ వన్ ఈస్, డిపెండింగ్ అపాన్ ది టైమ్ వేర్ వన్ ఈస్, అండ్ డిపెండింగ్ అపాన్ ది ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ వన్ ఈస్, మ్యాన్స్ నేచర్ హ్యాస్ ది కెపాసిటీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్, టు షో రెస్పెక్ట్ వేర్ ఇట్ ఈస్ నీడెడ్, టు షో హ్యూమిలిటీ వేర్ ఇట్ ఈస్ నీడెడ్, అండ్ టు షో సచ్ అటెన్షన్ అండ్ అఫెక్షన్ వేర్ ఇట్ ఈస్ నీడెడ్. దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
1: దీనిని పురస్కరించుకుని ఆహార, నిద్ర, భయ, మైదునాని సామాన్యమే తత్ పశు భిన్న రాణి, జ్ఞానం రాణ అధికం విశేష జ్ఞానేన శూన్య పశుభి సమాన.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హ్యాస్ బీన్ సెడ్ దట్ ఈటింగ్, స్లీపింగ్, టు బి అఫ్రైడ్ అండ్ టు మూవ్ అబౌట్ దీస్ ఆర్ కామన్ ఫీచర్స్ ఫర్ మ్యాన్ అండ్ ఎనిమల్, బట్ there is a distinct feature for man, and that is jnana or intelligence. This the animal has not. But if man has not got the necessary intelligence, then he simply becomes an animal.
1: Kanuka atti pavitramainatundi jnanamu manavuni yendu undatam cheta manamu manavattamainatundi yokka pravartan lopala mana jeevitanni pravesha pettali.
0: It is because this sacred knowledge is present in man. Man is intelligent. One must make an attempt to put his life and his conduct along the proper and sacred path.
1: Ade Ramayana manandu Hanumantuni yokka visishtamainatundi yokka pravartana manaku chakkani prabodha jarputu untundadi.
0: In
1: Ramachantaku vachinappudu Hanumantudu chaala vinayamuto videyudaipoyi antaniki adugujadalanu ottutu potuntadu.
0: In Ramayana, we have the story of Hanuman. We have an ideal in the manner in which he conducts himself. For example, when he comes close to Rama, he showed extreme humility. He showed great obedience to Rama. These are the qualities of Hanuman.
1: Aite, ee Hanumantudu Ramulu daggara inta vinaya vidheyitudai undadaniki karanam emiti? Ramo vigrahavan dharmaha. రాములు ధర్మస్వరూపుడు కనుక ధర్మము దగ్గర హనుమంతుడు దీనుడై నిలిచాడు.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ హనుమాన్ బీయింగ్స్ ఎగ్జిబిటింగ్ సచ్ హ్యూమిలిటీ అండ్ సచ్ ఒబీడియన్స్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ రామ? ది రీజన్ ఈస్ రామో విగ్రహవాన్ ధర్మ. రామ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. దేర్ఫోర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ధర్మ హనుమాన్ షోస్ ది గ్రేటెస్ట్ పాసిబుల్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: అదే హనుమంతుడు లంకకు పోయినప్పుడు రావణుడు సింహాసనం పైన కూర్చొని ఒరే కోతి నీవు క్రింద కూర్చో అంటే ఈ రావణుడి కంటే ఇంకా 10 రెట్లు అధికమైనటువంటి వారమును పెంచి పైన కూర్చున్నాడు. కారణమేమిటి? అక్కడ చెప్పాడు హనుమంతుడు, ధర్మము దగ్గర నేను దీనుడను, ఈ దర్పము దగ్గర నేను ధీరుడను అన్నాడు.
0: ది సేమ్ హనుమాన్ వెన్ హీ వెంట్ టు లంక ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ రావణ, వెన్ రావణ వాజ్ సిట్టింగ్ ఆన్ ఎ హై థ్రోన్, and when Ravana told Hanuman, you sit on the ground, he did not obey. He made a chair for himself with his tail, which is much higher than the throne, and he would not sit down. And he explained by saying, yes, in the presence of dharma I am humble and I am obedient, but in the presence of this darpa, your boasting king, I will not show any humility or any obedience.
1: Ade vidhamugane meer vidyarthulainatunte varu సక్రమమైనటువంటి మార్గము అని మీ హృదయం ఒప్పుకున్నదా? ధర్మము ఇది మా ఆఫీసర్లు కాని, మా డిపార్ట్మెంట్ కాని, మా యొక్క మినిస్టర్లు కాని చేసినటువంటిది ధర్మము అని అనుకున్నప్పుడు మీరు అక్కడ ధర్మము దగ్గర దీనులై నిలిచాలి.
2: లేక అధర్మము అనేటువంటిదిగా ఉంటున్నప్పుడు మీరు ధీరత్వముతో దాన్ని సాధించాలి, కానీ కేవలము అరాజకత్వాన్ని పెంచడుకోవటానికి పూనుకోకూడదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ యూ స్టూడెంట్స్, వెన్ యూ ఆర్ కన్విన్స్డ్ దట్ సంథింగ్ ఈస్ గుడ్ అండ్ ది పాత్ దట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ రైట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ ధర్మ, మే ఇట్ బీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ యువర్ టీచర్స్ ఆర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది మినిస్టర్స్, యూ మస్ట్ షో ఒబీడియన్స్ అండ్ గ్రేట్ హ్యూమిలిటీ. On the other hand, if you feel that something is adharma, wrong, and is going in the wrong way, then you should show some courage and tackle the situation, but you should not take to anarchic methods.
2: Inadu edi dharmamo edi adharmamo aneetvanti danni kudanu manam vicharana cheyaka మనము ఏదో ఒక పిచ్చిబెట్టిన కోతల వలె మనం విచ్చలవిడిగా తిరగటం మొదలుపెట్టి కట్టగడపటకు ఏదో నిరపరాధులైనటువంటి వారిని కూడా హింసించడానికి పూనుకుంటున్నాం.
0: Today, without even making an enquiry as to what is right and what is wrong, what is dharma and what is adharma, we are behaving like monkeys which are excited and which have got out of rail, and we are doing things which will punish even innocent people.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: A small example for this.
2: ఒక స్టూడెంట్ ఒక హోటల్ కు పోయినాడు.
0: One student went to a hotel.
2: మంచి మసాలా దోశలు రెండు ఇప్పించుకున్నాడు.
0: హి ఆస్క్డ్ అండ్ గాట్ టూ గుడ్ మసాలా దోశే.
2: కానీ తిన్నాడు, ఆ హోటల్ అతనికి డబ్బు ఇవ్వకోకుండా వచ్చేసేస్తున్నాడు.
0: హి ఏట్ దెమ్ అండ్ హి వాస్ కమింగ్ అవే విదౌట్ పేయింగ్ ఫర్ దెమ్ టు ది హోటల్ కీపర్.
2: అప్పుడు హోటల్ కీపర్ వచ్చేసేసినాడు, అతన్ని పట్టుకున్నాడు, నా డబ్బు నాకు ఇచ్చేసేయమని అతనితో పోట్లాడినాడు.
0: ది హోటల్ కీపర్ కేమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ అండ్ సెడ్ యు మస్ట్ పే మై మనీ.
2: కానీ ఇది విద్యార్థి చేసినటువంటి తప్ప లేక హోటల్ కీపర్ చేసినటువంటి తప్ప అని మనం విచారించుకుని విద్యార్థి చేసినటువంటి తప్పు, మా విద్యార్థులకి ఇది అవమానకరమైనటువంటి విషయము అని తగిలినటువంటి విద్యార్థులు అంత త్యాగము అంత ఆ విద్యార్థి పైన ప్రేమ ఉంటుంటే తన జోబిలో నుంచి కూడా ఆ రెండు దోశలు దీనికి డబ్బు ఇచ్చి రావటం సరైన ధర్మం.
0: ఇన్ దిస్ సిచ్యువేషన్ whose is the fault? Is the student at fault or is the hotel keeper at fault? Now his companions, other students, they should feel that the student is at fault, and if you like to support him and help him, if you have the sacrifice, you should feel that it's a disgrace to the student community, and then pay for the doses that he has eaten and get him out of the situation.
2: అది సరైనటువంటి మార్గమే, కానీ మా స్టూడెంట్ ను హోటల్ వాడు కొట్టాడని మిగిలిన కాలేజీ పిల్లలంతా హోటల్ పైన పడి దానికి అగ్గి పెట్టడం లోపల ఇది ఎంత అధర్మమో మీరే యోచన చేసుకోవచ్చు.
0: దాట్ ఈస్ ది రైట్ కాండక్ట్. ఆన్ ది కాంట్రీ, ఇఫ్ ఆల్ ది అదర్ స్టూడెంట్స్ ఫీల్ దట్ ది హోటల్ మ్యాన్ హ్యాడ్ ఇన్సల్టెడ్ ది స్టూడెంట్ అండ్ దే అటాక్ ది హోటల్ ఓనర్ అండ్ సెట్ ఫైర్ టు ది హోటల్, హౌ బ్యాడ్ ఈస్ ది యాక్షన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్.
2: ఇది పవిత్రమైనటువంటి సరస్వతిని హృదయస్థానం నందు పెట్టుకుని అపవిత్రమైనటువంటి కార్యాలకు మనం పూనుకోవటము ఇది విద్యకే చాలా అవమానకరమైనటువంటిది.
0: This is like having sacred Saraswati as a student at your heart and at the same time taking a path which is wrong. This is doing injustice and is somewhat shameful to the education that you are getting.
2: కనుక విద్యార్థులు అనుకునేటువంటి వాళ్ళు వివేకమనేటువంటి దాన్ని అభివృద్ది పరుచుకుని విచారణ అనేటువంటిది చేసి న్యాయాన్యాయముల లోపల మనము దానిని పరిష్కారం చేసేటువంటి దీంట్లో పోవాలి. అంతేకాని మనం విద్యార్థులు కాని విషయార్థులు కారాదు.
0: స్టూడెంట్స్ మస్ట్ బి ఏబుల్ టు డిస్టింగ్విష్ రైట్ ఫ్రమ్ ది రాంగ్. స్టూడెంట్స్ మస్ట్ అండర్టేక్ మేకింగ్ ఎన్ ఎంక్వైరీ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. స్టూడెంట్స్ మస్ట్ బి ఆఫ్టర్ ఎంక్వైరింగ్ అండ్ అండర్స్టాండింగ్ థింగ్స్. దే షుడ్ నాట్ సింప్లీ గో ఆఫ్టర్ డిజైర్స్ అండ్ వరల్డ్లీ ప్లెజర్స్.
2: ఈనాడు ఏదో హోటల్లో ఒక 50 పైసా ఎక్కువ చేసినారంటే కూడా స్టూడెంట్స్ స్ట్రైక్, ఏదో బస్సు యొక్క టికెట్లు ఒక 50 పైసా ఎక్కువ చేసినారంటే స్టూడెంట్స్ స్ట్రైక్. స్టూడెంట్స్ కు సంబంధం లేనటువంటి విషయాల్లో స్టూడెంట్స్ చేరుకోవటం చేత మన యొక్క విద్యను చాలా అవమానమైనటువంటి యొక్క పరిస్థితిలో మనము వినియోగం చేస్తున్నామని మనం భావించాలి.
0: టుడే ఇన్ ఎ హోటల్ ఈవెన్ ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ సంథింగ్ గోస్ అప్ బై 1 naya paisa, ది స్టూడెంట్స్ అండర్టేక్ ఎ స్ట్రైక్. Even if the charge for a bus ticket goes up by 1 naya paisa, the students undertake a strike. In this manner, if students go and participate in things with which they are not directly connected, we are really causing disgrace to the education which we are receiving.
2: Samayamanu puraskarinchukoni స్థానమును పురస్కరించుకొని వానరుడైనటువంటి హనుమంతుడే ఆ రకంగా ప్రవర్తిస్తే మనము మానవుడైనటువంటి మనము ఇంకా ఎంత ఉత్తమమైనటువంటి దీని కింద ప్రవర్తించాలి.
0: Taking into consideration the time and the situation and the place where he was present, if Hanuman, who was a monkey, conducted himself in such a right and correct manner, how much better we should conduct ourselves who call ourselves human beings.
2: Vanarunaku manavunaku unnatundi bhedamu meeru sulabhanga artham chesukochu. Vanara meeru nara, idi nara adi vanara. వానరకు నరకు ఉన్నటువంటి వ్యత్యాసం వా ఒక్కటే వ్యత్యాసం. వా అనగా వాలం, వాలముతో చేరినటువంటి వాడు వానరుడు, వాలము లేనటువంటి వాడు నరుడు. కానీ చేష్టలు రెండు ఒక్కటిగానే ఉంటున్నాయి.
0: యు క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ మంకీ అండ్ ఎ మ్యాన్. ఎ మంకీ ఇస్ కాల్డ్ వానర, మ్యాన్ ఇస్ కాల్డ్ నర. ది ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ది అడిషనల్ లెటర్ వా. That additional letter stands, va means tail. Therefore, one who has a tail is a monkey. One who has no tail is a man. But despite this difference, the behavior of both man and monkey appear to be similar.
2: Vanaruni yandu narayaku tattvam ledu. కానీ నరుని యందు వానరత్వం అనేటువంటిది శేషంగా ఉంటుండాలి. ఈనాడు అట్టి శేషమును మనం దూరం చేసుకోవటానికే ఇట్టి పవిత్రమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
0: ఇన్ ఎ మంకీ దేర్ ఆర్ నో క్వాలిటీస్ విచ్ వన్ క్యాన్ అట్రిబ్యూట్ టు మ్యాన్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్ మ్యాన్ దేర్ ఆర్ సమ్ రెసిడ్యూరీ క్వాలిటీస్ దట్ ఆర్ అప్రోప్రియేట్ టు ది మంకీ. ఇన్ ఆర్డర్ టు గెట్ ఓవర్ అండ్ షెడ్ దీస్ రెసిడ్యూరీ క్వాలిటీస్ ఆఫ్ ఎ మంకీ విచ్ ఆర్ హ్యాంగింగ్ ఆన్ ఇన్ అస్, వీ షుడ్ పుట్ అవర్ సెల్వ్స్ ఆన్ ది రైట్ పాత్ అండ్ థింక్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్.
2: ఇట్టి విచారణ చేయటం లోపలనే నీతి నిజాయితీల యొక్క తత్వమును శంకరుల యొక్క శిష్యులు లోకానికి చక్కగా చాటినారు. నీతి నియమము లేక తిరిగిన దాతకైన అజ్ఞానముడు గదువు అన్నాడు. నీతి నియమమేగిన లేకపోతే ఎట్టి పవిత్రమైనటువంటి అధికారికైనా కాని అజ్ఞానం అనేటువంటిది పోవటానికి వీలు కాదు. కనుకనే ఈ నీతి నియమాలను మనం చక్కగా పాటించాలి. ఏదో అకారణమైనటువంటి ఉద్రేకములు కాని కొన్ని అర్థముగానేటువంటి ఉద్రేకాలు కాని మనం గురి కారాదు. ఈ కామక్రోధ ద్వేషముల అసూయ అనేటువంటి యొక్క దుర్మార్గపు వృత్తులంతా కూడాను ఈ చిన్న వయసునందు మనం చక్కగా అరికట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ఈస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ మేకింగ్ సచ్ ఎంక్వైరీస్ దాట్ ది డిసైపుల్స్ ఆఫ్ శంకర స్పోక్ అబౌట్ మొరాలిటీ, స్పోక్ అబౌట్ ట్రూత్ and declared that even for one who does a considerable amount of charity and help, if he hasn't got morality and humility, then his ignorance is not going to be removed. One has to care for both morality and truth. One should not get himself unnecessarily into excitement. One should realize that these bad qualities like lust, like greed, like anger, like arrogance and so on, these things are very bad and one should get rid of them.
2: అందుకోసమే వేమన కూడాను చిన్న పద్యాల లోపల చక్కని అర్థాన్ని కూడాను ఇమిడ్చాడు. కుక్క తిన్నవాడు గురుజంగ లింగంబు, పంది తిన్నవాడు పరమ యోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానియో విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు.
0: This is the reason why Vemana, in a nice poem, has put in excellent wisdom and knowledge. He said that one who swallows a dog is like a person who is knowledgeable. One who swallows him. One who eats a dog is like a person who is knowledgeable. One who eats a pig, he is even greater and he is like a yogi. One who eats up an elephant is the highest knowledgeable realized person.
2: Aithe kukka tinna vaadu gurujanga lingambu annadu. Kukka aneetundi daniki enduka peru vachindante kopamunaku kukka aneetundi peru pettadu Vemana. Ee kopam aneetundi danini champinappudu anagadokkinappudu vaadu nijamga linga swaroopudenu annadu.
0: When Vemana said eating a dog, he used the word dog synonymously with anger. One who can eat his anger or control his anger is like a realized person.
2: Pandi tinna vaadu parama yogi. Pandi anaga అక్కడ ఉన్నటువంటి దాంట్లోపల ఈ కోపమునకు అక్కడ ఒక విధమైనటువంటి పందికి అహంకారము అనేటువంటి దాని కింద పెట్టాడు.
0: ఇన్ ది సెకండ్ లైన్ వేమన సెడ్ వన్ హూ ఈట్స్ ది పిగ్ ఈజ్ లైక్ ఎ గ్రేట్ యోగి. దేర్ హీఈస్ యూజింగ్ ది వర్డ్ పిగ్ సినానిమస్ విత్ ఈగో. Therefore, if you can suppress your ego, then you become a yogi.
1: Yenugu tinna vaadu enta sugnaniyo yenuganaga madamu pogaripothutanamu.
0: Here in the third line he says, one who eats the elephant he becomes a wise person. Here he is using the elephant synonymous with arrogance. If you can control your arrogance, then you will become a jnani.
1: Ee kopamu అహంకారము ఈ మదము ఈ మూడింటిని మనము చక్కగా జీర్ణించుకుని దానిని అణగదొక్కుకున్నటువంటి వాడు మహాయోగి అని వేమన ఉచ్చరించాడు.
0: వేమన సెడ్ దట్ ఇఫ్ యూ క్యాన్ కంట్రోల్ యువర్ యాంగర్ యువర్ ఈగో అండ్ యువర్ అరోగెన్స్ డైజెస్ట్ దెమ్ అండ్ స్వాలో దెమ్ అండ్ నాట్ ఎగ్జిబిట్ దెమ్ యూ బికమ్ ఎ గ్రేట్ యోగి.
1: కనుక ఈనాడు యువకులైనటువంటి మీరు అహంకారమును కాని లేక పొగరబోతుతనానికి కాని మనం స్థానం ఇవ్వక చాలా ఉత్తమమైనటువంటి హృదయముతో పవిత్రమైనటువంటి భావములతో ప్రేమ సత్య సహనముల యొక్క చిత్తములతో మన యొక్క జీవితమును మున్ముందుకు జరపడానికి తగినటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆ రకంగా చేయటం చేత మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుందని కూడాను మీరు అర్థం చేసుకోవాలి.
0: Should take make a great effort to suppress your ego. You should suppress your arrogance or pride. You must make your heart clean and free of ego and arrogance. You must develop sacred ideas. You must develop prema, truth, forbearance. It is by developing these good qualities that your life will become purposeful.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి ప్రబోధలతో మీ చిత్తమును పరిశుద్ధపరచుకొని క్రమక్రమేణ ఈ సమ్మర్ క్లాసులు అయిన తర్వాత మీ స్వస్థానములకు చేరి మీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి భావములను మీ యొక్క మిత్రులకు కూడాను చేర్చుకుని మీ సహచరులకుంతా కూడా ఇలాంటి వాటినంతా చేర్చి చిన్న చిన్న కమిటీలుగా పెట్టుకుని దీని ద్వారా మన భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతిని అభివృద్ది పరుస్తారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: To your heart these sacred teachings that you are listening to in these summer classes, by keeping your mind clean and pure after the summer classes, when you go to your own places, you should also make an attempt to convey these sacred ideas to friends and to others with whom you come into contact. You will form small committees, and it is my hope that you would spread in those small committees and through those small committees these sacred ideas and uphold the great traditions and the culture of India. I bless you so that you may get the ability to do this.

0: అధిక భాషించు సురత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యసూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.

0: This is the sort of life of a modern student.
1: Vidyarthulare.
0: Students.
1: ఈ నాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: The present day plight of the students is highly confused.
1: మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు.
0: The one who talks would not read. The one who studies well does not speak.
1: దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
1: మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి.
0: Human values have vanished today.
1: అసలు మానవునిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: Human being is not conducting himself like that of a human being.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: What he thinks is one thing, what he declares another, and his action is totally different.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలముని వ్యర్థం చేస్తున్నాడు.
0: By talking too much, man is wasting his time.
1: మానవునికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: He is losing this divine power and the sanctity given to him.
1: అధిక మాట్లాడే కొలది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది.
0: We talk more and more, we lose our memory power.
1: ఇంతే కాకుండా ఏకాగ్రత పడుకోవడము క్షీణించిపోతున్నది.
0: The concentration also will decrease.
1: తద్వారా మానవుని శరీరమందు ఉన్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: He also loses the divine energy given to him.
1: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
0: By talking too much, he is more and more hungry.
1: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
0: As he is more and more hungry, he eats more.
1: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
0: By eating too much, he becomes lazy.
1: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకు కూడాను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: Being a dunce, he will not be sincere in any task.
1: ఎట్టి సేవలు ఎందుకు కూడాను తాను పాల్గొనటకు అంగీకరించటం.
0: He is not prepared to render service in any form.
1: కనుకనే ఈనాటి యువకులు యందు సేవాభావం అత్యవసరం.
0: Among youth, the spirit of service is essential.
1: సేవలు చేయవలనన్నా మితముగా భుజించాలి.
0: In order to serve, we should eat under certain limits.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive eating is dangerous. We should eat under certain limits.
1: వల్లభాయ్ పటేల్ కూడాను చెప్పేటువంటి వాడు.
0: This is stated by Vallabhbhai.
1: మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
0: He said, talk less and work more.
1: అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు.
0: Not only this, he did all his work.
1: ఇతన్ని అందరూ కూడా ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు.
0: Everyone call him a practical man.
1: ఇంతేకాకుండా విదురుడు కూడాను మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు.
0: Vidura also said, by observing silence we will have the power.
1: అందువల్లనే ప్రాచీనపు మహర్షులు మౌనమును ఆశ్రయించి మౌనముద్రమ చేతనే దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: Therefore, ancients observed silence and could attain divinity.
1: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనము చేత అభివృద్ధి గాంచుతుంది.
0: The spiritual power will increase as we observe silence.
1: అతిగా మాట్లాడటం చేత మానవుని యందు ఒక నర్వస్నెస్ బయలుదేరుతుంటాది.
0: By talking too much, we give a scope of being nervous.
1: ఈ నర్వస్నెస్ వల్ల ఏది మాట్లాడాలను, ఏది మాట్లాడకూడదు అనేటువంటి విజ్ఞతా శక్తి కూడాను కోల్పోతుంటాడు.
0: Because of nervousness, he loses that sense of discretion, what is to be talked and what is not to be talked.
1: ఎంత మితముగా మనం మాట్లాడితే అంత సేవలు మనం ఆచరించవచ్చు.
0: If we talk less, we can serve more.
1: అయితే ఈ సేవల యొక్క అనేక విధమైనటువంటి యొక్క మిత్రత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవచ్చు.
0: Through service we can develop friendship.
1: ఈ మిత్రత్వం అంటే ఏమిటి?
0: What do you mean by friendship?
1: కేవలము హలో హలో అని ఒకరినొకరు పలకరించుకోవటం కాదు మైత్రి.
0: It's not greeting each other by saying hello.
1: అన్ని సమయమందు అన్ని పరిస్థితులు ఎందు అన్ని రంగములు ఎందు కూడాను తాను ఐకమత్యంతో పనిచేయడానికి పూనుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ టు వర్క్ యునైటెడ్లీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆల్ పొజిషన్స్.
1: ఇట్టి మైత్రిత్వం అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
0: This type of friendship is not present anywhere in the world.
1: Suhrut bhavamu annaru. Suhrut anagandi manchi snehitudu evaru ee jagattunandu.
0: Who is a good friend in this world?
1: Bhagavantude a good friend.
0: God is the only good friend.
1: Talli aina, tandri aina, bharya aina, bharta aina, kumarudaina, inkevarainappudikini anto into swartham anetundidi saprayojanam anetundidi lakshyam nandinchukone itharunu premistuntaru.
0: The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love.
1: Yetti swarthamu leka, yetti swaprayojanamu leka, preminchetunte vaadu bhagavantulu okkade.
0: Without an iota of selfishness and self-interest, there is only one God who loves you.
1: Yetti tatpartamunu kudanu thaanu aasinchadu.
0: He doesn't expect anything in return.
1: Evaru nundi kudanu thaanu emini andukodu.
0: He doesn't receive from anyone.
1: Thaanu andinchadame thana yokka lakshyam kaani andukotam thana yokka lakshyam kaadu.
0: He only gives and gives, he does not take.
1: Kanukane atti daivathvanni manam pondalanukunnappudu sariyainatvanti yokka paddhatulanu sariyainatvanti nadatalanu sariyainatvanti gunamulanu మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ సచ్ సార్ట్ ఆఫ్ డివినిటీ వీ షుడ్ హ్యావ్ టు అడాప్ట్ ప్రాపర్ ప్రొసీజర్స్ ద కాండక్ట్ అండ్ బిహేవియర్.
1: ఆ దైవం ఎక్కడ ఉన్నాడు అని మనం విచారణ చేస్తే తనకు తానే తను గుర్తించడానికి చక్కగా అవకాశం చిక్కుతుంది.
0: దేర్ ఇస్ అ వైడ్ స్కోప్ టు అండర్స్టాండ్ వన్స్ ఓన్ సెల్ఫ్ రిగార్డింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్.
1: ఎవరైనా నీ ఫ్రెండ్ నీవు ఎక్కడ ఉన్నావు అంటే ఫలాని రోడ్ లో ఉన్నానని చెప్పవచ్చును, ఫలాని నంబర్ ఇంట్లో ఉన్నానని చెప్పవచ్చును, లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు. దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు సరి అయినటువంటి యొక్క పద్ధతులను సరి అయినటువంటి నడతలను సరి అయినటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు అటైన్

0: ఇంట్లో ఉన్నానని చెప్పవచ్చును, లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
1: ఇఫ్ యూ ఆస్క్ యువర్ ఫ్రెండ్ వేర్ ఆర్ యూ, హీ విల్ సే ఐ యామ్ ప్రెసెంట్ అట్ సచ్ సర్టన్ ప్లేస్ ఇన్ ఏ హోటల్ ఆర్ హిస్ ఓన్ రెసిడెన్స్.
0: కానీ ఆ నంబర్ ఇంటిలో ఆ హోటల్లో నివసించేది ఎవరు?
1: హూ ఇస్ ద వన్ దట్ స్టేస్ దేర్ ఇన్ దట్ హోటల్?
0: కేవలం ఉపాధి మాత్రమే నివసిస్తుంటుండాలి, దేహం మాత్రమే నివసిస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ ద బాడీ దట్ స్టేస్ దేర్ ఇన్ ద హోటల్.
0: కానీ దేహమే తానా? కాదు.
1: ఇస్ ఇట్ ద బాడీ? నో.
0: కనుకనే తాను నివసించేది ఎక్కడ?
1: వేర్ డస్ హి లివ్?
0: తన హృదయమునందే నివసిస్తున్నాడు.
1: హి లివ్స్ ఇన్ హిస్ ఓన్ హార్ట్.
0: ఆ హృదయమునకే ప్రేమ అని పేరు.
1: దట్ హార్ట్ ఈస్ కాల్డ్ లవ్.
0: కనుకనే ప్రేమ యందే నివసిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
1: సో మ్యాన్ లివ్స్ ఇన్ లవ్.
0: ప్రేమ చేతనే జీవిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
1: హి క్యారీస్ అవుట్ లైఫ్ సో
0: ప్రేమ చేతనే తన నిత్య కర్మను తాను ఆచరిస్తున్నాడు మానవుడు.
1: ద డైలీ యాక్టివిటీ రొటీన్ ఇస్ బికాస్ ఆఫ్ లవ్.
0: తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
1: హి ఫుల్ఫిల్స్ హిస్ లైఫ్ బై స్పెండింగ్ టైమ్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
0: కనుక తన యొక్క నివాసం ఏమిటి? ప్రేమనే ప్రథమ నివాసము.
1: సో వాట్ ఈస్ వేర్ ఈస్ హిస్ రెసిడెన్స్? లవ్.
0: అట్టి నిజమైనటువంటి అడ్రస్ ను తాను కనుక్కున్నప్పుడే మానవుడు సరైనటువంటి యొక్క ప్రవర్తన చేతను, సరైనటువంటి గుణముల చేతను మానవత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకోగలడు.
1: వెన్ వన్స్ హీ నోస్ హిస్ ఓన్ అడ్రస్ ద లవ్, హీ కెన్ షేప్ హిస్ క్యారెక్టర్ బిహేవియర్ అకార్డింగ్లీ.
0: ఈ క్యారెక్టర్ అనేటువంటిది కూడా మాటల చేతను, చేష్టల చేతను, నడతల చేతను, ప్రవర్తనల చేతను కొంతవరకు పోషించుకోవచ్చు.
1: వీ కెన్ ఆల్సో డెవలప్ అవర్ ఓన్ క్యారెక్టర్ బై మేకింగ్ అవర్ వర్డ్స్ ద యాక్షన్స్ ప్రాపర్.
0: ఒకానొక సమయంలో షిరిడీలో ఉంటున్నప్పుడు బాబా,
1: ఎట్ వన్ టైమ్ వెన్ బాబా వాస్ దేర్ ఇన్ షిరిడీ,
0: దాస్ గన్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాస్ ఎ డివోటీ బై నేమ్ దాస్ గన్.
0: అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
1: హీ వర్క్డ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్.
0: శ్రీరామనవమి, మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
1: బాబా వాజ్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
0: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
1: హౌఎవర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూస్.
0: ఆ సమయం లోపల ఈ మహారాష్ట్ర దాస్ గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
1: దాస్ గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
0: అప్పుడు బాబా దాస్ గన్ ను మాట్లాడించి, దాస్ గన్ నీకు బాగా పాడే తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
1: బాబా స్పోక్ టు దాస్ గన్, హి సెడ్, దాస్ గన్ యు నో హౌ టు సింగ్, సింగ్ ఏ సాంగ్.
0: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్ గన్.
1: దాస్ గన్ సాంగ్ మెలోడియస్లీ.
0: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్ గన్.
1: దాస్ గన్ ప్రేడ్, బాబా వై డోంట్ యూ పర్మిట్ మీ టు స్టే హియర్ పర్మనెంట్లీ.
0: ఎవరొద్దన్నారు, తప్పక ఉండవచ్చు, ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్లా, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
1: హి సెడ్ వై నాట్, యూ కెన్ స్టే, నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఈస్ దిస్ మై హౌస్, నథింగ్ వాట్స్ ఎవర్.
0: నీవు కూడా ఇక్కడ నివసించవచ్చు అన్నాడు.
1: యూ టూ కెన్ స్టే హియర్.
0: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
1: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యూ గోయింగ్ టు స్టే హియర్.
0: తప్పక నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతాను అన్నాడు.
1: హి సెడ్ సర్టెన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
0: తరువాత మాట మర్చిపోయినాడు.
1: హీ ఫర్గాట్ వాట్
0: హీ సెడ్. ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్లాడు.
1: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హీ కంప్లీట్ డిశ్చార్జ్.
0: వెళ్లే సమయంలో నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
1: ఆఫ్టర్ 3 ఇయర్స్ హీ కేమ్, భగవాన్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ప్రమోషన్ ఫర్ లాస్ట్ 3 ఇయర్స్.
0: కేవలం నా గౌరవ నిమిత్తమే నేను పాట పడుతున్నాను కానీ ధనం కోసం కానీ లేక పదవి కోసం కానీ కాదు అన్నాడు.
1: I'm just very much worried about the prestige and not for the position and wealth.
0: అయితే ఈ ప్రమోషన్ వస్తానే వస్తావా అన్నాడు బాబా.
1: బాబా సెడ్, will you be here soon after you get this promotion?
0: తాను ప్రమోషన్ అందిస్తే తప్పక ఇక్కడే వచ్చి నిలిచిపోతాను అన్నాడు.
1: Swami, if you help me to get promoted, I'll certainly come.
0: సరే పోమన్నాడు.
1: He said, okay.
0: అక్కడ నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి 1 వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది.
1: ద మూమెంట్ హీ రిపోర్టెడ్ బ్యాక్ టు డ్యూటీ, హీ వాస్ ప్రమోటెడ్ ఇన్ ఎ వీక్స్ టైం.
0: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
1: హీ వాస్ ప్రమోటెడ్ యాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్.
0: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటలు మర్చిపోయాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ హీ హాస్ గివెన్ టు బాబా.
0: 1 సంవత్సరం 2 సంవత్సరం అయింది.
1: 1-2 ఇయర్స్ పాస్డ్.
0: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
1: Again he came on duty for these 2 festivals, Shiram and Moharam.
0: Marchava nee ichina mata annadu.
1: Baba said, Dasgan, have you forgotten the promise you have given?
0: Maravale swami, maravaledu.

0: కానీ ఈ ప్రమోషన్ లోపల కూడాను ఇంకా చక్కగా పనిచేసి నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండది అన్నాడు.
1: Swami, I have not forgotten. You have promoted me, but I should work well and be promoted again to a cadre of SP.
0: సరే పొమ్మన్నాడు.
1: He said, okay, go.
0: తాను తిరిగి వచ్చి చేరేటప్పటికి ఆ స్టేషన్ లోపల
1: by the time he returned there at the station,
0: ఎక్కడో కొన్ని దొంగిలించినటువంటి ఒక వస్తువులన్నీ కూడా బంగారు వస్తువులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి.
1: The stolen articles made up of gold were present there at the station.
0: కడాతూరికి దీనిని ఎన్క్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
1: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ చెక్ ది
0: పోలీస్ వస్తువులంతా ఎక్కడ నుంచి వచ్చాయి నీకు,
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ జ్యువెల్,
0: ఎవరు తెచ్చి పెట్టారు,
1: హూ బ్రాట్ దెమ్ హియర్.
0: కానీ దాస్గన్ నాకేమీ తెలియదు అన్నాడు.
1: దాస్గన్ సెడ్ ఐ డోంట్ నో ఎనీథింగ్.
0: నీ ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్ట వచ్చి చేరతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
1: యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ వితౌట్ యువర్ పర్మిషన్, హౌ ఆర్ దే బ్రాట్?
0: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
1: And he said, you have stolen. That's how he blamed him.
0: ఇంకా దానిపైన అనేక విధమైనటువంటి ఎన్క్వైరీస్ అంతా జరిగినాయి.
1: That is followed by thorough inquiry.
0: అప్పుడు నేను ఇచ్చిన మాటను తప్పటం చేత నాకు ఈ అపవాదులన్నీ తలపైన పడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సత్యాన్ని గుర్తించి రిజైన్ చేసి అప్పుడు చెర్రీలో వచ్చి చేరిపోయాడు దాస్గన్.
1: దాస్గన్ హ్యాస్ ఫుల్లీ రియలైజ్డ్ దట్ దీస్ ఫాల్స్ చార్జెస్ అండ్ అలిగేషన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హి హస్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు బాబా.
0: దైవత్వమే
1: రిజైన్ అండ్ జాయిన్డ్.
0: ఎన్ని విధములైనటువంటి దీంతో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
1: Though God has been protecting every person, man forgets the promise he makes and puts himself in various troubles.
0: దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు.
1: Pain and or pleasure is not given by anyone.
0: ప్రతి ఒక్కరు తమ తమ సంకల్పముల చేత తమ ప్రవర్తన చేత తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
1: Your own thoughts and your own actions are responsible for the pain and pleasure.
0: దేవుడు అనగా వేరు దేశమందును లేడు, దేవుడు అనగా తన దేహమందే.
1: God is not in a foreign land. He is present in your body.
0: పాపం అనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనులు తగిలియుండు.
1: Sin is not present in any other foreign country. It is attached to your action.
0: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక
1: man doesn't recognize this truth.
0: ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడాను పరులపైన నెట్టి
1: he blames someone else for his pain and pleasure.
0: పరుల వల్ల చేత పరుల చేతనే నాకు పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
1: మ్యాన్ బ్లేమ్స్ ఎవ్రీవన్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ పొజిషన్ అండ్ ప్లైట్.
0: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
1: బికాస్ ఆఫ్ ద డెస్టిన్ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీ.
0: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
1: అర్జున ప్రెషరైజ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
0: కృష్ణ నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారి యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
1: అర్జున ప్రేడ్ కృష్ణ యూ బీ అవర్ ఎమిసరీ, యూ గో దేర్ యాజ్ అన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్ నాట్.
0: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
1: The youngest of Pandava, Sahadeva, is an ardent devotee.
0: Dharmajudu, Arjunudu, Bhimudu kudanu, Krishnunni rayabariga pampadaniki oppukunnaru.
1: Dharmaja, Arjuna, Bhima accepted to send Krishna as an ambassador.
0: Kani, Sahadevudu deeniki angikarinchaledu.
1: Sahadeva did not accept this proposal.
0: Krishnuni pai unnatundi prema abhimanam chetane, Krishnuniki ee durmargulu daggariki etta pampali, aneetundi okka దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
1: సహదేవ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ, బికాస్ హీస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ ఇస్ టు గో యాజ్ అన్ అంబాసిడర్.
0: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
1: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
0: నిరంతరము కృష్ణ చింతన చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
1: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
0: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు, వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
1: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెట్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: సహదేవుడు వెళ్లాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
1: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్.

0: మా బావను హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా యాజ్
0: అన్ అంబాసిడర్ అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం బావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే పదివేలు నాకు అన్నా.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుడి యొక్క ప్రవర్తన, పరమ భక్తుడి యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటారు.
1: దట్ ఈస్ ది శాంక్టిటీ, ది సెక్రెట్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడాను కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున అభిమానమే, యాజ్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ
1: కృష్ణ
0: కురచ బుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా.
1: ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు యు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు వి వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వి ఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజితలు లీల.
1: వై షుడ్ యు త్రో ది జాస్మిన్?
0: నుష్కరుణి బ్రోల, హితోక్తులు మేల, గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
1: వై డు యూ త్రో ఆల్ దీస్ ప్రెషస్ థింగ్స్ ఇన్ టు ద ఫైర్? వుడ్ దే ఎవర్ యాక్సెప్ట్ ఫర్ ద కాంప్రమైజ్? వై ఆల్ దే
0: సాలిక
1: ఎనఫ్.
0: ఉత్తర దక్షిణ ధ్రువములు కలియున
1: ఈస్ట్ అండ్ వెస్ట్ విల్ ఎవర్ దే మీట్?
0: యుద్ధం సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: బి రెడీ టు ఫైట్, వై డు యూ వేస్ట్ టైం?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: Do you think the north and south would ever meet?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖ ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: కరి అర్జునుకు సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీయర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురు మధ్య పోయి రథం నిలిపాడు.
1: ద చారిటీ వాజ్ కెప్ట్ ఇన్ ద మిడిల్.
0: ఇంత సూరత్వము వీరత్వము గంభీరంతో పలికినటువంటి యొక్క ఈ కృష్ణుడు మనసు కరిగిపోయింది.
1: కృష్ణస్ హార్ట్ మెల్టెడ్. Though he had all the valor and the courage.
0: ఈ బంధుమిత్రులను చూచేటప్పటికే మనసు మారిపోయింది.
1: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
0: ఇందరి బంధుమిత్రు గురు పుత్రుల జంపి భరించుటెట్టులో.
1: How to bear the suffering, killing everybody, all relatives.
0: Krishna, నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కడదు మింటికి. కాలము గడుపక కదలు మింటికి.
1: My eyes are reeling, head is reeling. Let's go
0: back. ఇందరి బంధు మిత్రు గురు పుత్రుల జంపి భరించుటెట్టులు.
1: How to bear the suffering, killing the relations, brothers, the children of the teachers.
0: పూర్వమంతా కూడా వీళ్ళు బంధుమిత్రులు కాదని తెలియదా అతనికి? బంధుమిత్రులని తెలియదా?
1: డస్ హీ నాట్ నో బిఫోర్ హ్యాండ్ దట్ దే ఆర్ దేర్ రిలేటివ్స్?
0: కానీ ఆ సూరత్వం అనేటువంటిది ఆ యవ్వన వయసు లోపల ఆ విధంగా ఉట్టి పడుతుంటాడు.
1: బికాస్ హీ వాజ్ ఇన్ ఫుల్ యూత్ బ్లడ్ వాజ్ బోయిల్.
0: యువకుల యొక్క హృదయం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంటాది.
1: దిస్ ది హార్ట్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ఎ కరేజ్.
0: ముడుకు రక్తం అనేటువంటిది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంటాది.
1: దాట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ హాట్ బ్లడ్.
0: ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటిది.
1: ద యూత్ ఈజ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: బాల్యములో లేదు, వృద్ధాప్యములో లేదు, ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది.
1: ద స్టేజ్ ఆఫ్ యూత్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ పాసెస్ ఆఫ్.
0: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవ్వనానికి ఉట్టిపడటం ఎందుకు? ఊడిపట్టడం ఎందుకు?
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ యూత్?
0: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుడి యొక్క వయసు 74.
1: అర్జునస్ ఏజ్ అట్ దట్ టైం వాస్ 74 అండ్ దట్ ఆఫ్ కృష్ణ 76.
0: అప్పుడు 74 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి
1: 74 76 యూత్, ఫుల్ యూత్.
0: ఇప్పుడు 18 20 సంవత్సరాలకు మంచి యువకుడు అంటుంటాం.
1: నౌ వి సే విత్ ది ఏజ్ ఆఫ్ 18 20 ఇస్ యూత్.
0: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: టిల్ 50 ఇట్ ఇస్ ఎ చైల్డ్హుడ్.
0: 75 పైననే యవ్వనం ప్రారంభమని.
1: యూత్ బిగిన్స్ ఆఫ్టర్ 75.
0: దీనికి యుద్ధము లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 years.
1: The commander-in-chief, Bhishma, was aged 112.
0: Alanti 112 years age vadu, commander-in-chief ga untunnadu.
1: Bhishma, age 112, served as commander-in-chief.
0: Karanam emiti?
1: What's the reason?
0: Anati ahara viharamule deeniki balamunaku moola karanamulu.
1: The food and habits are responsible for their strength.
0: Inati ahara viharamulanta kudanu dina dinamuna kudanu ruddhini gaavistu untundali.
1: The modern food and habits make us age.
0: Antiye kaakunda అనవసరమైనటువంటి భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: టుడే వీ ఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ అన్నెసరీ ఐడియాస్.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: ద స్టూడెంట్ బికమ్స్ ద వన్ ఆఫ్ ద ప్లెజర్ హావింగ్ సాట్ అడ్మిషన్ ఇన్ టు ఎన్
0: ఇన్స్టిట్యూషన్. విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
1: ఎ స్టూడెంట్ షుడ్ రిమైన్ యాజ్ ఎ స్టూడెంట్.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: హి షుడ్ నాట్ హావ్ ఎనీ కైండ్.
0: విషయంలో ప్రవేశించే విద్య నాశనం అవుతుంది.
1: దెన్ యు విల్ స్పాయిల్ యువర్ ఎడ్యుకేషన్.
0: యా యా అనగా ప్రకాశము. ఏది
1: యాదనగా
0: ప్రకాశము.
1: విత్ మీన్స్
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదే విద్య అని.
1: దట్ విచ్ గివ్స్ దిస్ బ్రిలియన్స్ లైట్ ఇస్ విద్య.
0: కనుకనే ఈ విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: దేర్ఫోర్ యూ షుడ్ సీక్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ నథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తినంతా కూడా కోల్పోతున్నాడు.
1: ద మోడర్న్ స్టూడెంట్ బై టాకింగ్ టూ మచ్ లూజింగ్ హిస్ పవర్.
0: ఈ ఇంద్రియ శక్తినంతా కూడా జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: ద పవర్ గివెన్ టు ద స్టూడెంట్ విచ్ ఇస్ టు బి స్పెండ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ టైమ్ ఈ స్పాయిల్డ్ బై ది టైమ్ హి రీచెస్.
0: కనుక విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ప్రిజర్వ్ దిస్ పవర్ ఎనర్జీ గివెన్ టు
0: us. చూపును కూడా చక్కగా మనం కాపాడుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో ప్రిజర్వ్.
0: ఈనాడు చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్ వెరీ యంగ్ బాయ్స్ దే పుట్ ఆన్ గ్లాసెస్.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్ హావ్ గాట్ హియరింగ్ ఎయిడ్స్.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: వాట్స్ రెస్పాన్సిబుల్ ఫర్
0: కలి ప్రభావమా?
1: ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ కలి.
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ సో.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: యువర్ ఓన్ వీక్నెస్ ఇస్ ద కాజ్.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హి గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్
0: అబౌట్ కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్.
0: దాని వల్లనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ.
0: దీనికి రూపం ఏమిటి? వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: It is mentally created fear only.
0: అంతే తప్ప దీనికి కారణాలే లేవు. దీనికి రూపమే లేదు.
1: It has no form either.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ధైర్య సాహసం చేత గుణమును పోషించుకొని నడతను పెంచుకొని ఆదర్శవంతమైనటువంటి రూపంగా మీరు తయారు కావాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ బి ఐడియల్స్ బై డెవలపింగ్ ఫాస్టరింగ్ ద వర్చ్యూస్ అండ్ ప్రాపర్
0: హృదయంలో ఉండేటువంటి ప్రేమతత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ ద లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ది సేక్రెడ్ పాత్.
0: అది దైవత్వము.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావములన్నీ కూడా విలువలేనటువంటి యొక్క కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: ఆల్ ద థాట్స్ దట్ కమ్ టు us ఆర్ సో మీన్ సో లో యాజ్ మడ్.
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: దట్స్ లైక్ ఎ కోల్.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: ఫర్ కోల్ వై షుడ్ వి స్పాయిల్ ద ప్రెషస్ డైమండ్ లైక్ లైఫ్.
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలు ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: డూ యు బై కోల్ పేయింగ్ డైమండ్స్?
0: మనలో కోపమే వస్తుంది.
1: యాంగ్రీ,
0: ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది. అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసి బొగ్గుల వంటివి.
1: ద క్యారెక్టర్స్ లైక్ జెలసీ,
0: ఇవి చాలా చిన్నవి, విలువలేనటువంటివి.
1: దే ఆర్ మీన్ సో లో, నో వాల్యూ.
0: విలువైనటువంటి దానికి మన విలువైనటువంటి యొక్క క్షమను, విలువైనటువంటి శాంతిని, విలువైనటువంటి యొక్క బుద్ధిని మనం పాడు చేసుకోవటం మంచిది కాదు.
1: ఫర్ దీస్ వాల్యూలెస్ థింగ్స్ వై షుడ్ యు స్పాయిల్ సేక్రెడ్ క్వాలిటీస్ లైక్ ఫర్ బేర్స్
0: చెప్పాను. పీ పీ పీ
1: భగవాన్ రిఫర్ టు 3 పీస్.
0: పీ ప్యూరిటీ.
1: First P, purity.
0: P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
1: We have to safeguard all the three P's.
0: పవిత్రమే మనలో బయలుదేరితే patience, శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
1: When once there is purity, you will have patience.
0: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
1: Where there is purity, there is patience.
0: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండు చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్ హావ్ డిటర్మినేషన్.
0: ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: దేనికి?
1: వాట్ ఫర్?
0: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
0: పరులకు చెడ్డ చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్.
0: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హర్ట్ ఎనీబడీ.
0: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హార్మ్ ఎనీబడీ.
0: పరులకు హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు బి వయలెంట్.
0: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్.
0: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
1: టు అచీవ్ డివినిటీ యూ షుడ్ బి డిటర్మిన్.
0: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
1: వి హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
0: ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
1: వేర్ అండ్ హౌ ఇన్ వాట్ వే వీ షుడ్ మేక్ అప్ దిస్ యూస్.
0: ఈ విచారణ చేసినప్పుడు మన పట్టుదల సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ ఎంక్వైరింగ్ దిస్ డైరెక్షన్ డిటర్మినేషన్.
0: ఈనాటి యువకులకు ఈ ఆవేశం వచ్చినంత తక్షణమే ఈ పట్టుదలను వదిలిపెట్టి అందులో కార్యరూపంలో ప్రవేశిస్తుంటారు.
1: The modern youth, the moment they are agitated, emotional, they will give up the determination or to action.
0: Tondara paatu undakoodu.
1: Never be in a hurry.
0: Shantanga manam oka karyamlo praveshinchali.
1: Be peaceful and act.
0: ఆ పట్టుదలలో మంచి చెడ్డ రెండింటిని విచారించాలి.
1: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
0: మొట్టమొదటి విచారించాలి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
1: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రైట్ అనేటువంటి దీన్ని కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
1: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యు ఇట్స్ రైట్, కమ్ ఆన్ స్టార్ట్.
0: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్ ఇన్ ది
0: విట్నెస్. నీ కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ ది కరెక్ట్ విట్నెస్.
0: చిత్
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దిస్ చిత్ ఈస్ అవేర్నెస్.
0: అదే చిత్తు, అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
1: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
0: పదములు వేరు వేరే కానీ
1: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
1: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
0: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాయి.
1: దో ది ఆబ్జెక్ట్ ఇస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీ ఫంక్షన్.
0: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
1: When a Brahmin cooks, he is called a Brahmin cook.
0: ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
1: As Brahmin worships, he is a priest Brahmin.
0: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణ అంటారు.
1: If he is an astrologer or a palmist, we say పంచాంగ బ్రాహ్మణ.
0: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: Same Brahmin, basing on the function he discharges, he gets the title name.
0: చిత్తన్న, అవేర్నెస్ అన్న, కాన్షియన్స్ అన్న, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
1: దేర్ఫోర్ చిత్, అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
0: చిత్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: చిత్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: సత్ చిత్తు, సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్.
1: చిత్ అవేర్నెస్ ఈస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
0: సత్ అనేటువంటి దానిని నిరూపింపజేసేటువంటి చిత్.
1: ఇట్ ఇస్ చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్ సత్ బీయింగ్.
0: చిత్తే లేకపోతే సత్ నిరూపించడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
0: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలుగే దీనిని నిరూపిస్తుండాలి.
1: యు ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్?
0: ఈ వెలుగే ఈ టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
1: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
0: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
1: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
0: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది
0: బీయింగ్. బీయింగ్, బీయింగ్.
1: సత్ మీన్స్ బీయింగ్,
0: ఉన్నది,
1: ఎగ్జిస్ట్,
0: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్ లెస్.
0: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
1: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
0: కనుక మన కాన్షియస్ ని మనం ఫాలో చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
0: అది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఫోర్ ఎఫ్స్.
1: That's what Bhagwan tells us, four
0: F, F, F.
1: Four Fs.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: Who's your master?
1: Who's your master?
0: Ni conscience ni master.
1: Your conscience is your master.
0: Kanka ni conscience ni follow chey.
1: So follow your conscience.
0: Ni conscience ni guru.
1: And your conscience is
0: ni conscience ni daivamu.
1: That's God.
0: Ni conscience ni witness.
1: That is the witness.
0: కనుకని ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ యర్ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యర్ ఫేస్ ద డెవిల్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెలువకు.
1: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ది వికెడ్ యాక్షన్స్, వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
0: కనుకని ఫేస్ ది డెవిల్.
1: ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ యర్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ యర్ ఫైట్ టు ది ఎండ్.
0: ఏమైనా సాని పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Let anything happen with all that determination, you should be ready to accomplish.
0: Pattinapattedo, pattane pattitiri, pattunegedudaka, atte undu.
1: Having determined to do a task, just hold on until it is fulfilled.
0: Talachina dediyo, talachane talachitiri, talupu tireduda kapovakundu.
1: Having thought until the thought is answered, don't go back.
0: Korina dediyo, korane koritiri, korke chelududa ka povakundu.
1: Having desired until a desire is granted, don't leave.
0: Adigina dediyo, adagane adigitiri, adigina didudaka viduvakundu.
1: Having asked, don't drop, don't give up until it is given.
0: Poru padale katanayina bravavalayu.
1: He has to confer grace out of disgust.
0: Vadalu teliyaka neevaina adugavalayu.
1: Or you should ask falling unconscious.
0: Antiye kani. Niyanta neevu tirigi povuta bhaktuni diksha kaadu.
1: Only that if you go on your own is not the quality of a devotee. That is determination.
0: Adiye determination.
1: That is determination.
0: Adiye pattudala.
1: That determination.
0: Aa pattudala deni paina undali.
1: What is it?
0: Pavitramainatundi dani paina.
1: You should.
0: Paropakara sambandhamainatundi dani paina. ఈ పట్టుదల ఉంటుండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు డూ సీక్రెట్ థింగ్స్ అండ్ టు రెండర్ సర్వీస్
0: ఎవరికి ఉపకారం చేయక నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
1: యూ షుడ్ నెవర్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్ దట్ వుడ్ నాట్ హెల్ప్ యూ ఐదర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ప్రాపర్ ఫ్రెండ్షిప్ ఫర్ దిస్.
0: ఆ మిత్రత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: అది ఏ దైవం.
1: The friend is God.
0: Real mitrudu daivame.
1: The real friend
0: Shrut,
1: is only God.
0: Shrut ani cheppindi Gita.
1: Gita anaga emti
0: ee vidhamainatundi phalapeksha lekunda.
1: Without expecting anything in return.
0: Ee danni kuda nee nunchi aashinchakunda.
1: Does not expect anything from you.
0: Ninnu ee vidhamainatundi danni korakunda.
1: It doesn't ask anything.
0: సర్వసంగ పరిత్యాగంతో
1: విత్ టోటల్ రెనన్సియేషన్
0: సర్వ కార్యములు ఎందుకు నువ్వు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తము.
1: ఇట్ ఇస్ ద డివైన్ హ్యాండ్ దట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ టాస్క్ దట్ యు అండర్టేక్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కూడాను.
1: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్
0: ఎప్పుడు కూడా ఇది హెల్పింగ్ హ్యాండ్.
1: గాడ్స్ హ్యాండ్ ఇస్ ఆల్వేస్ ఎ హెల్పింగ్
0: హ్యాండ్. కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి.
1: దట్ హెల్ప్ వి షుడ్ ఆల్వేస్ డిజైర్ ఫర్.
0: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అదర్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్?
0: ఎన్ని కుక్కలు చిక్కితే గాని ఒక పురితో సమానం అవుతుందా?
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ డాగ్స్ ఇఫ్ దే కెన్ ఆల్ నెవర్ బి ఈక్వల్ టు ఎ టైగర్.
0: కాదు కాదు, ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైన పట్టుదలను పడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ విత్ ద కరేజ్ దే డిటర్మిన్డ్.
0: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
1: దిస్ ఇస్ ద వీక్నెస్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: ఒకనాడు
1: వన్ డే
0: అడవి లోపల ఉండినటువంటి జింకలన్నీ చేరి
1: ఆల్ ద డియర్ ఓవర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్
0: ఒక కాన్ఫరెన్స్ జరుపుకున్నాయట.
1: దే హెల్డ్ ఎ కాన్ఫరెన్స్.
0: ఈ కాన్ఫరెన్స్ లోపల
1: దేర్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్
0: ఆ డియర్ కంతా కూడా ఒక అధ్యక్షుడైనటువంటి వాడు ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడట.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్ హస్ వౌడ్ దేర్ మై డియర్
0: ఓ ప్రియమైనటువంటి జింకలారా.
1: హీ సెడ్ ఓ డియర్ డియర్స్
0: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారం.
1: ఇన్ వాట్ వే వీఆర్ లెస్ దాన్ డాగ్స్.
0: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకి ఏమాత్రము లేదు.
1: వీ రన్ వెరీ ఫాస్ట్, ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: వీ కెన్ జంప్ హైయర్.
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: సాత్విక లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి, కుక్కలకి అంతా కూడా తామసిక ఆహారమే.
1: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామసిక.
0: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైన కూడాను ప్రేమిస్తుంటాడు.
1: God loves them.
0: మనం సాత్విక హృదయులము.
1: You have pious heart.
0: శారీరకంగా అనేక విధమైన శక్తి సామర్థ్యములు కలవారము.
1: We got so much of power and ability.
0: మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
1: The legs are short.
0: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగలంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
1: The moment it kicks with that little leg, all the intestines
0: will come out. శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూచి ఎందుకు మనం భయపడాలి?
1: We are so powerful. Why should we be afraid of a dog?
0: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
1: దే పాస్ ద యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
0: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది తప్పక మేమందరూ చేస్తాము చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: ఆల్ దేర్స్ వర్ రెడీ పాసింగ్ ద రిజల్యూషన్ యునానిమస్లీ.
0: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
1: లిసనింగ్ టు ద వాయిస్ One dog there in the forest barked loudly.
0: అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింకైనా లేదంతా పరిగెత్తిపోయినాయి.
1: By listening to the barking sound of the dog, not even one deer remained there.
0: ఏంటి ఈ నిర్ణయాలు?
1: What are these resolutions?
0: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
1: By the time it's a matter of action, all would run away.
0: ఈనాటి మాటలు కూడా అట్లనే ఉంటున్నాయి.
1: That's the modern trend.
0: మాటలు అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: కనుకనే మనము పనికి పరార్, తిండికి తయారు.
1: We are ready for food, for work we run away.
0: కాదు కాదు.
1: No.
0: తిండికి పరారు, పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
1: We should be ready to do job.
0: ప్రతి దానికి కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
1: We should be ready, action oriented.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: This age is highly sacred.
0: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
1: Is one of the divinity.
0: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
1: It gives you
0: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసు చెడగొట్టుకోకూడదు.
1: We should not spoil this sacred.
0: కాలం ఏ విధంగా కూడా నువ్వు వ్యర్థం చేయకూడదు.
1: We should not waste time.
0: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
1: We should not be in bad
0: company. ప్రవేశించకూడదు.
1: Not have bad thoughts.
0: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాటుపడాలి.
1: Therefore we should spend time in good company, entertain good thoughts, good behavior, good emotions and good feelings.
0: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
1: Even the adults also will feel happy.
0: కుమారుని యొక్క మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
1: All parents want you to get a good name and fame.
0: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
1: You should stand first in the
0: class. ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
1: Today there are ranks.
0: కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
1: But his behavior is blank.
0: అది ర్యాంక్, ఇది బ్లాంక్.
1: Examination rank, life is blank.
0: ఉంటుంటాడు.
1: This is the trend now.
0: కాదు అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
1: You should secure rank in every
0: aspect. ఇంకే విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు.
1: There should not be any crack anytime.
0: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభం అవుతున్నాయి.
1: By talking too much we develop bad qualities.
0: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
1: If you meet a friend, say hello.
0: How are you? Goodbye, goodbye.
1: Goodbye, goodbye.
0: That's all. అమితంగా మాట్లాడకూడదు.
1: You should not talk too much.
0: అమితంగా మాట్లాడుతూ పోతే ఏమేమి వస్తాయో ఇంకా మన నుంచి.
1: By talking too much, you indulge in vain gossip.
0: అని అన్నెసెసరీ టాక్ అంతా అయిపోతుంది.
1: అన్నెసరీ మ్యాటర్స్.
0: తద్వారా మనమే బలహీనుడైపోతాం.
1: Therefore we become weak.
0: ఈ బలహీన చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతాం.
1: Because of weakness, we will not be able to achieve anything.
0: కనుకనే విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: మితంగా మాట్లాడి, అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
1: దే షుడ్ టాక్ లెస్, దే స్టడీ మోర్ అండ్ గెట్ వెరీ హై మార్క్స్.
0: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైనటువంటి భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై టాకింగ్ లెస్ యుల్ హ్యావ్ ప్యూర్ థాట్స్.
0: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెట్టుంటాము.
1: యుల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఎ సీక్రెట్
0: వే. ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేనిటువంటి మాటలన్నీ వస్తుంటాయి.
1: గాసిప్ సమ్ టైమ్ కమ్స్ ఆన్ ద వే.
0: తద్వారా శ్రవణం చేస్తాము.
1: యు లిసన్ టు ది వే.
0: శ్రవణం చేసినటువంటి క్రియలోపంలో ప్రవేశపెడతాము.
1: అండ్ దెన్ యు ట్రాన్స్లేట్ ఇంటూ యాక్షన్.
0: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలో మనం మాట్లాడకూడదు.
1: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడీ.
0: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వుడ్ నాట్ హేట్ ఎనీవన్ ఐదర్.
0: కనుకని అమిత భాషించు సూరత్వం అధికమయ్యే.
1: Therefore this kind of valor of talking
0: too much
1: is more. The action is less and less.
0: గతుకులు ఆడంబరములాయే.
1: Life is full of pomp and show.
0: నేటి విద్యార్థి బ్రతుకు ఈనాటిదా, ఈ పాటిదాయే.
1: This is the sort of modern life of the student.
0: చెడ్డ పేరును మనం తెచ్చుకోకూడదు.
1: We should not get a bad name.
0: విద్యార్థి అనగా విద్యాం అత్తయతీతి విద్యః. ఇది మనం విద్యార్థులుగా ఉండాలి.
1: A student means the one who earns for studying.
0: పెద్దలను గౌరవించాలి.
1: Respect elders.
0: గురువులను గౌరవించాలి.
1: Respect your teachers.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: Love your parents.
0: ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: Mother is God, teacher is God, father is God.
0: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మన హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: You should install these sacred ideals in your heart.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత, విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: దెన్ ఓన్లీ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి నోన్.
0: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
1: ద మోడర్న్ స్టూడెంట్ విల్ హావ్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ద స్టూడెంట్. హూ ఇస్ ది స్టూడెంట్?
0: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
1: ద లైఫ్ ఇస్ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
0: ఏమిటి?
1: వాట్?
0: బ్రహ్మచర్యం,
1: ఫస్ట్ బ్రహ్మచర్యం,
0: గృహస్థం,
1: హౌస్ హోల్డ్,
0: వానప్రస్థం,
1: సన్యాసం.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ ఇది.
1: దేర్ ఫోర్ స్టోరీ.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యము విద్యార్థి దశ ఒక ఫౌండేషన్ పునాది వంటిది.
1: బ్రహ్మచర్య పొజిషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి.
1: వెన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్.
0: కానీ ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి కుప్పకూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థులుగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
1: If you want to be an ideal householder, you need very good foundation as a student.
0: Manchi perunu sampadinchali.
1: You should get a good name.
0: Intilo bayata kudanu manchi peru techukovali.
1: At home and outside you should get good name.
0: Putrotsahamunadu. Putrotsaham puttina dachaname chakra panchukovatam kada putrotsahamu.
1: Is not merely distributing sweets on the day one begets a son.
0: Putrotsahamandiki putrudu janminchagane puttadu.
1: Father will not be immediately happy on coming to know that he has a son.
0: Putruni ganugoni pogadaga putrotsahamu nadu pondunu tandri.
1: The day when he
0: prapanchamanta janulanta kudunu ee kumarudu manchivadu manchivadante appudu aa tandriki chaala uttaham kalugutundi.
1: When the whole world everybody praises your son, then the son will be happy.
0: Talidannulu kandinchali putrulu.
1: It is the duty of the son to make the father so happy.
0: అందుకోసమే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు.
1: Therefore parents want a son for this reason.
0: ఎందుకోసము?
1: Why?
0: వారి యొక్క వృద్ధాప్యం లోపల ఈ పవిత్రమైనటువంటి పేరును సంపాదించి వారు ఆనందాన్ని చేయాలని వారు కోరుతుంటారు.
1: They want to be happy in their old age listening to the name and the fame of their son.
0: అంతే కాని వారికి చెడ్డ పేరు కావాలని ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు.
1: లెట్ దెమ్ బి ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ దే లవ్ దేర్
0: దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు.
1: దేర్ మే బి ఎ బ్యాడ్ సన్ బట్ దే విల్ నెవర్ బి ఎ బ్యాడ్ పేరెంట్.
0: కనుకని అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ ఎక్స్టాటిక్ బై గివింగ్ ఎ గుడ్ నేమ్.
0: మిత భాష అతిహాయి.
1: ఇఫ్ యూ టాక్ లెస్ యుల్ బి వెరీ హ్యాపీ.
0: సన్యాసాశ్రమం నందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము వినటము మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతనే దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు.
1: ఎసిటిక్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అబ్జర్వింగ్ సైలెన్స్ విల్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్ విల్ నాట్ లిసన్ టు ఎనీథింగ్.
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్.
0: ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది?
1: హౌ ఇస్ ఇట్?
0: నిశ్శబ్దంగా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి సైలెంట్.
0: ఆ నిశ్శబ్దంలోనే భగవంతుని యొక్క నడక మనకు శబ్దం అని వినిపిస్తుంది.
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్
0: స్టెప్స్. శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
1: వెన్ యు ఆర్ సో లౌడ్ హౌ డు యూ లిసన్
0: ఎంత నిశ్శబ్దంగా నీవు ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యూ విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సైలెన్స్ ఈస్ గాడ్.
1: సో సైలెన్స్ ఇస్ గాడ్.
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
0: ఇప్పుడు ఒక చూడండి, మీరు చక్కగా విచారించి చూడండి.
1: చెవులు
0: రెండు గట్టిగా మూసుకోండి.
1: యూ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
0: ఈ మూసుకున్నప్పుడు
1: క్లోజ్
0: అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి.
1: యూ విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: Adiye nishabdamloni shabdamu.
1: That is the sound in silence.
0: Neevu kevalam naalukunu bandhinchinappudu aa yokka shabdam andulo bayaldeerutundi.
1: When you don't talk any longer, you listen to the sound.
0: Aa shabdame brahmamu.
1: That sound is brahma.
0: Kanukani shabda brahmamai.
1: God is the sound in silence.

0: The one of the sound.
1: ఏ శబ్దం అది? వాట్ సౌండ్? నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ వన్ అవర్ అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: శ్రమపడి పనిచేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night, all senses take rest.
1: రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means where limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడాను విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can take rest.
1: శాంతి నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలో అమనస్కము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ అమనస్క విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: అమనస్క మీన్స్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: స్వప్నంలో కూడా మనసు ఉంది.
0: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్
1: స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నింటినీ సృష్టించుకుంటుంది.
0: ద మైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ క్రియేట్స్
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సెల్.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: దాని వల్లనే దానికి సుషుప్తి గాఢ నిద్ర మంచి నిద్ర అన్నారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సుషుప్తి గుడ్ స్లీప్ సౌండ్ స్లీప్.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపచేస్తుంది.
0: దెన్ ఇస్ ద డివినిటీ దట్ మేనిఫెస్ట్.
1: కనుకని స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: దేర్ఫోర్ వన్ ద గ్రాస్ ద సటిల్ ద కాజల్
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: దట్ కాజల్ ఫైనల్ స్టేట్ ఇస్ డీప్.
1: తర్వాత తుర్యాస్తీతము తుర్యావస్థ అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: ఫైనలీ తుర్య విచ్ ఇస్ అల్టిమేట్
1: మహత్తరమైన శక్తి.
0: ద మైటీ పవర్
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ తురియ.
1: జాగ్రత్త
0: వేకింగ్
1: స్వప్నం సుషుప్తి తుర్యావస్థ నాలుగు స్థానములు.
0: ద వేకింగ్ స్టేట్ ద డ్రీమింగ్ స్టేట్ ద డీప్ స్లీప్ స్టేట్ అండ్ తురియ.
1: కనుక మనము తురియావస్థ లోపల ఎంత విశ్రాంతినో మనం తీసుకోవాలి.
0: ఇన్ ది లాస్ట్ స్టేట్ ఆఫ్ తురియ.
1: కానీ అనేక మంది పిల్లలు నిద్ర లోపల కూడా సరైనటువంటి ఒక ఇది ఉండదు. ఎప్పుడు కూడా తలుస్తూనే ఉంటారు ఏదో ఒకటి.
0: బికాస్ ఈవెన్ వైల్ యూ ఆర్ ఇన్ స్లీప్ వి గో ఆన్ థింకింగ్.
1: నిద్ర కూడా పోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 pages చదువుతాం మనము.
0: వీ స్పెండ్ ద హోల్ నైట్ రీడింగ్ 20 pages.
1: ఏ ప్రయోజనం చదివి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: 20 pages చదివావు.
0: యూ హ్యావ్ గాన్ త్రూ 20 pages.
1: తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: నెక్స్ట్ మార్నింగ్ యూ డోంట్ రిమెంబర్ ఈవెన్ 1 page ఆఫ్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: బికాస్ ద నేచురల్ స్లీప్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: బై గివింగ్ అప్ స్లీప్ యూ నెవర్ పాస్.
1: కానీ నిద్రపో.
0: స్లీప్
1: అర్లీ గెట్ అప్
0: అండ్ దెన్ గెట్ అప్ ఎర్లీ.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి. అప్పుడు కావాల్సింది చదువుకో.
0: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసరీ రీడ్.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుకోకూడదు.
0: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చు, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టము.
0: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
1: కనుకని నిద్ర చాలా అవసరము.
0: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ సమాధి.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: సో డోంట్ గివ్ అప్ స్లీప్.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: డోంట్ బి వరీ.
1: ఎందువల్ల?
0: వై?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూ ద డే దే కమ్ బ్యాక్ టు అస్ యాజ్
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: అన్ని మన యొక్క మాటల చేతను చేర్చల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: దే కమ్ బ్యాక్ టు అస్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్ కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాట్లాడుకోండి.
0: టాక్ వాట్ ఈస్ నెసెసరీ.
1: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: యూ కెన్ టాక్ ఆన్ మ్యాటర్స్
1: హలో అంది హలో అని అంతే.
0: ఆల్రెడీ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్.
1: పైసా ఇచ్చి కల్పించుకుంటే 4 వేలు ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగానటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: బికాస్ ద రిలేషన్షిప్ బై స్పెండింగ్ నయా పైసా యూ కెనాట్ గివ్ ఇట్ అప్ ఈవెన్ స్పెండింగ్ 4000 లేటర్.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎవరితోనా విరోధము వద్దు.
0: డోంట్ బి ఎన్ ఎనిమీ టు ఎనీబడీ.
1: కాలేజీలో ఎంత కాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: ఆఫ్టర్ ఆల్ యూ మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
1: 3 టు 4 ఇయర్స్. ఈ పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్ వై షుడ్ హ్యావ్ రిలేషన్?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ.
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది.
0: ఇఫ్ యూ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్, ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్,
1: ఒకవైపున కాలం వ్యర్థము,
0: యు ఆర్ వేస్టింగ్ టైం,
1: మనసు కష్టము,
0: అండ్
1: ధనం వ్యర్థము,
0: మనీ ఇస్ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: ఎనర్జీ ఇస్ వేస్ట్,
1: అన్ని వేస్ట్ అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
1: కాబట్టి లైఫ్ ఏ వేస్ట్ అయిపోతుంది.
0: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ ఇస్ వేస్ట్.
1: కనుక ఒక క్షణమైన వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: నిజముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యూ టాక్ లెస్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని తలచి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: what is the one quality that can never be taken away by others from us? What is it that never diminishes even when we give it in abundance? Let's now get the answers to these questions in today's discourse. A divine discourse delivered by Bhagavan Baba on 19th February 2004 in Prashanti Nilayam during the Sivaratri celebrations.
1: Srinvanta Vishve Amritasya Putraha Nachiketa, Nee Vekkadunchi Vachchavu? Dani Moola Sthananni Gurtinchu Ani Yamudu Prashninchadu. Body is a water bubble. Mind is a kevalam asthiramainatundi. Chinchalamainatundi. Kani, Nivu, ee rendintini visarjinchi, mukhyamaina, mooladharamaina, satyanni gurtinchu, ani cheppadu.
2: The teaching of Yama to Nachiketa is this, that body is just a water bubble. Mind is wavering and unsteady. Nachiketa, understand the very source of your life, the very origin of your life, and lead your life in full awareness.
1: Maudi gulkiri chandra markanda kalathoda bedadaru gumpedu jadalathoda jadallo brahminchu chadareti jigutoda dambaina pala netrambutoda maudi gulkiri chandra markanda kalathoda బెడదారు గుంపెడు జడలతోడ జడలో బ్రహ్మించు చెదరేటి జీవితోడ డంబైన పాల నేత్రంబుతోడ మౌళి ఉడికెడు చంద్ర మర్కండ కళతోడ జగత్తునే మరిపించేటువంటి యొక్క కళలతో నిండి ఉంటుండది. అట్టి ఈశ్వరత్వాన్ని నీవు గుర్తించడానికి నువ్వు ప్రయత్నించవద్దు, అది నీవే ఉన్నావు.
2: With the effulgent moon in the hair, with many hair locks, with the Ganges flowing in these hair locks, with a prominent eye in the forehead, with snake skin around his waist, with ash all over his body, with a large vermilion mark, do not try to understand its significance. Know full well that you are the divine.
1: Vidyarthulara.
2: Students.
1: విద్యార్థినీయులారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ప్రియమైన భక్తులారా,
2: అండ్ డివోటీస్,
1: శివరాత్రి యొక్క మూలాధార తత్వమును గుర్తించాలి.
2: యు హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ శివరాత్రి.
1: భౌతికమైన, నైతికమైన, అస్థిరమైన, అశాశ్వతమైన, క్షణభంగురమైనటువంటి దేహములతో నిండినటువంటి యొక్క ప్రపంచమే నీవు కాదు.
2: యు ఆర్ డెఫినెట్లీ నాట్ ద వరల్డ్ which is fleeting, momentary, ephemeral, transitory and temporary.
1: నీవు చూడవలసినటువంటిది చర్మచక్షువులతో కాదు, జ్ఞానచక్షువులతో చూడాలి.
2: You have to watch with the eye of wisdom and not with the physical naked eye.
1: పశుపక్షి మృగాదులు, క్రిమికీటకాదులు కూడాను చర్మచక్షువులతో జగత్తునంతా చూస్తూనే ఉన్నవి.
2: The birds and beasts and insects, all creatures watch the world with the physical naked eye.
1: ఇదే వదిలి నీవు కూడా చర్మ సచివులతోనే చూచిన నీవు క్రిమికీచర్ వారి నీవు అనిమలు మారిపోతావు, కాని నీవు అతీతమైనటువంటి ఆత్మతత్వం కాదు.
2: If you also begin to watch things with the help of the physical naked eye, you will be reducing yourself to minute creatures like insects. And you are no true human at all.
1: ఈ చర్మచక్షువులకు అతీతమైనటువంటి యొక్క దృశ్యాన్ని నీవు గుర్తించాలి.
2: You have to understand the transcendental principle beyond the body.
1: మానసిక సమయమైనటువంటి నేత్రములు మనస్సు కూడాను శాశ్వతం కాదు.
2: So long the fear lasts, the mind is not permanent.
1: ఈ రెండింటికి అతీతమైనటువంటి జ్ఞానచక్షువుతో నీవు చూడాలి.
2: You have to watch things with the eye of wisdom which transcends these two.
1: Dehamu neeti budagala vale perugutundi.
2: The body grows like water bubble.
1: Pachipachi mrugadula vale perugutundi.
2: It grows like the birds and beasts and animals.
1: Kattagalapadiki pachipachi mrugadula vale cheenistundi.
2: Ultimately body also vanishes like any other animals.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటి యొక్క దృశ్యములు నీవు ఎప్పుడు కాదు.
2: You are not the apparent seeing which involves birth, growth and death.
1: పుట్టినది గిట్టినది నశించినది ఒకటి ఉన్నది దాన్నే గుర్తించమని చెప్పాడు.
2: You recognize that which is birthless, which is deathless, neither the beginning nor the end.
1: అది ఆత్మతత్వము.
2: That is the nature of the true self.
1: ఈ ఆత్మ అంటే ఏమిటి అని కొంతవరకు ప్రశ్నించవచ్చు.
2: You may ask a question, what this ఆత్మ is.
1: ఆత్మకు అరూపము అనంతము అస్తమీయము.
2: This ఆత్మ is formless. It is infinite.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
2: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ ఇమ్మోర్టల్ బ్లెమిష్లెస్ అండ్ పర్మనెంట్.
1: కనుక అట్టి ఆత్మతత్వం ఎక్కడ ఉన్నదేంటి? ప్రతి వ్యక్తి ఎందు కూడాను ప్రతి జీవి ఎందు కూడాను ఉంటున్నది.
2: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్.
1: అది ఏ చైతన్య శక్తి.
2: దట్ ఈస్ చైతన్య శక్తి అవేర్నెస్.
1: అట్టి చైతన్య శక్తిని నీవు గుర్తించినప్పుడే నీవు సార్థకం అవుతావు.
2: Then once you understand this Chaitanya Shakti, the consciousness, then you will be powerful.
1: మిగిలిన ప్రశ్నలన్నీ కూడాను అనర్థమైనటువంటివి.
2: In fact, all the rest are useless.
1: తండ్రి ప్రశ్న ప్రజల యొక్క దీని లోక సంబంధమైనటువంటి విషయములు ఇవన్నీ కూడా నీవు అడుగుతున్నావు. ఇది కేవలము అడగరాని
2: అన్సలీడ్ ఇమ్మోర్టల్ బ్లెమిష్లెస్ అండ్ పర్మనెంట్.
1: కనుక అట్టి ఆత్మతత్వం ఎక్కడ ఉన్నదేంటి? ప్రతి వ్యక్తి ఎందు కూడాను ప్రతి జీవి ఎందు కూడాను ఉంటున్నది.

0: ఈ ప్రశ్న ప్రజల యొక్క దీని లోక సంబంధమైనటువంటి విషయములు ఇవన్నీ కూడా నువ్వు అడుగుతున్నావు. ఇది కేవలము అడగరాని విషయములు ఇవన్నీ.
1: In fact, you have been asking questions relating to your near, dear and the world. You are not supposed to know those questions.
0: సర్వము తెలుసుకున్న వాడవుతావో దాని యొక్క తత్వాన్ని గుర్తించు.
1: Know that if that is known, everything else will be understood. Try to comprehend it.
0: ఆత్మను తెలుసుకుంటే ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోనక్కర్లేదు.
1: If the nature of the self is known, you don't have to know the rest.
0: కనుక నీవు ఆత్మతత్వాన్ని గుర్తించమని చెప్పాడు.
1: So he said, first of all, know the self, Atma.
0: పుట్టి పెరిగి క్షీణించేటువంటిది దేహము.
1: It is the body that is born, that grows and ends.
0: చావు పుట్టుకొనేటి శాశ్వతుడు. ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు. తాను చావక పుట్టక చంపబడక సర్వమును సాక్షి అయి ఉండు ఆత్మవిభుడు.
1: This eternal witness Atma has no beginning, has no end. It can neither be killed nor would ever kill. It remains as an eternal witness.
0: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకుంటే నీవు అన్నీను చూసిన వాడవుతావు.
1: If you know this Atma, you'll be knowing the rest.
0: చూడండి, బల్బుల్లో ఎక్కడ చూసినా కానీ ఒక్కొక్క దీపం వెలుగుతూ ఉండాలి.
1: You find bulbs here illumining.
0: కానీ బల్బులు వేరువేరుగా ఉంటున్నది కానీ కరెంటు ఒక్కటే.
1: యు సీ ద మెనీ బల్బ్స్ హియర్ బట్ ద కరెంట్ బీయింగ్ వన్.
0: ఈ కరెంటుకు మూలాధారం ఏమిటి?
1: వాట్ ఇస్ ద బేసిస్ ఫౌండేషన్?
0: అది దివ్యమైన శక్తి.
1: దట్ ఈస్ ద డివైన్ పవర్.
0: అది వైర్ ద్వారా వెళ్లి
1: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్.
0: మనసు ద్వారా బల్బుగా నిలిచి
1: అండ్ ఇట్ స్టాండ్స్ దేర్ ఇన్ ద బల్బ్ ఆఫ్ ద మైండ్.
0: ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది అది.
1: అండ్ షైన్స్ ఫోర్త్ హిస్ లైట్.
0: కనుక ఈ అన్ని వెలిగించేటువంటిది, తొలగించేటువంటిది, తిరిగించేటువంటిది సర్వం కూడా ఆత్మతత్వమే.
1: దేర్ఫోర్ దట్ బ్రైటన్స్, దట్ ఇల్యూమిన్స్, దట్ రివాల్వ్స్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ ఓన్లీ.
0: దీన్ని నేను ఎప్పుడప్పుడు చెప్తున్నాను, సత్యము ధర్మము శాంతి ప్రేమ అని.
1: భగవాన్ రిఫర్స్ టు దెమ్ యాజ్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: సత్యం అనేది కరెంట్.
1: ట్రూత్ ఈజ్ కరెంట్.
0: ధర్మము అనేటువంటి వైర్.
1: Dharma is the wire.
0: Shanti anedi bulbu.
1: Peace is the bulb.
0: Prakasham anetundi atma.
1: This very light is atma.
0: Ee prakasham anetundi ee atma tattvamu deni dwara vachindi?
1: How do you get this light? Through what?
0: Bulbu dwara.
1: You get the light out of the
0: bulb. Ee bulbu dehamu.
1: This very bulb is our body.
0: Ee bulbu ku ekkadi nunchi vastundadi currentu?
1: Where from the current receives?
0: Dehamu ane wire nunchi vastundadi.
1: The current is received through the wire of the body.
0: కనుకనే ధర్మము అనే వైర్ నుంచి.
1: Out of the wire of dharma.
0: సత్యం అనేటువంటి కరెంటు.
1: The current of truth.
0: ధర్మము అనేటువంటి బల్బులో చేరి.
1: As it gets into the bulb of the dharma.
0: శాంతి ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని ప్రకాశిస్తుంది అది.
1: Sheds the light of peace and love.
0: కనుక ఈ ఆత్మానందంను కనుక్కోవాలంటే మొట్టమొదట సత్య ధర్మాన్ని తీసుకోవాలి.
1: To know the bliss of the self. One should understand Satya and Dharma.
0: కనుక మన ప్రాచీన సాంప్రదాయంలో భారతీయ సంస్కృతి ఏమిటంటే సత్యం వద ధర్మం చెర.
1: Therefore the ancient culture of Bharat emphasizes on these two principles, speaking truth and following righteous conduct.
0: సత్యం వద.
1: Speak truth.
0: సత్యం నీవు చెప్పు.
1: Speak truth always.
0: కానీ ఈనాడు సత్యం వద వదిస్తున్నారు సత్యాన్ని.
1: But today we kill truth.
0: ధర్మం చెర.
1: ఫాలో రైచియస్నెస్.
0: ధర్మమును చెరసాల్లో పెట్టి బీగమేస్తున్నారు.
1: బట్ ధర్మ ఈజ్ ఇన్ చెర అండర్ అరెస్ట్.
0: ఇది కాదు మనకు.
1: దిస్ ఇస్ నాథింగ్ వి ఆర్ సపోజ్ టు డూ.
0: సత్యమును పలకాలి.
1: వి హావ్ టు టెల్ ట్రూత్.
0: ధర్మమును నడుచుకోవాలి.
1: వి హావ్ టు ఫాలో రైచియస్నెస్.
0: ఒకవైపున నడిపించడం, ఒకవైపున ప్రకాశించడం, ఈ రెండింటి ఎందుకు ఏకత్వం ఉన్నది.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ వాట్ ఈజ్ సెడ్ అండ్ ద వే వన్ కండక్ట్స్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: కనుక నచికేత.
1: నచికేత,
0: ఈ పంచభౌతికమైన దేహం నీవు విసర్జించదు.
1: అండ్ డు నాట్ గో బై దిస్ బాడీ విచ్ ఇస్ టెంపుల్.
0: ఏ దేహములు అయినప్పటికీ నీవు ఒకనాటికి నీటి కూడా వలె పగిలిపోయేటువంటిది.
1: ఎనీ బాడీ విల్ నెసెసరీ మస్ట్ కమ్ టు అన్ ఎండ్.
0: నేడు కాకపోయినా రేపైనా కూడా ఇది అశాశ్వతమే.
1: కమ్ వాట్ ఎవర్ మే దిస్ డే ఆర్ టుమారో ద బాడీ ఇస్ టెంపరరీ.
0: కానీ సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నీవు తెలుసుకో.
1: Know that which is eternal, which is permanent.
0: దాన్ని చూచేటువంటి నేత్రములు చర్మ చచ్చువులు కాదు.
1: And it's not the physical eye that visualizes.
0: జ్ఞాన నేత్రములు.
1: It is the wisdom eye that helps you to
0: see.

0: வெற்றி.
1: வாட் இஸ் திஸ் விஸ்டம்? ஞான
0: ஏகத்தம் ஜானம்.
1: தட் ஒன்னஸ் இஸ் ஞான.
0: கல்குலே மூணு குடும்பம் உள்ளது ஈ யொக்க சாஸ்திரம் காது.
1: Therefore, the eye that carries with it the three attributes is not the truth.
0: ஏகங்க உண்டினி அதே ஆத்ம தத்துவம்.
1: That which is one is Atma.
0: కనుక అట్టి ఆత్మతత్వాన్ని గుర్తించు.
1: నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: దాన్ని చూచుటకు ఈ జన్మ చూచుకుని పనికిరావు.
1: ద ఫిజికల్ ఐ విల్ నాట్ హెల్ప్ యూ టు సీ.
0: జ్ఞాననేత్రమే నీకు అత్యంత అవసరమైనటువంటిది.
1: ద విజ్డమ్ ఐ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: జ్ఞానం జ్ఞానం జ్ఞానం. ఎట్టి జ్ఞానము?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
0: భౌతిక జ్ఞానమా?
1: వరల్డ్లీ నాలెడ్జ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఫిజికల్?
0: వస్తు జ్ఞానమా?
1: సెక్యులర్?
0: ప్రకృతి జ్ఞానమా?
1: టెక్స్చువల్?
0: కాదు కాదు.
1: నో,
0: రూపనామరహితమైనటువంటి యొక్క ఆత్మ జ్ఞానమే.
1: సో త్రూ విజ్డమ్ ఇస్ దాట్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
0: కనుక దానిని నీవు సాధించమని చెప్పాడు.
1: అక్వైర్ దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
0: దాన్ని సాధించవలనందే
1: టు అటైన్ దాట్.
0: ఈ సాధనలంతా పనికిరావు.
1: The spiritual practices that you adopt are not
0: necessary. ఏదో పిచ్చివారైపోయి మీరంతా కూడా స్పిరిచువల్ సాధనాన్ని కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని జ్ఞానాన్ని విచేస్తున్నారు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన ఆఫ్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ క్లోజ్ యువర్ ఐస్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ కాల్ ఇట్ ద సాధన.
0: కానీ ఈ భౌతికమైనటువంటి అన్ని కూడా భౌతికములే.
1: All these physical practices after all are worldly.
0: అన్నింటి యందు ప్రేమతత్వమైనటువంటిది దానిని ముఖ్యాధారంగా తీసుకోవాలి.
1: Consider the principle of love as most important factor.
0: Kanuka deham panchabhautikam.
1: Body has got the sense.
0: Deham kudaka tappalepudu.
1: It is bound to fall somewhere.
0: Dehi niramayundu.
1: But the indweller is permanent.
0: Kanutimpaka dehiki chaavu puttukal moha nibandhamanalu muddalu levu.
1: The self has no beginning, no birth nor the end, neither the liberation nor bondage.
0: Kanuka atti నేత్రములే మనం ఈనాడు ధరించాలి.
1: దట్ విజ్డమ్ ఐ వి మస్ట్ హ్యావ్ ఇట్ టుడే.
0: అవి ఎక్కడ ఉన్నాయి? బజార్లో కొనుక్కునేటువంటి కాదు.
1: ద విజ్డమ్ ఐ ఇస్ నాట్ టు బి
0: బోర్న్. మన యందే ఉంటున్నటువంటి ఈ జన్మచచ్చువును మనం కొంతవరకు బంధన చేసి జ్ఞాన చచ్చువును మనం విచారించి దాని ద్వారా ఈ యొక్క దివ్యతత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు క్లోజ్ ది ఫిజికల్ ఎక్స్టర్నల్ ఐ, టర్న్ ఇన్ వర్డ్, ఓపెన్ ది విజ్డమ్ ఐ అండ్ ప్రొసీడ్ విత్ ది ఇంక్వైరీ.
0: దీనిలో అనేక రకమైనటువంటి ఇంద్రియములు, దీనికి అనేక రకమైనటువంటి ముంచెచ్చన్లు దీనికి చేరుకొని దాన్ని అడ్డు చేస్తూ ఉన్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సెన్సువల్ ప్లెషర్ అండ్ ఆల్ అదర్ డిస్క్రిమినేషన్ డిస్క్రిషన్ స్టాండర్డ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ ద
0: సాధనని కూర్చొని ఏదో ఒకటి కన్నులు మూసుకొని భగవంతుని తెలుస్తున్నాము.
1: వి జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన, క్లోజింగ్ అవర్ ఐస్.
0: ఇవన్నీ కూడా చంచలమైనటువంటివి.
1: ఆల్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: అనిత్యమైనటువంటివి.
1: That is temporary.
0: అసత్యమైనటువంటివి.
1: Untrue.
0: అప్రియమైనటువంటివి.
1: Which is not acceptable.
0: ఈనాడు మనం ఎందుకు దీన్ని ధరించాలి?
1: Why should you follow these things which are
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆకారము మన యందే ఉంటున్నది.
1: In fact, the fundamental truth is present within us.
0: మన యందు ఉన్నటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలంటే ఒక క్షణం కూడా చాలదు.
1: To know that, experience that eternal, permanent truth within us, a moment is enough.
0: నేను చెప్తుంటాను, బాడీకి కలిగేటువంటి యొక్క భద్రత అంతా నీకును కేవలం అనిత్యమైనటువంటివి.
1: ఆల్ దట్ రిలేట్స్ టు బాడీ ఇస్ టెంపరరీ.
0: సత్యాన్ని గుర్తించుకుంటే ఈ సత్యం ఒక క్షణంలో మనకు తెలుస్తుంది.
1: దిస్ ట్రూత్ కెన్ బి నోన్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: దాన్ని మనం దూరం చేసుకుని సత్యమునకు అతీతమైనటువంటి తత్వంను మనం గుర్తించాలి అని కోరుతున్నాడు.
1: దేర్ఫోర్ వీ షుడ్ గో బిహైండ్ దీస్ ఫిజికల్ ఫ్యాక్ట్స్ అండ్ నో ద ట్రూత్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: దేహాభిమానము క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: We have to reduce the body attachment slowly.
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should be attached to the self more and more.
0: ఈ ఆత్మాభిమానం అభివృద్ధించుకుంటే తందులో అనేది తత్వము చక్కగా గుర్తింపడానికి వీలవుతుంది.
1: When once you are attached to the self, you can understand its nature in its depth.
0: ఈ దేహము నాది అనుకుంటున్నాం.
1: You consider this body as
0: yours. ఎంతవరకు నీది అనుకుంటున్నావు?
1: How long?
0: ఈ దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిగేంత వరకు ఇది నాది అనుకుంటున్నావు?
1: సో లాంగ్ దేర్ ఇస్ బ్రీతింగ్ ప్రాసెస్ యు క్లెయిమ్ దిస్ బాడీ యాజ్ యువర్ ఓన్.
0: అవి రెండు నిలిపివేస్తే ఏది నీది?
1: వెన్ వన్స్ బ్రీతింగ్ స్టాప్స్,
0: ఒక్క క్షణం లోపల మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం స్తంభింపజేస్తే ఏది మనకు తెలియదు.
1: ద మూమెంట్ యు జస్ట్ కంట్రోల్ యువర్ బ్రెత్ యు విల్ నాట్ కమ్ టు నో ఎనీథింగ్.
0: అంతే. ఇది ఏ విధంగా చెప్తుండది, బోధిస్తున్నది? సో హం సో హం అని బోధిస్తున్నది.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ టీచర్స్ ద లెసన్ ఆఫ్ సో హం.
0: ఈ సో అంటే గాలిని తీసుకోవటం.
1: సో ఈజ్ ఇన్హలేషన్
0: హమ్ వదలటము
1: హమ్ ఈజ్ ఎక్సలేషన్
0: కాబట్టి తీసుకోవటమే ఒక లైఫ్
1: బ్రీతింగ్ ఇన్ ఈజ్
0: వదలటమే ఒక మరణము
1: బ్రీతింగ్ అవుట్ ప్రాసెస్
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను జననమరణాల కింద చేరినటువంటివి
1: ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇన్వాల్వ్స్ ది టూ
0: రెండు లేకుండా మనం చేసుకోవాలంటే ఒక క్షణం కూడా చాలదు
1: టు బి ఫ్రీ ఫ్రమ్ దీస్ టూ ఎ మోమెంట్ ఈజ్ ఇనఫ్
0: అదే విధంగా నేను చేసి మీకు చూపిస్తున్నాను
1: భగవాన్ డస్ ఇట్ అండ్ డెమోన్స్ట్రేట్స్ టు ఎవ్రీబడీ
0: ఈ దేహమునకు ఎన్నో బాధలు కలుగుతున్నాయి
1: ద బాడీ హాస్ గట్ సో మచ్ ఆఫ్ సఫరింగ్
0: ఎన్నో విధములు కష్ట నష్టములు మీకు అందరికీ జరిగినట్టుగానే ఈ బాడీ కూడా జరుగుతూనే ఉంటుంటది
1: దిస్ బాడీ ఆల్సో సఫర్స్ లైక్ ఎనీ అదర్ బాడీ
0: కానీ నేను దానిని లెక్క చేయను
1: బట్ భగవాన్ డజంట్ కేర్ ఎనీ ఆఫ్ దీస్
0: అన్నారు స్వామి ఇక్కడ ఎరిగటం వల్ల ఎంత బాధ ఉంటుంటుందో భరించలేనిటువంటిదిగా ఉంటుంది అని
1: దే సెడ్ భగవాన్ యూ హ్యాడ్ ఫ్రాక్చర్ దేర్ That will be giving you excruciating pain.
0: ఉంటాది నిజమే దానిపై నీవు దృష్టి పెట్టినప్పుడే నీకు అది బాధ కనిపిస్తుంది
1: యూ విల్ సఫర్ ద పెయిన్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్
0: ఇది నాది కాదు అని చెప్పి స్థిరంగా నీవు భుజించుంటే తప్పక ఈ బాధ నీకు ఏమి గమ్యించలేదు
1: వెన్ వన్స్ యూ కన్సిడర్ దిస్ బాడీ డస్ నాట్ బిలాంగ్ టు యూ
0: ఇది నా కర్చీఫ్ ఇది నా కర్చీఫ్
1: దిస్ ఇస్ మై కర్చీఫ్
0: నా కర్చీఫ్ అనుకున్నంత వరకు నువ్వు దీన్ని బద్ధంగా తీసుకుని దీని యొక్క మరణమంతా తుడుచుకోవటం దీని మరణమంతా శుభ్రం చేసి మనం ఉపయోగపెట్టుకుంటున్నాం
1: సో లాంగ్ ఐ ఫీల్ దట్ దిస్ కర్చీఫ్ బిలాంగ్స్ టు మీ ఐ మేక్ యూజ్ ఆఫ్ ఇట్
0: అయితే ఈ కర్చీఫ్ తగినటువంటి మరణమంతా నాది అని నువ్వు అనుకుంటావా
1: బట్ డూ యూ కన్సిడర్ ద డర్ట్ ఆఫ్ ది కర్చీఫ్
0: కాదు కాదు కాదు కాదు ఇవన్నీ నావే అని అనుకున్నవన్నీ ఒకతూరి నువ్వు పారవేస్తావు
1: The moment all that clay that you claim to be mine, you'll throw it away.
0: ఈ విధంగా నీవు దాన్ని ఇది నాది కాదు అని అనుకుంటే తప్పక నొప్పి ఏమి ఉండదు.
1: When once you consider different from that, you do not find any pain.
0: ఈ విధమైనటువంటివి నాకు ఎన్నో జరిగినాయి.
1: Number of things that happened to Bhagavan.
0: ఇక్కడ విరిగింది అక్కడ విరిగింది అక్కడ విరిగింది అన్ని వైపులా విరిగింది.
1: Inside there's fracture at different places.
0: కానీ ఇది బాడీ.
1: But this is the body.
0: ఇదంతా ఇంద్రియముల యొక్క చేరిక.
1: It's combination of senses.
0: దానికి జరిగితే గానీ అది నాది కాదు.
1: And in fact it happens the body.
0: ఆ విధంగా దానిని విసర్జించినప్పుడే నీకు శాంతి కలుగుతుంది.
1: Then once the body identification is given up, you will be peaceful.
0: ఇప్పుడు ఒక చేయి ఉంటుండాలి.
1: Here is the hand.
0: దీనికి ఏదో చీమ పోతుండాలి అని కొంచెం గోక్కుంటే అది గోక్కుని ఇంకా ఎక్కువ అవుతుంది.
1: And once you, the hand bites you, you want to scratch, there will be more of pain there.
0: ఇంత పెద్ద దేహానికి ఇంత చిన్న చీమ కురిస్తే నీకు ఎందుకు ఇంత బాధ?
1: After all, a little pain in this big body, why should you be so much worried?
0: ఇవన్నీ కూడా నువ్వు నాది నాది అనుకుని భ్రమల చేతనే మనం పెంచుకుంటున్నాము.
1: This claim of mine is an illusion. That is the cause for the pain.
0: కనుక చూచేది నేత్రం కాదు.
1: It's not the eye that sees.
0: చూచేది నేత్రం అయితే చూచినంతా సత్యమని ఎట్టని నువ్వు తెలుసుకుంటున్నావు.
1: All that you see, if it were to be truth, how do you know it?
0: చూచినంతా కొంతసేపులో మార్పు కలుగుతుంది.
1: All that is seen changes.
0: విన్నటువంటిదంతా కూడా కొంతసేపులో మార్పు కలుగుతుంది.
1: All that is heard also changes.
0: విన్నటువంటిదంతా కూడా ఒకతూరి జీర్ణమైపోతుంది.
1: All that is partaken is digested.
0: విన్నది కన్నది తిన్నది అంతా కూడా క్షణంలో భంగురమయ్యేటువంటిది.
1: All that is watched, all that is heard, all that is partaken.
0: ఈ మూడింటి ఎందుకు శాశ్వతమైనది ఒకటి కూడా లేదు.
1: None of these three is ever permanent.
0: కనుకనే ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
1: You have to recognize this basic truth.
0: త్రికాలం ఎందు కూడా ఉన్నది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్
0: ఆఫ్ టైం? భూత భవిష్యత్ వర్తమాన కాలమునంతా కూడా శాశ్వతంగా నిలిచినటువంటి ఏది?
1: వాట్ ఈస్ దట్ లాస్ట్ ఇన్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్?
0: దీన్ని అన్ని సత్యంగా గుర్తించుకొని రమ్మని చెప్పిన నచికేతునికి ఎముడు చెప్పాడు.
1: ఇట్ వాస్ ది లెసన్ ఆఫ్ యమ టు నచికేత టు నో ద ట్రూత్.
0: పెద్ద పెద్ద శ్లోకాలతో చెప్తే నీకు అర్థం కాదు.
1: యూ డోంట్ అండర్స్టాండ్ ఈ శ్లోకాస్ ఆర్
0: నిత్య జీవితంలో జరిగినటువంటి అనుభవములంతా గుర్తించుకుంటే నీకు క్షణంలో సత్యం గుర్తింపచ్చు.
1: ఇఫ్ యూ జస్ట్ Understand with the use of your daily physical experience, you can comprehend.
0: In hospital, this killed.
1: Bhagavan is taken to hospital.
0: Because that could be either cheyal or naru.
1: They wanted to do something.
0: They managed to do it. Not the body.
1: Bhagavan said, "You do anything. It's not mine."
0: This body, there is nothing to waste away.
1: Body is just an instrument.
0: ధరించినటువంటి చొక్కానే.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెస్ట్ చెక్
0: కాబట్టి ఏమైనా మీరు చేసుకోండి.
1: యూ డూ వాట్ ఎవర్
0: బాడీ మీ స్వాధీనంలో ఉంటున్నది కనుకనే మీరు ఏమైనా చేసుకోండి.
1: As the body is right in
0: నేను
1: front of you.
0: స్వాధీనంలో లేను.
1: And he was not bothered about it.
0: కనుక నేను నేనే.
1: భగవాన్ రిమైండ్ హిమ్సెల్ఫ్.
0: మరి చేసినారు పెట్టినారు ముక్కలు వేశారు అంత చేశారు. ఏమి నామకి మాత్రం బాధ కలగలేదు.
1: They did all that they are supposed to, but there was no pain at all.
0: ఈ పెయిన్ కు నేను ఏమాత్రము లొంగలేదు.
1: భగవాన్ హ్యాడ్ నెవర్ ఎనీ పెయిన్.
0: దీనికి ఏమాత్రము నేను లొంగలేదు.
1: ఇన్ఫాక్ట్ ఈ నెవర్ ఎక్స్ప్రెస్
0: జరుగుతుంది పోతుంది.
1: things happen like that.
0: అని ఈ విధంగా అలక్ష్యం చేసినప్పుడు ఈ దేహ బాధలంతా కూడా తగ్గుతాయి.
1: When once he neglected the body, he didn't suffer at all.
0: ఇది నా బాడీని, నా దేహమే, నేను ఎట్లా బతికేది, నేను ఎట్లా భరించుకునేది అని ఆ విధంగా తలుచుకుంటే నీవు ఏమాత్రం భరించుకోలేదు.
1: With body identification, if you go on feeling, how would I suffer the pain? How can I bear it? Then you cannot
0: suffer. So the
1: teaching of Yama to Nachiketa
0: are the simple thing.
1: But all the pompous verbosity is made in the form of శ్లోకాస్.
0: పదములు కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ ది వర్డ్, నామినిక్లేచర్. ఆ
0: పదములో ఉన్నటువంటి అర్థములు మనకు అత్యవసరము.
1: ద మీనింగ్ ఆఫ్ ది టర్మ్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఆ అర్థాన్ని గుర్తించుకుంటే ఈ అనర్థమైనటువంటి దేహతత్వం అంతా ఏమాత్రమో భ్రమ అనేది తెలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ నో అర్థ ద మీనింగ్, దెర్ బి నో అనర్థ ఆర్ డేంజర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే మనం దేహాభిమానం క్రమక్రమేణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: Therefore, we should make an effort to reduce the body attachment.
0: సాధన చేస్తున్నాం, సాధన సాధన అనగా ఏమిటి?
1: What is sadhana, spiritual practice?
0: కేవలము దేహాన్ని గురించి తెలుసుకోవటం కాదు.
1: Not the knowledge of the body.
0: దేహాన్ని గురించి విచారించడం కాదు.
1: Not the investigation.
0: దేహం పూర్తి త్యజించాలి.
1: You have to give up the body feeling.
0: మానసిక ఆనంద తత్వాన్ని గుర్తించాలి.
1: Understand the principle of the bliss.
0: ఈ ఆనందం అనేటువంటి కేవలం ఒక ప్రేమ నుంచినే లభిస్తుంది.
1: You will get bliss out of love.
0: ఈ ప్రేమ అనేటువంటి ఒకటి ఉంటుంటే ఈ బాధలన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
1: When once there is love, there is no place for any suffering or pain.
0: కనుకనే ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: ఎదుటి వ్యక్తి నీకు చాలా ద్వేషంగా ఉన్నాడు.
1: You may hate a person that you come across.
0: ఆ ఎదుటి వ్యక్తి దేశంగా ఉన్నటువంటి వ్యక్తి నీకు ఎదురైనప్పుడు రోడ్లో నీవేమంటావు?
1: ఇఫ్ యూ ఎన్కౌంటర్ యువర్ ఎనిమీ, వాట్ యూ వుడ్ యూ సే?
0: వాడిని చూస్తా వీడు నా ద్వేషి అని తల కిందకొంచుకుంటావు.
1: యూ విల్ ట్రై టు అవాయిడ్ హిమ్ బికాస్ ఆఫ్ హేట్రెడ్, ఎనిమిటీ.
0: ఆ విధంగా చేసుకోవటం వల్ల మీ ఇరువురి ద్వేషము పెరుగుతుందే కానీ తరగదు.
1: ది ఎనిమిటీ హేట్రెడ్ వుడ్ రైజ్ బికాస్ ఆఫ్ అవాయిడింగ్.
0: ఆ ఎనిమిది నీకు వచ్చే దగ్గరకు వచ్చినప్పుడు హలో హలో హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని.
1: When enemy comes in front of you, say, hello, how are you?
0: ఆ విధంగా ప్రేమతో పలికించినప్పుడు వాడికి కూడా ప్రేమ ఉద్భవిస్తుంది.
1: When you talk to him with all the love, naturally he will also respond. ఇరువురికి
0: లభించిన తర్వాత ఇరువురికి ద్వేషమే ఉండదు.
1: Thereafter there will be no enmity or hatred at all.
0: నీవు ఏ భావం పలుచువో ఎదుటి వ్యక్తి యొక్క భావం కూడా ఆ విధంగా వస్తుంది.
1: The way you talk and the feeling that prompts your dialogue.
0: దీన్ని వేదము యత్ భావం తత్ భవతి అన్నారు.
1: So as is the feeling, so is the result.
0: Kanuka manam manlo unnatundi vedaranta edutu vyakti paina prachalimpa chestunnama kaani manlo e maatramu dveshamu pettukokoddu.
1: All our feelings, all our sentiments we impose on others.
0: Ostundi potundi,
1: they come and go.
0: Anta kodino passing clouds, passing clouds.
1: All are like passing clouds.
0: Kaani meeku permanent cloud antundi emtidi?
1: What is this permanent?
0: Nee hrudayam anetundi bhoomi lopala,
1: on the ground of heart.
0: దీంట్లో ఆత్మ అనేటువంటి ఆకాశం నందు
1: దేర్ ఇస్ స్పేస్ ఆత్మ.
0: సర్వము జయిస్తుంది, సర్వము జయించుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ దేర్, ఎవ్రీథింగ్ వుడ్ బి ట్రయంఫెంట్.
0: కానీ మేఘములు దండిగా ఉండే చోటు సూర్యుడు కనిపిస్తాడు, కనిపించకుండా పోవచ్చు.
1: బికాస్ ఆఫ్ డార్క్ థిక్ క్లౌడ్స్ దేర్ యూ మే సీ ద సన్ ఆర్
0: నాట్. క్లౌడ్స్ మూసుకున్నదే కానీ నీకు నీకు సూర్యుడికి ఏమాత్రం ఎడబాటు లేదు.
1: ఇట్స్ ఓన్లీ ది క్లౌడ్ దట్ కవర్ ద సన్. ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ లాస్ట్ బిట్వీన్ యూ అండ్ ద సన్.
0: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్ కదిలిపోతానే నీకు సూర్యుడు కనిపిస్తాడు.
1: బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, క్లౌడ్స్ వుడ్ క్లియర్, దెన్ యూ కెన్ సీ సన్.
0: ఈ విధమైనటువంటి చిన్న చిన్న సాధనల్లో మనం సార్థకం కావాలి.
1: బై దీస్ సింపుల్ ప్రాక్టీసెస్ we should work for our redemption.
0: ప్రేమతత్వం చేత సర్వము కూడా మనం సాధించవచ్చును.
1: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రేమతత్వం చేత ప్రపంచమే మనం గోలిగా చేసుకోవచ్చును.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ కుడ్ బి కట్
0: బాల్ మాదిరి,
1: లైక్ ఎ బాల్.
0: అలాంటి సత్వం లోపల నీవు దీన్ని ఎందుకు నువ్వు విచారిస్తున్నావు?
1: దెన్ వై డు యూ వరీ ఇన్ దిస్?
0: నేను తెల్లవారి సాయంకాలము ధ్యానంలో కూర్చుంటున్నానంటారు.
1: You say that you meditate from dawn to dusk.
0: నేను ధ్యానం చేస్తున్నావు.
1: What is that you meditate on?
0: ఆ ధ్యానం ఎంతవరకు నిలుస్తుండాలి నీకు?
1: How long does it?
0: క్షణమైనా కూడా నిలచడం లేదు.
1: And it's not steady even for a moment.
0: అన్ని కూడా కదిలిపోయే మేఘాలే.
1: All are unsteady.
0: కాంతి కలిగినటువంటి మేఘం తత్వం ఒక్కటే.
1: But there is only the light which is only one.
0: కనుక ఇవి ప్రపంచకు సంబంధమైనటువంటి విషయాలు నీవు ఎక్కువ ప్రవేశించవద్దు.
1: Do not think of worldly matters too much.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: Ramakrishna Paramahamsa
1: రామకృష్ణ పరమహంస
0: బజార్ లో రామ రామ రామ రామ అని చదువుకుంటూ పోతున్నాడు.
1: హి వాస్ పాసింగ్ బై ది స్ట్రీట్ రిసైటింగ్ గాడ్స్ నేమ్.
0: బజార్ లోనే నృత్యం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ డాన్సింగ్ అలాంగ్ ది స్ట్రీట్.
0: కానీ కొందరు చూచారు, ఏమిటై పిచ్చివాడు ఈ విధంగా పోతున్నాడు చెప్పని ఆ పెద్దగా వచ్చినటువంటి ఆ డోర్ను తీసుకుని కొట్టివేశారు.
1: దే మిస్టూక్ రామకృష్ణ పరమహంస యాజ్ ఎ మ్యాడ్ క్యాప్ అండ్ హావ్ క్లోజ్ ది డోర్స్ హిటింగ్ హిమ్.
0: కానీ అది డోర్ పోయింది అని బాధపడలేదు.
1: అండ్ హి వాస్ నాట్ సారీ ఫర్ మిస్టేక్.
0: పైన తాళాలు తీసుకున్నాడు, రెండు కొడుతూ వచ్చాడు.
1: అండ్ హి కలెక్టెడ్ ది బోత్ ది సింబల్స్ అండ్ స్టార్టెడ్ ప్లేయింగ్.
0: ఈ అసూయాపరులు ఆ తాళములు కూడా తీసుకున్నారు, ఆరవేశారు.
1: The people of jealousy took over the symbols and threw them out.
0: నాకు ఈ తాళములు ఇది భగవంతుడికి ఇష్టం లేదేమో అన్నాడు, తృప్తి పడ్డాడు.
1: అండ్ హి థాట్ దట్ హి ఇస్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ.
0: నీకు తృప్తి అయినటువంటిది ఏదో అది నాకు తెలుపు, దాన్ని నేను చేయగలను, తృప్తికరమైనటువంటిది నేను ఏమాత్రము ఉంటాను అన్నాడు.
1: హి సెడ్ ఓ గాడ్ లెట్ మీ నో దాట్ విచ్ సాటిస్ఫైస్ యూ సో దట్ ఐ కెన్ ఫాలో.
0: దైవానికి ఇష్టం లేదు కనుక నేను తాళమును పారవేశాడు.
1: బికాస్ హీ థాట్ దట్ గాడ్ డజంట్ అప్రిషియేట్ అండ్ ఆల్.
0: నీవు కొట్టేటువంటి యొక్క అపశృతి దోళ్ళు అంతా కూడా దైవానికి ఇష్టం లేదు, దాన్ని తీసి పారవేశాడు.
1: హీ థాట్ పర్హాప్స్ ఓ గాడ్ ఇట్ ఈస్ నాట్ రిథ్మిక్ ద బీట్ ఇస్ నాట్ ప్రాపర్. దైవానికి
0: ఇష్టం లేనటువంటివి పోతున్నాయి.
1: పర్హాప్స్ థింగ్స్ ఆర్ గోయింగ్ బియాండ్.
0: దైవానికి ఇష్టమైనటువంటిది నేను చేస్తే నిలుస్తుంది.
1: If I do that, appreciate it, like by God, it
0: will sustain. He has
1: known the truth.
0: Tarvari, ivanni kodano prakruti vidyalanni kodano manivesadu.
1: And he has stopped all that is worldly.
0: Inka nenu em cheyali?
1: What is to be done further?
0: Naa daggara unnadanta okkate.
1: Only one thing is with me.
0: Prema tattvam okkate undedi.
1: Only principle of love.
0: Dani neevu inkevaru evaru kuda teevadaniki veelledu.
1: But this love cannot be taken away, robbed by anybody.
0: Kanuka aa prema nenu teesukuntanu.
1: I take that love.
0: దాన్ని తీసివేసి చూస్తాం కృష్ణ.
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు టేక్ అవే దిస్ లవ్ అవుట్ ఆఫ్ మీ?
0: ఎవరి చేత కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి.
0: అలాంటి ఎవరి చేత కానటువంటిది, ఎవరి చేత మునగనటువంటిది, ఎవరి చేత తెల్లపరచినది, అలాంటి దాన్ని మనం ఆశ్రయించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ వర్క్ ఫర్ దట్ విచ్ కెనాట్ బి రాబ్డ్, విచ్ కెనాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ యూ.
0: దేన్నైనా కూడా మనం ఆశించి అది పోతానే మోసమైపోయిందని బాధపడకూడదు.
1: You want something, when once it is lost, you feel that you are cheated.
0: Nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
1: In fact, the truth is attributeless, the formless, pure, immortal.
0: Premane manamu pradhananga teesukovali.
1: We have to consider love as the main one.
0: Atti premanu manamu pradhananga pettukunte evvaru kodanu teevadaniki veelledu.
1: When once this love is there, nobody
0: దైవం కూడా దాన్ని ఎత్తివేయడానికి వీలు కాదు.
1: ఈవెన్ గాడ్ ఆల్సో కెనాట్ రిమూవ్ లవ్ అవుట్ ఆఫ్ యూ.
0: కానీ ఒకటి, ఈ కాగితం ఉంటుంది,
1: దిస్ ద పేపర్.
0: ఈ కాగితం లోపల ప్రింట్ కొట్టారు ఏదో నా పేరు.
1: అండ్ హియర్ ది లెటర్స్ ఆర్ ప్రింటెడ్.
0: ఈ ప్రింట్ కొట్టినటువంటి పేరును కాగితంను రెండింటిని వేరు చేయడానికి అవుతుందా?
1: క్యాన్ యూ రిమూవ్ ద నేమ్, ద లెటర్స్ అండ్ ద పేపర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్?
0: కనుకనే ఈ పేపర్ లోపల ముద్ద కొట్టినట్టుగా ఉంటుండ అది దైవ ప్రేమ.
1: Therefore, God's love is something like imprinted on the paper.
0: నీ హృదయమనేటువంటి పేపర్ పైన భగవత్ ప్రేమ అనేటువంటిది ముద్ర వేసింది.
1: Human heart is a paper which is affixed with the stamp.
0: దాన్ని దీన్ని రెండింటిని వేరు చేయడానికి వీలు కాదు.
1: None can separate these two.
0: ఎవరు కూడా చేత కాదు.
1: Impossible for anybody.
0: అలాంటి ప్రేమతత్వాన్ని నీవు పొందుకో.
1: Understand that law.
0: అడవులు ఎందున్నా?
1: You may be in the forest.
0: ఆకాశంలో ఉన్నా.
1: Or in space.
0: పట్టణంలో ఉన్నా.
1: In city.
0: పల్లెను ఉన్నా.
1: Or village.
0: గుట్ట మీద ఉన్నా.
1: On the mountain.
0: నట్టేట పడి ఉన్నా.
1: Or in the deep sea.
0: ఎన్నిటిని ఒక్కటే అవుతుంది.
1: Maintain that balance, equal mindedness.
0: కనుకనే అట్టిదాన్ని నీవు గుర్తించు.
1: Understand that principle.
0: అట్టిదాన్ని నీవు ప్రేమించు.
1: Love that.
0: అట్టిదాన్ని నీవు చిక్కించుకో.
1: Catch hold of that principle.
0: అదే నీకు నిజమైనటువంటి సాధన.
1: That is the true spiritual practice.
0: సాధన.
1: సాధన.
0: ధనం అనేటువంటిదిగా ఉంటుంది అని చూడండి, కాదు అది సాధన.
1: ఇట్ ఈస్ నాట్ ధన, మియర్ వెల్త్. సా.
0: సా అనగా సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాధ్యం.
1: సా మీన్స్ ఐడెంటిటీ, నియర్నెస్, ప్రాక్సిమిటీ, మర్జర్.
0: అలాంటి సాధనను నువ్వు ఏ విధంగా తీసివేశాడు?
1: Well, how can you cultivate those sadhanas?
0: అందుకోసం అది నిజమైన సాధన.
1: That is the true sadhana.
0: సాలోక్యమే నిజమైన సాధన.
1: That identity, living in the same.
0: సాధిత్యమే నిజమైన సాధన.
1: Resembling the divine.
0: సాధిత్యమే నిజమైన సాధన.
1: Merger is the true practice.
0: సఖ్యమే నిజమైన సాధన.
1: The truth is the spiritual practice.
0: ఇలాంటి సారోక్య, సారూప్య, సామీప్య, సామీప్య, సారూజ్యంను నీవు దీన్ని మొట్టమొదటి తీసుకో.
1: Therefore, go by first the nearness. Then identity, finally merger.
0: దాన్ని ఏమాత్రం కూడా ఎవరు భేదించలేరు.
1: None can differ so far as this practice is concerned. Embodiments of love.
0: చాలా మంది పిల్లలు కూడాను అనేక మంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలంతా చదువుతూ పోతుంటారు.
1: Students go through many of the texts written by great people.
0: అన్ని చదివినంత మాత్రం మనకు లభించేటువంటి ఏమీ ఉండదు.
1: By reading that book you don't get any.
0: కానీ మస్తకంలోటివన్నీ పుస్తకంలో వచ్చినాయి.
1: But all that is in the head is right reflected in the
0: book. పుస్తకంలోటివన్నీ తిరిగి నీ మస్తకంలోకి చేర్చుకుంటున్నావు.
1: And you are just taking all, collecting the matter into
0: it. పుస్తకంలో రెండు కూడాను ఒక్కటైపోతాయి.
1: And then the head and the book will become one.
0: కనుక నీ పుస్తకము మస్తకము రెండింటినీ త్యజించు.
1: Give up the head and the book as well.
0: Head లోపల చేర్చుకో.
1: And keep that which is most important.
0: అది ఏనాటికి కూడాను నీకు మారదు.
1: It will never change anything.
0: మార్పు కలగదు.
1: It can, it's not possible.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: ఆత్మ కూడా ఎలాంటిదంటే దివ్యమైన ఆత్మ.
1: ద సెల్ఫ్ ఆత్మ ఇస్ డివైన్.
0: ఏమాత్రము మరుపుకోబడింది.
1: అండ్ ఇట్ కెనాట్ బి హిడెన్.
0: మరుపుకు రానిది.
1: యు కెనాట్ ఫర్గెట్.
0: అలాంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటురా.
1: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మతత్వ.
0: కానీ కొంతమంది భౌతికమైన సాధన లోపల కొంచెం ఆనందం కలుగుతుంది.
1: You may have some kind of happiness out of these physical practices.
0: ఈ ఆనందం అనేటువంటిది అది భౌతికమైనటువంటి కార్యమే.
1: And this happiness is just physical.
0: కాయము పంచభౌతికము.
1: The body is of senses.
0: కాయము కూలక తప్పది ఎప్పుడు.
1: The body is bound to fall someday.
0: కాలము నిరంతరము.
1: And the time is eternal.
0: పెళ్తింపక జాగుకు కార్య పుస్తకాల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The indweller has neither beginning nor the end, the liberation of the body.
0: కాలంతో కలిగినటువంటి యొక్క సర్వమును కూడా మనం చెల్లించాలి.
1: Therefore that you get out of time must be given up.
0: ఈ కాయంతో కలిగినటువంటి కాయంతోనే పోతుంటాయి.
1: All that you get achieve out of this body will also vanish.
0: ఎంతో కాలం సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం వల్ల ఆ కాయం పోయినప్పుడు మనం ఎంతో బాధపడుతుంటాం.
1: Because of close association with the body we naturally feel the separation.
0: ఇది సహజమే.
1: It's quite natural.
0: కాయం పంచభౌతికం.
1: The body is of
0: కాలం కూడా తప్పది ఎప్పుడు.
1: ఇట్స్ బౌండ్ టు ఫాల్ సమ్డే.
0: కాలం నిరంతకము.
1: అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్
0: ఇవన్నీ కూడా పోతుంటాయి వస్తుంటాయి.
1: ఆల్ థింగ్స్ అపియర్ అండ్ గో.
0: ఇలాంటి పై వచ్చేటువంటి దాన్ని మనం శాశ్వతమని పట్టుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్ బికాస్ ఇట్ కమ్స్ అండ్ గో.
0: ఏది పర్మనెంట్, ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది సత్యమో, ఏది నిజమైనటువంటి గుణమో దాన్ని మనం పట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ ట్రూత్ which is permanent, which is immortal, which is eternal.
0: Annintikante bhagavantuni yokka prema ittidi attidini evaru cheppaleru.
1: The divine love is beyond our estimate.
0: Kinchittayinadappudiki adi anantanga gochestundi.
1: It might be a fraction but it would be infinite.
0: Prapanchikamainatundi se deha sambandhamaina premalu appudikappudu kalugutuntayi vellutuntayi.
1: The physical relationship appears and vanishes immediately.
0: కనుక ఫిజికల్ రిలేషన్షిప్ వస్తుంది పోతుంది.
1: ఫిజికల్ రిలేషన్షిప్ కమ్స్ అండ్ గోస్. డిసపియర్స్ కమ్స్ అండ్ గోస్.
0: కానీ ప్రేమతత్వం అనేటువంటి హృదయం నుంచి వస్తుంది.
1: బట్ ద లవ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: అది కమ్స్ అండ్ గ్రోస్.
1: బట్ ద లవ్ దట్ కమ్స్ ఆఫ్ ద హార్ట్ కమ్స్ అండ్ గ్రోస్.
0: ఆ పెరిగేటువంటి దానిని తీసుకోవాలి.
1: గో బై దిస్ ప్రిన్సిపల్.
0: ఎప్పటికీ ఇది తరగదు.
1: అండ్ ఇట్ దే నెవర్ బి డన్.
0: అట్టి నిజమైన ప్రేమతత్వాన్ని పెట్టుకోండి.
1: హ్యావ్ దిస్ లవ్ ప్రిన్సిపల్.
0: దీన్ని ఏమాత్రము కొనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డిజైర్.
0: ఏ బజారుకు పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బై.
0: ఎవరు అమ్మేటట్లు కాదు.
1: నోబడి వుడ్ కీప్ ఇట్ ఆన్ సేల్.
0: అంత కేవలం దీనికి గాడ్ ఒక్కడే ప్రధానమైనటువంటిది.
1: గాడ్ ఈస్ ది హెడ్ ఆఫ్ లవ్.
0: అతని ఆఫీస్ నందే నీకు ఇవన్నీ చిక్కుతుంటాయి.
1: అండ్ ఇఫ్ యు గో టు హిమ్ యు విల్ గెట్.
0: అతని షాప్ నందే నీకు ఇవంత లభిస్తుంటాయి.
1: అండ్ యు విల్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీసెస్.
0: ఇంకొక దగ్గర లభించదు.
1: అండ్ యు డోంట్ గెట్ ఫ్రమ్ ఎనీబడీ అదర్ దెన్ గాడ్.
0: సత్యమైనటువంటి ఒక షాప్ కు మీరు మార్గం చూడండి.
1: సో గో టు ది షాప్ ఆఫ్ ట్రూత్ to get love.
0: అది చిక్కిన తర్వాత ఇంకేది నీకు కిట్టదు.
1: The moment you get this love, you don't need any. You don't touch any.
0: అలాంటి ప్రేమతత్వాన్ని నీవు దగ్గరగా ఉంటుండి కూడాను ఎందుకు మీరు లభించుకోకూడదు.
1: Being so close to the principle of love, why do you neglect it?
0: కానీ దైవత్వం యొక్క ప్రేమ నీకు గుర్తుకు రాదు.
1: The divine love, you don't remind yourself.
0: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమ అంతా కూడాను దేహంతో ఆడుతూ పాడుతూ కూడుతూ ఉంటాయి.
1: But we think of the body relationship.
0: అది మీకు ఆనందం అని భావిస్తుంటారు.
1: We consider it blissful.
0: అది ఎప్పటికీ ఆనందం కాదు.
1: But it's not permanent.
0: ఏనాటికైనా శాశ్వతం కాదు.
1: It's never permanent any time.
0: కానీ ఎప్పటికీ శాశ్వతమైనటువంటి దైవ ప్రేమని.
1: But the divine love is permanent.
0: కనుక అట్టి డివైన్ లవ్ ని మీరు ప్రేమించండి.
1: So be after this divine love.
0: ఆ దివైన్ లవ్ అనేటువంటిది ఒక దైవం దగ్గర తప్ప అన్యం చోట మనకు లభించదు.
1: దిస్ డివైన్ లవ్ యూ గెట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
0: ఈ విధంగా చెప్తూ రావటం వల్ల నచికేతుడు సర్వమును త్యజించాడు.
1: Because of this teaching, Nachiketa could renounce everything.
0: ఏ కోరికను కూడా లేకుండా నిలుపుకున్నాడు.
1: He could be desireless.
0: ఈ కోరికలన్నీ కూడాను లభించేటువంటివి, క్షీణించేటువంటివి.
1: All those that you get by desiring will vanish.
0: కానీ క్షీణించినటువంటి ప్రేమ దైవ ప్రేమ ఒకటే.
1: That which will never diminish is divine love.
0: కనుక అట్టి దివైన్ ప్రేమను మీరు ఆశించండి, ఆరాధించండి.
1: Aspire to acquire that divine love.
0: ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు మీరు.
1: You can be blissful once for all.
0: పరీక్షలో ఫెయిల్ అయిపోయినావు అనుకోండి.
1: Supposing you fail in the examination.
0: అది ఏదో ప్రపంచ సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి చదువు.
1: It is a worldly situation, a worldly event.
0: ఆ భౌతికమైనటువంటి చదువు గిట్టుతుంది, పుట్టుతుంది.
1: You may pass or fail.
0: కానీ దైవ ప్రేమ అనేటువంటిది పుట్టేది కాదు, గిట్టేది కాదు.
1: But divine love has neither failure nor
0: చావు పుట్టుకలేనట్టు శాశ్వతం.
1: He is permanent without a beginning.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: He has no end nor beginning.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: So he cannot be killed annihilated.
0: శాశ్వతమైనడు, సత్యముండు.
1: So truth remains as eternal principle.
0: ఆ సత్యాన్ని నీవు పూజించు.
1: Worship the truth.
0: ఆ సత్యమే నీకు ఆరాధించు.
1: Worship adore.
0: ఆ సత్యం ఎప్పటికీ సత్యమే.
1: The truth remains as it is.
0: ఎన్ని చేరినప్పటికీ నీ సత్యం మార్పు చెందదు.
1: You may join anything, the truth
0: మార్పు చెందినటువంటి ఈ సత్యాన్ని,
1: truth which is changeless,
0: ఆరాధించండి.
1: Worship and adore.
0: దండ చేరండి.
1: And be of
0: దండ చేరండి.
1: And
0: అదే శాశ్వతమైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి మోక్షము.
1: And that is the true liberation which is permanent.
0: ఏంటి liberation? మోక్షం, మోక్షం, మోక్షం అంటే ఏమిటి మోక్షము? అది ప్రత్యేకమైనటువంటి ఎయిర్ కండిషన్ రూమా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక భవనమా? కాదు, కాదు.
1: What is liberation, moksha? Is that an air conditioned room or a beautiful mansion?
0: Moham chayam kavatam mocham.
1: Moha attachment, kshaya.
0: Prakritam sambandhamainatvanti yokka mohanni manam tejinchatam.
1: So giving up attachment is moksha.
0: Adi tejinchina tarvatame manaku ekkada leni vairagyam kalugutundi.
1: And when once you are detached, you will be a renunciant.
0: కనుక మీరు అది సత్యమైనటువంటి మోక్షాన్ని కోరాలంటే ప్రేమతత్వమే దీనికి
1: సరైనటువంటి.
0: మీకు తెలుసును, శంకరాచార్య వారు ప్రథమ శిష్యుడు.
1: యు నో శంకరాచార్య చీఫ్ డిసైపుల్.
0: మండన మిశ్రుడు.
1: మండన మిశ్ర.
0: ఈ మండన మిశ్రుడికి ఒక భార్య ఉంది.
1: అండ్ మండన మిశ్ర హ్యాస్ ఎ వైఫ్.
0: ఆమె పేరు ఉభయభారతి.
1: హర్ నేమ్ ఇస్ ఉభయభారతి.
0: కానీ శంకరాచార్య వారు వచ్చి మండల మిశ్రతో వాదం చేసి ఓడిపోయినాడు.
1: అండ్ మండల మిశ్ర అండ్ శంకరాచార్య హ్యాడ్ ఆర్గ్యుమెంట్.
0: వారి ఇరువురికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి? ఎవరు గెలిచినో వారు గెలిచినటువంటి వారికి స్లేవ్ కావాలి.
1: దేర్ఫోర్ ది అగ్రిమెంట్ ఇస్ హూసోయర్ విన్స్ విల్ హ్యావ్ టు బి ద మాస్టర్ ఆఫ్ ద అదర్ పర్సన్ హూ బి ద స్లేవ్ టు ద వినర్.
0: దీన్ని జయించేటువంటి వాడు, దీనికి మిడిల్ లో ఉన్నటువంటి ఒక లాయర్ ఎవరు?
1: హూ ఇస్ ద రెఫరీ హియర్? ద లాయర్.
0: అది ఎవరికి ఎట్టుంటారంటే మండల మిశ్ర చెప్పాడు.
1: మండల మిశ్ర సార్,
0: నా వైఫ్ మన ఇద్దరికి సాక్ష్యం అని.
1: హీ సెడ్ మై వైఫ్ విల్ బి ద జడ్జ్, ద లాయర్.
0: వైఫ్ ను జడ్జిగా పెట్టుకునేటువంటి ఇప్పుడు ఎదురు పార్టీ ఊరికే ఉంటుందా?
1: వెన్ ది వైఫ్ ఇస్ ద జడ్జ్, డూ యూ థింక్ ద ఆపోజిట్ పార్టీ విల్ కీప్ క్వైట్?
0: లేదు.
1: నో,
0: ఈయన చెప్పేటువంటి సత్యము.
1: వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఇస్ ట్రూ.
0: అని ఉభయ భారతిని కూర్చోబెట్టుకున్నారు.
1: And they made Ubayabharati.
0: Mandal Mishra, Shankaracharya lo vadopavadam jarugutunnaru.
1: And arguments and counter arguments were going on.
0: Pratyekamiki Ubayabharati cheppindi, Mandal Mishra odipoyadu ani.
1: Finally, Ubayabharati pronounced her judgment that Mandal
0: Mishra lost.
1: She said that my husband lost.
0: అప్పుడు ఆయన సన్యాసం తీసుకున్నాడు.
1: And then he renounced the whole thing.
0: భర్త సన్యాసం తీసుకోవటం వల్ల భార్య ఏం చేసింది?
1: What did the wife do then?
0: ఆమె కూడా ఒక సన్యాసం తీసుకుంది.
1: And she too has renounced.
0: నేను అర్ధాంగిని.
1: I am half body అర్ధాంగి.
0: కనుక భర్త సన్యాసి అయినప్పుడు భార్య ఆ విధంగా ఉండకూడదు, ఆమె కూడా సన్యాసం తీసుకుంది.
1: When the husband is a total renunciant, wife also decided to be so.
0: వాడిద్దరు కూడా ఆమె ఆశ్రమం కట్టుకుంది, ఈయన ఆశ్రమం కట్టుకున్నారు.
1: Both of them had their own hermitages.
0: ఇద్దరు కూడాను గంగా నదికి పోవటము, తెల్లవారి స్నానం చేసుకోవటం, ఇంటికి రావటము, ఏదో భగవత్ చింతన చేస్తుంటాం.
1: Every day they go near Ganges and return thinking of God.
0: కాని ఒకనాడు ఉభయ భారతి ఈ యొక్క తన శిష్యురాలతో చేరి గంగా నది స్నానానికి పోతుండాలి.
1: One day Ubayabharati was going to Ganges along with her associate.
0: ఒక మహాజ్ఞాని అనేటువంటి వాడు దివ్య జ్ఞాని, ఆత్మజ్ఞాని, అనుభవ జ్ఞాని అనేటువంటి వాడు ఒక పెద్ద ముంత తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
1: A man of wisdom, a man of knowledge, a man of expertise was lying on ground with a pot as a pillow.
0: ఉభయ భారతి తన శిష్యురాలతో వెళ్తుండాలి స్నానానికి.
1: ఉభయ భారతి వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ విత్ అవర్ అసోసియేట్స్.
0: ఇతను ఎవరే అని అడిగింది.
1: అండ్ షీ ఆస్క్డ్ హూ ఇస్ హీ.
0: ఇతను మహాజ్ఞాని అని చెప్పింది ఆమె శిష్యురాలు.
1: అండ్ హర్ డిసైపుల్ సెడ్ హీ ఈజ్ ఎన్ ఎన్లైటెన్డ్ వన్.
0: జ్ఞానమా, జ్ఞానం ఒక్కటే కానీ రెండు లేవే.
1: He said, wisdom is only one, not
0: two. కేవలం భౌతిక జ్ఞానం.
1: It's only secular knowledge.
0: దీన్ని జ్ఞానం అని చెప్పకూడదు.
1: You cannot call it wisdom.
0: అని ఈ ఇద్దరు జవాబు చెప్పుకుంటూ వెళుతున్నారు.
1: They were conversing with each other.
0: నిజమే జ్ఞానం అయినప్పుడు ఈ ముంత ఎందుకు తన తన కింద పెట్టుకోవాలి?
1: And in fact, if he is enlightened one, why should he have the pot as the pillow?
0: అది విన్నాడు ఆ సన్యాసి.
1: And the renunciant heard it.
0: ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఆ ముంతను తీసి పారవేశాడు.
1: While she was returning, he has thrown away the pot.
0: ఇతను ఎవరే అని అడిగింది.
1: And she said, who is he?
0: నిన్న ఈ ముంతను దగ్గర పెట్టుకుని ధ్యానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అయింది.
1: The very same person was meditating with this pot.
0: మన మాటలు విన్నటువంటి వాడు అతనికి తిరిగి దాన్ని తీసివేసాడు.
1: Having heard our words,
0: ఇతను రాగతాళములతో కూడినటువంటి వాడే ఇతను.
1: Having heard our words, he has thrown away the pot.
0: మనం అనుకున్నటువంటిది విన్నాడు.
1: He heard what we said.
0: ఇతను జ్ఞానం కాదని నేను చెప్పుకోవటం వల్లే అతను ముంతను తీసి పారవేశాడు.
1: Because he could understand that he is not wise enough, enlightened,
0: he has thrown it away. It
1: is not true wisdom.
0: అప్పుడు ఆవి సన్యాసి కుంతను గింతను సర్వమును పారవేసి ఆమె పాదాల పైన పడ్డాడు.
1: అండ్ దెన్ దిస్ రెనన్షియంట్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ఉభయ.
0: ఏకత్వం జ్ఞానం,
1: విజ్డమ్ ఇస్ ఓన్లీ వన్.
0: అనేకత్వం అజ్ఞానం.
1: ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ ఇస్ ఇగ్నోరెన్స్.
0: కనుక ఇతను అనేకత్వంగా ఉన్నాడు, జ్ఞాని కాదు.
1: As he goes by the dual nature, he is ignorant.
0: Kanuka ee vidhanga aneka mandiki manomarpulu kaligistu vachindi Ubhaya Bharati.
1: Therefore, so many mental aberrations and changes that Ubhaya Bharati noticed.
0: Kattagalapatiki Ubhaya Bharatike mocham chikkindi.
1: And Ubhaya Bharati could attain liberation.
0: Mandala Mishriki chikkaredu.
1: Mandala Mishri could not attain.
0: Atanu praptamainatvanti bhavam paina kontha varaku mulugutu unnadu.
1: Because he has associated with the physical world.
0: కనుక ఇది కాదు అన్నాడు.
1: అండ్ హీ డినైడ్ ఇట్ ఫైనలీ.
0: కట్టగా ఈ విధంగా సాధన చేస్తూ చేస్తూ భార్యనే తనకు భర్తకు గురువు అయిపోయింది.
1: ఫైనలీ వాట్ హ్యాపెన్ ద వైఫ్ బికేమ్ ద ప్రిసెప్టర్ టు హర్ హస్బెండ్.
0: ఎవరైనా సరియే,
1: లెట్ హిమ్ ఎనీబడి,
0: అజ్ఞానమునకు బోధన చేసి,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ హూ ఇస్
0: అజ్ఞానం దూరం చేసి,
1: వన్ షుడ్ డిస్టెన్స్
0: ప్రేమయుక్తమైన జ్ఞానాన్ని అభివృద్ధి పరిచేటువంటి వారు గురువు.
1: సో preceptor is the one who will help you to grow in wisdom and give up ignorance, dispel ignorance.
0: అప్పటి నుంచి ఉభయ భారతి అందరికీ కూడా గురువుగా మారిపోయింది.
1: Since then Ubhaya Bharati became the teacher, preceptor of all.
0: ఎందుకోసం గురువు అయిపోయింది?
1: Why?
0: ఆమె చెప్పేది చేసేది వినేది ఒకటే.
1: Because what she did, what she spoke, the way what he has been teaching happened to be one and the same.
0: త్రికాల జ్ఞానం జ్ఞానం.
1: In fact, the wisdom is one in all the three periods of time.
0: త్రిగుణ జ్ఞానం అనత్యం.
1: The rest is temporary.
0: కనుకనే ఈ త్రిగుణంతో కూడినటువంటి మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం.
1: The worldly knowledge, secular knowledge has got the three attributes. But the spiritual knowledge, wisdom is only one.
0: ఈ విధంగా కొన్ని అనుభవజ్ఞుల చేతను, ప్రభుత్వం చేతను పడేటువంటిది కాదు.
1: Therefore, we are experts. Experienced people cannot hand over this.
0: Tana manonasame teliyanti guru.
1: The annihilation of the mind is the
0: ultimate daivanni tappa denni kudanu manam ee matram aashinchakoddu.
1: In fact, we should desire only God, none else in this world.
0: Ee gnanam anetundi satyanityamainatundi gnanam.
1: This wisdom is truth and eternal.
0: Kaluka ee sambandha bandham ee matram kaligo.
1: In fact, you don't get any kind of intimate association or relation.
0: యమధర్మరాజు బోధించినటువంటి బోధన కంటే కూడాను తన మనోహృదయమే చాలా ప్రఖ్యాతిగాంచింది.
1: మచ్ మోర్ దాన్ ది టీచింగ్ ఆఫ్ యమధర్మరాజా, ద హార్ట్ ఆఫ్ నచికేత రివీల్ టు హిమ్ సర్టన్ వేదాంతిక్ ట్రూత్స్.
0: యమధర్మరాజు కూడా జ్ఞానం బోధించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ యమధర్మరాజు ఆల్సో కుడ్ నో విజ్డమ్.
0: అట్టి మహాజ్ఞానులు లోకంలో ఎందరో ఉంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ ఎన్లైటెన్డ్ పీపుల్.
0: జగత్ ఎందు పుణ్యపురుషులు లేకుండా జగములెట్టువులు పగులుగాను.
1: In fact, there are no enlightened people. How do you find the universe existing with all the light?
0: ప్రపంచమంతా కూడా వెలుగుతూ ఉంటుండేటువంటి అటువంటి జ్ఞానులు లోకంలో ఉన్నారు.
1: The whole world is brilliant and effulgent because of noble souls, the realized one.
0: కనుక జ్ఞానం అనేటువంటిది ఒకరితో లభించేటువంటిది కాదు.
1: In fact, wisdom will not
0: have any ప్రేమ చేతనే లభించేటువంటిది.
1: You get wisdom because of the divine love only.
0: ఆత్మనే మనం అడగవస్తుంది.
1: In fact, we should seek from
0: the విచ్చగాడు కూడా ఇంటికి వస్తాడు. భవతి విచ్చాన్ దేహి అంటాడు.
1: The beggar comes to the doorsteps and asks for alms.
0: భవతి విచ్చాన్ దేహి.
1: Please serve me food.
0: దేహి అన్నాడు.
1: దేహి, the indweller.
0: యజమానుడికి తాను కోరలేదు. దేహి దేహి నాకు బిచ్చం పెట్టు.
1: సో ది అపీల్ ఈజ్ నాట్ టు ది మాస్టర్ బట్ ద దేహి, ది ఇన్వెలర్ ఆఫ్ ది
0: అనగా దేహం లోపల ఉన్నటువంటిదే దేహి.
1: దేహి ది ఇన్వెలర్ ఈజ్ ఇన్ ద దేహ ద బాడీ.
0: దేహిని అడుగుతున్నాడు కానీ దేహాన్ని అడగటం లేదే.
1: సో ది బెగర్ ఈజ్ సీకింగ్ దేహి ఇన్వెలర్ నాట్ ద బాడీ దేహ.
0: కనుక ఈ విధమైనటువంటి చిన్న చిన్న భావన చేదే మన జ్ఞానం అభివృద్ధి పరచుకోవచ్చు.
1: ఇన్ ది స్మాల్ సిచ్యువేషన్స్ ఆల్సో వి కెన్ గెట్ విజ్డమ్.
0: ఈ లోకంలో మనం చదివేటువంటి చదువులు,
1: ఆల్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్
0: ఎన్నేళ్ళు పిఏలు పాస్ అయ్యి వచ్చి పేరు గాల్చిన పెద్ద వారులైనా,
1: వన్ మైట్ బి స్కాలర్స్ విత్ ఆల్ ఎంఏ అండ్ బిఏ డిగ్రీ,
0: సంపద పరుల నుండి సందాన పరులైనా,
1: వన్ మే బి రిచ్ ఎనఫ్
0: పుడమకీర్తిని కన్న పుణ్యుడైనా,
1: చారిటబుల్
0: ఆయురారోగ్యము అనవర్తం ఉండి
1: విత్ ఆల్ ది పరిపూర్ణ
0: చెట్టుదమ్ము జపములు తపములు చేయొచ్చు సాధనలు నేర్పు సాధులైనా,
1: దే బే బి స్ట్రాంగ్ వన్స్ విత్ ఆల్ ద మజిల్ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్
0: సరిరాదు,
1: దే బే మెన్ ఆఫ్ పెనెన్స్ చైనా, బట్ నన్ కెన్ ఈక్వల్ ఎ డివోటీ.
0: ఇవన్నీ బయట సంపాదించేటువంటి చదువులే.
1: ఆల్ దట్ వీ గెట్ ఫ్రమ్ ద ఔటర్ వరల్డ్
0: అయితే ఇవి కూడా మనకు ఉండాల్సిందే.
1: Of course, it's also necessary.
0: లౌకిక విద్యలంతా కూడా లౌకిక జీవితాన్ని సంపాదిస్తుంది.
1: The secular knowledge is to carry our living.
0: ఆత్మజ్ఞానము ఆత్మతత్వాన్ని బోధిస్తుంది.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ స్పీక్స్ ఆఫ్ ద సెల్ఫ్ సింబలైజెస్ ఇట్.
0: కనుక ఇట్లాంటి జ్ఞానం చదివితే మనం ప్రయోజనం లేదు.
1: దేర్ఫోర్ ద ఫిజికల్ నాలెడ్జ్ ఈజ్ యూస్ఫుల్.
0: కానీ చదువులు దేహభ్రాంతి కోసం ఉండాల్సిందే.
1: ఇట్ మే బి ఎసెన్షియల్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ.
0: దాన్ని వదలకూడదు. అది నెగిటివ్, ఇది పాజిటివ్.
1: వన్ ఈజ్ ద నెగిటివ్ వేర్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ పాజిటివ్.
0: ఈ పాజిటివ్ కూడా సరిగా నెగిటివ్ గురించి చేరినప్పుడే రెండింటి యొక్క ఏకత్వం కలుపుతుంది.
1: So positive joins the negative. There you find unification.
0: Kanuka vidyarthulara.
1: So students.
0: Negative kuda manam visarjinchakoddu.
1: Don't give up the negative altogether.
0: Sadhyamainta varaku nu meeku virakti kaligina negative tyajinchandi gaani positive ni matram visarjinchakoddu.
1: You may just give up the negativity, negative. But don't lose
0: the negative. లోకి సంబంధమైనటువంటి మధ్య విద్యల్ని బోధిస్తుంది.
1: The negativity stands for the world, the worldly knowledge.
0: కనుక మీరు విద్యలు కూడా ఉత్తీర్ణులు కాండి.
1: బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్.
0: లౌకిక విద్యలు కూడా నేర్చుకోండి.
1: అక్వైర్ ద వరల్డ్ నాలెడ్జ్.
0: కానీ ఉభయ భారతంగా ఉంటుండాల్సిందే.
1: బట్ రిమైన్ యాజ్ ఉభయ భారతి.
0: నిజమైన జ్ఞానం ఆత్మజ్ఞానమే.
1: ద ట్రూ విజ్డమ్ ఈజ్ ఆఫ్ ది సెల్ఫ్.
0: దాన్ని పెట్టుకుని
1: విత్ దాట్
0: దీన్ని త్యజించండి.
1: గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: నేను ఈనాడు 1 గంటకు రైట్ రాత్రి 1 గంటకు ఇక్కడికి వచ్చాను.
1: భగవాన్ కేమ్ ఓవర్ హియర్ మిడ్ నైట్ ఎట్ 1 o'clock.
0: ఆ మిడ్ నైట్ అనేటువంటిది ఏమిటది?
1: వాట్ ఈస్ దిస్ మిడ్ నైట్ టైమ్?
0: అది బ్రహ్మముహూర్తము.
1: దాట్ ఈస్ బ్రహ్మముహూర్త.
0: అంటే ఏమి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: ఈ కైలాసం నుంచి
1: ఫ్రమ్ కైలాస
0: ఆ లింగాలంతా బయలుదేరేటువంటిదంతా కూడా బ్రహ్మముహూర్తం ఉంది.
1: ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ లింగ ద బ్రహ్మముహూర్త మిడ్ నైట్.
0: కనుక మా లింగం వచ్చినటువంటి అంతా కూడాను ఆ బ్రహ్మముహూర్త టైంలోనే.
1: దేర్ఫోర్ ది లింగ ఎమర్జ్ అట్ దట్ మోమెంట్.
0: దానికి కాళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవు.
1: అండ్ ఇట్ డస్ నో.
0: అదేది వస్తుంది.
1: ఇట్ జస్ట్ మూవ్స్ ఆన్ ఇట్స్ ఓన్.
0: అదంతే అంతే పోతుంది.
1: అండ్ ఇట్ వానిషెస్ ఆన్ ఇట్స్ ఓన్.
0: కనుకనే ఆ బ్రహ్మముహూర్త సమయం లోపల అవన్నీ వచ్చినప్పుడు నేను లేచాను.
1: భగవాన్ గాట్ అప్ యాజ్ లింగ స్టార్టెడ్ ఎమర్జింగ్.
0: ఇక్కడికి వచ్చాను.
1: భగవాన్ కేమ్ హియర్.
0: చూచాను.
1: స్వామి
0: అందరూ భక్తులు విద్యార్థులు ఆనందంగా పాడుతున్నారు.
1: భగవాన్ నోటీస్డ్ డివోటీస్ అండ్ స్టూడెంట్స్ సింగింగ్.
0: కానీ ఎట్టి భక్తులు భక్తులుగా కనిపించారు.
1: బట్ హూ ఆర్ ద రియల్ డివోటీస్?
0: మనసు నందు నిశ్చలమైన మనసుగా పెట్టుకుని
1: ద మైండ్ విచ్ ఇస్ స్టడీ
0: నిర్మోహం చేత స్వామి స్వామి అనేటువంటి తలుచుకుంటూ కూర్చున్నటువంటి వారు నిశ్చలమైన భక్తులు.
1: యు ఆర్ రియల్ డివోటీ ఇఫ్ యూ గాట్ ది స్టడీ మైండ్ అండ్ టోటలీ అటాచ్డ్.
0: కానీ అందరూ కూర్చున్నారు.
1: All are seated.
0: ఈ హాల్లో మాత్రం వేల మంది కూర్చున్నారు.
1: ఇన్ దిస్ హాల్ థౌజండ్స్ ఆర్ సీటెడ్.
0: అందరూ భక్తులు కాదు.
1: ఆల్ ఆర్ నాట్ డివోటీస్.
0: దేహం కూర్చుంది కానీ మనసు భగవంతుని వైపు మరలుతుండాలి.
1: బాడీ ఈజ్ హియర్ but the mind has not turned towards God. Therefore, that which takes your mind, the direction, reflects devotion. You may sit anywhere. But understand with your mind that God is near you. There you will understand, experience divinity. You may sleep. Yes, sleep. Even while in sleep, you can enjoy divinity. Therefore, the true attainment, the true wisdom, it lies in that oneness in all the three states of consciousness, the waking, the dream, and the deep sleep.
0: ఈ విధంగా ఏ సమయంలో కూడాను దైవత్వం మాత్రం మనసులో పెట్టుకుని
1: కీప్ ఇన్ యూ ద డివైన్ ప్రిన్సిపల్.
0: కానీ ఆ దైవత్వం పైన ప్రేమ ఉండబట్టే కదా అలాంటి సమయంలో కూడాను లేచి ఇంత దూరం వచ్చి కూర్చుంటారు.
1: బికాస్ ఆఫ్ దట్ లవ్ ఫర్ ద డివోటీస్ భగవాన్
0: ప్రేమనే లేకపోతే వాళ్ళు బెడ్రూమ్ లో వాళ్ళు పండుకుంటారు చక్కగా.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ యూ వుడ్ యాజ్ వెల్ స్లీప్ ఎట్ హోమ్.
0: కానీ ఆ దాన్ని కూడా త్యజించి
1: అండ్ దట్ హ్యాస్ టు బి నౌ
0: వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని చెట్టుకు ఆనుకొని అదే దైవత్వంగా భావించుకుంటూ ఉంటారు.
1: Therefore people come walk along, sit under the shade of a tree, lean back and then think of God.
0: అది నిజమైనటువంటి భక్తి.
1: That is true devotion.
0: ఏ అనుకూలములు అక్కర్లేదు.
1: You don't need any convenience.
0: ఏ ఆనందము అక్కర్లేదు.
1: Not any pleasure.
0: ఏ ఆహారము అక్కర్లేదు.
1: No food is necessary.
0: అలాంటి సమయం లోపలనే స్వామి యొక్క తత్వము ఏకత్వంగా మారుతుంది.
1: At that time only you can know the principle of Swami, that is oneness.
0: Kanuka ekkadaina meeru poyinappudiki mee manasunu maatramu ee swadhanamlo pettukondi.
1: You may go anywhere, have total control on your mind.
0: Adi ee Ubhaya Bharati sarvulakulanu bodhinchinatvantidi.
1: That is the teaching of Ubhaya Bharati to everybody.
0: అట్టి ఉభయ భారతి తత్వమును తప్పక మనం ఉంచుకుంటే మన గృహములంతా కూడాను పవిత్రమైన మార్గంలో ఉంచవచ్చు.
1: If we pay heed to the teaching of Ubhaya Bharati, we can lead a sacred life.
0: భౌతికమైనటువంటి యొక్క దృష్టిలో మనం మనసు మార్చకూడదు.
1: We should not go by the physical scenes, the worldly scenario.

0: బహిర్ముఖమైనటువంటి శబ్దంతో నమశివాయ, హాఫ్ దీంతో ఒక నమశివాయ, శబ్దరహితంగా ఇంకొక నమశివాయ.
1: We say Namasivaya with all the sound and verbal expression, but there will be expression of Namasivaya even in state of silence.
0: What
1: that we speak out of the hell with the help of the lips would reach the whole world.
0: That's
1: what you speak with your tongue will be contained within the mouth.
0: మనస్సుతో చేసినటువంటి చింతన సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: The thinking of the mind is all pervasive.
0: ఇది మూడు రకములైనటువంటి చింతన.
1: These are three ways of expression.
0: కనుక మనస్సుతో చేసేటువంటి చింతన చాలా నిత్య సత్యమైనటువంటిది.
1: That what you do with your mind is eternal.
0: ఆ విధంగా మీరు మనసుతో చేసుకుంటూ, లేకపోతే రూమ్ లో 10 మంది ఎంత ఉంటారు వాళ్లకు నిద్రాభంగం కలగకూడదు, ఇంకోరికి డిస్టర్బెన్స్ కలగకూడదు, కలుక్కోకుండా నోటితో చెప్పకుండా మనసుతోనే అనుకోండి.
1: దేర్ మే బి మెనీ పీపుల్ యువర్ రూమ్ మేట్స్ దేర్ అండ్ యూ షుడ్ నాట్ డిస్టర్బ్ దెమ్, బట్ యూ షుడ్ చాంట్, యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ మెంటలీ.
0: కనుక మెంటలీగా మీరు చేసుకుంటూ పోతే,
1: ఇఫ్ యూ డూ ఇట్ మెంటలీ,
0: అదే నీకు నిత్యమైనటువంటి మార్గము, చక్కగా రాజమార్గం బయలుదేరుతుంది.
1: దట్ విల్ last long, it is a royal path.
0: Bhajan bina sukh shanti nahi, hari bhajan bina sukh shanti nahi.

प्रभु दर्श बिना

0: iron in association with mud, it gets rusted. The same very iron, when it is in association with fire, it will be free from all that rusting. Likewise, everything depends on company.
1: Isukalo Varsha Dhala Jaladharulu Inkipovu Isukalo Varsha Jaladharulu Inkipovu Madhuramai Nilchu Regadi Masakalona Atule Prapta Anusaramai Alaru Bhakti Atule Prapta Anusaramai Alaru Bhakti Atule Prapta Anusaramai Alaru Bhakti.
0: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
1: Prema Swaruplena Vidyarthulara.
0: Students, embodiments of love.
1: Manavatam ento pavitramaina adinappatikini tanu సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్ బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
1: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
0: వెన్ వన్స్ ఐరన్ ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్ ఇట్ గెట్స్ రస్టెడ్.
1: కానీ అదియే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది, మెత్తదిగా మారుతుంది.
0: బట్ ది వెరీ సేమ్ ఐరన్ వెన్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫైర్ ద రస్ట్ విల్ లీవ్ దాట్ ఇన్స్టెడ్ ఐరన్ షైన్స్ బ్రిలియంట్లీ రెడ్ హాట్.
1: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
0: The dust in the company of air will go up to the sky.
1: కానీ నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
0: The dust has no wings to fly high.
1: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: Nor has it the legs to go down.
1: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
1: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపై ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుకనే

0: சத்சங்கத்துவம் நிச்சங்கத்துவம், நிச்சங்கத்துவம் நிர்மூலத்துவம், நிர்மூலத்துவே நிச்சல தத்துவம், நிச்சல தத்துவே ஜீவன் முக்தி. சத்சங்கம் அனேட்டுவంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతయో పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
1: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
0: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యములో పురికొల్పుతుంది.
1: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
0: Kanuka manavudu satsangam anetundi danto cheri tana manavatvanni abhiruddhi parchukotam athyavasaram.
1: Therefore, one should join good company and develop human quality.
0: Satsangam cheta manavudu kevalamu daivatvanni pondagaradu.
1: By joining a good company, certainly he can attain divinity.
0: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
1: Because of bad company, man turns into an animal.
0: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉన్నటువంటిది.
1: Animal is below the level of man.
0: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
1: Divine is above man.
0: కనుకనే మానవుడు మధ్య లోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
1: Man is in between the two.
0: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి గునిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
0: చెడిపోవటం చాలా సులభం.
1: It's easy to get spoiled.
0: Unnata sthayi nandukotam chala kashtam.
1: To reach exalted heights, it is difficult.
0: Kanukane manavudu kashtamainappatikini kaste phali manu unnata sthayiki cherukoneetundi prayatnaniki manam poonukovali.
1: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
0: Manavudu dushtangamuto cheri tana yokka bhavamulanu durbhavamuluga marchukoni తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిజార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
1: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
1: ద థాట్స్ షుడ్ బి ప్యూర్ సేక్రెడ్ and they should be proper.
0: Kani leta vayasunande duradrishta vasattu dussankalpamulu duralochanalu duschedallo palgoni manavudu ee vayasunu chaala vyarthavu gavinchukuntunnadu.
1: But one entertains bad feelings and bad thoughts at a tender age and wasting his time thereafter.
0: Inumu mattito chernappudu rust avutundi.
1: Iron in the company of dust gets rust.
0: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడా బస్ట్ అవుతుంది.
1: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
0: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
1: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
0: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
1: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
0: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
1: ఇస్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
0: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొట్ట తుడిచివేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ వైప్ అవుట్ all the dust. What is this dust?
0: Anaga dussangamto yerpadinatvanti yokka durbhavamantu dust ni manam tudichiveyali.
1: We have to remove all this dust of bad company and bad feelings.
0: Ivanni kudunu aneka rakamulainatvanti yokka dussangamto chetane yerpadutuntai.
1: All these things are the result of the bad company.
0: Kanukane tell me your company, I shall tell you what you are ani. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
0: కనుక మనము కాలం తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
1: డజంట్ మ్యాటర్ టేక్ టైమ్ ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
1: When we are in good position, when times are favorable, all will gather round you.
0: Kani mana yokka paristhiti digidari poyinappudu ina sthitiki vachinappudu taanu konni vidhamainatuvanti yokka prabhavamlo muniginappudu andaru kudanu manaku dooram ayipothuntaru.
1: When situation circumstances are adverse and negative, people will turn away from you.
0: Idi nijamaina sneham kaadu.
1: This is not true friendship.
0: Sneham anaga emti?
1: What is friendship?
0: Kashta samayam nandu, dukkha samayam nandu, vichara samayam nandu, aneka vidhamainatuvanti yokka ikkattu kaliginatuvanti samayam nandu manam viduvaka manam ventane shadow vale manamunu ventaadutu undali vaade nijamainatuvanti mitrudu.
1: Who is the true friend? The one who is after you, who follows you like a shadow, in times of difficulties, in times of anxieties, troubles and problems.
0: Cheruvunandu neeru nindinappudu velakuladi kappala cherutuntai.
1: When the tank is full of water, frogs gather in thousands.
0: Kaani neeru endipothani okka kappaina akkada undadu.
1: When the tank is dry, not even one frog is seen.
0: Adhe vidhamgane manam manchi sthayi andu undinappudu మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
1: లైక్ వైజ్ వెన్ వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్ అథారిటీ యూ విల్ ఫైండ్ పీపుల్ అరౌండ్ యూ.
0: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: స్నేహం అనగా కష్టములయందు సుఖములయందు నష్టములయందు ఆదాయములయందు అన్నింటి ఎందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
1: ఎ ఫ్రెండ్ షుడ్ బి విత్ యూ ఇన్ ఆల్ టైమ్స్ ద ప్రాఫిట్ అండ్ ద లాస్ ద డిఫికల్టీస్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
0: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
1: దెర్ఫోర్ వి హావ్ టు టేక్ టైమ్ రికగ్నైజ్ ఎ ట్రూ ఫ్రెండ్ అండ్ మూవ్ విత్ హిమ్.
0: కేవలం హలో అంటేనే హలో అనుకుని పోని వారితో చేరటము చాలా తప్పు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ జాయిన్ ఎనీ వన్ బై మియర్లీ హలో.
0: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదట వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారం చేసుకోవాలి.
1: Before you make a friend, know the background.
0: What habits it can be, what behavior it can be, what discipline it can be, anetundi annintiki kuda namantamata manam gurtinchali.
1: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
0: Vaadu elanti vaartho cherutunnadu, elanti sangamtho vaadu pravartistunnadu anetundi kuda manam gurtinchali.
1: You must also know the company of your friend also.
0: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి ముఖం కూడా మనం చూడకూడదు.
1: ద వన్ విత్ హూమ్ యూఆర్ గోయింగ్ టు బి ఫ్రెండ్ ఇఫ్ హీస్ ఇన్ బ్యాడ్ కంపెనీ డోంట్ లుక్ ఎట్ యువర్ ఫేస్.
0: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
1: ఇఫ్ హీ సేస్ హలో సే గుడ్ బై.
0: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
1: సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విల్ పుట్ యు ఇన్ డేంజర్.
0: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
1: In the modern education, the modern students will consider everyone as friends.
0: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అని చెప్పడానికి వీలు కాదు.
1: It's not true friendship. It's not possible to say so.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: They're all passing clouds.
0: ఏ నిమిషంలో వీడిపోతుందో.
1: One moment it would leave you.
0: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
1: So such sort of friendship should be under certain stipulations, limits. To the extent of hello, hello, how are you, goodbye and goodbye.
0: ఇంతే కాకుండా
1: ఈ
0: వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: At this age, character is very important.
0: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
1: Without character, it is just a living.
0: Character లేనటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
1: Never be a friend to one without character.
0: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
1: Such persons will not have individual character nor social character.
0: ఈ సమాజానికి ఒక క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: When there is no social character, how do you expect national character?
0: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
1: Therefore, individual character is very essential.
0: అనగా మనసు చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
0: ప్రతి దానికి కూడాను గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడిని ముఖమే చూడకూడదు.
1: If everything oscillates like the pendulum, you should never look at his face.
0: What a bad boy.
1: He's a very bad boy.
0: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడాను ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
1: We should never make friendship with such bad boys.
0: కడపడికి నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
1: Ultimately you also turn bad.
0: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to have good friends.
0: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
1: ఐరన్ విల్ లూజ్ ఆల్ ఇట్స్ స్ట్రెంగ్త్ బికాస్ ఆఫ్ ద రస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద
0: మహా గట్టిగా ఉంటుంటారు.
1: ఇట్స్ సో స్ట్రాంగ్,
0: కఠినంగా ఉంటుంటారు,
1: వెరీ స్ట్రాంగ్.
0: అదే నిప్పుతో చేరేటప్పటికీ ప్రకాశవంతంగా ఉంటుంది.
1: When it is in the company of fire, it shines.
0: ఏటు కొట్టి కూడా సారు సాగిపోతుంది.
1: With one stroke, you can extend it, expand it.
0: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
1: When can you make your heart sacred?
0: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
1: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally
0: it shines. The
1: moment dust is off, it
0: remains pure. When it is
1: pure, you can mold it in the way you want.
0: Such iron piece
1: can be made into
0: anything. ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగా అలాగైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
1: యూ కెన్ మోల్డ్ ఇట్, ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
0: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాది.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్, ద డిఫికల్టీస్,
0: ఎప్పుడు
1: యాంగ్జైటీ.
0: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే,
1: when the dirt is free,
0: ee malinyam undinanta varaku kudanu agni samskaram em maatramu jaragadu.
1: So long there is filth and dirt, it cannot be refined.
0: Kanukane prati manavudu kudanu samskarimpabadali.
1: So everyone must be refined.
0: Samskaram ante emiti?
1: What do you mean by this refinement?
0: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటము.
1: Removing all the dirt and keeping up its quality.
0: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
1: All the material that we partake is natural in its creation. We eat rice.
0: వేడలు తింటున్నాము.
1: We eat dog.
0: ఇంకే విధమైన పదార్థాలంతా మనం తింటున్నాము.
1: We eat all sorts of material.
0: వీటిని పుట్టినట్టు పుట్టినవి పుట్టినట్టుగా మనం భుజించము.
1: We don't eat as they are available.
0: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
1: You find the paddy growing.
0: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
1: We remove the grass.
0: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
1: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
0: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ ది రైస్
0: విల్ బి రెడీ. ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
1: అండ్ ది రైస్ మస్ట్ బి బాయిల్డ్.
0: అది సంస్కరింపబడిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ యూ కెన్ ఈట్ ఇట్.
0: అదే విధంగానే ఒక వెండి కానీ, బంగారు కానీ, వజ్రం కానీ కూడా పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
1: లైక్ వైజ్ you cannot make use of silver or gold or diamond as it is.
0: ee gold silver idantha kuda nu mattito koodi untuntadi.
1: Silver, gold, diamond are full of this mud.
0: aneka vidhamuluga parishuddham chesi
1: it must be purified.
0: agni samskaram cheta dinni kontha varaku nu parishuddhamain putti yokka metal ga tayar cheskovali.
1: Therefore it must be purified, it is processed in fire.
0: appude dani dwara manam aneka ragalu manam cheskovachu.
1: Then you can make jewelry out of it.
0: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
0: ఇది బట్టగా ఉంది,
1: దిస్ ఇస్ క్లాత్.
0: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
1: ప్రయర్ టు దాట్
0: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: దిస్ కాటన్ హాస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
0: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
1: And we have to extract the thread out of it.
0: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
1: The threads must be interwoven so as to shape.
0: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
1: So as to have the cloth today, it must be processed.
0: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
1: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
0: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథ పరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
1: All that you study here is just bookish knowledge, familiarity with the text.
0: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
1: This kind of refinement is also needed.
0: Enta chaduvu chadivinappatikini samskaram leni chaduvu chaduve kaadadu.
1: You may read a lot without culture, you cannot call it education.
0: Enta chaduvu chadivi yeniti unnanu hinuni gunambu manaledu.
1: One may have very high education, but a mean man will never give up his quality.
0: Tarachi chaduvu chaduvan తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఆఫ్టర్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ has helped him to argue with people and not to acquire total wisdom.
0: కనుక్కు మనము ఏ విధమైనటువంటి చదువులు చదివిన తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
1: Because we are educated, we continue to argue with people.
0: ఇది కాదు చదువు యొక్క విషయం.
1: This is not the quality.
0: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
1: Education is not for just a living.
0: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
1: And this education is for wisdom, the knowledge.
0: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తం అని భావిస్తున్నాము.
1: We take it in the wrong direction and consider it that it's meant
0: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
1: There are two paths in life.
0: ఒకటి జీవనోపాధి, రెండోది జీవిత పరమావధి.
1: One is just a living, another the purpose of life.
0: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను మనం కొంతవరకు గుర్తించాలి.
1: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
0: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపడికి ఏదో ఒక విధంగా మరణించవచ్చు.
1: We may live and may die ultimately.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: This is not the purpose of life.
0: ఆదర్శవంతమైనటువంటి ఒక దీనిని మనం అందరికీ అందించాలి.
1: We should set an ideal to everyone.
0: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
0: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
1: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
0: కనుకనే ఉత్తమ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
0: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
1: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
0: అవి చిరంజీవితత్వము.
1: దే ఆర్ ఇమ్మోర్టల్.
0: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
1: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
0: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: మోడర్న్ మ్యాన్ డజంట్ నో.
0: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
1: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
0: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
0: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
1: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
0: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
1: ఎ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
0: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
1: విలేజ్ హెడ్ ఈజ్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
0: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
1: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ హిస్ కింగ్డమ్.
0: కానీ
1: బట్
0: సంస్కారవంతుణ్ణి ప్రపంచమే గౌరవిస్తుంది.
1: The one with culture is respected by the whole world.
0: కనుకనే మొట్టమొదట మనము కల్చర్ మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore we have to safeguard and uphold the culture of Bharat.
0: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.
1: Anyone of any country for that matter should keep up their own culture.
0: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
1: This is the significance of education.
0: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
0: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
0: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
1: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
0: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్, బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
0: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
1: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
0: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
0: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
1: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
0: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
1: Never any person, never allow any person to be near the one who thinks in one way and in another way.
0: Vedanta paribhashalo undu manas anyat vachas anyat karman anyat duratmanam annadi.
1: It's only the wicked man whose thoughts, actions and speech words vary.
0: Ee moodinti ekatvanu balinchinatunte vade nijamaina manushi annadu.
1: The one who has the perfect harmony of these three.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: కనుకనే అట్టివాడు మనుషుడిగా మారాలి.
1: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
0: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
1: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
0: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద అదర్ పర్సన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
1: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
0: కానీ తన థాట్స్ ను తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
0: ఒక చక్కని ఎగ్జాంపుల్,
1: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
0: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
1: ఎ డాగ్ ఇస్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet distance.
0: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
1: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
0: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టు అది పరిగెత్తిపోతుంది.
1: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
0: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
1: ఇట్ విల్ నో యువర్ థాట్.
0: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
1: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్, నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
1: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
0: కనుక మనము డాగ్ కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
1: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
0: స్పెల్లింగ్ ఒక్కటే.
1: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
0: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
1: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
0: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
1: నెవర్ పాస్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
0: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
1: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
0: అది ఏ సాధన కంటే మూల కారణము.
1: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన అంటే
1: ఒకటి, సాధన
0: తపం చేయటము జపం చేయటం కాదు. సాధన
1: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
0: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
1: ఫస్ట్ నో ది ట్రూత్.
0: నతపాంసి నతీర్థానాం.

0: சஜ்ஜனோ சேவனோ வினா.
1: சஜ்ஜனுடைய சேவல் செய்யாலி, தள்ளி தன்றி குருவு பெத்தலு ఇలాంటి వారంతా ఉంటారు.
2: దేర్ ఆర్ యు ఫైండ్ యువర్ పేరెంట్స్ మదర్
1: వీరిని గౌరవించు,
2: రెస్పెక్ట్ దెం,
1: వీరికి సేవించు,
2: సర్వ్ దెం.
1: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
2: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెం మోర్.
1: అంతేకాని పెద్దలను ధిక్కరించి తల్లిదండ్రుల మాటను విస్మరించి నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
2: బట్ ఇఫ్ యు డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యు డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్ ఇస్ నో సాధన.
1: భగవంతుడు కూడా అంగీకరించాడు.
2: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
1: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
2: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
1: జీవులను ప్రేమించు,
2: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
1: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
2: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
1: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
2: దేర్ఫోర్ ప్రాపర్ ఫీలింగ్స్ యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
1: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘం లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
2: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
1: Edaina gunamulu sarveyinatutti varini, character sarveyinatutti varini chuste vaadtho manike sambandham pettukokoddu.
2: Don't have any relationship with a person who has a bad character.
1: Aithe andariki namaskarinchu, sarva jeeva namaskaram kesavam pratikacchari. Andariki namaskarinchu, tappu ledu, kaani sarva jeeva tiraskaram kesavam pratikacchati. Idanu kuda manam tirinchukovali.
2: Whomsoever you respect, it amounts to respecting God. Whomsoever you deject, it amounts to total dejection, rejection of God.
1: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు,
2: so long you are a student,
1: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
2: Don't bother about other matters.
1: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
2: Here we find students, boys and girls.
1: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
2: Boys should remain as boys.
1: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కట్టే హీనమే.
2: If boys have got any sort of connection with girls,
1: student ga undinappudu nee ee vidhamainatti pedamargam pattitavantunte nee kukkal kante heenam aipothavu.
2: As a student, if you follow this wrong path, having kind of
1: tallidannulu kodunu mosam
2: chestunnaadu, you will, your parents also will not accept this.
1: Alanti tallidannulu garbhamlo putti kodunu nee vyarthudaipothunnavu.
2: Your life is a waste having been born to your parents.
1: Alanti janmame manaku vyartham aipothundi.
2: That life is wasted.
1: Kaadu alanti life ye manaku prayojanam ledu.
2: That life is in vain.
1: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
2: What sort of a life?
1: చేతులారంగ శివుని పూజించరేని.
2: If we don't worship God with both hands,
1: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
2: If we don't sing the glory of Lord with
1: దయ సత్యంబు లోనత తలుపడేని.
2: If we don't have compassion and truth
1: within, కడుగ నీటికి తల్లుల కడుపు చేటు.
2: Why should they be born at all to their
1: mother? ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
2: Why should they be born at all to the mother to suffer? What for?
1: సరి అయిన సద్గుణముల రామంలో ఆవిర్భవించాలి.
2: We should have perfect good character.
1: అది మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
2: That is the significance of our education.
1: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
2: Books are full of education knowledge.
1: మస్తకముల నిండు మట్టి బెండు.
2: The head is full of mud.
1: ఏం ప్రయోజనం?
2: వాట్ ఈస్ ది యూజ్?
1: పుస్తకంలో ఉంటుండాలి చదువు అంతా.
2: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
1: హెడ్ లో ఉంటుంది మట్టి అంతా.
2: బట్ మట్టి ఈజ్ ఇన్ ది హెడ్.
1: ఇది చదువా?
2: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
1: కాదు కాదు.
2: నో.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
1: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
2: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
1: కనుకనే ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
2: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యు కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కాదే గుణ.
2: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మ్యాటర్,
1: తలబుర్రది కాని కాక ఇలా సుకృతం నింపనగున.
2: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
2: ఇన్ ది టంబ్లర్ దిస్ వాటర్.
1: దీంతో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు? కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
2: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కాదే గుణ.
2: ఇఫ్ దిస్ If the head is full of so much of matter,
1: would it ever be empty?
2: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
1: In the tumbler, there is water.
2: In the tumbler, there is water.
1: If you want to pour milk there,
2: how do you
1: do
2: it? Don't remove water. And then fill it up with
1: milk. Gaani, water lo kuda paalu poste, rendu breast batti
2: potai. On the other hand, if you pour milk there, both will be spoiled.
1: Kanukane, mana hrudayamu lopala, pavitramainatuvanti bhavamulu. తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
2: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them
1: అలాంటి
2: blissful.
1: తల్లిదండ్రులు కూడా మోసం చేసి, తల్లిదండ్రులు కూడా దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకరు లేడు.
2: If you cheat your parents, you are the worst of the worst fellows.
1: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
2: There is no use of this education.
1: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చమెత్తచ్చు.
2: Instead of studying like that, better we beg house to house.
1: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
2: So we should develop character.
1: గుణము లేని సుతుడు,
2: the son without character.
1: గురు లేని విద్యలు,
2: and education
1: జాతి నిష్ఫలంబు,
2: and the nation without character,
1: శాంతి లేని జీవి,
2: the life without peace,
1: శశి లేని నిశ్చిరాత్రి,
2: and the night without moon.
1: ఇది ఏమి ప్రయోజనం?
2: What is the use?
1: కనుకనే మొట్టమొదట
2: ఫస్ట్
1: గుణవంతుడైనటువంటి వాడిగా మనం తయారు కావాలి.
2: సో వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఇస్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
2: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
2: యు ఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
2: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
1: మొదలు చెట్టున కూడా మొదబుట్టనిచ్చున మొక్క చొట్టకైపోతే చెట్టంతా చొట్టకైపోతుంది.
2: As a plant, if it's bent, the whole tree would be bent.
1: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
2: Students are a foundation to the country.
1: జీవితమనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
2: For this mansion of life, the student is the foundation.
1: బ్రహ్మచర్యం.
2: That is celibacy.
1: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాను.
2: On this foundation of celibacy, the householder.
1: దాని పైన వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాను.
2: ఓవర్ దట్ వానప్రస్థ.
1: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తున్నాను.
2: ఆన్ ద టాప్ రెనన్షియేషన్.
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
2: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
1: ఈ అన్నింటి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
2: Celibacy, the foundation should be strong.
1: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
2: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
1: నిలువునా కూడిపోతాయి.
2: విల్ కొలాప్స్ టోటల్లీ.
1: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
2: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
1: ఈ వయస్సు చాలా గొప్పది.
2: దిస్ ఏజ్
1: చాలా పవిత్రమైనటువంటిది.
2: ఇట్స్ సెక్రెట్.
1: గోల్డెన్ ఏజ్.
2: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
1: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
2: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
1: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
2: స్టూడెంట్ షుడ్ బి
1: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
2: Should be pure.
1: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
2: So fill your hearts with love for God.
1: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
2: Your heart is a very big tank.
1: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
2: If the tank, the heart should be filled with
1: love.
2: Full of love.
1: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
2: All senses are taps.
1: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
2: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్యూర్ వాటర్.
1: తీయని వాటరే వస్తుంది.
2: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
1: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
2: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్, సో ఈస్ ది యాక్షన్.
1: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
2: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
2: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ది యాక్షన్స్ విల్ బి గుడ్.
1: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
2: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్, యూ ఫైండ్ వేవ్ స్టార్టింగ్.
1: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
2: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
1: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్, ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
2: Similarly, if you throw the stones of your thought in the lake of your mind, it will spread all over.
1: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్కే వెళ్తాయి.
2: Naturally, everything will tell upon your senses. Or your eyes will be after bad looks. The legs will take you to wrong spots. పాదము
1: మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్స్ ఏ ప్రాకిపోతాయి.
2: From top to toe, such thoughts will percolate, spread over.
1: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
2: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
2: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
1: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
2: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
2: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్
1: అది ప్రాకృతమైనటువంటివి. ఆర్ట్ అంతా,
2: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ.
1: ఇది కేవలము పారమాత్మికమైనటువంటిది.
2: హార్ట్ ఈజ్ ఫ్రీ.
1: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
2: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
1: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
2: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సెక్రెడ్ ఇన్ ప్యూర్.
1: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
2: దేర్ ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్, ఎటర్నల్ ట్రూత్.
1: దీనిని హృదయం లోపల సరైనటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
2: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
2: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
1: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు,
2: తిరుత్తుండాలు వారు ఇన్ తమిళనాడు,
1: ఆయన చెప్పేటువంటి వాడు.
2: హి యూస్ టు సే
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే ఉందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నేను పూజ చేస్తున్నాను.
2: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
1: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
2: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
1: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
2: హ్యూమన్ లైఫ్
1: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
2: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
1: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
2: I brought such precious
1: నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
2: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
1: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
2: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
1: కడలి కుళితొరు ముత్తడితేనే కైనడువ

0: భగవద్ అన్వేషణను
1: భజన కాదు. ధ్యాన జపములు పూజలు కానీ కాదు.
2: The search for God does not consist in merely doing bhajan or doing dhyana meditation or indulging in japa or performing such other rituals.
1: Manas nekagra parichechi margamule avi.
2: These merely try and help you to concentrate, to bring the mind under check.
1: Dvesha ragadul ancha anveshanagalu.
2: They also try to help you distinguish between attachment and non-attachment, hatred and things like that.
1: Devudu ekkadanchu devudalagneela, devudu ekkadanchu devulaadagneela.
2: Where is God, you call out to him.
1: Hudayamandu ledi Isvarundu.
2: Is God not resident very much in your heart?
1: Ichchukonumu seva, puchchukonumu prema.
2: Give service from your side and receive in turn love.
1: Atula chesi atma tattvam anubhavinchu.
2: Thereby try and enjoy the bliss of realization.
1: Prachina kalamundi Bharata deshamulo rendu ప్రసిద్ధమైనటువంటి వాంగ్మయ ప్రవాహములు అన్యోన్య ఉపకారములతో ప్రవహించుచున్నవి.
2: Right from ancient times, it has been the rich tradition of this country of Bharat that there have been two intermingling, inseparable things coming down.
1: ఒకటి వేద వాంగ్మయ ప్రవాహం.
2: One is the mighty flow of the Veda, the river of the Vedas.
1: ఇది కర్మకాండ ప్రధానమైనటువంటిది.
2: అండ్ దిస్ హైలైట్స్ ద ఎఫికసీ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్.
1: ఇది బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటిది.
2: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఒరిజినేట్స్ ఇన్ బ్రహ్మ.
1: దీనిని ఋషులు పరిగ్రహించి ప్రచారం సల్పుతూ వచ్చింది.
2: దిస్ ఇస్ ప్రిసైజ్లీ వాట్ ద రిషీస్ హాడ్ ఇంబైబ్డ్ ఇంబ్యూడ్ అండ్ పాస్డ్ ఆన్.
1: రెండవది పురాణ వాంగ్మయ ప్రవాహం.
2: The second mighty flow is that of the Puranas.
1: ఇది కర్తృత్వంతో ప్రధానమైనటువంటిది. నేను చేస్తాను అనేటువంటి.
2: This highlights the feeling that I shall succeed, I shall do.
1: దీనిని ఋషులు స్వీకరించి ప్రచారం చేసిరి.
2: This again was imbibed by the rishis and propagated.
1: యతవత రెండును సామాణికమైనటువంటి ప్రామాణికము కలిగినటువంటివి.
2: All said and done, both of them have a likeness and they are inseparable.
1: కర్మకు పర్యవసానము జ్ఞానము.
2: For karma, jnana is the basis.
1: జ్ఞానమునకు ఆధారము కర్మ.
2: And equally, the support for jnana is karma.
1: రెండింటి యొక్క సమన్వయాన్ని సాధించటమే సేవ.
2: And when you can bring both these two in harmony and conduct yourself, the result is seva.
1: Acharana valla chitta shuddhi.
2: All in your actions, purity of heart.
1: Chitta shuddhi valana atmananda prapti.
2: And the purity of heart in turn confers on you atmananda or bliss.
1: Kanuka cheyavalsina karmalu chesiye theeravalenu.
2: So what is to be done has to be done.
1: Manchi manasuto మంచి మంచి కర్మలు ఆచరించడమే మానవుని ప్రధాన కర్తవ్యము.
2: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు డూ థింగ్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: అయితే ఈ కార్యము నా వలన ఫలించినదనేటువంటి అహంకారము మంచిది కాదు.
2: నౌ దిస్ బాడీ దట్స్ గివెన్ టు యూ షుడ్ నాట్ గోడ్ యూ ఆన్ టు ఎ ఫీలింగ్ దట్ దిస్ సంథింగ్ విచ్ ఐ హావ్ వర్న్.
1: దీని ఫలమును నేనే అనుభవించాలనేటువంటి ఆసక్తి ఇది ఏమాత్రం కూడాను సరి అయినటువంటిది కాదు.
2: And it's also wrong to feel that I should be the one to derive the fruit or benefit of this body of mine.
1: ఈ అహంకారం ఆసక్తి కర్మ బంధితము భావించుచున్నది.
2: This sense of ego and this sense of intensive feeling for oneself leads you to bondage.
1: Chitta suddhi ki, atma bhakti ki, asakti adutavuchunnadi.
2: It is this intensive feeling, aspiration or desire that separates this purity of heart and the realization of the self.
1: Karmanu acharinchatamu, na kartavyamu, anetuvanti bhavamuto.
2: To have the feeling that to do one's duty, to do action is my duty.
1: Acharaneyendu ahankaramu, anubhutiyendu asaktini, visarjinchatame tyagamu.
2: To have no trace of the ego in what one is doing, and not to aspire for the fruits thereof. These are the hallmarks of a realized soul.
1: Ide karma yogam.
2: This precisely is karma yoga.
1: Karma yogamu, karma ni ye vidhamuga acharinchavalanainatvantide bodhisthundi.
2: And karma yoga, what does it teach? It teaches you that in karma or action, do not seek the fruit thereof.
1: Karma nimittame karmanu acharinchatamu karma yogam yokka siddhantam.
2: It also highlights the fact that you have got to do what has to be done.
1: Yoga karma sukausilamani prati manavattam yokka tattvam kudanu atma yokka pratibimbam aneetundi satyanni gurtimpa cheseetundi karma yogam.
2: The karma yoga further highlights the fact that it is the self same atma which is resplendent in all forms and all beings.
1: Sakramayinatundi neeti tattvam ఇంద్రియ నిగ్రహము ఇది కర్మయోగమునకు ప్రధానమైనటువంటి కీలకం.
2: అండ్ వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ అన్రావలింగ్ ద మిస్టరీ ఆఫ్ ద కర్మయోగ? అండ్ దట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: విశ్వ ప్రేమ, సానుభూతి, సదాచారము దీని యొక్క ఆశయములు.
2: వాట్ ఆర్ ది లాఫ్టీ అంబిషన్ సెట్ ఫర్ దిస్ కర్మయోగ? ఇట్ ఈస్ టు సీక్ యూనివర్సల్ లవ్, పీస్ అండ్ హార్మనీ.
1: జీవితము కర్మయోగ నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని కేవలం స్వార్థం నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసింది.
2: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రియలైజ్ దిస్ ట్రూత్ దట్ దిస్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ వన్స్ డ్యూటీ అండ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: కర్మయోగము జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క పునాది వంటిది.
2: This karma yoga again is the fundamental step that you have to take in this journey of life.
1: Karmanu acharinchukorinappudu manavuniki pradhanamainatundi aarogyam.
2: And in order to perform this karma or to do perform this action, health is of
1: karma bharamunu bharinchagaligetundi yokka desha pushtini manamu abhivruddhi gavinchukovali.
2: Health is important and therefore the upkeep of the body is necessary.
1: Karmam నిష్కామ కర్మైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి సేవలో జీవితాన్ని అంకితం చేసుకోవాలి.
2: These actions of ours should be directed towards a selfless end and we should be imbibed and inspired by lofty senses, ambitions.
1: కర్మయోగం యొక్క విషయము సామాన్యంగా మానవులందరూ కూడా అర్థం చేసుకునలేరు.
2: It is not given to ordinary beings to understand the secret or the inner significance of karma.
1: Veeduru tadichadam,
2: to sweep the street,
1: deenulunku dikkulenatundi variki sevalu cheyatam,
2: or to serve the destitute and the helpless,
1: anarogyamto undinatundi variki sahayam anandichadam,
2: to bring sakha to the diseased and the
1: anadulainatundi variki aaharam andinchadam,
2: to give food to those who do not have food.
1: Ityadi pavitramainatundi karmalu kevalam chulakanaga chustuntaru.
2: These are all sacred tasks and one tends to look down upon these.
1: Idi chaala porapatu.
2: This is a grave mistake.
1: Indulo unnatundi antarattham kaani visishtatanu kaani divyatvanni kaani gurtinchaleinatundi vyaktule deenini chulakana paristaru.
2: Only those people who do not see the inner significance and the vitality of these actions, they tend to look down upon them.
1: Ee lokadhipati ainatundi krishnude
2: the lord
1: himself is the tattvanni ప్రకటింప తలంచి పశుపక్షి మృగాదులకు కూడా తాను సేవ చేయించు వచ్చాడు.
2: The Lord himself in the form of Krishna, so as to highlight this idea of action, himself tended to take care of cattle, birds.
1: మూగు జీవులైనటువంటి గుర్రములకు గోవులకు కూడా సేవ సల్పుతూ వచ్చాడు.
2: Further, he also did all that has to be done for the well-being of horses and cattle.
1: మహాభారత యుద్ధం నందు కత్తి పట్టి యుద్ధమును ఆచరించక కేవలము సారథ్యాన్ని మాత్రమే వహించాడు.
2: అండ్ ఇన్ ద గ్రేట్ మహాభారత వార్ హీ వుడ్ నాట్ వీల్ ఎ వెపన్ బట్ హీ వాజ్ మియర్లీ ఎ చారిటీయర్.
1: ఇది నిస్వార్థ సేవ యొక్క ఆదర్శం అనేటువంటి ప్రకటించడానికి చూచాడు.
2: దిస్ హీ డిడ్ సో యాస్ టు హైలైట్ ద సెల్ఫ్లెస్నెస్ ఆఫ్ సర్వీస్.
1: లోకంలో ఉండినటువంటి సమస్త భోగ పదార్థములు కూడా కేవలం ఏ ఒక్కరి నిమిత్తమో ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
2: ఇట్ ఈస్ అ పారామౌంట్ నెసెసిటీ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఆల్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంఫర్ట్ జాయ్ ఎట్సెట్రా ఆర్ నాట్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్.
1: వర్షములు కురుస్తున్నవి,
2: ద రెయిన్స్ కమ్ డౌన్,
1: నదులు ప్రవహించుచున్నవి,
2: అండ్ ద రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుచున్నవి,
2: అండ్ ద క్రాప్స్,
1: సూర్యుడు ఉదయించి ప్రకాశమును లోకమునకు అందించుచున్నాడు,
2: ద సన్ రైజెస్ అండ్ ఫిల్స్ ద వరల్డ్ విత్ లైట్,
1: చంద్రుడు ప్రకాశించు చల్లదనమును అందించుచున్నాడు,
2: ద మూన్ రైజెస్ టు షెడ్ కూల్నెస్ ఆల్ అరౌండ్.
1: ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
2: ఆల్ దీస్ హావ్ నాట్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్.
1: ఈ ప్రాకృతమైనటువంటి భోగ పదార్థములు ప్రతి వ్యక్తి కూడాను అనుభవించడానికి అధికారం ఉన్నది.
2: ఇట్ ఈస్ గివెన్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సచ్.
1: ఎవరి భాగమునకు చెందినటువంటి దీనిని వారు అనుభవించి ఆనందించి ఆదర్శాన్ని అందించడానికి కృషి చేయాలి.
2: వి షుడ్ స్ట్రైవ్ సచ్ దట్ ఈచ్ వన్ డిరైవ్స్ హిస్ ఓన్ షేర్ ఆఫ్ దిస్ జాయ్ అండ్ దేర్ బై బెనిఫిట్స్.
1: కర్మయోగమునందు నిజమైనటువంటి ఒక తత్వము అనేకత్వములోని ఏకత్వాన్ని నిరూపించటమే. చల్లదనం అందించుచున్నాడు,
2: ద మూన్ రైజెస్ టు షెడ్ కూల్నెస్ ఆల్ అరౌండ్.
1: ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
2: ఆల్ దీస్ హావ్ నాట్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్.

0: The point in this Karma Yoga is to see unity in diversity.
1: నిష్కామ కర్మ యందు అనంతత్వాన్ని ప్రేమతత్వాన్ని ప్రకటింపచేస్తుంది వికసింపచేస్తుంది.
0: And in selfless service, you come to grips with the infinite majesty and to that which has no bounds.
1: సేవకు మించినటువంటి సాధన మరొకటి లేదు.
0: There is no greater sadhana than seva.
1: ఆధ్యాత్మిక మార్గం ఒకటని, సేవా మార్గం ఒకటని, విద్యా మార్గం మరొకటని, మూడింటిని విధివిధములుగా మనం విభజిస్తున్నాము.
0: We tend to make a distinction between the spiritual path, the path of service or seva, and the path of vidya.
1: ఇవి మూడు మూడు కాదు, మూడు కూడాను ఏకమైనటువంటి ఒక ఏకత్వమే.
0: These three are not distinctive, they are all one and the same thing.
1: సేవనే ఆత్మవిద్య.
0: సేవ ఇస్ ఆత్మతత్వం.
1: సేవనే దైవం యొక్క అనుగ్రహానికి మూల మార్గం.
0: It is seva again which leads you to the grace of God.
1: సేవకుడు కాక నాయకుడు కాదనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
0: Before, in the first place, you've got to be a seva. Then you can become a master.
1: కింకరుడు కాక శంకరుడు కాదనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు విశ్వసించాలి.
0: You also should have trust in these words that first be a man, then you can become God.
1: ముఖ్యంగా మానవునకు సేవ ప్రధానమైనటువంటిది.
0: And seva is the primary thing for all.
1: సమాజ సేవ ఉత్తమమైనటువంటిది.
0: And the noblest of things is service to society.
1: సేవని జీవితమునకు ఆనందమును కలిగించేటువంటి, రుచిని అందించేటువంటి లవణం వంటిది.
0: సేవా ఇస్ లైక్ ద సాల్ట్, ద వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్, సో యాస్ టు గెట్ జాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్టోల్డ్ హ్యాపీనెస్.
1: విశ్వ ప్రేమనే జీవితమునకు పుష్టిని అందించే ఆహారం వంటిది.
0: దిస్ యూనివర్సల్ లవ్ ఈస్ వాట్ స్ట్రెంగ్థెన్స్ అండ్ నరిషెస్ యూ.
1: దాతృత్వమే జీవితమునకు సుగంధమును అందించేటువంటిది.
0: It is what gives you, fills you and your being with happiness and comfort.
1: మంచి ధ్యానమి అనగా సేవాతత్వంతో కూడినటువంటి ధ్యానమి మన యొక్క ప్రాణం వంటిది.
0: And the very life, breath, in the form of dhyana is that which is motivated by a sense of service.
1: కనుక జీవితమునకు రుచి మొదటిది.
0: So in life, one of the first requirements is taste.
1: రెండవది పుష్టి.
0: Second is sustenance or nourishment.
1: మూడవది సుగంధము.
0: And the third is a sense of experience.
1: నాలుగవది ప్రాణం.
0: And the fourth is prana.
1: రుచి.
0: First is taste.
1: బలము.
0: Second is strength.
1: సుగంధము. సుగంధము.
0: A good.
1: ఈ ప్రాణము. ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: A good order, a good essence, and the fourth is your very life.
1: భోజనాన్ని కూర్చున్నప్పుడు పప్పులో ఉప్పు లేకపోతే ప్రక్కకు నెట్టి వేస్తున్నాం.
0: Now when you sit for a meal, if there is no salt in dal, you put it aside.
1: ఒక గంటలో అరిగిపోయేటువంటి పప్పులో ఉప్పు లేకపోయినప్పుడే మనం దాన్ని వెలుపల వేస్తున్నాం.
0: Now a mere thing like a dal doesn't contain salt and you want to put it aside.
1: ఇంకా 60 సంవత్సరములు, 80 సంవత్సరములు, 90 సంవత్సరములు జీవించేటువంటి మానవత్వానికి రుచి ఉండనక్కర్లేదా?
0: If this is the case for a mere doll, what about the life living for 60 years, 80 years, 90 years? Should it not have a taste of its own?
1: Kanuka manavattamulo ruchi emiti?
0: So what is this taste that you seek in man?
1: Sadgunamule manavattvaniki chakkani ruchi.
0: The good traits and habits, these are the what give you taste.
1: Inka pushti, edi manaku balamu andinchetvantidi.
0: Next is that which gives you strength and sustenance.
1: Sadaacharame manavuniki chakkani balam.
0: To do things in a proper and noble way, this is what will give you strength.
1: Sadaacharame lekundina balahinudai jagattulo durbaluduga maaripothadu.
0: Your good behavior is what gives you strength, otherwise you become a weakling in this world.
1: Inka sugunamulu, ee sugunamulo undinatvanti oka pavitramainatvanti bhavamle మానవునికి సుగంధములు.
0: And then all the good traits, your good thoughts and your good character, this is what gives you a luster to your life.
1: కనుక మానవుడు త్యాగముతో సహన భావముతో జీవించటమే జీవితమునకు చక్కని సుగంధము.
0: So to live a life of sacrifice and to live a life where you tend to forgive, that is what gives you
1: మన ప్రాణము ఏమిటి? మన ప్రాణం ఏమిటి?
0: Now we come to the fourth one. This very life as such.
1: ప్రాణమనగా కేవలము

0: శ్వాసతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తి మాత్రమే కాదు.
1: We think of life as one associated with this breathing in and breathing out process.
0: సద్గుణములు, సదాచారములు, త్యాగ సహనములు లేకుండా ఇది ప్రాణములేని జీవితమే.
1: Without good thoughts, good traits and good behavior, this breathing in and breathing out cannot be construed as life.
0: కనుక మానవులకు ప్రధానమైనటువంటిది సద్భావములు.
1: So what is necessary for man in the first place is good thoughts.
0: రెండవది సదాచారము.
1: And then to act in a noble way, second.
0: మూడవది సత్కర్మాచరణ.
1: And the third is to perform your actions.
0: ఇందులోనే త్యాగము, ఉదార భావము అత్యవసరము.
1: And for these you need a sense of benevolence and sacrifice.
0: కనుక ప్రతి సాధకుని యందు కూడాను త్యాగం అనేటువంటి పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరచుకోవాలి.
1: So in every sadhaka there should be room for this sense of sacrifice first and foremost.
0: సాయి యొక్క సిద్ధాంతము ముక్కు మూసుకొని కేవలము సోహం సోహం సోహం అనేటువంటి యొక్క సాధనను ప్రోత్సహించేటువంటి సిద్ధాంతం కాదు.
1: Now if you think of siddhanta or a certain doctrine as one which instructs that you sit with your nose closed and keep chanting soham soham, you are mistaken. It is not true siddhanta.
0: Sadhakuda lemmu nadumu gattukonumu samajam sevalo praveshinchumu ani hecharincheetuvantidi sai yokka siddhanta.
1: This philosophy is no philosophy for a sadhaka, rather a philosophy which gives you this clarion call, arise, get up, awake and strive and do something positively.
0: Somaratvamunaku ye matram kodanu avakasam nandinchukunda undali.
1: There should be no room for laziness on your part.
0: జీవిత తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి సాధక వృత్తిలో ప్రవేశించాలి.
1: And you should try and take to such paths that give a meaning to your life.
0: సేవ లేని జీవితము చీకటి మందిరము.
1: A life without or devoid of service is like a temple without light.
0: ఈ చీకటి మందిరము దయాల కొంప.
1: And a temple without light therein is a devil's camp.
0: కనుకనే సేవని ప్రధానమైనటువంటి దివ్య జ్యోతిని అభివృద్ధి పరుస్తుంది.
1: So it is seva that fills your life with light and glow.
0: విశాలమైనటువంటి హృదయాన్ని గావించుతుంది.
1: It broadens your vision, your outlook.
0: దివ్యత్వమైనటువంటి భావమును కలిగిస్తుంది.
1: And gives room for all divine thoughts and ideas.
0: ఏకత్వంగా ఇందులో ప్రవేశిస్తుంది.
1: And this is what will enter, the very best of things will enter your heart.
0: కనుక మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునేటువంటి ఏకత్వము ఒక్క సేవ యందు మాత్రమే ఉంటున్నది.
1: It is this unity that you must seek, which in turn will transform man to God.
0: సేవ విధారము ప్రధానమైనటువంటి ప్రాణము.
1: And this is what your seva does to you.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏ యొక్క ఫలాపేక్ష లేకుండా సేవను ఆచరించేటువంటి దాంట్లో మనము ప్రవేశించాలి.
1: So every individual should strive to do seva without an eye on the fruit thereof.
0: Kevalam maatalato kaalamunu vitha gadaputaku e maatram kudanu poonukonaradu.
1: There is no point in wasting your time in merely words.
0: Bhagavantudu sarvajnudu sarvavyapakudu sarvashaktimayudu ani padamulato uchcharinchinanta maatramuna idi prayojanamu ledu.
1: There is no point in merely saying God is omnipresent, omniscient and omnipotent.
0: దీనికి మనం ఆనందించి ఈ పదాలకు మాత్రమే మనం క్లాప్స్ వేస్తున్నాం.
1: We merely get rejoiced over listening to these words and clap in appreciation.
0: ఎంతమంది ఈ చెప్పిన పదాలను ఆచరణలో పెడుతున్నారు?
1: Now the question is, how many people really translate these into action?
0: కేవలం ఆచరణలో పెట్టక ఆనందాన్ని వెలుగుచ్చినంత మాత్రమే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: Now without transforming them into action and you are wanting to experience some joy thereof, what's the meaning of this?
0: కనుక ఇవన్నీ కూడా కేవలం అల్పానందముల కింద ప్రవేశిస్తున్నాయే కాని ఆత్మానందం కింద చేరవు.
1: సో దిస్ ఫ్లీటింగ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ యు గెట్ ఆర్ మియర్లీ మొమెంటరీ. దే డు నాట్ కన్ఫర్ ఆన్ యు ద ఆత్మిక్ బ్లెస్.
0: చెప్పు మాటలకు చేయు క్రియలకు సన్నిహిత సంబంధమై ఉంటుండాలి.
1: దే షుడ్ బి క్లోజ్ హార్మనీ బిట్వీన్ ద వర్డ్స్ దట్ యు అటర్ అండ్ ద యాక్షన్స్ దట్ యు పర్ఫార్మ్.
0: చెప్పుట సులభం చేయుట కష్టం.
1: ఈజియర్ సెడ్ దన్ డన్ యాజ్ ఇట్ ఇస్ సెడ్.
0: ఎవరికి దాతకైనా వాని తాతకైనా.
1: Either for an individual or his great grandfather and sister.
0: కనుక మనలో ఇప్పుడు చెప్పినటువంటివి ఎంతవరకు మనం ఆచరిస్తున్నామని ఎవరికి వారు హృదయాన్ని సాక్షిగా తీసుకుంటే ఏ ఇద్దరో ముగ్గురో తెలుస్తారు.
1: So now if each one of you were to question, how far have you been true to this ideal, perhaps two or three could confidently say. కనుక
0: సాయి సమస్త లోపల ఆచరణలో ఉండినటువంటి వాడే నిజమైన అర్హుడు.
1: So the one who really deserves is one who performs, who translates these into action.
0: ఆచరణ లేకుండా ఎన్ని మనం ఉచ్చరించినప్పటికీ ఇది కేవలం ప్రాణము లేని వాయువులు.
1: Without the action in the first place, any number of things being uttered has no meaning.
0: ఒక్కడైనా కూడా ఆచరించేటువంటి వ్యక్తి చిక్కితే చాలు.
1: It's enough if just one individual were to be cited who translates
0: into action. ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి.
1: To the extent possible, we should become such individuals who do rather than say.
0: కనుక మనం సేవా విధానములో ఆచరించి ఆనందించి ఆదర్శంగా నిరూపించేటువంటి వ్యక్తులే నిజమైన సేవకులు.
1: The true servants are those who can get the very essence of this seva path and try and experience it through their actions.
0: అహంకారాలతో ఆడంబరాలతో కేవలం మనము ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ రూపాలుగా మనం తయారు కాకూడదు.
1: We should not be carried away by our sense of ego, of form and such superficial commodities.
0: పది చెప్పుట కంటే ఒక్కటి చేసి చూపించాలి.
1: Rather than say 10 things, it's enough if you do one and show how it's to be done.
0: హృదయంలో ఉండేటువంటి భావాన్ని వెలిపించడానికి కర్మమే సరైన సాక్ష్యం కానీ ఒక బుక్కులు కానీ మరొక స్పీచెస్ కానీ దీనికి ఆధారం కాదు.
1: The thoughts that you entertain in your heart, in order to glean into them, your actions are a better index than what is contained in books or what the scholars have to tell us.
0: కనుక మనసులో ఎట్టి సందేహము లేకుండా.
1: So without any trace of doubt in your mind.
0: నిస్వార్థమైనటువంటి భావముతో.
1: Motivated by a selfless feeling.
0: నిరంకారమైన హృదయముతో.
1: A heart which is pure without ego.
0: నిశ్చలుడై ఈ సేవలో ప్రవేశించాలి.
1: And being steady minded. Get into this seva path.
0: మొట్టమొదట మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
1: First and foremost, strengthen your faith.
0: విశ్వాసమే లేనటువంటి జీవితము ఎన్ని చెప్పినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: A life without the sense of faith, any number of things could be talked about it, but it's of no use.
0: విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతం. విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతం.
1: A heart which has this sense of faith is like a volcano.
0: అట్టి అగ్ని పర్వతం పైన సందేహము అనుమానము అనేటువంటి మొక్కలు మలచుటకు వీలు లేదు.
1: And atop this volcano, there is no room whatsoever for any sapling or any tree to grow. There is no doubt about it.
0: అనుమానము సందేహము అనే మొక్కలు మలచినా అది విశ్వాసము లేదు.
1: And what are these saplings in the growth? They are
0: doubts. అది అగ్ని పర్వతము కాదు.
1: Once these doubts in the form of these come, then
0: it is matti kuppa.
1: You cannot call it anymore a volcano. It is just a mud heap.
0: Kanuka manalo sandehamulu anumanamulu appudappudu aavirbhavinchutunnavante maradi matti kuppa hrudayame kaani agni parvatam kaaneru.
1: So now if we are entertaining feelings of doubts etc. now in then we are not volcanoes. We are like the heap of mud.
0: Mana hrudayanni gnanaadiche abhirti gaavinchukovali.
1: Our heart should be left aglow with this sense of jnana, the spark of jnana.
0: Ee jnanamunaku karmane aadharam.
1: And for jnana again, karma is the basis.
0: Chittasya shuddhiye karmaha. Chittasuddhini gavinchatame karmam yokka lakshyam.
1: And the goal of karma is to cleanse the heart, purify the heart.
0: Ee karmala dwara edo mokshamu labhinchutunnadaneetunte vishwasamu moodha vishwasam.
1: It is foolishness to think that this karma will lead us on to moksha or liberation.
0: ఈ కర్మలు కేవలం చిత్తశుద్ధి మాత్రమే గావించును.
1: దీస్ యాక్షన్స్ మియర్లీ క్లెన్స్ అండ్ ప్యూరిఫై ద హార్ట్.
0: చిత్తశుద్ధి గావించుకున్న తర్వాత జ్ఞానమునకు కొంతవరకు అభివృద్ధికి తగిన కృషి చేయాలి.
1: వన్స్ ద హార్ట్ ఇస్ ప్యూరిఫైడ్, యు మస్ట్ ట్రై టు ఫర్దర్ యువర్ జ్ఞాన.
0: ఇది మానసికము భావములను అరికట్టడానికి మాత్రమే సహాయకారి కాగలదు.
1: దిస్ ప్రాసెస్ సో ఫార్ హెల్ప్స్ యూ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: భగవద్ అన్వేషణను భజన కాదు, ధ్యాన జపములు పూజలు కానే కావు.
1: The search for God does not mean doing bhajan and certainly does not mean doing dhyana or japa.
0: ఈ భజనలు ధ్యానములు పూజలు జపములు కేవలము మానసిక భావములను అరికట్టడానికి మాత్రమే దోహదం కలుగుతాయి.
1: These bhajans, these dhyanas or japas or doing puja, they merely help you to bring the mind under control to a certain extent.
0: మనోనిగ్రహమునకు తోడ్పడతాయి.
1: They help you in arresting the thoughts of the mind.
0: ఈ మనోనిగ్రహం తర్వాతనే మనం చేయవలసినటువంటి చేయడానికి ప్రయత్నించాలి.
1: Once the mind is curbed thus, you could really set upon the main task.
0: ఇది ఆత్మానందమునకు మార్గం వలె ఏర్పడినటువంటిది.
1: This is what leads you finally to the state of atmic bliss.
0: మార్గమును ఏర్పరచుకున్నంత మాత్రమే గమ్యమును మనం చేరలేము.
1: The road is set all right, but doesn't mean that you have reached your destination.
0: మార్గము ఏర్పరచుకున్న తర్వాత ప్రయాణం సలపాలి.
1: Once the road has been established, you must take your journey.
0: ఆ ప్రయాణమే సమాజ సేవ.
1: This journey is doing service to society.
0: ఈ సమాజ సేవలో ప్రతి హృదయమునందు, ప్రతి వ్యక్తియందు, ప్రతి భూతమునందు కూడాను దైవత్వం ఉన్నదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: And even as you perform this service to society, you must realize the truth that God it is who resides in every being, every life form.
0: భారతీయ సంస్కృతినందు సర్వభూత అంతరాత్మ అనేటువంటిది భగవంతునికి చక్కని పేరు.
1: One of the standing injunctions in this Bharatiya culture is that God resides in all beings.
0: సర్వభూతములు ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మని పూజించడానికి, దర్శించడానికి, సేవించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మందిరములు కట్టుకోనక్కర్లేదు.
1: సో గాడ్ హూ రిసైడ్స్ దాస్ ఇన్ ఎవ్రీ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఆత్మ, యు డోంట్ హావ్ టు సెట్ అప్ ఎ మందిర్, యు డోంట్ హావ్ టు సిట్ ఫర్ మెడిటేషన్, యు డోంట్ హావ్ టు డు పూజ ఎక్స్క్లూసివ్లీ.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమునేటువంటి దేవాలయం నుండి జీవతత్వమైనటువంటి ఆత్మతత్వము సనాతనమైనటువంటి దివ్యత్వంగా రూపొందుతూ వచ్చింది.
1: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ద టెంపుల్, టెంపుల్ వెరీలీ ఆఫ్ గాడ్ షెల్టర్, గాడ్ takes residence in the heart.
0: కానీ ఈనాడు మందిరములను మాత్రమే మనం శుభ్రపరచుకుంటూ, దానికి మాత్రమే రంగులు వేసుకుంటూ, దానికి మాత్రమే అలంకారాలు చేసుకుంటూ, దాని యొక్క అభివృద్ధిని మాత్రమే మనం లక్ష్యం అందించుకుంటున్నాం.
1: But today we tend to cleanse and to clean up the temples outside.
0: దీనికి ఆధారమైన ప్రధానమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ఏమాత్రం కూడా అవకాశం అందించుకోవటం లేదు.
1: But what is at the very basis of things, God himself, we tend to forget.
0: దేహమే మనకు ప్రధానం కాదు.
1: It is not the body which is of paramount importance.
0: ఇందులో ఉన్న దేహమే మనకు ప్రధానం.
1: The one who resides within, he is more important.
0: ఈ లక్ష్యాన్ని మనం దృష్టియందు ఉంచుకొని గమ్యము చేరునంత వరకు సేవలో మనం పాల్గొనాలి.
1: Keeping this firmly in our sight, we must move on this journey of ours.
0: ఇది గమ్యము. దేహిని చూడటమే గమ్యము.
1: What is your final destination? It is to see the one who is within you.
0: దేహములు సేవలో నుంచి
1: by plunging this body of yours in
0: నిష్కామ కర్మను అనుభవించి
1: and experiencing this selfless service,
0: నిస్వార్థమైనటువంటి సేవలు సలపి
1: and by performing actions without
0: నిరహంకారమైనటువంటి జీవితాన్ని గడిపి
1: and living a life without any sense of ego,
0: నిశ్చలుడై ఉండినప్పుడే ఈ దేహి నీకు సాక్షాత్కరించగలడు.
1: And once you become steady minded, thus equanimity reigns supreme, God you can see.
0: సాధ్యమైనంత వరకును రాగద్వేషాలకు మనం ఏమాత్రం కూడా హృదయంలో అవకాశం అందించకుండా చూసుకోవాలి.
1: As far as possible, there should be no room in our hearts for the sense of hatred or attachment.
0: శరీర మానసిక వృత్తులు ఎందుకులను ఎట్టి దోషములు కూడా లేకుండా ఉండుటకు తగిన కృషి చేయాలి.
1: We should also endeavor to see that either the body or the mind are not defiled.
0: ఈ పవిత్రమైనటువంటి సుగుణములు ఒక సేవ ద్వారానే మనకు లభిస్తాయి.
1: We can get all that is pure and noble only through the means of seva.
0: ఈ సేవను మనం ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: ఇట్ ఈస్ దిస్ సేవ ఆర్ సర్వీస్ విచ్ ఇస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్ ఫర్ us.
0: గ్రామ సేవ అన్న రామ సేవ యేసుమా.
1: డూయింగ్ సర్వీస్ ఇన్ ఎ విలేజ్ బీ కన్విన్స్డ్ ఈజ్ వెరీలీ సేవ సేవింగ్ సర్వింగ్ రామ గాడ్ హింసెల్ఫ్.
0: రామ రాజ్యం అన్న ప్రేమమయమే.
1: And what do you mean by this Rama Rajya, kingdom of Rama? Certainly it is one where love reigns supreme.
0: Premaleka uddharinchutaye ledu. Premaleka uddharinchutaye ledu.
1: Without love, there is no question of trying to redeem.
0: Sevaleni narudu baagupadadu.
1: And a person without this element of seva in him can never prosper or benefit.
0: Kanuda narudu baagupadavalanna sevalone manamu praveshinchali.
1: If an individual has to prosper in benefit, he must plunge into service activities.
0: Karuna premayu lekunna narude kaadu.
1: Without mercy or compassion and love, you cannot call a person a person.
0: Sneha tattumu vaniki cherichidu. Sneha tattumme variki cheyu melu.
1: It is only the sense of feeling of friendship, camaraderie. It is what will bring them.
0: Ee sneham manaku yerpadavalanna ప్రేమనే దీనికి ప్రధానము.
1: ఇఫ్ యు వాంట్ టు బిల్డ్ బాండ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్, లవ్ ఇస్ నెసెసరీ.
0: ప్రేమ అభివృద్ధి గావించుకున్న వారినన్న సేవ ఎందే మనకు సరి అయినటువంటి సాధన.
1: ఇఫ్ యు వాంట్ టు ఫర్దర్ ది సెన్స్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ సర్వీస్ దట్ ఈస్ గోయింగ్ టు షో ద వే టు అస్.
0: సేవ ద్వారా ప్రేమ,
1: ట్రూ సర్వీస్ వి గెట్ లవ్,
0: ప్రేమ ద్వారా గమ్యమును మనం పొందగలము.
1: అండ్ త్రూ లవ్ వి ట్రై టు గెట్ ది సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ ఆర్ రైట్ కాండక్ట్.
0: కనుక మొట్టమొదట ప్రేమ ప్రధానం.
1: సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈస్ లవ్,
0: ప్రేమకు నమ్మకం ఆధారం.
1: అండ్ ఫర్ లవ్ ద బేసిస్ ఇస్ ఫెయిత్.
0: ఈ రెండింటి వలనే మనకు శాంతి లభిస్తుంది.
1: అండ్ దీస్ టూ కన్ఫర్ పీస్,
0: శాంతికి సత్యమే మూలం.
1: అండ్ ఫర్ పీస్ శాంతి,
0: ఈ సత్యమునకు త్యాగమే ఆధారం.
1: ట్రూత్ ఈస్ ద బేసిస్ అండ్ ఫర్ దాట్ ఇన్ టర్న్ సాక్రిఫైస్ ఇస్ నెసెసరీ.
0: త్యాగేనేకి అమృతత్వం, ఈ త్యాగమే మన అమృతత్వానికి సరైనటువంటి గమ్యం.
1: అండ్ ఇట్ ఈస్ సాక్రిఫైస్ దట్ లీడ్స్ అస్ ఆన్ టు ది స్టేట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: త్యాగ జీవులై,
1: ఏ లైఫ్ స్పెంట్ ఇన్ సాక్రిఫైస్,
0: ప్రేమమయులై,
1: will become full of love,
0: శాంతి జీవితాన్ని గడుపుతు,
1: will experience peace,
0: నమ్మకమైన జీవితంతో జీవించాలి.
1: And having the sense of faith lead your life.
0: నాలుగు దినాలు నమ్మకంగా బ్రతకలేనటువంటి మానవునకు నారాయణపైన విశ్వాసం ఎట్లా కలుగుతుంది?
1: A person who doesn't trust himself for just 4 days, how can he think of God and believe in him?
0: కనుక మొట్టమొదట నరుణ్ణి నమ్మడానికి ప్రయత్నించాలి.
1: So the first thing is to believe in man.
0: నరుణ్ణి నమ్మినటువంటి వాడే నారాయణ కూడాను నమ్మగలడు.
1: వన్ హూ బిలీవ్స్ ఇన్ మ్యాన్ వుడ్ సర్టన్లీ బిలీవ్ ఇన్ నారాయణ ఆర్ గాడ్.
0: నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు.
1: బికాజ్ మ్యాన్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ మ్యాన్.
0: ఈ రెండింటికి సమన్వయం గావించుకునేటువంటి యొక్క వంతనే ఈ ప్రేమ.
1: అండ్ ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ బ్రిడ్జెస్ దీస్ టూ ఎంటిటీస్.
0: కనుక ప్రేమను మనం లక్ష్యం నందించుకోవాలి.
1: సో హ్యావ్ దిస్ లవ్ యాజ్ అ ప్రైమరీ గోల్.
0: సేవను మనం ఆధారంగా తీసుకోవాలి.
1: అండ్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ సేవ.
0: సేవా ప్రేమలైనటువంటి రెండు రెక్కల ద్వారా గమ్యానికి మనం చేరుకోవాలి.
1: అండ్ విత్ సేవ అండ్ ప్రేమ, విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ టూ వింగ్స్ రీచ్ యువర్ డెస్టినీ.
0: ఉన్నత స్థాయిని చేరుకునేటకు ఈ రెండే మనకు ప్రధానమైన ఆధారములు.
1: అండ్ దోస్ విచ్ హావ్ టు టేక్ అస్ టు ఎ హైయర్ పర్పస్ ఇన్ లైఫ్ ఆర్ దీస్ టూ వెరీ థింగ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ఎన్నో విధములైనటువంటి సమావేశంలో మనం చేరుతున్నాము.
1: We get involved in conferences and gatherings of many descriptions.
0: ఎన్నింటిందు చేరినప్పటికీ మన యొక్క స్థాయి ఎంతవరకు ముందు పోయినది, ఎంతవరకు ముందు చేరినది అనేటువంటి విషయాన్ని విచారించుకుంటే ఏమాత్రం కూడా జవాబు రావటం లేదు.
1: Having participated in conferences like this, we have to ask ourselves, how far have we progressed? What is the progress made? How far have we gone in our
0: ఆచరణ చేయనటువంటి యొక్క ఈ విషయాలను మనము ఎన్ని మనము విమర్శించినప్పటికీ, ఎన్ని విచారించినప్పటికీ, ఎన్ని సంప్రదించినప్పటికీ ఇలాంటి సమావేశములు కేవలము కాలము వ్యర్థము, ధనము కూడాను వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
1: Now if we merely engage ourselves in debates and arguments and discussions and decision making processes without any aim and purpose, we are only wasting away time and money.
0: మనము నిర్ణయించుకున్నటువంటి యొక్క ఈ నిర్ణయాలను మనం ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: Out of all the decisions taken, we should try and put into practice at least one or two of them.
0: కేవలం ఈ సమావేశంలో ఉండినంత కాలము శ్రవణానందాన్ని అనుభవించి బయటకు వెళ్లిన తక్షణమే ఇది మననానందానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా ఈ శ్రవణం ఒక నిరుపయోగం.
1: So long as we are sitting thus, we tend to listen to all that's going on. Once we are out of it, the same thing that we have heard does not give us any mental happiness or joy.
0: ఆధ్యాత్మిక సంస్థలు కూడాను ఒక వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
1: Today even such organizations have become commercial establishments.
0: కాని సత్యసాయి సంస్థలు ఇలాంటి వ్యాపార రంగంగా తయారు కాకూడదు.
1: But the satsai organization should never become one such commercial establishment.
0: వ్యాపారం ఎలాంటి వ్యాపారం ఉండాలి?
1: Now when you talk about your business transactions, what type of business?
0: హృదయానికి హృదయం, ప్రేమకు ప్రేమ.
1: హార్ట్ ఫర్ హార్ట్ సేక్ అండ్ లవ్ ఫర్ లవ్ సేక్.
0: ఇది ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారంలో మనం ప్రవేశించాలి.
1: సో గెట్ ఇన్ టు దిస్ బిజినెస్ ట్రాన్సాక్షన్, గివ్ అండ్ టేక్.
0: దీనితో వస్తువుల యొక్క సంబంధం కానీ, ధనం యొక్క సంబంధం కానీ, ఇంకే విధమైనటువంటి సంబంధం కానీ ఏమాత్రం కూడా ఉండరాదు.
1: దే షుడ్ బి నో అదర్ థింగ్ లైక్ మనీ ఆర్ క్యాష్ ఆర్ కైన్ ఇన్ సచ్ ట్రాన్సాక్షన్.
0: ఏనాడు ఈ వస్తువులతో ధనముతో సంబంధం ఏర్పడుతుందో అలాంటి సంస్థలు ఏనాడును అభివృద్ధి రావు.
1: ఆర్గనైజేషన్స్ వేర్ దే గెట్ బాగ్డ్ డౌన్ ఇన్ డీటెయిల్స్ లైక్ మనీ అండ్ మెటీరియల్ థింగ్స్ కెన్ నెవర్ ప్రోగ్రెస్.
0: కనుక మనము నిజమైనటువంటి దైవ సంబంధమైనటువంటి హృదయాన్ని హృదయం కలపడానికి చూడాలి.
1: సో వాట్ వీ షుడ్ ఆస్పైర్ ఫర్ ఇస్ బ్రిడ్జ్ దిస్,
0: ప్రేమతో ప్రేమను చేర్చడానికి ప్రయత్నించాలి.
1: ఎస్టాబ్లిష్ ఎ హార్ట్ టు హార్ట్ లింక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్, లవ్ ఫ్రమ్ వన్
0: సేవలో చేయి చేయి కలిసి సేవ చేయాలి.
1: గెట్ టుగెదర్ అండ్ స్టార్ట్ డూయింగ్ సేవ.
0: దీని ఎందు విశ్వ విరాట స్వరూపాన్ని మనం నిరూపించగలం.
1: అండ్ ఇన్ దిస్ మేనర్ యు కెన్ విజువలైజ్ ద యూనివర్సల్ కాస్మిక్ ఫామ్.
0: కనుక కేవలం గ్రంథములు చదివినంత మాత్రమున కానీ,
1: rather than this merely reading books and texts,
0: ఉపన్యాసములు విన్నంత మాత్రమున కానీ,
1: or listening to discourses,
0: ఏ మాత్రం కూడా హృదయ గ్రంథులు భేదించలేవు.
1: There is absolutely no point in such futile exercise.
0: హృదయ గ్రంథులు భేదించాలనుకున్నప్పుడు సేవలో మనం ప్రవేశించాలి.
1: Unless they touch the heart, in order that the heart might respond,
0: సేవ చేయనటువంటి వాడు ఏ మాత్రమో చెప్పుటకు అధికారి కాదు.
1: Plunge into service activities. One who does not do service has no right to talk about service.
0: కనుక మనం చెప్పే అధికారాన్ని సంపాదించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
1: సో ఇఫ్ యు విష్ టు టెల్ సంథింగ్ అదర్స్, దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ సర్వీస్ యువర్ సెల్ఫ్.
0: కనుక సేవనే ప్రధానమైన సాధన.
1: సో ది సేవ్ ఆర్ సర్వీస్ ఇస్ ద ప్రైమరీ సాధన.
0: ఎవరికి చేసినా ఇది దైవ సేవగానే మనం భావించాలి.
1: హూమ్ సర్వ్ వి సర్వ్, వి ఆర్ సర్వింగ్ వెరీలీ గాడ్.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా మనం విశ్వసించాలి.
1: అండ్ ఇట్ ఈస్ దిస్ లవ్ ఫర్ గాడ్, దట్స్ వాట్ వి విష్ టు సీ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవటమే సత్యసాయి సంస్థల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా మీరు తీసుకోవాలి.
1: వాట్ ఎవర్ ఇస్ డన్ ప్లీజెస్ గాడ్, దిస్ షుడ్ బి ది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ సాయి ఆర్గనైజేషన్.
0: కేవలం ముక్కు మూసుకుని జపం చేసినంత మాత్రమన,
1: బై మియర్లీ క్లోజింగ్ ది నోస్ అండ్ సిట్టింగ్ ఇన్ జప,
0: ధ్యానములో తన్మయత్తుడైనంత మాత్రమన,
1: ఆర్ ట్రైయింగ్ టు గెట్ లాస్ట్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ మెడిటేషన్,
0: భజనలో ఉన్మత్తుడిగా పాడినప్పటికీ,
1: ఆర్ బీయింగ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ సింగింగ్ భజన్స్,
0: ఇందులో ఒక విధమైనటువంటి త్యాగభావమే లేకుండినా,
1: if it is not motivated by the sense of service, sacrifice,
0: idi swartham yokka chinhalanu chustundaru,
1: then these merely become indications of a selfish nature.
0: Kanuka neevu nee mokshamane aashinchadamu idi parama swartham.
1: Therefore to seek your own salvation is selfishness supreme.
0: Neevu nee gamyamane aashinchadamu parama swartham.
1: To think about your own destination again is selfishness.
0: Nee aanandanni maatrame neevu kooratam parama swartham.
1: And to think about your own ananda is again a sign of selfishness.
0: ఈ స్వార్థాన్ని ఎప్పుడు త్యాగం చేసి సర్వుల యొక్క ఆనందమే నా ఆనందం అనేటువంటి పరార్థములో ముందినటువంటి వాడే నిస్వార్థపరుడు.
1: వన్ హూ సాక్రిఫైసెస్ ది సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ థింక్స్ ఆఫ్ ది ఆనంద అండ్ వాట్ హీ కెన్ డూ ఫర్ అదర్స్, హీఈస్
0: పరులను ప్రేమించినటువంటి వ్యక్తిని మాత్రమే పరమాత్ముడు ప్రేమించగలడు.
1: అండ్ వన్ హూ లవ్స్ అదర్స్ డస్ గాడ్ ఆల్సో లవ్స్.
0: పరమాత్మ ప్రేమకు అర్హుడు కావాలన్నా పరులను ప్రేమించాలి.
1: సో ఇఫ్ యు విష్ టు బికమ్ డిజర్వింగ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్, ఫస్ట్ స్టార్ట్ లవింగ్ అదర్స్.
0: ఇతరులను ప్రేమించక దైవం నిన్ను ప్రేమించాలంటే ఇది ఏనాటి కూడా సాధ్యం కాదు.
1: యూ డు నాట్ లవ్ అదర్స్, యూ వాంట్ గాడ్ టు లవ్ యూ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: కనుక పరులను నీవు ప్రేమించు, నిన్ను పరమాత్ముడు ప్రేమిస్తాడు.
1: దేర్ఫోర్ లవ్ అదర్స్, గాడ్ షల్ లవ్ యూ.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు అర్థం చేసుకుని,
1: సో బై అండర్స్టాండింగ్ ద ఎసెన్స్ ఆఫ్ లవ్, దిస్
0: సాధ్యమైనంత వరకు గడిచిన కాలాన్ని మరచి,
1: టు ది ఎక్స్టెంట్ యూ క్యాన్ ఫర్గెట్ ఆల్ దట్ హస్ గాన్ బై,
0: రాబోయే దానిని చింతించక,
1: and without having a thought about the future,
0: unna vartamananni meeru chakkaga anubhavinchadaniki prayatninchandi.
1: Live in the present and make the best of it.
0: Ee naadu ee samasyalakanta moola kaaranam emiti? Ee naadu lokamulo abhivruddhi gaavinchina samasyalakanta moola kaaranam emiti?
1: Now what is the primary cause of all the developments in the world around you today?
0: Aneka mandi aneka kaaranalu cheptuntaru.
1: Many people give many reasons.
0: Kaani ఈ సమస్యలకంతా మూల కారణములు రెండే రెండు.
1: ద మెయిన్ కాజెస్ ఫర్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆల్ అరౌండ్ యూ ఆర్ జస్ట్ టూ.
0: వృద్ధులైనటువంటి వారందరూ కూడాను నిరంతరము గతాన్ని చింతించుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు.
1: ఆల్ దోస్ హూ హావ్ ఏజ్డ్ అండ్ బికమ్ ఓల్డ్ కీప్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్, బ్రూడింగ్ ఓవర్ ద పాస్ట్ అండ్ డిస్పైరింగ్.
0: నా యవ్వనమునందు, నా బాల్యం నందు, నా చదివే సమయం నందు, నా పెండిళ్ల యందు, నా ఆస్తిపాస్తులు యందు, నా యొక్క విద్యా విధానం నందు నేను అట్ల ఉంటే ఇట్ల ఉంటే అని ఏమేమో వర్ణించుకుంటూ ఉంటారు.
1: దే గో ఆన్ వైలింగ్ అవే దే టైమ్, థింకింగ్ అబౌట్ దే చైల్డ్ హుడ్ డేస్, దే బాయ్హుడ్ డేస్, దే యూత్, అండ్ గివింగ్ వే టు ఫీలింగ్స్ దట్ ఐ వాస్ దిస్, ఐ వాస్ డూయింగ్ దట్, మై ఫ్యామిలీ వాస్ దట్, దిస్ ఇస్ వాట్ ఐ యూస్ టు డూ.
0: గడిచిపోయేది గడిచిపోయేది.
1: Now what has happened has happened. It's a
0: bypass. Chintinchi prayojanam emiti?
1: What's the point in thinking about that?
0: Enni kotlu kharchu pettina gaani manaku tirigi manaku raadadu.
1: You might spend any number of crores, but can you get back all that?
0: Raani daanni chintinchi prayojanam emiti?
1: Something which cannot be brought back, what's the point of thinking about it?
0: Inka yuvakulu chustama ante naa chaduvu tarvata, foreign tarvata, mari marriage tarvata, service tarvata em cheyali etla cheyalani ekku imagination chestuntaru.
1: As against this, if you think about the youth, what do? They keep thinking about my career, after my studies, what should I do? What's the service I should try to think about? My marriage, what should I try to achieve in life? And so on.
0: కనుక ఈ భవిష్యత్తు అనేటువంటిది తెలియలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటున్నది.
1: So here it is something about the future of which you have no knowledge.